0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన ధర్మాచరణ సతము దురాచారమొందుచుండి వేద విద్య అణుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
2: Like Satya, Dharma, and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
1: Naravamsamanandu putti, naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి చదువులెన్నో చదువుతారు.
2: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
1: Janma metina venuka jagatta kavale. జన్మ మెట్టిన వెనుక జాగ్రత్త కావలే, దుర్మార్గులను చేర దుసగు కలుగు, చెడును జీవిత

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అర్జునయ్య, ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అర్జునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
2: Famous Swarupular.
1: Embodiments of love.
2: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agrasthanamunuku Cherinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
2: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
2: Jnanamu bhaktiye lekundina manavunaku pachi pachi mrugadulaku vyakti bhedamu kudanu undadi.
1: If man were not to be having jnana and bhakti or devotion, there is no difference between him and the animals and the beasts.
2: Dharma jnanamulu manavunu pratyekamainatundi oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
2: Dharma managa గారణ ధర్మాతిత్యాగోని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే, హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
2: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: And thereby it protects you. One who ventures out to kill dharma, in turn would be killed himself.
2: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: One who goes out of his way to foster dharma, in turn is fostered and protected.
2: ధర్మో జయతినా ధర్మః. ధర్మమునకే జయము కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
2: యథో ధర్మ తథో జయ అని, ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వే ధర్మ ఈజ్ దే విక్టరీ షల్ బి.
2: సత్యం వద ధర్మం చర అని, నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
2: Nyaya anaga emiti?
1: What is nyaya?
2: Churni endu yedu kiranamulu anaga surya rasmi endu yedu rangulu undinattuga satyamunandu samajodharana nimittamai సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ 7 డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లేడ్ డౌన్.
2: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
1: అవుట్ ఆఫ్ ఆల్ దోస్ విచ్ హావ్ బీన్ లేడ్ డౌన్ the path laid down for the welfare of society, nyaya is the most important.
2: Nyaya buddhi kaligi nyaya pravartan yendu jeevitamulo ankitam gavinchinatundi vaniki shanti labhistundi.
1: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
2: Nyayam oka padunaina katti vantidi.
1: Nyaya again is like a sharpened knife or sword.
2: Ee nyayamunaku tana para anetuvanti bhedamule matramo undavu.
1: To this nyaya there is nothing like mine or thine.
2: Swarthamunaku ematramu kudanu ee nyayamulo avakasam ledu.
1: Nor is there a trace of selfishness in this nyaya.
2: Nyaya pravartanala cheta tanaku kani తన వారికి కాని తన బంధువులకు కాని ఏమైనా నష్ట కష్టములు సంభవించునన్నా ఈ నష్ట కష్టములకైనను తాను బాధ్యుడు కావలేను కాని న్యాయమును విడదాడరాదు.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
2: ఈ న్యాయము ఇది భగవత్ వరప్రసాదము.
1: This nyaya again is a boon or gift from God.
2: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
1: When man makes his life one of nyaya, his behavior is such as to be containing this nyaya, certainly he will receive the grace.
2: ఉద్యోగము చేసి వ్యాపారము చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
1: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
2: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కాని వ్యాపారం చే లభించినటువంటి ధనమును కాని ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చు.
1: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
2: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్యధర్మలకు ఎట్టి రూపము లేదు.
1: But the wealth accrued from nyaya has no form or shape.
2: దీనికి కంటికి కనిపించినది కాదు.
1: This is something which cannot be seen by the eye.
2: భగవత్ అనుగ్రహం అనేటువంటి బ్యాంకుకు ఈ న్యాయం వల్ల లభించినటువంటి ఒక పుణ్యధనము మీ పేరుకొనకు చేరిపోతుంటాడు.
1: ఇన్ దిస్ బ్యాంక్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ దిస్ పుణ్య ఇస్ లైక్ ఎ డిపాజిట్ క్రెడిటెడ్ అగెయిన్స్ట్ యువర్ నేమ్.
2: ఇట్టి న్యాయమును మానవుడు విచారించి దానిని అనుసరించి అనుష్ఠించి అందించి ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
1: It is man's paramount task to understand the meaning and significance of this word nyaya, decipher it, diagnose it, and then try and behave accordingly.
2: Kanuka manavudu prathamamlo nyayamuga jeevinchadaniki prayatninchali.
1: So at the very outset, man should endeavor to lead a life of nyaya.
2: Swartha rahitamai ahankara rahitamai taanu aacharinchetunte prati karmala yendu kudanu nyayamunu lakshyamnandinchukovali.
1: So in all his selfless and egoless deeds, this nyaya should be governing his mode of operation.
2: Ika jnanam. Jnanam anaga andariki telisinatundi ఒక తెలివి అని అర్థం.
1: Now we come to this word జ్ఞాన. Everyone equates జ్ఞాన with intelligence.
2: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
1: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
2: సా విద్య యా విముక్తయే, అనగా దుఃఖమును విముక్తి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: What is this true vidya? That which will remove you from grief and sorrow.
2: ఇట్టి దుఃఖమును నివృత్తి గావించినటువంటి యొక్క విద్య అది విద్య కానేరదు.
1: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
2: దేనము దేయము జ్ఞానము ఏకమైనటువంటి యొక్క పరతత్వమే సరి అయినటువంటి విద్య.
1: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
2: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమే నీవు నేను అనేటువంటి సంబంధ బాంధవ్యమును కల్పించినటువంటిదే విద్య.
1: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
2: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
1: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
2: Kanuka, ekatma bhavananu abhivruddhi parchukoni Atma tattvanni anveshana gavinchadaniki krishi cheyatame vidya yokka pradhanamainatundi shikshana.
1: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity. The synthesis that must be yours.
2: Kani duradrishta vachattu ee naadu atti vidya manaku chaala dooramainadi.
1: Unfortunately we are far removed today from this type of vidya.
2: Chadivi vraya nechina varandaru vidyavantulena.
1: Can all those who can write, read and talk be termed educated?
2: Kaleji degree lanu ponda vidyavantulaguna.
1: Or if they merely get degrees in the college, can you call them educated?
2: Sujnanam sukrutuleni vidyalu sadvidyalaguna.
1: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
2: Pratukutuke vidyanna bratukaleje pachupachudu.
1: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
2: Kanuka మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
1: సో దీ థింగ్స్ విచ్ వీ కాల్ విద్యా టుడే బై వర్చ్యూ ఆఫ్ విచ్ వీ ఆర్ ఏబుల్ టు లివ్ ఆర్ నాట్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ విద్య.
2: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
1: విద్యా ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ది మిస్టరీ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ లైఫ్.
2: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
1: So by pursuing such study we should try and understand the nature of this atma.
2: Aithe manavattamlo itti vidyalu manaku sadhanalu moolakanga sadhyamavutunda ani meer sandehinchinakkaraledu.
1: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
2: Manavattvanni madhavattanga roopinchukoneetundi yokka margamunake vidya margamu ani.
1: Vidya is verily that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
2: Madhavatva anaga emiti?
1: Now what is this madhavatva or this
2: ma state? Anaga prakriti.
1: Ma means prakriti or nature.
2: Daud anaga bhakta.
1: And the second form dhava means husband, master.
2: Ma daud anaga prakritini niyaminchinatvanti vaadu madhavudu.
1: So madhava is one who is the master of this nature.
2: ప్రకృతికి కర్తనే మాధవుడు.
1: అండ్ వాట్ యు హ్యావ్ యాజ్ నేచర్ వన్ హూస్ ద క్రియేటర్ బిహైండ్ దిస్ ఈజ్ మాధవ.
2: సమస్త సృష్టి కల్పితమైన ఈ సృష్టికంతా కూడా అధిపతి మాధవుడు.
1: అండ్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ త్రూ ద మీడియం ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ మాధవ.
2: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారము తన ఎందే ఐక్యం గావించుకున్నట్టుగా.
1: యు హ్యావ్ ద స్పైడర్ విచ్ వీవ్స్ ఎ వెబ్ ఫ్రమ్ ద థ్రెడ్ విచ్ ఇస్ బౌండ్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
2: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దానిని పెంచి తిరిగి తనలోని ఈనము గావించుకుంటాడు.
1: అండ్ ద స్పైడర్ ఇన్ టర్న్ డివాల్వ్స్ దిస్ థ్రెడ్ మాధవ ఆల్సో ఫ్రమ్ హిమ్ ఇస్ బోర్న్ ఎవ్రీథింగ్ టు హిమ్ గోస్ ఎవ్రీథింగ్.
2: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వములకు తానే అధిపతి అని.
1: సో దిస్ హస్ బీన్ కంటైన్ ఇన్ దీస్ వర్డ్స్ దట్ హీ ఈజ్ ద వన్ హూ హస్ గివెన్ బర్త్ టు ఆల్ దట్ దేర్. హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ హీ హస్ క్రియేటెడ్.
2: సమస్త భూతములను కూడా సృష్టించినాడు అతని. తిరిగి దానిని పోషించి తనలో లయము గావించుకునేవాడు తనే.
1: హీ ఈజ్ ద వన్ హూ హస్ క్రియేటెడ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్. హీ ఈజ్ ద వన్ హూ ఫాస్టర్స్ దెమ్. హీ ఈజ్ ద వన్ వెరిన్ దే ఫైండ్ ద కన్సమేషన్.
2: కనుక దైవత్వం అన్నటువంటి దానికి ఏకత్వం భావించుకోవటమే దివ్యత్వమైనటువంటి పవిత్రత.
1: సో వన్ సేక్రెడ్నెస్ ఆఫ్ సాంక్టిటీ ఆఫ్ పర్పస్ కన్సిస్ట్ ఇన్ సీయింగ్ దిస్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ దిస్ క్రియేషన్.
2: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
1: నౌ దేర్ ఇస్ దిస్ వర్డ్ పిండాండ గివెన్ టు ది ఫార్మ్ ఆఫ్ లైఫ్.
2: చరాచరమునకు బ్రహ్మాండము అంటారు.
1: That which moves and activates itself is called Brahmanda.
2: Pindandamunaku adineta jeevudu.
1: For the first one Pindanda, the jeeva is the acknowledged master.
2: Charakaramayinatunti yokka Brahmandamunaku adineta devudu.
1: And that which permeates everything and anything in this, the lord of it is God.
2: Paramatmanundi ee charakara jagatkanante ikkudunu chutti avutundachcheta deeniki naramu ani peru.
1: And it is because it is born of God, this Brahmanda, all that you see around is also called Nara.
2: దీనికి వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
1: This also has the characteristic feature that it is present
2: anywhere. ఆపహ అని కూడా అంటారు.
1: So it's also called ఆప్తి or ఆపహ.
2: అయితే ఈ నారమునకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని తనకి పేరు.
1: అండ్ బికాస్ ఫర్ దిస్ నారా ద మాస్టర్ ఈజ్ అ గాడ్ హీస్ ఆల్సో కాల్డ్ నారాయణ.
2: నారమునకు అయనము అనగా అయనం అనగా ఏమిటి? దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
1: సో టు దాట్ విచ్ ఈస్ నారా హీస్ దిస్ అయన మీనింగ్ హీస్ ద వన్ హూ ఓవర్సీస్.
2: కనుక నారమునకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
1: సో ఇట్ ఈస్ that God is also referred to as Narayana.
2: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కాని ఒక ప్రత్యేకమైన వ్యక్తి అందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
1: We should not believe that that which we call divinity is present in a particular place or in a certain individual.
2: సర్వ ప్రాణుల యందు కూడాను దైవత్వము అంతర్భూతమై ఉన్నది.
1: In all forms of life, we could find this trace of divinity.
2: ఇలాంటి అనేకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తింప చేసుకున్నటకై ఉపనిషత్తులు కొత్త పురాణములు ఇతిహాసములు బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథములంతా ఇక్కడను ఆవిర్భవించాయి.
1: అండ్ బై వే ఆఫ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ వీ హ్యావ్ దిస్ ఉపనిషత్ ద బ్రహ్మసూత్రస్ అండ్ ఆల్ ద అదర్ స్క్రిప్చర్స్ అండ్
2: ప్రాకృత సంబంధమైనటువంటి బాంధవ్యము ఉండినంత వరకు ఆత్మ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ యాజ్ వి ఆర్ బౌండ్ అండ్ టైడ్ టు ఆల్ దట్ గోస్ ఆన్ ఆన్ ఎ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వి కెనాట్ రియల్లీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఇట్.
2: వ్యావహారిక జీవితం నుండి కొంతవరకు మనము దూరమై పారమార్థిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ వెన్ we can put aside our worldly aspect of existence can we aspire to understand that which lies in the spiritual domain of one's existence.
2: Vitti vyavaharika jagatunu nirupinchupa chesinatvantide science annaru. Ide physics chemistry botany geology ee maatramula dwara prakrutini parishodhanalu kalipi tadwara daivattvam yokka divyatvanni gurtinchadam.
1: Now all that goes on in the world, the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
2: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువులు.
1: సో దిస్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ స్టడీ ఈజ్ దాట్ విచ్ విల్ ట్రేస్ యూ టు ద బిగినింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్.
2: అణోరణీయాన్ మహతో మహీయాన్ అని అణువునందు అణువుగను మహత్తునందు మహత్తునగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
1: Now this energy associated with the atom, if you were to look into it, you will really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
2: Sutra inakti vastuvana sutra maguchu, meti vastuvana antuna meti yaguchu.
1: That which is subtlest of everything, certainly that is there.
2: Antakamu sarvasanchiyai alarunatti.
1: And that which is so big and vast, that also is there.
2: Adiye brahma.
1: And being everywhere and anywhere, this entity is Brahma.
2: అలాంటి విచారణ ద్వారా మనం ఈ ప్రకృతిని పరిశోధనలు కలపాలి.
1: Such a process of inquiry is what we should have to understand this nature.
2: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింపచేసినటువంటి వారే మహనీయులు.
1: Experimenting thus, observing thus, and basing their conclusions on a sense of conviction, this is what these great personages and personalities have done.
2: Vare vedahametam purusham mahantam adityavarnam tamasa parastat ani jagatnuku chatinaru. O manavulara, meemu aneka parishilanalu chesi parishilanalu dwara parama purushudaina tejasvarupudaina paramatmani meemu telusukunnamu ani jagatnuku chatinaru.
1: These are the people who have proclaimed to mankind at large, O man, listen. After intensive searches, experiments and observations and experiences, we have realized that that effulgent one, that glowing one, that all-pervasive one is God and God alone.
2: Ah, Paramapurushudu ekkada unnadu? Lokalana, velukalana?
1: Where is such a divine being, within or without?
2: Andari hrudayamulandu kudanu taanu సంచలనమై సర్వవ్యాపకమై సర్వజ్ఞత్వమై సర్వశక్తిమయమై ఆవరించి ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ బీయింగ్స్ హార్ట్ హీ రిసైడ్స్ ఫర్మ్లీ ఇన్స్టాల్డ్. అండ్
2: కనుకనే ప్రతి మానవుని కూడాను ప్రేమించి ఆదరించి అతని ద్వారా తన యొక్క తత్వాన్ని జగత్తునకు వ్యాప్తిని సాధించమని చాటుతూ వచ్చాడు జీసస్.
1: ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ and guiding every action of the individual. Jesus is an individual who has proclaimed this basic fundamental truth to mankind at large.
2: Phalamuleni vrutchamu vale,
1: as a tree without any fruit.
2: Rutululeni phalamu vale,
1: as a fruit without any taste.
2: Telivileni mrugamu vale,
1: as an animal without an iota of intelligence.
2: పాలివ్వని గోవు వలె,
1: as a cow which does not yield any milk.
2: పుట్టి ఇట్టి ఏమి ఫలం?
1: What's the use of being born thus?
2: పలుమెరుగును జన్మించితివి.
1: Of living a life of
2: పలుమెరుగుక మరణించిన నీ వెలిగినది ఏమన్నా?
1: You have been born, you do not know the purpose for which you are born. You come and die, what's the use?
2: మానవత్వము జన్మించటము ఒక విశిష్టమైనటువంటి గమ్యాన్ని తెలుసుకోవటం.
1: Having been born as man is for you to reach your goal proper.
2: ఈ గమ్యమును మనం చేరుటకు ప్రేమనే ఒక రాజబాట.
1: The right royal way which will lead you on to your destination is the path of love.
2: కానీ ఈనాడు మానవుని యొక్క ప్రేమ సంకుచితమై ఉంటున్నది.
1: But in today's world, man's love is extremely narrow and petty.
2: నేను నావారు అనేటువంటి యొక్క హద్దులకే ఇది నిలిచిపోతున్నది.
1: This love is constrained by these limits, I and mine and ours.
2: ఇది విశాలమైనటువంటి యొక్క జగత్ స్వరూపంగా నిరూపించాలి.
1: This love should be expansive in its scope.
2: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నట్టుకై సర్వజీవాత్మ యందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం చవి చూడాలి.
1: In order that our love might expand us, we should be able to reach out with this love to all forms of life around us.
2: స్వార్థమును త్యాగము చేసి,
1: sacrifice selfishness,
2: అహంకారము నిర్మూలము చేసి,
1: exterminate your ego,
2: ఆడంబరము హతము చేసి,
1: this exhibitionism being given a go by,
2: జనసేవకు నడుము కట్టాలి,
1: bend down for the service of mankind,
2: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సర్చ్ ఫర్ దిస్ యూనిటీ ఆఫ్ పర్పస్.
2: సమరసాన్ని పెంచుకోవాలి.
1: దిస్ ఈక్వానిమిటీ, దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫెలో బీయింగ్,
2: సమత్వాన్ని పోషించుకోవాలి.
1: అండ్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్.
2: సమత్వము మనం ఏనాడు పోషించుకుందామో సర్వమును మనము జయించగలం.
1: When you have this equal-mindedness of purpose, you can achieve everything.
2: సమైక్యత మనలో ఏమాత్రం కూడాను కనిపించుటలేదు.
1: But this sort of a thing, success can never be found where you are narrow and
2: fixed. ఎవరికి వారే యమున తీరి.
1: Each one's own way.
2: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కాని, ఒక దేశమునందు కాని, ఒక విషయమునందు కాని, ఒక పదార్థమునందు కాని మనకి ఏమాత్రం కూడాను కనిపించుటలేదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ద సొసైటీ.
2: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్.
2: సమైక్యతను మనము సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపింపగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగైన్, యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్.
2: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
1: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
2: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు.
1: ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
2: మంచి చెడ్డలు ఎందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయక మానవుని ఎందు ప్రేమతత్వం చేత సమన్వయం గావించుకోవాలి.
1: సో రాదర్ దాన్ స్టార్ట్ మేకింగ్ ఇన్క్వైరీస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిగార్డ్ టు దీస్ ఫ్లీటింగ్ థింగ్స్,
2: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
1: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ, సాక్రిఫైస్ ఈజ్ ద ఫస్ట్ క్వాలిటీ.
2: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పరుణి ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్యందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడా మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
1: దిస్ సాక్రిఫైస్ షుడ్ బి కన్ఫైన్ నాట్ మియర్లీ టు అవర్ యాక్షన్స్ డీడ్స్ విత్ రిగార్డ్ టు వెల్త్ అండ్ విద్య, బట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి సే ఆర్ డు.
2: ఈనాడు ఒక విధమైనటువంటి త్యాగమునకు చారిటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు.
1: నౌ టుడే వన్ వర్డ్ ఈజ్ యూజ్ ఫర్ ది సాక్రిఫైస్, చారిటీ.
2: ఈ చారిటీ అనగా కొంత ధనం ఇవ్వటము, లేక కొన్ని వస్త్రములు ఇవ్వటము, కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి పరులకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
1: నౌ బై చారిటీ వి అండర్స్టాండ్ పార్టింగ్ విత్ సమ్ మనీ ఆఫ్ క్లోత్స్ ఆర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గ్రౌండ్. దిస్ కెనాట్ బి కాల్డ్ చారిటీ.
2: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమించవో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
1: What you should really say, this charity, this is charity, it can't be sacrificed. That which you love as your very own thing.
2: Premanu prematone penchali.
1: And that love should be parted with. That is sacrifice.
2: Premane manavuniki pranam.
1: Love can foster love. Love is really...
2: Ah, premanu tyagamu cheyatame nijamaina charity.
1: Love is really the essence of life. Sacrificing such a love is...
2: Eenaadu manam andincheyukunte vastuvahanadulu kaani, ganakanaka mooladulu kaani, ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
1: టుడే ఇఫ్ యూఆర్ పార్టింగ్ విత్ మనీ అండ్ క్లోత్స్, ఇట్స్ విత్ అన్ ఐ అండ్ వాట్స్ గోయింగ్ టు కమ్ యువర్ వే.
2: ప్రతిఫల ఆపేక్ష లేకుండా త్యాగం చేయాలి.
1: యూ షుడ్ ఇన్స్టెడ్ కమ్ ఫార్వర్డ్ విత్ ద థింగ్ యూ వితౌట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిజల్ట్.
2: దీనులను రక్షించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై అండ్ ప్రొటెక్ట్ ద డౌన్ట్రోడెన్ వన్.
2: దిక్కు లేని వారిని పోషించడానికి పూనుకోవాలి.
1: దోస్ ద హ్యాప్లెస్ వన్స్ try and go to their assistance.
2: Balaheenulainatunte variki chedodu vaadoduga undali.
1: The weaklings, go and give your strength and support.
2: Ee vidhamainatunte oka premanu tyagam chesinappude anaga ee vidhamaina charity manam chesinappude oka vidhamaina unity okarikokaru friendship balichipothundi balapadutundi.
1: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
2: Ee unity ni anaga cherikunu మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: అండ్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ యూనిటీ అమంగ్స్ట్ us, వీ కెన్ అండర్స్టాండ్ వీ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ ప్యూరిటీ విత్ ఇన్ us.
2: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: అండ్ వన్స్ వీ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ us, దేర్ ఈస్ ఇండీడ్ ద ప్లేస్ ఫర్ డివినిటీ.
2: కనుక ప్యూరిటీకి పునాది చారిటీ.
1: సో ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ప్యూరిటీ ఈజ్ ఫర్ యూనిటీ ఈజ్ చారిటీ.
2: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
1: ఆన్ దిస్ బేస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ చారిటీ build a wall of unity.
2: ఈ యూనిటీ అనేటువంటి గోడపైన ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
1: And on the walls of this unity, put the ceiling or the slab of purity.
2: అప్పుడే divinity అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాం.
1: Only then, or at that time, you will experience
2: అతి జీవితాన్ని మనం అనుభవిస్తాం.
1: Experience the bliss of divinity.
2: కనుకనే వేదములియందు న కర్మణ న ప్రజయ గరేన త్యాగేనైకే అమృతత్వమానసః. ఈ త్యాగం అనేటువంటిది మానవునికి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
2: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
1: But in today's world, an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
2: పది మందికి తెలియనట్టుగా పది మంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును. కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎట్లా చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
1: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
2: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటాయి.
1: So obviously it's not a case of wholehearted coming out from your side. When you have this narrow feelings in you,
2: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటుంది.
1: This is not a spontaneous sacrifice, something which is being forced out of you.
2: భావం తద్భవతి. నీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
1: As you think and as you feel, God also would respond in the same way.
2: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరార్థమైన భావంతో ఒక పది నయా పైసలైన త్యాగం చేస్తే అదే కొండంతగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ విష్ టు డూ, లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise, let it be wholehearted and spontaneous from your side.
2: Kanuka manam ippudu cheyavalasina tyagi emuntunte dana kanaka vastu vahanadulu kaadu.
1: So what is the type of sacrifice we should indulge in?
2: Adi cheyagalinatunte varu kudanu adi cheyavachchu.
1: Now it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
2: Kaani mukhyamuga cheyavalinatunte prema.
1: But overriding all these is this quality of love that has to be.
2: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
1: Now this love in turn will lead you on to detachment.
2: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
1: What is this వైరాగ్యం?
2: వైరాగ్యం అనగా ఇల్లు వాకలి భార్య బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
1: వైరాగ్యం or detachment does not consist in leaving behind your family, your house, your possessions and making it to the forest.
2: ఇల్లు వదిలిపెట్టవాలన్నా సులభంగా వదిలిపెట్టవచ్చు.
1: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్ మేబీ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
2: బంధువులను విసర్జించవాలన్నా సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
1: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్స్ విత్ యువర్ రిలేటివ్స్ దట్ ఆల్సో ఈజ్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
2: మనలో ఉండినటువంటి యొక్క కామ క్రోధ లోప మోహ మనమాశ్చర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వాట్ ఇన్స్టెడ్ యూ మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామ క్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
2: ఈ యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుశ్చింతలను మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
1: ట్రూ డిటాచ్మెంట్ కన్సిస్ట్ ఇన్ సాక్రిఫైసింగ్ అండ్ డిస్కార్డింగ్ దీస్ ఈవిల్ టెండెన్సీస్ అండ్ ట్రెయిట్స్ అండ్ బ్యాడ్ థాట్స్.
2: కానీ ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కానీ ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కానీ ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
1: But in today's world we find that this word detachment is given an entirely different meaning and orientation.
2: పూర్తి నూటికి నూరు వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
1: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
2: భగవంతుని దగ్గర కూడాను ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారాల కింద ప్రారంభిస్తున్నారు.
1: If you are in God's presence, you always think in terms of what should I give, what should I get back in turn.
2: నేను ఎంత భజన చేస్తే ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
1: You start engaging yourself in bhakti. If I do so much of bhajan, if I do so much of one of these japa or dhyana, what is the result that I'm going to get back in return?
2: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
1: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బార్టరింగ్.
2: నీ బలమును, నీ ధనమును, నీ విద్యను, నీ పదవిని, నీ ఐశ్వర్యాన్ని చూచి భగవంతుడు అనుగ్రహించడు.
1: God is not going to grace you by looking at your position of authority, your place and what you have or possess.
2: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహిస్తాడు.
1: He is going to grace you by looking at the purity of your heart.
2: కనుకనే ఇట్టి అనుగ్రహమునకు పాత్రుడు కావాలన్నా సర్వమును కూడా త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
1: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
2: దీనిలో
1: వన్ ఆఫ్ దీస్ జప ఆర్ ధ్యాన, వాట్ ఈస్ ద రిజల్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ఇన్ రిటర్న్?
2: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
1: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బార్టరింగ్.

0: డిస్క్వాలిఫైస్ ఎవ్రీథింగ్. దీనిలో రక్షించే కోసమని దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
1: జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ఈవెన్ సాక్రిఫైస్ హిజ్ ఓన్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ టు ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ద పువర్ ద డౌన్ ట్రోడన్ అండ్ ద హోప్లెస్ పీపుల్.
0: అయితే ఆకారము నుండి కూడాను ఈ సాధకులైనటువంటి వారి ఎందు ఈ వ్యాపారం యొక్క భావంలో లేకపోలేదు.
1: బట్ దెన్ ఈవెన్ ఇన్ దోస్ టైమ్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్ ఆల్సో వర్ ప్లేగ్డ్ బై ద టెండెన్సీస్ దట్ యు సీ టుడే.
0: జీసస్ కు ప్రధానమైనటువంటి 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: నౌ జీసస్ హ్యాడ్ దీస్ 13 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ విత్ హిమ్.
0: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధములైనటువంటి ఉన్నత మార్గములను ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
1: నౌ దీస్ డిసైపుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ కుడ్ రియలీ ఎవాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గెటింగ్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్.
0: ఆ శిష్యులు కూడాను జీసస్యే మాకు ప్రభువు, జీసస్యే మాకు తండ్రి, జీసస్యే మాకు తల్లి, జీసస్యే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో వుడ్ సే జీసస్ ఇస్ అవర్ లార్డ్, హీస్ అవర్ ఫాదర్, హీస్ అవర్ మదర్, హీస్ అవర్ గాడ్.
0: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించిత బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
1: Though Jesus took them closer, pondered them, caressed them and showered his bountiful love on them, still they could not discard their petty narrow-mindedness.
0: కాని వీటిని జీసస్ ఏ మాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె కంట రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చారు.
1: But then Jesus would not give room for such feelings which were coming in the disciples' hearts.
0: ప్రమాదవశాత్తు జీసస్కు అనేక మంది కొంత అసూయాపరులైనటువంటి వారు అతనిని హింసించడానికి పూనుకున్నప్పుడు ఈ శిష్యులు కూడాను ఆ హింసలు మాకిక్కడ ప్రాపుతుందో అని ఒకరికి ఒకరు తప్పించుకుంటూ వెళ్లారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్ జీసస్ వుడ్ గాట్ దెమ్ యాజ్ హిస్ ఓన్ యాజ్ ద ఐలిట్స్ వుడ్ ద ఐ. సో ఇట్ సో హ్యాపెన్ దట్ దేర్ వర్ దోస్ అదర్స్ హూ వుడ్ అటాక్ జీసస్ అండ్ హూ వుడ్ స్టార్ట్ అసాల్టింగ్ హిమ్. దెన్ దీస్ డిసైపుల్స్ వుడ్ ఫీల్ ఇఫ్ వి ఆర్ అరౌండ్ జీసస్ వి విల్ కమ్ టు హార్మ్. సో దే స్టార్టెడ్ స్లిప్పింగ్ అవే వన్ బై వన్.
0: లౌకిక సదుపాయంలో చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె దైవం వలె భావిస్తూ వస్తారు.
1: లుక్ అపాన్ ద మాస్టర్ యాజ్ ఎ వెరీ ఓన్.
0: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
1: సో ఇట్ వాస్ దట్ జీసస్ ఆల్సో వుడ్ సే సన్, ఇట్ ఇస్ నాట్ బ్రెడ్ దట్ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ ఆర్ సేఫ్ గార్డ్ యూ, ఇట్ ఇస్ గాడ్ అలోన్ హూ ఇస్ గోయింగ్ టు డూ దట్.
0: నీ బ్లడ్ ని బ్రెడ్ గా మార్చమన్నాడు.
1: So let your blood become bread.
0: అప్పుడు నీకు నిజమైనటువంటి యొక్క త్యాగం చేకూరుతుంది అన్నాడు.
1: Only then will you get this element of sacrifice, he said.
0: కానీ విన్నంత వరకు అతి మధురంగా ఉంటున్నాయి.
1: Now when they heard this, of course they were close to him to a point.
0: ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరూ కూడా దిగజారిపోయారు.
1: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
0: కట్ట కడపటికి తాను ఆ యొక్క సిలువను మోసుకుని పోతుండే సమయంలో పీటర్ కూడా ఎదురొచ్చాడు.
1: అండ్ అట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ వెన్ జీసస్ వాస్ క్యారింగ్ ద బర్డెన్ ఆఫ్ ది క్రాస్ విత్ హిమ్ పీటర్ హ్యాపెన్ టు గో కమ్ దట్ వే.
0: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనము లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
1: జీసస్ వుడ్ అడ్రస్ పీటర్ దాడ్, పీటర్ యు నో దిస్ యు ఆర్ ఎ స్కిల్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్, బట్ ఇట్స్ నో యూస్ గెటింగ్ దిస్ నాలెడ్జ్. ఇన్స్టెడ్ ట్రై అండ్ కంట్రోల్ అండ్ కర్వ్ అండ్ గెట్ యువర్ మైండ్ ఇన్ యువర్ పొజిషన్. సో హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ఆన్ దీస్ లైన్స్ and gave him this knowledge of pertaining to the heart and the mind.
0: Anta prana samanamuga preminchinatvanti peteru tana pranamunaku emaina pramadam sambhavinchunayemo ani kattamulu vachunayemo ani taamu kudanu ee yokka government prabhutvam vaari shikshaku guri kavasu vachunayemo ani taanu kudanu gurunu tappinchukovadakai prayatninchadu.
1: Here was Peter as an example whom Jesus took to heart and raised him as his very own. But such a Peter, when he saw that Jesus was in trouble and difficult

0: started feeling that if he were to be close to Jesus, then he in turn would be troubled and put to a lot of difficulties from the government side and those around. So he too would start to slip away.
1: కడపటి సమయంలో తాను ఆ సిలువను మూసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
0: Now, when this was the relationship between Jesus and Peter, at the end of it all, when Jesus was carrying the burden of the cross, when Peter came across, Jesus uttered a rather harsh word.
1: Peter, నా జీవితమే త్యాగ జీవితం.
0: Peter, my life is a saga of sacrifice.
1: దేహము ఒక నీటి బుడగ వంటిది.
0: My body is like a bubble of water.
1: ఏ నాటికైనా కూడా ఇది ఊడిపోక కాలిపోక కూలిపోక తప్పదు.
0: Now, any day, any moment, this might disintegrate and decay.
1: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
0: But today, I, from my own side, am prepared to give up my life.
1: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
0: When he heard these words from Jesus, Peter was given to a state of anguish, deep agony, and he exclaimed,
1: ఈ నటనంతా కూడా నువ్వు గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్, నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
0: అండ్ పీటర్ స్టార్టెడ్ లామెంటింగ్, బట్ జీసస్ కుడ్ సీ త్రూ దిస్ యాక్ట్, దిస్ డ్రామా ఆఫ్ పీటర్, అండ్ హీ అటర్డ్ దిస్ హార్ష్ వర్డ్. పీటర్, rather than raise and fondle you deceitful disciple, I would rather give up my own life.
1: Daiva drohulu guru drohulu chanta cheyadam ke maatram avakasam undadu.
0: There is no place for those cheats to come in the vicinity, in the proximity of God.
1: Kanuka ilanti drohulaku nenu maatraga undutakante naa dehamunu vitajinchatam naaku santosham annadu.
0: I would be happy living my life, discarding my life, rather than be the master of such a set of disciples.
1: Kanuka guruvu cheta abhirthiga avinchabadi guruvu cheta poshimpabadi guruvu cheta samrakshimpabadinatvanti yokka shishyulu guruvunaku ye matram kudanu dohamunaku palapadaradu.
0: So it transpires therefore that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the guru should never so much as think of bringing harm to the guru.
1: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
0: దే షుడ్ బి గ్రేట్ఫుల్ టు ద గురు. డివైడ్ ఆఫ్ దిస్ ట్రేస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దే ఆర్ వర్స్ దాన్ ఎ క్రూయల్ బీస్ట్.
1: ముఖ్యముగా జీసస్ కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును సాధించాలి అనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
0: దిస్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై జీసస్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
1: ఎవరిని తనవారు అని విశ్వసించెనో, ఎవరు తన బిడ్డలుగా భావించెనో, ఎవరిని అన్ని విధములుగా కూడా పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెనో అట్టివారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
0: హీ ట్రస్టెడ్ అండ్ హ్యాడ్ ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ దోస్ హూమ్ హీ లుక్డ్ అపాన్ హిజ్ ఓన్ చిల్డ్రన్, హిజ్ వెరీ ఓన్ కిత్ అండ్ కిన్, హిజ్ వెరీ ఓన్ పీపుల్ హూ వుడ్ సేవ్ గాడ్ అండ్ ప్రొటెక్ట్ హిమ్. సచ్ పీపుల్ అటెంప్టెడ్ అండ్ దేశములకు ట్రెజరీ ఆన్ హిమ్.
1: ఎన్ని విధములైనటువంటి ఉపకారం చేసినప్పటికీ ఈ ఉపకారం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
0: నౌ ద పెటీ మైండెడ్ అండ్ ద నారో మైండెడ్ వన్స్ వుడ్ నెవర్ సో మచ్ యాజ్ అండర్స్టాండ్ ఆర్ ట్రై టు అండర్స్టాండ్ ద గ్రేట్ గుడ్ అండ్ బెనిఫిట్ దట్ హాస్ కమ్ టు దెమ్.
1: అపరిపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధంగా రుచించవో అదే విధంగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుడి యొక్క హృదయాలు కూడాను అరుచిగా ఉంటాయి.
0: Now, a fruit which has not developed to the full can never become tasty. So also these devotees, wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
1: Asampurnamainatvanti yokka buddhudu kevalamu ganinchi teesinatvanti mutaka lohamu antidi.
0: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
1: Ee mutaka lohamunu baaga kaanchi దానిని సంస్కరింప చేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
0: నౌ దిస్ మెటల్ విచ్ ఇస్ స్టిల్ ఇన్ ఇట్స్ నేషన్స్ ఫార్మ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓ విత్ సో మెనీ ఇంప్యూరిటీస్ హ్యాస్ టు బి టేకెన్ త్రూ ఎ సిరీస్ ఆఫ్ ప్రాసెసెస్ సో దట్ ఇట్ బికమ్స్ షైనింగ్ అండ్ ఇట్స్ ఒరిజినల్ ఫార్మ్.
1: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాయి.
0: నౌ ఎ పర్టికులర్ ట్రీ మే బి గుడ్ by its very nature and the way it has come up. But the fruit, you can't be too sure that whether it will be going to be bitter.
1: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
0: Only when you can taste the sweetness in the fruit, can you determine that the tree is indeed a good one.
1: జంతువులం నరజన్మ దుర్లభం. మానవ జన్మము మహా పవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
0: Amongst all forms of life, man is indeed the most difficult one to get. The highest form of life that you can possibly think of. A very unique one.
1: ఈ జాతి ఫలము కాయగా ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రము తెలియదు.
0: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
1: కనుకనే ఈ అపరిపక్వ స్థితి అందు ఉన్నటువంటి వారు కసిగందలంటువంటి వారి
0: So these people, these fruits which are still unripe, are very much like the fruit in a bud state, still to grow.
1: కనుక ఈ కసిగందలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
0: So our hearts are in this nascent stage. If they have to reach the fullness of their growth, love is the medium.
1: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
0: Now so long as we entangle ourselves in these worldly actions and deeds of ours, we really cannot break through and understand that which lies beyond.
1: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉన్న సంబంధ బాంధవ్యముల యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: సో ఐదర్ దెన్ ఆర్ నౌ దిస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ మ్యాన్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ గాడ్ ఆన్ ద అదర్ హ్యావ్ బీన్ కమింగ్ డౌన్ టు అస్.
1: ఏనాడు మనము భగవంతుని కేవలము ప్రేమకు ప్రేమగా హృదయానికి హృదయంగా మనం విశ్వసించి ఆరాధించమో అదే నిజమైనటువంటి పద్ధతి.
0: When you start worshipping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way, in fact, you must start progressing.
1: కానీ ఈనాడు సాధకులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు వారి అధిష్టములను మాత్రమే లక్ష్యం అందించుకుని దైవ సంకల్పం ఎట్టిదో అనేటువంటిది అర్థము చేసుకొనక తన లక్ష్యాన్ని మాత్రమే తాము సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: బట్ టుడే సాధక దే ఆర్ డివైడ్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్ with regard to the nature of God and His love. They are all the while tuned in to securing their own selfish narrow ends.
1: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
0: They also do not understand the uniqueness or the distinctive feature.
1: అల్ప వాంఛలు తమకేమైనా చేకూరకుండినా దివ్యమైన ప్రేమ తత్వం పైన కూడాను ఒక ద్వేషమును పూనుతారు.
0: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
1: దైవమునైన వీటికి ప్రయత్నించరు కాని తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించరు.
0: They would be prepared even to part company with God, but they would never so much as make an attempt to part with their desires or wishes.
1: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
0: If God does not fulfill their wishes or desires, they would pass a no confidence motion against God.
1: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంటే శక్తి సామర్థ్యము నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
0: They do not enquire into this vital aspect. Am I deserving of making such a wish to God? Am I deserving of fulfilling it? Is in turn God were to give me something?
1: ఇంకే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
0: ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దే బిహేవ్ లైక్ ఎ ట్రూ సాధక, లైక్ గాడ్స్ ఓన్ చైల్డ్ అండ్ యాజ్ వన్ వెరీ మచ్ అటాచ్డ్ టు గాడ్.
1: సర్వసంగ పరిత్యాగి వలె తాము ప్రవర్తిస్తారు.
0: హీ వుడ్ ఆల్సో బిహేవ్ యాజ్ ఇఫ్ హీ హాస్ డిస్కార్డెడ్ అండ్ రెనౌన్స్ ఎవ్రీథింగ్.
1: ఇంకా మరుగున వెళ్లి దీనికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలు ప్రారంభిస్తారు.
0: బట్ వన్స్ they go away from God's presence, they start doing things against this.
1: Chepputa okati cheyuta marokati.
0: What they say is one thing, what they do is quite another.
1: Intattu thiripotam ledu,
0: and the whole thing doesn't end here.
1: Daivatvaniki viruddhanga kodanu pravartinchutaku taavu korukuntaru.
0: They would also endeavor to behave against the injunctions of God.
1: Ee vidhamaina inti yokka dvipatra abhinayanamu kavistaru.
0: So in this way they start enacting a dual role.
1: No, no. mono
0: action. Oh. In this way, they start doing mono acting.
1: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ఇదే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
0: వైల్ దే ఆర్ దస్ డూయింగ్ ఎ మోనో యాక్టింగ్ బిట్ దే లూజ్ ట్రాక్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ గివెన్ దెమ్ అండ్ దే స్టార్ట్ పర్సూయింగ్ దే ఓన్ ఎండ్.
1: ఈ తిపార్త అభినయం మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైన విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
0: Now when they are exhorted and cautioned that this is not the way it should be, they go in quite yet another direction.
1: కాని లోకులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తారు కాని మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
0: But those in the world around them, you find they really cannot know what's happening within a certain person. They can only see the external aspects of
1: కనుకని ఇప్పుడు కలి ప్రభావంలో ఏమి చేయాల్సి వస్తుంది.
0: So in this Kali era, కలి ఏజ్,
1: ఈ కలి ప్రభావమును పురస్కరించుకుని భక్తుని యొక్క ప్రవర్తనను ఆశ్రయంగా తీసుకుని భగవంతుడు కూడా ఒక నూతనమైన మార్గాన్ని అవలంబించడానికి పూనుకుంటాడు.
0: సో అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి, వాట్ ఇస్ ఇట్ దట్ షుడ్ బి డన్? గాడ్ ఈజ్ ఈక్వలీ అవేర్ దట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఈజ్ క్వైట్ ర్యాంపెంట్. సో గాడ్ ఆల్సో స్టార్ట్స్ టేకింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు టాకిల్ సచ్ సిచ్యువేషన్.
1: అది ఏ విధమైనటువంటి అనగా, భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు మౌనము భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
0: నౌ ది మెథడ్ అడాప్టెడ్ బై గాడ్ ఇస్ ఇఫ్ ద డివోటీ ఈజ్ టేకింగ్ ది ఐడియా ఆఫ్ మోనో యాక్టింగ్, గాడ్ అస్యూమ్స్ మౌన యాక్టింగ్, మీనింగ్ హీ మెయింటైన్స్ సైలెన్స్.
1: ఏమీ మాట్లాడదు.
0: హీ వుడ్ నాట్ సే ఎనీథింగ్.
1: స్వామి నాతో మాట్లాడటం లేదే, స్వామి నన్ను పలకరించటం లేదే అంటారు. కానీ ఆ రోగానికి ఇదే సరి అయిన ఔషధం.
0: స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు హిమ్, టాకింగ్ టు మీ. స్వామి ఇస్ నాట్ సేయింగ్ ఎ వర్డ్ టు మీ.
1: నేనేమైనా వారి తప్పొప్పులనేమైనా కూడా సర్దిద్దుటకై తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
0: దెన్ యూ స్టార్ట్ లాంగ్విషింగ్, బట్ దెన్ ఫర్ దాట్ డిసీజ్ దిస్ ఈస్ ద రెమెడీ. నౌ ఇఫ్ స్వామి వాజ్ టు వెంచర్ అవుట్ టు షో టు యూ యువర్ ఓన్ షార్ట్ కమింగ్స్ అండ్ డిఫెక్ట్ and your own fault, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
1: ఏది చేసినా ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కానీ నా కోసం కాదు.
0: Now whatever I say or do is for the benefit and good of you, not for anything else.
1: ఒక్కొక్క తూరి కొంత కఠినమైనటువంటి పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: At times it might be necessary to use harsh words.
1: కానీ ఆ కఠినమైనటువంటి కూడాను బాధించేటువంటివి కాదు.
0: బట్
1: వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
0: బట్ దెన్ దీస్ హార్ష్ వర్డ్స్ ఆర్ ఆల్సో కీపింగ్ ఇన్ వ్యూ విత్ ఎ వ్యూ of their own safety, their own welfare. It's not for the sake of hurting them.
1: Challani varshabindulato paatu challani manchugaddalu kudanu padutuntayi appudappudu.
0: Now along with these cool rain drops, you also have a hailstorm at times.
1: Aithe ee manchugaddalu raalla vale kanipistayi, raalla vale manaku baadam chestayi.
0: Oh no, sorry, the ice specks also keep dropping down. Snow. Now they look like stones, but they are not. They are extremely soft.
1: Kani konni chanamul lopale adi tirigi neeruga maari pothundi.
0: Because after a few minutes these small blobs of snow would become liquid.
1: Swami yokka katina maatalu kudanu oka manchugadda vantivi.
0: So the harsh words of Swami are like these blobs of snow.
1: Kani duradrishtavashattu భక్తులు ఇవి మంచుగడ్డగా భావించుకోవటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ డివోటీస్ డు నాట్ లుక్ అపాన్ ది
1: కఠినమైన శిలలుగా భావిస్తున్నారు.
0: యాజ్ స్నో బ్లాక్ ఇన్స్టెడ్ ది లుక్ అపాన్ దెమ్
1: శిలలుగా భావించినంత కాలం కూడా భగవంతుడు వాళ్ళకి శిలగానే ఉంటాడు.
0: దే లుక్ అపాన్ దీస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ యాజ్ హార్ష్ హార్డ్ స్టోన్స్. సో లాంగ్ యాజ్ దే లుక్ అపాన్ దీస్ వర్డ్స్ ఆఫ్ గాడ్ as hard stones, God would also be like a stone of silence.
1: ఇది చల్లనైన మంచుగడ్డలు పవిత్రమైనటువంటి పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
0: Once you start believing that these pure snowballs, then you would receive a great deal of comfort and become pure.
1: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి.
0: But there is
1: దైవము స్వార్థరహితుడు.
0: But there is one thing which we should keep in mind. God is selfless to the core.
1: తనకు ఏ ఆశలు లేవు.
0: He has no desire for his
1: own. తనకు కావాల్సిన ఏదీ లేదు.
0: There is nothing that he asks for himself.
1: అన్ని నీ కోసమని.
0: Everything is for your sake.
1: అన్ని జగత్ కోసమని.
0: And everything is for the sake of the world.
1: లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఒక మార్గమును అవలంబించి అయితే వారి వారి ప్రవర్తనను పురస్కరించుకుని దానికి ఫలితమును అందిస్తూ వస్తుంటారు.
0: మే ఎవ్రీవన్ ఎవ్రీవేర్ ఎంజాయ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ హెల్త్ విత్ దిస్ ఎండ్ ఇన్ వ్యూ గాడ్ డస్ సో మెనీ థింగ్స్ బట్ దెన్ ఇన్ ట్యూన్ విత్ వన్స్ ఓన్ సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్స్ గాడ్ అడాప్ట్ డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్
1: దైవము ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండరాదని భావించరాదు అందరి ఎందు ఉంటున్నారు.
0: You should not give a feeling within yourself that God should not reside in some other being. God resides in every being.
1: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
0: Now, so long as he felt that God is one and I am another, Jesus would say, I am the messenger of God.
1: నేను ఒక దూతను అన్నాడు.
0: I am the messenger of God, Jesus
1: said. భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
0: I am merely a messenger to carry the message of God.
1: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశంలోకి వెళ్లి తాను కొన్ని సాధనలు తలిపిన తర్వాత I am the son of God అన్నాడు.
0: Then after a few years of inquiry, during his 12th year, he retired to the desert and then he started inquiring deeper and came up with this profound statement, I am the son of God.
1: భగవంతుడు నా తండ్రి, నేను భగవంతుని బిడ్డను అనుకున్నాడు.
0: God is my father and I am the child, I am the son of God.
1: తండ్రికి కుమారునికి సంబంధం కలదని దానిని విచారణ చేస్తూ పోయి కట్టగనిపటికి I and my father are one అన్నాడు.
0: And proceeding further on this line of inquiry, that there is this kinship between the Son and God, he came up with this realization, I and God are one.
1: కనుకనే మొట్టమొదటి ప్రతి ఒక్క సాధకుడు కూడాను I am the messenger of God. నేను భగవంతుడు పంపినటువంటి దూతను. ఈ దూత ద్వారా ఒక విధమైనటువంటి సమాజమునకు పవిత్రమైనటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలి అని విశ్వసించాలి.
0: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God. I have been given a role to play and thereby take the message of God to everywhere.
1: మరి కొంతకాలం ఈ భావం నాకు చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
0: After a few years thus, then you will start understanding the meaning of this. I am verily the son of God. God is my father.
1: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వమునకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
0: యాజ్ అ సన్ ఐ కెన్ ఇన్హెరిట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ద ఫాదర్ హ్యాస్. ఇట్ ఈస్ దిస్ డివినిటీ దట్ హీ హ్యాస్. సో యూ సే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: కనుక ఎంతకాలమైనప్పటికీ మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
0: సో టైమ్ ఇస్ పాసింగ్ అండ్ వీ షుడ్ నాట్ lead a life in this duality of things.
1: Advaitamu, ekatvaniki manam prayatninchali.
0: Try to reach out to this aspect of advaita, non-duality.
1: Manam ee ekatvaniki prarambhinchinappude manaku daivattvam manaku labhistundi.
0: Once you can bridge the gulf between the two, there is no two for you, then you can reach God.
1: Vidyarthulara,
0: students,
1: kingdom of Mother Sai sabhyulandari kudanu edo oka vidhamainatundi oka sadhana selipai nimittamai ee oka పేరుతో సేవలు సలుపుతూ వచ్చారు, కానీ ఈ సేవలతో మీరు తృప్తిని ఉండరాదు.
0: ది మెంబర్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఎంథూజియాజం అండ్ అవుట్ ఆఫ్ దేర్ ఓన్ ఐడియాస్, దే హావ్ బీన్ అండర్టేకింగ్ సర్వీస్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియింగ్ డైమెన్షన్స్.
1: బట్ మానవుని మాధవుడిగా భావించుకునేటువంటి స్థాయికి మీరు చేరాలి.
0: బట్ దే షుడ్ నాట్ రిమైన్ కంటెంట్ విత్ జస్ట్ దిస్. దే షుడ్ ట్రై నౌ అండ్ గో ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ మానవ టు ది స్టేట్ ఆఫ్ మాధవ.
1: సమాజంలో ప్రవేశించి సంఘంలో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
0: Plunging into the society, undertake activities which might be beneficial to members of the society.
1: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
0: And try and bring bring about an equality, a sense of unity in all.
1: ఎవరిని మనము ద్వేషించరాదు.
0: We should not hate anyone.
1: ఎవరిని మనము దూషించరాదు.
0: We should not criticize, abuse anyone.
1: ఈ ద్వేషము దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా ఒక ప్రతిబింబం చేస్తుంది.
0: This hatred, this criticism towards others is thrown back at us as a form of reflection.
1: పరువ తిట్టినంత పాపకర్మం బప్పు.
0: By indulging in criticism of others, it's only an act of sin that you're committing.
1: విడువ నేరేటప్పుడు విశ్వమందు.
0: And this is something which you never can possibly put aside.
1: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
0: There is really
1: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
0: It's not that the other person is really an other person. He is verily God, one more form of God.
1: తనది యందు తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
0: Now the foolish ones do not really know what their true nature is, and instead they undertake pilgrimages.
1: గంత మోసి మోసి గాడిద తిరగదా.
0: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
1: తనది యందు ఉన్న తత్వము మరచి వేరే యాత్ర చేయు వెర్రివాడు. తనలోనే ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఇస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
1: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
0: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్సైడ్, లుకింగ్ ఇన్వర్డ్ యూ.
1: కనుక దైవ విషయమునందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధమును కాని మనము అవలంబించరాదు.
0: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్, నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్
1: దీని వల్ల నీకే నష్టము కాని నీకే కష్టము కాని దైవమునకు సంభవించేటువంటిది ఏ మాత్రము లోకం ఉండదు.
0: నౌ బై ఇండల్జింగ్ ఇన్ దీస్ థింగ్స్ విత్ రిగార్డ్ టు గాడ్, యూఆర్ ద వన్ హూస్ కమింగ్ టు గ్రీవ్ అండ్ హార్మ్. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ ఇన్ ద ప్రాసెస్.
1: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది గాని సూర్యునికి చేరదు.
0: నౌ యూ పిక్ అప్ ఎ డస్ట్ అండ్ థ్రో ఇట్ ఎట్ ద సన్, but the sun is not affected, the dust comes back into your eyes.
1: చుక్కలను చూసి కుక్కలు మరిగితే చుక్కలు కిందికి రాలవు.
0: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and
1: come from the sky? మంచిగా ఉండి మంచిగా చూచి మంచిగా తలంచి మంచిగా జీవించు.
0: So it has been said, see good, do good, be good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
0: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధకర్స్ హ్యావ్ బికమ్.
1: గురువు లభించినప్పుడే దైవము లభించినప్పుడే పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలంను వినియోగం చేసుకోవాలి.
0: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal.
1: ee chikkina kaalamulo durvinyogam chesukunte tirigi manaku labhinchedi kaadu.
0: If you are to fritter away this time that is yours now, you never can get it back afterwards.
1: chikkina chaayina okkaleeka chakka chesukondi.
0: Now this tie which has come within your grasp, make him secure and firm in your possession.
1: poyina chikkadu pattisini ee paadaseyavayandi.
0: Once you lose this chance, you never can get this paadaseva outside.
1: Rattini ichi shaktini ichi mukti chestunandi.
0: Conferring on you devotion, giving you the strength necessary, leading you on to liberation.
1: Itarula maatalu impuga namni pompatiyakandi.
0: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
1: Nerchukondi ee buddhulanniyu teerchukondi karmam.
0: Understand that this is the way it should be.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: బిల్డ్ దిస్ నేచర్ ఆఫ్ లవ్ ఇన్ యు.
1: అద్వేష్ట సర్వభూతానా ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
0: వైప్ అవుట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మస్ దస్ అండ్ డోంట్ హేట్ ఆర్ క్రిటిసైజ్.
1: ఎవరినో ద్వేషిస్తున్నారనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోండి.
0: ఇఫ్ యూ సే దట్ యువర్ హేటింగ్ సంబడీ ఎల్స్ ఇట్స్ ఎ ఫాల్ట్, యువర్ హేటింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ కెన్ యూ గెట్ గాడ్.
1: ప్రేమనే మన గమ్యము.
0: Love is our destination.
1: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
0: And it is through the medium of love that we can sanctify our lives.
1: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
0: And love verily is life.
1: సత్కరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే
0: a life devoid of selfishness, full of selflessness. That is a true witness to a true life having been
1: lived. ఇంకా విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమాలు ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీరి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయల ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలం త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ జగత్తునందు సమస్త పదార్థములు కూడాను సత్, చిత్, ఆనందం, రూపనామం ఈ ఐదింటితో కూడి ఉన్నది.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, బ్లిస్, నేమ్ అండ్ ఫామ్.
0: సత్, చిత్, ఆనందము ఇది జీవుని యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
1: ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్ ఆర్ ద త్రీ చీఫ్ క్వాలిటీస్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ జీవ.
0: రూపనామములు కల్పితములు, అసత్యములు.
1: ద నేమ్ అండ్ ఫామ్ ఆర్ అన్ట్రూ, దే ఆర్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: రూపనామములను ఆధారం చేసుకుని ప్రకృతి యొక్క అనిత్యమైన సత్వములను ఆచరణయందుంచుకొని మానవుడు తన నిజస్వరూపాన్ని విస్మరించి జీవిస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ బికాజ్ హీ గోస్ బై ద నేమ్ అండ్ ద ఫామ్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ and the world which is fleeting and momentary.
0: Bhagavantunaku etti gunamulu etti bhavamulu levu.
1: God has no attributes. He is beyond all feelings and sentiments.
0: Atti bhagavantuniki gunamulu kalpinchi manavattumunu పోషించుకునే నిమిత్తమై తన దివ్యత్వాన్ని మరచి జీవించటం ఇది విచిత్రమైన జీవితము.
1: ఇట్ ఈస్ రాదర్ మిస్టీరియస్ దట్ వీ జస్ట్ ఇంపోజ్ అట్రిబ్యూట్స్ టు గాడ్ అండ్ వీ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సో జర్న్ ఫర్గెటింగ్ ద లేటెంట్ డివినిటీ.
0: భగవంతుని యందు ఎంతటి ప్రేమ, ఎంతటి సత్యము, ఎంతటి దయాశీలత కూడి ఉన్నదో అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు నో ద ఇన్ఫినిట్ లవ్, ట్రూత్, ద వాస్ట్ కంపాషన్ ఆఫ్ గాడ్.
0: మానవుడు కేవలము దైవత్వంతో కూడినటువంటి వాడు అయినప్పటికీ దైవాన్ని విస్మరించి ప్రవర్తించటం చేత వాడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మ్యాన్ ఆల్దో హీస్ ఎసెన్షియలీ డివైన్ హీస్ ఫర్గాటన్ హిస్ ట్రూ నేచర్ అండ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ డెమన్ దానవ.
0: భగవంతునకు సమస్త శక్తి అయినటువంటి యొక్క దీక్ష నాభియందు ఉంచుకోవటం చేత ఆ నాభి యొక్క తత్వము ఉత్కృష్టమై సౌజన్యమై సౌశీల్యమైనటువంటిదిగా రూపొందుతూ వచ్చింది.
1: ద పవర్, ద కాస్మిక్ పవర్ లైస్ ఇన్ ద నెవల్ ఆఫ్ ద డివినిటీ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద సస్టెనెన్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎంటైర్ కాస్మస్.
0: కనుకనే భగవంతునకు ఉత్తేజమైనటువంటి ఒక తత్వము ఉండటం చేత అతనికి సౌందర్యవంతుడు అని కూడా పేరు వచ్చింది.
1: As God has got this vibrant, effulgent nature, he is the very personification of bliss.
0: హిరణ్యగర్భము అనేటువంటి ఒక తత్వము లోపల మానవత్వములో ఉత్కృష్టమైనటువంటి ఒక జీవితము.
1: Being Hiranyagarbha, the life of the divine is noblest and highest.
0: సువర్ణమయమైనటువంటి యొక్క నాభియందు దివ్యత్వమైనటువంటి భావములు ఆవిర్భవించటం చేత అతనికి సువర్ణ గర్భుడు అని కూడా ఒక పేరు.
1: గాడ్ హ్యాస్ దిస్ నేమ్ సువర్ణ గర్భ బికాస్ ఇన్ ద గోల్డెన్ నావెల్ దేర్ arises, the divine feelings.
0: సమస్త సృష్టికి కూడాను తానే కర్త అయినప్పుడు ఉన్నా ఆ కర్తత్వమును గుర్తించుకుని మనువు అని కూడా పేరు వచ్చింది.
1: The name Manuvu is also given because he happens to be the creator of the entire creation.
0: కనుక భగవంతుని తత్వమును అర్థం చేసుకోవాలన్నా ఒక్కొక్క నామము ఒక్కొక్క భావము ఏ యొక్క క్రియల చేత ఏ భావం చేత ఆవిర్భవించినవి అనేటువంటిది గుర్తించాలి.
1: Therefore, we have to understand clearly the inner meaning and the significance of every name of God, the feeling and the depth of the meaning through the manifestation by deeds that are divine.
0: ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి యొక్క దీక్షలు దక్షిణలు ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ దిస్ దీక్ష డిటర్మినేషన్ అండ్ దక్షత ద అబిలిటీ.
0: అట్టి దీక్షను పోయినటువంటి మానవుడే నిజమైన మానవుడని భావించవచ్చు.
1: యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ దీక్ష డిటర్మినేషన్.
0: నాభి గర్భమునందు మానవత్వం అనేటువంటిది ఉత్కృష్టమైన తేజస్సుతో ప్రకాశించటం చేత ఇతనికి తేజోమయుడు అని కూడాను పేరు.
1: హీఈస్ ఆల్సో కాల్డ్ తేజోమయ, ద వన్ ఆఫ్ బ్రిలియన్స్, రేడియన్స్, బికాస్ దేర్ షైన్స్ ద హ్యూమన్నెస్ ఇన్ ద నేవ.
0: సమస్త సృష్టికి కూడాను కారణభూతుడు కావటం చేత అతనికి ప్రజాపతి అని కూడాను మరొక పేరు.
1: He has another name, Prajapati, being the primordial cause behind this entire creation.
0: భగవంతుని యొక్క పేర్లు ఎన్నో ఉన్నవి, కానీ అర్థరహితమైనటువంటి పేర్లు ఒక్కటి కూడాను కనిపించదు.
1: God has so many names of this kind. There's not even one without a meaning.
0: దీనిని పురస్కరించుకొని ప్రతి మానవునకు దైవనామములే పెట్టుకుంటూ వచ్చారు మన ప్రాచీనులు.
1: That's the reason why our ancients have named us after God.
0: కనుక దైవత్వమును గుర్తించడానికి అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నారు. ఇది అత్యవసరమైనటువంటివి కాదు.
1: We are making attempt to know God. We are in search of God. It is not necessary.
0: తన యందే సర్వత్వము ఉండినప్పుడు తానింకా విచారించడం ఎందుకు?
1: When God is in you, why do you search for him? Why do you worry?
0: Kanuka daivanni vetukanakkarledu.
1: You don't need to search for God.
0: Daivamu prema swarupudu.
1: God is the embodiment of love.
0: Satyame adani yokka swarupamu swabhavamu.
1: Truth is his nature and form.
0: Satyam nasti paro dharmaha ani daniki minchinatvantidi maroka dharmam ledu.
1: There's no other code beyond this truth.
0: కానీ ఈనాటి మానవుడు సత్యమును గుర్తించుకొనలేక అసత్యమునే అభివృద్ధి గావించుకుని అదే సత్యమని భావిస్తూ జీవిస్తూ ఉన్నాడు.
1: But man today has forgotten satya, the truth, and he considers untruth, asatya, as truth.
0: తన అభిష్టం నెరవేర్చుకునే నిమిత్తమై మానవుడు అసత్యమునే సత్యముగా గుర్తించి దానిని పోషిస్తుకుంటూ వస్తున్నాడు.
1: టు గెట్ హిస్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్ హీ కన్సిడర్స్ అన్ట్రూత్ యాజ్ ట్రూత్ అండ్ లీడ్స్ హిస్ లైఫ్.
0: కనుక మానవుడు తన స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో హిస్ నేచర్.
0: తన యొక్క నేచరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
1: The nature of man is satyam, truth, jnanam, wisdom, anantam, infinity.
0: Kanuka manavuni yokka nijamainatundi gunamulu satya jnanam anantam.
1: So the attributes of man are these three: satya, truth, jnana, wisdom, anantam, infinity.
0: Itti jnana swaroopudainatundi manavulaku కొంత వరకును సరైనటువంటి కన్నులు తెరిపించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు వెల్లడించు వచ్చాడు.
1: గాడ్ హాస్ గిఫ్టెడ్ ఆల్ ద మైథాలజీ, the sacred texts to open our eyes, because in reality we are divine with wisdom.
0: ప్రపంచములో ప్రతి మానవుని యందు కూడాను సత్యం ఉన్నది, ధర్మం ఉన్నది, ప్రేమ ఉన్నది.
1: In fact, in this world, every man has in him the truth, the righteousness and love.
0: ఈ సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను భగవంతుని యొక్క ప్రతిబింబములే.
1: The three attributes, existence, awareness and bliss,
0: అయ్యే జీవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు.
1: These are the chief qualities, attributes of the individual.
0: Sat anaga shashvatamainatundi.
1: Sat means that which is permanent.
0: Adi maarpu chendunadi kaadu.
1: It will never change any time.
0: Ye naati kudunu adi maarpu chendadu.
1: It will never undergo transformation any time.
0: Chit anaga idi kevalam chaitanya roopamto koodinatundi.
1: Chit is awareness.
0: Bhagavantuni yokka tattvamu aatma ani pilicharu.
1: God is referred as Atma.
0: Atma anaga Brahmamu ani oka arthamu.
1: Atma has another meaning, Brahman.
0: Ee Brahmane prati manavuni endu kudanu chaitanyamunu dharinchi unnadi.
1: This Brahman is present in every man as awareness.
0: Kanaka prati manavuni endu undinatvanti oka chaitanyamu daiva swarupame.
1: Awareness in every man, alertness, is essentially divine in everyone.
0: అట్టి చైతన్యమును ఈనాడు మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ కాగ్నైజ్ దిస్ లేటెంట్ అవేర్నెస్.
0: అట్టి చైతన్య తత్వాన్ని గుర్తించినటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు నో దిస్ అలర్ట్నెస్ అవేర్నెస్.
0: కనుక సత్యచిత్ ఆనందం అనేటువంటిది కానీ, సత్యజ్ఞానం అనంతం అనేటువంటిది కానీ, ఇవి కేవలము పదములు వేరువేరు కాని అర్థములంతా ఒకటే.
1: Therefore, Sat, the truth, Chit, awareness, Ananda, bliss, and the Satya, truth, Jnana, wisdom, Ananta, infinite, though they are different in nomenclature, they mean the same.
0: కనుక ప్రపంచములో మనము అనేక రకమైనటువంటి యొక్క వాదనలు వింటున్నాము.
1: In this world, we often listen to arguments.
0: Nastika vadamani, dvaita vadamani, advaita vadamani, visishta advaita vadamani vintunnam.
1: We listen to arguments, atheism, non-dualism, dualism and qualified non-dualism.
0: Ee annanti kante mukhyamainatundi ee annanti yokka saramu Keshava namame.
1: The essence of all this is this name of God, Keshava.
0: Ka anaga Brahma ani artham.
1: Ka stands for Brahma.
0: Shava anaga Shivudani artham.
1: Shava meaning Shiva.
0: Kanuka Keshava anaga vakaram anetvantidi Vishnu namam chendinatvantidi.
1: Va stands for Vishnu.
0: Ee Keshava anetvantidi srishti sthiti layamulaku moolintikini karanamainatvantidi.
1: Keshava name therefore represents creation, sustenance and annihilation.
0: Kanuka prati manavudu kudanu tana tattvamunu tanu gurtinchukovalante Keshava namanni tana yandu gurtinchukovatani prayatinchali.
1: Therefore, if you want to know your true identity, you should repeat this name, Keshava.
0: Puramu ananta kalam nundi aneka vidhamainatundi parishodhanalu parishilanalu chesi divyattamainatundi daivatvanni gurtinchi జగత్తులకు చాటుతూ వచ్చారు.
1: సిన్స్ లాంగ్ దెర్ హ్యావ్ బీన్ రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎంక్వైరీస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ విత్ ఇన్ అండ్ టు షేర్ విత్ ఫెలో మ్యాన్.
0: వేదాహ వేదం పురుషం మహాంతమందం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారు. వేదాహ వేదం పురుషం, ఇది వేదాతీతమైనటువంటి ఒక తత్వము, దైవత్వము.
1: Divinity is basically Vedantic, that of the Vedic nature.
0: Mahantam, Aditya Varnam, Surya Yoka color. Divyattamainatundi Daivatvanni Gurtinchi Jagatulaku Chaatutu Vacharu.
1: Since long there have been repeated

0: basically Vedantic, that of the Vedic nature.
1: Mahantam Adityavarnam, Suryoka color.
0: He has the color of the sun.
1: Tamasa Parastat, Tamasa Natvanti Hudayamundi, Prakashistu Unnadu.
0: He shines there in Tamas, the heart. That is darkness.
1: కనుకు అందరు కూడాను అట్టి పవిత్రమైనటువంటి స్వరూపాన్ని దర్శించండి అని ప్రపంచానికి చాటుతూ వచ్చారు.
0: Ancient rishis shared this good news of having visualized the divinity who lies beyond this darkness as effulgence.
1: కాని ఆనాటి నుండి దైవత్వం అనేటువంటి విశ్వాసము మానవుని యందు ఆవిర్భవిస్తూ వచ్చింది.
0: That gave rise to theistic tendency in mankind.
1: ఇట్టి విశ్వాసమును క్రమక్రమేణా కూడా కాలము జరిగే కొలది మార్పు చెందుతూ వచ్చింది.
0: ద ఫెయిత్ చేంజ్డ్ గ్రాడ్యువల్లీ డే బై డే.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్?
1: మానవుని యందు నమ్మకం అనేటువంటిది కోల్పోవటం చేతనే, ఈ అపనమ్మకం చేతనే అనకింతమైనటువంటి అనర్థాలు ప్రారంభమవుతూ వచ్చాయి.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్ అండ్ హీ గోస్ బై డిస్బిలీఫ్ and faces obstacles and problems.
1: Allah yantu Muhammadiyulu.
0: Muhammadans call him Allah.
1: Jehovah yantu Sabkraitavul.
0: Good Christians call him Jehovah.
1: Pullabjachudanantu Christ Vishnu Vaishnavulu.
0: And Vaishnavites call him as Pullabjach.
1: Shambho yantu Seivul Sada.
0: Shaivites call him Shambho.
1: Pralabambuna Koluva Andariki Aishwaryamunu దయను ప్రేమను అందించి కాపాడేటువంటి దేవుడు ఒక్కడే అని భావించుడి.
0: వి మే గివ్ హిమ్ ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్, ఎక్స్టోల్ హిమ్ ఎస్ అల్లా, జెహోవా, విష్ణు అండ్ శివ, బట్ యెట్ ద సేమ్ గాడ్ కన్ఫర్స్ ప్లెంటీ ప్రాస్పెరిటీ.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: పేర్లు అనేకంగా ఉంటున్నాయి.
0: హీ హ్యాస్ మెనీ నేమ్స్.
1: ఒక్కొక్క దానిని గురించి ఒక మతంగా స్థాపించుకుంటూ వచ్చారు.
0: And every religion has got its own comprehension.
1: ఈ మతములు వేరు కాదు.
0: In fact, they are different.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
0: Though religions differ, the path is one.
1: వస్త్రభేదము వేరు, వస్తు ఒకటే.
0: The yarn is one, though cloth seems to be different.
1: శృంగారములు వేరు, బంగారం ఒకటే.
0: Jewels are different, but gold is one.
1: పశువుల వెన్నెలు వేరు, పాలు ఒకటే.
0: The color of the cows is different, but
1: జీవజంతువులు వేరు, జీవుండు ఒకటే.
0: Though there are many individuals, but the indwelling.
1: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
0: There may be many of the beings, but the birth is same.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించుకుంటే సత్యము స్మరణకు వస్తుంది.
0: Therefore, if everyone investigates and inquires to know his true nature, he can experience truth.
1: Jesus ఒక విధమైనటువంటి యొక్క మహనీయుడిగా జన్మిస్తూ వచ్చాడు.
0: Was born as a very great noble soul.
1: ఇతను కేవలము దైవత్వం అని కాని లేక మరొక తత్వం అని కాని చెప్పుటకు వీలు లేదు.
0: It is not possible to decide that he is divine or in any other way.
1: I am son of God annadu.
0: He declared that he is the son of God.
1: Daivamu na tandri.
0: God is my father.
1: Nenu daivam yokka kumarunnanu.
0: I am the son of God.
1: Ani cheptu vachadu kani nene daivamu ani cheppaledu.
0: He went on declaring so, but he never stated that he is God.
1: Adi kodunu taanu cheppinatundi kaadu.
0: Even that he has not said so.
1: Adanu janminchina samayamlo,
0: at the time of his birth,
1: Arabic kings unta vachi,
0: the Arabian kings came there,
1: kramakramina aa yokka star yokka prakashamnu chuchi,
0: watching the light of the star,
1: idi ekkadiki velutunnadani star nu anusaristhu vacharu.
0: They started following the star, watching its light.
1: Adi oka cow shed daggariki vellindi,
0: and the light led them to a cow shed.
1: Appudu aa jyoti yokka prakashamu poyina chotunaku ee Arabian kings చేరినారు.
0: ద కింగ్స్ వర్ లెడ్ బై ద లైట్ ఆఫ్ ద స్టార్ టు ద కౌ షెడ్.
1: వాళ్ళు ముగ్గురు చేరినారు.
0: త్రీ అరేబియన్ కింగ్స్ గ్యాదర్డ్.
1: చూచాడు ఆ బిడ్డ చిన్న తట్టలో పండు పెట్టడం లేదాట, ప్రకాశంగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు.
0: దే సా ద షైనింగ్ బేబ్ బోర్న్ ఇన్ ఎ మాంజర్.
1: అప్పుడు దాన్ని చూచి ఒక అరేబియన్ కింగ్ చెప్పాడు, ఈ పిల్లవాడు దైవాన్ని ప్రేమిస్తాడు భవిష్యత్తులో అన్నాడు.
0: One Arabian king commented that this child will love God.
1: Rendava king cheppadu, kaadu kaadu, bhagavantude ee pillavanni

0: ప్రేమిస్తాడు అన్నాడు.
1: The second Arabian king said, no, no, God will love this child.
0: ఇంకా మూడవ రాజు చెప్పాడు, కాదు కాదు, ఇతనే అందరినీ ప్రేమిస్తాడు.
1: The third king said, no, no, no, this child will love all.
0: కనుకొని ఆనాడు బైబిల్లో రాసినటువంటి ప్రథములు ఈ విధంగా ఉంటున్నాయి.
1: That was the writings, compositions in the Holy Bible.
0: The one you think you are.
1: The one others think you are.
0: The one you really are.
1: The one you really are.
0: ఈ మూడింటి యొక్క భావములకు సరైనటువంటి అర్థాన్ని గుర్తించుకొని ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
1: That has been the basic inner meaning behind the compositions of the Holy Bible.
0: ఈ పిల్లవాడు మేరీ దగ్గర పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఉండగా,
1: as the child started growing under the care of
0: Mary, తండ్రి ఈ కార్పెంటర్ వర్క్ పనిచేస్తూ ఉండినాడు.
1: Father happened to be the carpenter.
0: ఒకానొక దినము,
1: one day,
0: తిరునాళ్ళు జరుగుతూ వచ్చింది.
1: There was a festival carnival in the nearby place.
0: అక్కడ జనాలంతా అధికంగా చేరారు.
1: Crowd gathered there.
0: ఆ పిల్లలతో చేరి తాను కూడా ఎక్కడో బయలుదేరి వెళ్ళాడు.
1: And Jesus also followed the group.
0: తల్లి తండ్రులు ఆ బిడ్డ నిమిత్తమై అన్ని వైపులు కూడా వెతుకుతూ పోయారు.
1: Parents searched for this lost child.
0: కానీ ఎక్కడా కనిపించలేదు.
1: They couldn't find him anywhere.
0: మందిరం లోపల పురోహితుడు భగవత్ తీర్థాన్ని చదువుతుండగా ఆ ప్రదేశంలో పోయి కూర్చున్నాడు.
1: He sat there in a temple where the priest was worshipping the idol.
0: ఎక్కడ చూసినా కనిపించినటువంటి బిడ్డను చూసి మేరీ చాలా బాధపడుతూ వచ్చింది.
1: Mary the mother felt so sad because she could not find the lost child.
0: కన్న తల్లికి బిడ్డలు కనిపించకుండా పోయినప్పుడు ఈ బాధలు సహజంగా వస్తుంటాయి.
1: It's quite natural for the mother to feel so sad when separated from child.
0: సరే, దేవాలయంకు వెళ్లి ఇక్కడ భగవంతుడినైనా ప్రార్థిస్తామని చెప్పని ఆ యొక్క మంటంలోకి వెళ్లారు.
1: Both of them have gone into the temple to pray to God in order to find the lost child.
0: అక్కడ తలుపు దగ్గరికి పోయేటప్పటికి ఆ పిల్లవాడు వస్తూ ఉన్నాడు వెనుకకు.
1: By the time they were close to the door, they saw the child coming out of the temple.
0: ఆ తల్లి పట్టలేనంత ఆనందంతో ఆ బిడ్డను ఎత్తుకొని,
1: mother was ecstatic and picked up the child.
0: ఇంతకాలం నువ్వు ఎక్కడ పోతివి, మాకు కనిపించలేదే, ఎక్కడ ఉంటివి అని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: Started putting so many questions, my dear child, where were you all these days?
0: అమ్మా,
1: where have you stayed?
0: ఎందుకు ఈ పిచ్చి, నేను దైవం దగ్గరనే ఉన్నాను.
1: He replied, mother, why are you mad?
0: తెల్లవారి నుంచి కూడాను దైవ స్మరణ చేస్తున్నటువంటి ఒక ప్రీస్టు నాకు చక్కని బోధన చేస్తూ వచ్చాడు.
1: Right from dawn to dusk, I had the fortune of receiving the teaching from the priest.
0: కనుక ప్రారంభం నుంచి కూడాను ఆ బిడ్డకు ఈ దైవ చింత తనలో ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: The constant contemplation of God happens to be the main occupation of the child from the beginning.
0: ఈ విధంగా పెరుగుతూ పెరుగుతూ రాగా,
1: as he was growing,
0: కొంత కాలమునకు తండ్రి మరణించాడు. కాని తల్లి చెప్పింది, నాయన, తండ్రి లేడు కనుక నీవు ఆ పనిని అప్పచెప్పుకుని ఆ యొక్క కార్పెంటర్ పనిచేసి మన పొట్టను పుట్టుకుందాం.
1: As you have no father, the mother said, better you also be a carpenter and eke out your living.
0: కాని పిల్లవాడికి ఆ పని ఇష్టపడలేదు.
1: But this boy doesn't want to be a carpenter.
0: కాని తల్లి ఆ బిడ్డని ఇష్టముకు విరుద్ధంగా పోవటం తనకు ఇష్టం లేదు.
1: The mother doesn't want to go against the wish of the son.
0: ఒక దినము ఆ పిల్లవాడు తల్లికి చెప్పకుండా బయలుదేరి ఒక పర్వతానికి వెళ్ళాడు.
1: One day the boy left home without informing the mother.
0: పోయినటువంటి బిడ్డ ఎక్కడ కూడా కనిపించలేదు.
1: This boy was not noticed anywhere in the vicinity.
0: ఈ తల్లి బాధ పడి పడి పడి పడి కట్టకడపడికి ఆమె కూడా కృశించిపోయింది.
1: The mother felt so sad.
0: ఆ పర్వతంలో కూర్చొని తాను భగవత్ చింతన చేస్తూ వచ్చాడు.
1: The boy sat on the mountain, went on contemplating on God.
0: క్రమక్రమేణ క్రిందికి దిగుతూ వచ్చాడు.
1: And then he started climbing, getting down from the mountain.
0: అక్కడ ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: There was a river which was flowing continuously.
0: అక్కడ కొంతమంది జాలర్లంతా కూడా కూర్చొని ఉంటున్నారు.
1: There were few fishermen around.
0: అక్కడికి వచ్చేసేసి చూచాడు.
1: There he came and saw.
0: వారందరూ చాలా విచారంగా ఉన్నారు.
1: He noticed fishermen who were very much worried.
0: ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాడు ఈ పిల్లవాడు.
1: This boy questioned fishermen, why are you worried?
0: నాయనా, మేము ఎంతకాలం నుండి ఈ చేపల వ్యవహారం చేత మేము జీవిస్తూ ఉన్నాము.
1: దే సెడ్ వీ హావ్ బీన్ క్యారింగ్ ఆన్ అవర్ లైఫ్ బై ఫిషింగ్ హియర్.
0: కానీ ఈనాడు ఎక్కడ చూసినా ఒక్కటైనా మాకు చిక్కలేదు.
1: టుడే వీ కుడ్ నాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ సింగిల్ ఫిష్.
0: పిచ్చివారు, జలమున్న చోట చేపలు ఉండకుండా ఉంటుందా?
1: డోంట్ యూ అండర్స్టాండ్ దట్ దర్ బౌండ్ టు బి ఫిషెస్ వేర్ దేర్ ఇస్ వాటర్.
0: రండి నా వెంట, ఈ పడవను ఎక్కుదాం, వెళుదాం పండి అన్నారు.
1: హి సెడ్ ఫాలో మీ, గెట్ ఆన్ టు ద బోట్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ.
0: వారిని అందరినీ తన వెంట తీసుకుని మధ్య సముద్రంలోకి వెళ్లేటప్పటికీ ఇక్కడ వల వేయమన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ అదర్ ఫిషర్మెన్ టు ఫాలో హిమ్ అండ్ వాంటెడ్ హిమ్ టు స్ప్రెడ్ ద నెట్. అండ్ దే కుడ్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫిషెస్.
0: అప్పుడు ఆ పిల్లవాడి పైన చాలా నమ్మకం వచ్చింది.
1: Then the fisherman developed faith in this boy.
0: కనుక మొట్టమొదట ప్రతి మానవునికి నమ్మకం చాలా ప్రధానమైనటువంటిది.
1: So for every human being to begin with,
0: there is confidence, there is love.
1: Where there is confidence, there is love.
0: Where there is love, there is peace.
1: Where there is love, there is peace.
0: Where there is peace, there is truth.
1: Where there is peace, there is truth.
0: Where there is truth, there is bliss.
1: Where there is truth, there is bliss.
0: Where there is bliss, there is God.
1: Where there is bliss, there is God.
0: కనుకనే జీసస్ ఒక విధమైనటువంటి నమ్మకాన్ని వారికి అందించాడు.
1: Therefore, Jesus was instrumental in imbuing the spirit of faith.
0: అందులో ప్రధానమైనటువంటి యువకుడు పీటర్.
1: Among them, important one is Peter.
0: ఆ పీటర్కు ఈ పిల్లవాడిపైన అమితమైనటువంటి ప్రేమ నమ్మకము ఆవిర్భవించింది.
1: Peter developed a sort of love towards this boy.
0: దీన్ని ఆ పిల్లవాడిని తీసుకుని పోవటము, అవసరంత సహాయం తీసుకుని రావటము.
1: Every day he was accompanied by Peter and returned home late.
0: సాయంకాలం ఒక చెట్టు కిందకి వచ్చేటప్పటికి
1: in the evening when they sit under the
0: వారికంతా ఈ ఆధ్యాత్మిక ప్రచారం చలుపుతూ వచ్చేటువంటి వాడు జీసస్.
1: జీసస్ స్పెంట్ హిస్ టైమ్ ఇన్ షేరింగ్ ఆల్ ద డివైన్ నాలెడ్జ్.
0: పీటర్ తండ్రి మరణించాడు.
1: ద ఫాదర్ డైడ్.
0: అప్పుడు తల్లి చాలా బాధపడుతూ ఉండినది.
1: ద మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడితో పోయి, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్, వై క్రియర్?
1: దెన్ షీ సెడ్, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్, వై డూ యూ క్రై?
0: ఎందుకు మీరు దుఃఖిస్తున్నారు?
1: వై డూ యూ క్రై?
0: డెత్ అనేటువంటిది మన వస్త్రంలో మార్చుకున్నట్టే.
1: డెత్ ఈజ్ సంథింగ్ లైక్ చేంజింగ్ అవర్ డ్రెస్.
0: కనుక మీరేమాత్రమో చింతించనక్కర్లేదు.
1: సో డోంట్ గెట్ వరీడ్ ఆన్ దట్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ బాడీ దట్ ఈస్ మండేన్ కమ్స్ అండ్ గోస్.
0: దేహం అశాశ్వతము.
1: Body is temporary.
0: దేహము పుట్టక చావకెప్పుడు.
1: The body is bound to fall and die.
0: కనుక ఈ దేహాన్ని గురించి మీరు విచారించకండి.
1: So don't consider this body so important.
0: దేహము పాంచభౌతికము.
1: Body is just physical.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: It is bound to die.
0: దేహి నిరామయుండు.
1: The indweller is immortal.
0: గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: The indweller has no beginning nor an end, bondage or liberation.
0: కనుక ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్ డ్వెలర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: ఆ దేహమునందున్నటువంటి దేహియే నిజమైన దేవుడు.
1: ద ఇన్ డ్వెలర్ ఇన్ ద బాడీ ఇస్ అవర్ ట్రూ గాడ్.
0: ఈ విధంగా ఉపశాంతి కల్పించి అనేక మందికి ధైర్య సాహసాలు అందించి తాను ఈ కార్పు ఒక ఫిషర్మ్యాన్ తో కాలం గడుపుతూ వచ్చాడు.
1: By teaching so, he gave all fishermen the courage and the strength to continue to live.
0: ఇలాంటి పరిస్థితిలోపల ఫిషర్మ్యాన్ ఆనందంగా ఉంటున్నారు.
1: The fishermen were joyful in those days.
0: Vicharamu variki gurtuku raledu.
1: They had no anxieties whatsoever.
0: Alanti samayam lopala Matthew ani oka tax officer akkadiki variki varini tax adige kosam vacharu.
1: At that time Matthew, a tax officer, happened to visit them.
0: నిత్యము ఆ యొక్క ఫిషర్మ్యాన్ కంతా బోధించుకునేటువంటి యొక్క సద్బోధన అంతా కూడా మాథ్యూ కూడా వింటూ వచ్చాడు.
1: Matthew also happened to listen to the teachings of Jesus.
0: తన యొక్క పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోటింగ్ డౌన్ ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్.
0: ఈ విధంగా చేస్తూ రావటం చేత తాను కూడాను జీసస్ కు ఒక డిసైపుల్ గా మారాడు.
1: As he heard his teaching and rapt attention, he too could become a disciple.
0: ఈ విధంగా క్రమక్రమేణ పెరుగుతూ రాగా పాంచభౌతికమైనటువంటి కష్టములు తప్పినవి కాదు ఎవరికైనా.
1: Nobody can escape from worldly problems.
0: కొన్ని బాధలు, దుఃఖములు, విచారములు సంభవిస్తూ ఉంటాయి.
1: The sufferings and the difficulties and the obstacles come in our way.
0: ee jagatrandu avi lekunda manam manavudu jeevinchaledu.
1: Man cannot live without these problems on the way.
0: కష్టము సుఖములు మానవునికి పుట్టినిల్లు.
1: The pain and the pleasure go hand in hand in human life.
0: పుట్టినటువంటి మానవునికి గిట్టకి తప్పదు.
1: Man who is born is bound to die.
0: సుఖమునకు దుఃఖం కూడా తప్పదు.
1: The happiness will be followed by unhappiness. The pain and pleasure, the profit and loss go together.
0: కనుక ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక ఇది లేకుండా మాత్రము మానవుడు ఉండలేడు.
1: మ్యాన్ కెనాట్ లీడ్ హిస్ లైఫ్ వితౌట్ దిస్ డ్యుయాలిటీ.
0: కనుక మానవ జీవితం అనేటువంటిది ఓ సత్యాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు బి ఇన్ క్వెస్ట్ ఆఫ్టర్ ట్రూత్.
0: కేవలం తినటము తాగటం తిరగటం జీవించడం దీనికోసం వచ్చినటువంటిది కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ గివెన్ నాట్ మియర్లీ ఫర్ ఈటింగ్.
0: మధ్యలో జరిగేటువంటి యొక్క పంచభౌతికమైనటువంటి తత్వములే.
1: దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ యాక్షన్స్ దట్ హ్యాపన్ ఇన్ బిట్వీన్.
0: కానీ వచ్చిన మానవుడు తన సత్యాన్ని తాను గుర్తించాలి.
1: మ్యాన్ హావింగ్ బీన్ బోర్న్ షుడ్ నో హిస్ ట్రూత్.
0: తన యొక్క స్వరూపాన్ని తాను అర్థం చేసుకోవాలి.
1: హీ షుడ్ నో హిస్ ట్రూ నేచర్.
0: కేవలం మానవుడు పుట్టడం పెరగటం తినటం తాగటం మరణించడం ఇంతతో మాత్రమే మానవ జీవితం అంత్యం కాదు.
1: ది హ్యూమన్ లైఫ్ షుడ్ నాట్ కంక్లూడ్ by mere birth, growth and development thereafter, ultimately ending in death.
0: ee vidhamainatundi oka sabodhanalu jarugutu vachadu Jesus.
1: Jesus went on sharing the sacred teachings.
0: ekkade gaani lokamulo evarikaina gaani goppa manchi peru vastundadatunte danni ochukoleinatundi varu aneka mandi untaru.
1: In this world, when a person wins the esteem, reputation, good name, there will be envious people.
0: అసూయ భావము అనేక మందికి ఆవిర్భవిస్తుంటాయి.
1: There will be many people full of jealousy and envy.
0: ఇంతే కాదు,
1: not only this,
0: కొన్ని రకమైనటువంటి ద్వేషములు కూడా ప్రారంభమవుతుంటాయి.
1: Not only this, they develop hatred also.
0: లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ ఈ విధమైనటువంటి దుర్గుణములు ప్రవేశించి అతన్ని హతమారుస్తూ ఉంటాయి.
1: The bad qualities get into the human life, ultimately leading to one's own ruin.
0: అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది చాలా దుర్గుణములు.
1: Jealousy, ego, pomp and show are bad qualities.
0: కనుక ఇలాంటి దుర్గుణములు ఉన్నటువంటి వాడిని ఎవరు కూడా క్షమించరు.
1: Nobody will forgive you if you have these bad qualities.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not hate anybody.
0: ఎవరిని చూచి పరిహసించకూడదు.
1: We should not make fun of anybody.
0: కనుక నీ ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక సమభావమును నేర్చుకున్నప్పుడే మానవుడు మానవత్వాన్ని పొందినవాడవుతాడు.
1: When once man acquires this equal mindedness, equanimous nature,
0: ఈనాటి మానవుడు ఉన్నాడు కానీ మానవత్వం అనే గుణములు పూర్తి శూన్యమైపోయినాయి.
1: Today we find man without human qualities.
0: మానవతా గుణములు నశించిపోవడం చేతనే మానవుడు పడరాని బాధలకు గురి అవుతున్నాడు.
1: As human qualities are totally gone, man is passing through
0: అగ్ని అనగా దాంట్లో దహన శక్తి ఉండినప్పుడే దానికి అగ్ని అని పేరు.
1: We call it fire if only it burns.
0: అదే విధంగా మానవుడు అనుకున్నప్పుడు మానవతా గుణములు ఉండినప్పుడే వాడు మానవుడు.
1: సిమిలర్లీ యూ కెన్ కాల్ ఏ హ్యూమన్ ఇఫ్ హెస్ హ్యూమన్ క్వాలిటీ.
0: మానవతా గుణములు కోల్పోయిన తర్వాత వాడు మానవుడు కాదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ హ్యూమన్
0: బొగ్గు వంటి వాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ హీఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, హీ జస్ట్ కోల్.
0: ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి చదువరి అయినా, ఎంతటి విద్యావంతుడైనా, ఎంతటి గుణవంతుడైనా, మొట్టమొదట మానవతా గుణములు పెంచుకోవాలి.
1: ఇవి మైటీ మ్యాన్, ఏ స్ట్రాంగ్ మ్యాన్, అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్, బట్ వితౌట్ హ్యూమన్ వాల్యూస్
0: కనుకనే ఈనాటి మానవతా గుణములు చాలా అవసరమైనటువంటివి.
1: సో హ్యూమన్ వాల్యూస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ టుడే.
0: మానవతా గుణములు కంప్లీట్ గా పూర్తి నశించిపోయినాయి.
1: టుడే హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్.
0: మానవుడుగా జీవిస్తున్నాడే కానీ మానవతా గుణములకు ఇంచిత్తైనా కనిపించడం.
1: ఇట్ జస్ట్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వితౌట్ హ్యూమన్ వాల్యూ.
0: ఎంత చదువునైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈజ్ ఆల్ దిస్?
0: ఎంత ధనవంతుడైతే ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఈజ్ దిస్ వెల్త్?
0: కానీ ఈ గుణములే లేకపోతే వాడు పూర్తి తుచ్చుడైపోతాడు.
1: వితౌట్ హ్యూమన్ వాల్యూస్ యు ఆర్ సింప్లీ మీన్.
0: కనుక మొట్టమొదట మనము ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Therefore we have to distance ourselves from these bad qualities.
0: నేను ఎప్పుడు దీన్నే చెప్తుంటాను.
1: This what Bhagwan tells us repeated, the
0: thought
1: and the deed
0: ప్రధానం కాదు, గుణములు చాలా ప్రధానం.
1: Bhagwan does not consider the work valid.
0: ఎక్కడైనా
1: quality is important.
0: అడవులు ఎందున్నా, ఆకాశములో ఉన్నా, పల్లెలున్నా, పట్టణమున్నా, ఎక్కడ ఉన్నప్పటికీ గుణములు చాలా అవసరించుకోవాలి.
1: యూ మే బి ఆన్ ఎర్త్ ఆర్ ఇన్ ద స్కై ఇన్ ద స్పేస్ అప్ ద మౌంటైన్ డౌన్ డీప్ ఇన్ ద వ్యాలీ ఆర్ ఇన్ ద డీప్ సీ యూ షుడ్ హ్యావ్ వాల్యూస్.
0: అసూయా భావము చాలా చెడ్డది.
1: జెలసీ ఇస్ వెరీ బ్యాడ్.
0: ఆ అసూయ ఉన్నటువంటి వారికి ఏనాడికి నీ జీవితం జీవితంగా జరగదు.
1: జెలస్ పర్సన్ వుడ్ నెవర్ బి
0: సక్సెస్ఫుల్. లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: జెలసీ లీడ్స్ టు లివింగ్ డెత్.
0: దానికి తగినట్టుగా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఈ తంటాలు చెప్పుకోవటం.
1: ఫర్దర్ యాడింగ్ టు దిస్ వీ ఫైండ్ క్యారీయింగ్
0: తెలిపై నీకు ఎందుకు ఈ మాటలు?
1: Why do you carry tales?
0: ఇతరుల గురించి నీవెందుకు దూషించటము?
1: Why do you criticize others?
0: నీలో ఉన్నటువంటి దుర్గుణాలను నీవు దూషించుకో.
1: Just accuse all the bad qualities within you.
0: దుర్భావములను నీవు దూసి పారవే.
1: Brush aside all the bad feelings in you.
0: కాని బరులయందు లేనటువంటి దుర్గుణాన్ని నీవు పుట్టించి ఎందుకు నీవు ప్రచారం చేస్తావు?
1: But you attribute bad qualities to others and teaching
0: of love. ఈనాటి ప్రేమతత్వాన్ని,
1: today this principle of love,
0: satya margani
1: and the path of truth,
0: dharma satyani
1: and also righteousness,
0: abhirudhi parchukovali.
1: We have got to develop them.
0: Adiye meeru cheyavalsinatundi pani.
1: That's what we are supposed to do.
0: Kanuka satyamainatundi margamlo satya margamunu pravesha pettali.
1: So we should follow the path of truth in a righteous way.
0: కనుకనే భగవంతునకు అన్ని రకములైనటువంటి పేర్లంతా కూడా నియమిస్తుంటూ వచ్చారు.
1: God has so many names and
0: సత్య ధర్మ పరాయణ నమః.
1: And he really maintains the personification of truth.
0: ఈ విధంగా పెట్టుకోవటంలో ఎంత అర్థం ఉంటుందాయి?
1: What an amount of meaning it convey.
0: ప్రేమ స్వరూపాయ నమః.
1: His embodiment of love.
0: ప్రేమనే మానవుని యొక్క ప్రధానమైన పత్రం.
1: And love is the main principle of human life.
0: అలాంటి ప్రేమనేనటువంటి యొక్క దీని ప్రయోజనం ఏమిటి?
1: Without life, what for? Without love, what for?
0: వీరు లేనప్పుడు వారిపైన, వారు లేనప్పుడు వీరిపైన తంటాలు చెప్పుకుంటూ కూర్చోవటం.
1: People go on carrying.
0: నా యొక్క ఉద్దేశము చదువులు పెరుగుతూ రావటం వల్ల దుర్గుణాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: భగవాన్ ఫీల్స్ దాట్ there's more and more of education today.
0: చదువులన్నీ చదివి
1: చాలా
0: వివేకి అయి మగిడి తన్నెరు కూడా మందమతుడు.
1: With all the education and specialization, man does not know his true identity.
0: ఎంత చదువు చదివి ఏ రీతి ఉన్నను హీనుని కూడా మారలేడు.
1: With all the high education, a mean man would never give up his mean mind.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: The education after all helps you to argue with each other but not earn.
0: ఇలాంటి చదువు చదువు చదివి చావంగనేటికి
1: acquiring this knowledge, why should we die?
0: చావులేని చదువు చదువువాలి.
1: We should study to be immortal.
0: కనుకనే ఈ దుర్గుణములతో కూడినటువంటి చదువు ఉండి ప్రయోజనం లేదు.
1: This education with bad qualities is useless.
0: కనుక మనం చదువులు కాదు ముఖ్యము, గుణములు చాలా అవసరము.
1: It's not education that matters, it's only the quality.
0: ఈ దుర్గుణముతో కూడినటువంటి వాడిని స్నేహం చేయటం వల్ల వీరు కూడా దుర్గుణాలు చాలా.
1: Joining the bad company, you also become bad.
0: జయ దుర్జన సంసర్గం.
1: Run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: ఇది ముఖ్యమైనటువంటి మానవునికి.
1: These are important qualities for mankind.
0: చెడ్డవారితో మనం స్నేహం చేయటం చేత మనం కూడా చెడ్డవారైపోతాం.
1: If you join the bad company, you turn bad.
0: మహాభారతం లోపల గొప్పవాడు కర్ణుడు.
1: In Mahabharata, Karna is a mighty man.
0: కర్ణుడు సర్వ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నటువంటి వాడు.
1: He is an expert in archery.
0: అతను మహాగురువు యొక్క చేపట్టినటువంటి వాడు.
1: And in fact, he is not an ordinary one.
0: అర్జునుడి కంటే గొప్ప విద్య కలిగినటువంటి వాడు.
1: He is greater, more knowledgeable than Arjuna.
0: కానీ ఇంత గొప్ప విద్యావంతుడైనప్పటికి,
1: being an intellectual,
0: కర్ణుని యొక్క పేరు ఎందుకు చెడిపోయింది?
1: Why did he get a bad name? Karna.
0: దుర్యోధన దుశ్శాసనాదుల సంపర్కం చేత తన పేరు పాడైపోయింది.
1: Because Karna joined the bad company of Duryodhana and Dushyasana.
0: కనుకనే అంత గొప్పవాడై ప్రయోజనం ఏమిటి?
1: సో దో హీ సో గ్రేట్,
0: కర్ణుడంతటి వాడు కడపటికి ఏమయ్యే?
1: వాట్ హ్యాపెన్ టు కర్ణ, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎట్ ద ఎండ్?
0: కనుకనే మనము ఎన్ని విధములు చదివినప్పటికీ బుద్ధి సరి లేకపోతే అన్ని వ్యర్థమైపోతుంది.
1: వెన్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ఇన్ వెయిన్.
0: దూరంగా మనం పోవాలి.
1: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ దట్ కంపెనీ.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క తత్వము.
1: దెన్ యుల్ హ్యావ్ యువర్ ట్రూ నేచర్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అందరూ కూడాను గుణములు మొట్టమొదటి పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
0: ధనమును సంపాదించి ప్రయోజనం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్ మనీ, మనమెచ్చిన
0: మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చును.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ మనీ, దేర్ బి మోర్ ఆఫ్ ఈగో అండ్ అవరెస్.
0: మదముడిన ధనముడుగును, ధనముడిగిన మదముడుగును.
1: వెన్ వన్స్ మనీ ఇస్ గాన్, యూ కెనాట్ బి ఈగోయిస్టిక్.
0: మదమిడిగిన దుర్గుణము మారునివేమా.
1: దేర్ ఆఫ్టర్ విత్ ద లాస్ ఆఫ్ మనీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీ.
0: కనుకనే మనకు ధన సంపాదన గొప్పది కాదు.
1: అమాసింగ్ వెల్త్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: సంపాదన చాలా అవసరమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్వాలిటీస్ వాల్యూస్ ఆర్
0: ఇంపార్టెంట్. మితంగా మాట్లాడండి,
1: టాక్ ఇన్ లిమిటెడ్
0: మాట్లాడటం చేతనే ఈ విధమైనటువంటివన్నీ వస్తుంటాయి.
1: టూ మచ్ టాక్ లీడ్స్ టు ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఎన్ని సంస్థల్లో నువ్వు చేరినప్పటికీ నీ లోపల ఉన్నటువంటి యొక్క భావమే మార్చుకునుకుంటున్నా నీ ఉండి ప్రయోజనం లేదు.
1: యు మే బి ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఇఫ్ దేర్ ఇస్ నో కాగ్నైజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ యూ ఇట్స్ ఆల్ యూస్లెస్.
0: మాటలు
1: వి టాక్ టూ మచ్
0: కానీ హృదయం చేదు మనసు.
1: బట్ దో వి టాక్ స్వీట్లీ ద హార్ట్ ఇస్ బిట్టర్.
0: పాయిజన్
1: ఇస్ పాయిజన్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదట మనం మనసు లోపల తీయదనాన్ని పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నెక్టర్ విద్ ఇన్.
0: అది ఏ నిజమైనటువంటి హృదయము.
1: దట్ ఈస్ త్రూ హార్ట్.
0: హృత్ ప్లస్ దయా హృదయము.
1: హృత్ ప్లస్ దయా.
0: దయా హృదయుడు కావాలి.
1: వన్ షుడ్ బి కంపాషనేట్.
0: ప్రేమ హృదయుడు కావాలి.
1: వన్ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: అప్పుడే నిజమైనటువంటి మానవుడు.
1: దెన్ యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఈ విధంగా జీసస్ ప్రేమ హృదయుడైపోయి అనేక మందిని బీదలను సాధనలను సాకుతూ సంరక్షిస్తూ వారికి తగినటువంటి తోడులీడిగా ఉండటం చేత అనేక మంది విరోధులు బయలుదేరారు.
1: యాజ్ జీసస్ బీయింగ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ he started helping the poor needy and the forlorn, therefore that led to many of the foes.
0: Yavaraina sare manchi variki sahayam cheyandi.
1: Let him be anyone, help
0: anyone. Kashtamlo vachina kuda paravaledu.
1: Doesn't matter even if you
0: have any badalu sambhavinchina paravaledu.
1: You may have difficulties on the way.
0: Parulanu maatram dushinchakoodu.
1: But never criticize anybody.
0: Andari endu undinatundi oke aatmane.
1: The same atma dwells in all.
0: Nee aatmane neevu dushinchetundi vaani endukodanu ade aatmane untundali.
1: The atma present in you is present in the other man whom you hate.
0: Itannu dushistunnavani neevu bhavistavu kaani kaadu kaadu ninnu neeve dushinchukunnattu.
1: You think you are criticizing someone else? No. You are criticizing yourself. If you don't like, remain silent. Don't accuse.
0: కనుక ఇలాంటి మంచి గుణములు పెంచుకుంటూ రండి.
1: సో వీ షుడ్ డూ గుడ్ డీడ్స్ అండ్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
0: చెడ్డ గుణములు పెంచుకుంటూ మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ ప్రయోజనం ఉండదు.
1: విత్ ది బ్యాడ్ క్వాలిటీస్ నో అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్ విల్ కమ్ టు యువర్ హెల్ప్.
0: మంచి మాటలైనా పలకండి.
1: అట్లీస్ట్ స్పీక్ గుడ్
0: వర్క్. యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక నీవు మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అంతేకాని ఇతరులపై దోషములు లేనిపోని కల్పించి మాట్లాడుకోవటం ఇది రాక్షస కృత్యము.
1: Don't find fault with others and spread this, share this with everybody.
0: ఎవరికైనా బాధలు జరిగితే నీవు బాధపడను.
1: If there is any suffering that come to your notice,
0: పాపం ఈ నాడు వారికి బాధ జరిగింది, రేపొద్దు మాకు జరుగుతుందేమో.
1: Today they are suffering, tomorrow I may suffer.
0: కనుక ఎవరికైనా బాధలు తప్పదు.
1: One is bound to suffer someday or other.
0: కనుక అందరి క్షేమాన్ని మనం కోరండి.
1: We should pray for the welfare of everybody.
0: లోక సమస్త సుఖినో భవంతు.
1: That's the reason why we pray, let the whole world be happy and peaceful.
0: కనుక మనం అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
1: We have to work for the prosperity of everybody.
0: అందరి యొక్క క్షేమాన్ని మనం గుర్తించాలి.
1: We should also know the welfare of everybody.
0: మన హృదయం హిరణ్యగర్భంగా మారాలి.
1: Our heart should be golden, హిరణ్యగర్భ.
0: అప్పుడే మంచి మంచి భావము మంచి జీవితము కలుగుతుంది.
1: With the golden heart there will be golden ideas and a successful life.
0: కనుకనే మంచివాడనడానికి కారణం ఇదియే.
1: This is, should be the trend of a good
0: నీవు
1: man.
0: గొప్పవాడు కానక్కర్లేదు, మంచివాడు కా.
1: You don't need to be a great man, be a good man at least.
0: అందరూ నిన్ను ప్రేమించేటట్టుగానే ప్రయత్నించాలి.
1: బిహేవ్ యువర్ సెల్ఫ్ హ్యాస్ టు బి లవ్డ్ బై ఎవ్రీబడీ.
0: కనుక నీ భగవంతుని అంతా కూడా హిరణ్య గర్భాయన మహా అన్నారు, అందరూ భగవంతుని ప్రేమిస్తారు.
1: God has got this Hiranya Garbha because all love him.
0: ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: God is always blissful.
0: ఎవర్ని ద్వేషించడు.
1: He never hates anybody.
0: ఎవర్ని పరిహసించడు.
1: He never makes fun of anybody.
0: ఏది చేసినా వారి మంచి కోసమే చేస్తుంటాడు.
1: Whatever God does, it is for your good.
0: కనుకని ఏది చేసినప్పటికీ ఇది నా మంచికి, నా మంచికి అని.
1: All actions of God are for your own good.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: సత్య మార్గాన్ని పెంచుకోండి.
1: అండ్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీతిని నిలుపుకోండి.
1: అండ్ వీ హావ్ టు అప్హోల్డ్ మొరాలిటీ.
0: నీతి లేని జాతి నిర్భయము.
1: అండ్ వితౌట్ మొరాలిటీ ద నేషనాలిటీ ఇస్ యూస్లెస్.
0: కాబట్టి నేషనాలిటీ ఉండినంత మాత్రమే కాదు, మొరాలిటీ కూడా ఉండాలా?
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ నేషనాలిటీ.
0: చాలా మంది నేషనాలిటీ దేశభక్తి కావాలని కోరుతుంటారు.
1: పీపుల్స్ stress on nationality and patriotism.
0: Nationality undi prayojanam enti?
1: What for is that nationality?
0: Nijamainatundi oka prema tattvam undali.
1: So love and morality are more important.
0: Morality lekapothe nationality undi prayojanam ledu.
1: Without morality mere nationality is useless.
0: Annitikunu morality chaala important.
1: So for all morality is very important.
0: Kanuka manam morality ni penchukovali.
1: So we have to develop the moral conduct.
0: మోరల్ కాండక్ట్ పెట్టుకునేటప్పుడే మనిషిగా మారుతాడు.
1: When once there is moral conduct, we'll be true human.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు అన్ని పలికిటేమి పలుకులు నిజమైనటువంటివి.
1: What all you said is quite
0: కానీ
1: true.
0: పలుకులకు సంతోషించడు భగవంతుడు.
1: God will not be happy
0: ఆ
1: by your words. పలుకులను
0: ప్రాక్టికల్ లో పెట్టండి.
1: All our words must be translated into action.
0: మీ ప్లాట్ఫామ్ స్పీచెస్ లో గొప్ప హీరోగా ఉండవచ్చును.
1: You may be hero on a platform.
0: కానీ ప్రాక్టికల్ సైన్స్ లో జీరోగా ఉండవచ్చు.
1: In practical life you may be a zero.
0: ప్రాక్టికల్ సైన్స్ లో హీరో కావాలి.
1: You should be a hero in practical life.
0: అది నాకు చాలా ఇష్టము.
1: That what Bhagavan expects
0: of you.
1: Let him anybody.
0: ప్రాక్టికల్ లోపల నిత్య జీవితం లోపల నీవు హీరోగా.
1: Any difficulty you may have in practical life, be a hero.
0: కనుకని దైవత్వం అనేటువంటిది పెద్దలంతా ఎన్నో అనుభవించినారు.
1: Divinity is experienced by elders.
0: మహమ్మద్ కానీ,
1: ప్రొఫెట్ మహమ్మద్
0: కానీ, జిజ్ఞా కానీ,
1: జీసస్,
0: ఈ వీరంతా కూడా ఎంతనో గొప్పవారంత.
1: ఆల్ ఆర్ వెరీ గ్రేట్ పీపుల్.
0: వారెంత గ్రేట్నెస్ ఎట్ట వచ్చింది?
1: Where does the secret of greatness lie?
0: మంచి పనులు చేయటం చేతనే గ్రేట్నెస్ వచ్చింది.
1: Their goodness brought them the greatness.
0: ఈ గ్రేట్నెస్ లో దాంట్లో గుడ్నెస్ కూడా చేర్చాలి.
1: దేర్ ది గ్రేట్నెస్ షుడ్ హ్యావ్ ఇన్ కాంబినేషన్ ద గుడ్నెస్ టూ.
0: కనుక గ్రేట్నెస్ కంటే గుడ్నెస్ చాలా మంచిది.
1: గుడ్నెస్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేట్నెస్.
0: ఎంతమందో భారతదేశంలో మహనీయులంతా ఉన్నారు.
1: ఇన్ భారత్ దేర్ మెనీ నోబుల్ సోల్స్.
0: ఎందరో మహానుభావులు. అందరికీ వందనం అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ మై సాల్యుటేషన్స్ టు ఆల్ గ్రేట్ నోబుల్ సోల్స్.
0: కనుక ఆయన అంతటి గొప్పవాడైనప్పుడు కూడా ఆ రకమైనటువంటి వినయ విధేయతను నిరూపించాడు.
1: దో సెయింట్ త్యాగరాజు ఇస్ సో గ్రేట్ హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ.
0: కనుక భగవంతుని ఎంతవరకు వర్ణిస్తూ వచ్చాడు?
1: హౌ హ్యాస్ హి టు వాట్ ఎక్స్టెంట్ హ్యాస్ హి ఎక్స్టోల్డ్ గాడ్.
0: వాచామ గోచరుండని.
1: You are beyond comprehension.
0: నీ చరిత్రమునకు కూడా బ్రహ్మాదులకులైన తరమా.
1: That even Brahma cannot describe you.
0: వాచామ గోచరుండని.
1: You are beyond expression.
0: నీవు పలుకులకు చేత నీ వర్ణించడానికి వీలు కాదు.
1: It's not possible to describe.
0: నీ గుణమును వర్ణించడానికి సాధ్యం కాదు.
1: It's not possible to comprehend.
0: దేవకీ వసుదేవులను రక్షించినావు.
1: You have protected Devaki.
0: మేలు మేలు పాండవులను కాచినావు.
1: And you have protected
0: Pandava. విజయుని ఆర్తి తీర్చినావు.
1: And you also
0: కురుపేరు స్కబ్జా విక్రమలను పోగొట్టినావు.
1: You also came to the rescue of
0: 16,000 రమావణులను పోచినావు.
1: And you also came to the rescue of 16,000.
0: ద్రౌపదే కృష్ణ కృష్ణ అంటే సభలో పోయి నీవు రక్షించినావు.
1: And you have manifested in the open court in response to the prayer of Draupadi.
0: అలాంటి వాణివి నిన్ను వర్ణించడానికి ఏమవుతుంది?
1: Is it possible for me to
0: ఎవరి భావం ఎట్టిదో వారి ఫలితం అట్టిది.
1: As is the feeling, so is the manifestation.
0: నీ భావం హృదయం నుంచి వచ్చినప్పుడు నీ ఫలితం కూడా హృదయాన్ని అందుకుంటుంది.
1: If the feeling is wholehearted, you'll have the result also properly.
0: కేవలం మాటలు మాత్రం పలికి హృదయం లోపల మాత్రం మంట పెట్టుకుంటే ప్రయోజనం ఏంటది?
1: If it is only mere vocal, verbal expression with emptiness in the heart, it is useless.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది శాంత భావం పెట్టుకోవాలి.
1: వాట్ వీ హ్యావ్ టు అక్వైర్ టుడే ఇస్ పీస్.
0: లోకంలో ఎక్కడ చూసినా శాంతియే లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎవరు పోయి అడిగినప్పటికీ ఐ వాంట్ పీస్ పీస్ పీస్ పీస్.
1: If you ask anybody, they say, I want peace, everyone.
0: ఎక్కడుంది పీస్?
1: వేర్ ఇస్ పీస్?
0: ఎంత పీసెస్? పీసెస్ పీసెస్. నో పీస్.
1: You find only pieces, pieces, no peace anywhere.
0: నీ హృదయాన్ని పీసెస్ చేసుకుంటున్నావు.
1: In fact, you split up your heart into
0: pieces. పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: And how do you expect peace from outside?
0: కనుకనే నువ్వు భగవంతుని ప్రేమించు.
1: Love God first.
0: ఈ భగవంతుని విశ్వసించు.
1: Have faith in God.
0: భగవంతునికి అర్పితం చేసుకో.
1: Surrender to God.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు భగవత్ కార్యాలుగా భావించు.
1: Dedicate your life to God.
0: మనం చేసే ప్రతి కర్మలు కూడా నువ్వు ఉపకారమైన కర్మలుగా ఉండాలి.
1: Let all our actions be helpful to others.
0: Helpful. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: కనుక ఎవరిని మనం బాధించకూడదు.
1: Never hurt anybody.
0: సాధ్యమైనంత వరకు వారికి ఉపకారమే చేస్తూ పోదాం.
1: To the extent possible, help.
0: వారిని ప్రేమిస్తూ పోదాం.
1: Love them.
0: ఎవరికైనా ఏ కష్టములు వస్తున్నాయో.
1: Anybody may have any difficulty.
0: వారికి ఆ కష్టములు వచ్చినా నాకు రాలేదే నేను బాగున్నాను అనుకుంటావు.
1: You may feel that the other man is having difficulties and that you are not, you are free.
0: ఏ నిమిషమో ఎప్పుడు.
1: Any moment, any day.
0: కనుక నీవు ఎప్పుడు కూడా నువ్వు మాగుండాలంటే ఇతరుల యొక్క మంచిని నీవు కోరు.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఫైన్, విష్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఎవ్రీబడి.
0: అందరి యొక్క క్షేమాన్ని నీవు ఆశించురా.
1: అండ్ విష్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇదియే నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇది స్పిరిచువల్. స్పిరిచువల్ అనుకుంటే పూజలు చేయటం, భజన చేయటం ఇవి కాదు ముఖ్యమైనటువంటి.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ మెకానికల్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ భజన్ రెసిటేషన్.
0: గుణములను పెంచుకోవాలి.
1: ద స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ ఇంపార్టెంట్.
0: మనం 10 మందికి మంచివారిగా అనిపించుకోవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ది ఫెలో మెన్.
0: జీసస్ చాలా గొప్ప పేరునంత చేశాడు.
1: జీసస్ won the esteem
0: కట్టగడబడి తన దేహం అర్పితం చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సాక్రిఫైస్ హిస్ బాడీ.
0: కనుకనే అలాంటి త్యాగానికి మనం పూనుకోవాలి.
1: వీ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే లేకపోతే భోగమే భోగమే అనుకుంటే జీవితం అంతా కూడా రోగంగా మారుతుంది.
1: వితౌట్ సాక్రిఫైస్ త్యాగ ఇఫ్ యు గో బై భోగ ద ప్రాస్పెరిటీ
0: యోగము. త్యాగమే నిజమైన యోగము.
1: దేర్ఫోర్ త్యాగ సాక్రిఫైస్ ఇస్ యోగ.
0: ఈ భోగమే నిజమైన రోగము.
1: భోగ ప్రాస్పెరిటీ ఇస్ రోగ డిసీజ్.
0: కనుక మనం ఈ రోగానికి బరి కాకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి డిసీజ్.
0: యోగానికి మనం గురి కావాలి.
1: బీ ప్రిపేర్డ్ ఫర్ యోగ స్పిరిచువల్ పాత్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరు కూడా నేర్చుకోవాల్సినటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ప్రేమతత్వమే.
1: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఈస్ దిస్ స్పిరిట్ ఆఫ్
0: ప్రేమ. ప్రేమ ప్రేమ
1: లవ్ అండ్ లవ్ అలోన్.
0: ఈ ప్రేమ ఉండినటువంటి వాడికి ఎవరు ద్వేషించరు.
1: If you have got this quality of love, nobody will hate you.
0: Nu prema chopta nu bazar lo po ye adavukena po ekkadi mrugalu kuda ninnu badinchavu.
1: With love you will go around the streets or even you go to the forest.
0: Maharishulandaru kuda nu
1: wild animals will not attack you.
0: Kalani galuptu vacharu.
1: Sages and saints spend their time in forest.
0: Aa kaladavu lopala pululu simhalu enninno kalchi anni vidala పోట్లాడుకునేటువంటివి.
1: ఇన్ థిక్ ఫారెస్ట్ యూ ఫైండ్ ద వైల్డ్ యానిమల్స్ ఫైటింగ్.
0: అలాంటి క్రూర మృగముల మధ్యలో కూడా మానవులు శాంతంగా జీవిస్తూ వచ్చాడు.
1: సేజ్ లెడ్ ఎ పీస్ఫుల్ లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అతని దగ్గర ఒక అస్త్రం అంత ఉండాలి.
1: బికాస్ ద సెయింట్స్ హావ్ గాట్ ఎ వెపన్.
0: ప్రేమాస్త్రం తన దగ్గర పెట్టుకోవడం చేతనే ఆ క్రూర మృగములు కూడా అతన్ని రక్షిస్తూ వచ్చాయి.
1: విత్ ది వెపన్ ఆఫ్ లవ్ Even wild animals started protecting the lives of sages and saints.
0: మనం ప్రేమ చోట మనం ఉంటున్నప్పుడు ఎవరైనా కూడా మనల్ని ప్రేమిస్తారు.
1: With love, you will be loved in turn.
0: మనం ఆ అస్త్రాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We should have this weapon.
0: ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు ఇవి కాదు మనకు.
1: Not the atom bomb, nitrogen bomb and hydrogen bomb.
0: అవి కాదు మనకు రక్షించేది.
1: They will never protect you.
0: ప్రేమాస్త్రమే మనకు ప్రధానమైనటువంటిది.
1: The weapon of love is most important.
0: అది మనం సంపాదించుకుంటే ఎవరు కూడా ఏ విధంగానూ మనల్ని బాధించరు.
1: With the weapon of love, you will never be hurt by anybody.
0: నాకు ప్రేమ ప్రేమ ప్రేమ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అస్త్రము.
1: భగవాన్ హస్ గాట్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ weapon of love with him.
0: ఈ ప్రేమ ఉంచుకోవటం చేతనే ఇంత మంది ప్రజలంతా కూడా వస్తుంటారు.
1: బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్.
0: ఎవరికైనా నేను ఇన్విటేషన్ ఇచ్చానా?
1: ఇస్ ఎనీ ఇన్విటేషన్ సెంట్ టు యు?
0: నేను ఆహ్వానం చేశానా?
1: ఆర్ యు ఇన్వైటెడ్ హియర్?
0: ఏది ఆహ్వానం లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఇన్విటేషన్ లేదు.
1: నో ఇన్విటేషన్.
0: ఆ ప్రేమనే వాళ్ళందరినీ ప్రకాశిస్తూ ఉంటుంది.
1: ఇట్స్ ఓన్లీ భగవాన్స్ లవ్ దట్ హాస్ డ్రాన్ యు హియర్.
0: నా హృదయమే పెద్ద మ్యాగ్నెట్.
1: Bhagavan's heart is a big magnet.
0: ఆ మ్యాగ్నెట్ వల్లనే అన్ని ఇనుపతుంట్లంతా వచ్చి చేరిపోతున్నాయి.
1: ది హార్ట్ ఆఫ్ భగవాన్ ద మ్యాగ్నెట్ హెస్ డ్రాన్ ది ఐరన్ ఫైలింగ్.
0: కఠినమైన హృదయాలైన కూడా అవి ఇనుపతుంట్లు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐరన్ ఫైలింగ్స్ ఆర్ సో హార్ష్. అవి కూడా
0: పరిశుద్ధంగా ఉంటుంటే అతి త్వరగా ఆకర్షిస్తుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ప్యూర్ యుల్ బి అట్రాక్టెడ్ వెరీ సూన్.
0: కానీ కొంతమంది అనుకుంటారు.
1: బట్ సమ్ ఫీల్ సో.
0: అయ్యో స్వామి మ్యాగ్నెట్ అనుకుంటున్నారే.
1: Swami is magnet.
0: మమ్మల్ని ఎందుకు ఆకర్షించడం లేదు?
1: How is that Bhagavan doesn't attract me?
0: మిమ్మల్ని ఆకర్షిస్తాడు.
1: You will be attracted.
0: అయితే ఆ ఇనుము కొంచెం తుప్పు పట్టి తుండు పట్టి చాలా చిరుము పట్టిపోయింది.
1: But if this iron filings are dusted and rusted, they cannot be drawn.
0: దాన్ని క్లీన్ చేసే.
1: So iron must be cleansed.
0: తప్పక ఇది ఆకర్షిస్తుంది.
1: Bound to be drawn.
0: దాన్ని క్లీన్ చేయకుండా ఆకర్షించలేదు ఆకర్షించలేదు ఎట్లా ఆకర్షిస్తుంది?
1: Without cleaning the dust and the rust, the iron cannot be expected to be drawn or attracted. So clean this dust and the rust with love.
0: With love, with love.
1: With love and with love.
0: కనుకొని ఆ ప్రేమ చేత మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి.
1: Make your heart sacred with love.
0: ఇది విదేశీయులు కానీ ఈ దేశీయులు కానీ స్వదేశీయులు కానీ అందరూ నేర్చుకోవాల్సింది ఒక్కటే.
1: Everybody, foreigners or the natives, all of you should learn only
0: prema,
1: one thing.
0: Prema, prema,
1: love and love and love
0: alone. Selfless love.
1: Selfless love.
0: Ah, selfless love. ఉన్నప్పుడే నీవందరినీ ప్రపంచాన్ని నువ్వు ఆకర్షింపజేస్తావు.
1: When you have selfless love, you'll be able to attract the whole world.
0: Love is selfless.
1: Love is selfless.
0: Self is loveless.
1: Self is lovelessness.
0: Self ఉంటుంటే loveless అయిపోతుంది.
1: When there is self, there will be no love.
0: కనుకనే మీరు ప్రేమతో మీరు జీవించాలి.
1: సో లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: హెచ్చు విద్యలు చదివి ఇంద్రియ రోలులై చచ్చువారల కన్నా స్వల్పమైరి. ఇంద్రియముల శక్తి ఇంద్రియముల శక్తి ఇముడు కొంచును కాని అట్టి చదువులు చదివి ఆర్యులౌట అట్టి చదువులు చదివి ఆర్యులౌట చదువు చదువు చదివి చదువు చదువు చదివి సంతసమును లేక చింతనొందు వారే చదువరులు చింతనొందు వారే చదువరుండు.
1: All high education, the one who becomes slave to the one's own senses has become worse than the dead. With sliced knowledge, in full awareness of the power of the senses, one should have that kind of education. With all education, without any pleasure, the modern educated one is full of anxiety and worry.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాకృతమైనటువంటి యొక్క జీవితము అనంతమైనటువంటి శక్తులతో అప్రమాణమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటము ఇది మానవ మాతృల సహజం కాదు.
1: ఇట్స్ నాట్ న్యాచురల్ టు మ్యాన్ టు లీడ్ ది ఫిజికల్ లైఫ్ విత్ ఇన్ఫినిట్ పవర్స్ అండ్ లీడ్ అన్ ఇన్ లాంగ్ లైఫ్.
0: దమమును సాధించినటువంటి వాడే ధాంతుడు.
1: The one with sense control is true man.
0: ధాంతుడైన వాడే వేదాంతుడు.
1: The one with sense control is a true philosopher.
0: ధాంత వేదాంతముల యొక్క సమన్వయాన్ని సత్యస్వరూపాన్ని అనుభూతులు విభూతిగా లోకానికి అందించినటువంటి వారే ప్రాచీన మహర్షులు.
1: The ancient saints are those who have realized the true form and infinite power.
0: Nyaya Vaisheshika Darshanamulanu Padarthamula yokka Siddhantamulanu Anusakti yokka Siddhantamulanu ee Sankhyamu angikarinchaledu.
1: The theory propounded by Nyaya Vaisheshika Darshanas relating to the matter and the atom is not accepted by Sankhya.
0: ప్రపంచమంతయి కూడాను విరుద్ధమైనటువంటి శక్తుల యొక్క సమన్వయ స్వరూపమేనని ఈ యొక్క సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: సాంఖ్య ప్రపౌండ్స్ ద థియరీ దట్ ద హోల్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్టరీ ఫోర్సెస్.
0: దీనికి కర్త కపిల మహర్షి.
1: ద కంపోజర్ ఆఫ్ సాంఖ్య ఈజ్ సెయింట్ కపిల.
0: ఈ సాంఖ్య దర్శనములు కూడాను కాపల అని మరొక పేరు కూడాను పిలుస్తూ వచ్చారు.
1: ది సాంఖ్య దర్శన యాజ్ ఇట్ ఇస్ కంపోజ్డ్ బై సెయింట్ కపిల ఇస్ ఆల్సో కాల్డ్ కాప.
0: సాంఖ్య యొక్క సమన్వయం చేత ఈ ప్రకృతి ఉండటం చేత దీనికి సాంఖ్యము అని కూడాను మరొక పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఆఫ్ నంబర్స్ ఇట్స్ ఆల్సో కాల్డ్ సాంఖ్య.
0: ప్రపంచమంతయును సంఖ్యల చేత సమన్వయింపబడి స్వరూపాన్ని నిరూపించినటువంటి యొక్క దివ్యమైనటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ నేచర్ ఇస్ డివైన్ విత్ అబ్సల్యూట్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ విత్ నంబర్స్.
0: నువ్వులలో తైలం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్.
0: కర్రలలో నిప్పుండినట్టుగా
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ ద వుడ్.
0: పువ్వులలో పరిమళం ఉండినట్టుగా
1: యాజ్ దర్ ఇస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్.
0: ఈ యొక్క ప్రకృతి ఎందు కూడాను పరమాత్మ తత్వము కారణరూపమై ఉంటున్నది.
1: ఇన్ దిస్ నేచర్ ద డివైన్ పవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాజ్.
0: పరమాత్ముడు కారణస్వరూపుడు, ప్రకృతి కార్యస్వరూపము, కార్యకారణములు అవినాభావ సంబంధములు.
1: God is the cause, nature is the effect. This is the relationship between the cause and effect.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనది కాదనియు పరమాత్మని యొక్క బాహ్య స్వరూపమే అనియు ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Sankhya tells you that the nature is not separate, it is the very form of the divine.
0: Sankhyam anaga tattvamu ani deeniki artham.
1: The word sankhya meant the nature.
0: Tattvam anaga vicharana shakti.
1: Tattva meant the power of inquiry.
0: Nitya nitya vishaya parisilana chesetuvanti yokka prabuddhamainatuvanti ee shaktiki tattvamu ani maroka peru.
1: This spirit of inquiry meant that which endows you the faculty to distinguish between that which is temporary and
0: permanent.
1: It's not possible to have the entire creation out of one matter. When there is a combination of two,
0: ee rendu shaktulu yokka sammilitamaina swaroopame moodava shakti aavirbhavistundi.
1: Because of the combination of these two, the third one emerges.
0: ఒక హస్తము చేత శబ్దము ఏర్పడదు.
1: విత్ వన్ హ్యాండ్ యు కెనాట్ మేక్ సౌండ్.
0: రెండు హస్తములు చేరినప్పుడే శబ్దము ఏర్పడుతుంది.
1: వెన్ యు జాయిన్ బోత్ హ్యాండ్స్ యు గెట్ ద సౌండ్.
0: ఒక శబ్దము చేత వేడి మనకు సంభవించదు.
1: విత్ వన్ హ్యాండ్ యు డోంట్ జనరేట్ హీట్.
0: రెండు శక్తుల యొక్క రాపిడి చేతనే హస్తముల యొక్క రాపిడి చేతనే వేడి ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ యు రబ్ బోత్ హ్యాండ్స్ యు గెట్ ద హీట్.
0: అటులనే సృష్టికి కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ సృష్టికి మూల కారణము.
1: సిమిలర్లీ ఫర్ ద క్రియేషన్ ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్.
0: కనుక ప్రకృతి ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపమని భావించటము అజ్ఞానమే.
1: సో ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ నేచర్ సెపరేట్.
0: అంతర్భూతమై అవ్యక్తంగా దివ్యమైనటువంటి పరతత్వము ఇందులో ఉన్నదని సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ సాంఖ్య దట్ టీచర్స్ యు that there is this inner current in unmanifested way, the divine power.
0: ee prakrutiki 24 sankhyalu unnavani.
1: This nature has 24 numbers.
0: 5 karmendriyamulu,
1: 5 senses of action,
0: 5 gnanendriyamulu,
1: 5 senses,
0: 5 pranamulu,
1: 5 life principles,
0: panch tanmatralu,
1: 5 inner senses,
0: antarbhutamulaina manasu, buddhi, chittamu, ahankaramu.
1: The inner senses such as the mind, intellect, ego.
0: 24 tattvamulato koodinatundi ee prapanchamu.
1: This world has got these 24.
0: Ee 24 tattvamulu kodanu paraspara viruddhamainatundi tattvamuluga untunnavi.
1: All the 24 appear to be contradictory.
0: Neeru unte nippu undadu.
1: Where there is water, there cannot be fire.
0: Gaali unte nippu undadu.
1: Where there is wind, you don't find fire.
0: Ee gaali koti viruddhamainatundi yokka shaktulu yokka samanvayame ee prapanchamu.
1: This world is a combination of these opposites.
0: Kanuka itti viruddhamainatunti oka shaktulu yokka samanvayamto kudinatunti ee prapanchamunu moodu bhagamuluga polustu vachindi sankhya yogamu.
1: It is sankhya yoga that teaches these three faculties.
0: Manavudu daivatvanni pondutaku ee moode moola karanamani kudanu nirupistu vachindi.
1: The very same sankhya taught that is the only path to reach divinity.
0: మోక్షమనగా కేవలం ప్రకృతిని విసర్జించి ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మోక్షము కాదని కూడాను దీనిని విమర్శించింది.
1: ఇట్స్ ఆల్సో సెడ్ లిబరేషన్ డస్ నాట్ మీన్ లీవింగ్ ద ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ టైమ్ ఇన్ ఎగ్జైల్.
0: ఈ ప్రకృతి యొక్క 24 తత్వములతో పురుషుడు చేరినప్పుడు 25వ తత్వంగా రూపొందుతుంది.
1: విత్ ఆల్ ది 24 ఫ్యాకల్టీస్ ఆఫ్ నేచర్ టుగెదర్ విత్ క్రియేటర్
0: ఈ 24 తత్వములు కూడాను పురుషునకు విషయములు అని కూడాను ప్రబోధించింది.
1: ఆల్ దీస్ 24 ఆర్ టాట్ యాజ్ విషయము మ్యాటర్.
0: కనుక ఈ పురుషుడు 25వ తత్వంతో కూడినటువంటి వాడయ్యాడు.
1: ద క్రియేటర్ ఈస్ ద 25th వన్.
0: జీవుడు
1: ఇండివిజువల్
0: ప్రకృతిని పురుషుని విచర్చించి విమర్శించి కొంతవరకు విభాగము సలిపి
1: the nature, individual and God have been
0: investigated. పరమాత్మతో శివునితో లీనమవుతూ వచ్చింది జీవుడు.
1: ఇస్ ది ఇండివిజువల్ దట్ మర్జెస్ ఇన్ ద 25th ద శివ
0: 26th
1: ద 26th శివ.
0: కనుక 24 తత్వములు ప్రకృతిది,
1: 24 రిలేటెడ్ టు నేచర్,
0: 25వ తత్వం వాడు,
1: 25th క్రియేటర్
0: ఈశ్వరుడు, 26వ తత్వం వాడు
1: ఈశ్వర ఇస్ 26.
0: కనుక ఈ 26 తత్వములతో కూడినటువంటిది ఈ మానవత్వము.
1: Therefore the human life has got all these 26
0: మానవుడి ప్రకృతి పురుష జీవతత్వములు ఏర్పడి ఉంటున్నవి.
1: It's only in human being you find the individual, the nature and the creator.
0: జీవుడున్న దేహమందు హృదయమందు దేవుడుండి.
1: The individual is present in the body and in the heart there is God.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండి.
1: Both play together and separate out.
0: Bommalaatalaadinche sutradhari okaru karadu.
1: There is a director that will make this play.
0: Manchi chedda bommalu unde okatilone rendu unde.
1: Good and bad toys are there and they are there both.
0: Idi okatilone rendu unnatundi oka tattvanni ee reethiga manam gurtinchali.
1: How to recognize both in one and the same.
0: Ekatvamundu anekatvam aneetundi bhavinchatamu samanya manavulu yokka swabhavamu.
1: It is the nature of an ordinary man to watch the diversity in this unity.
0: కాని అనేకత్వం నందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మహనీయుల యొక్క లక్షణము.
1: It is only quality of a noble soul to realize the unity in diversity.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం దైవత్వంతో కూడినటువంటి యొక్క ఏకత్వమే కాని భిన్నత్వం కాదని కూడాను ఈ సాంఖ్యము ప్రబోధిస్తూ వచ్చింది.
1: Therefore Sankhya taught that the humanity is not different from the divinity, is one and the same.
0: మానవుని యొక్క హృదయమందు కలదు ఒక కల్పతరు.
1: ఇన్ ది హ్యూమన్ హార్ట్ దేర్ ఇస్ ప్రెసెంట్ ఎ విష్ ఫుల్ఫిల్లింగ్
0: దాని చుట్టూ వనస్పతిలో కలపకంప పెరిగి ఉంది.
1: అరౌండ్ దట్ ఇస్ ప్రెసెంట్ థార్ని బుష్.
0: కలప తీసి శుభ్రపరచ కల్పతరువు కానబడును.
1: వెన్ యు వీడ్ అవుట్ ద థార్ని బుష్ యు విల్ సీ ది విష్ ఫుల్ఫిల్లింగ్
0: ట్రీ. అదియే నీ అభిష్టములనొసగు కామధేనువు.
1: దట్ ఇస్ ద డిజైర్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ. కల్పవృక్షము
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: ద విష్ ఫుల్ఫిల్లింగ్ ట్రీ అండ్ ద విష్ ఫుల్ఫిల్లింగ్ కౌ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఈ మానవత్వం అనేటువంటిది
1: దిస్ హ్యూమన్ లైఫ్
0: గోచరమయ్యేటువంటి వస్తువులకు
1: టు ది ఆబ్జెక్ట్ దట్ ఇస్ సీన్
0: అగోచరమైనటువంటి వస్తువులకు
1: ద ఆబ్జెక్ట్ దట్ ఇస్ నాట్ సీన్
0: మధ్య ఒక బ్రిడ్జ్ వలె ఉంటుండాలి వారధి వలె ఉంటుండాలి.
1: ఇస్ ప్రెసెంట్ లైక్ ఎ బ్రిడ్జ్ ఇన్ బిట్వీన్.
0: ఇట్టి మానవత్వం మధ్యలో ఉండేటువంటిది కాబట్టి మానవులకు మర్త్యుడు అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే
1: ఫుల్ఫిల్
0: అది ఏని అభిష్టములనొసగు కామధేనువు.
1: That is the desire, the wish fulfilling
0: కామధేనువు కూడాను ఒక్క మానవుని యందే ఉంటున్నది.
1: The wish fulfilling

0: అని కూడా మరొక పేరు.
1: As this humanity is in between, the man is also called Martya.
0: కనిపించినటువంటి దృశ్యమును మాత్రమే చూచి ఇది నిజమని భావించరాదు.
1: We should never consider it truth on the basis of that which is apparent.
0: ఇది కనిపించినటువంటి యొక్క పదార్థం యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబము కాదు.
1: That which is seen is merely the reflection of the unseen, but not separate.
0: కనిపించినది నిజమందురు.
1: We say that it is true which is seen.
0: కనిపించనిది కళ్ళయందురు.
1: We say that it's false which is unseen.
0: కనిపించనిది తినిపించును మీ కర్మల ఫలమును మన్మము జీవ. ఏది మనకు కనిపించకుండా ఉంటుందో అదే మన కర్మ ఫలమునకు సరైనటువంటి మార్గాన్ని అందిస్తుండాలి.
1: That which is not seen will give us the consequences of our action.
0: కనుక కనిపించిన దాని అంటే మన కర్మఫలమంతా కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: Therefore the fruits of our action are present in the unseen.
0: మనసనగా కేవలము పరిశుద్ధమైనటువంటి ఒక కాగితం వంటిది కాదు.
1: Mind is not like a white paper.
0: అనేక జన్మల సంస్కారములనేటువంటిది అందులో రాయింపబడినటువంటిది.
1: It has got all the writings of the previous lives.
0: దానిని చిత్తము అని చెప్తూ వచ్చారు.
1: It's also called chitta.
0: ఈ చిత్తమును గుర్తించుకునేటువంటి వాడే చిత్రగుప్తుడు అన్నారు.
1: The one who recognizes this factor.
0: ఎవడు ఈ చిత్రగుప్తుడు? చిత్తములో గుప్తంగా ఉండినటువంటి వాడే చిత్రగుప్తుడు.
1: The one who is present hidden is chitragupta.
0: అది ఏ ప్రజ్ఞాశక్తి?
1: That is ప్రజ్ఞాశక్తి radiation.
0: అది ఏ రేడియేషన్?
1: That is radiation.
0: ఆ ప్రజ్ఞాశక్తి అనేటువంటిది ప్రాణశక్తిని స్తంభింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్
0: వైబ్రేషన్ గా విస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ రేడియేషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ యొక్క ప్రభావం చేతనే జడమైన దేహము సంచరింపదగుతుంటుండాలి, చెలింపదగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద బాడీ విచ్ ఇస్ ఇనర్ట్ మెటీరియలైజేషన్
0: కంపెనీ భూర్భువస్వహ అనేటువంటి యొక్క రేడియేషన్ వైబ్రేషన్ మెటీరియలైజేషన్ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: Therefore, bhurbhuva soha, the radiation, vibration, materialization is the human life.
0: కనుక మానవుడనేటువంటి వాడు మూడింటితో కూడినటువంటి వాడే.
1: So man has got combination of these three.
0: దీనిని జీవ ప్రకృతి పురుషత్వము అన్నారు.
1: This is called the nature of the individual,
0: nature and God. ఏకత్వాన్ని సాంఖ్యము అనుభవిస్తూ వచ్చింది.
1: It is a sankhya that will make us experience these three.
0: ఈ సాంఖ్యము యొక్క తత్వము మరికొన్ని విధములుగా మనం విచారణ చేసినప్పుడు
1: when we inquire in a different way
0: మోక్షము అనేటువంటిది
1: the liberation
0: ప్రత్యేకంగా మనము సంపాదించుకునేటువంటిది కాదు
1: is not to be acquired separately
0: నమోక్షో నవస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథే నాసి ఇతి మోక్షం శృతి ఇతి మోక్షం అన్న అనగా పాతాళ లోకం నుండి రాదు మోక్షం.
1: లిబరేషన్ డస్ నాట్ కమ్ ఫ్రమ్ పాతాళ డౌన్ బిలో.
0: ఉన్నతమైనటువంటి స్థానం నుండి దిగదు.
1: ఇట్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద టాప్.
0: మన అజ్ఞానం అనేటువంటిది నిర్మూలమైనప్పుడు అదే మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ ది ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్ యుల్ గెట్ ద లిబరేషన్.
0: కనుక నీ మోక్షమునకు
1: ఫర్ లిబరేషన్
0: అనేక ప్రయత్నములు చేయనక్కర్లేదని కూడాను ఈ సాంఖ్యము విమర్శించింది.
1: సాంఖ్య టీచర్స్ దట్ యు డోంట్ నీడ్ టు మేక్ మెనీ ఎఫర్ట్స్.
0: ఏ విధంగా
1: How?
0: నీ యొక్క సత్యస్వరూపాన్ని నీవు గుర్తించినప్పుడు
1: when you realize your true form
0: అది ఏ మోక్షం అవుతుంది.
1: That is liberation.
0: సత్యము కానుండినంత వరకు కూడాను ఇది మోహముతో కూడి ఉంటుంది.
1: So long you don't realize your true form
0: సత్యాన్ని గుర్తించిన తర్వాత మోక్షము క్షయమవుతుంది. మోహము
1: the moment you know the truth the entire attachment goes.
0: మోహ క్షయమే మోక్షము అని కూడా నిరూపించింది.
1: The decline of attachment is liberation.
0: తాను తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించక
1: వితౌట్ రియలైజింగ్ ద ట్రూ ఫామ్
0: కేవలం భౌతికమైన యొక్క ఈ దేహమే తన యొక్క ఆకారమని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ దట్ హిస్ ఫిజికల్ బాడీ ఇస్ ద ట్రూ ఫామ్
0: ఈ ఆకారం యొక్క సుఖశాంతుల నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సలిపి
1: మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ బాడీ
0: కాలమునంతా వ్యర్థము గావించుకుంటున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ వేస్టింగ్ హిస్ టైం.
0: కానీ తానే సత్యస్వరూపుడు అనేటువంటి యొక్క నిత్యతత్వాన్ని గుర్తించడానికి సాంఖ్యము చాలా సహాయపడుతూ వచ్చింది.
1: సాంఖ్య హెల్ప్స్ యూ టు రియలైజ్ యువర్ ఎటర్నల్ నేచర్ దట్ యు ఆర్ ట్రూత్.
0: పిచ్చివాడ ప్రపంచం 24 తత్వములతో కూడినటువంటిది.
1: ఓ మ్యాడ్మ్యాన్ ద వరల్డ్ హ్యాస్ దీస్ 24 ఫ్యాకల్టీస్.
0: పురుషుడు మరొక తత్వంతో కూడినటువంటి వాడు.
1: ద క్రియేటర్ ఇస్ వన్.
0: జీవుడు కూడా ఒక తత్వంలో ఉండినటువంటి వాడు.
1: ఇండివిజువల్ ఇస్ సెపరేట్.
0: ఈ తత్వములు ఉండినంత వరకు కూడాను
1: సో లాంగ్ దే ఆర్ ప్రెసెంట్
0: మనకు

0: సత్యము గోచరించదు.
1: యు డిడ్ నాట్ అండర్స్టాండ్ ట్రూత్.
0: ఈ యొక్క తత్వమునకు అతీతుడు కావాలి.
1: యు షుడ్ బి బియాండ్ దిస్ నేచర్.
0: అది నిజమైన సూపర్ మైండ్.
1: దట్ ఈస్ ట్రూ సూపర్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ దివ్యమైనటువంటి యొక్క మనస్సు తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద సూపర్ మైండ్, ద డివైన్ మైండ్.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది కూడాను ఒక విధమైనటువంటి పవిత్రతతో కూడినది లేక ఉన్నతమైనతో కూడినటువంటిది అనేటువంటి ఒక గుణం ఉంటుండాలి.
1: ద సూపర్ మైండ్ హెస్ గోట్ ఎ క్వాలిటీ దట్ ఇట్ హెస్ గోట్ ఆల్ థింగ్స్.
0: సూపర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఫ్రమ్ సూపర్ మైండ్ వీ హావ్ టు ట్రావెల్ టు ఇల్యూమినేటెడ్ మైండ్.
0: ఈ ఇల్యూమినేటెడ్ మైండ్ కు పోయినప్పుడే హయ్యర్ మైండ్. మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: ద మూమెంట్ యూ క్రాస్ దిస్ ఇల్యూమినేటెడ్ మైండ్ యూ కెన్ బి ఇన్ హయ్యర్ మైండ్.
0: పైన షీట్లు ఉండినంత వరకు కూడాను, కప్పు ఉండినంత వరకును ఆకాశాన్ని మనం చూడలేము.
1: సో లాంగ్ దర్ ఇస్ షీట్ ద రూఫ్ యూ డోంట్ సీ ద స్కై.
0: ఆ యొక్క పైన కప్పును తీసివేసినప్పుడే ఆకాశము ఇక్కడ నుంచినే మనం చూడవచ్చును.
1: ద మూమెంట్ రూఫ్ ఇస్ డిస్మాంటిల్ యూ కెన్ సీ ద స్కై.
0: అదే విధముగానే
1: సిమిలర్లీ
0: ఈ యొక్క మనస్సును అనగా లోయర్ మైండ్
1: That is the mind, lower mind.
0: Super mind.
1: Super mind.
0: Illuminated mind.
1: Illuminated mind.
0: Higher mind.
1: Higher mind.
0: ఇవన్నీ దాటిన తర్వాత ఓవర్ మైండ్ లోపల ఈ సత్వ సర్వస్వము కూడాను మనకు గోచరం అవుతుంది.
1: When you cross all, it is only in the state of over mind, you will realize all the
0: facts. కనుక మనసుకు అతీతుడు కామని.
1: So, one should be beyond the mind.
0: సంఖ్యతో కూడినటువంటి అంత కూడాను కేవలము సాంఖ్యమే అవుతుందని.
1: All that relating to numbers is sankhya.
0: Sankhyamanta prakrutito koodinadani.
1: This number related to nature.
0: Prakruti drishtini ni viraminchukunnappude paramaatma drishti saakshatkaristundani.
1: When you withdraw from the world, you can see, visualize God.
0: Ee sankhyamu prabodhinchindi.
1: That's the way how sankhya taught.
0: Sankhya tattvamu lopala mari konni vibhagamulu kuda untunnayi.
1: In this sankhya there are further divisions.
0: Manavattam anetundi aatma tattvamto koodinadani.
1: The human life has got the true self.
0: ఈ ఆత్మ అనేటువంటిది కొన్ని రకమైనటువంటి యొక్క పరిశోధనతో ఏర్పడేటువంటిది కాదని.
1: The true self cannot be investigated by experiment.
0: సహజమైనటువంటి యొక్క తత్వంతో ఉన్నదని.
1: It is natural.
0: ఇది దేహం ఉండినా లేకపోయినప్పటికీ.
1: Whether body exists or not.
0: దీని యొక్క వ్యాప్తి సర్వత్రా ఉన్నదని కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: It is proved that the true self is all pervasive.
0: ఏ విధంగా?
1: How?
0: మొన్న చెప్పారు.
1: Swami said the other day,
0: sarvatra current wire anta manam vesukundam.
1: We have put on the electric wires everywhere.
0: Kani aa wire lo undinanta varakunu vidyut shakti manike e maatramu gocharinchadu.
1: So long there is current in the electric wires, you don't visualize it.
0: Bulb pettina daggara maatrame ee yokka vidyut shakti yokka prabhavamu prakashistundi.
1: Where you keep the bulb, you get the illumination.
0: Aithe ఆ బల్బులు తీసిన తక్షణమే విద్యుత్ శక్తి మనకు కనిపించదు.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ యూ డోంట్ సీ ది కరెంట్.
0: ఆ విద్యుత్ శక్తి ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు కరెంట్?
0: ఎక్కడ పోలేదు, అక్కడే ఉంటుంది.
1: ఇట్ హస్ నాట్ గాన్ ఎనీవేర్, ఇట్ ఇస్ దేర్.
0: నీవు బల్బ్ పెట్టక పూర్వము విద్యుత్ శక్తి ఉంది.
1: దేర్ ఈస్ కరెంట్ ఈవెన్
0: బిఫోర్. బల్బ్ పెట్టినప్పుడు విద్యుత్ శక్తి ఉంది.
1: వైల్ ప్లేసింగ్ ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
0: బల్బ్ తీసిన తర్వాత విద్యుత్ శక్తి ఉంటుండాలి.
1: ద మూమెంట్ యూ టేక్ అవే ద బల్బ్ దేర్ ఈస్ కరెంట్.
0: కాబట్టి మన దేహములు బల్బ్ వంటివి.
1: Body is like a bulb.
0: దివ్యమైన ఆత్మతో సంబంధం కలక పూర్వము దాని యొక్క విద్యుత్ శక్తి ఉంటుంది.
1: Before connection with the divine self there is
0: ఈ దేహమనేటువంటి యొక్క బల్బ్ పెట్టినప్పుడు కూడా విద్యుత్ శక్తి ఉంటుండాలి ఆత్మనే.
1: When the body the bulb is connected there is a self.
0: ఈ దేహం క్షీణించిన తర్వాత కూడా అక్కడే ఆత్మశక్తి ఉంటుండాలి.
1: The moment body decays still there is a self.
0: రాకపోకలు లేనటువంటిది ఆత్మ తత్వము.
1: The self neither comes nor goes.
0: కేవలం దేహ బ్రాంచ్ చేత గుర్తించినట్టుగాను అది లేనప్పుడు పోయినట్టుగాను మనం భావిస్తున్నాము.
1: Because of body attachment, we feel it when we are alive.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క విద్యను మనం నేర్చినప్పటికీ,
1: in spite of all formal education,
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు మనం సలిపినప్పటికీ,
1: in spite of all spiritual practices,
0: గమ్యము మాత్రము పొందక తప్పదు.
1: We must reach the goal.
0: అది ఏనాటికైనా కూడా మానవుని యొక్క పరమావధి ఏమిటి?
1: What is the destiny of man?
0: పరతత్వాన్ని అనుభవించటమే పరమావధి.
1: To experience the spirituality is the end of man.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకురీతి భూమిని.
1: త్యాగరాజు
0: ఓ రామ, పక్షులు ఎంత వేగంగా ఎంత ఎత్తైనటువంటి ఆకాశంలో సంచరిస్తూ ఉండినప్పటికీ ఎప్పటికైనా ఒకటి దినము ఎప్పటికైనా ఒకప్పటికీ తిరిగి ఒక చెట్టుని వెతక తప్పదు.
1: త్యాగరాజు సెడ్, బర్డ్స్ మే ఫ్లై హై స్కై బట్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్
0: చెట్టును ఆశ్రయించక తప్పదు.
1: they must rest on branches.
0: ఎంతసేపని ఆకాశంలో సంచరిస్తుంది?
1: How long they move about across the sky?
0: తిరిగి ఒక విధమైనటువంటి చెట్టును ఆశ్రయించే తీరాలి.
1: Later they have to rest on the branches.
0: అటువంటి మానవుడు ఎన్ని జన్మములు ఎత్తినప్పటికీ,
1: though man had many births,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of practices,
0: దివ్యత్వమైనటువంటి దానిని ఆశ్రయించక తప్పదు, తప్పదు.
1: He has to submit himself to the divinity. It's a must.
0: కనుక ఏనాడో మనకు తెలియక ఎప్పుడూ దీనిని ఆశ్రయించే బదులు తెలిసి ఈనాటి నుంచినే మనం ఆశ్రయించడానికి తగిన ప్రయత్నం చేయమని.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ లేటర్ బెటర్ వి సబ్మిట్ నౌ ఇన్
0: సాంఖ్యము హెచ్చరిస్తూ వచ్చింది.
1: ద సాంఖ్య టీచర్స్ దట్ వే
0: దైవత్వం అనేటువంటి దానిని,
1: ద డివినిటీ,
0: విశ్వనించటము మానవత్వము కాదు అనింది.
1: Forgetting the divinity is no true human quality.
0: ఇది మానవత్వంలో ఉండేటువంటి యొక్క దానవత్వమేను అనింది.
1: It is the demonic nature in man.
0: ఈనాడు మానవుడు చేయవలసినటువంటి సాధన ఏమిటి?
1: What is the practice to be undertaken by human being?
0: సాధన సాధ్యమనేది మనం చేయనక్కరలేదు.
1: We don't need to do that which is impossible.
0: మానవుని యందు ఉండినటువంటి ఒక దానవత్వాన్ని నిర్మూలం చేసి మానవత్వాన్ని పెంచుకొని దివ్యత్వంతో లీనం కావటం అంతే చాలు.
1: Therefore we have to kill the demonic nature, develop the human quality, understand the divine nature.
0: కనుక మనము నిమురుతో కూడినటువంటి నిప్పును చూడాలనుకుంటే మనం ఏమేమో సాధన చేయనక్కరలేదు.
1: To see the fire covered by the ash, you don't need to do any practices.
0: Woof, ani woopite nimuru potundi, nippu kanipistundi.
1: Blow off the ash, then you will see the fire.
0: Neeti paina kappinatundi paachini manam yememo yantra tantramalato gaani japa japa janalato gaani dannu choodaniki prayatnam cheyatam prayojanam ledu.
1: Water covered by moss, you don't need to see the water with the help of any machinery.
0: Paachini manam pakkaku netti neeru manaku sakshatkaristayi.
1: Remove the moss, you will find the water.
0: Kanukane mana yokka పరిశుద్ధమైనటువంటి హృదయతత్వమునకు అనేక విధమైనటువంటి విషయవాసన అనేటువంటి వాచి కప్పబడింది.
1: దేర్ఫోర్ ద హార్ట్ దట్ ఇస్ ప్యూర్ ఇస్ కవర్డ్ బై సెన్సువల్ ప్లెజర్ ద మాస్.
0: దానిని సత్కర్మలనేటువంటి చేతుల ద్వారా దానిని పక్కకు నెట్టాలి.
1: విత్ ది హ్యాండ్స్ ఇండల్జింగ్ గుడ్ యాక్టివిటీస్ వీ షుడ్ బ్రష్ అసైడ్ ద మాస్.
0: నిప్పు పైన కప్పినటువంటి నిమురును మనం వేరు చేయాలంటే నామస్మరణ అనేటువంటి నోటితో దాన్ని మనం దూరం చేయాలి.
1: టు సీ ద ఫైర్ కవర్డ్ బై ద యాష్ with namasmarana, chanting the name of the Lord,
0: you should blow off.
1: Then you will find the manifestation.
0: Chala sulabhamaina margam idi.
1: It is the easiest path.
0: Karukane hare nama hare nama hare namaiva kevalam kalau nastiyeva nastiyeva nastiyeva katirinda. Ee kaliyugam lopala namasmaranaku minchinatvantidi marokati ledani chakkaga prabodhistu vachindi.
1: It taught very clearly, in this age of Kali there is nothing more than the name of the God.
0: కనుక దివ్యత్వాన్ని మనం అనుభవించవాలన్నా,
1: టు ఎక్స్పీరియన్స్ డివినిటీ,
0: సంఖ్యాతత్వాన్ని మనము విమర్శ కొంతవరకు విస్మరించాలి.
1: వి హావ్ టు ఫర్గెట్ ద నంబర్స్.
0: ప్రకృతిని మనం కొంతవరకు విస్మరిస్తే పరమాత్మ తత్వం విశ్వసించడానికి వీలవుతుంది.
1: వెన్ యూ ఫర్గెట్ ద వరల్డ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక సాంఖ్య శాస్త్రం అనేటువంటిది,
1: దేర్ఫోర్ ద సైన్స్ ఆఫ్ సాంఖ్య,
0: ప్రకృతి జీవ పరమాత్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ ప్రూవ్స్ వెరీ క్లియర్లీ దట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ద నేచర్ ఇండివిజువల్
0: తత్వంలో ప్రకృతివి,
1: ద నేచర్
0: పరమాత్మది ఒక తత్వము, జీవాత్మది మరొక తత్వము, ఈ రెండు చేరినప్పుడు 26 తత్వములతో కూడిన అవుతుంది.
1: దేర్ఫోర్ ఆల్ దిస్ పుట్ టుగెదర్ నేచర్ ఇండివిజువల్ గాడ్ అండ్ క్రియేటర్
0: చెప్పాడు.
1: దిస్ వాట్ హీ సెడ్.
0: మాయకు లోనవును,
1: సబ్మిట్స్ హిమ్సెల్ఫ్
0: మాయకు తానవును.
1: He becomes illusion.
0: Maya 25 marmamulavunu. Maya 25 marmamulavunu.
1: This illusion becomes 25.
0: Maya 25 marmamu telisite maya maya maya maribayalavunu.
1: If you know the secrets of all these 25.
0: Kaga ee 25 tattvamulanu chakkaga manam artham chesukunte,
1: when you understand the 25 traits clearly,
0: 26 tattvam maname ayipotam.
1: We become the 26.
0: Idi ee sankhyam yokka chakkani sulabhamaina margani prabodhinchindi.
1: That's how the Sankhya taught clearly and nicely.
0: Mana yendunnatundi karmendriya gnanendriya pancha pranamulu yokka tattvamulu,
1: the nature within us, the five senses, inner senses,
0: dooram chesukunnataku veelu kaadu.
1: It's not possible to gather.
0: Kaani daanini manamu sariyaina margamulo pravesha pettali.
1: But we should put them in along the proper track.
0: Kontha neemanni manamu anubhavinchali.
1: We should observe discipline.
0: Neemamu lenappude,
1: when there is no discipline,
0: manam ee indriyamulanu sakravena margamlo pravesha pettalemu.
1: It's not possible to put senses along the right way.
0: Srishti yokka chittam enta vichitranga unnado vicharinchavachunu.
1: We can understand the mystery of nature.
0: Ratrim pagalu rutuvulu ivanni kudulu tama tama neemamunu anusaristu neemanusaranga pravartistunnayi.
1: Day, night and seasons proceed as per discipline.
0: ఈ నియమమే లేకుండినా రాత్రింపగలే లేదు.
1: When there is no discipline, there is neither day nor night.
0: రాత్రింపగలే లేకుండినా ఋతువులే రావు.
1: Without day and night, you don't get seasons.
0: ఋతువులే లేకుండినా మానవుడికి ఆహారమే లభ్యం కాదు.
1: When there are no seasons, you don't get food.
0: కనుక నీ నియమం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది.
1: Therefore, discipline is very important.
0: ఈ యొక్క సాంఖ్యము అనగా 25 తత్వములతో కూడినటువంటి ఈ ప్రకృతియే ఇంత నియమాన్ని పాటిస్తుంటుండాలి.
1: Therefore, Sankhya, all the nature with the 25 traits.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము. నియమం అనేటువంటిది పాటించకపోయినప్పుడు ఎన్ని విధమైనటువంటి యొక్క మార్పులు చెందుతాయి అనేటువంటిది మానవుడు చక్కగా గుర్తించాలి.
1: Human beings should recognize what will happen if the discipline is not followed.
0: England lo oka raitu,
1: a farmer in England,
0: paala vyaparam chestu vachadu.
1: He is doing business milk.
0: Atanu chakkani prabhutvam yokka nibandhanalu paatistune vachadu.
1: He observes all the rules of the government.
0: Atanu satya hrudayudu.
1: He has got all truth in his heart.
0: Atanu dharma reetiya tana yokka pasuvula nundi paalam teesi ammutu vachadu.
1: He draws milk out of the cows and sells them.
0: కాని కొన్ని దినముల నుంచి ఈ పాలలో కొంత మార్పు కలుగుతూ వచ్చింది.
1: But he observed there's change in the milk.
0: ఈ మార్పును గుర్తించినటువంటి యొక్క వీరు న్యాయస్థానంలో రిపోర్ట్ చేశారు.
1: Those that noticed the change in the quality of the milk has taken the matter to court.
0: సరిచేయనటువంటి యొక్క పాలను ఇతను విక్రయించడం లేదు అని రిపోర్ట్ ఇచ్చారు.
1: They reported that he is not selling good milk.
0: దీనిపైన విచారణ ప్రారంభమైంది.
1: Thereafter, court proceeded.
0: ఈ రైతును పిలిపించి అనేక విధములుగా ప్రశ్నిస్తూ వచ్చాడు జడ్జి.
1: The farmer was summoned to the court and judge started questioning him.
0: కానీ ఈ రైతు ఉన్నదున్నట్టుగా విన్నవించి సత్యమును మాత్రమే తెలుపుతూ వచ్చాడు.
1: This farmer explained the fact what had all happened.
0: కానీ దీనిని విశ్వసించినటువంటి యొక్క న్యాయాధికారి
1: that judge
0: తానే స్వయంగా కొంతమంది వర్కర్స్తో తీసుకుని వెళ్లి ఆ పాలను పితికించి చూచాడు.
1: ద జడ్జ్ పర్సనలీ ఇన్వెస్టిగేటెడ్ అబ్జర్వ్ ద మిల్క్.
0: ఇది పాలు చెడినటువంటి రీతిగానే తాను నిర్ణయించుకున్నాడు.
1: హీ ఆల్సో డిసైడెడ్ ఇట్స్ నాట్ గుడ్ మిల్క్.
0: ఈ రైతు యొక్క దోషము కాదనియో,
1: ఇట్స్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఫార్మర్.
0: ఇది కేవలము పశువునందే ఈ విధమైనటువంటి పాలు చెడడానికి మూల కారణం ఉన్నదని,
1: ఇట్స్ ఓన్లీ వెరీ కౌ దట్ ఇస్
0: నిర్ణయించి
1: he decided so.
0: ఆ తర్వాత ఈ రైతును చక్కగా విచారణ చేస్తూ వచ్చాడు.
1: Later he made thorough inquiry.
0: ఈ ఇంటిలో ఉండినటువంటి కొన్ని బాధల వల్లను కొన్ని అశాంతుల వల్లను సకాలంలో ఈ పశువు నుండి పాలు పితకలేకపోతున్నాడు.
1: Because of certain anxieties and difficulties at home, this farmer could not get raw water.
0: చిక్కినప్పుడంతా పాలను పితకటము అమ్మటము ఈ విధంగా నియమాన్ని ఉల్లంఘించి నియమమునకు వితక్కించి తదుపరి ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ వచ్చాడు.
1: సో హీ వాస్ డ్రాయింగ్ ద వాటర్ ద మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ.
0: సకాలంలో ఈ యొక్క పశువు నుండి పాలు తీయడానికి తాను అవకాశం లేకపోయింది.
1: సో ఇట్ వాస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డ్రా మిల్క్ ఎట్ ప్రాపర్ టైం.
0: అప్పుడే ఈ న్యాయమూర్తి చక్కగా విచారణ చేసి ఒక పశువు కూడాను సక్రమమైనటువంటి మార్గంలో ఉండినప్పుడే ఆ పశువు యొక్క క్షీరం కూడాను సరైనట్టుగా ఉంటాయని, సక్రమాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ విధమైనటువంటి రక్తం కూడాను మార్పు చెందుతుందని, ద్వేషము అసూయ కామము దుర్మార్గ భావములు ఇలాంటివి హృదయములో చేరినటువంటి వారికి,
1: దోస్ విత్ ఆల్ హేట్రెడ్ జెలస్ అండ్ వికెట్ క్వాలిటీస్ ఇన్ హార్ట్,
0: తాను అన్నము తినే సమయమునందు
1: యాజ్ హి ఈట్స్ ఫుడ్
0: ఆ యొక్క జీర్ణకోశమునందు ఉండేటువంటి దుర్వాసన మెదడుకు తగులుతుంది.
1: ఆల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ విల్ రీచ్ ద బ్రెయిన్.
0: ఆ దుర్వాసన అనేటువంటిది మెదడుకు సోకినప్పుడు దుర్బుద్ధులు ప్రారంభమవుతూ వస్తాయి.
1: వెన్ ఆల్ దిస్ ఫౌల్ స్మెల్ గోస్ టు ద బ్రెయిన్ హీ విల్ హావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: కనుకనే ఆహారం నుండి పానీయం నుండి కూడాను ఈ విధమైనటువంటి దుర్మార్గ శక్తులు సకాలములో అనగా నియమం పాటించకుండా పోయినప్పుడు ఇలాంటివన్నీ మానవునికి అనేక ప్రమాదములు కలిగిస్తుంటాయి.
1: When discipline is not observed, all these wicked qualities come out of food and drink.
0: అసలు మనసు ఎక్కడి నుంచి పుట్టుండాలి?
1: Where from the mind originates.
0: మనసు ఆహారం నుంచే పుట్టుండాలి.
1: The mind is originated out of food.
0: మనం ఎట్టి ఆహారం భుజించుతామో
1: as is the food,
0: అట్టి మనసుగానే పోతుంది.
1: So is the mind.
0: కనుకనే పూర్వ మహర్షులందరూ కూడాను సాత్విక ఆహారాన్ని భుజించమని చెప్తూ వచ్చారు.
1: Therefore ancient rishis said that you should eat sattvic food.
0: మన ప్రాణం ఏమిటి?
1: What is our life?
0: త్రాగే నీరే ప్రాణం.
1: The water is life.
0: తిన్నటువంటి ఆహారం స్థూలమైనటువంటిది మనంగా వెళుతుంది.
1: The gross part of the food is left excreted.
0: సూక్ష్మమైనటువంటిది మజిల్స్ గా తయారవుతుంది.
1: సటిల్ ఫార్మ్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ మజిల్.
0: అసూక్ష్మమైనటువంటి ఆహారమే మనసుగా మారుతుంది.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ బికమ్స్ మైండ్.
0: అదే రీతిగానే త్రాగిన నీరంతా కూడాను స్థూలమైనటువంటిది మూత్రముగా పోతుంది.
1: సో అవుట్ ఆఫ్ ద వాటర్ వీ డ్రింక్ గ్రాస్ పోర్షన్ ఈజ్ ఎక్స్క్రీటెడ్.
0: సూక్ష్మమైనటువంటిది రక్తంగా రూపొందుతుంది.
1: ద సటిల్ పోర్షన్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ బ్లడ్.
0: అతి సూక్ష్మమైనటువంటి జలమే ప్రాణంగా మారుతుంది.
1: ద సటిలెస్ట్ పోర్షన్ ఈజ్ ద లైఫ్.
0: కనుక జలములో ఆ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దిస్ పవర్ ఆఫ్ లైఫ్ ఇన్ వాటర్.
0: మనం జగత్తులో సామాన్యంగా మనం చూస్తుంటాము, ఎవరైనా మూర్చి వచ్చి పడిపోతే నీళ్లు తెచ్చి చల్లుతూ ఉంటారు.
1: We see in the world, if anyone faints,
0: అనగా ఆ నీటిలో ఈ ప్రాణశక్తి ఉంటుండాలి.
1: We sprinkle water because there is power in water.
0: అయితే ఈ ఆహార పానీయములు మనము తీసుకునే సమయంలో సాత్వికమైన భావంతో తీసుకోవాలి.
1: So as we drink, as we eat, we should have good feelings.
0: కనుకనే పూర్వ సాంప్రదాయమును పురస్కరించుకొని,
1: basing on the older tradition,
0: మనం భుజించేక ముందుగా
1: before eating
0: ఉపానం చేసేటువంటి ప్రాణాయ నమః, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ధ్యానాయ స్వాహ, ఉదాయన స్వాహ అని ఈ విధంగా భగవంతునికి అర్పితం చేసి ఆ జలము తీసుకునేటువంటి వాళ్ళు.
1: They used to offer water first to God and then drink.
0: పంచ ప్రాణములకు కూడాను అర్పితము చేసి,
1: offering to all five life principles,
0: అది ప్రసాదంగా భుజించటం చేత,
1: taking it as ప్రసాద్,
0: ఆ ఆహారంలో దోషము లేకుండా పోతుందని,
1: there will be no defects in food.
0: ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన సమానములైనటువంటి ఈ పంచప్రాణములు కూడా మొట్టమొదటి అద్భుతం గావించమని ప్రబోధిస్తూ వచ్చింది
1: సాంఖ్య దర్శన. దట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ టు ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: మన విద్యార్థులకు బాగా తెలుసును,
1: అవర్ స్టూడెంట్స్ నో ప్రెటి వెల్,
0: భుజించేక ముందుగా,
1: ప్రయర్ టు టేకింగ్ ఫుడ్,
0: భగవత్ అర్పితం, బ్రహ్మార్పణం, బ్రహ్మావి అర్పితం చేస్తున్నారు.
1: వి ఆఫర్ ఫుడ్ టు గాడ్.
0: ఎందుకోసం అర్పితం చేయమని?
1: వై షుడ్ ఇట్ బి ఆఫర్డ్?
0: ఈ యొక్క పదార్థములో మూడు విధములైనటువంటి దోషములు ప్రవేశిస్తున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాటర్ దేర్ విల్ బి త్రీ డిఫెక్ట్స్.
0: పాత్ర శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్ ది వెసల్,
0: పాక శుద్ధి,
1: ద క్లీన్లీనెస్ ఆఫ్
0: పదార్థ శుద్ధి,
1: అండ్ ద మెటీరియల్.
0: ఈ మూడు శుద్ధిగా ఉండినప్పుడే చిత్త శుద్ధి ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ ది త్రీ ఆర్ ప్యూర్ దేర్ విల్ బి ప్యూరిటీ ఆఫ్
0: హార్ట్. ఈ మూడు శుద్ధిగా లేనప్పుడు,
1: when there are three are not pure,
0: అశుద్ధి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ విల్ బి నో ప్యూరిటీ విత్ఇన్ us.
0: కనుకనే పాత్ర శుద్ధి మనం కొంతవరకు శుద్ధి చేయవచ్చును.
1: సో వీ కెన్ కీప్ ది వెసల్ క్లీన్.
0: కానీ పదార్థ శుద్ధి, ఏ అంగడిలో ఏమి తెచ్చావో, ఆ అంగడివాడు ఎక్కడ దొంగిలించి తెచ్చాడో, ఏ కూరగాయలు ఎవరి తోట తీసుకుని వచ్చాడో, ఇవన్నీ మనం చూడడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ హౌ ది మెటీరియల్ ఇస్ బ్రాట్, వెదర్ ఇట్ ఈస్ స్టోలన్ ఆర్ బాట్.
0: కనుక ఈ పదార్థములైనటువంటి యొక్క శుద్ధిని మనం చూడడానికి వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ ది క్లీన్లీనెస్ ఆఫ్ మెటీరియల్.
0: చేసేటువంటి వాడి భావాలు, ఈ వండే సమయంలో ఎలాంటి భావాలు ఉంటుంటాయో,
1: వాట్ ఫీలింగ్స్ దట్ ద కుక్ హ్యాస్ అట్ ద టైమ్.
0: వాడు ఏదైనా దుర్భావంతో దీన్నంతా వండుతూ ఉంటుంటే ఆ పదార్థంలో దుర్భావం ప్రవేశిస్తుంటాయి.
1: ఇఫ్ ది కుక్ హ్యాస్ బ్యాడ్ ఫీలింగ్స్ ద కుక్ ఫుడ్ ఆల్సో విల్ హావ్ బ్యాడ్.
0: కనుకనే ఈ పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి చూడడానికి అసాధ్యమైనది. కనుకనే దానిని బ్రహ్మార్పణము, దానికి భగవంతునికి అర్పితంగా చేసినప్పుడు ఈ యొక్క దోషములన్నీ కూడా పరిహారం అయిపోయి అది పరిశుద్ధమైన రూపొందుతుంది. అప్పుడు దీన్ని భుజించడానికి అన్నం కాదది, ప్రసాదంగా రూపొందుతుంది.
1: As it is not possible to go into the inquiry of the cleanliness and the purity of the matter, the vessel and the cook, when once it is offered to God, then it becomes prasada.
0: అయితే ఇది పరిశుద్ధం కావడానికి లోపల ఉండేటువంటి యొక్క కారణం ఏమిటి?
1: What is the reason for its purification?
0: నీవు బ్రహ్మార్పణం చేసినప్పుడు, అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్యం చతుర్విధం. అయ్యా, నీవు లోపల పంపించినటువంటిదంతా కూడాను నేను వైశ్వాన రూపంలో ఉంటుండి నేనే దాన్ని జీర్ణిస్తున్నాను, కాబట్టి భగవంతుడే దాన్ని జీర్ణింపజేస్తున్నాడు కనుక అది పరిశుద్ధమైపోతుంది.
1: The food that you have eaten is digested by God within, therefore food is purified.
0: ee prarthane cheyakunda edo jatraglo vestunnanante edulo nippulo vesinatundi padartham vale maadi pothundi.
1: If we don't offer prayer before eating, all that will be waste.
0: Jatraglo opala bhagavantudu vaishyana roopamlo unnadu aneetundi viswasamto veyali.
1: We have to offer the prayer with full faith. God is present in the form of vaishyana.
0: Ee prarthane prarthananta kudanu హాస్టల్ లో చేస్తున్నామంటే ఒక నిర్బంధంగా భావిస్తున్నారు కొంతమంది మూర్ఖులైన విద్యార్థులు.
1: సమ్ ఫూల్ స్టూడెంట్స్ టేక్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఎ రొటీన్.
0: ఒక హాస్టల్లో భుజించే సమయంలో మాత్రమే ప్రార్థన చేస్తారు, ఇంటికి పోయిన తర్వాత ప్రార్థన లేదు, తార్థం లేదు, అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించేటువంటి భావాలతో భుజిస్తున్నారు.
1: దే ప్రే సో వైల్ దే ఆర్ ఇన్ హాస్టల్. The moment they go home, they don't pray and lead a life in
0: ఇంకా ఈనాటి యొక్క భోజనాలు ఎట్లా జరుగుతున్నాయి తెలుసిన?
1: You know how the dining today?
0: పాపం సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టి లోపల బెంగళూరు లోపల అనంతపురంలోనూ మా బిడ్డలంతా నివసించి ఏనాడు కూడా పాపం ఈ వీడియో టీవీలు చూడటానికి వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి హాలిడేస్ లో వచ్చినారని అమ్మా నాయనంతా బాబు టీవీ చూడరా అని దాన్ని పెట్టి దాని ముందుకే భోజనాలు కూడా తెచ్చి వడ్డించి అక్కడే చూస్తూనే తింటూ ఉంటాడు వాడు.
1: As children studying here in Vrindavan, Prashanthi Nilayam in Anantapur campus, they have no chance to watch TV.
0: Avi chustu vaati bhavamtone veedu bujinchatam chetha aa thoughts ee veediki vastunnayi.
1: Parents serve food to their children in front of TV.
0: Kanukane audience lo bayata poyinappudu pillalu chedadaniki moola kaaranam ide.
1: This is the only reason why students are spoiled in vacation.
0: Endukante tine aaharam ni ematram kuda bhagavat arpitam gaavinchatam ledu.
1: Because food eaten is never offered to God.
0: కనుకనే టేబుల్ పైన కూర్చుంటే టేబుల్స్ టేబుల్ సేపు కొట్లాడుతున్నాయి.
1: Therefore, as you sit in front of the table,
0: ఆహార శుద్ధి అత్యవసరము అని కూడాను ఈ సాంఖ్యము ఖండితంగా బోధించింది.
1: Therefore, Sankhya explained very clearly the purity of food.
0: ఎందుకంటే పంచపాండముల యొక్క అంతర్భూతంగా ఉండేటువంటిది ఈ ఆహారం.
1: The food is the inner current for all the five life principles. దేహమే
0: ఆహారం యొక్క స్వరూపము.
1: The body is the very form of food.
0: ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: ఇది చక్కగా మీరు గుర్తించాలి. ఆహారమే ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ఇట్ ద ఫుడ్ దట్ ఈట్స్ ఫుడ్.
0: మన దేహము తల్లిదండ్రులు తిన్నటువంటి ఆహారం యొక్క సారమే.
1: ద బాడీ ఇస్ ది సెన్స్ ఆఫ్ ది ఫుడ్ ఆఫ్ ది ఫుడ్ ఈటన్ బై పేరెంట్స్.
0: ఆహారమే
1: దట్స్ ఫుడ్.
0: ఈ ఆహారమైనటువంటి దేహము మరొక ఆహారాన్ని భుజిస్తుండాలి.
1: ద బాడీ విచ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అగైన్ ఈట్స్ ఫుడ్.
0: కనుక ఆహారం ఆహారాన్నే భుజిస్తుండాలి.
1: And hence food consumes
0: అన్నము అన్నమునే భుజిస్తుండాలి.
1: Food eats food.
0: అన్నమయ జీవితం మన దేహము.
1: The body is the form of
0: food. భుజించేది కూడా అన్నమే.
1: And we eat food.
0: కనుకనే ఆహారం మహాప్రధానమని కూడాను బోధిస్తూ వచ్చింది సాంఖ్యం.
1: So Sankhya taught that food is very important.
0: ఇవన్నీ కూడాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి విషయాలు ఎవరు కూడాను ఈ గ్రంథముల వల్ల ఎవరు విచారించరు.
1: No one would understand out of these texts.
0: అతి సూక్ష్మమైన దాని ఎందే అతి ఘనమైనటువంటి ఈవిడి ఉంటుండాలి.
1: In very small these things, very important things are present.
0: చిన్నదిగా చిన్నదిగానే మనం అలక్ష్యం చేస్తే అదే పెద్ద సముద్రం వలె అలలుగా రూపొందుతుంది.
1: If you neglect because they are fractional, they become gigantic.
0: చిన్న చిన్న ఒక విధమైనటువంటి యొక్క చెదులు కర్రకు పడుతుంది.
1: We find the pest attacking the wood.
0: చిన్న చెదులే కర్రకు పట్టి క్షణాల లోపల కర్రనంతా భస్మం చేస్తుంది.
1: The pest will destroy the entire wood.
0: కనుక చిన్నది కదా అని మనం అలక్ష్యం చేయకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ బికాజ్ స్మాల్.
0: కనుక మన భావములు ఉన్నతమైనటువంటి భావములు ఉత్తమమైనటువంటి భావములు పంపొందింప చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హావ్ హై ఫీలింగ్ హై థాట్స్ నోబుల్ థాట్స్.
0: ఇక్కడ న్యాయ వైశేషికము అణుశాస్త్రాన్ని ఎక్కువగా బోధించింది.
1: న్యాయ వైశేషిక టాట్ ద సైన్స్ ఆఫ్ ఆటమ్.
0: ఒక అణువుకు మరొక అణువుకు భిన్నమైనటువంటి భేదములు ఉంటాయని ఈ న్యాయము దాన్ని విమర్శించింది.
1: The Nyaya explained clearly the difference between atoms.
0: Kani, but Sankhyamu, ee anuvu anetundi padamune deen teesaraledu.
1: Sankhya did not bring in this word.
0: Prapanchamanta anumayamainatundi swaroopame.
1: The entire world is full of atoms.
0: Prati padarthamu anumayame.
1: Every matter is full of atoms.
0: Prati vishayamu anumayame.
1: Everything is full
0: of atoms. Panchabhutamulu anumayame. పంచభూతములు అణుమయం.
1: All the five elements are full of atoms.
0: అంత అణువైనప్పుడు తిరిగి అణువు అనే ప్రత్యేకమైనటువంటి భేదం ఎందుకు మనం పెట్టాలి?
1: Then why should we name it separately atom?
0: అంత అణుమే.
1: Everything is full of atoms.
0: అణువే భగవత్ స్వరూపము.
1: Atom is the very form of God.
0: అణువరణీయాన మహత్వం. ఈ అణువునందే ఉంటుండాలి దివ్యత్వము.
1: The divinity is present in this atom.
0: కనుక దివ్యత్వాన్ని ఈ మూడు దర్శనములు కూడాను నిస్సందేహంగా సంశయం లేకుండా ఒక విశ్వసించాయి.
1: The three darshanas taught the divinity doubtlessly.
0: Aiti sankhya yogamulo undinatvanti yokka satya swaroopanni,
1: however the true nature as a proposed
0: sankhya darshanamulo undinatvanti satya swaroopanni,
1: the true form
0: yoga darshanamulo diniki sakshatkarimpa chestundi.
1: Is manifested in yoga darshana.
0: Nyayam,
1: the nyaya,
0: ee nyayam aneetundi,
1: this nyaya
0: satya swaroopamu,
1: is true form.
0: Nyayame satyam.
1: Justice is truth.
0: సత్యమే న్యాయం.
1: Truth is justice.
0: అది ఏ ప్రకృతి?
1: That is nature.
0: ప్రకృతి సత్య స్వరూపము.
1: Nature is the form of truth.
0: ఈ ప్రకృతి నిన్నేమో బాధిస్తుండాలని చెప్పని, ఈ ప్రకృతి నిన్ను మోసం చేస్తుండాలని నీవు భావిస్తున్నావు. పొరపాటు పొరపాటు.
1: You feel that you are deceived by nature. It is mistaken view.
0: ప్రకృతి నిన్ను వంచించడం లేదు.
1: Nature is not deceiving you.
0: నీవే ప్రకృతిని వంచిస్తున్నావు.
1: You are deceiving nature.
0: ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You have to know the truth.
0: ప్రకృతి ఎప్పుడు కూడా నువ్వు ప్రకృతిమయమైనటువంటి ఒక సుశబ్దంగా ఉంటుండాలి. ఇది కేవలము ఒక పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటుండాలి.
1: నేచర్ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ దట్ లెవెల్ ఆఫ్ సెక్రెట్.
0: కానీ ఆ పరిశుద్ధమైనటువంటి ప్రకృతి,
1: ద ప్యూర్ నేచర్,
0: ఎట్టి మానవుని ఎందు ప్రవేశిస్తున్నదో,
1: డిపెండింగ్ అపాన్ ద వన్ విత్
0: ఎట్టి భావములు గల మానవుని ఎందు ప్రవేశిస్తున్నదో,
1: ద వన్ విత్ ది ఫీలింగ్స్,
0: అట్టి భావస్వరూపాన్ని పొందిపోతుండాలి.
1: ఇట్ విల్ హ్యావ్ ద ఫార్మ్ ఆఫ్ ది ఫీలింగ్స్ కరెస్పాండింగ్లీ.
0: ఈ టంబ్లర్ లో పరిశుద్ధమైన జలం ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ ప్యూర్ వాటర్.
0: ఇందులో ఏమాత్రము మాలిన్యం లేదు.
1: దేర్ ఇస్ నో డర్ట్ వాటర్.
0: కానీ ఈ పరిశుద్ధమైన జలము,
1: దిస్ ప్యూర్ వాటర్,
0: ఎర్రని బాటిల్ లో పోసినప్పుడు ఎర్రగా కనిపిస్తుంది.
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ రెడ్ బాటిల్ ఇట్ లుక్స్ రెడ్.
0: పచ్చని బాటిల్లో పోసినప్పుడు పచ్చగా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ పోర్ ఇట్ ఇన్ గ్రీన్ బాటిల్ ఇట్ లుక్స్ గ్రీన్.
0: బాటిల్ రంగు ఎలాగా ఉంటుండదో ఈ జలం కూడా ఆ రంగుతో కనిపిస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద బాటిల్ సో ఇస్ ద కలర్
0: ఆఫ్ వాటర్. జలములో భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్.
0: బాటిల్స్ లో భేదం ఉంటుంది.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బాటిల్.
0: అదే విధంగా మన దేహాలంతా కూడా ఒక విధమైనటువంటి సీసాలు, బాటిల్స్ వంటివి.
1: సో అవర్ బాడీస్ ఆర్ కంపేర్ టు
0: గ్లాస్ బుట్టి వంటివి.
1: దే ఆర్ గ్లాస్ బాటిల్.
0: ఎప్పుడు పగులుతుందో,
1: వెన్ ది బ్రేక్,
0: ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి సంభవిస్తుందో,
1: వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్
0: చెప్పలేము.
1: నో వన్ కెన్ సే.
0: కనుకని ఈ బాటిల్ లోపల ఎలాంటి భావాలతో మనం ఈ బాటిల్ నింపుకున్నామో,
1: ద ఫీలింగ్స్ విత్ విచ్ వీ ఫిల్ ద బాటిల్,
0: అలాంటి రంగుగానే చేరిపోతుంది మన భావాలు.
1: ద ఫీలింగ్స్ విల్ అస్యూమ్ ద కలర్.
0: విద్య హృదయం లోపల ప్రవేశిస్తే,
1: ఇఫ్ ది ఎడ్యుకేషన్ ఎంటర్స్ ఇన్ వికెట్ హార్ట్,
0: ఇది అహంకారమయమైపోతుంది.
1: ఇట్ విల్ బి ఈగోయిస్టిక్.
0: కానీ సజ్జన హృదయం లోపల ఈ విద్య ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఎంటర్స్ ఇంటు నోబుల్ సోల్,
0: సత్య మార్గం అనుభవిస్తుంది.
1: ఇట్ విల్ ఎంజాయ్
0: వినయ విజేతను అనుభవిస్తుంది.
1: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: కనుక విద్యలో దోషం లేదు.
1: సో దేర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్.
0: అదే విధంగానే ధనం కూడాను.
1: సిమిలర్లీ మనీ ఆల్సో.
0: దుర్బుద్ధులు కలవాణి యొక్క దీనిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ బ్యాడ్ మ్యాన్,
0: ఈ యొక్క ధనమును దుర్వినియోగం చేస్తాడు.
1: హీ విల్ మిస్ యూజ్ మనీ.
0: సద్భావములు కలవాణి యొక్క చేతిలో ప్రవేశిస్తే,
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గుడ్ వన్,
0: సత్కార్యములు చేస్తుంటాడు.
1: హీ విల్ డూ ఆల్ గుడ్ యాక్టివిటీస్.
0: కనుక ఈ ధనమునకు భేదము లేదు.
1: మనీ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యకు భేదము లేదు.
1: ఎడ్యుకేషన్ హ్యాస్ నో
0: డిఫరెన్స్. ఈ విద్యను ధనమును ఏ విధమైన హృదయంలో నింపుకుంటున్నారో ఆ హృదయంలో ఉంటుండాలి దోషములు.
1: డిఫెక్ట్స్ లైస్ ఇన్ ద హార్ట్ బట్ నాట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మనీ.
0: కనుకనే ఈ పంచభూతములు కూడాను పరిశుద్ధమైనటువంటివే.
1: దేర్ఫర్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్యూర్.
0: పంచ ఇంద్రియములు కూడాను పవిత్రమైనటువంటివే.
1: ఫైవ్ సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: పంచ ప్రాణములు పరిశుద్ధమైనటువంటి.
1: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్యూర్.
0: కానీ ఈ యొక్క పంచకోశముతో కూడినటువంటి యొక్క ఈ దేహంలో ప్రవేశించినప్పుడు,
1: యాజ్ ది ఎంటర్ ఇంటు ద బాడీ విత్ ఫైవ్ షీట్స్,
0: ఇది పవిత్రత అపవిత్రత అనేటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఐదర్ బికమ్ సేక్రెడ్ ఆర్ అన్సేక్రెడ్.
0: కనుక ఈ పంచకోశములు అయినటువంటి ఈ శరీరం లోపల పవిత్రమైనటువంటి యొక్క భావ తలంపులను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ ద బాడీ విత్ ఫైవ్ షీట్స్ వీ షుడ్ డెవలప్ సేక్రెడ్ థాట్స్.
0: అహంకారములకు,
1: ఫరీగో
0: ఆడంబరములకు,
1: పర్ఫామ్
0: అసూయకు,
1: జెలసీ
0: అశాంతికి,
1: రెస్ట్లెస్
0: అక్రమములకు, అనాచారములకు అవకాశం అందించరాదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు రాంగ్ యాక్షన్స్ అండ్ రాంగ్ థాట్స్.
0: ఆ విధమైన దీనికి మనం వచ్చినప్పుడు తక్షణమే దానిని చిన్న గుళ్ళుగా మారి అప్పటికప్పటికే మనం తీసి పారవేయాలి.
1: ద మూమెంట్ ద గెట్ ఇన్ వి షుడ్ త్రో ఇట్ అవుట్ యాజ్ వి ప్లక్ అవుట్ ద థార్న్.
0: ఒక్కొక్క చినుకు రాలుతుంది,
1: డ్రాప్స్
0: కానీ డ్రాప్ ఒక్కొక్కటే.
1: But there are drops.
0: అన్ని బిందువులు చేరినప్పుడు పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: బట్ ఆల్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ టుగెదర్.
0: అదే రీతిగానే మన హృదయములో చిన్న చిన్న భావములు కదా అని దానికి అవకాశం ఇస్తే ఆ చిన్న చిన్న భావములే పెద్ద ప్రవాహంగా రూపొందుతుంది.
1: Therefore, if we give scope to these small feelings,
0: ప్రారంభము లోపలే దుర్భావములు రాకుండా చూసుకోవటానికి తగిన సద్భావములను పెంచుకోవాలి.
1: Therefore, we should get away from bad feelings by developing good feelings.
0: ఈ సద్భావములను మనం పెంచుకొనుటకు,
1: to develop good thoughts,
0: మన పవిత్రమైన గ్రంథాలు కూడా కొన్ని చదవాలి.
1: వి షుడ్ గో త్రూ అవర్ సీక్రెట్ టెక్స్ట్.
0: సుచార న్యాయము, వైశేషికము, ఈ విధమైన సాంఖ్యము అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నాయో మీకు ఏమాత్రమో తెలియదు.
1: యు డు నాట్ నో ఎనీవే ఇన్ ద లీస్ట్ వాట్ న్యాయ వైశేషిక.
0: మీరు చక్కగా విచారించినప్పుడు, విన్నప్పుడు, చదివినప్పుడే దీని యొక్క విశిష్టత మీకు గొప్పగా అర్థమవుతుంది.
1: వెన్ యు రీడ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ యు కెన్ అండర్స్టాండ్ దట్ సిగ్నిఫికెన్స్.
0: కనుక భేదము లేనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క దర్శనములు, షడ్ దర్శనములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది షడ్ దర్శనస్ teach those without any differences.
0: కనుక నీ భేదములకు అవకాశం ఇవ్వకూడదు.
1: We should never give scope for differences.
0: నిన్న చెప్పినట్టుగా ఒక్క తల్లి పిల్లలమే మనము.
1: We are all the children of same mother.
0: అదే భూదేవే తల్లి.
1: That is mother earth.
0: ఒక్క తీగి పూలమే మనము.
1: We are the flowers of the same creeper.
0: తీగి ఒక్కటే,
1: creeper
0: వేరు వేరు.
1: Flowers are different.
0: చూసావా? ఒక్క గూటి పిట్టలమే మనము.
1: We are the birds of the same nest.
0: ఒక్క గూటి గువ్వలమే మనము. కనుకనే మనకు భేదం ఉండకూడదు. ఒక్క జాతి పౌరులమే.
1: వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ది సేమ్ రేస్.
0: అందరము మానవులమే.
1: వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్.
0: ఈ సత్యాన్ని ఎంత బాగా విమర్శించి ప్రబోధించి ప్రచారం సలిపింది ఈ యొక్క వైశేషికం.
1: వైశేషిక థాట్ వెరీ క్లియర్లీ దిస్ ట్రూత్ అండ్ పబ్లిసైజ్.
0: కనుక ఈ షడ్దర్శనములు ఎందుకు ఎట్టి భేదములు కూడా లేదు.
1: ఇన్ దీస్ షడ్దర్శనస్ దేర్ ఆర్ నో డిఫరెన్సెస్.
0: చదివే వాడి యొక్క మనోభేదం లేదు, ఇందులో ప్రతిబింబిస్తుంటాయి.
1: ఓన్లీ ద రీడర్ హిస్ వేగరీస్ ఆఫ్ ద మైండ్ ఎంటర్టైన్స్ డిఫరెంట్.
0: నిశ్చలంగా ఉండి జలము లోపల
1: ఇన్ స్టడీ వాటర్
0: సూర్యుడు గాని చంద్రుడు గాని నిశ్చలంగా కనిపిస్తారు.
1: సన్ ఆర్ మూన్ ఆర్ రిఫ్లెక్టెడ్ స్టడీ.
0: ఆ జలం అటు ఇటు అలలుగా రూపొందనా?
1: వెన్ ద వాటర్ షేప్స్ మూవ్
0: సూర్యచంద్రాలు కూడా అటు ఇటు కదిలినట్టు కనిపిస్తారు.
1: దేర్ రిఫ్లెక్షన్స్ ఆల్సో స్టార్ట్.
0: కానీ సూర్యచంద్రులు కదలటం లేదు.
1: సన్ అండ్ మూన్ డోంట్ మూవ్.
0: జలం యొక్క ప్రభావం చేతనే కదిలినట్టుగా కనిపిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద వాటర్ దే అపియర్ టు బి.
0: అదే విధంగానే మన యొక్క హృదయం యొక్క ప్రభావం పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్స్
0: ఆఫ్ మన యొక్క మంచి చెడ్డలు ఆవిర్భవిస్తున్నాయే కానీ
1: ద గుడ్ అండ్ బ్యాడ్
0: మంచి చెడ్డలు ఏమాత్రము మన బయట లేనే లేదు.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది ఎక్స్పీరియన్స్.
0: అది నేను చూచాను అనుకుంటున్నావు.
1: యు సే హావ్ సీన్.
0: ఇది నీ అజ్ఞానమే.
1: ఇట్ యువర్ ఇగ్నోరెన్స్.
0: నీ ఇమాజినేషన్ దీనికి మూల కారణము.
1: యువర్ ఇమాజినేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే యత్ భావం తత్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రిసల్ట్.
0: కనుక మీరు ఈ విధమైనటువంటి భావాలను పరిశుద్ధం గావించుకోవడానికి తగిన కృషి చేయండి.
1: సో యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్యూరిఫై యువర్ థాట్స్.

నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. నిద్దుర నుండి లేచి మరి నిద్రపోయడు దాది. పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా జీవితూ జీవితంబు. పొట్టకు

0: పోసి అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. అరవింద దళాచ్యుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు. ప్రీతిగా యోచన చేయు మానవ, ప్రీతిగా యోచన చేయు మానవ, మానవ.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యూ రిటైర్, గో బ్యాక్ టు బెడ్. యూ స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ టైమ్ జస్ట్ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, జస్ట్ టు ఫిల్ యువర్ స్టమక్. ఆల్ ది ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ దట్ యు ఎక్వైర్ ఈజ్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్. వీ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. విత్ ఆల్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లెజర్ వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డిరైవ్డ్. ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మ్యాన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కూటిపోయేది మొదలు కోటీశ్వరుని వరకు పొట్టను నింపుకోవటము ఇది సాధ్యమైనటువంటిది.
1: Right from a pauper to a millionaire, it's quite natural to eat, partake food.
0: Kani manava jatilo ee yokka aahara nimittamai kaalamunu adhikanga kudunu viniyogistunnaru. Kani aa kaalamulo okka chana kaalamaina kudunu daiva chintanaku viniyoginchatamu saadhyam kaaleda.
1: Is it not possible for you to spend a moment of time in contemplation of God instead of spending all the lifetime just to carry on our living?
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Ee Srikakulam jillane kaakunda ilanti jillalu inka mana Bharatadeshamlo enniyo unnadi. Andaru kudanu vaari vaari dokkala kosamani rekkala aadinchukuntu ఎంతయో కర్మలు ఆచరిస్తున్నారు.
1: ఇట్స్ నాట్ ఓన్లీ దిస్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, దేర్ ఆర్ మెనీ అదర్ డిస్ట్రిక్ట్స్ వేర్ పీపుల్ స్ట్రగుల్ స్ట్రెయిన్ ఎ లాట్ టు క్యారీ ఆన్ దేర్ లైవ్లీహుడ్.
0: కానీ ఏ కొద్ది మంది మాత్రమో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి కాలము లోపల దైవానికి వినియోగించి కాలమును సద్వినియోగపరుచుకునేటువంటి వారు కూడాను లేకపోలేదు భారతదేశమునందు.
1: In Bharat, no doubt, there are few people who spend their time in their own way in pursuit of the divine, contemplating on him and being the recipients of his grace.
0: Kani inni shramanu padinappadikini varu ye maatramaina sukhamunu gaani shantini gaani anubhavistunnara ante ledu.
1: With all the strain and the struggle that we undergo in our daily life to carry on our living, are we be really happy? Are we happy? No.
0: Are you comfort?
1: Comforts. Are you comfortable with all these? We are not.
0: Aithe daiva chintana chesetunte manavulaku ee koddi paata aina kodanu manashanti sharirika sukhamu kontha varaku kalugutune unnadi.
1: However, those people that think of God, spend time in the divine, they do have peace and comfort in their life.
0: Itti anukoolamunaku enta mandiyo aashrayistu aneka baadhalaku guri ayipoyi kashtamunu anubhavistunnaru.
1: People suffer because they are after comforts and conveniences.
0: Sharirika sukhamu manasika shanti ee naati varaku ఎవరికి కూడాను పూర్తి అనుభవించడానికి వీలు కాలేదు.
1: టిల్ దిస్ డే నో వన్ ఎంజాయ్స్ ద ఫిజికల్ ప్లెజర్ అండ్ ది మెంటల్ పీస్.
0: శరీరం చూస్తామా అంటే కేవలము ఒక విధమైనటువంటి అంబుల పదిలంబు.
1: ద బాడీ ఇస్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ బోన్స్.
0: నీటి బుడక వంటిది శరీరము.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మనసు చూస్తామా అంటే పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఇస్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఎప్పుడు కూడా నువ్వు చంచలత్వంతోనే ఉంటుంటాడు.
1: ఇట్స్ ఆల్వేస్ వేవరింగ్ ఇన్ ఇట్స్ నేచర్.
0: ఇట్టి చంచలమైనటువంటి మనసునకు, ఇట్టి అంబులపది అయినటువంటి దేహమునకు సుఖం ఇచ్చేటువంటి వారు చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ వీల్ హ్యావ్ ఆల్ ద ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బోన్.
0: ఉండినంత వరకు కూడాను ఎవరికి నీ శ్రమ కలిగించుకోకుండా తమ దేహాన్ని తాము నిలబెట్టుకోవడానికి చూసుకోవటం చాలా మానవుని కర్తవ్యమే.
1: ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ హిస్ ఓన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ జీవితం అంతా కూడాను ఈ రెండింటికి వినియోగించుకునేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని పక్కన పెట్టి కొన్ని మానసిక శాంతి, శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్యమును కనిపెట్టుకునేటువంటి వారు చాలా అరుదు.
1: పీపుల్ ఆల్వేస్ స్పెండ్ దర్ టైమ్ ఫర్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్, బట్ దే డు నాట్ థింక్ ఆఫ్ ద ఫిజికల్ హ్యాపీనెస్ అండ్ ద మెంటల్ పీస్.
0: మానవత్వము దివ్యత్వము కోసం అనుభవించడానికి ఉద్భవించినటువంటిదే కాని మానవుడు కేవలము తన యొక్క సుఖమును మాత్రము కోరే నిమిత్తం కాదు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అటైన్ ద డివినిటీ, నాట్ టు సింప్లీ స్పెండ్ ఫర్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
0: మానవత్వంలో ఈ దివ్యత్వమైనటువంటి దేహము చాలా అద్భుతమైనటువంటిది.
1: ద హ్యూమన్ బాడీ సో వండర్ఫుల్ యాజ్ ఇట్ హాస్ డివైన్ విదిన్.
0: ఇట్టి అద్భుతమైనటువంటి దేహంతో తాము చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఎన్నియో ఉన్నవి, అవి చేయటం మానివేస్తున్నారు.
1: వీ హావ్ డిస్కంటిన్యూడ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్, ఫర్గెటింగ్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద డివైన్ ఎగ్జిస్ట్ విదిన్ ద బాడీ.
0: కానీ మానవుడు ఈ దేహం ఇచ్చినటువంటిది ఏదో శరీర పోషణ నిమిత్తము అని మాత్రం భావించకూడదు.
1: మ్యాన్ షుడ్ నెవర్ థింక్ దట్ ద బాడీ ఈజ్ జస్ట్ గివెన్ టు యూ ఫర్ ఇట్స్ మెయింటెనెన్స్ అలోన్.
0: కానీ ఇంకా నువ్వు ఎన్నియో ఉన్నవి, మానసికంగా, శారీరకంగా, ఇంద్రియాల రీతిగా అన్ని కూడా నువ్వు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగించే నిమిత్తము ఎన్నియో కర్మలు ఆచరించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు అండర్ టేక్ సో మెనీ ఆఫ్ ది యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ టు ఎంజాయ్ ప్లెజర్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: కానీ నిజంగా విచారించి దాన్ని యోచించి చూచినప్పుడు ఈ పవిత్రమైన మానవ జన్మ దేనికోసం వచ్చినది?
1: ఇఫ్ యూ జస్ట్ ఇన్వెస్టిగేట్, థింక్ ఓవర్, జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, వాట్ ఫార్ ఇస్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: కానీ నిజముగా ఈ జీవము జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు వర్క్ ఫార్ రిడెంప్షన్.
0: మరణపు కొంప,
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డర్ట్.
0: రోగముల బ్రగ్గడు సేవక గంప,
1: ఫుల్ ఆఫ్ ఎఫ్లిక్షన్స్.
0: దారి సంచలనము దుంపు, పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: ఇలాంటి దుంపల వంటి ఈ యొక్క దేహము నిమిత్తమై మనం రాలేదు.
1: వీ హావ్ నాట్ కమ్ హియర్ టు జస్ట్ పాస్ త్రూ దిస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్.
0: దీని ద్వారా మనం అతీతమైనటువంటి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునే నిమిత్తము మనం వచ్చాము అనేటువంటి సత్యాన్ని అంతర్భావము బోధిస్తూ ఉంటుండాలి.
1: We have to recognize the basic truth and the inner significance of life, which lies in the transcendental principle of attaining the divinity while in this lifetime.
0: ఆ దివ్యత్వాన్ని మనం అనుభవించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: Human life is really redeemed if only we experience, when only we enjoy the divinity.
0: అట్టి జీవిత సార్థక నిమిత్తమై ఈ దేహమును వినియోగించుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: There are lots of people who work for their own liberation and redemption.
0: కాని అట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: However, this basic truth is recognized by very few people.
0: మనం ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ ఈ మానసిక సంబంధమైనటువంటి ఒక శాంతికి మనం పూర్తి కొంతవరకు దాహుదూహం కావాలి.
1: Whatever action we may undertake, how many number we may discharge, but we should keep in view the peace.
0: ఈ మానసిక శాంతి లేనటువంటి వాడు ఎన్ని చేసినప్పటికీ అన్ని కూడాను అశాంతినే అందిస్తుంది. కానీ శాంతి అనేది కించిత్ అయిన కూడా మనకు కలిగింపదు.
1: When there is no peace, however well, however more of actions that you do, they all lead to restlessness only.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈ శ్రీకాకుళం నుంచి ఎన్నియో అవస్థలకు గురి అయిపోయి అనేక ఆర్థిక బంధనలకు కూడాను చాలా గురి అయిపోయి కష్టాలు నష్టాలు అనుభవించుకుంటూ కూడాను ఇక్కడికి చేరటం చాలా అదృష్టము.
1: ఇట్ ఈస్ ది గుడ్ లక్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హూ కుడ్ రీచ్ దిస్ ప్లేస్ పాసింగ్ త్రూ ఆల్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అండ్ ది డిఫికల్టీస్ ఫేసింగ్ ద లాసెస్ ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఇట్టి ఆనందమును పొందే నిమిత్తమై మీరు ఇక్కడికి వచ్చారనే సత్యాన్ని స్వామి మరచిపోలేదు.
1: భగవాన్ నోస్ ప్రెటీ వెల్ దట్ యు ఆర్ హియర్ టు ఎర్న్ టు అబ్టైన్ ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.
1: మెనీ ఆఫ్ యూ ఆర్ ఫీలింగ్ సాడ్ that Bhagavan did not look at you, did not talk to you, though you have been here for the last couple of days.
0: ఆ ప్రార్థన పురస్కరించుకొని ఈనాడు తెల్లవారేటప్పటికి మీతో మాట్లాడటానికి నేను సంసిద్ధమయ్యాను.
1: Bhagavan responded to your prayers. In response to your prayers, Bhagavan decided to address you this morning.
0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు, కానీ మీ
1: మనోభావం ఎక్స్పీరియన్స్ దిస్ ప్లేస్.
0: నిన్న రాత్రి వరకు కూడాను కట్టకడపడికి మేము ఇక్కడ ఉండి కూడాను స్వామి ఒక్క పలుకైనా మాకు పలుకరించలేదే అని చాలా మంది బాధపడుతూ వచ్చారు.

0: ఈ మాటలు మాట్లాడినంత మాత్రమున మీకు తృప్తి కాదు. కానీ మీ మనోభిష్టలను నెరవేర్చడానికి ఎన్ని అయినా నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
1: Mere words would not satisfy you, but Bhagavan is always ready to fulfill your desires.
0: Kani chaara mandi neelu leka avastha padtu vacharu.
1: There are many people from places where there is shortage of water.
0: Tindi leka chaala allaadtu vacharu.
1: There are people without food.
0: Kani ivi rendu kodanu prati manavuniki avasaramainatuntivi.
1: These two are essential for every man.
0: కనుక మీరు ఈ రెండింటిని మీరు ఏమాత్రం యోచన చేయనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ దీస్ టూ, ద వాటర్ అండ్ ఫుడ్.
0: దైవము అంత కఠినుడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ స్టోన్ హార్టెడ్ రఫ్.
0: మృదుమధురమైనటువంటి మనసు కలగలవాడు దైవము.
1: గాడ్ హ్యాస్ గాట్ సాఫ్ట్ టెండర్ డెలికేట్ సెన్సిటివ్.
0: మీరు ఎంత బాధపడుతున్నారో అంత నూరింతలు బాధపడతాడు స్వామి.
1: Bhagavan feels 100 times more for you than your own suffering.
0: Kanaka meer em mathramo baadha padanakkaledu.
1: Don't be worried, don't feel sad.
0: Ee baadhalanni kudanu maa manchi kosame vachayi ani sadbhavam kaligi untundali.
1: Entertain the feeling that all these difficulties are for your own good.
0: Ee vidhanga meer baadhinchukoni pothunte tappaku mee kashtamlanni kudanu goppa parvatham vaade vachinatundi baadhalu kudanu manchu maadiri maayamaipothayi.
1: If you have this sacred feeling, even the difficulties of the size of a mountain will certainly vanish and disappear just like mist.
0: Kanuka meeru ee kashtamulakai meeru baadha padakandi.
1: Don't feel sad because of your problems.
0: Ee prakrutamainatundi kashtamulu vastune untuntai.
1: Worldly difficulties do appear.
0: Meeku maatrame kaadu kotisannu kuda vastuntai.
1: Not only you, even a millionaire will have problems.
0: Kani vaaru daanini kanipinchukunda chesukovadaniki enniyo yuktulu untayi.
1: However, they have so many dimensions to hide their own suffering.
0: Kani meeru daanini kappipinchukovadaniki saadhyam kaanatundi balahinudu ganuka meerini baadhalu padutunnaru.
1: Since we cannot cover up our own problems, we just expose and suffer.
0: తప్పక మీ ఈ బాధలు ఏమాత్రం కూడాను అధిక కాలంలో కొనకుండా చాలా శీఘ్ర కాలంలో కొన్ని నివారణ అయ్యేటట్టుగా స్వామి ఆశీర్వదిస్తాడు.
1: భగవాన్ ఈజ్ బ్లెస్సింగ్ యూ ఆల్ దట్ యుల్ బి అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ వెరీ సూన్.
0: మీ గ్రామ పెద్దలు మీ యొక్క అనుకూలవంతులైనటువంటి వారిని దగ్గర దీనికి వచ్చి విచారించి చూసినప్పటికీ ఆ కొండల మధ్య లోపల ఆ గుండ్ల మధ్య లోపల కావలసినంత నీరు కూడాను మీకు లభించేటట్టుగా చేస్తాను.
1: కన్సల్ట్ ది ఎల్డర్స్ ఆఫ్ యువర్ విలేజెస్, దోస్ దట్ ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ యూ. భగవాన్ విల్ సీ టు ఇట్ దేర్ విల్ బి ప్లెంటీ ఆఫ్ వాటర్ దేర్ ఇన్ దిస్ మౌంటైనస్ ఏరియా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.
0: కాన మీరు ఈ కష్టములకు చిన్న చిన్న కష్టములకు ఏమాత్రం లొంగకండి, మీరేమాత్రం బాధపడకండి.
1: Don't submit yourselves to these small problems, simple problems. Don't feel sad.
0: ఇవన్నీ కూడాను దేహం ధరించిన ప్రతి వ్యక్తి కూడాను లభిస్తూనే ఉంటుంటాయి.
1: Having put on the vesture of the human body, one has to pass through these difficulties.
0: కానీ దేహమునకు ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మనస్సునకు మాత్రము శాంతి కలిగేటువంటి మార్గాన్ని మీరు వెతకాలి.
1: Body may suffer because of difficulties, but see that your mind is always rests in peace.
0: మనసే ఆధారము ప్రతి మానవులకు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: మానసుకు సంబంధమైనటువంటి శాంతి లేనప్పుడు శారీరక సుఖములు ఎన్ని ఉండినప్పటికీ అవన్నీ నిరుపయోగములుగా ఉంటాయి.
1: విదౌట్ మెంటల్ పీస్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ యూస్లెస్.
0: ఈ మానసిక శాంతి ఒక దైవ చింతనతే తప్ప మరొక మార్గంలో మనకు నివారణ కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ పాత్ టు ఎంజాయ్ మెంటల్ పీస్ అదర్ దాన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఎన్ని కష్టములు కలిగినప్పటికీ మానసిక శాంతిని మీరు నిలబెట్టుకునే నిమిత్తమై నిరంతరం కూడా భగవత్ నామస్మరణ చేయండి.
1: యు మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్, బట్ థింక్ ఆఫ్ గాడ్, కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెన్ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్.
0: ఇంతకాలము మీరు పడిన బాధలకు ఈ యొక్క నామచింతనే మీకు సంపూర్ణమైనటువంటి శాంతిని అందిస్తూ వచ్చింది.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్, you are enjoying mental peace till this day. It is because of your own devotion.

0: టు గాడ్
1: దైవము దీనుడి దగ్గరనే ఉంటుంటాడు.
0: God always in the company of forlorn.
1: బాధలు పడేటువంటి వారి చెంతనే ఉంటాడు.
0: God is always with suffering.
1: కనుకనే దైవం ఎక్కడో దూరంగా లేడు.
0: God is not at a distance.
1: మీ హృదయాల్లోనే మీ ప్రక్కనే మీ యొక్క దీని అందే చేరి ఉంటున్నాడు.
0: God is in you, with you, above you, below you, around you.
1: కనుక మీరు దైవాన్ని దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకండి.
0: Never be away from God at any point of time.
1: దైవము తప్ప ఇంకే బంధువులు కూడాను ఏ మిత్రులు కూడాను మనకు దగ్గర ఉండేటువంటి వారు లేరు.
0: Nobody will stand by you, friends or relations. Only God, only be with you.
1: ఎలాంటి పరిస్థితులు ఎంతైనా కూడాను దైవమే మీకు రక్షించటము.
0: Under any circumstances, it is only God who will protect you.
1: కనుక ఇట్టి దైవత్వాన్ని మాత్రం మర్చకుండా,
0: we should not forget God.
1: భారతీయులు ఇన్ని విధములైనటువంటి శ్రమను పడినప్పటికీ దైవచింతన వదలకుండా ఉండటం చేతనే భారతదేశము అన్ని దేశాల కంటే కూడా ఈ దేశము ఎంతనో సౌభాగ్యంగా ఉంటున్నది.
0: భారతీయస్ దో దే సఫర్, దో దే హ్యావ్ సో మెనీ డిఫికల్టీస్, యట్ దే డోంట్ ఫర్గెట్ గాడ్. దే సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ హిమ్. Therefore, this country is this much prosperous because of constant thought of God.
1: ఎన్ని దేశములు ఎన్నో సుఖములు అనుభవిస్తున్నారు.
0: Many countries enjoy so many forms of convenience.
1: కానీ మానసిక శాంతిని మాత్రం వారు పొందడానికి వీలు లేకుండా ఉంది.
0: But they do not have mental peace.
1: ఆ యొక్క మానసిక శాంతి ఒక భారతీయుల యొక్క భాగ్యమే తప్ప ఇతరులకి భాగ్యం లభించటం లేదు.
0: Mental peace is the property of Bharatiyas, which is not present anywhere.
1: భారతీయుల భాగ్యమే ఈ గొప్ప మానసిక శాంతికి మూల కారణము.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయస్ టు హ్యావ్ దిస్ మెంటల్ పీస్.
1: భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను ఎన్నో విధములుగా భారతీయులను కాపాడుతూ వచ్చింది.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ప్రొటెక్షన్ దట్ వీ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ఓవర్ ఏజెస్.
1: కనుక మన భారతీయ సంస్కృతి దాని ఎన్ని విధములుగాను వర్ణించినప్పటికీ తరగనేటువంటి యొక్క వర్ణన.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ బియాండ్ ఆల్ నరేషన్, డిస్క్రిప్షన్ అండ్ కాంప్రిహెన్షన్.
1: మానసిక శాంతి, నైతిక బలవం ఇవం కూడాను మానసిక శాంతి నిర్ణయం లభిస్తూ వస్తుండది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది మొరాలిటీ దట్ గివ్స్ అస్ ది మెంటల్ పీస్.
1: కనుక మీరు నామస్మరణ మాత్రమే నిరంతరము చేస్తూ రండి.
0: కంటిన్యూ నామస్మరణ, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, కంటిన్యూ డూయింగ్ దాట్.
1: నిన్న గ్రామంలంతా చుట్టుకుని వచ్చి మన ప్రశాంతంలో పాదం పెట్టినప్పటికే ఎంతో మనసుకు శాంతి కలిగింది.
0: యూ వెంట్ రౌండ్ ద హోల్ విలేజ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టు ప్రశాంతి నిలయం, యు ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ బ్లిస్ అబైడింగ్.
1: కనుక మానసిక శాంతి ఒక దైవచింతన చేతనే లభిస్తుంది, కానీ దేని వల్లనూ మనకు లభించదు.
0: ద మెంటల్ పీస్ కెన్ బి ఎంజాయిడ్ అండ్ అక్వైర్డ్ ఓన్లీ బై కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్.
1: కాన దైవచింతన మాత్రం మీరు చేస్తూ దైవాన్ని మరవకుండా మీరు అన్ని విధాలుగా కాలమును సార్థకం చేసుకోండి.
0: మేక్ యువర్ టైమ్ సీక్రెట్, సింగింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, థింకింగ్ ఆఫ్ గాడ్ ఆల్ ది టైమ్.
1: కాన మానవులకు ప్రధానమైనటువంటి లక్ష్యము దైవచింతనే.
0: ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ఓన్లీ గాడ్ అండ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ హిమ్.
1: మిగిలిన ఎన్ని సుఖములు ఉండినప్పటికీ అవన్నీ వ్యర్థమైనటువంటివి.
0: All the pleasures, comforts and conveniences, they are useless.
1: కాని కొంతమంది ఓర్వలేనిటువంటి వారు దైవచింతనతో మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి, మనం నడవంచి పని చేయాలి కాబట్టి మీరందరూ కూడాను ఈ దైవచింతన మానేసి మన కష్టమైన జీవితానికి అనుభవించడానికి తగినటువంటి ప్రయత్నం చేయండి అని బోధిస్తూ ఉంటారు.
0: The perverted minds, the narrow minds may tell you to give up namasmarana. Why? Why can't you work? Bend down, work for your own plenty and prosperity. That they may say like that.
1: Avanni asuyaparulu bodhinchetuvanti badare.
0: That's all the teaching of jealous people.
1: Karukane meeru atti varato meeru em mattamo yeke bhavinchaga nirantaram kudunu daivachintana matram maravakunda chuchukondi.
0: Never agree with those jealous people. Go by your own conviction and think of God constantly.
1: Meeku teliyakapovachunu ప్రపంచంలో అన్ని గ్రామములు యందు అన్ని దేశములు యందు ఎన్నో అవస్థలు పడుతున్నారు.
0: యు మే నాట్ బి నోయింగ్ మెనీ మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ఆల్ విలేజెస్.
1: శారీరక మానసికంగా కూడాను బాధలన్నీ కూడాను అనుభవిస్తూనే ఉన్నారు.
0: దే హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఎయిల్మెంట్స్ అండ్ మెంటల్ ఎజిటేషన్.
1: కానీ ఇట్టి మానసిక అశాంతిని పోగొట్టుకునేటువంటి బాధ ఒక్క భారతీయుడు ఎందు మాత్రమే కనిపిస్తుంది. చేస్తూ ఉండాలి.
0: ఓన్లీ భారతీయ నోస్ ద ప్రొసీజర్ హౌ టు బి బ్లిస్ఫుల్ ఎట్ ద మెంటల్ లెవెల్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ మెంటల్ డిస్టర్బెన్స్.
1: ఇన్ని బాధలు సంభవించినప్పటికీ ఒక భారతీయుడు మాత్రమే మనసును కట్టుకుని దానివల్ల తప్పక ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All the suffering will not stand in front of their endeavor and pursuit to enjoy the mental peace.
1: మానసిక సుఖం కంటే మిగిలినటువంటి సుఖములు ఏమాత్రము భద్రమైనవి కాదు.
0: There is no other greater comfort beyond the mental peace.
1: కనుక మానసిక శాంతి ఒక దైవచింతనతోనే లభిస్తుంది, కానీ ఇది ఏ బజార్లో కూడా లభ్యమయ్యేటువంటిది కాదు.
0: One can be mentally peaceful by thinking of God. It is not available in bazaar or streets or market.
1: ఎక్కడ చూసినప్పటికీ ఈ మానసిక చింత దైవత్వంతోనే అణిగిపోతుంది, కానీ ఇంక ఏదేంటో అణగదని అన్ని దేశముల వారు కూడాను దీన్ని బోధిస్తూ ఉన్నారు.
0: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆల్ ద వరల్డ్ ఓవర్ హ్యావ్ రికగ్నైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ వీ కెన్ బి బ్లిస్ఫుల్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ.
1: కనుక మానసిక సంతోషము మానసిక శాంతి ఒక దైవ చింతన చేత మనకు లభిస్తుంది, కానీ అన్య చింతన చేత మనకు ఏమాత్రము లభించదు.
0: Therefore, we can be mentally peaceful and we can be mentally happy by thinking of God only, but by no other way.
1: Puttuta oka chinta.
0: Birth is a problem.
1: Bhoomi nundi chinta.
0: Life on earth.
1: Samsaram oka chinta.
0: Family life.
1: Chavu chinta.
0: Death.
1: బాల్యమంత చింత.
0: బాయ్హుడ్.
1: వార్ధక్యం ఒక చింత.
0: ఓల్డ్ ఏజ్.
1: జీవించుట ఒక చింత.
0: లివింగ్.
1: చెరుపు చింత.
0: ఫెయిల్యూర్.
1: కర్మలన్నీ చింత.
0: ఆల్ యాక్షన్.
1: కష్టములు ఒక చింత.
0: డిఫికల్టీ.
1: సంతసం ఒక చింత.
0: హ్యాపీనెస్.
1: వింత చింత.
0: అండ్ మిస్టరీ.
1: సర్వ చింతల బాపడి సర్వేశ్వ భక్తి కోరికైన మన ప్రజలారా.
0: ఆల్ దీస్ వరీస్ ఆర్ సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. ఓ పీపుల్ నో దిస్.
1: ఇది మనకు సర్వచింతలు కూడా బాపేటువంటి ఒక సరైనటువంటి మార్గం.
0: దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్ రాయల్ పాత్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్ అండ్ యాంగ్జైటీ.
1: ఇది దివ్యమైన భవ్యమైనటువంటి ఒక మార్గమును మనం వదులుకొని అన్యమైనటువంటి మార్గంలో ప్రవేశించి అశాంతిని తెచ్చుకోకండి.
0: నెవర్ బి రెస్ట్లెస్ లీవింగ్ ది సేక్రెడ్ నోబుల్ నావెల్ ఫ్రెష్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ డివినిటీ.
1: కనుక కర్మలన్నీ కూడాను మన యొక్క ఆనందమును అందించే నిమిత్తమే ఏర్పడినవే, కానీ కర్మను మనం బాధ పెట్టే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
0: ఆల్ యాక్షన్స్ ఆర్ మెన్ టు మేక్ యూ హ్యాపీ, నాట్ టు మేక్ యూ సఫర్.
1: ఎన్ని కర్మలు చేసినప్పటికీ మానసిక శాంత ఆ కర్మల ద్వారానే మనకు లభ్యమవుతుంది, కానీ మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
0: వీ క్యాన్ బి మెంటలీ పీస్ఫుల్ బై అండర్టేకింగ్ డిఫరెంట్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్.
1: కర్మే ఫలం, దాని యొక్క ఫలమే మనకు నిజమైనటువంటి శాంతి.
0: Therefore, the fruit of action is peace.
1: కనుక ఇది ఒక దైవ చింతన వల్లనే లభిస్తుంది. కనుక కష్టంలో వచ్చినంత వరకు మనకి కష్టములంతా సుఖం అందించే నిమిత్తమై వచ్చినవి అని భావించుకోవాలి.
0: The mental peace can be obtained by thinking of God only. We should always entertain the thought that these difficulties have come in our way of life to make us happy later.
1: ప్రతి మానవుడు కూడాను కష్టంలో వచ్చేది సుఖం కోసమని.
0: Difficulties come to confer happiness at the end.
1: కానీ ఆ కష్ట సమయంలో మనకు సుఖం అనేటువంటిది తెలియదు.
0: However, we will not be noticing the happiness during the time of suffering.
1: కానీ కాలం గడిచిన కొలది ఈ కష్టములు మనకు ఎంత సుఖాన్ని అందిస్తుంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది.
0: As times pass by, we will be surprised to note how difficulties have ended up in giving us joy.
1: కనుక కష్టములన్నీ కూడాను మనకు సుఖం కోసమే వస్తున్నాయి.
0: So difficulties do come only for our own
1: కష్టములన్నీ చింత.
0: All the rest are worry.
1: అనుభవించుట ఒక చింత.
0: Experience.
1: ఆనందం అనేటువంటిది కూడా ఒక చింతని.
0: In fact, the kind of happiness, pleasure we think is also worry.
1: ఈ కష్టముల వల్లనే మనకు ఆనందం లభ్యమవుతుంది.
0: It's only the difficulties that confer joy.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుని యందు తరగనటువంటి ఆస్తి పెరగనటువంటి ఆస్తి ఒక ప్రేమని ఒక్కటే.
0: There lies in every man infinite joy, infinite love.
1: Aa prema maatrame manaku taraganaatvanti aasti.
0: It is this love that is infinite. There will never be shortage.
1: Ekkadaina kondalo kurchoni dandiga bhagavantuni yokka naamaani smaristu untunte vineetutti vaari kudanu manasiku shanti kalugutu untadi.
0: If you just go and sit there on the top of the mountain and start singing, those that listen to you will also be peaceful.
1: Chanti pillalu kaani leka inke manusulu ainatunte oka mrugamulu kaani paatalu paadutuntunte ento haayini anubhavistuntayi.
0: Children, The animals also respond, enjoy blissfully in response to the music.
1: కనుకనే పాటలు భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉంటుంటే ఎంత కఠినమైనటువంటి హృదయమైనా కరిగి ప్రవహిస్తుంది.
0: ద మూమెంట్ యూ స్టార్ట్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ, ఈవెన్ స్టోన్ హార్టెడ్ మ్యాన్ హిస్ హార్ట్ విల్ స్టార్ట్ మెల్టింగ్.
1: ఈ విధంగా అనుభవించినటువంటి వారిని ఎంతమందినో భారతీయ చరిత్రలు ఎందు చదువుతున్నాము చూస్తున్నాము.
0: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ అ రెవల్యూషన్ ఆఫ్ సచ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ బ్లిస్.
1: కనుక మనకు కష్టములు వచ్చేదంతా కూడా ఎంత కష్టములు పడ్డామో అన్ని సుఖములు కూడా మనకు లభిస్తాయి.
0: వీ మే పాస్ త్రూ డిఫికల్టీస్ బట్ యెట్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ అహెడ్ ఆఫ్ యూ.
1: ఎక్కడైనా ఒక మట్టిలో గుంత తీస్తూ పోతున్నామంటే
0: ఇఫ్ యూ డిగ్ ఎ పిట్ ఎనీవేర్ ఎట్ సమ్ స్పాట్
1: ఆ మట్టి అంతా ప్రక్కన గుట్ట మాదిరి ఏర్పడుతుంది.
0: ఆల్ దట్ ద డర్ట్ ద సాయిల్ దట్ యూ జస్ట్ టేక్ ఇట్ అవుట్ అండ్ కీప్
1: కానీ దాని ప్రక్కనే పెద్ద గుంత కూడా ఉంటుంటారు.
0: Deeper the pit here and the top bigger the one over
1: there. పెద్ద గుంతు గుంత ఉంటుందది అని భయపడనక్కర్లేదు.
0: Don't be afraid of the pit there.
1: ఆ గుంత మట్టే గుట్ట మట్టి, గుట్ట మట్టే గుంత మట్టి.
0: Just the soil out of this pit and the heap by its side are of the same quality.
1: కనుక మీరు ఎన్ని కష్టపడి పడ్డారో అంత గుంతకు దాని ప్రక్కలో గుట్ట వలె మంచి సుఖములు కూడా ఉంటుంటాయి.
0: Therefore, just by this side of the pit, you find the heap of soil there.
1: ఆ యొక్క దీనిని ఆ గుంతలో పడివేస్తే మనకు సుఖంగా సమానమైనటువంటి స్థితి ఏర్పడుతుంది.
0: యూ కెన్ కవర్ ద పిట్ అండ్ బ్రింగ్ ఇట్ టు ఈక్వల్ లెవెల్.
1: అదే ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: దట్స్ వాట్ వీ హావ్ టు నో టుడే.
1: నాకు ఈ కష్టమైనటువంటి గుంతలో నేను పడ్డాను.
0: బికాజ్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ
1: ఫెల్ ఏ విధంగా నేను బూడ్చటము.
0: హౌ కెన్ ఐ కవర్ ఇట్
1: ఏ విధంగా నేను భరించటము.
0: హౌ కెన్ ఐ బేర్
1: బాధపడనక్కర్లేదు.
0: డోంట్ ఫీల్ సాడ్.
1: ఆ ప్రక్కన ఉన్నటువంటి గుట్ట మట్టే గుంతలో పోస్తే గుంత కూడా బూడుతుంది.
0: అండ్ ద సాయిల్ జస్ట్ బై ఇట్ సైడ్ ఆఫ్ ద పిట్ కెన్ బి యూస్ టు కవర్ దిస్ పిట్ ద డిఫికల్టీ.
1: ఆ యుక్తిని మీరు భక్తి ద్వారా అనుభవించాలి.
0: దిస్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ త్రూ డివోషన్.
1: కనుకనే ప్రక్కనే గుట్ట కూడా ఉంటుండదు కనుక ఈ గుట్ట మట్టే గుంత మట్టే అని మీరు తెలుసుకుని ఆ గుంతను గుర్చడానికి ఆ కష్టములు నివారణ గావించుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సీ దాట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ పిట్ ఆఫ్ డిఫికల్టీస్ బై కవరింగ్ అప్ విత్ ద సాయిల్ బై ఇట్ సైడ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరెంత ప్రేమతో మీరు ఇక్కడికి శ్రమపడి వచ్చారో.
0: You have come here with lot of love for Bhagavan.
1: Ade prema chetane meerandaru kodanu swasthanam pichche sukhanga cherandi.
0: Bhagavan wishes that you should go back return with equal bliss and joy.
1: Akkade poi cherin tarvata ee aanandanni meeru anubhavistuntunte aa padinaatundi gunta yokka bhootu poorthi chesukovachunu.
0: The moment you recall and recollect the bliss that you experienced here back home, you will naturally forget.
1: Kashta sukhamulu rendunu kalisi undu.
0: The difficulty, the happiness, the pleasure and the pain go together.
1: దీని విడిది ఎవ్వరి వశమకారు.
0: It is impossible for anybody to separate them.
1: కనుక కష్టం భరించలేని సుఖం పటందరు.
0: The fructification, fulfillment of pain lies in pleasure.
1: కనుక కష్ట సుఖములు మనకు వచ్చినటువంటిదంతకును సమత్వం ఏర్పరిచే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: The pain and pleasure do come in our lives to develop the spirit of equanimity, equal mindedness.
1: Prema sarupulara,
0: embodiment of love.
1: Meeru taraganetunte yokka aasti oka prema.
0: You have got this boundless love within
1: aa premane bhagavantuni yokka property.
0: Your love is the property of Bhagavan.
1: Kanukane meeru aa premanu penchukondi.
0: See that you grow in love.
1: Kanukane bhagavantuni yokka prema deeniki chodu needai mimmalni anni vidhala kaapaadutundi.
0: It's the divine love that will protect us. It is the divine love which is our anchor and support.
1: మన ఆస్తి పాత్రలంతా ధనధాన్యముల చేత ఏర్పడినవని మీరు భావించకండి.
0: Do not think that the bliss that you get out of the pleasures and comforts of life.
1: మన నిజమైనటువంటి ధనము ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: Our true wealth is only love.
1: ప్రేమ కరిగేటువంటిది కాదు.
0: And this wealth of love will never diminish.
1: కానీ తరిగేటువంటిది కాదు.
0: It will never run short.
1: ఎప్పుడు కూడాను పెరుగుతూనే పోతుంటుంది.
0: ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్ ఎవర్ అండ్ ఎవర్.
1: ప్రేమ తత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు దీని సత్యాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు.
0: దోస్ దట్ హావ్ రియలైజ్డ్ ది సిగ్నిఫికెన్స్ అండ్ ది నేచర్ ఆఫ్ లవ్ విల్ నో దాట్.
1: నిన్న దినం మీరు బజార్ తిరిగి మీరు చెప్తున్నటువంటి పాటల చేతను మాటల చేతను ఎంతనో హృదయము ఉప్పొంగిపోతుంది.
0: యూ వెంట్ రౌండ్ ఆల్ ద స్ట్రీట్స్ దేర్ ఇన్ పుట్టపర్తి స్ప్రెడింగ్ జాయ్ టు ఎవ్రీబడీ. దట్ మస్ట్ హావ్ గివెన్ యూ బ్లిస్.
1: కనుక మీరు ఈ నామస్మరణ చేసుకుంటూ ఎలాంటి సమయంలో దుఃఖం ఏర్పడితే చక్కగా మీరు గొంతెత్తి నామస్మరణ చేయండి.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ పెయిన్ సింగ్ లౌడ్లీ ఫుల్ థ్రోటెడ్.
1: ఈ ప్రేమతో మనం పాడుతుంటే ఎవరైనా హాస్యం చేస్తారేమని దానికి భయపడకండి.
0: నెవర్ థింక్ దట్ అదర్స్ ఆర్ గోయింగ్ టు మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఎవరేమనుకునే కూడాను మనం భయాన్ని దూరం పెట్టేసేసి ధైర్యంగా నామస్మరణ చేయాలి.
0: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ ఎ విష్ బట్ హ్యావ్ ద కన్విక్షన్ దట్ యు బిలీవ్ ఇన్ గాడ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: అప్పుడే మీకు తగినటువంటి దైవశక్తి మీలో లభిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివైన్ పవర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చేరటం
0: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ
1: నాకు ఎంతో ఆనందము.
0: ఆల్ ఆఫ్ యూ అసెంబ్లీ హియర్ అండ్ మేడ్ భగవాన్ very very happy.
1: meekandarki aanandamu saukhyamu santoshamu shanti anni kudanu labhinchalani nenu eppudu kudanu aashisthune untanu.
0: Bhagavan always wishes and blesses you that you should have that eternal bliss, eternal peace, eternal happiness.
1: ee naadu meeru 5000 mandi ikkada cheraarani anustunnaru.
0: You are happy because of number 5000 here.
1: ఈ 5000 మంది కూడాను ఈనాడు స్వామి ప్రసాదము క్యాంటీన్ లో అందరూ సుఖంగా మీరు భోంచేసేయండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ భగవాన్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టుడే.
1: ఇది ఏమి కానీ అక్షయంగా మారిపోయి
0: దిస్ ప్రసాదం యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ హియర్ విల్ బి ఇన్ఫినిట్.
1: మీ కష్టములు నష్టములు అన్నింటి క్షయమంతా కూడాను నివారణ అవుతుంది.
0: And it is going to make you free from all your problems, worries and anxieties.
1: అన్ని కూడాను ఇక్కడ ఆనందంగానే ఫ్రీగానే లభించేటువంటివి.
0: Everything is available free here, totally free.
1: ఎక్కడే గానీ భగవంతుడు ఒక కాసును కై లొంగి తాను పేరును చెడగొట్టుకోడు.
0: God never expects money. He will never make his name spoiled that way.
1: కనుకనే ఎక్కడ డబ్బు చేరుతుందో అక్కడంతా కూడాను మరణం ఏర్పడుతుంది.
0: Where there is money, there will be disrepute.
1: కనుక స్వామి యొక్క ఆస్తింత ప్రేమమే.
0: భగవాన్స్ ప్రాపర్టీ ఇస్ లవ్. లవ్
1: ఈ ప్రేమ చేతనే మీరు ప్రాణం నిలుపుకోండి.
0: మేక్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఒక్క ప్రేమ మీకు వెంటనే ఉంటుండంటే సమస్త కర్మలు కూడాను నివారణ అయిపోతాయి.
0: When once you have love, all your actions will be fulfilled, successful.
1: కనుక ఈనాడు అందరూ కూడా పోయి ఫ్రీగా క్యాంటీన్ లో భోజనం చేసి తదుపరి ఆనందంగా మీరందరూ బయలుదేరి వెళ్ళండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు హ్యావ్ ప్రసాదం దేర్ ఇన్ ద క్యాంటీన్ టోటల్లీ ఫ్రీ అండ్ ఎంజాయ్ హిస్ బ్లెస్సింగ్స్.
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇక్కడ వచ్చినందుకు మీ హృదయాల్లో ప్రేమను పూర్తి నింపుకోండి.
0: హ్యావింగ్ బీన్ హియర్ ఫిల్ యువర్ హార్ట్స్ టోటల్లీ విత్ లవ్.
1: పూర్వము ఇక్కడికి వచ్చేటప్పుడంతా కూడాను ఒక సింగర్ ఉండేటువంటి వాడు.
0: ఎర్లియర్ దేర్ ఇస్ వన్ సింగర్.
1: ఇక్కడికి వచ్చేటువంటి వాడు
0: హీ యూస్ టు విజిట్ దిస్ ప్లేస్.
1: ఆయన ఎప్పుడు చూసినా కూడా బజార్ లో పోతున్నప్పుడు కూడాను పాటలు పాడుకుంటూ పోయేటువంటి వాడు.
0: గోస్ ఆన్ సింగింగ్ ఆల్ ది టైమ్ ఆల్ ఓవర్ వేర్ ఎవర్ హీ మూవ్స్ అబౌట్.
1: కనుక ఈ పాటల వల్ల ఎందరి హృదయాలను ఉప్పింపచేస్తుంది.
0: దిస్ మ్యూజిక్ రెండర్డ్ బై దెమ్ మేడ్ ఎవ్రీబడి బ్లిస్ఫుల్.
1: చల్లగాలిలో యమునా తటిపై శ్యామసుందరిని మురళి మురళి మురళి అని పాడేవాడు.
0: రాజేశ్వరరావు యూజ్ టు సింగ్ హియర్ ఓ కృష్ణ సింగ్ ద మెలడీ సింగ్ త్రూ విత్ యువర్ ఫ్లూట్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ యమునా ఓ గాడ్ సింగ్ ఫర్ అస్.
1: కనుక అతని యొక్క భావము అతనికే తెలుసును కానీ అన్యులకు తెలియదు.
0: ద ఫీలింగ్స్ ఆర్ బెస్ట్ నోన్ టు హిమ్సెల్ఫ్.
1: కనుక అలాంటి పవిత్రమైన హృదయం ఎక్కడ ఉండినప్పటికీ అది సార్థకమే గావిస్తుంది.
0: వేరెవర్ దే ఆర్ దే ఆర్ లిబరేటెడ్.
1: దాన్ని అమ్ముకొని తినేటువంటి వారికి ఎప్పటికైనా ఆనందమే కలగదు.
0: దోస్ దట్ మేక్ బిజినెస్ ఆఫ్ ద మ్యూజిక్ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ అండ్ హ్యాపీ.
1: కానీ వారు ఎప్పుడు కూడా బిజినెస్ దిగేటువంటి వారు కాదు. వారి హృదయం ఆనందంగా ఉప్పొంగే నిమిత్తమై వారు పాడేటువంటి వారు.
0: ద జాయ్ దట్ హ్యాస్ స్పిల్ట్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్ హ్యావ్ అపియర్డ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్.
1: వారు ఉండినా పోయినప్పటికీ వారి కీర్తి శాశ్వతంగా నిలుస్తుంటది.
0: దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ టుడే బట్ దే ఎర్న్ ద రెప్యుటేషన్ దట్ వుడ్ స్టాండ్ లైఫ్ టైమ్ ఫర్ ఏజెస్ టు కమ్.
1: ఇప్పుడు చూడండి భగవత్ నామస్మరణ చేసేటువంటి వారు ఎప్పటికి కూడా సార్థకంగానే వాళ్ళు పోయినప్పటికీ అవి శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
0: దోస్ దట్ హ్యావ్ సంగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే మే నాట్ బి ఇన్ అవర్ మిడ్స్ బట్ దే ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: శాశ్వతంగా నిలిచేటువంటి ఆస్తి భగవత్ నామస్మరణే.
0: Therefore, that would remain with us permanently, eternally, is only God's name.
1: ఒంటి ఉండినా లేకపోయినా, మీకు స్వరం ఉండినా రాకపోయినా, మీరు ఏదో హృదయంలోనైనా కూడాను ఆ భగవత్ నామస్మరణ చేస్తూ రండి.
0: We may not be able to sing loudly. We may not have sufficient energy to do so, but we can sing within.
1: అదే మీకు గొప్ప పుణ్యంగా కట్టగల కట్టుకుని వచ్చేసేసి మీకు సహాయం చేస్తుంది.
0: Repetition of God's name will earn God's merit. The punya, lots of it.
1: నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా అన్నింటి ఎందు కూడాను అది మిమ్మల్ని ఎంతో తోడునీడిగా ఉంటుంది.
0: God's name will be a support at all levels, physical, ethical, moral, worldly, at all levels of human life.
1: కనుక కేవలం భక్తిని మాత్రమే పోషించడం కాదు, అది యుక్తిని, రక్తిని, అనురక్తిని, భక్తిని, విరక్తిని కూడాను పోషిస్తుంది.
0: It's not merely bhakti, the devotion. It also finds us fulfillment, rakti. It also gives us a kind of attachment, the anurakti. It also develops detachment, virakti.
1: Kanuka ee oka daiva sitena meeku anni vidhala toduga untuntadi.
0: God will support you in every way.
1: Edaina inta pichadanu bhujinchukunnetappudu danni bhujinchi bhagavat namaskaram chesi mringandi.
0: Before you start eating things, think of God and pray to him.
1: దాన్ని ఆ భగవత్ నామస్మరణ చేస్తూ భుజించే ఆ నామస్మరణ వల్లనే మీకు హృదయంలో చేరిపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ ఫుడ్ విల్ గెట్ ఇన్ టు యూ, ది ఎసెన్స్ విల్ గో ఆల్ ఓవర్ ద బాడీ యాజ్ యూ సింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే పూర్వీకులంతా బ్రహ్మార్పణం, బ్రహ్మహావి, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మార్పణం అనేది పెట్టు వాడు మింగుతుండేటువంటి వారు.
0: దేర్ఫోర్ ది ఏన్షియన్స్ స్టార్ట్ టేకింగ్ ఫుడ్ by just offering to God, brahmarpanam, offering to God, and then start.
1: కానీ వారికి తెలుసో తెలియకనో బ్రహ్మార్పణం అని మింగినప్పుడు కూడా లోపల నుంచి జవాబు వచ్చేటువంటిది.
0: Whether they know or not, as they offer to God, there is an answer from within.
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచాన్నం చతుర్విధం.
0: The answer comes, I am there in you in the form of Vaishwanara. I am the one who masticate, I am the one who assimilate, I am the one who digest, I am the one who supplies the essence to the body.
1: Kanuka lopal nunchi manaku supply vastuntundi, adhe ee sound reflection reaction.
0: So the answer Vaishwanara we get from within is reaction, reflection and resound.
1: Kanuka manamu కోరినటువంటిది అంతా కూడాను వినపడకపోయినప్పటికీ ఆ నామం అనేటువంటిది మీకు చెవులకు తప్పక దిమ్మిడి కట్టుతుంటుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ మే నాట్ సింగ్ హిస్ గ్లోరీ లౌడ్లీ, ఇట్ మే నాట్ బి హర్డ్ బై ఎనీబడీ, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ హిమ్ విదిన్ సైలెంట్లీ.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं।

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 15th discourse on Gita Bhagavan delivered on 20th August 1984. In this discourse, Bhagavan narrates the events that led to the Kurukshetra war and the commencement of Gita. He also gives an introduction to the most important chapter in Bhagavad Gita, which is Sankhya Yoga, the Yoga of Wisdom. Sai Bhagavan Uvacha.
1: Shudram Hrudaya Daurbhalyam. Weakness of the heart is rather mean.
2: Arjuna, ఈ నీచమైన మానసిక దౌర్బల్యమును తరమగొట్టు. ధైర్యముగా ఈ యుద్ధభూమి నందు నిలువుని ఆదేశించాడు కృష్ణుడు.
1: కృష్ణ కమాండెడ్ అర్జున గివ్ అప్ ద ఫెయింట్ హార్టెడ్నెస్, ఫైట్ ఇన్ దిస్ వార్ విత్ కరేజ్.
2: హృదయ దౌర్బల్యమునకు మూల కారణము దేహాత్మ భావం.
1: Body consciousness is responsible for faint heartedness.
2: ఈ దేహాత్మ భావమునకు అజ్ఞాన ప్రభావమే కారణం.
1: The influence of ignorance that is responsible for the body consciousness.
2: ఏతావత అజ్ఞాన ప్రభావం చేత మానవుని యందు దేహాత్మ భావన పెంచుకొని తద్వారా మానసిక దౌర్బల్యుడవుతున్నాడు.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ మ్యాన్ ఈస్ డెవలపింగ్ బాడీ కాన్షియస్నెస్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్ హీఈస్ బికమింగ్ వీక్ మైండెడ్.
2: మానసిక దౌర్బల్యుడు ఎట్టి చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: విత్ వీక్ మైండెడ్నెస్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ దో ఇట్ ఇస్ స్మాల్.
2: కనుకనే మధ్య మధ్య గీతాచార్యుడు నాయమాత్మ బలహీనేన లభ్యః అని, హృదయ దౌర్బల్యము కలిగినటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడు ఎట్టి కార్యమును కూడా సాధించలేడని నిరూపించాడు.
1: గీతాచార్య ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గివింగ్ గీతా ఉపదేశ జస్ట్ సేడ్ దట్ ఎ వీక్ మైండెడ్ పర్సన్ కెనాట్ అచీవ్ అండ్ అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ థింగ్. దిస్ హెస్ బీన్ రిపీటెడ్ బై హిమ్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్.
2: మానసిక దౌర్బల్యము కలిగినటువంటి వ్యక్తికి దుఃఖ మోహములు వెంటాడుతుంటాయి.
1: ఏ పర్సన్ హూ ఈజ్ వీక్ మైండెడ్ విల్ బి హాంటెడ్ బై సారో అండ్ ఇన్ఫాచ్యునేషన్.
2: దుఃఖము ముందా లేక మోహం ముందా అనే విషయాన్ని మనం విచారించినప్పుడు మోహము ఉండినప్పుడే దుఃఖము మోహమును వెంటాడుతుంది.
1: బిట్వీన్ సారో అండ్ ఇన్ఫాచ్యునేషన్ విచ్ ఈస్ ఫస్ట్ ఇఫ్ వీ ఎన్క్వైర్ ఇన్ టు వీ కమ్ టు ది కన్క్లూజన్ ఇన్ఫాచ్యునేషన్ బ్రింగ్స్ అబౌట్ సారో.
2: మోహమే లేకుండినా దుఃఖము ఆ స్థానం నందే ఉండదు.
1: వితౌట్ అటాచ్మెంట్ దెర్ వుడ్ బి నో సారో.
2: మోహము బింబము దుఃఖము ప్రతిబింబము.
1: ఇన్ఫాచ్యునేషన్ ఆర్ అటాచ్మెంట్ ఈస్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఇస్ సారో.
2: ఈ బింబ ప్రతిబింబములే మానవుని ప్రధానమైన విరోధులు.
1: దిస్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ దే ఆర్ ది ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్.
2: ఈ మోహ దుఃఖములు మానవుని కృంగదీయుచున్నవి.
1: దిస్ అటాచ్మెంట్ అండ్ సారో దే మేక్ హిమ్ వెరీ వీక్.
2: నాది నేను నావారు అనేటువంటిదే ఒక మోహం.
1: మై సెల్ఫ్ మై పీపుల్ అండ్ మై థింగ్స్ దిస్ ఈస్ ఇన్ఫాచ్యునేషన్.
2: ఎంత కాలమైనప్పటికీ నాది నావారు అనేటువంటి భావము ఉండినంత వరకు కూడాను ఈ దుఃఖం అనేటువంటిది వానిని వెంటాడుతూనే ఉంటుండాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ ఎ మ్యాన్ ఈజ్ హ్యావింగ్ అటాచ్మెంట్ హీ వుడ్ సర్టన్లీ బి హ్యావింగ్ సారో.
2: కనుక ప్రతి మానవుడు కూడాను నేను నాది నావారు అనేటువంటి స్థానం నుండి మనము మనవారు అనేటువంటి స్థానమునకు మనం ప్రయాణం చేయాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ట్రావెల్ ఫ్రమ్ ది స్టేజ్ వేర్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద థింగ్స్ హిమ్సెల్ఫ్ హిజ్ ఓన్ పీపుల్ అండ్ హిజ్ ఓన్ ఆర్టికల్స్ he has to go the next step of we ours and our own people
2: neeru nadi navaru ani tuntedi kevalam swarthaparamainatundi
1: I my things and my people this is saturated with selfishness
2: ee swartham anetundi bandhana
1: selfishness is bondage
2: kramakramina ee swartham nundi parathmanaku manam prayanam kavali
1: from selfishness we must travel gradually to selflessness
2: vidyarthulu chakkaga gurtinchinchinatundi vishayamu oka sslc anukondi leka 10th class anukondi examination ayin tarvata వారి రిజల్ట్స్ అంతా పేపర్ లో వస్తుంటాయి
1: ఇట్ ఈస్ కామన్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద స్టూడెంట్స్ దట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ 10th స్టాండర్డ్ SSLC ది రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఇన్ ద న్యూస్ పేపర్
2: న్యూస్ పేపర్ లోపల ఒక రెండు పేజీలంతా కూడాను ఈ రిజల్ట్స్ నంబరే ఉంటుంటాది
1: ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆల్మోస్ట్ 2 పేజెస్ ది రిజల్ట్స్ ది నంబర్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆఫ్ పాస్ విల్ బి
2: కొన్ని లక్షల మంది నంబర్స్ అంతా ఉంటుంటాయి అక్కడ
1: దేర్ కుడ్ బి ఎ ల్యాక్ ఆఫ్ పీపుల్ ది నంబర్స్ విల్ బి అనౌన్స్డ్ దేర్
2: అయితే విద్యార్థి చూచేది ఈ అన్ని నంబర్స్ చూడడు తన నంబర్ ఎక్కడుందో దానిపైన మాత్రమే గమనం పెట్టుకుని ఉంటాడు
1: బట్ ఎనీ స్టూడెంట్ ఈస్ కన్సర్న్ టు ఫైండ్ అవుట్ హిస్ పర్టికులర్ నంబర్ హీ డజంట్ సో మచ్ కేర్ ఫర్ ఆల్ ది అదర్ నంబర్స్
2: ఇన్ని నంబర్స్ వచ్చినాయే నా మిత్రులు ఇంతమంది పాస్ అయినారే అనేటువంటి విషయాల భావం ఈ విద్యార్థిలో రాదు
1: ఏ స్టూడెంట్ డజంట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ సీయింగ్ ది ఆల్ ది నంబర్స్ సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హావ్ పాస్డ్
2: పూర్తి స్వార్థపరుడు కావటం చేత ఒక్క నంబర్ కోసమే తాను ఆ పేజీలంతా వెతుకుతూ ఉంటాడు
1: యాజ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్ హీ విల్ బి సర్చింగ్ ఓన్లీ ఫర్ వన్ నంబర్ అండ్ దట్ ఈస్ హిస్ నంబర్
2: ఇదే స్వార్థం
1: దిస్ ఈస్ సెల్ఫిష్నెస్
2: ఈ స్వార్థమును కొంతవరకు లక్ష్యమును ఉంచుకొని పరాత్మను కూడాను అనుభవించుటకు ప్రయత్నించాలి
1: బేస్డ్ అపాన్ దిస్ సెల్ఫిష్నెస్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ సెల్ఫ్లెస్నెస్ ఆల్సో
2: మరొక ఉదాహరణ
1: వన్ మోర్ ఎగ్జాంపుల్
2: 10 మంది మిత్రులు చేరి ఒక ఫోటో తీసుకున్నారు
1: 10 ఫ్రెండ్స్ హావ్ టేకెన్ ఎ ఫోటో
2: ఈ ఫోటోలో 10 మంది వచ్చారని నా ముఖం ఎక్కడుంది నా ముఖం ముందు ఫోటోలో తన ముఖాన్ని మాత్రం ముందు చూస్తాడు
1: ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ హిజ్ ఓన్ ఫోటో అమంగ్ ద 10
2: ఇది కూడా కేవలం ఒక విధమైనటువంటి స్వార్థమైనటువంటి ఒక దృష్టి
1: దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ నారో అండ్ సెల్ఫిష్ విజన్
2: ఈ స్వార్థంతో పాటు పరు యొక్క ముఖమును కూడా చక్కగా వచ్చిన వాళ్ళేవా అనేటువంటి విషయాలను కూడా మనం గమనించాలి
1: అలాంగ్ విత్ హిస్ సెల్ఫిష్ ఫీలింగ్ ఆఫ్ లుకింగ్ అట్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇన్ దట్ పర్టికులర్ ఫోటో హి హస్ టు ట్రై టు ఫైండ్ అవుట్ హౌ ది అదర్స్ ఫోటో హెస్ కమ్
2: మనది మనము మనవారు అనేటువంటి విశాల భావము లోపల సర్వుడి యొక్క యోగక్షేమాన్ని కూడా చూసుకుంటుంది ఈ యొక్క మనస్తత్వం
1: విత్ ద ఫీలింగ్ విచ్ ఈస్ సాచురేటెడ్ విత్ వీ అవర్ థింగ్స్ అండ్ అవర్ పీపుల్ వన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్
2: పూర్వము అర్జునుడు కాండవనము దహించాడు
1: వన్స్ అపాన్ ఎ టైమ్ అర్జున డిస్ట్రాయ్డ్ ఎ ఫారెస్ట్ ఆఫ్ కాండవ
2: ఇంకా ఎన్నెన్నో యుద్ధములు గావించాడు
1: హి హస్ వేజ్డ్ ఎ నంబర్ ఆఫ్ వార్స్
2: ఆ పరిస్థితి యందు తనకు ఈ విధమైనటువంటి యొక్క మమకారం కాని శోకము కాని రాలేదు
1: అట్ ద టైమ్ ఆఫ్ ఫైటింగ్ దోస్ వార్స్ హీ నెవర్ గాట్ ఎయిదర్ ది సారో ఆర్ అటాచ్మెంట్
2: అయితే ఈ మహాభారత యుద్ధం నందు మధ్యస్థానంలో నిలుచుకున్నటువంటి అర్జునుడు బంధువులను మిత్రులను పుత్రులను తిరుతండ్రులను తాతలను గురువులను నావారు అనుకునేటువంటి వారిని చూచాడు
1: బట్ ద సేమ్ అర్జున స్టాండింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ మహాభారత వార్ హీ టుక్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ ఓన్ క్లోజ్ రిలేటివ్స్ హిజ్ ఓన్ టీచర్స్ హిజ్ ఓన్ అంకుల్స్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ హీ గాట్ ఎ పర్టికులర్ ఫీలింగ్
2: ఇక్కడ నావారు అనేటువంటి యొక్క మమత్వం ఈ మోహము రావటం చేత తాను అనేక విధములుగా కూడాను కొంత మోహములకు కట్టుబడి అజ్ఞానములకు ఉరి అవుతూ వచ్చాడు.
1: హీ వాజ్ సబ్జెక్టెడ్ టు ద ఫీలింగ్ ఆఫ్ మైనస్ అండ్ విత్ దట్ అరోస్ ఇన్ఫాచుయేషన్ అండ్ కాన్సిక్వెంట్లీ సారో.
2: రాయబారములకు పంపే సమయమునందు అర్జునుడు కృష్ణుడు కొంచెం ఆలస్యం చేయుచున్నాడే, తక్షణమే యుద్ధము గావించాలి అనేటువంటి ఉత్సాహంతో కృష్ణుని అనేక విధములుగా పురికొలుస్తూ వచ్చాడు అర్జునుడు.
1: వెన్ కృష్ణ వాజ్ సెంట్ ఆన్ పీస్ మిషన్ అర్జున్ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వేజింగ్ ఎ వార్ అండ్ హి వాజ్ ట్రైయింగ్ టు ప్రోవ్ కృష్ణ టు సీ దట్ దిస్ మిషన్ ఫెయిల్స్.
2: రాయబారమునకు అనేక విధములుగా ప్రయత్నం చేస్తుండేటువంటి సమయం లోపల కృష్ణ, ఈ రాయబారంతో జరిగేటువంటి పని కాదు, యుద్ధమునకు సిద్ధం కావటమే మంచిది అని ధైర్య సాహసములతో కృష్ణునికి చెప్పాడు.
1: అర్జున టోల్డ్ కృష్ణ విత్ అ లాట్ ఆఫ్ కరేజ్ ఇన్ హిస్ హార్ట్ దట్ అర్జున కృష్ణ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సెటిల్డ్ బై.
2: కౌరవులు రాయబారమునకు కుదిరేటువంటి వారు కాదు.
1: కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ మిషన్.
2: ఎట్లనగా?
1: హౌ దిస్ కుడ్ బి డిస్క్రైబ్.
2: కాలకూటమున అమృతము సృజింపవీలా.
1: నెక్టర్ కెనాట్ అరైజ్ అవుట్ ఆఫ్ ది పాయిజన్.
2: భయదావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీలా.
1: హౌ కెన్ యూ గెట్ ఎ పీస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఓషన్ ఆఫ్ టెర్రర్.
2: ముష్కరుని మ్రోల హితోక్తులు మేళా ఈ సంధి మాటలిక గోపాల.
1: హి సెడ్ గోపాల వై ఆల్ దీస్ వర్డ్స్ ఆఫ్ పీస్ దే విల్ నెవర్ బి యాక్సెప్టబుల్ టు దెమ్. లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ పీస్ మిషన్.
2: కురచ బుద్ధుల కౌరవులరబర తొరగి మన పొత్తు కొత్తురా.
1: దోస్ మీన్ మైండెడ్ కౌరవాస్ వుడ్ దే అగ్రీ ఫార్ అండ్ యాక్సెప్ట్ అవర్ ప్రపోజల్స్.
2: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలియున యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు బ్రింగ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ టుగెదర్? సిమిలర్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు బ్రింగ్ పీస్ మిషన్. వై డూ యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్ ఓ కృష్ణ?
2: పాండవులు ఉత్తర దిశ ఎందున్నారు, కౌరవులు దక్షిణ దిశ ఎందున్నారు. ఈ ఇరువురు కలవాలంటే ఇటువైపున పడమరు ఇటువైపున తూర్పు అడ్డం వస్తుంది, కనుక మీరు కలవాలంటే ఇంకా పైన్నే కలవాలి కానీ కింద కలిసడానికి వీలు కాదని చెప్పనని దృఢంగా చెప్పాడు అర్జునుడు.
1: అర్జున ఎక్స్ప్లెయిన్ దట్ పాండవాస్ ఆర్ ఆన్ ద నార్థన్ సైడ్, కౌరవాస్ ఆర్ ఆన్ ద సౌదర్న్ సైడ్ అండ్ బిట్వీన్ దెమ్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్. ఇఫ్ ఎట్ ఆల్ దే హావ్ టు జాయిన్ టుగెదర్ దే హావ్ టు జాయిన్ ఓన్లీ ఇన్ హెవెన్ అండ్ నాట్ ఆన్ ఎర్త్. అండ్ దట్ వే హి జస్ట్
2: ఆర్ హెవెన్ ఆర్ హెల్.
1: హెవెన్ ఆర్ హెల్ బట్ నాట్ సర్టన్లీ ఆన్ ఎర్త్.
2: కనుక ఈ విధంగా ఆలస్యం చేయుచున్నటువంటి కృష్ణుణ్ణి అనేక విధములుగా కూడాను తాను తొందర చేస్తూ వచ్చాడు అర్జునుడు.
1: అర్జున వాజ్ ట్రైయింగ్ టు హేజన్ అప్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కృష్ణ హూ వాజ్ ట్రైయింగ్ టు షోస్ ఎలిటల్.
2: కారణమేమి? తన బంధువులను తన మిత్రులను తన యొక్క గురువులను తన యొక్క తాతలను ఎవరిని చూడలేదు.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ అర్జున అట్ దట్ టైమ్? He did not see any one of his relatives, grandparents and none so ever.
2: Drushti kontavarakunu vikasinchaka puramu idi vishalamainatu bhavanga undinadi Arjunuku.
1: Before the vision was blossom, it seems Arjuna had very broad vision.
2: Yuddha bhoomilo madhya bhagamlo nunchina samayam lopala andarni drushtini prasarinchadu.
1: Once he stood in the middle of the war field, took a look at the relatives.
2: Anadu yuddhamulaku purukalpinatuvanti oka Arjunude ee madhyasthanam nandu nilchi Krishna indari bandhu mitru guru putrula jampi barinchutettulo naa kannulu tiruguchunnavika kaalamu gadapaka kadalu mintiki.
1: The same Arjuna, when he stood in the middle of the battlefield, took a look at the close relatives and friends, his eyes began reeling and he suffered from giddiness and he just said, well, Krishna, I would not be able to fight the war.
2: ఈ మాటలు విన్న తక్షణమే అర్జును చూచి కృష్ణుడు మండిపడ్డాడు.
1: The moment
2: ఉద్రం హృదయ దౌర్బల్యం అని కొంతవరకు దూషించాడు కూడా అర్జున్ని.
1: The moment Krishna heard these words of Arjuna, he was very much angry. He just said, he advised him by telling, it is mean-mindedness.
2: ఈ విధమైనటువంటి పిరికి పంద యుద్ధమునకు సిద్ధం ఎందుకు కావాలి?
1: Such a timid fellow as you are, why did you get ready for the war?
2: కేవలము ధీరత్వంగా నిరూపణ చేసి దీనుడై ప్రతిపిస్తున్నావు.
1: You posed as if you were a hero and a courageous fellow, but you seem to be suffering from timidity.
2: ఇలాంటి శోకముతో బాధపడేటువంటి వ్యక్తి కేవలం వైద్యులకు శిష్యుడే కాని యోగులకు శిష్యుడు కాదు.
1: A person who suffers from such faint-heartedness can be a disciple of a doctor and not a disciple of a yogeshwara.
2: కనుక ఇలాంటి వాడిని నా శిష్యుడని చెప్పుకోవటం కూడా సిగ్గుచేటుగా ఉంటుంది.
1: I feel ashamed of accepting you as my disciple.
2: యుద్ధము అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటిది కాదు.
1: War did not arise suddenly.
2: ఇది 3 నెలల నుంచి కూడా దీని యొక్క రాయబారం జరుగుతూనే ఉంటుండాలి.
1: The mission has been going on for the past 3 months and preparations also.
2: ఆనాడే ఈ విధమైనటువంటి యొక్క దీనిని ప్రదర్శించి ఉండిన నేను ఇందులో పాల్గొని ఉండేటువంటి వాడిని కాను.
1: If only in the beginning itself he has shown this kind of disinclination, I would not have taken up this particular task at all.
2: బంధువులకు స్నేహితులకు అనేక విధములుగా పత్రములు రాసి వారి యొక్క సమ్మతిని పొంది ఈనాడు సర్వ బంధువులు కూడా చేరినటువంటి ఈ సమయం లోపల నీ ఛాత్ర ధర్మం నిర్మూలన చేసుకుంటున్నావు.
1: After writing letters to friends and relatives, getting their approval, and after assembling all of them, then you are just destroying your own true spirit of ఛాత్ర.
2: నీవు దౌర్భన్యుడు, దౌర్భాగ్యుడవు.
1: You are an unfortunate fellow and a faint hearted one.
2: అంతే కాదు, నీవు పిరికి పందవు అన్నాడు.
1: You are extremely timid fellow.
2: నీ పోటి వారిని చూచి ఇంకా రాబోయేటువంటి జనరేషన్ అంతా కూడాను నీ యొక్క మనమళ్ళు కొడుకులు కూడాను నీ యొక్క పరాక్రమం చూచి నవ్వవలసి వస్తుంది అన్నాడు.
1: ది కమింగ్ జనరేషన్స్ విల్ హావ్ టు లాఫ్ అట్ యువర్ ల్యాక్ ఆఫ్ కరేజ్.
2: నీవు అర్జునుడు అని పేరు పెట్టుకున్నావు.
1: యు హావ్ టేకెన్ ది నేమ్ ఆఫ్ అర్జున.
2: అర్జున అనగా దీనికి అర్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అర్జున?
2: ఈ అర్జున అనగా పవిత్రము అని, నిర్మలము అని దీనికి అర్థం.
1: అర్జున యాక్చువల్లీ మీన్స్ సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
2: ఇలాంటి నిర్మల నిశ్చలమైనటువంటి యొక్క అర్జునుకు ఈ మాలిన్యము, ఈ దౌర్భాగ్యము ఎందుకు ప్రవేశించింది?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ యాజ్ అర్జున, హూ ఇస్ ప్యూర్ అండ్ హూ ఇస్ సేక్రెడ్,
2: దీనికంతా మూల కారణము అజ్ఞానము.
1: ఫర్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ ఇగ్నరెన్స్.
2: ఈ యొక్క రోగమును చక్కగా కనిపెట్టినటువంటి వైద్యుడు కనుక నారాయణుడు దానికి తగినటువంటి యొక్క చికిత్సకు పూనుకుంటున్నాడు.
1: నారాయణ బీయింగ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిసీజ్, హీ గాట్ హింసెల్ఫ్ ప్రిపేర్డ్ టు ట్రీట్ ఇట్.
2: భగవద్గీత ప్రారంభమైన తక్షణమే ఏ కర్మయోగము, ఏ ధర్మయోగము, ఏ యొక్క నిష్కామ కర్మను ఇలాంటి బోధనలు చేయవచ్చును, భక్తి యోగమును కూడా బోధించవచ్చును.
1: In the beginning of Bhagavad Gita itself, Krishna could have taught Bhakti Yoga or Karma Yoga or Nishkama Karma Yoga.
2: Asalu Krishnudu maatladaniki prarambhinchatame rendo adhyayam.
1: Krishna commenced speaking only in the second chapter.
2: Modati adhyayam antha kudanu Arjuna yokka godava yerchukotamlone saripoyindi.
1: The entire first chapter is devoted to the record of the weeping and the crying of
2: ye matramu andulo kinchit maataina kudanu taanu upayoga pettaledu.
1: Krishna did not interfere at all even for a small while, for a little.
2: Rendava adhyayamulo prarambhinchindi 11th shlokam.
1: In the second chapter from the 11th shloka Krishna began teaching.
2: Anta varaku opiga pattukunnadu Krishnudu.
1: Krishna exercised patience until such time.
2: Ayya nee saruku inka ayipoyinda ani prashninchadu.
1: He questioned, have you exhausted all your stock?
2: Unna sarukanta talalo nimpukunnadanta kudanu pillalu examination hall lo poi paper lo chutinattuga empty head ayipoyindi Arjunuki.
1: Just as students head become empty after writing the examination, Arjuna's head became empty after exhausting all his sorrow in the form of first chapter.
2: Appudu prarambhinchadu Krishnudu.
1: Then Krishna commenced.
2: Nee endu karpanya doshamu praveshinchindi?
1: In you the defect of mean-mindedness, weakness has entered.
2: దీనికి తగినటువంటి వైద్యం చేస్తానని తాను కోరుకున్నాడు.
1: ఐ నో హౌ టు ట్రీట్ ఇట్, ఐ విల్ డూ ఇట్, హి సెడ్.
2: కారణమేమనగా అజ్ఞానమే ఈ మోహమునకు, ఈ శోకమునకు కారణమని గుర్తించాడు.
1: ఇగ్నరెన్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అటాచ్మెంట్ అండ్ ఇన్ఫాచ్యుయేషన్, దిస్ వాజ్ రికగ్నైజ్డ్ బై కృష్ణ.
2: అప్పుడే సాంఖ్యయోగమును ప్రారంభించాడు.
1: దెన్ హీ కమెన్స్డ్ సాంఖ్యయోగ.
2: సాంఖ్య విషయమునకు సంబంధించినటువంటి ఆత్మ అనాత్మ భావము స్వరూపము యొక్క తత్వం.
1: సాంఖ్యయోగ ప్రైమరీలీ డీల్స్ విత్ ఆత్మ అండ్ అనాత్మ, సెంటియెంట్ అండ్ ఇన్సెంటియెంట్ ఆర్టికల్.
2: అజ్ఞానములో ఉండినటువంటి వానికి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విషయములు ఎట్లా అర్థమవుతాయి?
1: ఎ పర్సన్ హూ ఈజ్ సో క్లీన్ ఇగ్నోరెంట్, హౌ కుడ్ యూ అండర్స్టాండ్ ఆత్మ అండ్ అనాత్మ?
2: దీనికి ఒక చక్కని ఉదాహరణ,
1: వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
2: రోగంతో ప్రమాదమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వానికి డాక్టర్ మొట్టమొదట ఆ ప్రమాదమును తప్పించేటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి.
1: వెన్ ఏ పేషెంట్ ఈజ్ ఇన్ గ్రేట్ డేంజర్, డాక్టర్ హ్యాస్ టు సీ దట్ హీ గోస్ అవుట్ ఆఫ్ డేంజర్.
2: తదుపరి తగినటువంటి ఉపచారము చేయాలి.
1: ఆఫ్టర్ దాట్ హీ కెన్ అండర్టేక్ ది అదర్ ట్రీట్మెంట్.
2: మొదలు ప్రమాదము ఉంచుకుని పోతుంటుంటే ఉపచారాలు చేస్తూ కూర్చుంటే ఈ ప్రమాదము తప్పదు.
1: When he is in great danger, unless he is saved from that, the other things will not be of
2: help. మొట్టమొదట ప్రమాదమును కొంతవరకు చల్లార్చి తదుపరి ఉపచారములో ప్రారంభించాలి.
1: First save him from the danger and then give the other treatment.
2: మునిగిపోయేటువంటి వాడిని మందులు లేవదీసి తదుపరి కొన్ని ఉపచారములు చేయాలి.
1: If a person is getting drowned, take him out, bring him to the bank, then you can give the other treatment.
2: వాడు మునిగిపోతుంటే వాడికి ఉపచారాలు చేయడానికి పోతుంటే మునిగి చచ్చిపోతాడు.
1: When he is getting drowned, if you want to just give him all sorts, if you want to try to give him comfort,
2: అదే విధంగానే అర్జునుడు శోకమోహములో మునిగిపోతున్నాడు.
1: In the same way, Arjuna was sinking and he was full of sorrow and attachment.
2: కనుక మొదలు శోకమోహములకు తగినటువంటి ట్రీట్మెంట్ చేయాలి.
1: Therefore, in the first place, the treatment will have to be to deal
2: ఆ బలహీనతలో ఉండినటువంటి వానికి ధైర్య సాహసం అనేటువంటి చక్కని స్ట్రాంగ్ ఇంజక్షన్ ఇచ్చాడు అర్జునుడు కృష్ణుడు.
1: కృష్ణ గేవ్ ఏ స్ట్రాంగ్ ఇంజక్షన్ ఆఫ్ కరేజ్ అండ్ వాలర్ ఇన్ ఆర్డర్ టు సేవ్ హిమ్.
2: ఈ ధైర్య సాహసమును అందించే నిమిత్తమై ఈ ఆత్మ అనాత్మ యొక్క విషయాన్ని బోధించడానికి ప్రారంభించాడు.
1: ఇన్ ఆర్డర్ దాట్ అర్జున గెట్స్ కరేజ్ అండ్ వాలర్, హీ ఎక్స్ప్లెయిన్ ఆత్మ అండ్ అనాత్మ.
2: అర్జున, భయభ్రాంతులతో మనం ఎట్టి చిన్న కార్యములు కూడా సాధించలేము.
1: అర్జున, విత్ ఫియర్ యుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఎనీథింగ్.
2: కనుక నీవు ధైర్యంతో నిలిచాలి.
1: స్టాండ్ కరేజియస్లీ.
2: ఏ విధమైన భయానికి అవకాశం కాకుండా చూసుకోవాలి.
1: డోంట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫియర్.
2: బీ ఫియర్లెస్.
1: బీ ఫియర్లెస్ సార్.
2: ఈ విధముగా నువ్వు ఉండినప్పుడే నీతో ఎంత కార్యమైన కూడా నేను సాధిస్తాను.
1: Only when you are like that, I can make you to achieve many things.
2: Krishnudu asamayamandu kuda nu navutune untunnadu.
1: Even at that time, Krishna was found smiling.
2: Arjunudu yedustune unnadu.
1: Arjuna was crying.
2: Navvevaadu Narayanudu, yedchevaadu Narudu ani.
1: The one who is always smiling is Narayana, the one who cries is Nara.
2: Yedchevaadu ajnani, navvevaadu jnani.
1: A crying person is ignorant. A person who is always smiling.
2: ఈ జ్ఞానాజ్ఞానములనేటువంటిది ఇక్కడనే ఉంటుండాలి, కనిపిస్తూనే ఉంటుండాలి ఆత్మ అనాత్మ యొక్క విభాగంలో.
1: The difference between wisdom and ignorance can be seen there itself.
2: కృష్ణుడు ఆత్మ.
1: కృష్ణ ఇస్ ఆత్మ.
2: ఇంకా అర్జునుడు అనాత్మ.
1: అర్జున ఈజ్ అనాత్మ.
2: నీది నాది సంబంధించినటువంటి విషయాన్ని నీకు బోధిస్తానన్నాడు.
1: కృష్ణ సే things relating to me and to you, I would like to explain.
2: Nenu neevu kavalla, neevu nenu kavalla.
1: I should become you and you should become me, he is Krishna said.
2: Nenu neevu kavalanukunte nenu oka daurbhalyudu kavali.
1: If I should become you, I should also become weak minded.
2: Naaku itti daurbhalyam naalo ye maatram kodanu praveshinchadu.
1: It is impossible for any entry of such weakness in me.
2: Neeku neevu nenu kavalani aashistunnava, nannu follow chey.
1: If you want to become me, then you have to follow me.
2: అప్పుడే కరిష్యే వచనం తవ అన్నాడు అర్జునుడు. స్వామి, మీ ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
1: Then Arjuna said, Swami, I would implicitly follow your command.
2: ఈ విధముగా ముందు అతనికి ధైర్య సాహసములను అందించి కార్యము యందు ముందంజ వేసేటువంటి యొక్క ఉత్సాహాన్ని ప్రోత్సాహంగా అందించాడు.
1: After giving sufficient encouragement and courage to Arjuna, he made him to undertake fighting and action.
2: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ది ఫస్ట్ ప్లేస్ ఇన్ ది సాంఖ్య యోగ థింగ్స్ రిలేటింగ్ టు బాడీ ఫర్ థాట్.
2: అర్జున, నీవు చూచినటువంటి వారందరూ నీ బంధువులని నీ మిత్రులని నీవు భావిస్తున్నావు.
1: అర్జున, ది పీపుల్ హూమ్ యు హావ్ సీన్ యు ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్.
2: ఎవరు బంధువులు ఎవరు మిత్రులు?
1: హూ ఈజ్ రిలేటివ్ అండ్ హూ ఈజ్ అ ఫ్రెండ్?
2: ఎవరు దేహి ఎవరు దేహము?
1: హూ ఈజ్ బాడీ అండ్ హూ ఈజ్ ద ఇంటర్?
2: దేహములంతా కూడా కేవలం నీటి బుడగల వంటివి.
1: ఆల్ ది బాడీ అర్జున హీ మేడ్ హిమ్ టు అండర్టేక్ ఫైటింగ్ అండ్ యాక్షన్.
2: ఈ సాంఖ్య యోగములో మొట్టమొదట దేహం యొక్క తత్వం

0: ಬಾಡಿ ಎವರು ದೇಹವು
1: who is body and who is the indwelling
0: ದೇಹಮಲಂತ ಕೂಡನು ಕೇವಲ ನೀಟಿ ಬಿಡಗಳ ವಂಟಿವೆ
1: all the bodies are like water bubble
0: ನೀ ಬಂಧುವುಲು ನೀ ಮಿತ್ರುಲು ಸರ್ವನು ಕೂಡನು ಈನಾಡು ಮಾತ್ರವೇ ಕಲಿಗಿನಟುಂಟಿ ವಾರು ಚೇರಿನಟುಂಟಿ ವಾರು ಕಾದು
1: all your relatives or friends they are not present only today
0: ಅನೇಕ ಜನ್ಮಲ ನುಂಡಿ ವಾರು ನೀವು ನೇನು ಕೂಡನು ವಸ್ತುನೇ ಉನ್ನಾಂ ಪೋತುನೇ ಉನ್ನಾಂ
1: for a number of births all of them are true all of them existed and you existed and we also existed
0: dehamu indriyamu manasu buddhi ivi kevalamu manavuni yokka upadhulu
1: body mind intelligence these are all only the these are only adjuncts of a person
0: ఇవి ఉపాధులు అనగా మనము ధరించినటువంటివి వస్త్రములు వంటివి
1: దిస్ ఆర్ సంథింగ్ లైక్ ది క్లోత్స్ దట్ వి హావ్ వోర్న్
0: ఇవి మనము ధరి ఇవి జడములైనటువంటివి
1: దిస్ ఆర్ ఆల్ ఇనర్ట్
0: ఈ జడములైనటువంటి దానికోసము సంబంధ బాంధవ్యమును నీవు అభివృద్ధి పరచుకొని ఈ శోకమోహమునకు గురి కావద్దు
1: వై డు యూ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ సచ్ ఇనర్ట్ థింగ్స్ అండ్ సబ్జెక్ట్ యువర్ సెల్ఫ్ టు సారో అండ్ ఇన్ఫాక్ట్
0: ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు
1: డిశ్చార్జ్ యువర్ డ్యూటీ
0: నీ బంధువులకు నీ మిత్రులకు తగినటువంటి గౌరవ మర్యాదలు నువ్వు చేయవచ్చును
1: ఆల్ ది ఆనర్ అండ్ ది అదర్ థింగ్స్ డ్యూ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్
0: అయితే
1: బట్
0: ఈ యుద్ధ భూమిలో వాయు వరుసలకు ఏమాత్రం కూడా నువ్వు సంబంధం ఉండదు
1: ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ దేర్ కెనాట్ బి ఎనీ రూమ్ ఫార్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్
0: ఒకరు ఎదురు పార్టీ రెండవది వారిని ఎదిరించేటువంటి పార్టీ
1: దేర్ ఆర్ టూ పార్ట్స్ వన్ అపోజిట్ టు ది అదర్
0: ఇక్కడ రెండు లక్ష్యములు మాత్రమే ఉంటుండాలి
1: దేర్ ఆర్ ఓన్లీ టూ ఆబ్జెక్టివ్స్
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క బంధుమిత్రుల యొక్క సంబంధం అనేటువంటిది ఈ యుద్ధ భూమిలో ఏమాత్రం కూడాను వాయు వసలడానికి పెండిండు కావు అని చెప్పి చెప్పాడు
1: టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యారేజ్ ఫంక్షన్
0: కనుక నీవు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా
1: ఆర్ యూ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ ఆర్ యూ ఇన్ ఎనీ అదర్ ప్లేస్
0: కనుక యుద్ధమునకు వచ్చినటువంటి వాడు యుద్ధము గావించు
1: You have come for fighting. Fight.
0: దీనిని ఆధారం చేసుకుని ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకం లోపల ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ మామక పాండవ జీవ కిం కురువత్ సంజయ అన్నాడు సంజయుని చూచి
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ధృతరాష్ట్ర ఆస్కర్ సంజయ సంజయ what are my people doing and what are pandavas doing
0: dharma kshetri kuru kshetri ee rendu kaadu dharma kshetramainatundi kuru kshetramunandu
1: in the battlefield which is the battlefield of based on dharma what are they doing
0: yagya yagadi kritamulu aacharinchatam cheta adi dharma kshetranga marindi
1: it is a place where sacrifices have been done and therefore it may be described as
0: kurunandanulu aadukunnatundi pradesham kanaka deeniki kuru kshetram ani peru vachindi
1: children of kuru have played on that particular field therefore it is
0: kanuka dharma kshetram ainatundi kuru kshetramulo dharma kshetram anaga emi aneka vidhamainatundi swartharahitamaina pavitramaina divyamaina navyamaina bhavyamainatundi bhavamuto kudinatundi
1: all sacred auspicious things have been done in that particular field therefore it will be described as
0: anaga deeniki mana dehamune pramananga teeskundam
1: we can take our own body as an example
0: puttinappudu ee dehamu nirmala nischala nishwarthamainatunte reetiga pashupapaga untuntadi
1: when this body was born it is pure and unblemished
0: yetti kama krodha lobha moha vachyamainatundi ee arishad vargamuku ee maatramu taanu balansu kaadu
1: it was not a victim of any of these six enemies of man
0: nirantaramu aanandamuto chirunavulu chindulu dorukutuntadi santi bidda
1: a small child just born would always be happy
0: oka aakaliki maatram yedustundi gaani anya bhavadalaku ee maatramu taanu yochana cheyaledu
1: it cries only when it is hungry otherwise not it will always be happy
0: donga vachi chuchina navutundi దొరవచ్చి చూచినా నవ్వుతుంది చంటి బిడ్డ
1: వెన్ బీట్ ఎ థీవ్ ఆర్ బీట్ ఎ కింగ్ హూఎవర్ టేక్స్ ఎ లుక్ అట్ ఇట్ ఇట్ స్మైల్స్ అట్ దెమ్
0: కొట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది ముద్దు ఎట్టడానికి వచ్చినటువంటి వాడిని చూచి నవ్వుతుంది
1: ఇట్ విల్ లాఫ్ అండ్ స్మైల్ అట్ ఎ పర్సన్ హూ హాస్ కమ్ టు బీట్ ఇట్ ఆర్ హూ హాస్ కమ్ టు ఫాండ్లీ
0: కిస్ అదే విధంగానే చంటి బిడ్డలో నిర్మలంగా ఉంటుంటుంది కనుక ఆ వయసు అది ధర్మక్షేత్రమైనటువంటి దేహము
1: Child, as it will be pure, it will be described as dharma kshetra.
0: Anaga, yetti, gunamunaku sambandham lenetundi yokka paristhithilo undetundi dehamunaki dharma kshetramu ani.
1: A body which is not affected by any of the gunas

0: ఎత్తర నష్టమో
1: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఇందులో అనేక గుణములు పెరుగుతూ వస్తుంటాయి.
0: యాజ్ ది బాడీ గ్రోస్ ఆన్ ఇట్ గ్రోస్ ఆన్ కలెక్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్.
1: ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది అహంకారము, క్రోధము, తాపము, మోహము, ఈ గుణములు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోయేటప్పటికి ఇది కురుక్షేత్రంగా మారిపోతుంది.
0: Jealousy, hatred and infatuation, attachment, when all these things develop, this becomes Kurukshetra.
1: కాబట్టి ధర్మక్షేత్రము ఇది, కురుక్షేత్రము ఇది.
0: Therefore, the same body is Dharmakshetra and it is Kurukshetra also.
1: ఈ మంచి చెట్టలు రెండు కుటుంబం మన కురుక్షేత్రంలో ఉంటున్నాయి.
0: Both good and bad are they find a place in our heart.
1: పాండవు కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది.
0: The war between Pandavas and Kauravas was there, but it lasted only for 8 years.
1: ఈ మంచి చెట్టుల యొక్క గుణములు యుద్ధము జీవితమంతా జరుగుతూ ఉంటాయి.
0: But the war between good and bad, it goes on throughout the life.
1: దీనికి ఒక ఎండ్ అనేటువంటిది, అంత్యం అనేటువంటిది లేదు.
0: దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్ వార్.
1: కనుకని అతను ఆ దృష్టి అందించుకుని ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు పాండవులు కౌరవులు నావారు అనగా ఏంటి, మమత్వంతో కూడినటువంటిది నావారు.
0: మై పీపుల్ కౌరవాస్ అండ్ పాండవాస్
1: వారి మమత్వంతో కూడినటువంటిది ఈ రజో తమో గుణము.
0: రజో తమో attributes and gunas, they are associated with mamatvam.
1: Mamaka pandavas cheva, pandava ani enti pure adi satyikamainatundi oka gunamulu.
0: The word pandava stands for purity and sattvic nature.
1: Telladanamunaku nirmalatvaniki pandavatvam ani peru.
0: For whiteness and purity the word used is pandavatvam.
1: Evarikaina tella jabbu vachinatte pandu rogam untaru. Pandu anage emi tella jabbu ani tellaga undeyatundi.
0: If any person gets a disease, it is called Pandurogam.
1: Pandu Rajuku adeve jabbu.
0: The king Pandu suffered from that.
1: Atani peru kudunu Pandu.
0: His name also is Pandu.
1: Kanuka atani putrulu ainatundi varu kabatti itulu parishuddhamainatundi yokka varu Pandavulu.
0: The children of Pandu therefore are pure.
1: Anaga deeni yokka antaratham enti, rajoguna tamogunamulakunu satvikamunaku yuddham prarambhamaindi.
0: In other words, the inner significance of it is a war commences between sattvika guna and rajoguna and tamoguna.
1: Ee iruvuru cheri kimukurvat sanjaya em chestunnarappa ani adigadu.
0: Dhritarashtra asked Sanjaya, these two people, what are they doing?
1: ఏమైనా అర్థం ఉందా? యుద్ధం చేయటానికి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఫుట్బాల్ ఆడుతా కూర్చుంటారా? యుద్ధమే చేస్తారు.
0: Why was this question asked? Is there any meaning in this question? When they have gone for a war, they would certainly fight. They would not be playing.
1: Dhritarashtra ఈ ప్రశ్న అడగటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి.
0: But there is an inner meaning behind this question.
1: ఏమిటనగా, అది ధర్మక్షేత్రం.
0: The explanation is that this is Dharmakshetra.
1: నా కుమారులు దుష్టులు దుర్మార్గులే.
0: My children are bad ones, wicked ones.
1: అయితే ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు.
0: After they have entered in that particular field of dharma, there could be some mental transformation.
1: ఈ పరివర్తన జరగటం లేచేత ఒక కాంప్రమైజ్, ఒక రాజీకేమైన కుదిరినారావు ఏమో అనేటువంటి ఉద్దేశంతో అట్లా అడిగాడు.
0: After they have entered that sacred land, it is possible that the minds must have been transformed. There could have been some compromise.
1: యుద్ధం చేయడానికి వెళ్ళిన వాడు యుద్ధమే చేస్తారు, కానీ ఇంకే విధమైన పనులు చేయడానికి వీలు లేదు.
0: People who have gone for a war, they would otherwise certainly fight. They cannot do anything else.
1: అయితే అడిగిన వాడు ఎవడు?
0: But then, who is the person who has asked this question?
1: అతనే ధృతరాష్ట్రుడు.
0: He is Dhritarashtra.
1: ఇతని ధృతం రాష్ట్రం, ఇది ధృతరాష్ట్రము అని. ధృతరాష్ట్రుడు అనగా ఎవరంటే, తనది కానటువంటి దానిని తనదిగా భావించుకునేవాడు ధృతరాష్ట్రుడు.
0: ధృతరాష్ట్ర refers to the one who considers things which do not belong to him as his.
1: దేహము తాను కాదు.
0: He is not the body.
1: తాను కానటువంటి దేహము తాను అని భావిస్తున్నాడు.
0: He considers the body which he is not as he.
1: ఇంద్రియములు తాను కాదు.
0: He is not the senses.
1: తాను కాని ఇంద్రియములు తాను అని గర్విస్తున్నాడు.
0: But he takes pride in the fact that he is the senses.
1: అనగా తనది కానటువంటి రాజ్యమును తనదిగా భావించుకునేటువంటి వాడు ధృతరాష్ట్రుడు.
0: Any person who considers the kingdom which is not his as his own, he is Dhritarashtra.
1: Kanuka evaru Dhritarashtra anaga andaru Dhritarashtrule. Tanadikani dehanni tanadiga bhavinchukuntunnaru, tanadikani indriyanni tanadiga bhavinchukuntunnaru, dani nimittamai aneka vidhamaitti soha mohamulaku guri avutunnaru. Kanuka prati okkaru kodunu Dhritarashtrudi. Aa Dhritarashtrunaitundi antar ధృతరాష్ట్రునికి ఆధారం చేసుకుని ఈ హృదయ క్షేత్రమునందు ఈ మంచి చెడ్డల యొక్క సంబంధమైనటువంటి ఒక యుద్ధములే ఇదే మహాభారత యుద్ధంగా భావించుకుంటూ వచ్చారు.
0: All people are Dhritarashtras because they identify themselves with the body which is not a fact. They identify themselves with the senses which is a fact. And therefore, they are, all of them can be described as Dhritarashtras only.
1: Kanuka, ikkada vinnatuvanti vaadavadu Arjunudu.
0: Who is the person who heard the entire thing? It was Arjuna.
1: పాండవుల్లో ఇంతమంది ఉంటున్నారు గొప్ప గొప్ప వారు. మహాధర్మమూర్తి అనేటువంటి ధర్మజుడే ఉంటున్నాడు.
0: అమంగ పాండవాస్ దేర్ ఆర్ పీపుల్ హూ మైట్ బి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మజ.
1: ధర్మజుడికి ఎందుకు ఇంత పవిత్రమైనటువంటి గీతను బోధించి ఉండకూడదు?
0: వై వాజ్ నాట్ దిస్ సేక్రెడ్ గీత టాట్ టు ధర్మరాజ?
1: అతనికి సర్వబలములు కూడా ఉంటున్నాయి.
0: హీ హ్యాడ్ ఆల్ ద స్ట్రెంగ్.
1: పూరి భుజబలము బుద్ధిబలము గజబలము ఉండేటువంటి వాడు చూస్తామంటే భీముడు ఉన్నాడు కదా.
0: If you take the physical prowess, there was Bhima.
1: Bhimudu kuda enduku bodhinchukundakoddu?
0: It could have been taught to Bhima, but why not?
1: Aithe Arjunike maatrame enduku bodhinchali?
0: What is the reason for teaching this?
1: Deenini paramo manam Geeta lo motta motta koncham gurtinchali.
0: In the first place, we'll have to understand the inner significance of this.
1: Dharmajudu manchi vaadi, dharmamurti.
0: Dharmaja is the embodiment of dharma, no doubt.
1: అయితే అతనికి పూర్వతాపము లేదు, పశ్చాత్తాపముంది.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఫోర్ సైట్, హీ హ్యాడ్ ఓన్లీ రిపెంట్.
1: అనగా ముందు జరగబోయేటువంటి దానిని గురించి తాను ఏమాత్రం కూడాను విచారించడు. జరిగిన తరువాత అయ్యో ఈ విధంగా జరిగిపోయింది అని విచారిస్తాడు.
0: హీ డిడ్ నాట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థింగ్స్. ఓన్లీ ఆఫ్టర్ థింగ్స్ హ్యాపెన్ దెన్ హీ రిపెంట్స్.
1: ఇంకా భీమునకు భుజబలముంది, గజబలముంది, కండబలం ఉంటుండాలి, కానీ బుద్ధిబలం లేదు.
0: ఇఫ్ యు టేక్ భీమా, ఆఫ్ కోర్స్ హి హాడ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, వాలర్, ప్రోవెస్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
1: తనకేమైనా కోపం వచ్చినా పెద్ద వృక్షాన్ని కూడా వేర్ల వరకు పెరిగి అందరితో పోట్లాటానికి సిద్ధమవుతాడు.
0: ఇఫ్ హీ గెట్స్ యాంగ్రీ, హీ విల్ బి ఏబుల్ టు టేక్ అవుట్ ఎ ట్రీ విత్ రూట్స్ అండ్ ప్రిపేర్ టు ఫైట్.
1: కానీ బుద్ధిబలం తక్కువ.
0: But he did not have much of intelligence.
1: Arjuna ki balam untundadu ante purva tapame untundadu.
0: Arjuna on the other hand had foresight.
1: Arjuna cheppadu yuddhamuniki purame, Krishna inta mandi bandhuvulandarni mitrulandarni champi ee rattapu koodu bhujinchutakante nenu bichcham ettadanikaina vellutanu, nenu yuddham cheyanannadu. Munduganey purva tapame thanu anubhavinchadu.
0: For example, Arjuna told Krishna, well, Krishna, I would rather beg alms elsewhere, but not fight this war, because it means so much of suffering.
1: Dharmaraju atta cheyaledu. Yuddham anta aina tarvata vishrantiga intilo kurchoni, yo na bandhuvulandaru poyire, na varandaru vellire, inka nenu ilanti rajyam niyeli prayojanam emtuku ani appudu vicharistu vachadu papa.
0: In contrast to this, Dharmaraja, after the ways of war was waged, and after he lost all his relatives, sitting in his house, he was repenting for what happened.
1: Anukani tamaruseyengavariyu karyamunu gurchi manchi chiddalu chankaga bondukorachi cheyutuppunuga katti chintaleka vegirinchinatonade vishamiyagunu unnadu.
0: Therefore it is said that if any person without discrimination and thinking, if he is in has does anything which is bad, he will have to repent.
1: Idi Dasaratha Maharaju yokka swabhavam.
0: This is the nature of Dasaratha, King Dasaratha.
1: Taanedo devasana yuddhamanandu taanu varin jayinchutakai rathamanekki tana yokka moodo bhariyainatundi kaikanu teeskoni vellaadu.
0: In the war between the gods and demons, he went and participated taking Kaikeyi in his chariot.
1: Kaikeyi Kekeyi rajaputri anaga Kashmir deshamu raju yokka putri.
0: Kaikeyi is the daughter of the king of Kashmir.
1: Anuku astashastra vidyamulu chaala goppaga telisinatundi.
0: She was very well informed in the
1: asalu ramulakanta kudanu astashastra vidyalanta nerpinchindi Kaikeyi.
0: It was Kaikeyi in fact who taught Rama archery and other things relating to war.
1: Krishna avataramulo satyabhama, Rama avataramulo Kaikeyi ee astashastra vidyamulo aritirinatundi varu.
0: During Krishna avatara Satyabhama and during Ramavatara Kaikeyi are extremely
1: ee rathamlo ee Kaikeyi teeskellinappudu ee yuddham chestunna samayam lokala aa yokka chakramulaku oka shila untuntadi adi oodipoyindi papa.
0: when Dasaratha was fighting the war, into this chariot there was a particular fork which was missing and which was
1: adi vudu pinnatte chakram kinda padipothundi.
0: It is likely that the wheel would come off the chariot.
1: ఆ సమయంలో తన భర్తకి ఏమైనా అపజయం కలుగుతుందో ఏమోని తన వేలిని ఆ యొక్క దీనిలో పెట్టి ఆ యుద్ధం లోపల కాపాడింది.
0: ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్ కైకేయి యూజ్ హర్ ఫింగర్ టు ఇన్సర్ట్ అండ్ సీ దట్ ది వీల్ డస్ నాట్ కమ్ అవుట్ ది చారియట్ అండ్ సేవ్.
1: ఈ విజయాన్ని సాధించిన తరువాత చూచాడు దశరథ మహారాజు, రక్తం కారిపోతుంటుందది కైకేయి చేయి నుంచి.
0: After achieving victory, King Dasaratha had a look at Kaikeyi. Her hand was profusely bleeding.
1: ఈ దృశ్యం చూచి కైక, నీ వల్ల నేను విజయం సాధించగలిగాను కనుక నీవు ఏదైనా రెండు వరములు కోరుకో నేను ఇస్తాను అన్నాడు.
0: After seeing this particular plight, he was so pleased with Kaikeyi's services. She said, Kaika, you can ask any two boons.
1: అనగా ఆ సమయము చెప్పలేదు, ఆ కోరికను చెప్పలేదు.
0: While granting boons, he did not specify a time period, he did not specify the specific boons as such.
1: Meeku ishtamochina samayamlo ishtamochina korikanu korukomani rendu aamiki appa cheppadu.
0: He has given the freedom to ask for two boons any time, any of the boons.
1: Oka kalamaina ninnayam cheyali, korukulaina ninnayam cheyali.
0: Either the time of granting the boons will have to be specified.
1: Kanukane mundu venuka yochinchukunda varam icchesesinadu.
0: Without thinking the consequences, he had just granted the
1: boon. Anu ishtam vachina samayamlo ishtam vachina korikale korukunnadu. Appudu evaru tappu? Kaika tappa, Dasaratham tappa? Dasaratham tappu.
0: Kaikeyi asked for the boons at a time which was appropriate for her, and the boons also were decided by her. It is not the mistake of Kaikeyi, it is the mistake of the
1: kanukane vegirinchina thonadi vishamyogunu annadu. అది తొందర పట్టము కొన్ని విషయం లోపల చాలా ప్రమాదం అవుతుంది.
0: దేర్ఫోర్ హేస్ట్ మేక్స్ వేస్ట్ అండ్ ఇట్ బికమ్స్ పాయిజనస్, దట్ ఇస్ వాట్ ఇట్ సేస్.
1: అదే విధముగానే ఇక్కడ అర్జునుడు ఉండినటువంటి యొక్క ప్రభావం చేత, ప్రేమ చేత అర్జున్ యొక్క తత్వాన్ని కూడా ముందు వెనుక యోచించకుండా కృష్ణుడు ఏమాత్రము పని చేయలేదు.
0: దేర్ఫోర్ కృష్ణ, హు హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఫర్ అర్జున, హీ look to all the effects and implications and then only he taught him Gita.
1: Kanuka Arjuna yokka mundu venakalu yochinchi tadupari ee vidhamga thanu yuddhamunku siddham ayyadu Arjunudu. Mundu venaku yochinchi anaga yuddhamu lopala enta mandi bandhu mitrulu potaro idantha jarigina tarvata nenu evari kosam yuddham cheyali, prajale lenappudu naa yokka rajyam emiti ani ee vidhamga kodunu mundu raaboyetunte vishayanni yochistu vachadu.
0: Arjuna foresaw what is going to happen after fighting the war, and therefore he just said, I do not want to fight because the consequences will be very bad.
1: Kanuka paschattapam kaakunda purvatapamto nindinatuvanti vaadu Arjunudu.
0: He was not feeling sorry after the event was over. When the event took place, he was feeling sorry.
1: Ee purvatapam elanti variki vastundi? Parishuddha hrudayam kaliginatuvanti varike vastundi.
0: That feeling of sorry before the event takes place will be obtained only in pure hearts.
1: అందువలనే అర్జున అనగానే పవిత్రము, ఒక పరిశుద్ధము అయినటువంటి హృదయం కలవాడు అని అర్థం.
0: దేర్ఫోర్ అర్జున రెఫర్స్ టు ఎ ప్యూర్ అండ్ ఎ సేక్రెడ్ హార్టెడ్ మ్యాన్.
1: శ్రీశైలము అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉంటుండాలి.
0: నియర్ హియర్ దర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ శ్రీశైలం.
1: అక్కడ కూడాను మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
0: దేర్ ఆర్ టూ ఎంటిటీస్, మల్లికార్జున అండ్ భ్రమరాంబ. దే
1: ఈ మల్లికార్జున భ్రమరాంబ అంటే ఏమి వీరి అర్థం? పార్వతీ పరమేశ్వరులు అని చెప్తుంటారు.
0: ద మీనింగ్ ఆఫ్ మల్లికార్జున అండ్ భ్రమరాంబ ఐ ఆర్ టేకన్ యాజ్ పార్వతీ అండ్ పరమేశ్వరం.
1: మల్లిక అర్జున అనగా మల్లి అంటే జాస్మిన్, ఒక మల్లె పువ్వు.
0: మల్లె రెఫర్స్ టు జాస్మిన్ ఫ్లవర్.
1: ఎలాంటి జాస్మిన్, ఎలాంటి మల్లె పువ్వు అది? అర్జున తెల్లటి మల్లె పువ్వు.
0: What is the color of this particular jasmine? It is pure and white.
1: Tellati mallipuvu vanti vaadu ee mallikarjuna.
0: Mallikarjuna is one who is like jasmine, which is extremely white.
1: Atane Eeshwarudu.
0: He is Eeshwara himself.
1: Bramara amba. Amba Parvati evarunte bramaramu oka tummedata.
0: Bramara amba refers to the Parvati who may be compared to a bee.
1: Aa amba enekunte bramaramu తెల్లటి మల్లె లోపల చేరి ఆ మల్లె యొక్క మకరందాన్ని తీసుకుంటుందట. అందువల్లనే ఈ పార్వతమ్మకు మల్లిక అర్జున అనేటువంటి ఈశ్వరత్వంలో ప్రవేశించి ఆ యొక్క అంబ ఎటువంటి వారు? భ్రమరాంబ. కమ్యూనిటీ భ్రమరాంబ పార్వతి, అనగా భ్రమరంతో కూడినటువంటిది పార్వతి. తెల్లటి రంగుతో కూడినటువంటి మల్లెపూలో ఉండేటువంటి మకరందము ఈశ్వరుడు.
0: భ్రమరాంబ రెఫర్స్ టు బి పార్వతి, హూ కంపేర్ టు పార్వతి. షీ గోస్ ఇన్ టు ది ఫ్లవర్ ఆఫ్ మల్లికార్జున, ద జాస్మిన్ ఫ్లవర్, అండ్ షీ డ్రాప్ ది నెక్టార్ ఫ్రమ్ ద ఫ్లవర్.
1: కనుక ఈ మల్లె పువ్వులో ఉండేటువంటి మకరంధానికి ఓనేటువంటిది కనుక అర్ధ రైట్ గా ఉంటుండాలి, ఆమెకు అర్ధ భాగం లోపల అధికారం ఉంటుండాలి.
0: బికాస్ షీ డ్రాస్, షీ సెట్స్ ద నెక్టర్ ఫ్రమ్ ద ఫ్లవర్, షీ హెస్ గాట్ అథారిటీ ఓవర్ హాఫ్ ది బాడీ ఆఫ్ ఈశ్వర.
1: దీని అర్థమును పురస్కరించుకుని శ్రీశైలంలో మల్లికార్జున భ్రమరాంబ అని పేరు పెట్టారు.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ ఇన్నర్ మీనింగ్ ది నేమ్స్ గివెన్ ఇన్ శ్రీశైలం ఆర్ మల్లికార్జున.
1: ఏ తర్వాత అర్జున అనగా ఏమిటి? పవిత్రము, నిర్మలము అని అర్థం.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అర్జున రెఫర్స్ టు సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ.
1: అలాంటి నిర్మల పవిత్రమైన హృదయం కలిగినటువంటి అర్జునుడు కనుకని ఆనాటి నుండి యుద్ధ భూమి వరకు కూడాను, అనగా 75 సంవత్సరములు విడనాడినటువంటి ఒక జంటగా కలిసిమెలిసి ఉంటున్నారు కృష్ణార్జునుడు.
0: కృష్ణ అండ్ అర్జున వర్ టుగెదర్ ఆల్మోస్ట్ ఫర్ 75 ఇయర్స్ ఇన్సెపరబ్లీ, బికాస్ అర్జున హ్యాడ్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ ఎ సేక్రెడ్ హార్ట్.
1: 75 సంవత్సరములంతా కలిసిమెలిసి ఉండినప్పటికీ ఏనాడు కూడా భగవద్గీత బోధించలేదు.
0: ఆల్దో దే లివ్ టుగెదర్ ఫర్ 75 ఇయర్స్ అట్ నో టైమ్ ఎర్లియర్ కృష్ణ టాట్ భగవద్గీత టు అర్జున.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: అంతకాలము కేవలము ఒక బంధుత్వమైన బాంధవ్యంలో అనుసరిస్తున్నారు. బాంధవ్యము బావా బావా బావ మరుదలు.
0: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ నాట్ టెలింగ్ గీత? త్రూఅవుట్ దీస్ 75 ఇయర్స్ హీ వాస్ ట్రీటింగ్ హిస్ కృష్ణ యాస్ హిస్.
1: అనగా దేహాత్మ భావంతోనే జీవిస్తూ వస్తున్నారు.
0: దే ఆర్ లివింగ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
1: ఏనాడు నేను నీకు శరణు తెచ్చినటువంటి వాణిని అని శరణాగతి పొందినాడో అప్పుడు కృష్ణుడు గురువు అయినాడు, అర్జునుడు శిష్యుడయ్యాడు.
0: బట్ ద మొమెంట్ అర్జున సరెండర్ అండ్ యాక్సెప్టెడ్ ది డిసైపుల్షిప్, కృష్ణ బికెమ్ ఎ టీచర్ అండ్ అర్జున బికెమ్ ద.
1: ఆ సమయంలోనే గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
0: ఓన్లీ అట్ దట్ టైమ్ కృష్ణ టాట్ గీత.
1: అనగా ఒక విధమైనటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానమును మనం పడేయవలనన్న గురు శిష్యుడు యొక్క సంబంధము రావాలి.
0: ఇట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అక్వైర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎనీ వన్, ఓన్లీ వెన్ దర్ ఇస్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ యూ బి ఏబుల్ టు గెట్ ఇట్.
1: ఉద్దాలకుడు మహాజ్ఞాని.
0: ఉద్దాలక వాజ్ ఎ గ్రేట్.
1: అతని కుమారుడు నచికేతుడు.
0: హిస్ సన్ వాజ్ నచికేతస్.
1: కానీ ఉద్దాలకుడికి మించినటువంటి యొక్క విద్యావంతుడు మరొకరు లేడు.
0: అట్ దట్ టైమ్ దర్ వాజ్ నో గ్రేటర్ పండిట్ దాన్ ఉద్దాలక.
1: కానీ తన కుమారుడైనటువంటి నచికేతుణ్ణి మరొకరి దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తూ వచ్చాడు.
0: బట్ ఉద్దాలక సెంట్ హిస్ సన్ నచికేతస్ టు సమ్వన్ ఎల్స్ ఫర్ లెర్నింగ్ ది వేరియస్ స్క్రిప్చర్స్.
1: తండ్రి చెప్పవచ్చును కదా కుమారునికి.
0: ఫాదర్ హింసెల్ఫ్ కుడ్ టాక్ ది సన్ రీజన్.
1: అప్పుడు తాను యోచించాడు, నాకు పుత్రవాత్సల్యము అతనికి తండ్రి భావము వస్తుంది, కానీ శిష్యభావము గురుభావము రాదు. గురు శిష్య భావము లేనప్పుడు ఈ జ్ఞానం వారి తలకంటదు అన్నాడు.
0: దిస్ స్టెప్ వాస్ టేకన్ బికాస్ హీ వాస్ ఫీలింగ్ దట్ హీ బి కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద ఫాదర్ అండ్ సమ్ బికమ్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎస్ ద సన్. విత్ దట్ రిలేషన్షిప్ హీ కుడ్ నాట్ బి ఏబుల్ టు అక్వైర్ నాలెడ్జ్.
1: కనుక మనం బావా భావమర్దులుగా ఉన్నంత వరకు కూడా ఈ బాహ్య జగత్తులకే మనం కట్టుబడిపోతాం.
0: సో లాంగ్ యాజ్ ది రిలేషన్షిప్ ఈస్ బ్రదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ సీక్రెట్ నాలెడ్జ్.
1: నీవు ఈ భావాన్ని పూర్తి దూరం చేసి, దేహాత్మ భావాన్ని దూరం చేసి పరమాత్మ భావంలో నీవు ప్రవేశించమన్నాడు.
0: రిమూవ్ దిస్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ విత్ ఫీలింగ్ ఆఫ్ పరమాత్మ ఇఫ్ యూ అప్రోచ్ మీ దెన్ ఐ విల్ బి ఏబుల్ టు టీచ్.
1: కనుక అర్జునుడు ఆ విధంగా శరణాగతి పొందిన తరువాతనే ఈ కృష్ణుడు గీతను బోధించడానికి పూనుకున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున సరెండర్ కంప్లీట్లీ డెవలప్డ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ దెన్ ఓన్లీ కృష్ణ బిగన్.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధు సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ అనేటువంటి స్థితికి వచ్చినప్పుడే అప్పుడు మన్మనాభవమద్భక్తో మధ్యాది మానమస్కరి మామే వైశ్యసే ప్రత్యానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నా భక్తుడవు, ఇప్పుడు నా బావవు కాదు.
0: వెన్ అర్జున సెట్ దట్ యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై టీచర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్, యు ఆర్ మై వెల్త్ అండ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్, దెన్ ఓన్లీ కృష్ణ డిక్లేర్డ్ వెల్ యు ఆర్ మై డిసైపుల్, యు డూ మై వర్క్ అండ్ యూ డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: కనుక ఈ శరణాగతి తత్వానికి తెప్పించుకునేటువంటి యొక్క యుక్తి ఉపయోగపెట్టాడు సాంఖ్యయోగంలో.
0: ఇన్ సాంఖ్య యోగ కృష్ణ ఎంప్లాయిడ్ ది టెక్నాలజీ దట్ వాస్ నెసరీ టు మేక్ అర్జున సరెండర్ హింసెల్ఫ్ కంప్లీట్లీ.
1: చేసి అర్జునికి దేహాత్మ భావాన్ని దూరం గావించాడు. ఇది మొట్టమొదటి ఈ మందు చేసిన పని.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ కృష్ణ డిడ్ వాస్ కృష్ణ ఫ్రీడ్ అర్జున ఫ్రమ్ ది ఫీలింగ్ ఆఫ్ బాడీ కాన్షియస్.
1: నిజముగా దేహాత్మ భావం ఉండినంత వరకు ఈ కర్మ మార్గమో ధర్మ మార్గమో భక్తి మార్గములో హృదయంలో ప్రవేశించదు.
0: లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ బాడీ కాన్షియస్నెస్ ఎనీ ఆఫ్ దిస్ మార్గ ధర్మ మార్గ కర్మ మార్గ భక్తి మార్గ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంటర్ ఇంటు
1: ది. శోక దుఃఖములు అనగా మోహములు హృదయంలో నిండిపోయినాయి.
0: అటాచ్మెంట్ ఇన్ఫాచుయేషన్ ఆర్ ఫుల్ ఇన్ ద హార్ట్.
1: మనం చెప్పాను ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: ది అదర్ డే స్వామి సెడ్ దట్ ఇన్ ద హెడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ సేక్రెడ్ టు బి ఫిల్డ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
0: ఇఫ్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్ వుడ్ ఇట్ బి
1: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
0: వితౌట్ ఎంప్టీయింగ్ ఇట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సమ్ సేక్రెడ్.
1: టమ్మర్ లోపల నిండుగా నీళ్లు పోసుకుని దాంట్లో పాలు పోయాలంటే ఏ విధంగా పాలు పోయడానికి వీలవుతుంది. నీళ్లను పారబోయాలి, పాలను ప్రవేశపెట్టాలి.
0: ఇఫ్ ఎ టమ్మర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ హౌ కెన్ యూ ఫిల్ మిల్క్ ఇన్ టు ఇట్? ది వాటర్ విల్ నాట్ బి థ్రోన్ అవుట్. దెన్ ఓన్లీ కెన్.
1: కనుక అర్జున నీవు శోకమోహముల చేత నీ హృదయాన్ని నింపుకున్నావు.
0: అర్జున యు ఆర్ ఫుల్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: వీటిని ముందు పారవి,
0: త్రో దెమ్ అవుట్.
1: తదుపరి నా యొక్క జ్ఞానం అనేటువంటి యొక్క దీని రసమును దాన్ని నింపుతానన్నాడు.
0: దెన్ ఓన్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫిల్ యు యువర్ హార్ట్.
1: ఈ జ్ఞానామృతమును నింపే నిమిత్తమై ఈ విధమైనటువంటి శోకమోహములను దూరం గావించుటకై ప్రయత్నం చేసినటువంటి యొక్క యోగమే ఈ సాంఖ్య యోగం.
0: దిస్ సాంఖ్య యోగ రెఫర్స్ టు ఎఫర్ట్స్ మేడ్ టు ఎంప్టీ అండ్ ఫ్రీ అర్జున ఫ్రమ్ ది అటాచ్మెంట్ అండ్ ఫ్రమ్ సారో అండ్ ఫిల్లింగ్ హిమ్ విత్ ది ఆత్మ కాన్షియస్నెస్.
1: అర్జున ఈనాడు కాండవనము దహనం చేసే సమయంలో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటగా చేశావు.
0: అర్జున వైల్ డెస్ట్రాయింగ్ కాండవ ఫారెస్ట్ మెర్సిలెస్లీ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ డెస్ట్రాయిడ్ ఇట్.
1: ఇంకా గో సంరక్షణ జరిగే సమయం లోపల కూడాను నీవు ఏ విధమైనటువంటి యొక్క పరితాపము పడలేదు.
0: At the time of offering protection to the cows also, you did not hesitate or repent or think twice.
1: Yenadu neevu ee dukkamulaku kaaranam lekaporedu.
0: For today's sorrow, there is definite reason.
1: Neeki ee ajnaname moola kaaranam.
0: The most important reason is ignorance.
1: Dharmamunaku, daivamunaku neevu yerchinava?
0: Have you cried for God and Dharma?
1: Yenadu neevu dharmamunaku, daivamunaku yedustavo, adhe yoganga maaripothundi. Antavarku neeku sokame.
0: The moment you cry for God, you cry for righteousness, it becomes
1: super. If you
0: cry for me,
1: vishada yoganga vachindi.
0: If you cry for me, it becomes yoga.
1: Puttinappudu yerchutaru.
0: When person is born, he
1: cries.
0: While dying, he cries.
1: Madhya-madhya vishyalaku endenduku yerchutaru.
0: In the middle also, for a number of things, people cry.
1: Dhammagnani garugochunda uddharimpa yerchunara.
0: When there is decline of dharma, do people cry?
1: Manu dharmagnani nimittamai, danini uddharinchadaniki taginatundi yerpulu manalo raavali.
0: In order to correct the decline of
1: dharma. Kanuka denaina manu sadhinchalanukunte, ధైర్యంగా సాహసంగా మనకు హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ హావ్ ఎ కరేజియస్ హార్ట్.
1: కనుక మనం క్షుద్రమైనటువంటి యొక్క ఈ మనో దౌర్బల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోరాదు.
0: దిస్ కైండ్ ఆఫ్ వీక్ అండ్ ఫెయింట్ హార్టెడ్నెస్ యూ షుడ్ నెవర్ డెవలప్.
1: ఈ దౌర్బల్యాన్ని దూరం గావించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం అందులో ప్రవేశిస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ రిమూవ్ దిస్ ఫ్రమ్ యువర్ హార్ట్ ది రియల్ డివైన్ పవర్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్.
1: కనుక మనము మొట్టమొదట ఏనానికి కాని బలహీనత కాని భయానికి కాని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: దేర్ఫోర్ వి షుడ్ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ వీక్నెస్ అండ్ ఎనీ ఫియర్ ఇన్ అవర్
1: హార్ట్. ధైర్యమనేటువంటి యొక్క ఆయుధాన్ని మనం ధరించాలి.
0: వి షుడ్ వేర్ ది వెపన్ ఆఫ్ కరేజ్.
1: ఒక కర్ర చేతిలో లేకపోతే గొర్రెన బెదిరిస్తుందట.
0: If you do not have a stick in hand, even a sheep will frighten you.
1: Kanuka manamu dhairyam lekapothe andaru manamulni bedristaru.
0: If you do not have courage, anyone can just terrify you.
1: Dani edurukuneetundi sahasanni manamu abhiruddhi bhavinchukovali.
0: You must have the capacity to face.
1: Parigettu pothunte koti kuda tarumukoni vastundi.
0: ఇఫ్ యు ఆర్ రన్నింగ్ అవే ఈవెన్ ఎ మంకీ
1: మీకు నిత్య జీవితంలో తగినటువంటి అనుభూతులే. నిల్చుకుని కర్ర తీసుకుంటే అది పరిగెత్తిపోతుంది.
0: ఇట్ ఇస్ ఎ డైలీ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యు టేక్ ఎ స్టిక్ అండ్ స్టాండ్ ఫర్మ్ దెన్ ఇట్ రన్స్ అవే.
1: కానీ మనము వెన్ను చూపకూడదు.
0: డోంట్ షో యువర్ బ్యాక్.
1: నీవు ముఖాన్ని చూపాలి.
0: యు షో యువర్ ఫేస్.
1: అప్పుడే దీన్ని మనం సాధించడానికి వీలవుతాం.
0: దెన్ ఓన్లీ బి ఏబుల్ టు అచీవ్.
1: దీనిని వివేకానంద కూడా చెప్పాడు. బీ
0: ది సేమ్ థింగ్ హెస్ బీన్ టోల్డ్ బై వివేకానంద.
1: ఫియర్లెస్ అన్నాడు.
0: బీ ఫియర్లెస్ ఈ సేమ్.
1: ధైర్యంతోనే మనం దేన్నైనా సాధించడం. ధైర్యం సర్వసాధకం అన్నారు.
0: కరేజ్ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆల్ సక్సెస్ ఇట్ హెస్ బీన్ సేమ్.
1: కనుక విద్యార్థులైనటువంటి మీరు ఈ పవిత్రమైన విద్యను అభ్యసించి సాధించే నిమిత్తమై ధైర్యంతో ఉత్సాహంతో, కేవలం ధైర్యం ఉంటే ప్రయోజనం లేదు, ఉత్సాహం కూడా ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ యాజ్ యు ఆర్ యు షుడ్ హ్యావ్ కరేజ్, యు షుడ్ హ్యావ్ ఎంథూసియాజం ఆల్సో.
1: కేవలం ఒక మూర్ఖమైనటువంటి ధైర్యం కూడా ఉండరాదు.
0: వన్ షుడ్ నాట్ హ్యావ్ ఫూలిష్ అండ్ బ్లైండ్ కరేజ్.
1: దానికి విచారణ శిక్షతో కూడినటువంటి ధైర్యం ఉండాలి.
0: ఇట్ మస్ట్ బి అకంపనీడ్ బై డిస్క్రిమినేషన్.
1: ఈ సమయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా నింపుకోవాలి.
0: యు షుడ్ హావ్ దట్ డిస్క్రిమినేటింగ్ పవర్ టు బిహేవ్ అప్రోప్రియేట్ టు ఎన్ అకేషన్ అండ్ ప్లేస్.
1: కనుక మనం ఇక్కడ ఉండినా ఎక్కడ ఉండినా కూడాను మనం ధైర్యంతో మనం సంకల్పించినటువంటి విషయాలను సాధించడానికి తగినటువంటి ఒక కృషిని చేయాలి.
0: వెదర్ వీఆర్ హియర్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ కరేజ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ హ్యావ్ ఎ డిటర్మినేషన్ టు అకాంప్లిష్ ద థింగ్స్.
1: రేపటి దినము ఈ సాంఖ్య యోగం యొక్క విషయాన్ని మనం విపులంగా మనం చెప్పుకుందాం.
0: We try to understand in detail Sankhya Yoga from tomorrow onwards.
1: Sankhya Yoga naku kevalam upodghatam matrame.
0: This is only an introduction to Sankhya Yoga.
2: That was the 15th in a series of 34 discourses Bhagwan delivered on Gita in 1984. Bhagwan narrated the events that led to the Kurukshetra war and the commencement of Gita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవునికి అహంకారం ఉండినంత వరకు కూడాను ఎవ్వరూ అతన్ని ప్రేమించరు.
1: సో ఫార్ వన్ ఈజ్ ఈగోయిస్టిక్ హీ విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడి.
0: కట్టుకున్న భార్య మొదలు కన్న కుమారుడి వరకు కూడాను ప్రాపంచ నిమిత్తమై వారు గౌరవిత్తురే కాని నిజముగా ఈ అహంకారం చూచి వారు కూడాను అసహించుకుంటారు.
1: వైఫ్ అండ్ ది సన్ ఫర్ ది వరల్డ్లీ సేక్ ఎక్స్టర్నల్లీ దే మే సీమ్ టు రెస్పెక్ట్ యు బట్ దే డోంట్ లవ్ యు ఇన్ ట్రూ స్పిరిట్.
0: ఈ అహంకారం మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి కూడాను ఎట్టి ఆనందము లభించదు.
1: So long there is ego in you, you can never attain bliss at any time.
0: Kanuka manavudu modalu ahankaramunu nasimpa chesukovali.
1: Therefore man must kill this ego in the first instance.
0: Krodham hitva nasochati. Krodham undinanta varaku kudanu itaniki aanandam aneetundi labhinchadu.
1: You cannot be happy so long there is anger in you.
0: ఆ క్రోధము తన యందు తిరిగినంత వరకు కూడాను దుఃఖమే దుఃఖమే దుఃఖమే.
1: You are bound to be miserable so long you are angry.
0: ఏనాడు మానవుడు ఈ క్రోధము నశింపజేసుకున్నను అప్పుడే తాను సుఖమును అనుభవిస్తాడు.
1: The day you give up this anger, you will experience happiness.

0: వాంఛలు ఉండినంత వరకు కూడాను ఏ విధమైనటువంటి ఒక సంపద అతనికి చేకూరదు.
1: So long the desires infinite in you, you cannot think of plenty and prosperity at any moment.
0: ఏనాడు మానవుడు వాంఛనలు వదలను అప్పుడే సర్వ సంపదలు కూడాను అతన్ని కూడి వస్తాయి.
1: The day you give up desires, all forms of wealth will follow you.
0: లోభం హిత్వా సుఖీ భవతి. లోభం ఉండినంత వరకు మానవునికి సుఖం అనేటువంటిది కనిపించదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ గ్రీడ్ ఇన్ యూ, యూ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఏనాడు లోభమును దూరము గావించుకున్నావు ఆనాడే మానవుడు సర్వ సుఖములను అనుభవిస్తాడు.
1: ద డే యూ గివ్ అప్ దిస్ మైజర్లీనెస్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచమంతా కూడాను అణుశక్తితో ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: అణువు కంటెను సూక్ష్మమై అణువు అగుచు, ఘనము కంటెను చూలమై ఘనము అగుచు. ఈ జగత్తంతా కూడాను ఘనమునందు కాని సూక్ష్మమునందు కాని అణుశక్తి యొక్క సమూహమే దీనికి మూల కారణము.
1: The primary reason for the entire world is this: the mightiest, the biggest to the big, and the smallest to the small, even an atom, everything centers around this atomic power.
0: Anuye atma, atmane anuavu.
1: It is atma, the spirit, that is the atom, and vice versa.
0: Kanuka ee anushakti yokka shakti evaru kodanu gurtinchukonaleru.
1: No one can actually estimate the power of an atom.
0: అణు అనగా శక్తి శకముల యొక్క సమూహమే.
1: Atom is the combination of so many rays of power, energy.
0: పలికే పలుకు, చూచే చూపు, వినేటువంటి చెవులు, శబ్దము, నడిచే నడక, సర్వము కూడాను అణుస్వరూపమైనటువంటి యొక్క శక్తియే.
1: ఇట్ ఈస్ అటామిక్ పవర్ దట్ లైస్ బిహైండ్ ఇన్ ద వర్డ్స్ దట్ వి అటర్, ద లుక్స్ అండ్ గ్లాన్సెస్ అవర్ వాకింగ్ అండ్ ఆల్సో అవర్ లిజనింగ్.
0: ప్రతి ప్రాణి యొక్క చలనం కూడాను అణు యొక్క సమూహమే.
1: ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ దిస్ అటామిక్ పవర్.
0: ఏది అనుభవించినా కూడాను అణు యొక్క ప్రభావమే.
1: It is only the effect of the atomic power that gives us the experience.
0: ee satyanni ee naati scientistlu 1000 samvatsaramu tarvata dinni telusukogaligaru.
1: Scientists could know this truth after the lapse of 1000 years.
0: ee yokka anu yokka shaktini gurtinchadaniki scientist ku 1000 samvatsaramu kaalam pattindi.
1: Scientists took roughly about 1000 years to know the power, atomic power.
0: Kaani ఏనాడో బాలుడైనటువంటి ప్రహ్లాదుడు, విద్యార్థి అయినటువంటి ప్రహ్లాదుడు ఆనాడే దీన్ని గుర్తించాడు.
1: A long back, Prahlada, the tiny thought, a student could know the atomic power.
0: ఇందుకలడందు లేదనే సందేహము లేదు. వలదు సర్వచక్రోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని తాను నిర్ణయం చేశాడు.
1: ప్రహ్లాద డిసైడెడ్ అండ్ డిక్లేర్డ్, Never doubt the presence of the divinity here and there. Wherever you search, you find the divinity.
0: ప్రహ్లాదుడు ఎట్టి పరిశోధనలు కాని ఎట్టి పరిశీలనలు కాని సలుపలేదు.
1: ప్రహ్లాద did not do any experiments nor made any observations.
0: నిర్మల నిశ్చలమైనటువంటి చిత్తమునకు సర్వము సత్య స్వరూపమే గోచరిస్తూ ఉంటాడు.
1: In fact, the heart that is pure, steady, unpolluted will have the experience of truth.
0: అణువు కంటెను సూక్ష్మమై అణువు ఎగుచు,
1: స్మాలర్ దాన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్,
0: ఘనము కంటెను ఘనమయై తాను వెలుగు.
1: హి షైన్స్ మోర్ బ్రిలియంట్లీ దాన్ ది ఆల్ మైటీ థింగ్స్.
0: ఆత్మయే అణువు, అణువుయే ఆత్మ ఎగును.
1: ఆటమ్ ఇస్ ఆత్మ, ఆత్మ ఇస్ ఎన్ ఆటమ్.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క విద్యార్థి బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ సచ్ ఎ స్టూడెంట్ హూ అండర్స్టూడ్ దిస్ ట్రూత్.
0: దీనిని ఆధారం చేసుకున్న ప్రపంచమంతా కూడాను దైవమయమే, దైవస్వరూపమే.
1: Based on this principle, we can say the whole world, the cosmos, is basically divine.
0: ప్రతి పదార్థమునందు కూడాను అణు యొక్క శక్తియే ప్రచరిస్తూ ఉంటుండాలి.
1: In all forms of material objects, you find atomic power.
0: ఈ అణువు లేనటువంటి వస్తువు కాని, అణువు లేనటువంటి స్థానము కాని, అణువు కానటువంటి రూపము కాని ఎక్కడ కూడాను మనకు కానరాదు.
1: There is no place, there is no object, there is no form where there are no atoms.
0: సమస్త పదార్థములు కూడా అణు స్వరూపమే.
1: All forms of matter are just expression of atom.
0: సమస్త శక్తులు కూడాను అణు స్వరూపములే.
1: All powers reflect the atom.
0: ఈ భూమి అంతా కూడాను కేవలం అణుమయమైనటువంటి స్వరూపమే.
1: The entire earth is full of atoms.
0: ఈ జగత్తునందు ప్రతి వ్యక్తి కూడాను ఒక విధమైనటువంటి ఒక చిన్న జనరేటరే.
1: In this world, every individual is a generator.
0: ఇతని యందున్నటువంటి ఒక అయస్కాంతమే విద్యుత్ శక్తిగా మారుతూ ఉంటున్నది.
1: The magnet in him transforms into electricity.
0: ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావం చేతనే మనిషి నడచగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, తినగలుగుతున్నాడు.
1: Because of the electricity latent in man, he is able to speak, move, listen and see.
0: ప్రతి మానవుని యొక్క హృదయము ఒక రేడియో సోర్సే.
1: In fact, the heart of every man is the source of a radio.
0: ప్రతి మానవుని యొక్క శక్తి కూడాను కేవలము ఆటమ్ శక్తియే.
1: The energy in every man is that of an atomic power.
0: ఇది కాంతి కిరణములే.
1: They are light rays.
0: ఈ కాంతి కిరణముల ద్వారానే ఈ అయస్కాంతం అనేటువంటిది మరింత అధికమవుతూ వస్తుండాలి.
1: Because of light rays, we find this magnetic principle increasing.
0: దీనిని పరిష్కరించుకునే ఐన్స్టీన్.
1: Basing on this, Einstein.
0: Matter, energy, రెండు ఒక్కటే అనేటువంటి దాన్ని నిర్ణయించాడు.
1: Decided that matter and energy are one and the same.
0: ఈ విధమైనటువంటి యొక్క సైంటిస్టుల యొక్క పరిశోధన ద్వారా జగత్తంతా కూడా బ్రహ్మమయమే.
1: Based on the experiments of scientists, we can say that the entire universe is divine.
0: కానీ పేర్లు మాత్రమే మార్చగలిగారు. సైంటిస్ట్ అంతా కూడా అణుమయము అన్నారు, వేదాంతులంతా కూడా బ్రహ్మమయము అన్నారు.
1: It's only difference in the nomenclature, the naming. Scientists call it atom, while the saint call it as Brahman.
0: కనుకన్న సైంట్ చెప్పినటువంటిది, సైన్స్ చెప్పినటువంటిది, సెయింట్ చెప్పినటువంటిది రెండింటి యొక్క భేదము ఏమాత్రము లేదు, ఏకత్వమే.
1: In fact, verily it is one and the same, that of the scientist and also the saint.
0: ఇక్కడ గణపతి అనే పదం ఉంటుండాలి.
1: Here we have this word గణపతి.
0: గా అనగా బుద్ధి.
1: గా స్టాండ్స్ ఫర్ ఇంటెలెక్ట్.
0: నా అనగా జ్ఞానము.
1: నా స్టాండ్స్ ఫర్ విజ్డమ్
0: అనగా జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
0: ఈ జ్ఞాన విజ్ఞానములకు పతి అయినటువంటి గణపతిని ఆరాధించడం కూడాను ఒక విధమైనటువంటి గణపతి ఆరాధనే.
1: Acquisition of knowledge and wisdom amounts to worship of ganapati.
0: గణపతి కూడాను శక్తి సకలములే.
1: గణపతి ఆల్సో ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దిస్ ఆల్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటి శక్తి సకలములు చేరటం వల్లనే, అణుశక్తి కూడటం వల్లనే తాను గణపతి అనేటువంటి పేరు సార్థకమైనటువంటిదిగా వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ అండ్ ది పవర్ He is truly named as Ganapati.
0: Intiye kaaka.
1: Not only this.
0: Samasta ganamulu kudanu thanu adhipati ayinatundi vaadu kanaka Ganapati ani kudanu peru vachindi.
1: Since he is the master of all ganas, he is called Ganapati.
0: Samasta shaktulu kudanu thanu adhipati ayinatundi vaadu.
1: He is the master of all faculties.
0: Idanne marok roopam lopala Vinayaka ani pilustu vacharu.
1: Yes, another name Vinayaka.
0: Itaniki vere nayakudu ledu.
1: He has no master above him.
0: సర్వమునకు నాయకుడు ఇతనే.
1: He is the master of all.
0: ఇతన్నే మరొక రూపం లోపల విఘ్నేశ్వర అని పిలుస్తూ వచ్చారు.
1: He has another name, విఘ్నేశ్వర.
0: అనగా విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి? సమస్త ఐశ్వర్యములకు నాయకుడు.
1: He is the master of all forms of wealth.
0: సకల ఐశ్వర్య స్వరూపుడు విఘ్నేశ్వరుడు.
1: విఘ్నేశ్వర is the very embodiment of all forms of wealth.
0: ఈ విధమైన యొక్క అంతరాత్మను గురించి మనం విచారణ చేసినప్పుడు అన్ని కూడా ఆటం యొక్క శక్తి స్వరూపండే.
1: When we understand the inner significance like that, we'll understand that everything is atomic power.
0: ఏమిటి ఈ సకలేశ్వర్యము?
1: What are the forms of wealth?
0: శబ్ద బ్రహ్మము.
1: One that is the sound.
0: చరాచరము.
1: The movement.
0: జ్యోతిర్మయము.
1: Light.
0: విద్యామయము.
1: That of knowledge.
0: అణుమయము.
1: Atom.
0: సర్వము కూడాను ఈ యొక్క ఆటమ్ యొక్క శక్తులే.
1: Everything speaks of this atomic power.
0: జ్యోతిర్మయము.
1: That of light.
0: ఇది కూడాను ఈ అణు యొక్క స్వరూపమే.
1: It's also the form of an atom.
0: ఈ జ్యోతి అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where do you find this light?
0: ప్రతి ప్రాణి యందు కూడాను విద్యుత్ శక్తి రూపంలో ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: Light is present in every living creature in the form of electricity.
0: ఈ విద్యుత్ శక్తి లేనటువంటి ఒక ప్రాణి కనిపించటం లేదు లోకంలో.
1: There's no living creature in this world without latent electricity.
0: ప్రతి ప్రాణి యొక్క శరీరం కూడాను ఒక విధమైనటువంటి ఒక జనరేటరే.
1: Therefore the body of every creature is like a generator.
0: కనుక మనం విద్యుత్ శక్తికి మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేసి సాధించనక్కర్లేదు.
1: We don't need to make an effort to acquire electricity separately.
0: ఈ దేహమంతా కూడాను కేవలము ఒక విధమైన అయస్కాంత స్వరూపమే.
1: Body is a form of a magnet.
0: ప్రకృతి అయస్కాంత స్వరూపమే.
1: Nature is a magnet.
0: అయస్కాంతం నుంచి అయస్కాంతియే వస్తుంది కానీ మరొక కాంతి రాదు.
1: You get only the power of the magnet out of the magnet.
0: అయితే వీటి రూపములు వేరు వేరు కావచ్చును కానీ శక్తి ఒక్కటే.
1: The forms may vary, but the power is one.
0: బల్బు వెలిగినా ఫ్యాను తిరిగినా స్టవ్ వంట చేసినా మిషన్ వర్క్ చేసినా కరెంటు ఒక్కటే.
1: Bulb might illumine, fan might revolve, and you may cook with the help of the stove, but the electricity is same.
0: కనుక దీన్ని విద్యుత్ శక్తి అన్నా కాంత శక్తి అన్నా ఉష్ణ శక్తి అన్నా అయస్కాంత శక్తి అన్నా లేజర్ శక్తి అన్నా
1: you may call it electricity or the energy of the light or the power of the heat, you may give it any name.
0: లేక ఒక విధమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక ప్రభావాన్ని గురించే ఈ యొక్క అయస్కాంతి ప్రబోధిస్తూ వచ్చింది.
1: This principle, the divine principle, is very much spoken, referred to by this magnetic power.
0: ప్రతి మానవుని యందు ఉన్నటువంటి విద్యుత్ శక్తిని ఎక్స్రే కిరణంగా చూస్తుండాలి.
1: The electricity in every man is viewed as X-rays.
0: దీన్ని ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: This is called inner
0: being. Reflection of the inner being.
1: రిఫ్లెక్షన్ ఆఫ్
0: పలికే పలుకు చూచే చూపు వినే శబ్దము నడిచే నడక తినే తిండి త్రాగే నీరు అన్ని కూడాను విద్యుత్ శక్తి యొక్క లక్ష్యములే.
1: The words that you speak and the listening and everything, the walk, everything is nothing but this energy only.
0: ఈ జలం నందు కూడాను బడభాగ్ని అనేటువంటి ఒక శక్తి ఉంటుండాలి.
1: There is fire in water, బడభాగ్ని.
0: అది ఏ విద్యుత్ శక్తి?
1: That is electricity in water.
0: ఏ అగ్నిని జలము ఆర్పుతగలుగుతుండదో అలాంటి ఆత్మగలిగేటువంటి ఒక జలమునంది ఈ విద్యుత్ శక్తి అమితంగా ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ద వాటర్ దట్ ఎక్స్టింగ్విషెస్ ఫైర్ బట్ యట్ దేర్ ఇస్ ఫైర్ దేర్ ఇన్ వాటర్.
0: కనుకనే సర్వం బ్రహ్మమయం, ఈ జగమంతయు సర్వం బ్రహ్మమయం.
1: సో యూనివర్స్ ఇస్ డివైన్.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతము సర్వం కలివిదం బ్రహ్మ అన్నారు.
1: Basing on this, Vedanta says the whole world is divine.
0: విశ్వం విష్ణుమయం జగత్తు అన్నారు.
1: The jagat is of Vishnu.
0: Kanuka ganapati veru, Vishnu veru, Shivudu veru, Shakti veru, aneetundi manavudu veru, aneetundi bhedamulaku manamu dooram cheyali.
1: We should give up observing differences between Ganapati, Shiva, Vishnu, Shakti and man.
0: సర్వులు ఎందుకుడును మానవత్వం అనేటువంటిది సమానమై ఉంటుండాలి.
1: ద హ్యూమన్ నేచర్ ఈజ్ యూనిఫామ్.
0: ఇది ప్రాకృతమైనటువంటి శక్తికి సరి అయినటువంటి యొక్క స్వరూపంగా నిరూపిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ది వరల్డ్.
0: అయితే ఇది ప్రవృత్తి యొక్క లక్షణమే కాని నివృత్తి యొక్క లక్షణం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎన్ ఎక్స్టర్నల్ బిహేవియర్ బట్ నాట్ ది ఇంటర్నల్ ట్రైట్.
0: ఈ నివృత్తి అనేటువంటిది రూపరహితంగా సర్వులు ఎందుకుడును ప్రసరిస్తూ ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ వరల్డ్లీ ఇట్ మూవ్స్ అబౌట్ in a formless way.
0: Adiye anusakti.
1: This formless one is atomic power.
0: Ee bhautikamainatundi prakriti shaktini poshinche nimittamai ee anusakti yandu aneka rakamainatundi konni margamulu vibhodinchochcharu.
1: To sustain the outer world, the atomic energy, the power changes.
0: Ee vinayaka chavithi dinamu.
1: On this day of vinayaka chavithi,
0: vinayakuniki em arpitam chestunnaru?
1: What is that we offer to vinayaka?
0: ఈ అర్పితం చేసేటువంటి సమస్త పదార్థములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తైల సంస్కారము లేకుండా జరిపేటువంటి యొక్క వస్తువులే వినాయకునికి అర్పితం చేస్తున్నారు.
1: ఆల్ ఆఫరింగ్స్ ఆఫ్ వినాయక టుడే డోంట్ హ్యావ్ ఎనీ ఆయిల్ కంటెంట్ దేర్.
0: బియ్యము ఉడికించి,
1: రైస్ ఇస్ బాయిల్డ్,
0: దాన్ని ముద్దగా చేసి
1: మేడ్ ఇన్ టు మాస్,
0: ఆ ముద్ద లోపల నువ్వులను ఉడికించి
1: and till Caesar boiled.
0: దానిలో ఒక విధమైన బెల్లమును ఇమిచ్చి
1: జాగరీ ఇస్ మిక్స్డ్
0: దీన్ని ఆ యొక్క బియ్యం పిండి లోపల కలిపి దీన్ని నైవేద్యంగా పెడుతూ వస్తున్నారు.
1: మిక్స్డ్ ఇన్ రైస్ ఫ్లోర్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: ఈ బెల్లమునందు కాని నువ్వులు ఎందు కాని బియ్యమునందు కాని తైల సంస్కారం ఎక్కడా కనిపించడం లేదు.
1: Either until Caesar జాగరీ రైస్ హాస్ నో ఆయిల్ దేర్.
0: దీనికోసమని విజ్ఞాసి పండుగ వచ్చిందంటే కుడుములు ఉండ్రాళ్లు అని ప్రతి ఒక్కరూ చేస్తుంటారు.
1: Therefore on this day వినాయక చవితి కుడుములు ఉండ్రాళ్లు ఆర్ ప్రిపేర్డ్.
0: దానిలో పేరు అనగా తైల సంస్కారం లేనటువంటివి.
1: దోస్ ద డోంట్ హ్యావ్ ఆయిల్ కంటెంట్.
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్?
0: వచ్చేటువంటి ఒక ఆదాయం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ప్రాఫిట్
0: అని విచారణ చేస్తే
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్
0: తైల సంస్కారం కానటువంటి పదార్థములు అతి త్వరగా కూడా జీర్ణమైపోతాయి.
1: All these oil-less preparations can be digested quickly.
0: ee nuvulu valla oka vidhamainatundi vatapitta kapasneshadulu tagipothayi.
1: Because of the use of till seeds you will be free from the bile and the phlegm.
0: Bellam valla ai kannullo undinatundi oka shaktulu chaala varaku abhiruddhi ayipothayi.
1: Jaggery helps for eyesight, the vision.
0: ivanni kudunu aarogya nimittame yerpadinatundi oka prasadam le kaani నైవేద్య నిమిత్తమై ఏర్పడినటువంటి ప్రసాదములు కాదు.
1: దీస్ ఆర్ ఆల్ ద ఆఫరింగ్స్ మెన్ ఫర్ హెల్త్ అండ్ నాట్ మియర్లీ ఫర్ ఎన్ ఆఫరింగ్ యాజ్ సచ్.
0: కనుక ఈ దేహమైనటువంటి అణుశక్తిని పదార్థముల యొక్క శక్తి చేత దీన్ని పవిత్రము గావించి తద్వారా కూడాను అమిత ఆయుష్ను కూడాను అభివృద్ధి గావిస్తుంది.
1: సో దాట్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఈస్ కన్వర్ట్ ఇన్ ద మ్యాటర్ అండ్ దట్స్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ సో టు ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్.
0: వినాయకుడికి కేవలము ఒక విధమైనటువంటి తెలివితేటలు చాలా గొప్పవి.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: వినాయకుని చూస్తే చాలా మంది చాలా ఆనందిస్తుంటారు.
1: మెనీ ఫీల్ వెరీ హ్యాపీ.
0: ఆ రూపమే చిత్ర విచిత్రమైనటువంటిదిగా కనిపిస్తుంది.
1: ద ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్ అండ్ మిస్టీరియస్.
0: పెద్ద బొజ్జ,
1: వెరీ బిగ్ స్టమక్,
0: చక్కని తొండము
1: అండ్ వెరీ గుడ్ ట్రంక్,
0: కళ్ళు కావించేటువంటి ఒక కన్నులు
1: అండ్ ద ఐస్ అట్రాక్టివ్,
0: మంచి చెవులు
1: అండ్ వెరీ గుడ్ ఇయర్స్.
0: ఇవంతా కూడా ప్రపోర్షన్ చూస్తే ఏమి విరుద్ధంగా కనిపించదు.
1: ద ప్రపోర్షన్ డజంట్ సీమ్ ఎనీథింగ్ కాంట్రడిక్టరీ, నాన్ ప్రపోర్షన్.
0: అయితే దీనిని ఎందుకోసం ఈ యొక్క ఏనుగును శిరస్సును ఉంచారు?
1: వై హాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్?
0: అనగా మన యొక్క గజమునకు తెలివితేటలు చాలా గొప్పవి.
1: ఎలిఫెంట్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: మృగముల్లో చాలా పెద్ద శరీరం కలిగినటువంటిది.
1: Of all the beasts, the elephant is mighty.
0: ఏ మృగం కూడాను ఈ ఎలిఫెంట్ శరీరం అంత శరీరము ఎక్కడా లేవు.
1: No animal has got that much of body as that of an elephant.
0: కానీ మృగరాజు అయినటువంటి సింహము యొక్క పాదములు కూడాను ఎనుగు పాదంతో తొక్కి కప్పివేస్తుంది.
1: Yes, in the mighty lion also can be trampled under the feet of a lion.
0: ఎక్కడైనా అడవులు యందు సింహము సంచరించిందంటే
1: and lion moves about any form.
0: వాటి పాదముల గుర్తును పురస్కరించుకొని దాన్ని వేటవాళ్ళు బయలుదేరుతుంటారు.
1: The hunters will follow the footprints of the lion.
0: కానీ ఆ పాదముల పైన ఏనుగు నడిచిందంటే ఆ పాదములు పూర్తి మూసివేస్తుంది.
1: When once the elephant starts moving in the direction, the footprints
0: are covered. మృగరాజు పాద ప్రింట్ను కూడా మూసివేసేటువంటి ఒక పాద ప్రింట్ ఎలిఫెంట్ ఉంటుండాలి.
1: The footprints of an elephant will cover the footprints of a lion also.
0: దాని తెలివితేటలు మరొక మృగములకు లేవు.
1: The intelligence of an elephant no one, no other animal has.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మానవులకందరికీ మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క గజము.
1: ఇట్స్ ఎన్ ఎలిఫెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ గైడ్ టు మ్యాన్.
0: అడవుల్లో ఎవరు సంచరించవలనన్నా కూడాను
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు మూవ్ అబౌట్
0: ఈ పొదల మధ్య ఈ చెట్ల మధ్య ఎవరు కూడాను సులభంగా సంచరించలేరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఈజ్ ఎనఫ్ టు మూవ్ అబౌట్ ఇన్ ఎ థిక్ డెన్స్ ఫారెస్ట్.
0: ఎలిఫెంట్ ఆ గజము ప్రయాణం చేస్తున్నట్టే అక్కడంతా ఒక దారి ఏర్పడిపోతుంది.
1: ఇట్స్ ఎలిఫెంట్ దట్ గోస్ ఫస్ట్ మేకింగ్ ఎ వే ఫర్ మ్యాన్ టు ఫాలో.
0: అప్పుడు ఏ మనిషి అయినా కూడా సులభంగా దారి చేసుకుని పోవచ్చు.
1: ఎనీవన్ కెన్ ఫాలో దట్ ట్రాక్.
0: కాబట్టి జీవితారణ్యం లోపల అనేక విధమైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఉండేటువంటి పొదలు ఉన్నటువంటి ఒక అరణ్యం నందు కూడాను ఈ ఎలిఫెంట్ అనగా తెలివితేటలు ముందుగా బయలుదేరితే ఎంతైనా సులభంగా మనం ప్రయాణం చేయవచ్చు.
1: ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్, లాసెస్ అండ్ పెయిన్ విత్ ఆల్ ది ఇంటెలిజెన్స్ వి షుడ్ స్టార్ట్ ట్రేడింగ్ అలాంగ్.
0: ఈ గజం యొక్క శిరస్సును ధరించినటువంటి వాడు కాబట్టి గణపతికి ఒక విధమైన తెలివితేటలు ఎక్కువ అన్నారు.
1: బికాస్ గణపతి హాస్ ది హెడ్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: దీనిని ఒకనాడు తల్లి తండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు చేరి ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు.
1: ఫాదర్ అండ్ మదర్ పార్వతీ పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్
0: ఇరువురు కుమారులను కూడా సమీపించి నాయనారా మీరు ఒక్కతూరి ఈ విశ్వాన్ని ప్రదర్శన చేసి రండి, ఎవరు ముందు వస్తారో చూద్దామన్నారు.
1: They called both of the sons and wanted them to go around the earth and want to decide who will stand first.
0: ఈ రెండో మొదటి వాడు ఎక్కడా పోలేదు గణపతి.
1: గణపతి ఎల్డెస్ట్ డింట్ గో ఎనీవేర్.
0: రెండో కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు తన నెమలిని ఎక్కాడు, సంచరించాడు ప్రయాణం.
1: ద సెకండ్ సన్ సుబ్రహ్మణ్య స్టార్టెడ్ మూవింగ్ ఆన్ హిస్ చారియట్ పీకాక్.
0: చాలా శ్రమపడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు.
1: హిస్ ట్రైన్డ్ అండ్ ఎగ్జిట్
0: ఈ తెలివితేటలను పరీక్షించాలని ప్రయత్నం చేశారు.
1: ఫాదర్ అండ్ మదర్ పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు నో ది ఇంటెలిజెన్స్ ఆఫ్
0: ఇరువురు కుమారులు కూడా సమీపించి, నాయనారా

0: ఆన్ హిస్ చారియట్ పీక్
1: చాలా శ్రమపడి ప్రపంచాన్ని చుట్టుకొని చాలా దినములకు వచ్చాడు.
0: హీ స్ట్రెయిన్డ్ అండ్ ఎగ్జర్టెడ్ వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ రిటర్న్డ్.
1: సుబ్రహ్మణ్యుడు కొంచెం దూరంలో వస్తున్నాడని తెలిసి తక్షణమే లేచాడు. గణపతి తల్లిదండ్రులను చుట్టాడు, కూర్చున్నాడు.
0: వాచింగ్ దట్ సుబ్రహ్మణ్య ఇస్ ఫాస్ట్ అప్రోచింగ్, గణపతి గాట్ అప్, వెంట్ రౌండ్ ద పేరెంట్స్ అండ్ స్టూడ్ దేర్.
1: తల్లి ఆశ్చర్యపడింది.
0: మదర్ వాస్ సర్ప్రైజ్డ్.
1: గణపతి శ్రమపడి చుట్టి వచ్చినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు.
0: సుబ్రహ్మణ్య వెంట్ రౌండ్ ద హోల్ ఎర్త్.
1: ఎక్కడ కూడా కాలు కదపలేదు.
0: You haven't put a step forward.
1: పొట్ట కదలలేదు.
0: Your stomach didn't move.
1: కడప దాటలేదు.
0: You didn't move.
1: కాసు ఖర్చు కాలేదు.
0: You didn't spend any money.
1: నీ ఎట్ట జయించిన వాడు అవుతావు అని ప్రశ్నించింది.
0: How can you win? How can I call you a victor?
1: తల్లి,
0: మదర్,
1: ఈ జగత్తంతా ఇక్కడను జగత్ యొక్క సత్యము శక్తి పాణువు అనగా పరాత్మము ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ జగత్తు.
0: This world is a combination of matter and energy.
1: తల్లిదండ్రుల యొక్క ఏకత్వమే ఈ యొక్క జగత్తు.
0: ఇట్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ది మదర్ అండ్ ఫాదర్.
1: ఇలాంటి మీ ఇద్దరిని నేను ప్రదర్శన చేసినప్పుడు జగత్తునంతా ప్రదర్శన చేసిన వాడిని అవుతాను.
0: ఇఫ్ ఐ సర్కంబులేట్ రౌండ్ యూ, ఇట్ అమౌంట్స్ టు సర్కంబులేటింగ్.
1: ఎక్కడికి పోయినప్పటికీ మీరు తప్ప మరొకటి లేరు.
0: ఎనీవేర్ ఐ ఫైండ్ యూ ఓన్లీ నన్ ఎల్స్.
1: సర్వత పాణిపాదం త సర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ పోయినప్పటికీ మీరే ఉంటుండేది.
0: వేర్ ఎవర్ ఐ వి సీ వి ఫైండ్ యూ దేర్.
1: అటువంటి సర్వవ్యాపకులైనటువంటి మిమ్మల్ని ప్రదర్శన చేయటమే విశ్వాన్ని ప్రదర్శన
0: చేసినట్టు.
1: ఈ మాట వినగానే ఈశ్వరునికి చాలా ఆశ్చర్యం వేసింది.
0: ఈశ్వర వాస్ వెరీ
1: సర్ప్రైజ్డ్. చాలా తెలివితేటలు గలవాడు ఉన్నాడు.
0: ది సన్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఉన్నారు.
0: హీ హాస్ నోన్ ది ట్రూత్.
1: అప్పుడు తాను చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: వినాయక,
0: వినాయక,
1: సర్వులకు ఆదర్శాన్ని నిరూపించేటువంటి కుమారుడు నీవు.
0: You are the son who will be an ideal to everybody.
1: నాకంటే ముందుగా కూడా నిన్ను పూజించురుగాక ఈ లోకులు.
0: Let this world worship you before they worship me.
1: నాకు కూడా ఇంత తెలివితేటలు లేదు.
0: I am not that intelligent enough as you are.
1: కేవలం తల్లినిండా జడలు ఉంటున్నాయి కానీ తెలివితేటలు తక్కువగా ఉంటున్నాయి.
0: We are here as parents, but we are not that intelligent enough as you.
1: తన యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: Then he went on speaking of his own.

0: చేతి చిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
1: All the four locks and the moon over there.
0: నల్లని రెడువంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ.
1: The dark neck and also holding the snake.
0: నడుమున చుట్టిన నాగ చర్మముతోడ మైనిండనదు భస్మముతోడ.
1: With the skin of a snake and with all the ash covering the body.
0: కుదురుదీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తాంబూల రాగాధరంబుతోడ.
1: With the vermilion smeared in the forehead.
0: తలహేమమయ వజ్ర తాటంకములతోడ వీక్షాస్త్రవద్దయా వృష్టితోడ.
1: With all compassionate looks.
0: నల్ల గొలువలు దునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ. ఇలాంటి దేహాన్ని ధరించినటువంటి నేను కూడాను ఇంత తెలివితేటలు కలిగినటువంటి వాడు కాదు.
1: అన్ని ఉంటున్నాయి కానీ
0: తెలివితేట నీ అందే ఉంటున్నాయి.
1: విత్ ఆల్ ది బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద బాడీ ఐఎమ్ నాట్ దట్ ఇంటెలిజెంట్ యాజ్ యూ.
0: కనుక శివ పూజ కంటే ముందుగా కూడాను గణపతి పూజ ముందు చేతుడుగాక.
1: బిఫోర్ పీపుల్ స్టార్ట్ వర్షిపింగ్ శివ దే వర్షిప్.
0: ఈ వరాన్ని నేను ప్రీతితో అందించినటువంటిది అన్నాడు.
1: దిస్ ద బోన్ ఐ కన్ఫై గ్రాంట్ యూ.
0: అట్టి కుమారులకు ఇట్టి తనకంటే అధికమైనటువంటి ఒక స్థానాన్ని అందించినటువంటి తండ్రి ఈశ్వరుడు.
1: ఈశ్వర గేవ్ సన్ ఏ హైయర్ పొజిషన్ దాన్ హిస్ ఓన్.
0: కనుక గణపతి అనగా సామాన్య తత్వం కాదు.
1: సో గణపతి నేచర్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: సమస్త శక్తులతో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ.
0: సమస్త తెలివితో కూడినటువంటి స్వరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఎంటైర్ ఇంటెలిజెన్స్.
0: సరస్వతి తన యొక్క పొట్టలోని చేరి ఉంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నాలెడ్జ్ విజ్డమ్ ఇస్ కంటైన్డ్ విదిన్ ది స్టమక్.
0: ఆయన చేరినటువంటి దాన్ని ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క మార్పు రావడానికి వీలు ఉండదు.
1: వెర్ ఎవర్ హీ ఈస్ దేర్ కెన్ నాట్ బి ఎనీ చేంజ్.
0: అలాంటి గణపతి యొక్క స్థానము సకలేశ్వర్య స్వరూపమైనటువంటి స్థానము.
1: గణపతి సింబలైజెస్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: ఇంతే కాక
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఏ కార్యములకు ప్రారంభం చేసినప్పటికీ ఏ కార్యములకు ముందు పోయినప్పటికీ అవిఘ్నము, విఘ్నములే కలుగవు.
1: బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ టాస్క్ ఆర్ ఎనీ వర్క్ when we pray to Ganapati, we don't have any problems.

0: శ్రీమంతులు, ధనవంతులు, విద్యావంతులు, గుణవంతులు, ఇలాంటి వారందరూ కూడా గణపతిని పూజ చేస్తుంటారు.
1: Many rich people, educated people, men of character worship Ganapati today.
0: విద్యార్థులందరూ కూడా ఈ సరస్వతి అనుగ్రహానికి పాత్రలు కావాలని, విద్యలో ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలగకుండా సాధించాలని తమ పుస్తకాలంతా కూడా వినాయకుని ముందు పెట్టి పూజిస్తుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి, ఆల్ స్టూడెంట్స్ కీప్ దేర్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక వర్షిప్, సో దాట్ దే విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ప్రాసెస్.
0: మన భారతదేశమునకే ఈ సరస్వతి యొక్క పేరును ఇమిచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ఆఫ్ సరస్వతి, ది గాడెస్ ఆఫ్
0: భరత, అంటే కేవలం రాముని యొక్క తమ్ముడి పేరు భరతుడు, అతని పేరే ఈ రాజ్యమునకు పెట్టారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
1: వై థింక్ దిస్ ఇస్ భారత్ నేమ్డ్ ఆఫ్టర్ భరత ద బ్రదర్ ఆఫ్ రామ.
0: ఎవరి పేరు కాదు.
1: It's not the name of anybody.
0: దైవం పేరే.
1: It's the name of God.
0: ఎవరికైనా ఒక పేరు పెట్టాలంటే ఆ పేరుకు ముందు ఈ పేరు ఉండాలి కదా ఎవరిదైనా ఒకటి.
1: If anyone is to be named, that name must be in existence before.
0: కానీ ఇది ఎవరికి పెట్టనటువంటి పేరు.
1: It's not the name given to anyone before.
0: ఏ విధంగా?
1: How?
0: సరస్వతి.
1: సరస్వతి.
0: నమస్తుభ్యం.
1: నమస్తుభ్యం.
0: వరదే.
1: వరదే.
0: కామరూపిణి.
1: కామరూపిణి.
0: విద్యారంభం. కరిష్యామి. చిద్దిర్భవతు. వతుమేషద. పద్మపత్ర. విశాలాక్షి. పద్మకేశర వర్ణని. నిత్యం పద్మ. లయం పద్మ. సామం పాతు. సరస్వతి. భగవతి. భారతి పూర్ణేంది బింబానన అన్నారు. భారతి పూర్ణేంది బింబానన, ఈ యొక్క పేరు సరస్వతి పేరే. భారతి.
1: భారతి ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ నాట్ ద బ్రదర్ ఆఫ్ రామ. భారతి పూర్ణేందు బింబానన
0: అనగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం యొక్క పేరే ఈ భారతి.
1: భారతి నేమ్ స్పీక్స్ ఆఫ్ ద టోటాలిటీ.
0: ఎవరైనా గానం చేయాలంటే శృతి, తాళము, రాగము ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ టు సింగ్, దేర్ నీడ్స్ టు బి ఎ ట్యూన్ ఇన్ ద బీట్.
0: భారతి.
1: భారతి.
0: బానగా
1: భా మీన్
0: కేవలం భాగ్యంతో కూడినటువంటిది కాదు, భావంతో కూడినటువంటిది.
1: నాట్ ది వన్ ఇస్ ద వన్ ఆఫ్ ఫీలింగ్ ద భావము.
0: రానగా ఆ భావము రాగముతో చేరినటువంటిది.
1: బాధ భావ ద ఫీలింగ్ ఇస్
0: ఆ రాగము తాళములకు తప్పుకోనటువంటిది.
1: అండ్ ఇట్ విల్ బి ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు ద బీట్.
0: కనుకనే భావ రాగ తాళములతో కూడినటువంటిది కనుకనే భారతి అని పేరు పెట్టారు.
1: ఇట్స్ కాల్డ్ భారతి బికాస్ దేర్ ఇస్ ద ఫీలింగ్ అండ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా ఒక పాటలు పాడాలంటే, లేక గాన సభ జరపాలనుకుంటే, ఒక సంగీతం ప్రారంభించాలనుకుంటే మొట్టమొదటి గణపతిని ప్రారంభిస్తారు.
1: సో ఇన్ ఎనీ మ్యూజికల్ కాన్సర్ట్ ఇఫ్ ఎనీవన్ వాంట్ స్టార్ట్ సింగింగ్ దే ప్రే టు
0: గణపతి. గణపతిం భజేహం వాతాపి.
1: దే ప్రే టు గణపతి ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: మొట్టమొదటి వాతాపి.
1: ఫస్ట్ వాతాపి
0: అనగా గణపతిని పూజించే సర్వ విధమైనటువంటి యొక్క శక్తులను వారు అభివృద్ధి పొందుతారు.
1: They worship Ganapati first so that they'll be powerful thereafter.
0: కనుక గణపతి అనగా కేవలము ఒక విధమైనటువంటి ఒక కార్యములకు, ఒక విధమైన కర్మలకు, ఒక విధమైన శుభములకు, దీనికి మాత్రమే కాదు శుభాశుభములకు కూడాను, రెండింటి కూడాను గణపతి దీనికి పతి.
1: Ganapati is not merely master of all actions and auspiciousness, but he is master of both auspiciousness and inauspiciousness.
0: అతనికి శుభమే.
1: It may look like inauspicious.
0: శుభములు జరగని అతనికి శుభమే.
1: Auspicious uniform to everybody.
0: సర్వులకుడును శుభమును అందించేటువంటి వాడు గణపతి.
1: గణపతి కన్ఫర్స్ దిస్ ఆస్పిషియస్ థింగ్.
0: సకులకుడును సర్వైశ్వర్యములు కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి హు కన్ఫర్స్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఆన్ ఎవ్రీబడి.
0: బుద్ధి విజ్ఞానములు కలిగించేటువంటి వాడు గణపతి.
1: గణపతి గివ్స్ యు దట్ కైండ్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ విజ్డమ్.
0: పెంచేటువంటి వాడు గణపతి.
1: హి హెల్ప్స్ యు టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే విద్యార్థులకు ఏ విధమైనటువంటి మొట్టమొదటి ఉండాలంటే,
1: వాట్ ఇస్ టు బి హ్యాడ్,
0: సద్గుణములు,
1: వర్చ్యూస్,
0: సద్బుద్ధి,
1: గుడ్
0: సత్యనిరతి, భక్తి,
1: డివోషన్,
0: క్రమశిక్ష,
1: డిసిప్లిన్,
0: కర్తవ్య పాలనములు,
1: డ్యూటీ.
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ దట్ టీచర్స్ ఆల్ దీస్ సిక్స్.
0: అట్టి విద్యను నేర్పేటువంటి వాడే గణపతి.
1: గణపతి టీచర్స్ దీస్ సిక్స్ ప్రిన్సిపల్స్.
0: దుర్విద్యను నేర్పేటువంటి వాడు కాదు.
1: ఈ డజన్ టీచ్ ఎనీథింగ్. దురభ్యాసము
0: నేర్పేటువంటి వాడు కాదు.
1: ఈ డజన్ టీచ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్.
0: కనుకనే సర్వులకును పతి అయినటువంటి వాడు గణపతి.
1: సో గణపతి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: అన్నింటికీ పతి అయినటువంటి వాడే గణపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఇలాంటి గణపతి దినము మనము గణపతిని ఏ విధంగా ప్రార్థన చేయాలి?
1: హౌ షుడ్ వి ప్రే టు గణపతి?
0: ఓ భగవంతుడా, నాకు ఈ కార్యం ఆ కార్యం రెండు కావాలని చెప్పిన కాదు. ఏ కార్యము వద్దు, నీవే నాకు కావాలి.
1: వి షుడ్ నాట్ ప్రే ఓ గాడ్ ఐ వాంట్ యువర్ హెల్ప్ ఫర్ దిస్ అండ్ దట్.
0: గణపతి మన స్వాధీనుడైపోతే సర్వములకు మనమే పతులైపోతాం.
1: వెన్ వన్స్ యువర్ గణపతి విత్ యూ, యూ బికమ్ మాస్టర్ ఆఫ్ ఆల్.
0: బంగారం మన చేతిలో ఉంటుంటే రకవారు నగలు చేయించుకోవచ్చు.
1: ద మూమెంట్ యూ హ్యావ్ ద గోల్డ్ విత్ యూ, యూ కెన్
0: హ్యావ్ ఆభరణములైనా చేయించుకోవచ్చు.
1: ఎనీ నంబర్ ఆఫ్ జ్యూవెల్స్ యూ కెన్.
0: కాబట్టి గణపతి సువర్ణం వంటి వాడు.
1: సో Ganapati is gold.
0: మన యొక్క భావములు కోరికలు ఇవన్నీ కూడాను కేవలము కొన్ని ఆభరణములు వంటివి.
1: The feelings and the desires are like jewels.
0: కనుక మనం గణపతిని ఏదో నాకు ఈ చదువు కావాలి, ఇందులో పాస్ కావాలి, ఈ ఉద్యోగం చిక్కాలి, ఇలాంటి కోరికలు మనం కోరకూడదు.
1: సో వీ డోంట్ ఆస్క్ ఫర్ ఎడ్యుకేషన్ ఆర్ ఏ జాబ్ దాట్ అండ్ దిస్.
0: విఘ్నేశ్వర,
1: ఓ విఘ్నేశ్వర,
0: నా కార్యములకు ఎట్టి విఘ్నములు కలగకుండా చూసుకోవాలి.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టకల్స్ ఆర్ ప్రాబ్లమ్స్ టు ఆల్ ద టాస్క్స్
0: ఐ అండర్టేక్. దీని నిమిత్తమే నేను నిన్ను పూజిస్తున్నాను అన్నాడు.
1: ఫర్ దిస్ పర్పస్ ఐ ప్రే టు యు.
0: ఈనాడు
1: టుడే
0: గణపతి యొక్క తత్వము ఎవరు సరిగా అర్థం చేసుకోవటం లేదు.
1: ద నేచర్ ఆఫ్ గణపతి ఇస్ నాట్ క్లియర్
0: అండర్స్టాండ్. కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క స్వరూపాన్ని మాత్రమే అర్థం చేసుకుని
1: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్ ఓన్లీ.
0: ప్రాకృతమైనటువంటి పదములకు మాత్రమే అర్థములు బోధించుకుంటూ
1: దే ఓన్లీ గివ్ ఎక్స్టర్నల్ ఔటర్ ఇంటర్ప్రిటేషన్.
0: కాలమును వ్యర్థం చేస్తున్నారు కానీ
1: దస్ వేస్ట్ టైం.
0: అంతర్భావమును గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైనటువంటి శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ.
1: దే ఆర్ వెరీ ఫ్యూ who remain in peace after understanding the inner significance.
0: ఏ దైవమునకు కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు. రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగ చేసుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నాం.
1: We celebrate the birthday of Rama, celebrate it all festivity and
0: Ramulu ante evaru aakaram maatrame kaadu,
1: not merely the form.
0: Atani pavitramainatundi gunamule manaku aadharamu.
1: The sacred qualities are similar.
0: Rama bhaktulu kavalanukunte Rama gunamulu manam nadchukovali.
1: If you want to be a devotee of Rama, have those qualities.
0: కృష్ణ భక్తులు కావాలంటే కృష్ణుని వలె నిరంతరము ఆనందంగా నవ్వుతూ ఉండాలి.
1: If you want to be devotee of Krishna, you should smile, you should be blissful.
0: Sai bhaktulu kavalante nirantaramu premamayuluga maarali.
1: If you want to be devotee of Sai, you should be full of love all the time.
0: Andarni preminchali.
1: You love all.
0: Evvarni preminchukunda undakoodadu.
1: You should never hate anybody.
0: Aithe okkoka paryayamu preminchakunda undinattuga kanipistundi.
1: At times it appears as though we are loving. ఇది
0: బాహ్యమైనటువంటి ప్రాకృతికానికి నిజంగా ప్రేమ లోపల ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఎక్స్టర్నల్ అపియరెన్స్ బట్ ఇన్నర్ దేర్ ఇస్ లవ్.
0: మట్టిలో పుట్టినటువంటి కుండలు ఎన్ని రకములుగా చేసినా అవి మట్టే.
1: పాట్స్ అండ్ స్లేట్స్ మే వేరీ బట్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ ఎర్త్ మడ్ ఓన్లీ క్లే.
0: కనుక బంగారుతో చేసినటువంటి నగలు ఎక్కడ చూసినా బంగారే.
1: ఆల్ ద జ్యూవెల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: ఈ విధమైనటువంటి భావాన్ని మనము హృదయంలో చిత్రించుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వీ షుడ్ గెట్ ఇంప్రింటెడ్
0: పరిపూర్ణంగా విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ టోటల్ ఫెయిత్.
0: కనుక గణపతి తత్వము చాలా గొప్ప అర్థంతో కూడినటువంటిది.
1: సో నేచర్ ఆఫ్ గణపతి ఇస్ మైటీ వన్, ద లార్డ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అతని రూపమే చాలా విచిత్రంగా ఉండేటువంటిది.
1: ద ఫామ్ ఇట్సెల్ఫ్ ఇస్ వండర్ఫుల్.
0: కనుక నేను చెప్పాడు భాగవతంలో,
1: ఇన్ భాగవతం
0: వ్యాసుడు చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు
1: సీక్రెట్ ఆల్ వరల్డ్
0: వజ్రాల విత్తంబులు సన్మిత్రంబులు ముని జన వన పౌత్రములు విష్ణుదేవు
1: చారిత్రములు
0: అన్ని చాలా విచిత్రమైనటువంటివి.
1: అండ్ ఆల్ దట్ ఇస్ రిలేటెడ్ టు గాడ్ ఇస్ మిస్టీరియస్ ఇన్కాంప్రిహెన్సిబుల్.
0: తన చరిత్రలంతా ఇమిడి ఉంటున్నాయి.
1: దేర్ లైస్ ది ఎంటైర్ డివినిటీ.
0: ఏ ఒక్క పదము కాని ఏ ఒక్క అడుగు కాని అర్థరహితమైనటువంటిది ఎక్కడ ఉండదు.
1: There's no word without a meaning.
0: భగవంతుడు ఏది చెప్పినప్పటికీ అది అర్థరహితమైనటువంటిది.
1: Whatever God says is highly meaningful.
0: అర్థసహితమైనటువంటిది.
1: It's fully meaningful.
0: పవిత్రమైనటువంటి ఒక అర్థం కలిగినటువంటిది.
1: It has got sacred meaning.
0: కానీ ఏదో ఎవరో పోతుంటే కాచుకోండు అన్నాడు స్వామి.
1: స్వామి సెడ్ వెన్ వన్
0: వెయిట్ వెయిట్ వెయిట్ అన్నాడు.
1: స్వామి సెడ్ వెయిట్ వెయిట్.
0: కానీ ఆ వెయిట్ చేయడానికి అతనికి ఓపిక లేక తిరిగి టికెట్ తీసుకున్నాడు, వెళ్లిపోయాడు.
1: He was not patient enough to wait, but he purchased the ticket and left.
0: కానీ అక్కడికి పోయాడు, నెలల కొద్ది వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్ ఫర్ మంత్స్.
0: ఆ వెయిట్ ఇక్కడ చేయలేదు.
1: హి హాస్ నాట్ వెయిటెడ్ హియర్.
0: అక్కడ పోయినాడు, వెయిట్ చేశాడు.
1: హి హాడ్ టు వెయిట్ దేర్.
0: అక్కడ ఎంత వెయిట్ చేసినా కానీ ఫలించలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్
0: తిరిగి వచ్చాడు.
1: హి వాస్ నాట్ సక్సెస్ఫుల్. హి రిటర్న్
0: తిరిగి వచ్చాడు.
1: హి రిటర్న్ అగైన్.
0: అయ్యా నేను వద్దంటే ఎందుకు వెళ్ళావు అన్నాను.
1: భగవాన్ సెడ్ వై డిడ్ యు గో.
0: ప్రతి దాని ఎందుకు ఒక అంతరార్థం కూడా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఎవ్రీథింగ్ హి సేస్.
0: కానీ కొంతమంది వెర్రిగా దాన్ని పాటిస్తుంటారు.
1: సమ్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ ఎ ఫూలిష్ వే.
0: ఇప్పుడు కొంతమంది అంతా కూర్చొని ఉంటారు.
1: సమ్ ఆర్ సీటెడ్ హియర్.
0: నేను మధ్యలో వెళుతుంటాను.
1: భగవాన్ గోస్ ఇన్ ద మిడ్.
0: వాడు ఏదో అడుగుతుంటారు, స్వామి స్వామి స్వామి నాకు అది కావాలి ఇది కావాలని.
1: దే గో ఆన్ ఆస్కింగ్ స్వామి ఐ వాంట్ దిస్ ఐ వాంట్ దట్.
0: వెయిట్ వెయిట్ సిట్ డౌన్ అంటారు.
1: భగవాన్ సేస్ వెయిట్ వెయిట్ సిట్ డౌన్.
0: వాళ్ళు అనుకుంటారు నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేయలేమో అనుకుని అందరు పోయినా కానీ తాను కూర్చొని ఉంటాడు.
1: దే థింగ్ భగవాన్ సెడ్ వెయిట్. దే మీన్ లిటరల్ మీనింగ్ దే కంటిన్యూ టు వెయిట్.
0: నేను సహజంగా కూర్చో కూర్చో లేచినప్పుడు కూర్చో అంటుంటాను.
1: వెన్ దే గెట్ అప్ స్వామి ఆస్క్ యు టు సిట్ డౌన్.
0: wait, don't haste అని చెప్పి
1: wait, don't be hasty, he says.
0: తొందర పడద్దు, కొంచెం కాచుకొని ఉండు అని అంటాను.
1: Don't be in haste, wait.
0: ఆ అర్థాన్ని వాళ్ళు ఇంకొక రకంగా తీసుకుని అందరూ పోయినప్పటికీ వాళ్ళు కూర్చొని ఉంటారు.
1: They go by the literal meaning, even after everybody leaves, they still remain.
0: అయ్యా నీవు లేమని అంటే లేదు స్వామి కూర్చోమన్నాడు.
1: If other volunteers say, get up,
0: please.
1: It is a foolish interpretation.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి.
1: We should have to understand basing on the position of the
0: దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని కూడా పురస్కరించుకోవాలి.
1: We have to take the consideration the time and the position.
0: ఆస్తికులందరూ కూడా ఈ వినాయకుని అనేక రకములుగా పూజిస్తుంటారు.
1: Most of the thieves worship వినాయక.
0: ఆస్తికులు ఏ విధంగా పూజిస్తుంటారు?
1: How does a thief worship?
0: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపచాంతయే అని పూజిస్తారు. శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలు ధరించిన వాడు విఘ్నేశ్వరుడు.
1: శుక్లాంబరధరం మీన్స్ ద వన్ హూ హాస్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: విష్ణు సర్వత్రా ఎక్కడ చూసినా కనిపించేటువంటి వాడిని.
1: విష్ణు ద వన్ సీన్ ఎవ్రీవేర్.
0: చతుర్భుజం నాలుగు పాదములు ఉంటున్నాయి.
1: అండ్ హి హాస్ గాట్ ఫోర్ లింబ్స్.
0: ప్రసన్న వదనం.
1: సో కామ్.
0: ఆ ముఖం చూస్తే చాలా ప్రసన్నంగా ఉంటుంటారు.
1: ద ఫేస్ ఇస్ వెరీ కామ్.
0: అటువంటి రీతిగా భక్తులు పూజిస్తుంటే దీనిని నాస్తికులు ఇంకొక అర్థంగా తీసుకుంటారు.
1: ఎథీస్ట్ టేక్స్ అనదర్ ఇంటర్ప్రిటేషన్.
0: శుక్లాంబరధరం విష్ణు. శుక్లాంబరధరం విష్ణు తెల్లని వస్త్రాలు మోసేది గాడిది.
1: ఇట్ ఇస్ ది డాంకీ దట్ కేర్స్ దట్ క్యారీస్ వైట్ క్లోత్స్.
0: చూసారా గాడిది.
1: ఇట్ ఇస్ ది డాంకీ.
0: శుక్లాంబరధరం విష్ణు ఎక్కడ చూసినా కనిపించేటువంటిది గాడిది. వాడు కట్టేడు దాన్ని.
1: డాంకీస్ ఆర్ సీన్ ఎవ్రీవేర్.
0: శశివర్ణం బూడిద రంగు గాడిదే.
1: శశివర్ణం యాష్ కలర్ ఇస్ ఓన్లీ డాంకీ.
0: కానీ వినాయకుడు శశివర్ణం అనగా మంచి బూడిద రంగు ఉండేటువంటి వాడు.
1: వినాయక ఇస్ ఆఫ్ దట్ కాంప్లెక్షన్.
0: ఆ బూడిదని గాడిదికి పోల్చుకున్నారు.
1: అండ్ హి కంపేర్ టు దట్ అవే డాంకీ.
0: చతుర్భుజం నాలుగు పాదములు లేదు గాడిదే.
1: చతుర్భుజం ఫోర్ లెగ్డ్ వన్ డాంకీ.
0: ప్రసన్న వదనం ఎప్పుడు తిన్నా దానికి ఆకలైనా అన్నం తిన్నా ఏ తిన్నా కానీ ఎప్పుడు ప్రసన్న వదనంతో ఉంటుంటారు.
1: డాంకీ హ్యాస్ ది సేమ్ ఫేస్ వెదర్ ఇట్ ఇస్ హంగ్రీ ఆర్ నాట్.
0: కాబట్టి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయాన్ని గాడిదకు పోల్చుకున్నారు వాళ్ళు.
1: ది ఎథీస్ హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాంకీ.
0: కానీ వీళ్ళు డాంకీస్ కనుకనే దానికి డాంకీస్
1: పోల్చుకున్నారు.
0: వారి భావం పురస్కరించుకునే వారు పోస్తుంటున్నారు.
1: As these fellows are donkeys, they gave donkey interpretations.
0: ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాన్ని తీసుకుని ఆ అర్థాన్ని అనర్థాలుగా పెంచి అనర్థాల్లో నానార్థాలుగా పెంచి నానార్థంలో యథార్థాన్ని వదిలిపెట్టి అనర్థాన్ని మాత్రమే తీసుకుంటారు.
1: They go by distortions, they go by different meanings, forget the inner significance and the reality.
0: కనుక అనర్థాలు తీసుకుని అవస్థలు పడేటువంటి వారు కొందరు.
1: We should not go by wrong interpretations.
0: పవిత్రాన్ని తీసుకుని ఆనందించేటువంటి వాడు కొందరు.
1: Some people take sacred.
0: అదే విధంగానే భగవత్ యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అనుస్వరూపుడే భగవంతుడు.
1: డివైన్ పవర్ ఇన్ రియాలిటీ ఇస్ ది అటామిక్ పవర్.
0: గోపికలు కూడా ఆనాడు చెప్పారు.
1: గోపికస్ ఆల్సో సెడ్
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయమ్మున నెడబాయికుందువట. అణువురేణు దృఢకాష్టము మొదలు అఖండ రూపుడమై విరజుతువట. నిను గను గొన్నగల్లమా కృష్ణ నిను గను గొన్నగల్లమా.
1: You are smaller than an atom, bigger than the biggest. You are always in the company of the 84 lakhs of the species. Right from the womb of the mighty one, you are always in the infinite form.
0: Yavaravaru, yavaravaru, vaara shakti samarthyanni tagnattuga anusaristhu, aacharistu, artham chesukuntu vastuntaru.
1: Each one started understanding and practicing in the way they understand.
0: Kaani Ganapati vishayamlo maatramu, aastikulu kaani, naastikulu kaani, scientistu kaani, saintu kaani, andarikulu okke bhavame.
1: But in respect of Ganapati, whether a scientist or a theist,
0: sarvatra ఆది శక్తి ఉంటుండాది, అణుశక్తి ఉంటుండాది.
1: దేర్ ఇస్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ అణుశక్తి లేకుండా ఏ పదార్థము జగత్తులో ఉద్భవించడానికి వీల్లేదు.
1: వితౌట్ దిస్ అటామిక్ పవర్ దేర్ కెన్ నాట్ బి ఎనీథింగ్.
0: ఇదంతా ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: ఇది మూలాధారమైనటువంటి శక్తి దైవత్వమే.
1: ద ప్రైమల్ బేసిస్ ఫర్ ఆల్ దిస్ ఇస్ డివినిటీ.
0: కనుకనే రామభద్రుడు చెప్పాడు.
1: రామభద్ర సే
0: అనగా భద్రాచలం లోపల రామదాసు రాముని పోల్చుకుంటూ రాముని ప్రార్థించుకుంటూ చెప్పాడు.
1: ఇన్ దట్ సెంటర్ ఆఫ్ భద్రాచలం రామదాసు
0: రామమయం. ఈ జగమంతా రామమయం.
1: రామదాసు సెడ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ రామచంద్ర. ఎక్కడ
0: చూసినా రామమయమే.
1: ఎవ్రీవేర్ యు ఫైండ్ రామ.
0: రాములు లేనిటువంటి స్థానం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: అణువు లేనిటువంటి స్థలం లేదే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో.
0: కాబట్టి సర్వత్ర అణుశక్తి ఉంటుండాలి, సర్వత్ర రామశక్తి ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ అటామిక్ పవర్, ద పవర్ ఆఫ్ రామ.
0: అయితే ఆ రామశక్తిని తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి?
1: హౌ టు నో ద పవర్ ఆఫ్ రామ్?
0: జ్యోతిర్మయ స్వరూపుడు
1: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: చూసారా ఇంత జ్యోతిర్మయ స్వరూపుణ్ణి ఏ రీతిగా జ్యోతిర్మెలుగుతుంది?
1: ఇట్స్ ఆల్ ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్. హౌ డు యు నో దాట్?
0: రామదాస్ చెప్తూ వచ్చాడు.
1: రామదాస్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్,
0: పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా, పాటు దప్పి పట్టు విడచితే పరబ్రహ్మ చేరురా, రామ భజన చేయురా, రాజ్యమంతా వెలుగురా, సారమైనది సమరురా, సత్యమైనది ఒత్తిరా.
1: ది ఎసెన్స్ ఇస్ ది ఆయిల్, ది ట్రూత్ ఇస్ ది వేక్.
0: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
1: అండ్ ది మూమెంట్ ది లైట్ ఇస్ పుట్ ఆఫ్, నోబడీ విల్ ఫాలో యు.
0: ఎవరు రారు,
1: నోబడీ విల్ ఫాలో యు.
0: ఇలాంటి తత్వము జ్యోతిది.
1: That is the nature of light.
0: Saramu, oil.
1: The essence, the oil.
0: Kani satyam otti.
1: The wick is the truth.
0: You rendu poyetappudu evvaru velthare raadu.
1: The moment both are not there, you don't get any light.
0: Kota yedu chuttura, kota lopula totara. Kota yedu chuttura, kota lopula totara.
1: And there's a fort all around the seven, and that there's a garden within.
0: Seven forts anta unnai.
1: There are seven forts.
0: కానీ ఈ మధ్య లోపల ఒక తోట ఉంటుంది.
1: దేర్ ఇస్ గార్డెన్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ట్.
0: అది సప్తస్వరములు.
1: దేర్ ఇస్ సెవెన్ సాంగ్స్.
0: దాని మధ్య లోపలనే ఈ యొక్క దైవత్వం అనేటువంటి తోట ఉంటుంది. అది
1: దేర్ లైస్ ద గార్డెన్ ఆఫ్ ద డివినిటీ అట్ ద సెంటర్.
0: తోటలోనికి పోదాం అంటే దారి తెలియదు ఎక్కరా.
1: ఇన్ ఆర్డర్ టు గో టు ద గార్డెన్ ఐ డోంట్ నో ద వే హౌ టు గో.
0: కానీ కోటలు తెలుస్తున్నాయి కానీ దారి తెలియటం లేదు.
1: ఐ సీ ద ఫోర్ట్ బట్ ఐ డోంట్ నో ద వే.
0: ఈ విధంగా భక్తులు ఒక్కొక్కరు వారి ఉద్దేశాన్ని పురస్కరించుకుని దైవత్వాన్ని అంత రహస్యంగా ప్రబోధిస్తూ వచ్చారు.
1: డివోటీస్ బేసింగ్ ఆన్ దేర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ ది డివినిటీ ఇన్ దేర్ ఓన్ వే.
0: అభిమన్యుడు కూడాను యుద్ధంలో ప్రవేశించాడు.
1: అభిమన్యు ఆల్సో స్టెప్డ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్.
0: కానీ పోవటం మాత్రమే తెలుసు అతనికి.
1: హి నోస్ హౌ టు గెట్
0: ఇన్. రావటం తెలియదు.
1: హి డజంట్ నో హౌ టు రిటర్న్.
0: తెలియకుండా పోవటం వల్లే అతని ప్రాణాన్ని అక్కడ కోల్పోతున్నాడు.
1: యాజ్ హి డజంట్ నో హౌ టు రిటర్న్ హి హాడ్ టు డై దేర్.
0: అదే విధంగా కోట ఏడు చుట్లు ఉండేటువంటి తెలుసును.
1: దో దేర్ ఆర్ సెవెన్ ఫోర్ట్స్ వి నో.
0: కానీ దాంట్లో దారి తెలియకుండా ఉంటుంది.
1: బట్ వి డోంట్ నో ద వే టు గెట్.
0: ఆ దారి ఏ ప్రేమతలము.
1: దట్ ద ఓన్లీ వే, ద వే ఆఫ్ లవ్.
0: ప్రేమ ప్రేమ ప్రేమ.
1: The love and love alone.
0: ప్రేమతో ఎక్కడైనా కూడా మనం ప్రయాణం చేయవచ్చును.
1: విత్ లవ్ యూ కెన్ ట్రావెల్.
0: ప్రేమతో ఎక్కడైనా మనం ప్రవేశించవచ్చును.
1: యూ కెన్ ఎంటర్ విత్ లవ్.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: You start
0: cheyi premato.
1: You start with love.
0: Ee premato end cheyi.
1: End up with love.
0: Ee madhyalo rendintiki madhyalo unnatundi premamayame.
1: In between the two is full of love.
0: ఈ ప్రేమను ఏ రీతిగా మనం పెంచుకోవాలి?
1: హౌ టు డెవలప్ దిస్ లవ్.
0: ప్రేమను పెంచాలంటే మరొక మార్గం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ వే.
0: ప్రేమను పెంచాలంటే ప్రేమ చేతనే పెంచాలి.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ గ్రోస్ లవ్.
0: ఒక మొక్కను నాటాము.
1: హియర్ యు హావ్ పుట్
0: ఆ మొక్క పెద్దదైపోయి పళ్ళు ఇవ్వాలంటే
1: ఇఫ్ టు ఈల్డ్
0: ఊరికి నాటినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు సో ద సీడ్.
0: నీరు పొయ్యాలి, ఎరువు వేయాలి.
1: యు హావ్ టు వాటర్ అండ్ మెన్యూర్ ఇట్.
0: ఈ రెండు వేసినప్పుడే చెట్టు పెరుగుతూ వస్తుంది.
1: దెన్ గ్రోస్ ద ట్రీ.
0: కానీ ఈనాటి ఆధునిక పిల్లలు గాని ఆధునిక స్త్రీలు గాని పురుషులు గాని చెట్టు పెరగాలంటే ఏం చేస్తున్నారు?
1: మోడర్న్ మెన్ అండ్ విమెన్ వాట్ ఆర్ ది డూయింగ్ టు గ్రో ట్రీ?
0: చెట్టు నాటుతారు, దిన్నము సాగబెరకాలని పెంచుతారు.
1: దే జస్ట్ ప్లాంట్ ఎ సాప్లింగ్, దే గో అండ్ జస్ట్
0: అది చచ్చిపోతుంది.
1: డ్రాయింగ్ ఇట్ అవుట్, ఇట్ డైస్.
0: దాన్ని పెరగాలంటే ఏం చేయాలి? ఎరువు వేయాలి, నీరు పోయాలి.
1: ఇఫ్ యు వాంట్ ద ట్రీ గ్రో, వాట్ యు షుడ్ యు డూ? యు షుడ్ వాటర్ అండ్
0: మెన్యూర్. విశ్వాసం అనే ఎరువు వేయాలి, ప్రేమ అనే జలం పోయాలి.
1: సో యూ హ్యావ్ టు మెన్యూర్. ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ అండ్ వాటర్ ఆఫ్ లవ్ ఇస్ టు బి గివెన్.
0: ఈ ప్రేమ విశ్వాసముల వల్లనే ఆ ప్రేమ అనేటువంటి శక్తి పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఫలపుష్పాలను అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ అండ్ ద మెన్యూర్ ఆఫ్ ఫెయిత్ ద ట్రీ గ్రోస్.
0: మనం జగత్తులో అనుకుంటున్నాము,
1: వి థింక్ ఇన్ దిస్ వరల్డ్,
0: ఏదో తల్లిదండ్రులు మన కోసం ఎంతో పాటు పడుతున్నారని.
1: వి థింక్ దట్ అవర్ పేరెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్.
0: కానీ మాతృదేవో భవ, పితృదేవో, తల్లిదండ్రులు దైవ స్వరూపులే.
1: పేరెంట్స్ ఆర్ డివైన్.
0: కానీ వారి వారి పరిస్థితి ప్రభావాన్ని పురస్కరించుకుని ఒక్కొక్క సమయంలో దానికి విరుద్ధంగా పోతుంటారు.
1: బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ దే యాక్ట్ ఇన్ ద ఆపోజిట్ వే.
0: ఒక గొప్ప విద్యార్థి, తెలివితేటగల విద్యార్థి,
1: ఏ హైలీ ఇంటెలిజెంట్ స్టూడెంట్
0: దగ్గర సమీపంలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళాడు.
1: హీ కేమ్ టు హెర్మిటేజ్ ఆశ్రమ దేర్ క్లోజ్ సెంటర్.
0: అక్కడికి ఆశ్రమం వెళ్ళేటప్పటికి ఆ స్వాములు వారు అనేక విధమైనటువంటి ప్రబోధనలు జరుపుతున్నారు.
1: స్వామీజీ దేర్ ఇన్ దట్ హెర్మిటేజ్ స్టార్టెడ్ టీచింగ్, ప్రీచింగ్.
0: ఈ లోపల ఆ వర్షం వచ్చింది, చీకటి పడింది.
1: ద రెయిన్ స్టార్టెడ్, ఇట్ వాస్ డార్క్.
0: ఆ పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేకపోయాడు.
1: ద బాయ్ కుడ్ నాట్ రిటర్న్.
0: అప్పుడు చెప్పాడు ఈ స్వామి.
1: స్వామి సేడ్,
0: నాయన చీకటి పడింది, వర్షం కురుస్తుంటున్నారు,
1: రైనింగ్,
0: కనుక నీవు ఇంటికి వెళ్ళడానికి వీలేదు, ఈ రాత్రి ఇక్కడే పండుకో అన్నాడు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు గో హోమ్, బెటర్ యూ స్టే బ్యాక్ టు నైట్.
0: ఆ పిల్లవాడు చెప్పాడు.
1: ద బాయ్ సేడ్,
0: స్వామి,
1: స్వామి,
0: నా తల్లిదండ్రులు నేను ఇంటికి పోకపోతే వాడు నిద్రపోరు, భోంచేయరు.
1: మై పేరెంట్స్ ఓంట్ టేక్ ఫుడ్, దే డోంట్ స్లీప్ అండ్ ఐ గో.
0: నాకు భార్య కూడా ఉంటుండాలి.
2: ఐ హావ్ వైఫ్ టు.
0: ఆమె కూడా నిద్రపోదు.
2: షీ టు వోంట్ గో టు స్లీప్.
0: భోజనం చేయదు.
2: షీ డజంట్ టేక్
0: ఫుడ్. వీళ్ళందరూ చాలా అవస్థలకు గురి అవుతారు.
2: దే సఫర్ ఎ లాట్.
0: కనుక నేను పోతాను అన్నాడు.
2: సో ఐ మస్ట్ గో.
0: పిచ్చివాడా.
2: ఓ మ్యాన్ క్యాన్.
0: నీవు ఈ విధంగా అరుస్తున్నావు.
2: యూఆర్ జస్ట్ షౌటింగ్ లైక్.
0: ఏదో ప్రాకృతమైనటువంటి ప్రేమలు అందరికీ ఉంటున్నాయి, కానీ వారికి ఉంటున్నాయి.
2: వరల్డ్లీ లవ్ దే టు హ్యావ్.
0: కానీ నిజమైనటువంటి ప్రేమ ఎవరికి లేదు.
2: ట్రూ లవ్ ఇన్ ద సిక్స్ సెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఎనీబడీ.
0: పెంచినారు, పెద్ద చేశారు, కనుక దేహతత్వమైనటువంటి తత్వానికి సంబంధించిన ప్రేమ మాత్రమే ఉంటుంటారు.
2: దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అండ్ యూ హావ్ కమ్ టు దిస్ లెవెల్. దేర్ఫోర్ యూ హావ్ టు రెస్పెక్ట్ అండ్ లవ్ దెమ్.
0: అప్పుడు చెప్పాడు.
2: అండ్ హీ సెడ్,
0: నీ ఎక్కడి నుంచి వచ్చావు బాబు అన్నాడు.
2: అండ్ దెన్ స్వామీజీ ఆస్క్డ్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
0: నేను జితేంద్రియ రాజ్యం నుంచి వచ్చానన్నాడు.
2: హి సేస్ ఐఎమ్ ఫ్రమ్ జితేంద్రియ.
0: మా రాజ్యం పేరు జితేంద్రియ రాజ్యం.
2: దట్ ఈస్ వెరీ నేమ్ ఆఫ్ కింగ్ అవర్ కింగ్డమ్.
0: నా తండ్రి పేరు జితేంద్రుడు.
2: మై ఫాదర్స్ నేమ్ జితేంద్ర.
0: నా పేరు మోహచంద్రుడు. మోహేంద్రియ.
2: మోహేంద్రియ
0: అనగా సత్యజిత్ అనే కుంటాను. దాన్ని సాధించిన నేను అన్నాడు.
2: మై నేమ్ ఇస్ సత్యజిత్, ఐ కాంకర్ ట్రూత్.
0: కనుక నేను ఇక్కడ వెళ్లే తీరాలి, నా తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారన్నాడు.
2: హి సెడ్ ఐ మస్ట్ నెసెసర్లీ గో బికాజ్ మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఫర్ మీ.
0: ఈ ఒక్క రాత్రి లోపల నీ తల్లిదండ్రుల ప్రేమ నీ గుర్తుంచుకో, చక్కగా అర్థం చేసుకోమన్నాడు.
2: దిస్ నైట్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్
0: అన్నాడు. కానీ ఈ పిల్లవాడు పట్టిన పట్టు విడవలేదు.
2: ద బాయ్ డిటర్మిన్డ్
0: వెళ్లే తీరాలి అన్నాడు.
2: ఐ మస్ట్ నెసెసర్లీ గో.
0: వెళ్ళు, సంతోషమే. నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇచ్చేసేయి. కానీ పెంచి పెద్ద చేసినటువంటి వాళ్ళు వాళ్లే.
2: హి సెడ్ యెస్ సర్టన్లీ యు గో నౌ, ద పేరెంట్స్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ యు.
0: నీకు కొన్ని విధమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాను.
2: బట్ నౌ ఐఎమ్ టీచింగ్.
0: ఈ బోధన చక్కగా పరీక్ష చేయమన్నాడు.
2: యు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: ఒక మాత్ర ఇచ్చాడు. ఇంటికి వెళ్తాను, దాన్ని నోట్లో వేసుకుని నీళ్లు త్రాగు అన్నాడు.
2: హి గేవ్ హిమ్ ఎ టాబ్లెట్. బై టైమ్ యు గో హోమ్
0: నీవు మరణించినట్టుగా పడిపోతావు.
2: యు విల్ ఫాల్ యాజ్ ఇట్ వాస్ డెడ్.
0: మరణించవు.
2: బట్ యు డోంట్ డై.
0: వారు ఏమేం చేస్తున్నారో, ఏమేం చెప్తున్నారో ఇవన్నీ నీకు వినిపించేటటువంటి శక్తి కూడా నేను ఇస్తానన్నాడు.
2: ఐ ఆల్సో గివ్ యు ది పవర్ టు ఫాలో వాట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్స్పైర్డ్ దేర్.
0: సరే చూస్తామన్నాడు. వెళ్ళాడు.
2: హి సెడ్ yes I'll see and went.
0: భోజనం చేశాడు.
2: He had his food.
0: ఆ మాత్రం నోట్లో వేసుకున్నాడు, నీళ్లు త్రాగాడు.
2: అండ్ హి జస్ట్ swallowed that tablet.
0: తక్షణమే పడిపోయినాడు.
2: ఇమ్మీడియట్లీ ఫెల్ డౌన్.
0: మరణించినట్టుగా కనిపించింది.
2: ఇట్ అపియర్డ్ యాస్ దో హి డైడ్.
0: ఓ తల్లి, తండ్రి, భార్య, బంధువులు, మిత్రులు, శత్రులు అందరూ కూడా అక్కడ చేరిపోయారు.
2: ఆల్ కాంగ్రిగేటెడ్ అసెంబ్డ్ దేర్, మదర్, ఫాదర్, వైఫ్, రిలేషన్స్.
0: ఎక్కడికి పోయినాడో, ఏ ఆశ్రమానికి పోయినాడో, ఎప్పుడు వచ్చాడో ఏమిటో మాకు చాలా బాధగా ఉంటుందని అరుస్తున్నారు.
2: దే వెంట్ ఆన్ షౌటింగ్ వెరీ మచ్ బాదర్డ్ వేర్ హి హస్ గాన్ టు విచ్ హెర్మిటేజ్ హి హస్ గాన్.
0: ఆ సమయానికి సరిగ్గా తిరిగి ఆ స్వామి వచ్చాడు.
2: ఎగ్జాక్ట్లీ అట్ ద టైం స్వామి అపియర్డ్ దేర్.
0: అమ్మా, ఎందుకు మీరు ఏడుస్తున్నారు?
2: హి సెడ్, వై ఆర్ యు క్రైయింగ్?
0: ఇప్పుడే నా ఆశ్రమం నుంచి వచ్చాడు ఈ పిల్ల.
2: The boy came just now from
0: ఏం జరిగింది?
2: వాట్ హ్యాపెన్?
0: ఎందుకోసం ఈ విధంగా మరణించాడు?
2: హౌ ఇస్ దట్ హి డైడ్ నౌ?
0: మాకు తెలియదు స్వామి, మీ ఆశ్రమం నుంచి వస్తానే భోంచేశాడు, మరణించాడు.
2: దే సో వి డోంట్ నో వై హి డైడ్.
0: మీరే ఏం చేశారో ఏమిటో అని స్వామి పైన వేస్తూ వచ్చారు.
2: అండ్ ఆల్ స్టార్టెడ్ బ్లేమింగ్ స్వామి, యూ మస్ట్ హావ్ డన్ సంథింగ్ దట్ మేడ్ హిమ్.
0: చాలా పొరపడుతున్నారు.
2: యువర్ మిస్టేకెన్.
0: కొంచెం ఓపిక పట్టుకోండి.
2: వెయిట్ ఫర్ సమ్ టైం.
0: నేను బ్రతికిస్తాను.
2: ఐ విల్ సీ దట్ హిల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అయ్యో, బ్రతికిస్తే నాకు అంతకంటే కావునా అని భార్య, తల్లి, తండ్రి అందరూ కూడా చాలా బాధపడ్డారు.
2: If you bring him back to life, we'll be very, very happy. They prayed to him like that.
0: అక్కడ పోయిన తర్వాతనే ఒక మాట చెప్పాడు.
2: He said one.
0: ఇదిగో ఈ టంబ్లర్ నీళ్లు తీసుకోండి.
2: Take this tumbler full of water.
0: ఈ జలము ఎవరు త్రాగుదో వారు మరణిస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడు.
2: Whosoever drinks this tumbler full of water, he will die and this dead man will get up.
0: తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు.
2: Went to mother.
0: రాజా.
2: The king.
0: నీకు భవిష్యత్తులో రాజు కావాలనుకున్నప్పుడు నీ కొడుకు కావాలి. ఇదిగో నీవు త్రాగి నీవు ప్రాణం ఇచ్చు, నీ కుమారుడు బతుకుతాడు అన్నాడు.
2: ఇన్ ఫ్యూచర్ యువర్ సన్ ఇస్ టు బి ద కింగ్ నౌ. యూ డ్రింక్ ద వాటర్ యూ విల్ డై అండ్ యువర్ సన్ విల్ కమ్ బ్యాక్ టు లైఫ్.
0: అప్పుడు తండ్రి చెప్పాడు.
2: ఫాదర్ సెడ్,
0: స్వామీజీ,
2: స్వామీజీ,
0: నాకు ఇంకా పిల్లలంతా ఉంటున్నారు,
2: వీళ్ళందరినీ
0: ఎవరు చూసుకుంటారు, ఇంత పెద్ద రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, దీన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, వీడు ఇంకా చిన్నవాడు కదా, నేను తాగడానికి వీలు లేదు అన్నాడు.
2: ద ఫాదర్ కింగ్ సెడ్, స్వామీజీ, ఐ హావ్ ద రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కింగ్డమ్? హీస్ ఆఫ్టర్ ఆల్ యంగ్ బాయ్.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
2: మాదర్,
0: తల్లి మాతృ మనసు కదా.
2: Yes, your mother.
0: నీవి నీరు త్రాగి నీ కుమారుని బతికించుకోమన్నారు.
2: Your mother, you drink this water. See that your son will come back
0: to
2: life.
0: అయ్యో, ఇంకా ఆడబిడ్డలంతా ఉన్నారు, వాళ్ళకి పెళ్లి కావాలా, పెళ్లిళ్ళు కావాలి, పేరెంట్స్ ఎన్నో పనులంతా ఉంటున్నాయి. నేను స్త్రీనే ఇంటిలో లేకపోతే ఈ పనులు ఏమి జరగవు. ఆడవారు లేనటువంటి ఇల్లు అడవి అయిపోతుంది, కాబట్టి నేను త్రాగను అనింది.
2: The mother went on telling, I have got so many daughters. I should see that they get married. A house without a woman is almost a forest. Well, how am I to die now? No.
0: సరే వీరిద్దరూ లేచకపోయినప్పటికీ భార్య తప్పక ఏడుస్తుంది అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు.
2: స్వామీజీ షూర్ దట్ ది వైఫ్ విల్ సర్టన్లీ క్రై ఫర్ ది లాస్ ఆఫ్ ది హస్బెండ్.
0: అమ్మా, నీకు ఈ విధమైనటువంటి విడో స్థితి పరి ప్రారంభమైంది.
2: అండ్ నౌ యు బికమ్ ఎ విడో. దిస్ ఇస్
0: విడో కాబోతున్నావు నీవు ఇప్పుడు.
2: అండ్ యు ఆర్ గోయింగ్ టు బి విడో నౌ.
0: కనుక నీ భర్త కోల్పోయినాడు.
2: అండ్ యు లాస్ట్ యువర్ హస్బెండ్.
0: దారి లోపల ఏదో సింహం కరిచేసి లేక మృగం కరిచేసి నీ ప్రాణం విడిచిపెట్టాడు తను.
2: అండ్ ఆన్ ద వే యాజ్ యువర్ హస్బెండ్ వాస్ రిటర్నింగ్ హి వాస్ కిల్డ్ బికాజ్ ఆఫ్ ది అటాక్ ఆఫ్ ది బై ఎ లయన్.
0: మీరు త్రాగండి, మీకు మీ యొక్క భర్త బతుకుతాడు అన్నారు.
2: యూ డ్రింక్ దిస్ వాటర్, యువర్ హస్బెండ్ విల్ కమ్ బ్యాక్.
0: అప్పుడు ఆమె చెప్పింది, అయ్యో నా తల్లికి నేను ఒకదాన్నే బిడ్డను.
2: The wife started telling him, the only
0: నేను మరణించినట్టు నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణిస్తారు.
2: ఇఫ్ ఐ డై మై బోత్ ఆఫ్ మై పేరెంట్స్ విల్ డై.
0: మా ప్రాపర్టీ అంతా కూడా ఏమైపోతుందో ఏమిటో.
2: వాట్ విల్ హ్యాపెన్ టు ఆల్ ది ప్రాపర్టీ.
0: దయచేసి నేను త్రాగను అనింది.
2: ప్లీజ్ ఐఎమ్ నాట్ రెడీ టు డ్రింక్ ద వాటర్.
0: ముగ్గురు చెప్పారు, లోపలికి వెళ్ళారు.
2: అండ్ ఆల్ ది త్రీ సెడ్.
0: ముగ్గురు ఏం ప్లాన్ వేశారు, విశ్వేశ్వరయ్య ప్లాన్ వేశారు.
2: ఆల్ ది త్రీ ప్లాన్, ది మాస్టర్ ప్లాన్ ది హ్యాండ్ ఆఫ్ ది విశ్వేశ్వరయ్య.
0: ముగ్గురు వచ్చారు, నమస్కారం చేస్తున్నారు.
2: ఆల్ ది త్రీ
0: స్వామి, మాకంతా ఎన్నో బంధనలంతా ఉంటున్నాయి.
2: స్వామి, యూ హ్యావ్ సో మెనీ అటాచ్మెంట్స్.
0: మీకు ఏ బంధన లేదు.
2: యూ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ స్వామి.
0: మీకు ఏ బంధన లేదు.
2: యూ హ్యావ్ నో అటాచ్ బాండేజ్.
0: ఏ విధమైనటువంటి బాధ్యత లేదు.
2: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: మీరే త్రాగి మా కుమారుని బ్రతికించండి.
2: లెట్ యూ డ్రింక్ దిస్ వాటర్ అండ్ సీ దట్ మై సన్ కమ్ బ్యాక్.
0: ఇంతే కాదు, పక్క తల్లి చెప్తుంటుంది.
2: మదర్ వెంట అంటే,
0: స్వామి మీ సమాధి అంతా కూడా మార్బుల్ స్టోన్ తో కట్టిస్తాము.
2: మదర్ స్టార్టెడ్ టెల్లింగ్, స్వామి వి ఆర్ రెడీ టు మేక్ దిస్ టోమ్ మేడ్ అప్ ఆఫ్ మార్బుల్ ఫర్ యు.
0: మీ మార్బుల్ విగ్రహమే పెట్టిస్తాము.
2: And they said, we build the tomb made up of marble.
0: ఈ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు ఎంత ఆశలు పెట్టాలో అన్ని ఆశలుగా చూపిస్తున్నారు.
2: Went on speaking of their future plans.
0: తక్షణమే ఆ గురు పిల్లవాడు లేమన్నాడు.
2: The moment guru wanted this boy to get up, he got up.
0: అన్ని విన్నాడు. వీళ్ళు చెప్తున్నటువంటి అంతా కూడా
2: హీ హర్డ్ ఆల్ దట్ ట్రాన్స్పైర్డ్.
0: చెప్పింది పరమ సత్యము.
2: హి సేడ్, స్వామీజీ, వాట్ యు సేడ్ ఇస్ సుప్రీమ్.
0: లోకమంతా మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఏదో ప్రాప్తమైనటువంటి ప్రేమలు ఉంటుంటాయి తల్లిదండ్రులకు.
2: దేర్ ఇస్ వరల్డ్లీ లవ్, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మదర్, నో ఫాదర్, నో రిలేషన్.
0: కానీ దివ్యమైనటువంటి ప్రేమ ఒక భగవంతునికి తప్ప ఎవరికి ఉండదు.
2: ఇస్ ఓన్లీ ది డివైన్ లవ్ దట్ ఇస్ ట్రూ లవ్.
0: ఇలాంటి ప్రేమ నాకు కావాలి, కానీ ఈ బంధు ప్రేమ నాకు అక్కర్లేదు.
2: ఐ వాంట్ ది డివైన్ లవ్, నాట్ ది వరల్డ్లీ లవ్.
0: ఆ విధంగా ఈనాడు లోకంలో అందరూ ప్రేమించినట్టుగానే కనిపిస్తుంటారు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దట్ ఎవరీవన్ ఇస్ లవింగ్.
0: కానీ ఏది ప్రేమను ఏది ప్రేమ కాదో మనం గుర్తించుకోవడానికి వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు డిసైడ్.
0: అయినప్పటికీ తల్లిదండ్రులకు మాత్రం ప్రేమ ఉంటుంది.
2: However, we love the parents.
0: వాళ్ళని మనం ఆనంద పెట్టాలి.
2: We should make them happy.
0: సాధ్యమైనంత వరకు వాళ్ళని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేయాలి.
2: We should make them happy to a certain.
0: కానీ దైవ ప్రేమను మాత్రం మర్చకుండా చూసుకోవాలి.
2: But we should never forget a God.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
2: That's permanent.
0: అది ఏ సత్యమైనటువంటిది.
2: That is true.
0: అది ఏ నిత్యమైనటువంటిది.
2: That's eternal.
0: ఈనాడు ప్రేమించినటువంటి తల్లిదండ్రులు కూడా మరణించవచ్చును.
2: And the parents that love you will die someday.
0: కానీ దైవమునికి ఎట్టి మరణము లేదు.
2: But God is deathless, immortal.
0: అలాంటి అమృత స్వరూపుడైనటువంటి వాడు దైవము.
2: God is immortal and eternal.
0: అట్టి దైవాన్ని మాత్రం మనం నిరంతరము ప్రేమించాలి.
2: We should love God.
0: దాంతో పాటు దైవాన్ని తల్లిదండ్రులను కూడా ప్రేమించండి.
2: And we should love
0: our బంధుమిత్రులను ప్రేమించండి.
2: Love your relatives.
0: సర్వులను ప్రేమించండి.
2: Love everybody.
0: అయితే ఈ దైవ ప్రేమను మాత్రం చెలించినటువంటి యొక్క భక్తితో ప్రేమించాలి.
2: But we should have unwavering steady love for God.
0: ఆ నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop that eternal truth, the principle of love.
0: అట్టి ప్రేమనే దైవ స్వరూపము.
2: Love is God.
0: అట్టి ప్రేమనే గణపతి స్వరూపము.
2: And Ganapati is love.
0: అట్టి ప్రేమనే విఘ్నేశ్వర స్వరూపము.
2: Love is Vigneshwara.
0: అట్టి ప్రేమనే సర్వస్వరూపము.
2: And love is
0: ఈ స్వరూపం కూడా మీ భగవంతుడి స్వరూపమే.
2: In fact, you are also essentially divine.
0: నీకు నేను భగవంతుని అని భావించుకో.
2: Consider yourself as God.
0: నీకేమీ తప్పు లేదు.
2: No mistake.
0: నీవు నిజంగా శారీరకంగా నీవు మానవుడే, కానీ
2: In form you are just a human being.
0: ఆత్మ దృష్టిలో నీవు దైవమే.
2: But from the point of spirit, ఆత్మా, you are God.
0: కనుకనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావంతో నీవు జీవించు.
2: Lead your life the feeling that I am Brahma.
0: శరీర భావంతో నేను ఒక వ్యక్తిని.
2: Just the physical level I am an individual.
0: కానీ మానసికంలో నేను ఒక దాసుని.
2: But at the mental level I am a servant.
0: ఈ హనుమంతుడు కూడా ఇదే చెప్పాడు.
2: That's what Hanuman said.
0: రాముడు హనుమంతుని ఒక పర్యాయం పిలిచాడు.
2: Rama asked Hanuman to come close.
0: హనుమాన్, నీవు ఏ రీతిగా నన్ను ఆరాధన చేస్తున్నావు?
2: Yes, Hanuman, in what form are you worshipping me?
0: స్వామి,
2: స్వామి,
0: శారీరకంగా నేను మీ దాసుని, మీరు నా ప్రభువు అని ప్రార్థిస్తున్నాను.
2: Physically, I am your servant, you are my master.
0: నా మానసికంగా నీవే నేను, నేనే నీవు అనుకున్నాను.
2: Psychologically, I consider myself as you and you and I.
0: కానీ ఆత్మ రీతిలో మనం ఇద్దరు ఒక్కటేను అన్నాడు.
2: At atmic level, both of us are one and the same.
0: ఇద్దరు కానే కాదు.
2: Not two.
0: మనం ఇద్దరు ఒక్కటే ఉన్నాం.
2: బోధ్ ఆఫ్ అస్ ఆర్ వన్.
0: ఈ విధంగా మూడు రకములైనటువంటి యొక్క భావాలతో మనం ప్రేమిస్తున్నాం.
2: అండ్ వీ లవ్ విత్ దీస్ త్రీ ఫీలింగ్స్.
0: ఈ మూడు రకములు మంచివే.
2: ఆల్ దీస్ త్రీ
0: కట్టకడబడికి మాత్రము మనం ఇద్దరు ఒక్కటే అనేటువంటి సత్యానికి మాత్రం రావాలి.
2: బట్ ది అల్టిమేట్ రియాలిటీ ఇస్ దిస్ దట్ ఇండివిజువల్ అండ్ గాడ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: దేహాలు వేరు వేరు కావచ్చు,
2: బాడీస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ ఆత్మ ఒక్కటే.
2: బట్ ఆత్మ ఇస్ వన్.
0: దీనిని ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నారు బ్రాహ్మలు.
2: And truth is one, not two. It's misinterpreted in different ways by scholars.
0: Kanuka, so, Vigneshwara yokka pandugante idu sarvasamanyamainatundi panduga mana bhavistunnamu.
2: This Vigneshwara festival is not an ordinary one.
0: Kani samasta devatala yokka swaroopamu, samasta devatala yokka shakti smattamu anta Vigneshwara yende untundadi.
2: All the faculties, the powers are latent in Vigneshwara.
0: Manam nirantaram kudunna ee naadu panduga maatrame ee naadu maatrame poojinchukoni prayojanam kaadu. నిరంతరము పూజిస్తూ రావాలి.
2: నాట్ ఎనఫ్ ఇఫ్ యు ప్రే టు గణపతి టుడే, హౌ టు ప్రే టు హిమ్ ఎవ్రీ డే.
0: కనుక భగవంతుడు క్షణ క్షణం నందు కూడాను దైవత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
2: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: దీన్ని పురస్కరించుకుని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
2: దేర్ఫోర్ వి షుడ్ ఆఫర్ ఆల్
0: ఏ పనైనా చేయి,
2: యు డు ఎనీథింగ్,
0: ఎక్కడికైనా వెళ్ళు,
2: యు మే గో ఎనీవేర్.
0: ఎంత భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో,
2: లెట్ దట్ బి సాటిస్ఫైయింగ్.
0: ఏదో ఒక వస్తువు యొక్క తృప్తి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాము, చాలా పొరపాటు.
2: యు థింక్ దట్ యు టేక్ ఇట్ ఫర్ మెటీరియల్ సాటిస్ఫాక్షన్, ఇట్స్ రాంగ్.
0: ఏది చేసినా నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావు.
2: యు డు ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: అంతేగాని పదార్థ తృప్తి కోసం కాదు.
2: నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్.
0: పదార్థ తృప్తి కోసం ఎవరు కూడా చేయటం లేదు.
2: నో వన్ యాక్ట్స్ లైక్ దాట్.
0: ఇప్పుడు నేను ఒక యాపిల్ కొనుక్కొని తినాలి అనుకున్నావు.
2: టుడే యూ వాంటెడ్ టు ఈట్ ఎన్ యాపిల్.
0: యాపిల్ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావా?
2: ఆర్ యూ గోయింగ్ టు సాటిస్ఫై ద యాపిల్?
0: నీ తృప్తి కోసం నువ్వు యాపిల్ తింటున్నావు.
2: యూ వాంట్ టు హావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ హావింగ్.
0: నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాను, వైట్ డ్రెస్ వేసుకుని పోవాలనుకుంటున్నావు.
2: యూ గో టు మందిర్ వేరింగ్ వైట్ డ్రెస్.
0: ఈ డ్రెస్ కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా?
2: ఆర్ యూ వేరింగ్ డ్రెస్ ఫర్ డ్రెస్
0: కోసం నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావు?
2: నో, ఫర్ యువర్ ఓన్.
0: అదే విధంగా ప్రతి కార్యములు ఎందుకు నీ తృప్తి కోసం నువ్వు చేస్తున్నావే కానీ ఇంకో పదార్థం తృప్తి కోసం కాదు.
2: లైక్ వైజ్ ఎవ్రీ యాక్టివిటీ, ఎవ్రీ యాక్షన్ ఇస్ డన్ టు సాటిస్ఫై వన్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏ పని చేసినప్పటికీ నీ దైవ ప్రేమతో నీవు పనులు చేయి.
2: వాట్ ఎవర్ యూ డూ,
0: సర్వము నీకు సిద్ధింపజేస్తుంది.
2: యు డూ విత్ ఆల్ లవ్,
0: సర్వము నీకు విజయాన్ని అందిస్తుంది.
2: యూ విల్ అచీవ్
0: ఆనందాన్ని చేకూరుస్తుంది.
2: అండ్ యూ విల్ అటైన్ దట్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: సర్వము భగవంతుడిగానే భావించుకో.
2: కన్సిడర్ ఎవ్రీథింగ్ డివైన్.

0: దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం. నాస్తి జ్ఞానాత్ పరం సుఖం.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Prema Anna. అహం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, ఇవన్నీ ఇప్పుడు నువ్వు పర్యాయ పదములే. అన్నిటికీ ఒకే అర్థమే.
1: ప్రేమ, లవ్, అహం, ఆత్మ, ద సింగిల్ లిటిల్ వర్డ్ ఐ, దర్ ఆల్ సినోనిమ్స్, దే మీన్ ద సేమ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హీ ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ యు మే హియర్, వాట్ ఎవర్ యు మే సీ అండ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ డివైన్.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థం
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ఈ ప్రపంచమునందు వస్తువులు కాని లేక ఏ రూపములు కాని ఏ అనుభూతులు కాని ఏవియూ లేవు.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: అంత ఒక్క శక్తి మాత్రమే.
1: There's only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపం లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలంలో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్ which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramulaku purame etti parishodhanalu leka 7 samvatsaramule vayasu kaligina baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandeham varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9,000 years before this event, a 7-year-old boy Prahlada declared that God is everywhere. You'll find him wherever you search, wherever you want to see him.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanam techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya aneetundi padam cheppetappudiki ఆ విష సర్పములన్నీ కూడా పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, The snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతోరి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమీ పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: The boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్లి కుమారుడికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: Om Namo Narayanaya, Om Namo Narayanaya. Ee Narayana namasmaram tappa anyam ledu.
1: Boy repeated once again, Om Namo Narayanaya, God's name.
0: Aa vishamanta ikkudunu amrutanga maaripoyindi.
1: Poison got itself transformed into elixir.
0: Inka prayojanam ledannadu. Konda pai nunchi samudramlo nettinchadu.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: Aa samudramlo nettinchetappudiki namo narayanaaya namo narayanaaya ani navvutu kinda paddadu.
1: The boy fell reciting God's name.
0: Samudrudulu lo nunchi rendu chetulu teesukoni vachi aa pillavani ettukoni taanu gattuku cheradu.
1: Sea God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: Anaga deeni yokka antaratham emtani,
1: what is the inner significance?
0: Nammakame deeniki pradhanamainatuvanti moola tantramu.
1: Faith is the principle behind it.
0: Ee nammakam lekunda manu enni paryayamulu namo narayanaaya annanta matramuna adi chaladu.
1: Mere recitation, verbal repetition is useless without faith.
0: Idanta kevalamu oka tape record maadiri charigipothundadi.
1: It's all like the working of the tape recorder.
0: Kani prahladanaku tana naabhi nundi aavirbhavinchinatvanti oka shabdamu.
1: It's the sound that came out of the navel of Prahlada.
0: Sarvatra nindinatvantidi aa brahma shabdame.
1: It is the primordial sound that is everywhere.
0: Manavuni yokka oka shariramē oka vidhamainatvanti oka dynamic.
1: The human body itself is dynamic, so active.
0: Idi ee dehamulo undinatvanti oka sarvangamulo chernappudu idi oka generator ga maaripothundi.
1: With all the limbs of the body, it acts like a generator.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ద బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: Because of such experiences, Prahlada could declare God's presence everywhere, wherever it is sought.
0: Kani ee naati scientist anta kudanu,
1: the modern scientists,
0: aneka vidhamulaitundi parishodhanalu jarupthu vacharu.
1: They experiment in every way.
0: Ee Einstein cheppinatundi kudanu correct ah kada ani kuda parishodhan chesaru.
1: People have investigated the truth of Einstein's investigation.
0: Vaari kudanu ekkada vinnappudikini కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: దే కుడ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ సేమ్ డివినిటీ.
0: ఈ శక్తిని పుట్టించినవాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై న్యూటన్.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండది అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: న్యూటన్ హెస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. ఒకరి
0: పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: దిస్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ నాట్
0: ఒకరి అలక్ష్యం చేత ఇది నాశనమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
0: దీనికి స్థితిగతులే లేవు.
1: ఇట్ హెస్ నాట్ ఎనీ స్పెసిఫిక్
0: సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: ఇట్ హెస్ నైదర్ బర్త్ నాట్ డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు నాది వాడు.
1: హీస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్.
0: సర్వతను సాక్షిభూతుడై ఉండు.
1: హీ రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు.
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు.
1: న్యూటన్ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్.
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు?
1: హౌ కుడ్ హీ నో దాట్?
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది.
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్.
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది.
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించపచేయటం కానీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్.
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు.
1: హౌఎవర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు అనదర్.
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు.
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్.
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు.
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటు లైఫ్ ఫోర్స్.
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద లైట్ రేస్.
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపకంగా మార్చవచ్చు.
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఎ షేప్ ఎ సీక్రెట్ ఫామ్.
0: ఎన్ని శక్తులుగానో దీనిని మార్చవచ్చును కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ టైప్స్ బట్ ద బేసిక్ నేచర్ కుడ్ నాట్ బి చేంజ్డ్.
0: అయస్కాంతం అయస్కాంతమే.
1: మ్యాగ్నెట్ రిమైన్స్ ఎస్ అ మ్యాగ్నెట్.
0: అయితే కొంతకాలంలో అణువుగా మారుతుంది, కొంతకాలం గణముగా మారుతుంది.
1: ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ మైనర్ టు ద మేజర్.
0: మారుతూ మారుతూ ఉంటుంటుంది కానీ
1: ఇట్ చేంజెస్.
0: ఇది పూర్తి నాశనం మాత్రం కాదు.
1: బట్ ఇట్ డజంట్ వానిష్ టోటలీ.
0: ఈ భూమి ఉండినంత వరకు కూడా ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: దిస్ అట్రాక్షన్ రిమైన్స్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్స్.
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది.
1: Wherever you step, there is gravitation.
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: Wherever you watch, you find this sense of attraction.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: So also sound waves are drawn.
0: ఎట్లా ఆకర్షిస్తుంది?
1: How is it possible?
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది?
1: Why?
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు.
1: Man has no will or thought. At the time of birth,
0: ఎట్టి వాంఛలు లేవు.
1: No desire.
0: అలాంటి వాంఛలు లేని సమయం లోపల ప్యూర్ గా ఉన్నాడు.
1: He was so pure and pristine.
0: నిశ్చలంగా ఉన్నాడు.
1: He was steady.
0: కనుకనే ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: Wherever you watch, you find this sense of attraction.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: So also sound.

0: ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప పవర్ఫుల్ గా ప్రకాశిస్తూ వచ్చాయి.
1: సో ఆల్ ద పవర్ వాజ్ ఎట్ హై ఇంటెన్సిటీ.
0: ఆనాడు ఒక్కొక్క వాని కన్నీని కంటి దృష్టినందు
1: ఇన్ ఎవ్రీ లుక్
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి.
1: 13 crore ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాలుగు పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakh టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ 30 lakh ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: శ్రవణం చూస్తామా అంటే 50 lakh శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి.
1: 15 lakh ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్.
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి.
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అంత బ్రహ్మతత్వమే.
1: ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద డివైన్ నేచర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: వెన్ హి టచెస్ అన్ ఆబ్జెక్ట్
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ సింప్లీ డ్రాప్ డౌన్.
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి.
1: దర్ సో మెనీ ఫ్యాకల్టీస్ పవర్స్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము.
1: ది హ్యూమన్ బాడీ హెస్ గాట్ ద డివైన్ పవర్ ఫ్రమ్ టాప్ టు టో.
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది.
1: మ్యాన్ లూజెస్ దిస్ డివైన్ పవర్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ డిజైర్స్.
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి,
1: రైట్ నౌ అబ్జర్వ్,
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ డిజైర్స్.
0: ఒక 30 ఆ కోరికలు ఉన్నాయనుకోండి.
1: సపోజింగ్ యువర్ 30
0: డిజైర్స్. 30 కోరికల లోపల 3 కోరికలు మీకు తగ్గించుకోండి.
1: రిడ్యూస్ 3 డిజైర్స్ అట్లీస్ట్.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడాను
1: ద సేజెస్ ఇన్ దోస్
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్నంతా కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్ రికాపిచ్యులేట్ ద పాస్ట్
0: సరస్వతి మహర్షి మొట్టమొదటి వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 letters.
0: కాచాటా తాపాయాస అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 letters.
0: ఏమిటి కచ్చట తపయాస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడా చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్.
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ
0: జ్యోతిర్మయీ
1: లైట్
0: వాంగ్మయీ నిత్యానందమయీ
1: ఎటర్నల్
0: పరాత్పరమయీ
1: సుప్రీం
0: మాయామయీ
1: ఇల్యూషన్
0: శ్రీమయీ
1: అఫ్లూయెన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడాను ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వీ హావ్ సీన్ దిస్ రేడియన్స్ దట్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఏ విధంగా చూచారు అన్నారు.
1: హౌ కుడ్ యూ సీ?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్ లైట్
0: పరమాత్మ యొక్క జ్యోతిని వెదిగాము.
1: వీ కుడ్ సీ ద డివైన్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ సీన్?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: దే సెడ్ ది డివైన్ పర్వేడ్స్ విదిన్ అండ్ వితౌట్.
0: లోపల వెలుపల చుట్టూ పైన వెలుపల అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనీథింగ్ లైక్ ఇన్సైడ్
0: అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వ

0: చుట్టూ ఉండినటువంటిది.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: సేజెస్ డిడ్ నాట్ గో ఎనీవేర్.
0: ఒకే స్థాయిని ఎందుకు కూర్చొని
1: దే సాట్ అట్ వన్ ప్లేస్.
0: భగవంతుని స్మరించేటువంటి వాళ్ళు.
1: దే మెడిటేటెడ్ ఆన్ గాడ్.
0: ఎక్కడ నడిస్తే ఆ కాళ్ళ కింద భగవంతుడు పడతాడో ఏమిటో.
1: ఇఫ్ దే వాక్ దే ఫెల్ట్ ద డివినిటీ.
0: తమ పాదములంతా భగవంతునికి సోకుతుందో ఏమిటో.
1: అండ్ దే ఫెల్ట్ దట్ దే వుడ్ బి ట్రాంపిలింగ్ ఆన్ గాడ్.
0: భావముల చేతని నిత్య కృత్యములంతా కూడాను సలుపుతూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: దట్ వాస్ ది డివైన్ థాట్ ఆఫ్ ఆల్ ద సేజెస్ ఆఫ్ యోర్.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలంలో
1: ఇన్ ఏన్షియంట్
0: వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్.
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ స్ట్రెజల్ లిక్స్ ఆన్ ది విల్ ఫార్.
0: ఏమిటి విపరీతమైనటువంటి ఒక చర్యలు.
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వి ఆర్ పర్వర్షన్.
0: ఆనాడు పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే.
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: రిషీస్ గేవ్ ఎ నామెన్క్లేచర్.
0: సైక్రోతికం మహా అన్నారు. సైక్రోతికం మహా అనగా ఏమిటి?
1: వాట్ డస్ మీన్?
0: ఎక్కడ చూచినా కూడాను నీ పవిత్రమైనటువంటి స్వరూపమే.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ యువర్ సీక్రెట్.
0: నీ పవిత్రమైనటువంటి యొక్క శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్.
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైకోతికం అని పెట్టారు.
1: సో ది నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణ ఈ సైన్స్ మారే కొలది
1: యాజ్ సైన్స్ వాస్ అడ్వాన్సింగ్
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి.
1: డివైన్ పవర్.
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీలు లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయబట్టుకునేట్టు పోండి, మీ చేతికంతా తగులుతుంది.
1: వెన్ యూ గో అలోన్ యూ కెన్ ఫీల్ ది టచ్
0: ఆ రూపంలోంతా కూడా తగులుతుంది.
1: యు విల్ ఫీల్ ది టచ్ ఆఫ్ ద ఫామ్.
0: ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యాడ్ ఆల్ సచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ దే షేర్డ్ విత్ ద ఫెలో మెన్.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: టుడే డు యు ఎక్స్పీరియన్స్?
0: తప్పక కనిపిస్తుంది.
1: సర్టన్లీ ఇఫ్ యూ.
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: కెన్ యూ క్యాచ్ ఇట్?
0: తప్పక చిక్కుతుంది.
1: సర్టన్లీ.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: వన్ హ్యాస్ నో ఫెయిత్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is peace,
0: there is truth.
1: There is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is God.
1: There is God.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: వితౌట్ లవ్
0: నీ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాలు సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్.
0: ఆ మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందు అరణ్యాలు సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: వాట్ కరేజ్ దే హ్యాడ్?
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: ఫారెస్ట్.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర? ఏ బాంబ్స్ ఉన్నాయి వారి దగ్గర?
1: వాట్ బాంబ్స్?
0: ఏమీ లేదు.
1: నథింగ్.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు ఒక పెద్ద బాంబు.
1: ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ దే హ్యాడ్.
0: ఆ నిజమైనటువంటి నమ్మకమే,
1: దట్ ఫెయిత్,
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: దే కుడ్ అకంప్లిష్ ఎవ్రీథింగ్ త్రూ ఫెయిత్.
0: కనుక
1: సో
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: as we have the strong faith installed in our
0: deshamulandu
1: in bharat
0: achalamainatvantidi
1: which is changeless
0: tiramukaanatvantidi
1: well it doesn't
0: ye maatram kudunu manaku kavinchade
1: well that you do not see
0: nityamu satyamu nirmalamainatvantive kanipistu
1: vachadi eternal truth that pure and unsullied
0: aanadu
1: then
0: tapasu poye samilo
1: while in
0: elanti pillalu poyetunti varu.
1: What sort of people did penance?
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత బుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: Not those that left the forest out of disgust.
0: 6 సంవత్సరముల పిల్లలు.
1: 6 year old boys. 7
0: సంవత్సరముల పిల్లలు.
1: 7 year old boys.
0: 9 సంవత్సరముల లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: Below 9 they did penance.
0: దేవుడు ఏ వయసు?
1: Dhruva's age.
0: అతను 6వ సంవత్సరమే.
1: He was 6 year old.
0: పినతల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్ళాడు.
1: He went there because he could not bear the humiliation.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: He took permission from his mother.
0: అమ్మ నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తాను అన్నాడు.
1: I'll receive God's blessings and return.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశమునకు వెళ్ళాడు.
1: He went to the place all alone.
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశమునకు వెళ్ళాడు.
1: Which was all silent.
0: నిర్మలమైనటువంటి ప్రదేశమునకు వెళ్ళాడు.
1: Which was so silent.
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: There is no place for human habitation.
0: అదనేకి వీలు లేదు.
1: There is no residence.
0: అలాంటి ప్రదేశమునకు పోయి
1: at that place
0: ఒంటి కాలపైన నిలిచి
1: he stood on one leg.
0: నారాయణ నారాయణ నారాయణ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: He went on chanting Narayana's name.
0: వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నాయన నీకేం కావాలి?
1: సన్, వాట్ డు యు వాంట్?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారి కూడా చదువుకున్నటువంటి వారి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
1: హౌ డు యూ నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడీ అరౌండ్?
0: నీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
1: నో వన్ కెన్ నో దిస్.
0: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెలుసుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా?
1: వెన్ వన్స్ యూ నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యూ నో వాట్ ఐ రియలీ నీడ్?
0: నాయన మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
1: యూ షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
1: యూ హావ్ డిటర్మిన్డ్.
0: ఏమిటి?
1: వాట్?
0: నేను తపస్సు చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది వస్తానని.
1: దట్ యూ విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
0: దానికి తగినట్టుగా నీవు వచ్చావు, తపస్సు చేశావు.
1: అకార్డింగ్ టు దట్ యూ డిడ్ పెనెన్స్.
0: సంకల్పము
1: thought
0: tapassu
1: penance
0: rendu ekamaipoyinayi.
1: Both are one now.
0: Kaani nee evi korutunnavo vaakku aniki raledu.
1: But what you really wanted you could not express.
0: Kabatti vaakkunu kudalu pavitram cheskovalani.
1: So your expression should be equally sacred.
0: Andukosame nenu ninnu prashnistunnanu annadu.
1: For that reason I am questioning you.
0: Appudu cheppadu.
1: Then he said
0: edo gaaja mukkakai nenu sanchinchutu uchinatunti vaaniki vajyame naaku labhinchindi.
1: When I am in search of piece of glass, I could catch hold of gem.
0: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజు ముక్కుతో నాకేం పని?
1: When once I got this precious gem, why do I need glass piece?
0: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
1: In fact, I wanted the prince and sit on the lap of my father. I don't have any desire any longer.
0: నీవే కావాలి అన్నాడు.
1: I want you, he said.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he replied,
0: నాయన,
1: look here,
0: నేను ఏమైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
1: బట్ యూ షుడ్ బి నోబుల్.
0: ఒకటి తలంచినావు.
1: యూ థాట్ వన్స్.
0: ఒకటి చేసినావు.
1: యూ హావ్ డన్ అనదర్.
0: కానీ రెండవది చెప్పలేదు.
1: అండ్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
1: వెన్ దేర్ ఇస్ నో హార్మనీ యూ కెనాట్ హ్యావ్ యువర్ డిజైర్ ఫుల్ఫిల్.
0: దీన్ని పూర్తి చేయి.
1: యూ కంప్లీట్ ఇట్.
0: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
1: యువర్ డిజైర్ విల్ బి ఫైనల్లీ ఫుల్ఫిల్
0: అనేటప్పటికీ దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
1: హి ఒబేయ్డ్ గాడ్స్ కమాండ్ అండ్ రిటర్న్ హోమ్.
0: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు.
1: హౌ ఇంటెలిజెంట్ బాయ్స్.
0: ఎంత పవిత్రమైన భావములు.
1: వాట్ సేక్రెడ్.
0: ఎంత ఉత్తమమైన మార్గములు.
1: వాట్ నోబుల్ పాత్.
0: ఎంత సంకల్పములు, చాలా ఉత్తమమైనటువంటివి.
1: వాట్ బ్యూటిఫుల్ థాట్స్ దే హ్యాడ్.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: మీకు అందరికీ తెలుసు.
1: ప్రహ్లాదుడు
0: కూడా ఎంతో గొప్ప భక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
1: హ్యాడ్ నో ఫెయిత్ ఆన్ ఎనీబడి ఎక్సెప్ట్ ఇన్ గాడ్.
0: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
1: హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్.
0: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
1: నాట్ మదర్.
0: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
1: ద రిలేషన్షిప్ ఇస్ దట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ పేరెంట్స్.
0: నా నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
1: బట్ మై గాడ్ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో డిజైర్.
0: నన్ను తరింపజేసే కోసం వచ్చాడు.
1: హెస్ కమ్ డౌన్ టు రిడీమ్ మీ.
0: కాబట్టి అతనికి కోరికలు లేనటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
1: సో ద వన్ హూ హ్యాస్ నో డిజైర్స్ నేచురలీ రిసీవ్స్ ఆల్ మై పిటిషన్స్.
0: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
1: సిన్స్ దెన్ ఇట్ వాజ్ సజెస్టెడ్ టు రిడ్యూస్
0: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ.
1: When desires are more
0: and more, అధికమయ్యే కొలది
1: మోర్ ఆఫ్ అటాచ్మెంట్
0: బంధన కూడా కట్టిపోతుంది.
1: యూఆర్ ఇన్ ఎ బాండ్.
0: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ బంధన ఎక్కడ నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్?
0: నీ వాంఛనే నీకు బంధన.
1: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: నీ కష్టంలే నీకు బంధన.
1: యువర్ డిఫికల్టీ ఇస్ ద బాండేజ్.
0: నీ కోరికలే నీ బంధన.
1: డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: కనుక నీ కోరికలు తగ్గించుకో.
1: రిడ్యూస్ ద డిజైర్.
0: నిశ్చింతగా ఉంటావు.
1: And you will not have any worry.
0: ఎట్టి అపాయం కూడాను అపాయం కూడాను కలగదు.
1: యూ విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవుడి శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
1: When once you exercise ceiling on desire, you will enjoy peace.
0: Less luggage, more comfort అన్నాడు.
1: Less luggage, more comfort.
0: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
1: As the desires increase more and more.
0: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడా ఏదో ఒక కోరిక కోరుతాడు.
1: We have a desire even before leaving the body.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What are they?
0: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
1: What is the result of the desire?
0: ఏ కోరికలు లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: If you are desireless,
0: నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు.
1: Believe it or not, Bhagavan has no desire.
0: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
1: He has no worry whatever.
0: Follow me.
1: Follow Bhagavan.
0: కనుకని మీరు కూడా కోరిక లేకుండా
1: యు బి డిజైర్లెస్
0: ఆనందమైనటువంటి హృదయంతో
1: విత్ ఎ బ్లిస్ఫుల్ హార్ట్
0: మీరు నిలిచి ఉండండి.
1: యు రిమైన్ లైక్ దాట్.
0: కోరికలు మనల్ని బంధిస్తున్నాయి కానీ
1: డిజైర్ లీస్ బంధ
0: విమోచన చేయటం లేదు.
1: డిజైర్ లీస్ టు బాండేజ్ నాట్ లిబరేషన్.
0: కోరిక తీరిన వేళ
1: when desire is fulfilled,
0: నన్ను గొప్పగా పొగుడుతురోయి.
1: యు ప్రైజ్ మీ ఇన్ హైవే.
0: కోరిక తీరకపోతే
1: when desire is not fulfilled,
0: తిడుతురోయి.
1: యు గో ఆన్ బ్లేమింగ్ మీ.
0: పాపం పని చేసి
1: హావింగ్ కమిటెడ్ ఎ సిన్
0: ఫలం ఆపద కలిగిన రోసి
1: when you face a danger,
0: కాపాడవు నీ వనుచు
1: that you don't protect me,
0: నాపై అల్లెదురోయి.
1: యు బ్లేమ్ మీ.
0: చూశారా ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
1: యు కమిట్ సిన్
0: కానీ అడిగేది పుణ్యఫలములు.
1: బట్ యు వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
1: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
0: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవాడి.
0: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్ అయినా మీరు చేయకూడదా?
1: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
0: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, బైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
1: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
0: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో ది మాస్టర్.
0: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంత ఎన్నుకున్న ప్రాప్తి లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద మాస్టర్ యుల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
0: ఎన్ని సంవత్సరం నుంచినో
1: for many years
0: భక్తిగా పూజలు చేస్తున్నారు.
1: యు వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
0: స్మరణలు చేస్తున్నారు.
1: యు చాంట్.
0: భజనలు చేస్తున్నారు.
1: యు సింగ్.
0: కానీ
1: బట్
0: ఈ మనసులో కించిత్తేనే కూడాను ఆ మాలిన్యం తొలగిందా?
1: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ బి అవే ఫ్రమ్ ద హార్ట్.
0: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండదు కానీ తరగటం లేదు.
1: ద హార్ట్ ఈస్ మోర్ అండ్ మోర్ పొల్యూటెడ్, మోర్ అండ్ మోర్ డర్టీ.
0: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
1: Have we experienced bliss wholeheartedly for a moment?
0: ఏ మాత్రమూ లేదు.
1: No.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: Why desires?
0: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
1: Yes, we need children.
0: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
1: We have to discharge your duty.
0: డ్యూటీ నువ్వు చేయి.
1: Do your duty.
0: తానే చూసుకుంటాడు భగవంతుడు.
1: God will take care of them.
0: నీవు చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: బాదర్డ్. నీవు చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
0: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
1: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
1: యు విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
0: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ హ్యావ్ డిజైర్.
0: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: కట్ షార్ట్ అవర్ డిజైర్.
0: ఎంత తగ్గిపోతే
1: ద మోర్ దాన్
0: అంతటి ఆనందాన్ని పొందిపోతాం,
1: మోర్ బ్లిస్ఫుల్ విల్ బి.
0: కనుక ప్రపంచంలో భగవతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
0: పూర్వం ప్రపంచం అంతా కూడాను
1: అర్లియర్
0: చిమ్మ చీకట్లు కమ్ముకు ఉన్నాయి.
1: అర్లియర్ దేర్ వాస్ పిచ్ డార్క్నెస్.
0: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
1: నో ఆబ్జెక్ట్ వాస్ సీన్.
0: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
1: నో ఫార్మ్ ఈజ్ సీన్.
0: అలాంటి పరిస్థితి లోపల
1: అట్ దట్ టైమ్
0: అందరూ ప్రార్థించారు.
1: ఆల్ ప్రే.
0: ప్రార్థించేటప్పటికీ
1: వెన్ దే డిడ్ సో
0: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు
1: ఫర్ క్రోర్స్ ఆఫ్
0: నాట్ లక్షల సంవత్సరములు
1: నాట్ లాక్స్ అలోన్.
0: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ హెవీ రెయిన్.
0: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
1: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
0: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
1: అండ్ ఆల్ ద క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
0: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
0: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
1: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
0: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటము.
1: దట్ లెడ్ టు ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్.
0: జీవితాన్ని గడుపుకోవటము
1: కుడ్ స్పెండ్ ద డైలీ రొటీన్.
0: ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
1: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దాట్.
0: కనుక మొట్టమొదట
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్
0: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛనలు లేవు.
1: వెన్ నథింగ్ ఈజ్ నోన్ దేర్ వాస్ నో డిజైర్ అట్ ఆల్.
0: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైకోవటం చేతనే వాంఛన పెరుగుతూ వచ్చాయి.
1: లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
0: పగలు తెల్లవారేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
1: వీ బిగిన్ ద డే విత్ డిజైర్.
0: కానీ రాత్రిపూట అంత కోరికలు రావే.
1: నైట్ టైమ్ వీ డోంట్ హ్యావ్ డిజైర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
1: ఇన్ డార్క్నెస్ దేర్ ఇస్ నో డిజైర్.
0: కనుకని ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
1: సో వీ షుడ్ బి హ్యాపీ వెన్ వీ ఆర్ ఇన్ డార్క్.
0: చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించినేని చీకటిని తిట్టుకుంటారు.
1: పీపుల్ అక్యూజ్ డార్క్నెస్.
0: ఎప్పుడు వెలుగ్గానే ఉండాలి.
1: దే వాంట్ లైట్.
0: ఎప్పుడు వెలుగ్గా ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వాట్ ఇస్?
0: రాములు జన్మించినప్పుడు
1: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
0: 15 దినములు సూర్యుడే రాలేదు.
1: ఫర్ 15 డేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్.
0: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ డార్క్ ఆల్ త్రూ.
0: ఈ చీకటిగా ఉండటం చేత
1: బికాస్ ఆఫ్ దట్
0: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
1: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అయ్యో నేను ఈ రాముల్ని కూడా చూడలేకుండా పోతున్నానే.
1: He was feeling so sad that he could not see Rama.
0: ఈ 15 దినములు
1: for 15 days
0: గడిచిన తర్వాత
1: after that
0: సూర్యునికి విసుగు పుట్టింది.
1: Sun was disgusted.
0: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
1: That he could not see newly born Rama.
0: అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు.
1: Then he went on chanting within himself.
0: సూర్యుడు క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు.
1: Then thereafter sunrise started.
0: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
1: సో ఆల్సో ద మూన్.
0: సూర్య చంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
1: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వాళ్ళ కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమని చేర్చుకుంటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
0: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే
1: ఇఫ్ యూ నో ద మిస్టరీ ఆఫ్ నేచర్
0: ఏ యొక్క పరిస్థితి ఎందు కూడా మానవ రూపమే కనిపించడం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫామ్ ఎనీవేర్.
0: ఈనాటి మానవులా
1: మ్యాన్ కైండ్ టుడే
0: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
1: యూ ఫైండ్ ఎవ్రీవేర్ నౌ.
0: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
1: అండ్ వీ ఆల్సో ది న్యూ మెడిసిన్స్
0: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
1: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
0: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
1: తగ్గించేది
0: దీని వల్ల కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
0: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
1: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
0: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
1: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
0: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: రేపటి దినము
1: టుమారో
0: ప్రహ్లాదుని యొక్క విషయము
1: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద
0: చాలా గొప్పదిగా కావిస్తున్నారు.
1: విచ్ ఇస్ సో గ్రేట్.
0: అన్ని దేశముల వారు
1: ఆల్ ఫారినర్స్
0: బుద్ధుని యొక్క తత్వమును
1: ద నేచర్ ఆఫ్ బుద్ధ
0: ప్రపంచానికి వ్యాప్తి గావించే నిమిత్తమై
1: ప్రాపగేట్ ఇన్ ద వరల్డ్
0: వస్తున్నారు
1: దే ఆర్ కమింగ్ హియర్
0: ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో
1: ద నేచర్ ఆఫ్ బుద్ధ విచ్ హస్ బీన్
0: విని అప్పటి నుంచి అయినా కూడా మీరు కొంతవరకు మనసును కంట్రోల్ చేసుకుంటున్నారు అండి
1: బెటర్ యూ లిసన్ టు ఆల్ దట్ అండ్ కంట్రోల్ యువర్ మైండ్
0: అన్నింటి ఎందు కంట్రోల్ చేస్తారు కానీ
1: యు కంట్రోల్ ఎవ్రీథింగ్
0: కానీ మనసును వాంఛని ఎందుకు కంట్రోల్ చేయటం లేదు
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ డిజైర్
0: వాంఛనే మనం కంట్రోల్ చేయాలి
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్
0: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు
1: దెన్ యుల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్
0: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి
1: వేర్ ఫ్రమ్ ఐ గాట్
0: నీకే నీకే ఆశ్చర్యపడిపోతావు
1: యుల్ బి సర్ప్రైజ్డ్ హౌ యు ఆర్ పీస్ఫుల్
0: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవద్దు
1: When you experience this peace, you will understand what
0: శాంతి తమంతక తామే ఆవిర్భవిస్తుంది
1: Peace is natural. It arises on its own.
0: ఎక్కడ చూచినా పీసే ఉంది.
1: There is peace everywhere.
0: ఎక్కడ చూచినా సత్యమే ఉంది.
1: There is truth everywhere.
0: ఎక్కడ చూచినా ప్రేమనే ఉంది.
1: There is love everywhere.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: ఆ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించండి
1: స్ట్రెంగ్థెన్ దిస్ ట్రూత్ ఫస్ట్
0: సత్యం ఎక్కడో లేదు
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్
0: సత్యం ఎక్కడుంది
1: వెరీ ట్రూత్
0: ఇక్కడే ఉంది
1: రైట్ హియర్
0: సత్యం ఎక్కడంటే సత్యం ఉన్న చోటనే దైవం ఉంది
1: వేర్ దిస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్
0: శాంతి శాంతి శాంతి
1: వీ స్పీక్ ఆఫ్ పీస్
0: ఎక్కడుంది శాంతి
1: వేర్ ఇస్ ఇట్
0: అవుట్ సైడ్ ఉంది ఆ పీస్
1: ఈజ్ ఇట్ అవుట్ సైడ్
0: ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్
1: ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్
0: నో పీస్
1: నో పీస్
0: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి
1: పీస్ ఈజ్ ఇన్ గాడ్
0: మీ హృదయం లోపల దైవత్వాన్ని పెంచుకోండి
1: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్
0: నా హృదయం నందే ఉన్నాడు దైవముని సత్యాన్ని విశ్వసించండి
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ
0: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది
1: దెన్ వన్స్ యు గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ విల్ ఎక్స్పీరియన్స్ పీస్
0: సత్యమునందుండి
1: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్
0: సర్వము సృష్టించి
1: హీ క్రియేటెడ్ ఫ్రమ్
0: సత్యమునందు అడిగే సర్వ సృష్టి
1: ది క్రియేషన్ మర్జెస్ ఇన్ ట్రూత్
0: సత్య మహిమ లేని
1: దేర్స్ నో ప్లేస్
0: కళమేది కనుగొన్నా
1: దేర్స్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సలీడ్ ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్
0: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్
0: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్
0: ఎక్కడ సత్యం ఉంటుంటాదో అక్కడే నారాయణ ప్రత్యక్షం అవుతాడు
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ గాడ్
0: ఎక్కడ నారాయణ ప్రత్యక్షం అయ్యాడో అక్కడనే లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది
1: వేర్ దేర్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
0: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు
1: వేర్ ఇస్ లక్ష్మి వేర్
0: లక్ష్మి కావాలి
1: యూ వాంట్ వెల్త్
0: ఎక్కడి నుంచి వస్తుంది
1: హౌ కెన్ యూ గెట్ ఇట్
0: నీ నుంచి నీ రావాలి
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ
0: ఆ లక్ష్మిని నీలో ఆవిర్భవించుకో
1: దెన్ వన్స్ యూ అలవ్ ఇట్ టు అరైజ్ ఇన్ యూ
0: నీ నారాయణని ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది
1: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి
0: కనుక మనము పవిత్రమైన భావాలతో
1: విత్ నోబుల్ థాట్స్
0: నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో
1: విత్ గుడ్ డీడ్స్
0: నిరంతరము దైవ చింతనతో
1: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
0: సత్కర్మలు ఆచరించండి
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్
0: పరోపకారం చేయండి
1: హెల్ప్ అదర్స్
0: పొరలపైన ఈర్ష్యను పుట్టుకొని చూద్దాం
1: నెవర్ బి జెలస్
0: పొరలపైన మనం అసూయ కలిగించకూడదు
1: నెవర్ హ్యావ్ ఎన్వీ
0: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు
1: దెన్ వన్స్ యూఆర్ జెలస్ యూఆర్ యూస్లెస్
0: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది
1: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యూ టోటలీ
0: ఈనాడు అసూయ పెరిగిపోయింది
1: టుడే వి ఫైండ్ ఎన్వీ
0: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటినీరు కారుతారు
1: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫైన్ దే స్టార్ట్ షెడ్డింగ్ టీర్స్
0: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి ఒరవ లేకుండా పోతారు
1: ఇఫ్ వన్ ఈస్ హ్యాపీ ది అదర్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు బేర్
0: చాలా చెడ్డది చాలా చెడ్డది
1: జెలస్ ఈస్ వెరీ బ్యాడ్
0: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు
1: అదర్స్ ఆర్ హ్యాపీ యూ బీ హ్యాపీ
0: తప్పక నీవు కూడా ఆనందిస్తావు
1: యూ కెన్ బి హ్యాపీ
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే
1: This is the secret of divinity.
0: ఉన్నది కావసంత ఉన్నది అనుగ్రహము.
1: There's a lot of grace.
0: కానీ దానిని లోతులో ఉన్నది.
1: It is there deep.
0: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలనుకుంటే
1: If you want to bring out the water out of the well,
0: పాత్రకు ఒక తాడు కట్టి
1: and you tie it with a rope,
0: బావిలోకి విడిచి
1: and you have to leave it
0: ఆ బావి నుంచి తిరిగి తాడును చేర్చుకున్నప్పుడే
1: and once you dry the water out of the well, you can have water.
0: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
1: But you are not tying it up. The container is not tied up with the knot.
0: బావిలో వదలటం లేదు.
1: You are not dropping into the well.
0: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
1: You are not drawing the water.
0: ఆ త్రాడు ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రోప్?
0: అదే భక్తి పాశము.
1: దట్ ఇస్ ద రోప్ ఆఫ్
0: డివోషన్. ఈ భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి,
1: అండ్ వన్స్ యు టైట్ అప్
0: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి,
1: అండ్ వన్స్ యు కీప్ ది హార్ట్ ద కంటైనర్
0: అనుగ్రహం అనేటువంటి బావిలో వడిచిపెట్టినప్పుడు,
1: జస్ట్ ఇమర్స్ ఇట్ ఇన్ ద వెల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, ఆనందమనే
0: జలం మనకు చేతికి వస్తుంది.
1: యు కెన్ కలెక్ట్ ద వాటర్ ఆఫ్ బ్లెస్.
0: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
1: యు హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్ ది
0: ఆగ్రహం అనే బావిలో కాదు,
1: నాట్ ఇన్ ఆర్డర్
0: అసూయ అనే బావిలో కాదు,
1: నాట్ ది వెల్ ఆఫ్ జెలసీ
0: అనే బావిలో కాదు,
1: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్
0: ఆనందం అనేటువంటి బావిలో వదలండి.
1: ఇట్ ఈస్ ద వెల్ ఆఫ్ బ్లెస్.
0: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
1: గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల,
1: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్,
0: దుర్గుణాలు మనం పెంచుకోవటం, దుర్గుణాలు పెంచుకోవటం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం.
1: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
0: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
0: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే,
1: దెన్ వన్స్ యూ హావ్ దిస్ లవ్,
0: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
1: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
0: ప్రేమ ముదిత మనసే కవి.

0: ప్రతి మానవుని హృదయము చల్లగా తెల్లగా శాంతముగా ఉన్నటువంటి యొక్క సమయమే కృష్ణ జన్మము. కేవలం అష్టమి నవమి ఈ తిథులను విచారించుకుంటూ పోకూడదు. అందరి హృదయమే కృష్ణ జన్మభూమి. ఆ హృదయము పవిత్రమైన హిమాచలముల వలె శాంతంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, చల్లదనంగా ఉండాలి. అట్టి పరిస్థితులు ఎందు భగవంతుడు ఆవిర్భవిస్తాడు.
1: కృష్ణ జన్మాష్టమి ఇస్ బర్త్డే ఆఫ్ లార్డ్ కృష్ణ. When had it happened? When did it take place? It is the moment when the man recognizes and experiences the peace within him. That moment when his heart is so calm, peaceful, enjoying the bliss. That heart which happens to be the birthplace of Lord Krishna will have got to be all sacred, pure, and so cool and comforting.
0: కృష్ణుడు అర్ధరాత్రి సమయంలందు అష్టమి నామ సంవత్సరమునందు దినమునందు తిథియందు కృష్ణుడు ఆవిర్భవించాడు.
1: కృష్ణ వాజ్ బోర్న్ అట్ మిడ్ నైట్ ఆన్ అష్టమి డే.
0: ఈ అష్టమి అనగా అనేక మంది అశుభంగా భావిస్తుంటారు. అష్టమి అమంగళకరమైనటువంటి దినంగా భావిస్తారు.
1: ది డే అష్టమి ఇస్ కన్సిడర్డ్ టు బి ఇనాస్పిషియస్.
0: కానీ భగవంతుని యొక్క జన్మస్థలం నందు ఒక అమంగళం అనేటువంటిది లేదు.
1: బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ది అడ్వెంట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇనాస్పిషియస్నెస్.
0: అన్నియు మంగళకరమైనటువంటి దినములే, సుందరకరమైనటువంటి దినములే, శుభములను దినములే.
1: ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ డివినిటీ ఆల్ డేస్ ఆర్ ఆస్పిషియస్ దట్ వుడ్ కన్ఫర్ ద సక్సెస్ అండ్ విక్టరీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దినమును మనం ఎందుకు అమంగళమని భావిస్తాం?
1: సచ్ ఎ సీక్రెట్ డే అష్టమి, వై డు వి కన్సిడర్ ఇట్ ఇన్ఆస్పిషియస్?
0: కేవలము అష్టమి దినమును బట్టి, నక్షత్రమును బట్టి, తిథిని బట్టి మనం ఇది అమంగళమని భావిస్తున్నాం.
1: వి కన్సిడర్ అష్టమి ఇన్ఆస్పిషియస్ బేసింగ్ ఆన్ ద న్యూమరాలజీ అండ్ ద ప్లానెటరీ ద స్టార్ పొజిషన్.
0: భగవంతుడి పుట్టిన దినము ఏ దినమైనను సరియే, అది ఎంతైను మంగళకరమైన దినమే.
1: Let that be any day, the date of birth of God, when he takes a human form, is auspicious.
0: ఇలాంటి మంగళకరమైన దినమును మనం ఎందుకు అమంగళంగా భావించాలి?
1: Such an auspicious day, why should be considered inauspicious?
0: భగవంతుడు ఆవిర్భవించేది సర్వమంగళాత్మదై, సర్వమంగళకరమైనటువంటిది కనుక భగవంతుని యొక్క జన్మదినములు మంగళకరమైన దినములే.
1: గాడ్ ఈస్ బోర్న్ టు గివ్ అస్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ సీక్రెట్ ఆస్పిషియస్ అండ్ ప్రెషస్. దేర్ఫోర్ ద డే హాస్ గాట్ టు బి ట్రీటెడ్ హైలీ ఆస్పిషియస్.
0: కృష్ణుడు పుట్టిన స్థానము చెరసాల.
1: కృష్ణ వాస్ బోర్న్ ఇన్ ఎ ప్రిజన్.
0: ఆ చెరసాల యందు ఉండినటువంటి వారు దేవకి వసుదేవులే.
1: దేర్ ఇన్ ద ప్రిజన్ వర్ ప్రెసెంట్ దేవకి అండ్ వసుదేవ.
0: ఈ ఇరువురు మాత్రమే జాగ్రత్త అవస్థ ఎందున్నారు.
1: దీస్ టు దేవకి వసుదేవ వర్ ఇన్ ది వేకింగ్ స్టేట్.
0: కంసుడు నియమించినటువంటి యొక్క నియమాల ప్రకారం అందరూ కూడాను జాగ్రత్తగా ఉండాలని యోచించారు. కాని వారు జాగ్రత్త వారి ఎందు మేల్కొనలేదు.
1: All guards there near the prison, as per the command of Kamsa, have got to be highly vigilant and be awake.
0: అందరు కూడాను నిద్రిస్తున్నారు.
1: But all were sleeping at that time.
0: వారు కేవలం జాగ్రత్త అవస్థను మర్చినారు.
1: They have forgotten the waking state.
0: స్వప్నావస్థను కూడాను మర్చినారు.
1: They are even beyond the dreaming state.
0: నిద్రావస్థ యందు వాళ్ళు మునిగారు.
1: They were in deep sleep.
0: అటువంటి నిద్రావస్థ యందు ఉండినటువంటి యొక్క చెరసాల్లో అందరూ కూడాను కృష్ణుని యొక్క జన్మదినమనే మరిచారు.
1: Having been in the deep sleep state, people have forgotten the birth of Krishna.
0: ఈ వార్త విన్న తక్షణమే కంసుడు ఏమి చేయను అనేటువంటి భయంతో వసుదేవుడు చాలా జాగ్రత్తగా ఆ బిల్లును తీసుకుని పోవడానికి ప్రయత్నించాడు.
1: On coming to know the news of the birth of Krishna, Vasudeva knew the impending danger in the hands of Kamsa, so he kept it secret.
0: Nemmadiga oka battalo chutti oka buttalo petti talapaina pettukoni thanu prayanam aipothunnadu.
1: He wrapped the child in a cloth kept in the basket, carrying it on his head.
0: Chersala talapulu anni kudunu techukobaddavi.
1: The doors of the prison opened.
0: Goppa varsham kurustu undadi.
1: There was downpour of rain.
0: Selayeru chirukondalanu himachilalu chitraati chitraprinochanu dhatutkarmappa nabratalamanu jumbimchu naityamvartila istreyenu visutan balachi pratyeka prapanchamunandu naachile vopparu. హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని అని ప్రార్థన చేస్తూ వచ్చాడు వసుదేవుడు. సెలయేరు చిరుకొండలు హిమశిలలు చిత్రాతి చిత్ర ప్రవచనం ధాతత్కరమబ్బ నభ్రతలమును జుంబించు దైవ్యంబ వత్తిల ఎస్తేవు విస్తృతిని పలచి ప్రత్యేక ప్రపంచమునందు నా చెలు ఒప్పారు హిమాది రాజమా నిన్ను సేవించి మోదించదని.
1: It was the prayer of Vasudeva, praying to the mountain Himachala, appreciating all the falls and the hills and the mountain range all around, praying for the separate path for himself to tread safely.
0: Atti samayamnandu tan talapaina pettukunnatvanti butta paina varsham kurustunnademo ani bhayapadto tiriki Himadri Rajamane prarthistu vachadu.
1: It was raining heavily, he thought that the child he was carrying on the head might possibly drench, so he prayed once again.
0: Atti pavitramainatundi yokka varsham kalamnandu krishnudu challani bhavamto mellani tulukulato sarpamunu aavirbhavimpi chesadu.
1: At that rainy night on that day, when it was so cool all over, Krishna willed the heavy rain at that moment.
0: Kani induku ye vidhamaina parinamam jarugutundoni Vasudevudu marinta aavedana padutu vachadu.
1: Vasudeva was all the more worried, thinking of the consequences that would be at his awaiting at the doorstep later.
0: కృష్ణుని పైన చినుకు పడకుండా కాపాడుకుంటూ వచ్చేటువంటిది సర్పము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ది సర్పెంట్ హూ ప్రొటెక్ట్ ది చైల్డ్ ఫ్రమ్ బీయింగ్ డ్రెంచ్డ్ ఇన్ దట్.
0: ఎటువైపున జ్వరం కురుస్తుందో అటువైపున తన యొక్క రెక్కలను ఆట్లాడు.
1: ది సర్పెంట్ వెంట్ ఆన్ మూవింగ్ ఇట్స్ హుడ్ సో దట్ ది చైల్డ్ వుడ్ నాట్ బి డ్రెంచ్డ్.
0: తిరిగి గట్టు చేరాడు వసుదేవుడు.
1: వసుదేవ రీచ్ ద షోర్.
0: అదే సమయం నందు యశోద ప్రసవ నొప్పులు పడుతున్నది.
1: ఇట్ వాస్ ద టైమ్ వెన్ యశోద ఆల్సో హావింగ్ హర్ లేబర్ పెయిన్స్.
0: ఆ యశోద యొక్క భర్త చాలా నిద్రిస్తున్నాడు.
1: అండ్ ద హస్బెండ్ ఆఫ్ యశోద వాస్ ఫాస్ట్ అస్లీప్ అట్ దట్ మోమెంట్.
0: అతని చెల్లెలే రాధ.
1: అండ్ హిస్ సిస్టర్ హ్యాపెన్స్ టు బి రాధ.
0: కానీ కృష్ణుడి కంటే చాలా చిన్నదని ఈ చరిత్ర లోపల ఆ రాధా విషయాన్ని విపరీతంగా పోల్చుకుంటూ వచ్చారు.
1: కన్సిడరింగ్ దట్ షీ వాస్ యంగర్, The author, the composers have not given proper place to Radha.
0: Kani, Krishna kante Radha chala peddadi.
1: In fact, Radha was elder to Krishna.
0: 26 dinamulu 26 nellu peddadi.
1: She was elder to him by about 26 months.
0: అలాంటి పరిస్థితి లోపల ఈ రాధను చాలా చిన్నదిగా పోల్చుకొని విపరీతమైన అత్తమును పెంచుకొని ఈ ఘోరమైనటువంటి యొక్క పరిస్థితిని వారు కాపాడుకుంటూ వచ్చారు.
1: అండర్స్టాండింగ్ ద పొజిషన్ దేర్ పీపుల్ టుక్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ అట్ దట్ మోమెంట్ వాచింగ్ దిస్ సినారియో అండ్ ద సిచ్యువేషన్ ప్రివలెంట్ దెన్.
0: ఆ యశోదయులు చేరేటప్పటికీ చాలా అర్ధరాత్రి అయిపోయినది.
1: ఇట్ వాస్ లేట్ ఇన్ ద నైట్ బై ద టైమ్ దే రీచ్డ్ ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: అప్పుడు ఇతరులకు తెలియకుండా పిల్లవాడిని ఏ విధంగా కూడా ఏడ్చనివ్వకుండా తాను చూసుకుంటూ ప్రార్థించుకుంటూ వచ్చాడు వసుదేవుడు.
1: వసుదేవ వాస్ టేకింగ్ ఎవ్రీ కేర్ ఆఫ్ ద చైల్డ్ సో దాట్ ది బర్త్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద న్యూ బోర్న్ బేబ్ ప్రెసెన్స్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ అరౌండ్ అండ్ యూ సీయింగ్ టు దాట్ ద చైల్డ్ వుడ్ నాట్ క్రై.
0: అప్పుడు ఆ జిన్న బిడ్డను యశోద ప్రక్కలో పండబెట్టి యశోద ప్రక్కన ఉన్నటువంటి ఆడబిడ్డను తన బుట్టలో వేసుకుని వాపసు వచ్చాడు.
1: వసుదేవ మేడ్ ది న్యూ బోర్న్ చైల్డ్ లై బై ద సైడ్ ఆఫ్ యశోద అండ్ హీ పిక్డ్ అప్ దట్ లేడీ దట్ యంగ్ బేబీ గర్ల్ అండ్ పిక్డ్ అప్ ఇన్ హర్ ప్లేస్ అండ్ బ్రాట్ హర్.
0: ఈ వసుదేవుని యొక్క చరిత్రను ఎవరికి గుర్తించలేరు.
1: దిస్ స్టోరీ ఈస్ నాట్ ఫుల్లీ నోన్ టు ఎనీబడీ.
0: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, వజ్రాల విత్తంబులు, సన్మిత్రంబులు, మునిజన పవిత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
1: ద స్టోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీ, మిస్టీరియస్ అన్అండర్స్టాండబుల్, సో సీక్రెట్ టు ఆల్ ద త్రీ వరల్డ్స్, సో ఎండియరింగ్ టు ద సేజెస్, సెయింట్స్ అండ్ సీకర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క చిత్రములు విచిత్రంగా జరిగినప్పుడు వసుదేవుని కూడా తెలియదు.
1: The whole mystery is not known to Vasudeva.
0: Tana baadhyatam tedo tanu tappinchukovalani vachade kaani nenu em chestunnanu evarini teesukopothunnanu evarini ikkada pettanu aneetundi vicharana shakti shunyamaindi Vasudevuniki.
1: Vasudeva was not fully aware what had happened, what he did. The child that he kept there in the place and the child, the female child that she collected, he has totally forgotten.
0: Kaani ఈ చరిత్ర అంతా కూడాను రాధ పిల్లగా ఉండినప్పుడే తెలుసుకొని వచ్చింది.
1: ద హోల్ స్టోరీ, ద హోల్ థింగ్, ఎపిసోడ్ ఈజ్ వెరీ వెల్ నోన్ టు రాధ రైట్ ఇన్ హర్ చైల్డ్హుడ్.
0: ఈ చరిత్ర అంతా కూడాను రాధ యొక్క హృదయం నందే చిత్రించుకున్నది.
1: ద హోల్ థింగ్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఆన్ ద హార్ట్ ఆఫ్ రాధ.
0: ఆ రాధకు ఈ యొక్క కృష్ణుడి పైన ఉన్నటువంటి యొక్క బాధ్యత భావము చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: ద ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్, ద సెంటిమెంట్ అండ్ ద సీక్రెట్ థాట్ ఆఫ్ రాధ టువర్డ్స్ కృష్ణ, ఇట్ వెంట్ ఆన్ ఇంప్రూవింగ్ డే బై డే.
0: తాను తిరిగి వసుదేవుడు తిరిగి చెరసాలకు వచ్చి చేరేటప్పటికీ తనకు మెలకు వచ్చింది.
1: బై ది టైమ్ వసుదేవ రిటర్న్ టు ద ప్రిజన్ షీ వాస్ అవేక్.
0: అప్పుడు తిరిగి ఎక్కడి తలుపులు అక్కడ మూసుకున్నాయి.
1: అండ్ ఎట్ దట్ టైమ్ ద డోర్స్ రిమైన్ క్లోజ్డ్.
0: తన తాళములన్నీ కూడాను సరే అవిధంగా శేవంగా ఉన్నాయి.
1: అండ్ ద డోర్స్ రిమైన్ లాక్డ్ యాస్ బిఫోర్.
0: ఈ కృష్ణుని అక్కడ వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఆ కన్యను తీసుకుని వచ్చి యశోద ప్రక్కలో పండబెట్టినప్పుడే బెల్లు కొట్టింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ టైమ్ వెన్ కృష్ణ వాస్ కెప్ట్ బై ది సైడ్ ఆఫ్ యశోద and this baby girl was brought here, it at that moment the bell was heard.
0: Appudu kamsudu ichinatvanti oka birudunu chaala palinchukuntu vachadu vasudevudu.
1: Vasudeva was observing all that has been passed on to him by Kamsa.
0: Aa yokka shabdamu vinnagane charsalo unnatvanti prajalandaru kudanu dikkuna lecharu.
1: Listening to the sound of the bell, the guards of the prison got up immediately.
0: ఆ తర్వాత కృష్ణుడు జన్మించాడని అందరికి తెలిసింది.
1: Later, people came to know the birth of Krishna.
0: కంసుడు గొప్ప ఆర్భాటంతో వస్తున్నాడు చెరసాల దగ్గరికి.
1: Kamsa was proceeding towards the prison with all the pomp and paraphernalia.
0: తన ఆజ్ఞ ప్రకారంగా ఆ చంటి బిడ్డను ఒక ఎడం చేతితో ఎత్తాడు.
1: As he wished, he picked up the child babe with his left hand.
0: ఆకాశం వైపున విసిరి తెగ్గొట్టాలని ప్రయత్నం చేశాడు.
1: And he has lifted the babe and thrown into the open space and decided to behead the child.
0: ఎప్పుడు ఆకాశం వైపున విసిరాడో అక్కడ ఆ యొక్క కుమారుడు అంతర్ధానమయ్యాడు, ఒక కన్య పుట్టింది.
1: By the time he lifted the babe and thrown into the space, and there the child vanished and he heard the ethereal voice.
0: ఆ కన్య కూడాను కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
1: And the newborn female babe is not ordinary one.
0: ఈమె దేవకి వసుదేవులకు పుట్టవలసినటువంటి ఏడో గర్భంలో పుట్టవలసినటువంటి ఒక బిడ్డ.
1: In fact, she was to be born as the seventh child of Devaki Vasudeva.
0: ఆమెను చూచి పైనే కొట్టేశాడు.
1: Watching that, he has beheaded right on the top.
0: ఆ మహాశక్తివంతురాలు.
1: She was highly powerful.
0: ఆ శక్తివంతమైనటువంటి ఒక బిడ్డను ఎవరు ఏమి చేయలేరు.
1: None can touch that powerful child.
0: ఆమె జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ.
1: The child represents the individual soul, Krishna, the cosmic soul.
0: ఈ యొక్క ఆత్మిక సోల్కును తగినటువంటి రీతిగా ఆమెను కాపాడుకుంటూ వచ్చారు.
1: As per the will of the cosmic soul, the child was taken care of.
0: ఈ చిత్రములంతా కూడా చూస్తున్నటువంటి దేవకి దేవి చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది.
1: దేవకి దేవి వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ మిస్టరీ, షి వాస్ వెరీ మచ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్.
0: ఇన్ని జరిపేటువంటి కృష్ణుడు ఇది కూడా జరపగలడు, ఇతన్ని కూడా రక్షించగలడు.
1: Krishna, who has been doing everything, can also see things to happen as per his will.
0: ఈ విధంగా దేయం పగలు కూడాను కంసుడు కాపాడుతూ వచ్చాడు.
1: So they have been taking care of the child day and night.
0: ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: Being aware from the pangs of death, being fully aware of the waking state, the child started growing.
0: కానీ ఇట్టి బాలకృష్ణుణ్ణి ఎవ్వరు కూడా గుర్తించుకోలేకపోయారు.
1: బట్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోటీస్డ్ బై ఎనీబడీ.
0: ఈ దేవకీ దేవి చూస్తూనే ఉన్నది.
1: దేవకీ దేవి వాజ్ వాచింగ్.
0: ఈమె చూసినప్పుడంతా కూడాను బాలుని మాదిరి కనిపించేవాడు.
1: యాజ్ షీ వాచ్ షీ నోటీస్డ్ ఇన్ ఏ బాయ్.
0: కానీ వసుదేవుని చూసినప్పటికీ ఆడబిడ్డవరే కనిపించి. ఈ మృత్యుకు దూరం అయిపోయి నిరంతరము హెచ్చరికగా ఉండి జాగ్రత్త అవస్థ లోపల పెరుగుతూ వస్తున్నాడు.
1: బీయింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెత్,

0: As she watched, she noticed in a boy.
1: Kani Vasudevunu chusinappudiki aadabiddavare kanipinchevadu.
0: But to Vasudeva, the child appeared to be a female child.
1: Ee vidhanga konni dinamulu jarugutu vachindi.
0: Days went on like that.
1: Kani itanu tegane oka order vesadu.
0: And the command was given.
1: Eemani ettaina kani champipeyali.
0: This female child must be killed one way or another.
1: Tane ee charasalaku vachadu.
0: Kamsa himself came all along.
1: ఈ బిడ్డన నన్ను చంపేటువంటిది.
0: This child is going to kill me was the question he has put to him.
1: ఆనాడు కృష్ణుడు పెట్టినటువంటి ఒక బాధలు, ఆనాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు ఎక్కడ పోతాయి?
0: All the promises given by him, what will happen now?
1: అష్టమి గర్భమున పుట్టిన ఆదేవకి దుష్టుని కంస వస్తుంది, అనగా అష్టమి గర్భంలో పుట్టినటువంటి ఈ బిడ్డ నన్ను కంసుని చంపివేస్తుంది కదా అని ఆశతో ఉన్నాడు.
0: In fact, he was expecting that the eighth born child would kill him in future.
1: Tanu vegiresi kottadan prayatnam chesadu.
0: And he lifted the babe and thrown into the space and about to behead.
1: Paiki egiraveyagane antadhanam ayipindi aada bidda.
0: And the female child vanished the moment thrown into the space.
1: Ee bidda aavirbhavinchi aneka rakamulu chintalu chestunnappudu krishnudu devaki devu vasudevuni into yashoda into perugutu unnadu.
0: As this was happening, the Krishna was growing at the residence of Yashoda.
1: ee vidhanga kathalu andariki telisinatuvanti vishayame.
0: The story is known to everyone here.
1: Aneka rakamulaina leelalu chuptu vachadu.
0: Krishna demonstrated many of the miracles.
1: Aneka roopamulu marustu vachadu.
0: He changed many forms.
1: Ee vidhanga jarugutundagane,
0: as things were happening, so
1: kamsuniki emi artham kaledu.
0: Kamsa could not understand what's happening.
1: కట్టగడపటికి ఆ యొక్క రేపలిలో పుట్టినటువంటి పసిబిడ్డలందరినీ చంపమని చెప్పి ఆర్డర్ వేశాడు.
0: Kamsa commanded that all newborn children be killed there in that రేపల్ల.
1: కొంతకాలము మగపిల్లలందరినీ చంపమని చెప్పాడు.
0: For some time he gave a command that all males be killed.
1: కానీ ఆడబిడ్డల గతి ఏమవుతుందో ఏమో అని భయం కలిగి ఆడబిడ్డలు కూడా చంపమని చెప్పాడు.
0: And he was afraid of the baby girls, so he gave the order that they should also be killed.
1: ఇతని భయమే ఇన్ని రకమైనటువంటి వికారములకు మార్గం తీసింది.
0: It was only his fear that led to all this perversion.
1: ఈ విధంగా చంపుతూ పోతుండగానే,
0: as he went on killing,
1: కృష్ణుని చరిత్ర దినదినానికి పెరిగిపోతూ వచ్చింది.
0: The mystery and the glory of Krishna was spreading very fast.
1: ఈ పెరిగిపోయేటువంటి కృష్ణుడిని తాను ఏ విధంగా అరికట్టగలడు?
0: How can he control the glory of Krishna and his actions?
1: దైవ చిత్రములు ఎంత విచిత్రమయ్యే.
0: God's deeds are mysterious, ununderstandable.
1: కట్టకడపటికి ఈ కంసునికి వినాశకారే విపరీత బుద్ధి అని విపరీత బుద్ధులు పుడుతూ వచ్చాయి.
0: Kamsa entertained all wicked thoughts because the bad is fast approaching in his life.
1: ఈ విధంగా విపరీత బుద్ధులు పుట్టేటప్పటికి తర్వాత ఈ కుమారుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కుంటూ వచ్చాడు.
0: He was in intense search of the boy where he was born.
1: ప్రేపల్లలో ఉన్నాడని కొంతవరకు తెలిసింది.
0: He could get the news that he was there in ప్రేపల్ల.
1: ప్రేపల్లకంతా కూడా పంపిస్తూ వచ్చాడు మాయాదూతలను.
0: And he sent so many messengers to Virapalla to find out the baby.
1: ఎంత మంది పోయి వెతికినప్పటికీ కృష్ణుడి యొక్క సంకల్పం ఏమాత్రం కూడా ఎవరికి అర్థం కాలేదు.
0: No one could understand his whereabouts.
1: కట్టగడపటికి ఇతనికి కాలం పండింది, ఇతన్ని చంపివేయడానికి వచ్చేసింది.
0: The time approached that the Kamsa had to be killed.
1: ఈ కృష్ణుని చంపడానికి ఎవరైనా ఒక మంచి ఉపాయం వాడు, ఫ్రెండ్ అయినటువంటి వాడు చిక్కాలని వెతుకుతూ వచ్చాడు.
0: In fact, he was in search of a proper person to kill Krishna, who is close to him.
1: కృష్ణుడి అంటే చాలా ప్రీతి కలిగినటువంటి వాడు ఎవరా అని విచారిస్తూ వచ్చాడు.
0: He was inquiring who was so dear and near to Krishna.
1: అప్పుడు అతనికి డియర్ అండ్ నియర్ అనేటువంటి వాడును పిలుచుకుని రావడానికి పంపించాడు.
0: అండ్ హీ వాంటెడ్ దోస్ హూ ఆర్ డియర్ అండ్ నియర్ టు కృష్ణ బి బ్రాట్ టు హిస్ ప్రెసెన్స్.
1: ఇక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉండాలి.
0: దేర్ ఎ రిచువల్ వాస్ టేకింగ్ ప్లేస్.
1: ఆ యజ్ఞమును చూడడానికని చిన్నపిల్లని తీసుకుని రామని చెప్పి పంపించాడు.
0: హీ వాంటెడ్ ద చిల్డ్రన్ టు గో ఓవర్ దేర్ అండ్ వాచ్ ది సీక్రెట్ రిచువల్.
1: అప్పుడు ఈ యొక్క కంసుడు పంపించినటువంటి దూతల చేత కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా వెళ్లారు.

0: The messengers of Krishna brought Krishna. Kamsa brought Krishna and Balarama along with them.
1: Krishna Balarama.
0: When Krishna Balarama approached over there, the people were deluded at that moment. As they were about to step into the village, there was a flower vendor who is to make garlands for Krishna. She was carrying all the garlands and waiting there at this door. First, Krishna noticed the basket of garlands and collected the two garlands. And one garland was accepted by Krishna and another garland by Balarama. What is that she can report back to Kamsa then? And with these garlands, Krishna and Balarama started moving about.
1: ఈ విధంగా చర్యలు చేసుకుంటూ వస్తుండగానే
0: as these actions were taking place
1: అక్కడ చక్కని ఒక ఉపమానం చెప్పాడు
0: and there he gave a small device
1: ఓ కృష్ణ నీవు ఎన్ని మాయలు చేసినప్పటికీ మా బుద్ధికి తోచవు
0: your actions are mysterious but we don't understand their significance
1: కనుక మమ్మల్ని ఏ విధంగానైనా ఆ కంసుని యొక్క రక్షణ నుంచి కాపాడమని చెప్పాడు.
0: They all prayed that Krishna should rescue them from the onslaught of Kamsa.
1: ఈ సమయం లోపల కృష్ణుడు ఆ యొక్క పూలగత్తెకు చక్కని ఆశీర్వాదం చేశాడు.
0: In the meantime, Krishna blessed that vendor.
1: ఈ పూలగత్తె చాలా వంపరింపదిగా ఉండేటువంటిది.
0: And the body of the flower vendor is bent.
1: అప్పుడు కృష్ణుడికి మంచి గుడ్డలు కావాలి.
0: Krishna desired good dress at that time.
1: అతని దగ్గర ఆ పూలగత్తె దగ్గర అనేక రకమైనటువంటి ఒక దుస్తులు ఉన్నాయి.
0: That lady was carrying so many silk robes.
1: ఈ కంసుని యొక్క దుస్తులను తీసుకున్నాడు కృష్ణుడు.
0: Krishna picked up the robes of Kamsa.
1: బలరామ కృష్ణుడు ఇద్దరు ధరించారు.
0: And Balarama Krishna wore them.
1: ఈ యొక్క పూలగత్తెకు తెలుసును.
0: This lady knows.
1: ఇతను దేవుడే.
0: She knows that he is God.
1: ఇతను దేవుడు కనుకనే ఇన్ని మాయలు చేస్తున్నాడు.
0: Because he is God, he is able to act like that.
1: కృష్ణ నా వంపును కూడా తీసి నన్ను చక్కని దానిగా చేయకూడదా.
0: That lady prayed, Krishna, my body is bent, so many bends. Why don't you straighten me? She prayed.
1: కాళ్ళ క్రింద వేసుకున్నాడు.
0: She made her nest under his feet.
1: ఆ యొక్క కాళ్ళతో తొక్కాడు.
0: And she trampled over her.
1: చేతులు ఎత్తి పైకి లాగాడు.
0: And just lifted her body with both of his feet.
1: ఆ బెండ్లన్నీ పోయినాయి.
0: And the bent was straightened.
1: చక్కని స్త్రీగా రూపొందింది.
0: And she could be a very beautiful lady thereafter.
1: అప్పుడు కృష్ణుడు కంసుడు పిలిపించాడు.
0: Then Kamsa summoned her.
1: నా దుస్తులంతా వాడికి ఎట్టిపోయి చేరాయి.
0: And he questioned, how is it my dress reached those boys?
1: Swami, naaku teliyadu.
0: He said, Swami, I don't know.
1: Atane maayalu evariki teliyadu.
0: Nobody can understand his mysterious actions.
1: Kanuka neevu ee maayalu telusukovadaniki prayatnam emi cheyavaddu.
0: Don't make any attempt to know the mystery of God, she said.
1: Neevu noru musukoni unte manchidi annu cheppi.
0: He said, better you keep your mouth shut and remain silent.
1: Ee pulagatte inta kathinamainatuvanti vaakulu palukutundada.
0: And Kamsa wondered because this flower vendor could speak so harshly and loudly.
1: తర్వాత ఆమె వెంటనే ఒక మగవాడు గుడ్డలు తీసుకుని వచ్చాడు.
0: And there came a washerman with bundle of clothes.
1: ఆ వాషర్మ్యాన్ తెచ్చి కంసుడికి ఇచ్చే లోపలే ఈ యొక్క ఈమె తప్పించుకుని పోయింది.
0: As he was approaching, this lady escaped from the sight.
1: ఈ విధంగా అనేక లీలలు చూపించుకుంటూ అందరికీ అని శాపములు పరిహారం కావించుకుంటూ వచ్చాడు.
0: లైక్ దట్ కృష్ణ డెమాన్స్ట్రేటెడ్ సో మెనీ మిస్టీరియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ లీలాస్ ద చైల్డ్ ప్లే అట్ దట్ మోమెంట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ ఎవ్రీబడీ.
1: ఇరువురిని కూడాను తీసుకుని వెళ్తున్నారు.
0: బోత్ వర్ టేకెన్.
1: ఎక్కడ తీసుకెళ్తున్నారు?
0: వేర్?
1: కంసుని ఆస్థానమును తీసుకుని పోతున్నారు.
0: దే వర్ టు బి టేకెన్ టు ద కోర్ట్ ఆఫ్ కంస.
1: అప్పుడు అక్కడ తీసుకుని పోయేప్పుడు
0: యాజ్ దే వర్ అషర్డ్ దేర్
1: ఈ పనికత్తే
0: and the servant maid
1: ఆమె కూడా కొన్ని సెంట్లు తీసుకుని పోయింది.
0: వాస్ క్యారింగ్ సెంట్స్.
1: కృష్ణుడి పైన అంతా చల్లింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ స్ప్రేడ్ ది సెంట్స్.
1: కృష్ణ, నాది ఎంత భాగ్యమో ఏమిటో.
0: కృష్ణ, ఐఎమ్ వెరీ లక్కీ.
1: ఈ సేవను నేను చేసుకోవడానికి నేను ఏ జన్మంలో చేసిన నోవులో పండిపోయినాయి.
0: ఇట్ మస్ట్ హావ్ బీన్ ద మెరిట్ ఆఫ్ మై పాస్ట్ దట్ గేవ్ మీ దిస్ ఛాన్స్ ఆఫ్ సర్వీస్ టు యూ
1: అని ఆయన వంటికంతా కూడాను ఈ సెంట్ మకరందాలంతా పూసివేయింది.
0: షీ అప్లైడ్ ఆల్ ది సెంట్స్ ఆన్ ద బాడీ ఆఫ్ కృష్ణ.
1: కంసుడు వచ్చాడు.
0: కంస కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
1: కంసుడు వచ్చేటప్పటికి చిన్న పిల్లలు ఇద్దరు కూడాను సింహం పిల్లల వల్ల తిరిగాడారు.
0: These two boys got up like lions and started moving around.
1: పోయినటువంటి పిల్లలు ఒక్కతూరి ఎగిరినాడు కృష్ణుడిపై కంసుడి పైన.
0: And Krishna jumped at once towards
1: మెడ పట్టి అదిమినాడు క్రిందికి.
0: And he made his head bend down.
1: కానీ బలరాముడు కూడాను అంత బలమైన వేలాడు.
0: Balarama was also equally strong.
1: ఈ ఇరువురు చేరేటప్పటికి
0: both together
1: కంసుని పచ్చడి చేసి పెట్టారు.
0: And they made Kamsa a chutney or paste.
1: Anta himsinchetappudiki Kamsudu chaala bhayapadipoyadu.
0: And not watching the whole situation as the two boys were approaching,
1: aa vepallanta kudanu chaala vanikipoyindi.
0: All were wonder struck, fear stricken.
1: Ee vidhanga jarigetappudiki
0: as things happened like that,
1: chinna pillavaadaina Krishnudu inta goppa karyam ee vidhanga chestu vachadu.
0: Such a young boy like Krishna, how could he achieve such a stupendous task?
1: Baludu ee chinna pillavaadu
0: so young at that time.
1: Kamsudu maha durmargudu.
0: Kamsa was
1: maha balavantudu,
0: so strong.
1: Alanti balavantudaina Kamsudini ee vidhanga hatamarchagalaru.
0: How could this boy kill that strong wicked person like Kamsa?
1: Ee lopala Kamsudu order vesadu.
0: In the meantime Kamsa gave an order.
1: Ee బలరామకృష్ణుడిని చంపడానికి ఒక సైన్యం ఉంటుండాలి.
0: And that special battalion specifically meant there to kill బలరామకృష్ణ.
1: ఆ ఇరువురిని కూడా ఇక్కడ పంపించాడు.
0: And he sent both.
1: కృష్ణుని యొక్క దీనికి ఎవరు కూడా తట్టుకోలేరు.
0: Nobody can withstand in front of Krishna.
1: అందువల్ల అందరూ కూడా పాదాలపైన పడ్డారు.
0: All fell at the feet of Krishna.
1: అందులో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చిన్నవారైపోయారు.
0: The whole army was subdued, was defeated.
1: ఈ విధంగా సైన్యాన్నంతా హతమార్చి,
0: having killed the entire army,
1: తర్వాత కృష్ణుడు బలరాముడు తన ప్రయాణం వైపే వచ్చారు.
0: Krishna and Balarama proceeded their sojourn.
1: కానీ ఈ కృష్ణుడు పోయినటువంటిది ఎవరికి తెలియకోకుండా పోయాడు.
0: Krishna left unnoticed by anybody.
1: ఎట్ట పోయాడు, ఎట్ట వస్తాడో, ఏమైపోతుందో అని చాలా భయపడుతున్నారు.
0: How has he gone? Where has he left? People didn't know and they were afraid of his situation.
1: Kanuka Krishnudu vastunnada vastunnada ani prepalalo unnatvanti oka gollatu bhavalandaru kudanu eduruchustunnaru.
0: All cowherd boys all were waiting there in Repalle for the arrival of Krishna.
1: Kani ekkada chusina Krishnudu yaka kanipinchaledu.
0: They could not find the trace of Krishna in the vicinity.
1: Appudu Balaramudu Krishnudu iddaru kudanu మాయలు పన్ని తమ గ్రామంలో ప్రవేశించారు.
0: విత్ ఎ నాక్ అండ్ ద డివైస్ బలరామ కృష్ణ కుడ్ స్టెప్ ఇన్ టు ద విలేజ్.
1: యశోద వారు ఇంకా ఎక్కడ పోయినారో, ఇంకా రాలేదే అని చాలా ఈ కంసుడు ఏం చేశాడు అని చాలా భయపడుతూ వచ్చాడు.
0: యశోద వాస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు కృష్ణ అండ్ బలరామ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కంస.
1: ఈ గోపికలంతా ఏడుస్తున్నారు.
0: గోపికస్ వర్ క్రైయింగ్.
1: ఇంత దూరంలో పోయినాడు, ఇంకా కంసుడు బతికించింటాడా, లేదు వీడిని హతమార్చింటాడని కంసుని పైన చాలా దూషణలు వేస్తూ వచ్చారు.
0: దే వర్ బ్లేమింగ్ కంస, దే వర్ అక్యూజింగ్ హిమ్ బికాజ్ ద బాయ్స్ లెఫ్ట్ లాంగ్ బ్యాక్, దే ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ అండ్ హావ్ నాట్ రిటర్న్ టిల్ నౌ.
1: ఈ యొక్క పేపర్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణుని ప్రార్థించుకుంటూనే వచ్చారు.
0: ఆల్ విమెన్ దేర్ ఇన్ రేపల్ల వెంట్ ఆన్ ప్రేయింగ్ టు కృష్ణ అగైన్ అండ్ అగైన్.
1: కానీ కృష్ణుడు వచ్చారు, వాడని చల్లార్చాడు, వారి క్రోధమనంతా కూడా చల్లారిపించాడు. కానీ వాళ్ళ గ్రామం లోపల ఏ విధమైనటువంటి యొక్క అశాంతి కూడా జరగకుండా తాను చూసుకుంటూ వచ్చాడు.
0: కృష్ణ అల్టిమేట్లీ రిటర్న్ పాసిఫైడ్ దెమ్, కామ్ దెమ్ డౌన్ అండ్ సార్ట్ ఇట్ దట్ ఇన్హాబిటెంట్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం దేర్ ఆఫ్టర్.
1: అప్పటి నుంచి ఇంకా దూతలను పంపటం ప్రారంభించింది.
0: అండ్ దెన్ హి స్టార్ట్ సెండింగ్ మెసెంజర్స్.
1: ఇంకా కంసుడు చావలేదు.
0: Kamsa did not die.
1: Kamsudu chavadaniki inka muhurtam kudaraledu.
0: Still time is there.
1: వీడికి అన్ని విధాలను వీడిని హతమార్చి వీడి శక్తి సామర్థ్యం అంతా కూడా నిర్మూలన చేసి కానీ తాను చావడు.
0: Unless all the abilities and the capacities of Kamsa are taken away, he cannot be killed, he won't die.
1: ఈ విధంగా అంత చేస్తూ చేస్తూ కట్టగడపటికి అతని శక్తులు అన్ని కూడా కూలిపోయిన తర్వాత తాను మరణించాడు.
0: Ultimately, Kamsa lost all his potentiality and died.
1: కానీ చరిత్రలో రాసేటువంటి యొక్క విచిత్రములంతా కూడాను దీనికి సంబంధించినటువంటి కాదు.
0: But all the narrations by the composers do not contain this particular description.
1: ఇదంతా కూడా కేవలం ఒక దైవ చిత్రములుగా మారిపోతూ వచ్చాయి.
0: This is entirely divine.
1: చిత్రంబులు త్రైలోక పవిత్రంబులు ప్రజలాల విత్తంబులు సన్మిత్రంబులు మునిజన వంచు పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు.
0: The story of God and the history of God is so sacred, so mysterious, so endearing to all the seekers and the saints and aspirants, sacred to all the three worlds.
1: నేరుగా ఇంక ప్యాలెస్ లో బయలుదేరారు.
0: They proceeded straight and got into the palace.
1: పోయేటప్పటికి తన ఆస్థానంలో నిలుచుకొని చాలా సభనంతా కూడా ఉద్రేకపరుస్తూ వచ్చాడు.
0: It was an open court where people were highly emotional.
1: ఈ ఇద్దరు పిల్లలు కూడాను రెక్కలు కట్టుకున్నటువంటి పక్షులు వారి అతని పైన ఎగిరారు.
0: The two boys jumped towards, proceeding towards Kamsa as if they were birds with wings.
1: అక్కడ నుంచి తన మెడలు పట్టి లాక్కుని వచ్చి 10 మందిలో చంపివేశారు.
0: The boys have pulled him down from his throne and killed him there itself.
1: ఇతను మరణించగానే
0: soon after the death of Kamsa,
1: తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఈ భార్యలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు.
0: And the two boys were planning to go back and they feel so sad.
1: కట్టగడపటికి ఆ యొక్క ఆస్థాన పండితులంతా చేరేసేసి వీరి ఇరువురిని తన పుట్టినింటికి పంపారు.
0: All the scholars over there assembled and made arrangements for the return and the safe journey of the boys.
1: అక్కడికి ఎక్కడికి వెళ్ళారు?
0: Where have they gone?
1: జరాసంధుని దగ్గర ఇంటికి వెళ్ళాడు.
0: Went to Jarasandha.
1: అయ్యో నా బిడ్డలంతా ఈ విధంగా అన్యాయం చేశాడా కృష్ణుడు అని వాళ్ళు కూడా ఇతని పైన ద్వేషం పూరారు.
0: Jarasandha was also highly furious because his children died.
1: కృష్ణుడి పైన అందరూ ద్వేషమే.
0: All had utter hatred towards Krishna.
1: అందరూ వాళ్ళ రిలేషన్స్.
0: They are all related.
1: కనుకనే కృష్ణుడు ఈ విధమైన దుర్మార్గానికి పాల్పడుతున్నాడని అందరూ కృష్ణుడి పైన ద్వేషమే.
0: All had utter hatred for Krishna because he was responsible for the death of their relations.
1: ఈ విధంగా ప్రతి ఒక్కరితోనూ ద్వేషం పూనుకున్నాడు.
0: So everyone had enmity towards him.
1: ఈ ద్వేషం పుట్టిన తర్వాత
0: after this hatred,
1: రేపల్లి అంతా కూడా చాలా తికమకలైపోయినది.
0: ద హోల్ రేపల్లి ఇన్హాబిటెంట్స్ వర్ టోటలీ కన్ఫ్యూజ్డ్.
1: ఎక్కడ చూసినా కూడా అల్లకల్లోలములే.
0: ఎవ్రీవేర్ దేర్ వర్ డిస్టర్బెన్సెస్.
1: కాబట్టి ఈ విధంగా జరుగుతున్నటువంటి చూసి
0: వాచింగ్ ఆల్ దిస్
1: ఇంకా ఎవరు భరించుకోలేకపోయారు.
0: నోబడీ కుడ్ నాట్ బేర్ ఎనీ లాంగర్.
1: ఈ కృష్ణుడు కొంచెం పెరుగుతూ వచ్చారు.
0: కృష్ణ వాస్ గ్రోయింగ్ డే బై డే.
1: కృష్ణుడికి వివాహం చేయాలని తలంచుకున్నాడు ఒక రాజా.
0: It was decided that Krishna was to be married.
1: Krishnudiki marriage cheyalante ee samanyamainatundiya?
0: Is it ordinary one?
1: Appudu nenu aneka mandi aneka rakamulaiga veedanu kaapaadataniki taginatundi bandobastulu chestu vacharu.
0: All security arrangements were made in order to fulfill their plan.
1: Ee vidhanga prayatnam chestundagane Krishnudu anni vidhala plan telisinatundi vaade.
0: Krishna knows fully well what is being transacted.
1: ఇతను అన్ని కూడా మాస్టర్ ప్లాన్ తెలిసినటువంటి వాడు కృష్ణుడు.
0: Krishna knows the master plan.
1: ఎవరికి ఏమి తెలియదు.
0: No one knows anything whatsoever.
1: అనేక రకంగా వాడు ప్రయత్నం చేసి
0: all efforts were made.
1: వీళ్ళిద్దరిని కూడాను చక్కగా కాపాడుకుంటూ వచ్చారు.
0: Both of them were safeguarded.
1: ఇంతనే కాకుండా
0: not only this,
1: ఆ రుక్మా ఇంటి కూడాను అనేక మంది దూతలను పంపించాడు.
0: Many messengers were also sent to her residence.
1: ఆ రుక్మిణి అనేటువంటి కూడాను కృష్ణుని ప్రేమించి కృష్ణుని వివాహం ఆడాలని కోరుతుంది.
0: రుక్మిణి హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ అండ్ డిసైడెడ్ టు మ్యారీ హిమ్.
1: అప్పుడు ఒకవైపున కృష్ణుని కోరాలని కోరుతుండేది రుక్మిణి.
0: అండ్ ఆన్ వన్ హ్యాండ్ రుక్మిణి ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ.
1: ఇంకా అనేక మంది గోపికలంతా కూడాను కృష్ణుని కోరుతూ వచ్చారు.
0: So also the situation with many gopikas.
1: ఈ పరిస్థితి లోపల ఎవరిని రక్షించాలి ఎవరిని శిక్షించాలి అనేటువంటిది ప్లాన్ అంతా కూడాను కృష్ణుడు వేస్తూ వచ్చాడు.
0: So it was the plan of Krishna He was thinking who are to be safeguarded, who are to be protected.
1: అప్పుడు బలరాముతో చెప్పి,
0: He told Balarama,
1: బలరాముని తనందరిని కాపాడమని చెప్పని చెప్పి,
0: He wanted Balarama to protect everybody.
1: కృష్ణుడిపై దేశంగా ఉన్నటువంటి వారిపై కృష్ణుడు చొరబడుతూ వచ్చాడు.
0: And in fact, Krishna handled those who had enmity for him.
1: ఈ విధంగా జరుగుతూ ఉండగానే,
0: as things went on like
1: ఈ వార్త అంతవరకు యశోద దేవతకి వచ్చేటప్పుడు,
0: the news reached Yashoda.
1: పశుదేవులకు,
0: they got the news message.
1: యశోద నందుడు,
0: యశోద నంద,
1: దేవికి వసుదేవులు,
0: దేవకి వసుదేవులు,
1: వీళ్ళ గోల కూడా చాలా ఎక్కువైపోయింది.
0: And they could also come to know what had happened.
1: ఏమవుతుందో ఇప్పుడు కృష్ణుడికి.
0: What would happen to Krishna now? That was a matter of anxiety.
1: కాని దేవకి దేవి చాలా ధైర్యవంతురాలు.
0: దేవకి దేవి was one of courage.
1: గొప్ప పరమభక్తురాలు.
0: She is a great devotee.
1: ఆ పరమభక్తురాలు కాబట్టి కంసుడు ఏమాత్రం చేసినప్పటికి వారిని ఏమాత్రం జలించుకుంటారు చేశాడు.
0: She was quite sure that nothing would happen to Krishna in the hands of Kamsa. Because she was sure of divinity.
1: కృష్ణుని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేరు.
0: She was quite sure that none can ever touch Krishna.
1: అని ధైర్యంతో ఉంటుండాలి.
0: She had all the courage and strength.
1: వారు చెరసాల నుంచి వచ్చారు.
0: They came out of the prison.
1: వచ్చిన తక్షణమే దేవకి వసుదేవుల ఇంటికి వచ్చారు.
0: And they reached దేవకి వసుదేవ.
1: దేవకి వసుదేవులు ఇద్దరు కూడాను నందుని ఇంటికి వచ్చారు.
0: Both of them came to Nanda's residence.
1: నందా ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ బలరాముడు ఉన్నాడు.
0: There was Balarama.
1: ఈ బలరాముడు కూడాను ఆ యొక్క పిన్నమ్మ ఈ యొక్క యశోద.
0: యశోద happens to be the
1: ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది. ఇతని సంబంధం అనేక రకములుగా చుట్టుకొని ఉంటుండది.
0: He is very closely related to them.
1: అప్పుడు కృష్ణుడే ఇంక మాయలు చేసి రుక్మిణి దేవకి వసుదేవుడికి ఎట్టైనా చేర్చాలని చేర్చున్నాడు.
0: And it was the master plan that Rukmini has to reach this central place.
1: ఆమె ఒక పండితుని వెంట ఒక జాబు రాసి పంపించి,
0: and she sent a message to a scholar.
1: కృష్ణా నేను ఇంకా తాళలేను.
0: Krishna, I can't bear the pangs of
1: నేను ఇంకా భరించలేను.
0: I can't bear.
1: నా తండ్రి అయిన రుక్మను చాలా హింసలు పెడుతున్నాడు.
0: And in fact, I am put to suffering by my father.
1: రేపటి దినమే కళ్యాణం ప్రారంభించాడు.
0: And in fact, they started making all the arrangements for wedding tomorrow.
1: ఈ ముహూర్తం లోపల ఇక్కడ తప్పించుకున్నా ఉండినా నా ప్రాణం ఉండదు ఇక్కడ.
0: If you don't rescue me, I am doubtful of my life, she wrote.
1: అప్పుడు ఈయను దేవకీ దేవి ఒక దేవుని పన్ని ఒక గ్రామ దేవత దగ్గరికి పూర్వం నమస్కారం చేయడానికి పంపుతూ వచ్చారు.
0: It was the time she was taken to offer her prayer to that village goddess.
1: గ్రామ దేవతలకు అందరూ పూజలు చేయడానికని మొట్టమొదటి దినం పోతారు.
0: In fact, on the very first day, all the inhabitants of the village would offer their prayers to that village goddess.
1: ఆ యొక్క దేవత ఇంటికి పోయేటప్పుడు పుష్పమాల వేసుకుని దేవతకు అలంకారం చేయాలని పోతుండాలి.
0: They were all proceeding over there to pray.
1: ఇక్కడ ఒక తట్టు కంసుడు,
0: on one side Kamsa,
1: ఒక తట్టు దేవకి వసుదేవులు,
0: దేవకి వసుదేవ on the other hand,
1: ఒక వైపున బలరామకృష్ణుడు,
0: బలరామకృష్ణ on the other hand,
1: ఊరంతా కూడా చుట్టుకున్నారు.
0: And all people gathered there.
1: ఈ విధంగా జరుగుతూ ఉంటుంటే ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏమో అని చాలా భయభ్రాంతులై ఉన్నారు.
0: People were very much worried because what kind of trouble they have to face on that day.
1: ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళందరూ కూడా కంసంతో ఏకమైపోయారు.
0: In fact, శిశుపాల దంతవక్ర also joined Kamsa.
1: ఇంతమంది ద్వేషుల దగ్గర నుంచి ఈ కృష్ణుడు ఏ విధంగా తప్పించుకోగలడు?
0: How can Krishna escape from this group of all those wicked people?
1: ఈ యొక్క రుక్మిణి ఎవరికి వెళ్ళిన పెళ్లి చేసుకున్నాడు?
0: And how is it possible to marry this Rukmini?
1: రుక్మిణి శిశుపాలునికి ఇవ్వాలని అనుకున్నాడు తండ్రి.
0: And if her father decided that Rukmini should be given in marriage to Shishupala.
1: ఈ శిశుపాలుని చంపడానికి చుట్టూ చుట్టుకున్నారు.
0: And in fact, Shishupala was surrounded by many.
1: ఈమె దేవాలయంకి వస్తుండాలి.
0: And on one hand, Rukmini is proceeding towards the temple.
1: దేవద్వారంలోకి వచ్చేటప్పటికి ద్వారం దగ్గరనే కృష్ణుడు కాచుకొని ఉన్నాడు.
0: And Krishna was waiting there at the main door.
1: ఈ రుక్మిణి తమ్ముడు ఉన్నాడు రుక్మాంగదుడు అని.
0: This Rukmangada, the brother of Rukmini.
1: వాడు మహా దుర్మార్గుడు.
0: He is highly wicked fellow.
1: ఆయన ఎట్టైనా కూడా తీసుకుని పోవాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: He was making an effort to take her away from that spot.
1: దేవాలయం దగ్గరికి పోయేటప్పటికి,
0: by the time they approached the temple,
1: ఇంకేం గతి నా గతి ఇంకా దేవాలయంలో వచ్చినాను, ఇంకా నన్ను ఎవరు ఎత్తుకుని పోతారో ఏమో అని చాలా భయపడుతున్నాడు.
0: Rukmini was very much afraid of the situation because that she might be taken away from that spot by somebody or other.
1: ఆ ద్వారం దగ్గరనే కాపాడుకుంటున్నటువంటి యొక్క కృష్ణుడు మెత్తగా ఎత్తుకున్నాడు ఆ రుక్మిణి తన రథంలో వేసుకుని పోతున్నాడు.
0: It is only at that moment Krishna picked her hand and took her along with him.
1: అప్పుడు పెద్ద యుద్ధం జరిగింది.
0: And there is war at that time.
1: ఈ విధంగా ఆమెను ఎంతో క్షేమంగా తీసుకుని పోయి
0: he brought her safe somewhere.
1: తన యొక్క పట్టణమునందు వివాహం ఆడారు.
0: And he married her.
1: ఈ విధమైన చిత్రములు ఎన్నో జరుపుతూ వచ్చాడు.
0: Many things had happened like this.
1: కృష్ణుడు ఇంతమంది దుర్మార్గులను చంపడానికి పుట్టినటువంటి వాడే కాని సన్మార్గులను రక్షించడానికి కాదు.
0: ఇన్ఫాక్ట్ కృష్ణ హ్యాడ్ టేకెన్ బర్త్ టు కిల్ ద వికెడ్ పీపుల్ టు పనిష్ ద బ్యాడ్ పీపుల్.
1: ఈ యొక్క సన్మార్గులను ఏమాత్రమూ హింసించలేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ ట్రబుల్ ఎనీ పైయస్ పీపుల్ గుడ్ నోబుల్ సోల్స్.
1: రెండు విధమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని శిక్షిస్తూ వచ్చాడు.
0: అండ్ ఇన్ఫాక్ట్ హూ హాడ్ గాట్ ద జ్యువెల్ అచీవర్ పనిష్డ్.
1: ఒకవైపున కృష్ణుడు కావాలి, కృష్ణుడు
0: వన్ సైడ్ వన్ హ్యాండ్ ఐ వాంట్ కృష్ణ,
1: ఇంకొక వైపున గోపికలు కావాలి,
0: అదర్ హ్యాండ్ గోపికాస్ ఆర్ నీడెడ్.
1: ఇది ఎవరు సాధించగలరు?
0: హూ కెన్ అచీవ్ దిస్?
1: కృష్ణుడు ఈ యొక్క రుక్మిణి తీసుకుని పోతున్నాడు.
0: అండ్ కృష్ణ హాస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్ రుక్మిణి.
1: ఈ రుక్మిణిని చేరక్షించుకోవడానికి ఎవరు?
0: అండ్ హూ కెన్ ప్రొటెక్ట్ హర్? హూ కెన్ టేక్ హర్ బ్యాక్?
1: అందరూ చేరి కృష్ణుడి పైన పడ్డారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ స్టార్టెడ్ ఫైటింగ్ విత్ కృష్ణ.
1: పడేటప్పటికి తాను ఊరుకునేటువంటి వాడు కాదు.
0: అండ్ కృష్ణ డిడ్ నాట్ కీప్ క్వైట్.
1: తాను ఎట్టైనా కూడా సాధించుకుని ఆ రుక్మిణి తీసుకుని పోయాడు.
0: హి వన్ ఓవర్ ఎవ్రీబడీ అండ్ అల్టిమేట్లీ టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ద మెయిన్ టైమ్
1: ఇటువైపు వేపల్లె
0: ఇటువైపు మధుర
1: ఇటువైపు బృందావనము
0: బృందావనం
1: మూడు రకములైనటువంటి దేశాలు కూడా పెరిగిపోయినాయి.
0: హేట్రెడ్ వాస్ రాంపెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ ప్లేసెస్.
1: ఎందుకనగా కంసుని యొక్క దీంట్ లోపల ఇతను చాలా బంధువులుగా ఉండేవాడు.
0: బికాస్ దర్ క్లోజ్ రిలేషన్స్ ఆఫ్ కంస
1: శిశుపాలను కూడా చాలా ద్వేషమే.
0: శిశుపాలు ఆల్సో హ్యాడ్
1: శిశుపాలకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ రుక్మిణి.
0: ఇన్ఫాక్ట్ శిశుపాల వాస్ టు మ్యారీ రుక్మిణి.
1: కానీ ఆ శిశుపాలకి తన చేతి నుంచి తప్పించకపోయింది. కృష్ణుడు ఇంత పని చేశాడని కృష్ణుడి పైన చాలా ద్వేషం.
0: అండ్ శిశుపాల హ్యాడ్ హేట్రెడ్ ఫర్ కృష్ణ బికాస్ షీ కుడ్ నాట్ విన్ ది హ్యాండ్స్ ఆఫ్ రుక్మిణి.
1: ఈ విధంగా జరుగుతూ ఉండేటప్పటికి అందరిపైన చెల్లాడాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ ఫాట్ విత్ ఎవ్రీబడీ.
1: ఎవరికి తెలియకోకుండా రుక్మిణి ఎత్తుకుని పోయాడు.
0: వితౌట్ ద నోటీస్ ఆఫ్ ఎనీబడీ హి టుక్ రుక్మిణి అలాంగ్ విత్ హిమ్.
1: అక్కడ పోయిన తర్వాత రుక్మిణి కృష్ణుడికి పెళ్లి అయిపోయింది అని వర్తమానం వచ్చింది.
0: మెసేజ్ వాస్ సెంట్ ఆఫ్ ద హోలీ వెడ్డింగ్ ఆఫ్ కృష్ణ అండ్ రుక్మిణి.
1: చేరేటప్పటికి ఈ రుక్మాంగదుడికి రుక్మిణికి అనగా రుక్మిణి తమ్ముడికి చాలా కోపం వచ్చేసింది.
0: Hearing the news, the brothers of Rukmini were highly furious.
1: వాళ్ళు చంపడానికి ఎంతో ప్రయత్నం చేశారు.
0: And they made every attempt to kill.
1: ఎవరి పని ఏమి జరగలేదు.
0: Nothing whatsoever had happened.
1: ఈ విధంగా కలహాలతోనే ప్రారంభమైపోయింది కృష్ణుడి యొక్క జన్మం.
0: In fact, the life of Krishna commenced with all this conflict.
1: కనుక కంసుని యొక్క జన్మదినం అంటే చాలా కష్టంతో కూడినటువంటి దీని.
0: And therefore the very birthday implied so many difficulties and challenges.
1: Marriage కూడాను కష్టంతో జరిగింది.
0: The marriage was a matter of challenge.
1: నామకరణము చాలా కష్టంతో జరిగింది.
0: ఎవరీ క్రిస్నింగ్ నేమింగ్ వాజ్ ఆల్సో మ్యాటర్ ఆఫ్
1: డిఫికల్టీ. హింసను కష్టంతోనే జరిగింది.
0: అండ్ యు హావ్ టు ఫేస్ సో మెనీ ట్రబుల్స్.
1: శిశుపాలను దంతవక్రుని యొక్క దీని కూడా కంసంతోనే జరిగింది.
0: అండ్ దేర్ వాస్ ఆల్సో మోమెంట్స్ ఆఫ్ వరీ అండ్ యాంగ్జైటీ.
1: కృష్ణుడు పుట్టినప్పటి అన్ని గ్రామాలు చాలా కష్టమని.
0: అండ్ కృష్ణ ఫేస్డ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఈ విధంగా జరిగి
0: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అన్నింటి ఎందుకు విజయాన్ని సాధించి
0: he won, he was victorious in every field.
1: ఇక్కడ కంసుని యొక్క రాజ్యమును
0: and the kingdom of Kamsa
1: ఈ విధంగా దుష్ట సమాజం చేతుల లోపల చాలా ప్రయత్నపూర్వకంగా జరిగింది.
0: అండ్ he won over everybody and he was a victor in every battle.
1: కానీ తన్ని ఎవరు కూడా ఏమాత్రం ముట్టలేదు.
0: In fact none could ever touch him.
1: ఇతను దంతవక్రుడు కూడా వచ్చాడు.
0: దంతవక్రుడు కేం
1: శిశుపాలుడు వచ్చాడు.
0: ఆల్సో శిశుపాల
1: శిశుపాలుని ఎంత వరకు చేశాడంటే కట్టగలపటికి ఇతనికి తాంబూలం ఇచ్చే సమయం వరకు చేశాడు.
0: అండ్ ది సిచ్యువేషన్ హ్యాపెండ్ అంటిల్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది హోలీ రిచువల్ ఓవర్ దేర్ వెన్ ది ఫస్ట్ ఆఫరింగ్ వాస్ టు బి మేడ్.
1: ఈ కృష్ణుడికి నేను తాంబూలం ఇస్తున్నానని ధర్మరాజు చాలా సిద్ధంగా ఉన్నాడు.
0: As the first offering was about to be given, and Shishupala was highly furious.
1: అప్పుడు శిశుపాలుడు లేచాడు.
0: Then Shishupala got up.
1: ఎవరికి నువ్వు గొప్పగా భావిస్తున్నావు?
0: Whom do you consider great?
1: చాలా రుక్మాలున్నాడు.
0: And there's one there.
1: అతను గొప్పవాడు.
0: He's a great man.
1: ఈ యొక్క గొల్లవాడికి అతని తాంబూలు ఇవ్వడానికి పనుకున్నావా?
0: Why do you specially honor this cowherd boy?
1: Cowherd boy కి ఏ మాత్రం అధికారం లేదు.
0: Cowherd boy has no eligibility whatsoever.
1: ఇట్లాంటి వాడికి నీవు తాంబూలు అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
0: How is that you honor him first?
1: ఇది సాధ్యం కాదని అడ్డు చేశాడు.
0: And he objected.
1: కంసుని యొక్క దీన్ని అప్పుడు మరణం జరిగింది.
0: And it, at that time Kamsa died.
1: దీనివల్ల
0: why
1: తనకి ఇవ్వాల్సినటువంటి ఒక రుక్మిణి కృష్ణుడు చేసుకోవటమే కాకుండా,
0: అండ్ కృష్ణ మ్యారీడ్ ది వన్ హూమ్ హీ రియలీ,
1: యాదవ కులములకు గొప్పవారైనటువంటి పెద్దలంతా వదిలిపెట్టి,
0: అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ నెగ్లెక్టెడ్,
1: ఈ యొక్క గొల్ల పిల్లవాడికి నువ్వు అగ్రతాంబరం ఇస్తున్నావా?
0: అండ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు ఆర్ ఆనరింగ్ దిస్ కౌహర్డ్ బాయ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్?
1: చూడడానికి వీలు లేదండి.
0: నౌ యూ షుడ్ డూ సో.
1: వీలు లేదని చెప్పి కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చేస్తాడు.
0: అండ్ దే ఆర్ రెడీ టు ఫైట్ విత్ కృష్ణ.
1: కట్టగడపటికి అతనికి చక్రం పంపించాడు.
0: అండ్ దెన్ హి హస్ సెంట్ ది
1: చక్రం. అనగా చాలా మంది విష్ణు చక్రం అని మీరు అనుకుంటుంటారు. చక్రం ఏం కాదు, అగ్రతాంబూలం ఇస్తున్నాడు కంసుడి.
0: విల్ పీపుల్ థింక్ ఇట్ ఇస్ విష్ణు చక్ర? నో, దే ఆనర్ దిస్.
1: ఆ తట్టనే
0: తీసుకుని
1: అతని పైన విసిరాడు.
0: ద వెరీ ప్లేట్ వాస్ థ్రోన్ ఎట్ హిమ్.
1: ఎవరిపైన విసిరాడు?
0: ఆన్ హూమ్ ఇస్ ఇట్ థ్రోన్?
1: కంసుడి పైన.
0: ఆన్ కంస.
1: విసిరేటప్పటికి చాలా తెలియకుండా రక్తం పోయింది.
0: అండ్ థింగ్స్ హాడ్ హ్యాపెన్ వితౌట్ దేర్ నాలెడ్జ్.
1: ఏదో చక్రం పంపించాడు అనుకుంటారు, చక్రం పంపలేదు.
0: ఇట్స్ నాట్ ద వీల్ దట్ ఇస్ సెంట్.
1: సుదర్శన్ చక్రం పంపాడు అనుకుంటారు, అది పంపలేదు.
0: పీపుల్ థింక్ ఇట్ ఇస్ సుదర్శన్ చక్ర, నాట్ సో.
1: ఈ యొక్క విష్ణు చక్రాలు శిష్టు చక్రాలంతా కూడా ఈ కలిక యుగం పనికి వచ్చినాయి, కానీ ఆనాడు ఇవన్నీ ఏం పనికి రాలేదు.
0: విష్ణు చక్ర అండ్ అదర్ చక్రస్ వీ రిఫర్ టు ఆర్ ఆఫ్ దీస్ టైమ్స్.
1: సహజ చక్రమే, ఏది పడితే అదంత చక్రమే.
0: వాట్ ఎవర్ కృష్ణ టచెస్ వాట్ ఎవర్ హీ యూస్డ్ సర్వ్డ్ యాజ్ చక్ర.
1: అప్పుడు ఆ తటం తీసుకుని విసిరాడు.
0: అండ్ హీ హస్ థ్రోన్ ద ప్లేట్.
1: కొల్ల భూభోండతో చల్లడాడు నాకు, హరించినందుకు అర్చమిట్టాడు.
0: డూ యూ డిజర్వ్ దిస్ ఆఫరింగ్ ద ఆనర్ టు బి గివెన్ ఫస్ట్? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్రీ మూవ్మెంట్ విత్ ది కౌహర్డ్ గర్ల్స్?
1: ఇది ఇవ్వటం నీకు మోదం చాలా ఆనందం కాదు?
0: యు డు నాట్ డిజర్వ్ దిస్ ఆనర్.
1: కృష్ణుడు యొక్క దీన్ని ఈ విధంగా, కృష్ణుడు మహిళవాడు అనగా కౌహర్డ్ బాయ్,
0: కౌహర్డ్ బాయ్,
1: అతనికి చిన్నవాడైనటువంటి వాడికి ఈ ఇంత అగ్రతాంబులు ఇవ్వటం చాలా దోషం అన్నాడు.
0: ఇట్ యువర్ మిస్టేక్ టు ఆనర్ హిమ్ బికాస్ దర్ ఆర్ సో మెనీ ఎల్డర్స్ హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ దేర్.
1: అప్పుడు అతని చక్రమే అనగా తత్వనే కంసుడి యొక్క దీన్ని కొట్టేసేసింది.
0: ఇట్ వాజ్ వెరీ ప్లేట్ దట్ కృష్ణ హాస్ థ్రోన్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వీల్ అల్టిమేట్లీ బిహేవియర్.
1: ఇతనికి గొప్ప కోపం వచ్చేసేసింది.
0: అండ్ వాజ్ హైలీ ఫ్యూరియస్.
1: బలరాముడు పక్కనే ఉంటున్నాడు.
0: బలరామ వాజ్ దేర్ బై సైడ్.
1: స్నానంబు చేయు ఆ చవరాండ్ర చీరలు, కాజేపు చిన్నందుక పూజ నీకు.
0: అండ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ ఛార్జ్. కృష్ణ ఆర్ యూ టు బి ఆనర్డ్ ఫస్ట్?
1: చాలు నీకు కట్టి పెట్టి పంచాంగం. ఇక్కడ
0: is it because of your closeness, intimacy with cowherd girls?
1: Cowherd girls are saying to me no.
0: And then says stop all this talk, shut your mouth.
1: Me no annadu itanu.
0: And Krishna said shut your mouth.
1: Krishnudi pai endu cheppadu.
0: And that's what he said to Krishna.
1: Appudu Krishna kopam vachindi.
0: And Krishna was angry.
1: Appudu tattam teeskuni visinatappudiki kamsuni yokka idini chisparuni yokka talagulo parigipoyindi.
0: And he has thrown the plate. And that has chopped off the head of
1: ee vidhanga krishnudu janmam modukoni krishnudu antyam varaku kodanu ee yuddhamle jarugutu vachayi.
0: Right from the birth till the end there is conflict and war
1: kanukone
0: the life of krishna.
1: Krishnudu janmam aneetundi chaala dukkhamulato koodinatundi ani peddalanta varnistu vacharu.
0: Many others consider the birth of krishna is always linked and associated with the misery and the difficulties.
1: Puttinappudu peddalato baadhapaddaru.
0: In fact, he had so many difficulties in his childhood.
1: కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఈ వివాహాలతో బాధపడ్డాడు వచ్చారు.
0: Later, as he grown up, he has got problems because of the marriage.
1: ఎవరికి ఏ సుఖము లేదు.
0: No one had any pleasure whatsoever.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా దుఃఖకరమైనటువంటి దినమని అందువల్ల దీన్ని చెడ్డది అని పోల్చుకుంటూ వచ్చారు.
0: So people consider Ashtami inauspicious Because right from the birth of Krishna, Krishna faced so many difficulties.
1: Ashtami Rohini Poduna. Ashtami Rohini Nakshatram.
0: Ashtami, day is Ashtami and star is Rohini.
1: ఈ రెండు చేరినటువంటి వాడు జన్మములు చాలా దుఃఖమైనటువంటివి.
0: When these two join the birth of any babe, he will have so many difficulties.
1: ఈ రెండు కలిగినటువంటి వారు దేశమును ఉద్ధరించగలరు అని మరొక అర్థం.
0: But there is also another interpretation. These two joining will also make a person a champion.
1: కనుక కృష్ణుడి యొక్క జన్మదినము చాలా ఉత్తమమైనటువంటి దినమే.
0: Therefore one has to know the birthday of Krishna is noble and sacred.
1: దుర్మార్గులను హతమార్చి సన్మార్గులు పోషించారు జీవితం.
0: The pious people were protected and the wicked were killed. Their life of auspiciousness.
1: కనుక కృష్ణ దినము చాలా దుఃఖకరమైనటువంటి దినం కాదు.
0: Therefore the birthday of Krishna is not to be considered inauspicious.
1: కట్టగడపటికి అతను వెళ్లే సమయంలో కూడా చక్కని మంచిగా చేసుకుపోయాడు.
0: And he did everything that is good for the humanity till his end.
1: కృష్ణుడు వస్తున్నాడని చెప్పని
0: unknowing, on coming to know that Krishna was coming.
1: Arjuna ni pampadaniki gani poyinatunte yuddha itanu Krishnuni pampadaniki poyinatunte Arjuna.
0: Arjuna was sent Krishna over there.
1: Ini dinamulo ayinappudiki nee vaapasu raledu.
0: And Arjuna has not returned.
1: Arjuna yokka talli Kunti Devi.
0: Kunti is mother of Arjuna.
1: Aame maduri pothundadi.
0: And she was very much kannulu
1: karipinchavu.
0: And she couldn't sleep very much.
1: Chetra emaina pattukodaniki veelu kaadu.
0: And she can't catch
1: hold of him. Maha vruddhuralainatunte yokka
0: she is very old.
1: Amani pichukoni vastunnadu Arjunudu.
0: And that old lady was brought.
1: Amma amma ani pichutu vachadu Arjunudu.
0: And he went on addressing mother.
1: Ee oka deviki talli cheppindi nayana Krishnudu ekkada ra nayana Krishnudu ekkada.
0: The mother asked, what happened to Krishna, where is Krishna?
1: Appudike Krishnudu maranichadu.
0: At that time Krishna left his body.
1: Appudu vachesina amma inka nenu emem cheppudu.
0: And then Arjuna said, what is it I can tell you now?
1: Mana vayamama mana bava mana manudu ainaatvanti Krishnudu inka ledu ani.
0: Our close intimate relation is no longer there
1: ani cheppetappudiki aame tatchame praramadindi.
0: And Kunti the mother dropped her body there.
1: Krishnude tana yokka prana samananga bhavinchukunnatvanti.
0: And she considered Krishna as her very life.
1: Praramadindi.
0: And she left her body.
1: Kunti devi chala dukkhamto praramadindi.
0: Kunti Devi felt so bad and died there at that moment.
1: Krishnudu oka samvatsaram unnadu.
0: And Krishna stayed there with them
1: for one year.
0: Kani
1: Krishnudu gulanu anade devaki devulu sabala vaalu cheri povadaniki prayatnam chesadu.
0: And in fact she wanted to merge, finally having come to know that Krishna is no more with them.
1: Akkada pandavulaku malava tumma కౌరవులకు అందరికి జరిగిపోయిందే కాకుండా ఇక్కడ యాదవులకు కూడా వీరికి జరిగింది. యాదవ యుద్ధం.
0: There was not only the war between Pandavas and Kauravas, there was also in fighting among the
1: యాదవుల యుద్ధం లోపల
0: in that war
1: కృష్ణుడు మొదలాడు దేశీరాన్ని మొదలాడు.
0: And Krishna left his mortal coil.
1: కారణం ఏమిటంటే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క శాపములంతా ఉన్నాయి.
0: Because it's all the sequence of so many curses given to Yadavas.
1: ఇతన్ని ఒక సిపాయి వచ్చి బాణంతో వదిలాడు.
0: One soldier shot an arrow.
1: తన దేహాన్ని వదిలాడు.
0: It was the plea for him to leave the body.
1: అప్పుడు దేవకి దేవి వసుదేవులు వీళ్ళందరూ అంత మరణించారు.
0: It was the time when Devaki Vasudeva also were no more.
1: యశోద కూడా మరణించింది.
0: యశోద also died.
1: ఒక అర్జునుడు మాత్రమే నిలిచాడు.
0: Only Arjuna was remaining.
1: ఈ అర్జునుడు
0: Arjuna
1: ఈ యొక్క దీన్ని తీసుకుని పోతున్నాడు.
0: He collected all his weapons and proceeded.
1: తీసుకొని రేపల్లెకు చేరుకోవడానికి.
0: And he wanted to reach రేపల్లె.
1: అప్పట్లోపల చాలా మంచి పద్యాలతో చెప్పాడు.
0: There are so many poems composed.
1: గొప్పవాణ్ణి నేను వదులుకొని పోతున్నాని.
0: And just leaving the company of such a mighty great man, that was his feeling.
1: ఈ విధంగా పోయేటప్పటికి తిరిగి చేరాడు.
0: And he returned ultimately.
1: అక్కడ అర్జునుడు అంతా కూడా కాచుకొని ఉన్నాడు.
0: And Arjuna was waiting there.
1: అందరూ కాచుకొని ఉండగానే
0: when they were all waiting
1: పరిస్థితులు ఎట్లాంటి ప్రభావము. ఒకవైపున కుమారుడికి పట్టాభిషేకము.
0: On one hand the son was to be coronated.
1: ఇంకొక వైపున తల్లికి అంత్యక్రియలు.
0: On one hand the obituary rites have to be performed for the mother.
1: మరొకటి కుమారునికి పట్టాభిషేకము.
0: Other time the son has to be coronated.
1: అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి వాడికి పట్టాభిషేకం కట్టాలన్నాడు.
0: అండ్ సో కరోనేషన్ సెరిమనీ వాస్ టు టేక్ ప్లేస్.
1: కానీ తల్లికి అంత్యక్రియలు చేయాలి.
0: అండ్ ద లాస్ట్ రైట్స్ హాడ్ టు బి పర్ఫార్మ్డ్.
1: ఒకవైపున పట్టాభిషేకము, ఒకవైపున అంత్యక్రియలు, ఇంకొక వైపున అనేక రకమైనటువంటి కలహాలు.
0: దేర్ఫోర్ ద కరోనేషన్, ద లాస్ట్ రైట్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఆల్ హావ్ గాట్ టు బి డన్.
1: ఈ విధంగా జరిగింది ఒక్క భారతంలో తప్ప మరెక్కడా జరగలేదు.
0: So many things, contradictory things happening at the same time is described only Bharat nowhere.
1: ఈ కుంతి వచ్చి నాయనా నాయనా కృష్ణుడు ఎక్కడ అనింది.
0: కుంతి కేమ్ అండ్ సెడ్ వాట్ హ్యాపెన్ టు కృష్ణ.
1: కృష్ణుడు ఎక్కడ అని పరిగెట్టేటప్పటికే ఇంకా కృష్ణుడు ఉన్నాడు అని ఏడ్చాడు అర్జునుడు.
0: అర్జున క్రైడ్ బిట్టర్లీ బికాస్ హీ నోస్ వాట్ హ్యాడ్ హ్యాపెన్.
1: అప్పుడే ఈమె మరణించేది.
0: At that moment she dies.
1: ఈ మరణించినటువంటి కుంతికి అంత్యక్రియలు.
0: And Kunti was to be cremated.
1: తన తొడపైన పెట్టుకున్నాడు ఆమె తలను.
0: And he made her head rest on his lap.
1: భీముని పిలిచాడు.
0: He summoned Bhima.
1: నాయన నీవు ఇంక పోయి నా కుమారుడికి పట్టాభిషేకం తగిన ప్రయత్నాలు చేయమన్నాడు.
0: He wanted Bhima to make arrangements for the coronation.
1: ఇంకా మిగిలినటువంటి వారిని అందరినీ పిలిచాడు.
0: And he called others to come close to him.
1: శత్రుగ్ను కూడా పిలిచాడు.
0: And he called all others there.
1: వాళ్ళనంతా పిలిచేసేసి మనం అరణ్యానికి పోవడానికి సిద్ధం చేయమన్నాడు.
0: And he was making all arrangements to get into the exile.
1: తల్లి అంత్యక్రియలు, కుమారుడికి పట్టాభిషేకము, తర్వాత తన యొక్క కాయంను వదిలిపెట్టి అరణ్యానికి పోవటము.
0: All the three tasks have got to be attended simultaneously.
1: ఒకే దినం జరిగినాయి.
0: And to leave the whole thing and go get into the
1: అది పరమాత్ముడు ఒకరు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదు.
0: It's only possible for God to achieve all the three at the same time.
1: ఇదంతా తన చేతిలోనే పెట్టుకున్నాడు.
0: Everything is in his grip.
1: ఈ విధంగా కృష్ణుడి యొక్క జన్మం మొదలుకొని అంత్యక్రియల వరకు కూడాను వీళ్ళ యొక్క చర్యలు ఈ రకంగా జరుగుతూ వచ్చాయి.
0: Things had happened like that, full of mystery, beyond human comprehension, from the beginning till the end.
1: కనుక కృష్ణు యొక్క జన్మదినం అంటే చాలా గొప్ప దినమే కాని, చాలా పర్వదినమే కాని, దీనికి పవిత్రమైన దినమే కాని, అశుభమైన దినం కాదు.
0: Therefore, Krishna's birthday is highly sacred, the best possible day. In no sense it is inauspicious.
1: ఈ యొక్క కృష్ణుడి యొక్క జన్మదినం తగినటువంటి మరి ఎవరి జన్మదినం అట్టు జరగలేదు.
0: In fact, the birthday of Krishna is second to none.
1: ఇటువంటి పవిత్రమైన దానిని అనేక మంది అనేక అపవిత్రంగా భావిస్తుంటారు.
0: పీపుల్ కన్సిడర్ విత్ దేర్ ఓన్ లిమిటెడ్ మైండ్స్ అండ్ ట్రీట్ ఇట్ ఇన్ఆస్పిషియస్.
1: దీంతో మరొకటి కూడా ఉంది.
0: దేర్ ఇస్ అనదర్ పాయింట్ హియర్.
1: ఈ దేహము పుట్టినప్పుడు
0: అట్ ది టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ భగవాన్
1: చాలా అల్లకల్లోలగా ఉంటుండాలి.
0: దేర్ వర్ మెనీ డిస్టర్బెన్సెస్.
1: చుట్టూ గ్రామాలంతా కూడాను కలరా ప్లేగులు.
0: దేర్ వాస్ ఎపిడెమిక్ cholera and plague in the
1: ఒకరింటికి ఒకరు పోకూడదు.
0: The neighboring villages
1: ఒకరింటికి ఒకరు తీసుకోకూడదు.
0: Nobody visited anybody.
1: ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉంటుండాలి.
0: That was the situation.
1: ఈ గృహమమ్మాయి ఎవరింటికి పోకూడదు.
0: The mother Bhagwan did not visit anybody.
1: కొండమరాజు ఉంటున్నాడు. కొండమరాజు కూడా చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు.
0: కొండమరాజు is a man of discipline.
1: ఆయన కూడా ఎవరింటి నుంచి నీరు తాగకూడదు.
0: And he too should not accept anything brought from anywhere.
1: Inka ee pillavanni evar chethiki icchedi.
0: And the boy who has to take care of him.
1: Deeniki anek kaaranalu kuda untunnayi.
0: There are so many reasons associated.
1: Kondamaraju ee pillavanni teeskoni arintiki vellaadu.
0: It was Kondamaraju who has taken Bhagwan along with him.
1: Evvanni Venkamana gaani Parvathamana gaani inkevanni kuda akkada raani valedu.
0: And he did not permit anybody to follow him.
1: Meerandaru vasthe pillavaniki anta antukuntundi emo pillavanni evariki chethiki ivanu.
0: As it was highly infectious, he did not permit anybody to follow him.
1: కానీ ఈ విధంగా చాలా అల్లర్లు జరుగుతూ వచ్చినాయి.
0: There are so many disturbances at that time like this.
1: అప్పుడు నేనంతా కూడాను సైనటువంటి ఆయనకు తెలియకుండా నేను వెళ్లిపోయేవాడిని.
0: భగవాన్ లెఫ్ట్ దట్ ప్లేస్ వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ కొండమరాజు.
1: ఆయనకు తెలిసిన తర్వాత సత్య ఎందుకు నువ్వు విట్టి చేస్తున్నావు, పోకూడదమ్మా పోకూడదమ్మని చాలా మంచిగా చెప్పేటువంటి వాడు.
0: Having come to know that Bhagwan left without anybody's notice, Kondamaraj used to question him, it's not proper on your part to go like that.
1: Kontha mandi bhojavallananta kuda kola vettadu.
0: And in fact he made some people assemble close by.
1: Yakkane gaane chustunte aa pillavani ventiki teesukandi.
0: If you notice this boy anywhere, bring him here, he said.
1: Ee vidhanga kattu dittalu chesadu.
0: He enforce everybody to
1: ఆయన కట్టుదిట్టానికి ఎవరు లొంగుతారు?
0: But nobody can catch hold of him.
1: Impossible. ఎవరికి కనపడకోకుండా పోతుండేటువంటి వాడు.
0: Nobody could notice Bhagwan as he was moving about.
1: నేను అక్కడికి పోయి భోంచేసేవాడిని, ఇక్కడికి వచ్చి భోంచేసేవాడిని.
0: Bhagwan used to go visit a place, die over there, return
1: again. నేను పోయి భోంచేసేవాడిని.
0: But Bhagwan accepted.
1: ఒక్కొక్క దినం 10 ఇళ్ళలో పోయి భోంచేసేవాడిని.
0: Bhagwan dined at 10 residences per day.
1: కొవ్వొద్దు కళ్ళం శుభ్రం పిలిచేటువంటిది.
0: One day కళ్ళం శుభ్రం I invited him.
1: నాయనా రా అని.
0: He wanted Bhagwan to go there.
1: కిటికీ లోపల పుట్టం కట్టి నాకు అందించేది పాప.
0: And she kept the pack there near the window.
1: ఆమె చాలా భక్తితో చేసింది.
0: She is an ardent devotee.
1: ఈ విధంగా అన్ని రకములుగా కూడాను దీన్ని కూడగట్టుకుని చాలా రక్షించుకుంటూ వచ్చింది.
0: There are so many things that had happened at that time, and that's how the things went on.
1: ఈ విధంగా కలుగుతుంటుంది. చాలా కొండమరాజు చాలా కోపం వచ్చేసింది.
0: కొండమరాజు was very angry.
1: మా పిల్లవాడిని తీసుకుని పోయి వీళ్ళందరింటికి తీసుకుని పోతున్నారా అని చాలా బ్రాహ్మణుడి కంటే పోతున్నాడు అని చాలా బాధ పెట్టేటువంటి.
0: He did not appreciate Bhagwan going to different places, so many people inviting him.
1: దీంట్ ఇంకోటి జరిగింది.
0: And he said another thing had happened.
1: రెడ్డి కరణం అని గ్రామానికి పెద్దలు.
0: రెడ్డి అండ్ కరణం ది విలేజ్ హెడ్ ఆర్ ఎల్డర్స్ ఆఫ్ ది విలేజ్.
1: ఇక్కడ కరణం భార్య సుబ్బమ్మ.
0: ద వైఫ్ ఆఫ్ ది విలేజ్ హెడ్ ఇస్ సుబ్బమ్మ.
1: అక్కడ రెడ్డి భార్య సుబ్బమ్మే.
0: And the wife of the Reddy is also Subbamma.
1: Adu kudanu ee Subbamma intlo pothunnadu maa intiki raavatam ledani ayaku oka desham puttindi.
0: She too had developed a sort of jealousy because he visits the residence of Subbamma, the wife of
1: Karanam Subbamma, Reddy Subbamma.
0: Two Subbammas here, Karanam Subbamma and Reddy Subbamma.
1: Ee vidhanga untunnappudu chaala ee vantallanta naaku techi pettedi.
0: And all the preparations were passed on to him.
1: ఈ రెడ్డి సుబ్బమ్మ ఏం చేసింది, ఈ పిల్లవాడిని ఎట్టేది కూడా చంపాలి.
0: And the Reddy Subbamma attempted to kill this boy.
1: చేసి ఒక దినము నాతో వచ్చి చెప్పింది, బాబు నువ్వు ఈనాడు మా ఇంటికి టిఫిన్ కి రావాలా అని.
0: వన్ డే ది రెడ్డి సుబ్బమ్మ కేమ్ టు భగవాన్ అండ్ సెడ్ యు షుడ్ విజిట్ అస్ టుడే.
1: ఎవ్వరికి చెప్పద్దు,
0: డోంట్ టెల్ ఎనీబడీ,
1: నువ్వు మాత్రమే వచ్చేసి నేను మంచి వడలు చేసి పెడతాను.
0: హి సెడ్ యు కమ్ అలోన్, I'll serve you very good vadas.
1: Chesindi vada.
0: She made.
1: Anta edo verlanta techi aa verlanta pindini kalipi chaala poison ga chesi vadalu pettindi.
0: She made vadas mixing poison.
1: Avu techi pettindi.
0: And such vadas were served to him.
1: Tinesesnaru.
0: Bhagwan ate.
1: Naaku telusunu.
0: Swami knows.
1: Tinnaru. Tinedappudiki ollanta neelanga maaripoyindi.
0: The whole body turned into blue color.
1: అందరూ పరిగెత్తి వచ్చారు.
0: ఆల్ ర్యాన్ టు దట్ స్పాట్.
1: కరణం సుబ్బమ్మకును ఈశ్వరమ్మకు గట్టిగా చెప్పారు.
0: అండ్ కరణం సుబ్బమ్మ అండ్ ఈశ్వరమ్మ వర్ ఇన్ఫార్మ్డ్,
1: అమ్మా వాడి ఇంట్లో ఏమో భోంచేశాడు, ఒళ్ళంతా నీళ్లు మెక్కింది అని చెప్పారు.
0: దే ఆల్ వెంట్ అండ్ రిపోర్టెడ్ హిమ్ దట్ భగవాన్ హెడ్ యాక్సెప్టెడ్ వడాస్ ఓవర్ దేర్ అండ్ హిస్ హోల్ బాడీ టర్న్ ఇన్ టు బ్లూ కలర్ నౌ బికాస్ ద పాయిజన్ మిక్స్డ్.
1: ఆనాడు రెడ్డి సుబ్బమ్మకు కరణం సుబ్బమ్మకు అయ్యలేదు.
0: దేర్ వాజ్ రైవలరీ బిట్వీన్ రెడ్డి సుబ్బమ్మ అండ్ కరణం సుబ్బమ్మ.
1: ఈ రెడ్డి కరణానికి అన్ని ఊర్లో కూడా అయ్యలేదు.
0: ది సేమ్ థింగ్ ఈస్ దేర్, సిమిలర్ సిచ్యువేషన్ ఎవ్రీ విలేజ్.
1: ఆ విధంగా చేసేటప్పటికి అందరూ ఆమె మిద్ది పైన పెట్టారు.
0: అండ్ పీపుల్ బ్లేమ్డ్ హర్ ఫర్ సర్వింగ్ సచ్ ఫుడ్.
1: కొండమరాజు తెలిసింది.
0: కొండమరాజు కేమ్ టు నో దిస్.
1: ఆయన ఉండేదంతా బోయవాడ బజారు.
0: అండ్ హీ జస్ట్ హీ ఇస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సో మెనీ పీపుల్.
1: ఒక్కతూరి లేపించాడు అందరినీ, బోయవాడందరినీ.
0: అండ్ హీ సమన్డ్ ఆల్ పీపుల్, విలేజ్ పీపుల్.
1: హే మీరంతా పోయి రెడ్డి సుబ్బమ్మ పై పరిపడండి.
0: And he said, come on, you go and question her, Reddy Subbamma. Attack her, he said.
1: ఇంకా వాళ్ళంతా తాగినారు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు.
0: They were high, they were fully drunk and were ready to attack her.
1: నేను నెమ్మదిగా పోయి, తాత ఈ తపన చేయకూడదు, గొప్ప వాళ్ళు అయిపోయి కూడాను వర్ణను హింసించడం మంచిది కాదు.
0: Bhagwan went there softly and pleaded with the grandfather, you are a great man, it is not proper on your part to fight like this.
1: నీవు ఆ విధంగా ఆమెను చంపడానికి ప్రయత్నిస్తే నేను ఆమెంటోనే పోయి ఉంటాను.
0: If you want to kill her, now I tell you that I'll stay with her if you make any attempt like this.
1: Ah, maaru cheppetappudiki tiriga aaminto poi untadeemo ani kanna subbammukudu kopam poyindi.
0: On coming to know Bhagwan's stand, Karana Subbamma was also free from her anger.
1: Eena kuda kochi kopam poyindi.
0: And he was also pacified.
1: Appudu andaru samanam ayipoyaru.
0: All became close.
1: Ee vidhanga gramamlo kuda chaala deshalanta pettutu vachayi.
0: In that those times also in villages there was rivalry.
1: నాకు ఎవరేం పెట్టినా కానీ నాకే భయం లేదు.
0: భగవాన్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్ అట్ ఆల్ ఇన్ దోస్ టైమ్స్.
1: ఏ విధంగా నన్ను చేయని,
0: యు మే యాక్ట్ ఇన్ ఎనీ వే.
1: ఈ కమ్మ కొట్టి కొట్టం పెట్టింటే కొట్టానికి అగ్గి పెట్టించారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ భగవాన్ స్టేడ్ దట్ వన్ ప్లేస్ ఇట్ వాస్ సెట్ అబ్లేజ్.
1: అంతా మట్టి కొనేది ఎదుర్కొట్టం
0: హట్ ఇట్ వాస్ థాచ్డ్ హట్.
1: దానికి అంతా అగ్గి పెట్టారు.
0: ఇట్ వాస్ బర్న్డ్.
1: మీ అందరికీ తెలుసు ఇప్పుడు పాత మందిరం ఉంటుండాలి, పాత మందిరం అంతా కూడా హట్ ఉండే.
0: యు ఆల్ నో దిస్ పాత మందిరం ఓవర్ దేర్ దేర్ వాస్ హట్ దేర్.
1: అంతా కాలిపోయింది.
0: అండ్ ది హోల్ థింగ్ వాస్ బర్న్డ్ టు యాషెస్.
1: వర్షం వచ్చింది ఆనాడు రాత్రి.
0: It rained that night.
1: ఆ యొక్క ఇంటి పైన మాత్రమే కూర్చుంది, ఇంకెక్కడ కురవలేదు.
0: There's rain right on the top of this location of the hut, nowhere else.
1: ఎంత తెలుసుకున్నారు అప్పుడే.
0: People have come to know this.
1: అందరూ గుర్తించుకొని ఆనాటి నుంచి పుట్టబర్తి, కమ్మవరపల్లి, జానకపల్లి ఈ ఎంత గ్రామాలంతా భక్తిగా బయలుదేరింది.
0: Right from that day, they started devotion in the neighborhood. And in the neighboring village.
1: అన్ని గ్రామాల్లో కూడా భజన పెట్టేటువంటి వాళ్ళు.
0: And there are bhajans in all villages around.
1: ఈ విధంగా మొన్న కూడా జరిగింది.
0: It happened recently.
1: నేను బెంగళూరు లోపల పడ్డాను, కాలు విరిగింది, చాలా ముక్కలైపోయింది అని అంతా ఏమేమో ప్రాపగాండ చేశారు.
0: There is a wide propaganda that Bhagwan sustained a fracture when he was there in Bangalore.
1: అప్పుడు అన్ని గ్రామాల వాళ్ళు కూడా భజనలు మొదలు పెట్టారు.
0: That was occasion when there were bhajans everywhere in all villages.
1: Uttapattilo kuda bhajana modalu pettaru.
0: Bhajans were there everywhere.
1: Chinna chinna pallillo kuda satyanarayana vratam chesaru.
0: And there was performance of satyanarayana vrata everywhere.
1: Ee pallillo chusina gaani bhajanlu bhajanlu bhajanlu.
0: Bhajans bhajans everywhere in every village.
1: Aa vidhanga swami yokka premanu entano nochukuneetunte vaadu.
0: In fact there were many lucky people recipient of Bhagwan's love.
1: ఎప్పుడు చూసినా గానీ స్వామి యొక్క పేరు చెప్తే చాలు నమస్కారం అని
0: నేర్పించేవాళ్ళు.
1: ఈ కష్టాల సమయం లోపల స్వామి పేరును తలచని వాళ్ళు లేరు.
0: అండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ ఆర్ నన్ హూ హావ్ నాట్ థాట్ ఆఫ్ హిమ్.
1: ఇత్యాది స్వామి యొక్క ప్రేమకు ఈ ఒక పాత్రత లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు రిచ్లీ డిజర్వ్ భగవాన్స్ లవ్.
1: అందరికీ ఈ యొక్క దేహం కానీ పేరు కానీ చాలా ప్రఖ్యాతంగా తెలిసిపోయింది.
0: And all know the value and the significance and the esteem and the glory of the body and the name of Bhagwan.
1: Nenu monna Whitefield nunchi vastunte
0: and Bhagwan was returning from
1: anni gramallo kuda nu nilipi aatri pettaatuvantu vaadu.
0: And every village Bhagwan was given harati.
1: Chikpadapu lek vachamu roadantha nindipoyindi janalu.
0: Chikpadapur which is there along the route, it is highly crowded.
1: Roadantha bhajanle
0: and the bhajans all along
1: roadantha haratane
0: harati everywhere.
1: సత్యసాయి బాబాకు జై జై జై ఆ జైకారాలు ఇక్కడ
0: వినిపించారు.
1: అక్కడ నుంచి వచ్చి కప్పల బండకు వచ్చాము.
0: అండ్ భగవాన్ రీచ్ ది కప్పల బండ ప్లేస్.
1: మామిడికుంట వచ్చాము.
0: మామిడికుంట
1: ఈ పల్లెల్లో కూడా ఎక్కడ చూసా కానీ ఓకే జై జై.
0: అండ్ ఇన్ ఆల్ దీస్ విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రైజెస్.
1: హారతి ఇచ్చుకుంటూ
0: అండ్ హారతి వాస్ గివెన్ ఎవ్రీవేర్.
1: ఉత్తపత్తి చేరేంత వరకు హారతితోనే చేరాను.
0: And Bhagwan reaches this spot, accepting harati in the prayers of all the people.
1: Puramanta gurunte tagilin degara maatrame untadi. Idi eppudigaane poraaliki veedu kaadu. Idi oka samvatsaramanta gurunu rest iskovalanna.
0: And it was prescribed that 1 year period of rest was necessary for such a complaint.
1: నాకు సంవత్సరమే వద్ద.
0: భగవాన్ సెడ్ ఐ డోంట్ నీడ్ 1 year.
1: నా భక్తుల యొక్క ప్రార్థనే వాళ్ళ ప్రేమనే నాకు అంత నయం చేస్తుంది అన్నాను.
0: ద డివోషన్ ద ప్రేయర్ ఆఫ్ మై డివోటీస్ విల్ సర్టన్లీ గివ్ ఎ క్యూర్ టు మీ ద భగవాన్ సెడ్.
1: నాకు ఏ ఔషధాలు వద్దు, ఏ ఆపరేషన్లు వద్దు, ఏ యొక్క మందులు వద్దు, వాళ్ళ యొక్క ప్రార్థనే నాకు సర్వ విధాలుగా సరిపోతుంది అన్నాను.
0: ఐ డు నాట్ నీడ్ ఎనీ మెడిసిన్, ఐ డు నాట్ నీడ్ ఎనీ ఫర్దర్ ట్రీట్మెంట్. ద ప్రేయర్స్ ఆఫ్ మై డివోటీస్ ఇస్ ఎనఫ్.
1: వాళ్ళ ప్రేయరే నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
0: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ గేవ్ బ్లిస్ టు భగవాన్.
1: నవ్వుకుంటూ వచ్చాను.
0: భగవాన్ రిటర్న్డ్ స్మైలింగ్.
1: వైట్ ఫీల్డ్ లోపల ఆసుపత్రి పరిస్థితులు మంచం పైన కట్టారు, చాలా దారాలు కట్టేశారు, ఏదో ఒక శవాన్ని తీసుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు.
0: భగవాన్ వాస్ టేకెన్ టు ది హాస్పిటల్ ఇన్ ఎ స్ట్రెచర్.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: ఆల్ వర్ క్రైయింగ్.
1: నేను నవ్వుతున్నాను.
0: భగవాన్ వాస్ స్మైలింగ్.
1: ఇది ఏమి స్వామి మీరు నవ్వటము, ఎటువంటి కష్టమైనటువంటి దీంతో ఇటు మీరు ఎట్టిపోతారు అని అందరూ దండించేవాళ్ళే.
0: ఆల్ వర్ సర్ప్రైజ్డ్. హౌ ఇస్ ఇట్ భగవాన్ యు ఆర్ స్మైలింగ్ వెన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ క్రైయింగ్. How could you bear the pain?
1: నీ ఏడుపులంతా నాకు సంతోషాలే.
0: You may cry for any reason, but I am yet happy, says Bhagavan.
1: నాకు అదే ఆనందము, అదే నాకు మెడిసిన్.
0: That is the medicine.
1: ఈ విధమైనటువంటి పంతంతో నేను వెళ్ళినాను.
0: With this feeling, Bhagavan went.
1: నన్ను చూస్తున్నటువంటి డాక్టర్స్ చెప్పారు, ఏమిటి ఇది పట్టుదల?
0: Watching, Bhagavan, they said, what sort of determination it is?
1: ఇలాంటి బాధ కలిగితే ఎంత బాధపడతారు?
0: It will be highly painful because of fracture there.
1: కరెంట్ షాక్ ఉన్నట్టుగా ఉంటుంటుంది.
0: It is as if there is current shock.
1: కానీ అట్లా కరెంట్ షాక్ ఉంటా నేనేమి భయపడలేదు.
0: Bhagavan was not afraid of the pain.
1: నాకంత ఎయిర్ కండిషన్ లో పెట్టినట్టుగా ఉన్నాను.
0: He felt as if he was there in air conditioned room.
1: ఆ విధంగా చెప్పి ఇక్కడికి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నాకు ఎట్టి బాధలు లేవు.
0: Bhagavan has no pain whatsoever.
1: ఏ బాధలు లేవు.
0: No suffering.
1: ఇప్పుడంతా నడుచుకుంటూ వెళ్తున్నాను.
0: Bhagavan walks so long.
1: సంవత్సరం అంతా ఉండాలన్నారు.
0: They said that you should take it in 1 year.
1: నాకు సంవత్సరం అక్కర్లేదు.
0: Bhagavan said, I don't need it.
1: ఒక్కొక్క గంట కూడా ఒక్కొక్క నిమిషం నేను తీసుకుని పోతాను.
0: And every moment, just a moment will pass by unnoticed.
1: కాబట్టి నా యొక్క సర్వస్వము నా భక్తులే.
0: Bhagavan's property comprises his devotees only.
1: వాళ్ళ ప్రాపర్టీ నేను ఒకరే.
0: And the property of the devotees is Bhagavan himself.
1: కనుక నేను ఎట్టి అర్జునికి భయపడను.
0: Bhagavan has no fear at all.
1: ఇటువంటి సందర్భాల లోపల ఆనందంగా నేను దేశమునంతా చుట్టి తిరిగి ఇప్పుడు చుట్టబోతాను.
0: And Bhagavan went round during this period and is sure to visit many more places hereafter.
1: ఇంకా పైన అన్ని నన్ను చుట్టుటాలే నాకు.
0: Bhagavan will be going on tour hereafter more and more.
1: కనుక ఎవ్వరూ ఏ విధమైన బాధపడకండి.
0: నో వన్ నీడ్స్ టు ఫీల్ సాడ్.
1: ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ.
1: అందరూ సుఖమివ్వచ్చు.
0: లెట్ ఆల్ యూ బీ ప్రాస్పరస్ అండ్ బీ హ్యాపీ.
1: కనుక మీరు ఏ విధమైన బాధపడకుండా నేను ఎప్పుడూ సుఖంగానే ఉంటాను, ఆనందంగానే ఉంటాను.
0: భగవాన్ గివ్స్ అస్ అష్యూరెన్స్ దట్ విల్ బీ బ్లిస్ఫుల్, దట్ విల్ బీ హెల్దీ, దట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.

नहीं नहीं लक्षती दुखूं नहीं नहीं लक्षती दुखूं भजे भजे

Yeah.

0: एक सर्वे सर्वलोकैक मंगलम सर्वे ज्ञानोपसंहरणः सर्वे समुदिता गुणैः सर्वे वेद विदसरूरा प्रेम
1: स्वरूपులారా embodiments of love
0: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజములో సద్వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
1: యు మే అక్వైర్ నాలెడ్జ్, యు మే రిసీవ్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ ఇన్ సొసైటీ ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్.
0: ఈ చదువును విని అనుభవించి వారు అతన్ని ప్రేమించాలి.
1: పీపుల్ హ్యావ్ గాట్ టు నో యువర్ వాల్యూ, మేక్ యూజ్ ఆఫ్ యువర్ సర్వీసెస్ and be happy with you.
0: Sarvo loka hitairataha lokulanni ikkudanu dinni anubhavinchi aanandinchetuvanti chaduviluga manam chadavali.
1: We have to learn in such a manner as to make others experience all the knowledge that we acquired and be happy with our education.
0: Sarvo జ్ఞానోప సంపన్న ఈ చదువు చదివినంత మాత్రమే చాలదు, జ్ఞానసిద్ధుడు కావాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు అక్వైర్ నాలెడ్జ్, యు షుడ్ హ్యావ్ విజ్డమ్.
0: సర్వే సముదిత గుణై జ్ఞానం మాత్రమే ఉండిన చాలదు, అతని యందు సమస్త సద్గుణములు కూడాను ఆవరించాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దర్ ఇస్ విజ్డమ్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ వర్చ్యూస్.
0: చదువునకు మూడు లక్షణాలు ఉంటున్నవి.
1: ద ఎడ్యుకేషన్ హ్యాస్ త్రీ క్వాలిటీస్.
0: సర్వే వేద విదస్వరూపం

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు అక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: The main aim of education is not merely to sustain and to maintain our physical body. We should have broad-mindedness.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: Education should not merely confine itself in making you just a human.
0: మానవుని ఆదర్శ మానవునిగా అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంపులరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then
0: experience.
1: Man today has infinite knowledge in the field of science.
0: కాని అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic because of your education.
0: అనంత విజ్ఞాన శాస్త్రము కేవలము లౌకికమైనటువంటి యొక్క విద్యను మాత్రమే మనకు ఈనాడు బోధిస్తూ ఉన్నది.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: కాని మానవునికి అవసరమైనటువంటిది గుణశీలత.
1: But what man needs is character.
0: కేవలం భౌతికమైన విద్యను అభ్యసించినంత మాత్రమున మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: By acquiring the secular knowledge, he cannot be virtuous.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజములో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: We can call him a true student if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ఈనాటి విద్యార్థి అనంత వైజ్ఞానమును ఆశ్రయించి తానెవరో అనేటువంటి విషయాన్ని, తన దేహతత్వాన్ని, తన మనోవికారాన్ని గుర్తింపజేస్తూ ఉన్నాడు.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చలు కూడాను చెప్పాడు. Man has conquered himself. Man has conquered all, but he has not conquered himself.
1: The same thing is stated by Churchill at one time. Man has conquered all, but he has not conquered himself.
0: అన్ని తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: Man is able to know everything.
0: కానీ తానెవరు తను తెలుసుకోలేకపోతున్నాడు ఈనాటి విద్యావంతుడు.
1: The modern educated person does not know who he is.
0: తానెవరు తెలుసుకోవటమే నిజమైనటువంటి యొక్క పాజిటివ్.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడా నువ్వు గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: What all that has been happening in the world, if it is known to you, that is negative.
0: ఎంత చదువు చదివినప్పటికీ ఇది అనుభవమైనటువంటి ఒక మార్గంలో ప్రవేశపెట్టక అన్యులకు దీని ఆదర్శాన్ని నిరూపించక కేవలం చదివినటువంటి ఒక డిగ్రీని మాత్రమే చేతి ఎందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించటము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కావు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job and it's not the quality of a true student.
0: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు పూర్ణుడైరణమందు పోరవచ్చు రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు హేమ గోదానము ఇయ్యవచ్చు గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: వన్ మే క్వైర్ ఆల్ ద నాలెడ్జ్ and be admired in any assembly. One may be a great warrior and win, be victorious, and one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those who that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth, but yet you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: Manavudu bakshyamaina laukikamainatvanti yokka prakrutini aneka rakamuga varninchavachunu.
1: Man may make an attempt to describe, extol, narrate all that is external.
0: Chanamulo chandramandalam cheri chandramandalam yokka vishayanni kuda nu gurtinchavachunu.
1: He can just travel across the space, reach the moon and describe his journey.
0: Kani chandramandalam veltaniki maatrame thaniki daari ganukunnadu kani arayinchi tane antaraatmaku podeyatvanti daniki ee maatramu daari telusukovatam ledu.
1: Man is able to travel to the moon, but he is not able to turn within even half an inch.
0: Kanuka ee naati manavudu anaga vidyavantudu తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మ్యాన్ టుడే ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ ఇన్వెస్టిగేషన్ టు నో ద ట్రూత్ఫుల్ నేచర్ విచ్ ఇస్ ఇన్నేట్ అండ్ ఇన్ బోర్న్.
0: వాల్మీకి రామాయణం రాశాడు.
1: వాల్మీకి కంపోజ్ రామాయణ.
0: కానీ రామును చదివినంత చదువులు రావణుడు కూడా చదివాడు.
1: రావణ అక్వైర్డ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ సేమ్ యాజ్ రామ.
0: రావణుడు కూడాను సామాన్యమైనటువంటి వాడు కాదు, సకల విద్యలు కూడాను నేర్చినటువంటి వాడు.
1: రావణ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్, హి హస్ లెర్న్డ్ ఆల్ నాలెడ్జ్.
0: కానీ వాల్మీకి ఏమన్నాడు?
1: వాట్ డిడ్ వాల్మీకి?
0: రావణో నామ మూర్ఖ అన్నాడు. రావణుడు ఒట్టి మూర్ఖుడు.
1: హి సెడ్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: రాములే జ్ఞాని.
1: రామ ఇస్ వైజ్.
0: కనుక చదివినటువంటి చదువుల లోపల ఒకరిని జ్ఞాని అన్నారు, ఒకటి మూర్ఖుడు అన్నాడు.
1: హి కాల్ రామ యాజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ వైల్ రావణ ఈజ్ ఎ ఫూల్.
0: చదివిన చదువులను ఆచరణలో పెట్టి ఇతరులకు ఆదర్శాన్ని నిరూపించి దేశానికి తగినటువంటి యొక్క సంక్షేమాన్ని అనుభవింపజేసేటువంటి వాడు రాముడు.
1: రామ హ్యాస్ ప్రాక్టీస్డ్ ఆల్ దట్ హి హ్యాస్ లెర్న్డ్ అండ్ హి లెడ్ ఎన్ ఎగ్జెంప్లరీ లైఫ్ and he shared all the knowledge with the rest of the people in society.
0: Kani indriyamulaku lorudai indriyamulaku vasudai kevalam chaduvuni chaduvunu e maatramu gurtinchukonaka kevalam jeevitam antai kodunu indriya sambandhamaina jeevitanni gadaputu kattagalapatiki tana dehanni tana rajyanni tana sarvasthani kodunu basmam gaavinchukunnadu రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హీ హాస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately, he died. He lost his kingdom and ruined his land.
0: కనుక మనం చదువులన్నీ కూడాను కేవలము మన దేహమునందున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education is not meant to make your senses happy, satisfied.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: This is most essential for modern students today.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ధి అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కాని ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రమూ యోచించడం లేదు.
1: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ నాట్ థింకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: యూ షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
1: ద డైలీ ప్రాక్టీసెస్, the theories, they change day by day.
0: Pavitra prakruti pratidinamunu pradana vidi povuchunde.
1: That this nature which is so sacred and pure is leaving.
0: Dharma daya aadaranadanni duracharamaguchunde.
1: The righteousness and compassion have not been used, utilized.
0: Arya veda vidyalanige durvidyalu peruguchunde.
1: The ancient scriptures have not been studied, have not been gone through.
0: Idi ee naati kaalamunaku విరుద్ధమైనటువంటి మార్గములు.
1: దిస్ ఈజ్ ది కాంట్రడిక్టరీ ఎడ్యుకేషన్.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కాని ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: ఆల్ దిస్ వీ లెర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్ సఫరింగ్.
0: విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి
1: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
0: సంకుచిత భావములనెల్ల సమయ చేసి
1: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయచేసి
1: అండ్ మ్యాన్ షుడ్ పుట్ ఎన్ ఎండ్ టు నారో మైండెడ్నెస్
0: జగత్తునకు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి.
1: అండ్ హీ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: అది ఈనాడు విద్యార్థి చేయవలసినటువంటి దేశమునకు ఉపకారం.
1: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు కెన్ రెండర్ టు దిస్ కంట్రీ.
0: మనం దేశోపకారం చేస్తున్నామంటున్నాము, దేశానికి సేవలు కల్పుతున్నామంటున్నాము, కానీ ఏ సేవలు చేస్తున్నాము?
1: You say that you serve your country, you are helping your country. What sort of help you are
0: rendering? ఈనాటి మానవుడు స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: Man today is wasting his life because he is drowned in selfishness and self-interest.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: If he examines and inquires, truly speaking, from top to toe, he is full of selfishness.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: అయితే ఈ ఆశ ఈ వస్తువుల నిమిత్తమై ఆశిస్తున్నాడా?
1: In fact, does he want, does he desire?
0: కాదు కాదు కాదు కాదు. తన నిమిత్తమై ఈ వస్తువులను ఆశిస్తున్నాడు.
1: He wants to be satisfied within himself. So he wants objects.
0: ఈ కర్చీఫ్ నేను ఆశిస్తున్నాను.
1: I want this kerchief.
0: అచ్చే కర్చీఫ్ యొక్క నిమిత్తమై నేను దీని కర్చీఫ్ను ఆశించటం లేదు.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: I want this kerchief for my own satisfaction.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: I want some objects in this world.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: It is not for the pleasure of these objects.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: You want these materials for your own happiness.
0: అదే విధంగానే సర్వేంద్రియములను కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: Man wants to experience, enjoy through senses.
0: కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
1: He doesn't want them for merely
0: తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
1: He wants his own innate satisfaction.
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
1: So he has become a slave to senses.
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటుండది.
1: బికాస్ హీ హాస్ become a victim to his senses.
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములను తాను వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
1: Having been educated, if you exercise control your senses, then you can call yourself educated.
0: కాని మనసుకు తోచినట్టంతా కూడా నువ్వు ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: Modern student has been acting as he likes.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: Just to think of the qualities expected of a student.
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good mind,
0: satya niriti,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramasiccha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: Duty, the education should confer
0: vidyarthi
1: all the six
0: values.
1: Students should acquire all these.
0: Idi manam ee naadu nerchukovalsinatvanti.
1: This what we have to learn, pick up today.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru ento gunavantudu.
1: You are all really good.
0: Ento telivitetalu galavaru.
1: You are highly intelligent.
0: Ento pavitramainatvanti hrudayam kalavaru.
1: You have got sacred noble
0: heart. Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu.
1: You are not supplying to your holy heart the material it deserves.
0: Chaala parishuddhamainatvantidi.
1: And the heart is so pure and
0: ee parishuddhamaina hrudayamulandu karuna prema tappa maroka padarthamulu praveshinchutaku veelu kaadu.
1: It's not possible to fill your heart with things other than compassion and love.
0: Kaani ee naadu hrudaya aa karuna ledu hrudayamulo.
1: Today in our hearts there is no
0: compassion. Aa prema ledu hrudayamulo.
1: There is no love at all.
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైండ్ దేర్ ప్లేస్.
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: దట్స్ వాట్ వి ఫైండ్ టుడే ఇస్ ఎ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
0: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
0: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
0: Enta vijnanam bodhinchinappatikini,
1: in spite of all scientific knowledge,
0: entadi aadhyatmik shaktulu bodhinchinappatikini,
1: in spite of all teaching in spiritual realm,
0: manaku teledi aluvulu.
1: Ultimately you will know that it comes down to the level of atoms.
0: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువును గురించే బోధిస్తున్నారు.
1: Educated man, a scientist speaks of these atoms only.
0: అణువును గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
0: మనం తినే తిండి అణువే.
1: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఆటమ్. పీల్చే గాలి అణువే.
1: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
0: వినేటువంటి శబ్దం అణువే.
1: ద సౌండ్ దట్ యు లిసన్.
0: నడిచే నడక కూడాను అణువే.
1: అండ్ ఎవ్రీ స్టెప్
0: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
0: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువు గురించి నీవు తెలుసుకోనవసరం లేదు.
1: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
0: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know that which is smaller than that of an atom.
0: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
1: That which is smaller than atom is the fundamental.
0: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
1: Everything arises out of this fundamental.
0: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనము.
1: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
0: మొట్టమొదట డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
1: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువునగుచు, ఘనము కంటేను వేరైన ఘనమునగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
1: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
0: పెద్ద దాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
1: It's a gigantic form among the big ones.
0: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
1: And there we find the combination of atoms too.
0: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
1: The flower here is also atomic.
0: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి.
1: Atoms have come together and you find a flower.
0: ఇది ఒక బట్ట, ఇది కొంత కూడా అణువే.
1: The cloth is also full of
0: atoms. ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
1: In this world you don't find anything which is not made up of atoms.
0: అణుమయమే.
1: Everything is atoms.
0: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
1: Why should you make every effort to know the nature of an atom?
0: చదువుల నీయు అణువే,
1: all education,
0: సంకల్పములు అణువే,
1: thoughts,
0: దేహమంతయు అణువే,
1: whole body,
0: దేహి అణువే,
1: and that
0: సర్వమును అణువయమే.
1: Everything is composed of atoms.
0: పుట్టుట ఒక అణువు,
1: birth,
0: భూమి నుండిట అణువు,
1: life on earth,
0: సంసారమది అణువు,
1: the family life,
0: చావు అణువు,
1: death,
0: ప్రతికూలన్నీ అణువు,
1: the life,
0: భవబంధములు అణువు,
1: the attachments,
0: అంతా అణువులే.
1: Are full of atoms only.
0: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
1: When once you try to know that, what is that you want to know?
0: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
1: You should experience that which transcends this
0: atom. అది నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true self.
0: అది ఫండమెంటల్ యొక్క గుర్తు.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
1: Along with the secular knowledge education, we need spiritual education also.
0: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
1: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం చదివిన చదువులన్నీ కూడా గ్రంథమునకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
0: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టర్న్స్ ఇన్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
0: తన అనుభూతిలో తాను అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
0: ఏ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
0: ఒక జిలేబి కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
1: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
0: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగుకు చేరుతుండదా?
1: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
0: చేరటం లేదు. దాన్ని ఒక్కతూరు తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
1: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్స్ స్వీట్నెస్.
0: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
0: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని, గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ if we acquire knowledge through books, which is superficial.
0: Idantha kuda ee naadu bookish knowledge ga roopanthutundadi.
1: Today we find bookish knowledge only.
0: Kanukane ee naati prapancham lopala sariyainatundi vyaktiye manaku chikkatam ledu.
1: Therefore we don't have right people today in this world.
0: Entha mandi vidyavantulu leru ee bharat deshamlo.
1: In bharat there are number of educated people.
0: Goppa goppa vidyavantulanta unnaru.
1: We find highly educated people.
0: Goppa goppa birudulu teesukunna varanta unnaru.
1: People with very high
0: degrees. Entha mandi undi ee deshamuniki em chestunnaru?
1: With all these people being here, what is that they are doing for?
0: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి పనులు చేస్తున్నారా?
1: Are they doing any activity that would be helpful? 10
0: మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they making anybody happy through their actions?
0: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they providing any comforts, conveniences to the neighborhood?
0: ఏమాత్రం చేయటం లేదు.
1: No.
0: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపెట్టడం లేదు.
1: He is not making others happy, nor is he happy.
0: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Then why should you learn?
0: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్నెరు కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: A mean man with all his education will never change his attitudes.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Education may help you to argue with others.
0: ఈ చదువు చదువు చదివి
1: చావంగనేటికి
0: చావులేని చదువు చదవాలి.
1: With all this knowledge after all, why should we die ultimately? We should learn to be mortal.
0: కనుకనే మనం చదివేటువంటి చదువులంతా కూడాను హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
0: పది మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి
0: హ్యాపీ. సమాజంలో ఆనందములకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆల్ అరౌండ్ హూ వాంట్ టు బి హ్యాపీ.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
0: లేదు లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
0: లేక నీవైనా ఆనందించు.
1: అట్లీస్ట్ యూ బి హ్యాపీ.
0: నీవు కూడా ఆనందించటం లేదు.
1: అండ్ యూ ఆర్ నాట్ హ్యాపీ.
0: తాను ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: Idantha chadu avutunda?
1: Can you call it education?
0: Idantha chettaga roopondutundali.
1: It is all waste of knowledge.
0: Vidyarthulara,
1: students,
0: mee degreelu mee pattamulu chaala goppa goppaga untunnayi.
1: You have got very high degrees.
0: Okkokka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
1: There are students who have passed MSc, completed their MBA and also PhD.
0: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు?
1: You have so many degrees to your
0: కానీ ఇందులో ఏ కించిత్తైనా కూడా తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have learned?
0: కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సింగిల్
0: పని. నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వీ హావ్ నాట్ క్వశ్చన్డ్ అవర్ సెల్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈ
0: అర్థములకు సరైనటువంటి అనుభవం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ దట్
0: చదువు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: చదువు యొక్క రుచి ఏమిటి?
1: వాట్ ఇస్ ద టేస్ట్?
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్వాలిటీ?
0: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది ఫీచర్స్?
0: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బట్ టు దిస్ ఎడ్యుకేషన్? నో వన్ ఇస్ బదర్డ్ అబౌట్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
1: యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ ది
0: గొప్ప విద్యార్థులే.
1: యు ఆర్ వెరీ గుడ్.
0: కానీ మీకు బోధించేటువంటి వారు సరైనటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యు ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరైనటువంటి ఆన్సర్ ను బోధించాలి.
1: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరైనటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
1: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినా కూడా మీకు సరైన అర్థాన్ని బోధించడం లేదు.
1: ది టీచర్స్ హు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యూ ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క బోధానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం. కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్. But they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chadavullo undinatundi oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa panditu undinatundi vaadu.
1: There was a great scholar, pandit.
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: అతని పేరే విద్యాసాగర్.
1: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
0: ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు?
1: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
0: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
1: He was born in a very poor family.
0: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
1: In fact, he could not afford even a light to read.
0: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
1: He used to study every day sitting under street lights.
0: తల్లి చాలా బాధపడేటువంటిది.
1: Mother felt very sad.
0: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
1: In fact, mother also had no money.
0: నాయనా విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ అట్ ది ఎండ్.
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై హిస్ మదర్.
0: అమ్మా, కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, if I work hard today, I'll be happy later.
0: Sukham sukham nunchi naaku sukham chikkadu.
1: Happiness cannot be derived out of happiness.
0: Kashtapadinappude naaku ee sukham labhistundi.
1: You can be happy if only you work hard.
0: Kattagadapadiki edo oka reetiga thaanu oka degree teeskunnadu.
1: He could get a degree ultimately.
0: Adi teeskovatame kaakunda,
1: not only that,
0: మన ప్రాచీన గ్రంథముల పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేలాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: Whenever he was to give a lecture, it was
0: అతని ఉపన్యాసం అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
1: Because his oration was so
0: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
1: And it used to draw everybody.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: Such resourceful he was.
0: అంత సున్నితమంగా ఉండేటువంటిది.
1: And was so sensitive.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: All his lecture got itself imprinted on the audience.
0: ప్రక్క గ్రామానికి స్కూల్కు లో పిలిచారు, సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఎ కాలేజ్ టు గివ్ దెమ్ ఎ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హీ వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఎ ట్రైన్.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
1: వన్ బిగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్, అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
0: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళుతున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: హీ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ బై ద సేమ్ ట్రైన్.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: బోత్ ఆఫ్ దెమ్ గాట్ డౌన్.
0: ట్రైన్ దిగేటప్పటికి
1: ఎట్ ద టైమ్
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: హీ సా విద్యాసాగర్.
0: ఇతను ఎవరో ఒక కూలీ మనిషి అనుకున్నాడు.
1: హీ థాట్ దట్ హీ సింప్లీ ఏ కూలీ పోర్టర్.
0: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
0: విద్యాసాగర్ ఆనందించాడు.
1: విద్యాసాగర్ వాస్ హ్యాపీ.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హీ వాస్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట, ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ టేక్ మీ టు దట్ ప్లేస్ వేర్ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
1: విద్యాసాగర్ స్మైల్.
0: నేను ఎవరు అని తెలియదేని అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డస్ నో హూ ఐఎమ్ వాట్ ఐఎమ్.
0: తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్.
0: అందించాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్.
0: అందించి తాను వెనుకపోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు, అయ్యా ఇదిగో తీసుకో అని రెండు రణాలు ఇచ్చాడు.
1: వైల్ విద్యాసాగర్ వాజ్ రిటర్నింగ్ ఐసీఎస్ ఆఫీసర్ వాజ్ రెడీ టు పే హిమ్.
0: దేనికోసం మీరు ఇస్తున్నారు?
1: వై డూ యూ పే మీ?
0: నీవు నా యొక్క సూట్ కేసు తీసుకుని వచ్చావు బ్యాగ్.
1: బికాస్ యు ఆర్ క్యారింగ్ మై సూట్ కేస్.
0: దానికోసం ఇస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
0: అయ్యా నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
1: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్.
0: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు వెళ్లిపోయాడు.
1: హీ సెట్ పార్డన్ మీ ఐ డోంట్ వాంట్ మనీ అండ్ హీ రిటర్న్.
0: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్.
1: ది ఐసీఎస్ ఆఫీసర్ సాట్ ఆన్ ద డయస్.
0: అందరూ కాచుకొని ఉన్నారు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడని.
1: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
0: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతను స్టేజ్ దగ్గరికి వెళ్లాడు.
1: విద్యాసాగర్ బీయింగ్ ఎ సింపుల్ మ్యాన్
0: అందరూ అతన్ని ఖర్చుకొని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
1: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఎ స్మాల్ బ్యాగ్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేట్.
0: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, మరే నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
1: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్. దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
0: మనసులో తాను అనుకుని ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి.
1: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హాస్ నో ఈగో నో ప్రైడ్.
0: ఉన్నటువంటి వాడు ఎంత గర్వానికి గురి కావాలి.
1: ఇన్ఫాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
0: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
1: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
1: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
0: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
1: దేర్ ఆన్ ద డయస్
0: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
1: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required
0: of humanity. He was
1: cheered and loudly applauded.
0: అంతటి మాధుర్యమైనటువంటి యొక్క కంఠంతో అంతటి పవిత్రమైన విషయాలను హృదయానికి హత్తుకుని పోయేటట్టుగా తాను చెప్తూ వచ్చాడు.
1: విత్ మెలోడియస్ వాయిస్ హీ కుడ్ స్పీక్ విత్ ఆల్ దట్ ఈస్ ఎసెన్షియల్ టు ది ఎంటైర్ మ్యాన్.
0: తాను నిత్య జీవితంలో జరిగేటువంటివన్నీ చెప్తూ వచ్చాడు.
1: హీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద డైలీ హ్యాపెనింగ్స్.
0: కేవలం ఒక స్టోరీస్ చెప్తూ పోలేదు.
1: నాట్ మియర్లీ
0: ఒక గ్రంథంలో ఉన్న విషయాన్ని గురించి చెప్పడం లేదు.
1: నాట్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
0: ఆయన అన్ని ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాడు.
1: ఆల్ హిస్ టీచింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే అలాంటి విద్యావంతుడు తన అనుభూతిని 10 మందికి పంచిపెట్టినప్పుడు 10 మంది ఎంత ఆనందించారు.
1: When such an educated man shared his experience,
0: all
1: felt happy. Everybody rejoiced on the occasion.
0: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
1: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్
0: భారత్. ఈనాటికి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
1: దేర్ ఆల్సో మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ
0: హంబుల్ అండ్ దేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
1: భారత్ ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: పవిత్రమైనటువంటి భూమి.
1: ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
0: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుల గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
1: Having been born in the sacred land, if we do not understand what it is, what is our life?
0: పామరత్వం పట్టి,
1: we are fully ignorant because దైవ ప్రీతి లేని
0: దాని పట్టి,
1: and we don't have love for God.
0: మానవత్వం అనేది మానవులందున,
1: and human quality is totally gone.
0: విశ్వశాంతికి ఇది విప్లవము.
1: And this is the cause for the revolution.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణము.
1: Why is there no peace in this world? This is the cause.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్స్ ద బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: అఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
0: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
1: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
0: ప్రాణము కంటేను మానమే ఘనము మన దేశ నీతిని మంటగలిపి.
1: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
0: నేటికిచ్చిన పరదేశ నీతులు అరచి,
1: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
0: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే,
1: వీ ఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపింగ్ ది ఫారిన్ కంట్రీస్.
0: ఏమందు భారత పాలనంబు?
1: వాట్ హాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
0: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
1: వాట్ ఇస్ సీక్రెట్ ల్యాండ్?
0: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
1: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ.
0: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
1: దిస్ ఇస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
1: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
0: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
1: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: pavitramaina Bharat desham yokka charitra okka thori meeru vismarinchi,
1: you have forgotten the history of this country.
0: Ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi.
1: You now you recapitulate, think of the glory of this land.
0: Ee goppa upakaram cheyakapoyinappudiki ee kinchittaina kodanu okka manaviniki upakaram chesi aanandanni anubhavinchandi.
1: Be happy at least by helping a single person.
0: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి యొక్క ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
1: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ నోబుల్ థాట్స్.
0: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ రంగూన్ వార్,
0: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకొని వచ్చాడు.
1: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
0: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
1: ద బాయ్ వాస్ సో యంగ్, ఏజ్ 10.
0: మద్రాస్ వచ్చి చేరారు.
1: దే రీచ్ మద్రాస్.
0: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
1: ద బాయ్ వాస్ హంగ్రీ.
0: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
1: మదర్ ఫెల్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
0: నాయన నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
1: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండ్ రిట్రీ అండ్ షీ బ్రాట్.
0: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
1: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
0: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
1: 2 డేస్, 3 డేస్ పాస్ లైక్
0: దట్. ప్రతి దినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
1: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
0: ఇవ్వలేదు.
1: నో,
0: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
1: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
0: ఆ మదరు నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
0: కనుకనే ఆమె పస్తు పని ఉండేటువంటిది.
1: సో షీ ఫాస్ట్.
0: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
1: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
1: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెగ్.
0: అప్పుడు కుమారుడు లేచాడు, అమ్మా నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
1: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
0: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
1: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
0: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటికి కూడా ఎందరో ఉంటున్నారు.
1: మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
0: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
1: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
0: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
1: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
0: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
1: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
0: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
1: ద బాయ్ వెంట్
0: చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హి వాస్ వెరీ వీక్.
0: మాటలు కూడా రావటం లేదు.
1: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
0: భవతి భిక్షాందేహి అని అడిగాడు.
1: అండ్ హి సెడ్ ఐ వాంట్ ఫుడ్.
0: ఒక వరండాలో ఈస్చర్ వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
1: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఏ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
0: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయము.
1: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
0: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
1: హి సెడ్ ఓ బాయ్ హూ ఆర్ యు.
0: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
1: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
0: కూర్చున్నప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు, ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ ద ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్ బ్రాట్ ఫుడ్ సర్వ్డ్ హిమ్ ఆన్.
0: తినలేదు.
1: Well, the boy didn't.
0: మరి ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
1: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
1: యు సీమ్ టు బి థీఫ్.
0: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
1: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
0: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
1: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
0: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
1: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్ అండ్ హర్డ్. అబ్బాయి
0: చెప్పాడు, మొదలు అమ్మకు.
1: అండ్ ద బాయ్ సెడ్ ఫుడ్ ఫర్ మదర్.
0: మొదలు నేను తల్లికి అందించాలి.
1: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
0: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
1: అండ్ దెన్ హీ డైడ్.
0: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
1: సచ్ బాయ్స్, సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్.
0: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికీ మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
1: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
0: ఇలాంటి
1: పిల్లలు
0: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
1: Today, do you find any of that sort today?
0: కాని ఉన్నారు.
1: There are.
0: భారతదేశంలో లేకపోలేదు.
1: Not that there are none.
0: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయ కలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
1: In this great land, there is no dearth of noble people.
0: కాని ఈనాడు ఇంత అభివృద్ధి గాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటి కనిపించకుండా పోతున్నారు.
1: But we are not able to see them quite frequently.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు మొట్టమొదటి దయను పెంచుకోండి.
1: First, develop compassion.
0: పది మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు కార్చండి.
1: You shed tears watching the suffering of your parents.
0: వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
1: Make every effort to give them relief.
0: వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి.
1: యూ హెల్ప్ యువర్ పేరెంట్.
0: నీతో నీ దోపి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా ఒక దానం చేయండి.
1: ఇఫ్ యూ 10 రూపీస్, అట్లీస్ట్ 1 రూపీ. త్యాగానికి
0: పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
1: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
0: నయా పైసలైనా ఇచ్చి వాడికి సహాయం చేయండి.
1: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ అట్లీస్ట్ ఎ పిటెన్స్.
0: ఆ విధమైనటువంటి సహాయం చేయండి. మీరు
1: రెండర్ హెల్ప్.
0: హస్తస్య భూషణం దానం.
1: And if a real jewel to the hand is charity.
0: భూషణము కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమునకు భూషణం.
1: అండ్ ద జ్యువెల్ టు ద నెక్ ఇస్ ద అటరెన్స్ ఆఫ్ ట్రూత్.
0: మన కంఠము నెక్లెస్ కాదు భూషణము.
1: ఇస్ నాట్ ద నెక్లెస్, దట్స్ ద డెకరేషన్.
0: సత్యమే మన భూషణము.
1: ద ట్రూత్ ఇస్ ద రియల్ జ్యువెల్.
0: చేతికి దానమే ఒక భూషణము.
1: అండ్ ఫర్ ద హ్యాండ్ ద జ్యువెల్ ఇస్
0: చారిటీ. ఇలాంటి భూషణాలు ఉండినటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
1: అండ్ యు హావ్ సచ్ ప్రెషస్ జ్యువెల్స్, వై డు యు వాంట్ ద రిమైనింగ్ జ్యువెల్స్?
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: దయాహృదయులైపోయి మీ చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
1: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
0: కాని మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
1: Brush aside anger, ego, hatred. They should not find a place in you.
0: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
1: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter, bitter, bitter, bitter only.
0: అలాంటి దానం చేయకండి.
1: Don't do such things.
0: మీ దుర్గుణాలను బక్కర్ నెట్టేసేయండి.
1: Get rid of all bad qualities.
0: ప్రేమను పెంచుకోండి.
1: And develop compassion.
0: ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
1: And with love share bliss with everybody.
0: అది ఏ మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
1: That is the significance, true meaning of education.
0: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
1: This sort of a service you should
0: do. గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
1: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
0: ఏది చేసినా ప్రేమతో చేయండి.
1: వాట్ ఎవర్ యు మే డూ, డూ ఇట్ విత్ లవ్.
0: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కహ.

0: అతని గుండె పండినట్టి గుండె, అతని గుండె పండినట్టి గుండె.
1: ఇఫ్ ఆల్ ఆఫ్ ద టాస్క్స్ థాట్ ఓవర్ ఆర్ రివర్స్డ్, ఇఫ్ వన్ ఈస్ టు ఫేస్ నెగటివ్ రిజల్ట్స్, వన్ నీడ్ నాట్ వేవర్ నార్ ఎఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్. వన్ హ్యాస్ టు గివ్ అప్ ది యాంగ్జైటీ అండ్ వరీ and smilingly accept things as they come to us, such a man's heart is really fulfilled.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Matamunaku aadhyatmikamunaku educate kukudanu unnatundi sambandha bandhavyamulu meeru gurtinchaledante నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్, బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
0: మొట్టమొదట రిలిజియన్ అంటే ఏమిటి, దీన్ని అర్థం చేసుకోండి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ రిలిజియన్ ఈజ్.
0: Religion means realize is religion.
1: Religion means realization is religion.
0: Deni realization cheyali.
1: What has got to be realized?
0: Neevevaro motta modu neevu gurtinchinappude ee religion neeku chakkaga artham avutundi.
1: If you know who you are in the true sense, then you can understand what religion is.
0: Adhyatmikam ante emti?
1: What is spirituality?
0: Kevalamu bhajanalu cheyatamu, poojalu cheyatamu, aaradhanalu salpatamu, devalayamulaku povatamu, yatralu salpatamu ityadi satkarmalanni kudunu kevalamu ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
0: ఇది కాదు ఆధ్యాత్మికము.
1: దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ.
0: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వలయందు ఉన్నది అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్

0: You is present in everyone. That realization is spirituality.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
0: Spirituality wants us to know unity in diversity.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: నీవు కన్నులు మూసుకో.
0: You close your eyes.
1: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
0: You cannot see even one person.
1: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
0: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్.
1: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
0: యూ విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
1: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
1: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
0: వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపన్ టు ఆల్ దీస్ హెడ్స్?
1: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
0: The moment you open your eyes, you have seen them all. Where from have they come?
1: వీరందరూ ఎవరు?
0: Who are they all?
1: ఈ శిరస్సులు ఎవరివి?
0: To whom do they belong?
1: అని విచారణ చేస్తే,
0: if you inquire,
1: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
0: All these figures, the heads are in you only, in your eye, not from outside.
1: కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి.
0: Hence, all elements, beings are in you.
1: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
0: Likewise, you are present in all of the beings.
1: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
0: Spirituality makes every effort to understand and experience oneness in multiplicity.
1: నేను ఏకుణ్ణి కాదు, అనగా నీకు ఒక్కడు కాదు.
0: It means I am not only one alone.
1: అనేకత్వంలో నేనొక్కడు.
0: I am one among the many.
1: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
0: Spirituality will make you recognize this factor first.
1: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
0: Hence, the physical, worldly activity, in true sense, does not speak of spirituality.
1: Adi Atma is Adhyatma.
0: Adi plus Atma is Adhyatma.
1: Adi andari endu okkate unnadi.
0: It is uniform in everyone.
1: Pratyekanga ledu.
0: It is not separate.
1: Kani dinni pratyekanga prapanchamulandu veruga unnadani bhavinchi dini valla meeru tarumaraipoyi అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం భావిస్తున్నారు.
0: We consider the self being separate in this world, and hence we are put to suffering, doubts, suspicions.
1: ఇది అన్ని కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
0: All emanate out of your love only.
1: కనుక మతములకు అనగా రిలీజియస్ కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్కు ఉండినటువంటి సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్ యొక్క ఆ సందేహం.
0: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
1: ఈ మూడు కూడాను వేరు కాదు.
0: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
1: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూచుకోవటమే ఆధ్యాత్మికము.
0: రియలైజేషన్ ఇస్ రిలిజియన్. టు నో దై సెల్ఫ్, ద సెల్ఫ్ ఈ స్పిరిచువాలిటీ.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇది నా కర్చీఫ్.
0: దిస్ ఇస్ మై కర్చీఫ్.
1: ఇది నా టంబ్లర్ ప్లేట్.
0: దిస్ ఇస్ మై టంబ్లర్ ప్లేట్.
1: ఇది నా దేహము.
0: దిస్ ఇస్ మై బాడీ.
1: ఇది నా చెయ్యి.
0: దిస్ మై హ్యాండ్.
1: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
0: యూ క్లెయిమ్ ఆల్ దీస్ మైన్.
1: కానీ హూ ఆర్ యూ?
0: దెన్ హూ ఆర్ యూ?
1: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
0: సిన్స్ యూ ఆర్ దేర్, యూ క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
1: ఇది నా కర్చీఫ్.
0: దిస్ మై కర్చీఫ్.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: This is my body.
0: This is my body.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: I am not the body.
0: I am not the body.
1: But who am I?
0: Then who am I?
1: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిది ఒక వ్యక్తిత్వము.
0: As we inquire clearly, we will identify that self which is beyond all these components together.
1: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
0: So the master of all is you.
1: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
0: All the rest are material.
1: కనుకనే మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: కనుక ఇవన్నీ కూడాను అన్నింటికి నీవే మాస్టర్.
0: యు ఆర్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఆ మాస్టరే ఆత్మ.
0: దట్ మాస్టర్ ఇస్ ఆత్మ.
1: ఆత్మనే సర్వులు ఎందు ఉన్నటువంటిది.
0: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అదే నీలో కూడా ఉన్నది.
0: దట్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
1: కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది.
0: ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టూడ్ దిస్ యూనిఫామ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఇంకా ఎడ్యుకేర్ అన్నారు.
0: దెన్ ఎడ్యుకేర్.
1: మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు?
0: ఇఫ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్, హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్?
1: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది.
0: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్.
1: విద్య అనే అర్థము.
0: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, విద్య.
1: ఎడ్యుకేషన్, నాట్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్.
1: ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఎడ్యుకేషన్?
1: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది.
0: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్,
0: ఎడ్యుకేర్.
1: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది.
0: ఆరిజిన్ ఇస్ ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ డిరైవ్డ్ అవుట్.
1: ఎడ్యుకేర్, ఎడ్యుకేషన్ రెండు వేరు కాదు.
0: ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఒక్కటే.
0: బౌథ్ ఆర్ వన్.
1: అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం.
0: హౌఎవర్ ఎడ్యుకేషన్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్.
1: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం.
0: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
1: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు.
0: దిస్ కుడ్ బి మేడ్ పాసిబుల్ బై టూ వేస్.
1: ఒక్కటి,
0: ఫస్ట్
1: జీవనోపాధి.
0: వన్ ఈజ్ లివింగ్.
1: రెండవది జీవిత పరమావధి.
0: సెకండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్.
1: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం.
0: వాట్ వీ డు నాట్ నో వీ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: మనకు తెలియనటువంటిది ఎన్ని లోపల అగోచరంగా ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ వీ డు నాట్ నో.
1: వాటిని మనము ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి.
0: అవుట్ ఆఫ్ ఎఫర్ట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఫ్రమ్ విదిన్.
1: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అక్షరాలు నేర్చుకున్నాం.
0: ద బిగినింగ్ యూ హావ్ లెర్న్డ్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి.
1: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు.
0: దీస్ ఆర్ ద లెటర్స్ దట్ యూ హావ్ లెర్న్డ్.
1: భౌతికమైనటువంటి యొక్క లక్షణం.
0: దేర్ ఆర్ ఫిజికల్.
1: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేసేటప్పటికి ఏమవుతుంది? గాడ్ అయిపోయింది.
0: లెటర్ ఇఫ్ యూ పుట్ దీస్ లెటర్స్ జి ఓ టి దాట్ ఈస్ ద వర్డ్ గాడ్.
1: మూడు కూడాను నీవు కూర్చుకున్నటువంటివే.
0: దిస్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
1: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద లెటర్స్ వర్ దేర్ ఎర్లియర్.
1: అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నము.
0: ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్ ఇన్ బ్రింగింగ్ దీస్ లెటర్స్ టుగెదర్ టు మేక్ ఏ వర్డ్.
1: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని, రెండవది తెలియనటువంటి విషయాన్ని, రెండింటిని కూడా మనము లో నుంచి కూడా మనం తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్ వాట్ ఆల్ దట్ ఈస్ నోన్ అండ్ వాట్ ఆల్ దట్ ఈస్ నాట్ నోన్.
1: ఎడ్యుకేర్ అనేది ఏమిటి? లోపల నుంచి తివ్వటము అని దీనికి అర్థం.
0: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్, ఫ్రమ్ విదిన్.
1: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టు బి బ్రాట్?
1: ఎడ్యుకేషన్ ను ఎడ్యుకేర్ నుంచి తివ్వాలి.
0: ఎడ్యుకేషన్ ఈస్ టు బి బ్రాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేర్.
1: అది కూడా మళ్ళీ ఏందే ఉంటున్నది.
0: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్.
1: ఉన్నదాననే మనం తీవటం.
0: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్.
1: కనుక
0: సో
1: ఈ ఎడ్యుకేషన్ కును, ఆధ్యాత్మికమునకును, మతమునకును ఎట్టి భేదము లేదు.
0: Hence, there is no difference at all between these two, three terms, education, spirituality and religion. You say religion.
1: Religion అంటే కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు. రిలీజియన్
0: రిలీజియన్ డజంట్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్.
1: రిలీజియన్ అనగా లవ్.
0: రిలీజియన్ మెంట్ లవ్.
1: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
0: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
1: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
0: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
1: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
0: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
1: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
0: It's not anything from outside.
1: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
0: The good and bad in you will come out.
1: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
0: We say so and so is a bad person.
1: అతను చెడ్డవాడు కాదు.
0: He is not bad truly.
1: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
0: Your feeling towards him is bad and he is not bad in the true sense.
1: ఇంకొకని మంచివాడు అని అంటున్నావు.
0: You call another person good.
1: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
0: In fact you don't see his goodness.
1: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దానిపై రిఫ్లెక్షన్ గా ఉంటుంది.
0: It is only your good feeling towards him appears as reflection.
1: కనుక మంచి చేతలు అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: So good and bad both are the reflection of the inner being.
1: నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్ లే.
0: It's all your own reaction, your own reflection, and your own resound.
1: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
0: And so in every matter, your own true nature appears outside.
1: కనుక ఎవరిని కూడాను మనము చెడ్డాని భావించకూడదు.
0: Therefore, we should not judge anyone as bad.
1: చెడ్డాని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
0: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
1: అతని చెడ్డతనం అనేది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు.
0: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
1: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతని చెడ్డవాడు అంటున్నావు.
0: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్ యు కాల్ హిమ్ బ్యాడ్.
1: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
0: He may be having many, plenty of
1: అవి నీకేమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
0: And it's not possible to you to know them all.
1: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఇప్పుడు
0: Now.
1: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
0: You say Anil Kumar is a name given to identify him.
1: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
0: He has put on cream colored coat.
1: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
0: He has glasses.
1: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
0: And he is holding pen.
1: ఐదడుగుల 2 inches ఉన్నాడు.
0: And his height is 5 feet 2 inches.
1: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
0: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
1: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
0: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్డ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
1: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
0: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
1: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
0: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
1: కానీ
0: బట్
1: అతని ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
0: How many good qualities are there in him?
1: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
0: There may be compassion in
1: him. అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
0: There may be love in him.
1: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
0: There may be anger.
1: కానీ అది నీకు కనిపించడం లేదే.
0: You don't see them.
1: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమున అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
0: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ద ట్రూ సెన్స్.
1: గుర్తించినటువంటివి ఎన్నియో అతని యందు ఉన్నాయి.
0: దర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్.
1: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
0: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
1: కనుకనే ఈనాడు లోకం లోపల
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే
1: ఆకారమును పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద ఫామ్
1: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ యాక్షన్
1: అతని మంచి చెడ్డలుగా నీవు నిరూపిస్తున్నావు.
0: వి జడ్జ్ దెం గుడ్ అండ్ బ్యాడ్.
1: చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: నీలో ఎలాంటి తప్పులున్నాయో
0: ద మిస్టేక్స్ ఇన్ యూ
1: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
0: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
1: అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
0: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్
1: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
0: సో మిస్టేక్ ఇస్ నాట్
1: నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
0: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
1: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
1: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూగా కనిపిస్తారు.
0: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
1: కనుక ఈ వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
0: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.
1: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము, ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
0: ఏ ఫూల్ ఓన్లీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్, హార్మింగ్ అదర్స్, యాంగ్రీ విత్ అదర్ పీపుల్ బికాస్ హీ డస్ నాట్ నో ది రియాలిటీ.
1: కనుక
0: సో
1: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి కానీ ఎదుటి వ్యక్తి ఎందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
0: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
1: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వమునందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
0: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
1: భగవంతుని ఎత్తు ఎన్నియో ఉంటున్నాయి.
0: In God there are many.
1: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
0: There are many valuables.
1: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
0: In God's store limitless things are there.
1: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
0: బట్ వన్ కమ్స్ అండ్ ఆస్క్స్ ఫర్ ఎ లాకెట్.
1: ఎందుకు నీవు ఈ లాకెట్ అని అడుగుతున్నావు?
0: వై డు యు ఆస్క్ ఫర్ ఎ లాకెట్?
1: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
0: వాట్ మోర్ ప్రెషస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆర్ కెప్ట్ ఇన్ స్టోర్ ఫర్ యు.
1: గుర్తించుకోలేక చిన్నదాన్ని నీవు కోరుతున్నావు.
0: Without knowing them you want a petty things.
1: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
0: గాడ్ ఈస్ రెడీ టు గివ్ యు మెనీ మోర్.
1: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
0: నథింగ్ దట్ హీ రన్స్ షార్ట్ ఆఫ్.
1: ఎంత విలువైనటువంటివో ఉంటున్నాయి.
0: హైలీ వాల్యుబుల్స్ ఆర్ విత్ హిమ్.
1: అలాంటి విలువైనటువంటివంతా ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
0: యూ డౌట్ వెదర్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ వాల్యుబుల్స్ ఆర్ నాట్.
1: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
0: సో డోంట్ ఆస్క్ గాడ్ ఎనీథింగ్.
1: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడు, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడు.
0: బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ పొజిషన్ వాట్ ఈస్ హి గోయింగ్ టు గివ్ టు మీ.
1: కనుక నీ దేశ పాత్ర పురస్కారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్ సర్కమ్స్టాన్సెస్
1: అనుసరించి
0: అలాంగ్ విత్
1: టైం ఆచరిస్తుంటాడు.
0: గాడ్ డస్.
1: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
0: సమ్టైమ్స్ హీ హింసెల్ఫ్ ఆస్క్స్ అండ్ కన్ఫర్స్.
1: కనుక దైవత్వం యొక్క విషయములు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
0: వన్ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ ఇన్ ఫుల్.
1: అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి
0: ఓన్లీ ఫూల్స్ హూ డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ దే ఆర్ పర్వర్టెడ్.
1: యథార్థాన్ని మర్చిపోయి
0: దే ఫర్గెట్ ద రియాలిటీ.
1: వివేకమైనటువంటి దీన్ని ఏమాత్రం గుర్తించుకొనక
0: they lose their discrimination.
1: Anarthalnu penchutunnadu
0: and then they go on increasing this confusion.
1: Ilanti deeniki manamu lobadakoddu.
0: We should never succumb to these factors.
1: Mana yokka hrudayam nandunnatvanti pratibimbamle manaku kante ediruga kanipistunnayi.
0: What all that you find in front of your eye is your own reflection.
1: Kanuka edikare anetvantidi kani aadhyatmikam anetvantidi kani మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: దేర్ఫోర్ ఎడ్యుకేర్ స్పిరిచువాలిటీ రిలిజియన్ ఆర్ నాట్
1: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
0: వీ టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్.
1: ఇది ఒక ఉంగరము.
0: దిస్ ఈజ్ ఎ రింగ్.
1: ఇది ఒక చైన్.
0: దిస్ ఈజ్ ఎ చైన్.
1: ఇది ఒక కమ్మలు.
0: అండ్ ఇయర్ రింగ్స్.
1: ఇవన్నీ ఒక విధి విధమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూస్తున్నావు.
0: దీస్ ఆర్ డిఫరెంట్ జ్యువెల్స్ విత్ ఎ ఫామ్.
1: కానీ అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ద సేమ్ గోల్డ్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్.
1: కనుకనే దైవత్వం అనేటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: So divinity is only one.
1: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడా నీకు కనిపించవచ్చును.
0: You may see many forms and names in the divinity.
1: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
0: Love is the primordial foundation.
1: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
0: So share love and receive love.
1: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
1: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
0: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
1: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
0: దెర్ఫోర్ బ్రష్ అసైడ్ రిలిజియన్.
1: ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
0: కీప్ అసైడ్ రిలిజియన్.
1: రిలిజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
1: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
0: దెన్ కమ్స్ ఎడ్యుకేర్. ఎడ్యుకేర్
1: అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
0: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
1: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
1: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
0: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఈస్ డివోషన్.
1: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
0: ఇఫ్ యు నో దిస్,
1: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
1: ఏ మతాన్ని మనం విచారించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజన్.
1: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
1: అందరూ ఐకమత్యంగా కూడి,
0: ఆల్ విల్ బి యునైటెడ్.
1: అందరూ ఆనందంగానే ఉంటారు.
0: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
1: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడములు జరుగుతూ ఉంటాయి.
0: వేర్ దెర్ ఆర్ డిఫరెన్సెస్ దెర్ విల్ బి ఫైటింగ్.
1: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దెర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
1: మానవులందరూ ఒక్కటి.
0: ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్.
1: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
0: హ్యూమన్ రేస్ ఈజ్ వన్, దట్స్ రిలిజియన్.
1: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
0: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
1: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
0: It is enough if you have this right.
1: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మనం క్వశ్చన్ వేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు.
1: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్.
0: యు ఆర్ మ్యాన్, ఐఎమ్ ఆల్సో మ్యాన్.
1: యు ఆర్ హ్యూమనిటీ, ఐ ఆమ్ హ్యూమనిటీ.
0: వీ బిలాంగ్ టు హ్యూమానిటీ, యూ అండ్ ఐ.
1: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
0: వీ హ్యావ్ టు నో దిస్ హ్యూమన్నెస్, దట్ ఈస్ ఎనఫ్.
1: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
0: వెన్ వన్స్ వీ నో ది హ్యూమన్ వాల్యూస్.
1: మతములన్నీ వేరు,
0: రిలిజియన్స్ ఆర్ డిఫరెంట్.
1: మార్గము ఒక్కటే.
0: పాత్ ఈజ్ వన్.
1: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
0: ఇఫ్ యు నో ద పాత్, ఆల్ రిలిజియన్స్ విల్ బి యూనిఫైడ్.
1: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
0: ఇఫ్ ది అవర్ మైండ్స్ ఆర్ గుడ్, విచ్ రిలిజియన్ ఈజ్ బ్యాడ్?
1: వినుడు భారతీయ వీరసుతుడా,
0: ఓ సన్ ఆఫ్
1: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతంలో భేదాలు ఉన్నాయనుకుంటాం చాలా పొరపాటు.
0: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్ బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజియన్స్.
1: మతములేమని చూడకూడదు.
0: డోంట్ గో బై ద రిలిజియన్.
1: మతిని చూడు.
0: Think of your mind.
1: నీ గతిని చూడు.
0: And your destination.
1: నీ స్థితిని చూడు.
0: And your position.
1: నీ సంపత్తిని చూడు.
0: And your affluence.
1: అది నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
0: That's what you have to learn.
1: మతి, గతి, స్థితి, సంపత్తి.
0: మతి, గతి, స్థితి, సంపత్తి.
1: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
0: దేర్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ఆల్ దీస్ ఫోర్.
1: కనుక
0: సో
1: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
0: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్?
0: వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
1: కనుకనే ఎడ్యుకేషన్ కును, ఎడ్యుకేర్ కును ఏమాత్రము భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్.
1: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
0: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.
1: ఇది బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
0: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
1: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది.
0: When once you see it for first time, it is new.
1: తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికి అది మన పాతదైపోయింది.
0: దెన్ వన్స్ ఇట్స్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్స్ ఓల్డ్ ఇట్స్ ప్రింటెడ్
1: ప్రింట్ అయినటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి.
0: అండ్ దట్ విచ్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్ మస్ట్ బి బ్రాట్ అవుట్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: భగవంతుడు
0: గాడ్
1: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
0: వాంటెడ్ టు కన్ఫర్ లిబరేషన్ టు ఎ పర్సన్ అండ్ కేమ్ క్లోజ్ టు హిమ్.
1: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వమా యముణ్ణి పంపించాడు.
0: Prior to his arrival there, he sent Yama, the god of death.
1: అతను చాలా తెలివితేటలు కలవాడు.
0: He is highly intelligent.
1: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటా అన్నాడు.
0: He asked him to go and find out make some inquiry.
1: ఆ యముడు వెళ్ళాడు.
0: Yama, god of death, went there.
1: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
0: He asked him, do you know who I am?
1: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
0: That person said, I do not know, you are new to me.
1: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
0: Then he said, I'll come back to you when once you know me later.
1: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
0: After 3 days, Yama, god of death, came once again.
1: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
0: Then he asked, do you know who I am?
1: నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
0: He said, I know because I saw you the other day.
1: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, మూడో దినం పాతవాడు.
0: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ హి వాస్ న్యూ, లేటర్ ఇస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
1: అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
0: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ.
1: తర్వాత అన్ని మనకు పాతవే.
0: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
1: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
0: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్, యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
1: తర్వాత భేదములే దూరం చేస్తాం.
0: When once they are known, there will be no difference.
1: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: When there are no differences, then you can know the unity.
1: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
0: We have to develop this unity.
1: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
0: Have strong faith that the same principle of self, atma, is in everyone.
1: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
0: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్య సాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
1: ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్ ఉన్నాయా?
0: Are there two forms of education? One Satya Sai education, another government education.
1: Okate education.
0: Education is one.
1: Aithe.
0: However,
1: government danikini mana danikini unnatundi sanni sambandhanni manam yochin cheyali.
0: However, we must investigate the relationship between our institution and government institution.
1: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
1: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
0: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
1: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
0: బట్ గవర్నమెంట్ డస్ నాట్ బిలాంగ్ టు ఎవ్రీబడి.
1: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ ద గవర్నమెంట్.
1: వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరు వేరుగా ఉంటుంటాయి.
0: ఆబ్జెక్ట్స్ దేర్ సబ్జెక్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిఫరెంట్.
1: దానికి కొంత నీవు విరుద్ధంగా పోయితే ఏంటంటే దానిపైన చర్య తీసుకుంటారు.
0: ఇఫ్ యూ యాక్ట్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ ద గవర్నమెంట్,
1: కనుక గవర్నమెంట్ రూల్స్
0: ప్రొసీడ్ అగేన్స్ట్ యూ.
1: విరుద్ధంగా పోకూడదు.
0: వీ షుడ్ నెవర్ గో అగేన్స్ట్ గవర్నమెంట్.
1: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోంది.
0: వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
1: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
0: Our institution has no rules.
1: మన రూల్స్ అంతా ఒక్కటే.
0: We have only one rule.
1: Love is rule.
0: Love is the rule of our institution.
1: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
0: We follow our rules with this love.
1: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
0: We love wholeheartedly and practice.
1: కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
0: While studying there in government school, you can still follow Satyasai education.
1: Satyasai education అనేటువంటిది కేవలము మానవతా విలువలు.
0: Satyasai education reflects human values.
1: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో.
0: You have to uphold the human value.
1: దాన్ని నిలబెట్టుకుని నీవు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
0: విత్ ది హ్యూమన్ వాల్యూ ఫాలో ది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పాలసీ.
1: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్ ద ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
1: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ కూడాను,
0: వైల్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్,
1: దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
0: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి,
1: గవర్నమెంట్ వాల్యూస్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
0: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్.
1: కాబట్టి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
0: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్.
1: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము,
0: వీఆర్ బోర్న్ ఇన్ దిస్
1: ప్రపంచంలో చదువుతున్నాము,
0: వీ స్టడీ హియర్,
1: ప్రపంచంలో ఉంటున్నాము,
0: వీ లివ్ హియర్.
1: వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
0: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికెట్ అండ్ గెట్ ఎ జాబ్ ఎనీవేర్.
1: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
0: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
1: దాన్ని ఫాలో చేస్తూ
0: ఫాలోయింగ్ ఎట్ ది సేమ్
1: టైం కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
0: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం.
1: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉండాలి కాలం.
0: 24 అవర్స్ ఆర్ గివెన్ టు యూ.
1: నీవు గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
1: అక్కడంతా చేర్చి తెల్లవారు 3 గంటలు, సాయంకాలం 3 గంటలు.
0: యూ హావ్ 3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 3 అవర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్.
1: 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
0: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 అవర్స్.
1: ఇంకా ఉంది 18 గంటలు.
0: యూ హావ్ 18 అవర్స్ స్టిల్.
1: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
0: 6 అవర్స్ యూ స్లీప్.
1: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైము.
0: 6 అవర్స్ ఫర్ యువర్ సింగింగ్, ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.
1: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
0: స్టిల్ దర్ 6 అవర్స్.
1: ఆ 6 గంటల లోపల నీ మానవతా విలువను పెంచుకో.
0: డ్యూరింగ్ దీస్ 6 అవర్స్ డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
1: కనుకనే మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
0: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
1: ఒక భాగము స్వార్థములకు,
0: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్ ఫర్ యువర్ ఓన్.
1: రెండవ భాగము నీ డ్యూటీస్ కు,
0: సెకండ్ టు అటెండ్ యువర్ డ్యూటీస్.
1: మూడవ భాగము నిద్రాహారములకు,
0: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
1: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు,
0: ఫోర్త్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
1: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
0: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్ దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
1: కనుక గవర్నమెంట్ చదువుకు, సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదం అనేటువంటిది మీరు పాటించకూడదు.
0: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
1: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
0: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
1: అది కేవలం బుకిష్ నాలెడ్జీ.
0: ది అదర్ వన్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
1: మనంతా ప్రాక్టికల్ నాలెడ్జీ.
0: అవర్స్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ బ్రింగ్ అవుట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బుకిష్ నాలెడ్జ్.
1: బుకిష్ నాలెడ్జ్ కదా అని దాన్ని ప్రక్కకు నెట్టకూడదు.
0: యూ కెనాట్ నెగ్లెక్ట్ బుకిష్ నాలెడ్జ్ టోటలీ.
1: దాన్ని కూడా ఇహములు సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్. వైల్ ప్రాక్టికల్ నాలెడ్జ్
1: యమునకు పరమునకు 2 విద్యలు అత్యవసరము.
0: 2 ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
0: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
0: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: ఈ రెండింటిని కూడా తీసుకుని
0: వీ హావ్ టు టేక్ దీస్.
1: ఈ రెండు కూడా ప్రత్యేకంగా భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ డిఫరెన్షియేట్.
1: ఒక కాయిన్కు 2 సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ లైక్ 2 సర్ఫేసెస్ ఆఫ్ ది సేమ్ కాయిన్.
1: ఒకటే కాయిన్.
0: కాయిన్ ఈజ్ వన్.
1: దానికి 2 వైపులు ముఖములు ఉంటున్నాయి.
0: ఇట్ హెస్ 2 సర్ఫేసెస్.
1: ఆ రెండింటినీ మనం 2 స్వీకరించాలి.
0: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
1: కానీ దీంట్లో మనం భేదాలు ఏమీ అంతరం పెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
1: ఇంకా మూడవది,
0: థర్డ్ క్వశ్చన్, యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్ హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డు టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
1: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటుందో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
0: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
1: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
0: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
1: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
1: నీలో మంచి మనసుని అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
1: మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
1: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తురా.
0: యు హావ్ టు ఫాలో ద కండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
1: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు?
0: హౌ ఇస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్?
1: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు?
0: హౌ డస్ హి కండక్ట్ ఎట్ హోమ్?
1: ఏ విధంగా ఉంటున్నాడు?
0: అండ్ ఈస్ దేర్?
1: స్నేహితులతో చేరినప్పుడు ఎట్లా ఉంటాడు?
0: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్?
1: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
0: యు హావ్ టు ఎంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ ఎట్ హోమ్.
1: అప్పుడు ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
1: నువ్వు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు?
0: వితౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీ ఈస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్?
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
0: Parents give too much of freedom to children.
1: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
0: Therefore, children behave with absolute freedom at home.
1: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
0: Friends also absolutely free.
1: వారు కూడా నీకు అమితమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
0: They too give you too much of freedom.
1: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
0: When once he comes to school, there are restrictions.
1: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
0: We have to see how he is there in other two places, how he is there in this place and change.
1: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
0: You cannot know him at home.
1: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
0: Out of love, parents give too much of freedom to
1: అయితే
0: but
1: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
0: వీ హ్యావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
1: ఈనాటి తల్లిదండ్రులు
0: పేరెంట్స్ టుడే
1: ది మోడర్న్ ఏజ్
0: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్
1: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
0: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
1: కావలసినంత ధనం ఇస్తున్నారు.
0: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
1: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
0: The children are spoiled. The mistake lies 99% with parents only.
1: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
0: I should give freedom to my son.
1: వాడికి ఒక మనసు ఉంది.
0: Yes, mind.
1: వాడికి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలి.
0: I have to act according to him.
1: ఈ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
0: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
1: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
0: When he is free, you should be happy.
1: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
0: Why do you cry?
1: ఇదే తప్పు.
0: This is a mistake.
1: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి నుంచి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: Therefore, you should control your children from the beginning.
1: మన కార్లు అంతా కూడా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటాము.
0: You can drive your cars when the road is
1: fine. కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో
0: when there's traffic jam,
1: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల
0: when there are so many turnings,
1: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
0: There you find speed breakers along the way.
1: ఎందుకోసము?
0: Why?
1: కొంతవరకు క్షేమం కోసమని.
0: It's for your security.
1: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
0: It is safe and secure for you, so also other passengers.
1: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
0: So we have to apply brakes while giving freedom to our
1: children. ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
0: Freedom, it should be given to certain things and not to other aspects.
1: వాడు ఏదైనా చెడ్డ మార్గంలో కూడా ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
0: When the child goes along the wrong path, you should punish him.
1: వాడికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
0: You should not give him freedom.
1: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
0: No matter if a boy is to die, but you should never give him freedom.
1: మంచి దానిక నీకెంతైనా ఇచ్చేసేయ్.
0: For good things you can give him any amount of freedom. Give money also.
1: వస్తువులు ఇచ్చేసే.
0: Give objects.
1: కానీ వెనక వైపున వాచ్ చేసుకుంటూ పో.
0: But yet you watch him from behind.
1: అప్పుడే ఆ పిల్లవాడు మనసు సరైన మార్గానికి రాగలడు.
0: Then the boy will be perfect.
1: కనుకనే
0: so,
1: పిల్లల్ని మనం సరైనటువంటి రీతిలో తెచ్చుకోవటం మొట్టమొదటి బాధ్యత తల్లిది.
0: Therefore, the first responsibility lies with the mother to train the child.
1: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
0: Here also we find some differences.
1: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
0: If son is spoiled, the mistake lies with the father.
1: డాటర్ తప్పైపోతే మదర్ మిస్టేక్.
0: If daughter is spoiled, the mistake lies with the mother.
1: కనుకనే ఇక్కడ రెండింటి ఎందు మనం భేదాన్ని గుర్తించాలి.
0: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
1: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
0: ఇఫ్ ది డాటర్ ఇస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
1: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
0: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
1: కలుగుని ఈ షాడో లోపల ఉంటుందా? తప్పు.
0: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
1: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
0: ఇఫ్ ద సన్ ఈజ్ రాంగ్ ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
1: తండ్రి సరి అయినటువంటి రీతిలో చూసుకోవటం లేదు.
0: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
1: ఇష్టం వచ్చిన ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
0: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
1: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు.
0: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
1: అక్కడ టీచర్స్ వీళ్ళను సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
0: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
1: నాయన, నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
0: టీచర్ విల్ హ్యావ్ టు టెల్ ద చైల్డ్ యు ఆర్ బిహేవింగ్ అవుట్సైడ్.
1: నీ పేరు పాడైపోతుంది.
0: యు విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ టుమారో.
1: నీ పేరు మాత్రమే కాదు, తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది.
0: నాట్ ఓన్లీ దట్ యు గెట్ ఎ బ్యాడ్ నేమ్, యువర్ పేరెంట్స్
1: వంశం యొక్క పేరే పాడైపోతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యు హోల్ ఫ్యామిలీ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
1: నీవు గృహం పేరు నిలబెట్టు.
0: సో యు హావ్ టు అప్హోల్డ్
1: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
0: కీప్ అప్ ది నేమ్ ఆఫ్ యువర్
1: చదివే యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
0: అండ్ ఆల్సో ద రెప్యుటేషన్
1: అని వారికి మంచి మార్గంలో మంచి బోధలు చేస్తూ రావాలి.
0: సో ద టీచర్ షుడ్ టీచ్ వెల్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: కనుకనే వారు సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చుకుపెట్టుకోవచ్చు.
0: We have to speak them in a nice way and conduct them in the right direction.
1: అనేక విదేశాల్లోపల
0: in foreign countries
1: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
0: Children do not know what humility is, what obedience.
1: అలాంటి వాళ్ళకందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
0: సత్యసాయి స్కూల్ టీచర్స్ explain clearly.
1: నాయన, నీవు మానవుడిగా పుట్టావు.
0: యు ఆర్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్.
1: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
0: యు ఆర్ నాట్ ఎనిమల్ టు ఫ్రైటన్ అదర్స్.
1: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
0: టు బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్ యు ఆర్ నాట్ ఎనిమల్.
1: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
0: యు షుడ్ నాట్ ఫ్రైటన్ అదర్స్, నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: నీవు మానవుడవు.
0: యు ఆర్ ఎ హ్యూమన్.
1: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
0: యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ, నాట్ ఫ్రైటన్ అదర్స్.
1: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
0: యు హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దట్
1: వాళ్ళు సరైన మార్గంలోకి తిప్పాలి.
0: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
1: నాయనా, లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
0: లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
1: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ.
0: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్ ఆర్ ఇంటరప్టెడ్.
1: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని కుదాలా పోయినా పర్వాలేదు.
0: ఇఫ్ ఇట్స్ అ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ ఇన్ విచ్ ఎవర్ వే యు గో. లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
1: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి.
0: ఇట్స్ అ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
1: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
1: దివ్య జీవితాన్ని ఆశించాలి.
0: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హ్యాస్ టు బి ఎస్పైర్డ్.
1: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
0: వి హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ క్లియర్లీ.
1: ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లెడ్ బై ద పేరెంట్స్ ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్.
1: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్.
1: నీవు ఆచార్యుడవు.
0: యు ఆర్ ఆచార్య.
1: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
0: ఆచార్య ఇస్ నాట్ మీర్లీ టీచర్.
1: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్.
1: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
0: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య, ప్రొఫెసర్.
1: నీవు అనుసరించి పిల్లలకు బోధించు.
0: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
1: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
0: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఆ అభ్యాసాలు మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
0: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
1: టీచర్ కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
0: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
1: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్కి వచ్చేస్తాడు.
0: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
1: ఎందుకంటే నీవు స్మోక్ చేస్తావు అని టీచర్ చూస్తాడు.
0: టీచర్ షౌట్స్ వై డూ యూ స్మోక్.
1: సార్ మీరు చేస్తున్నారు కదా.
0: సార్ యూ ఆర్ స్మోకింగ్.
1: దానికి ఏం జవాబు చెప్పగలడు.
0: దెన్ వాట్ రిప్లై యూ గివ్?
1: నో రిప్లై.
0: నో రిప్లై.
1: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
0: He merely applies but there is no reply.
1: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
0: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
1: కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
0: Whatever you want to teach, first you should practice.
1: చేయకుండా ఉండాలి.
0: You should not commit anything bad.
1: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
0: You do good and ask them to be good.
1: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము శరీరకు విద్య యొక్క లక్షణము.
0: దిస్ ఇస్ ది ప్రాపర్ టీచింగ్ అండ్ ద ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి.
0: దెన్ ఆల్ ద గుడ్ ఇన్ ఎ స్టూడెంట్ విల్ కమ్ అవుట్.
1: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు, టీచర్ దగ్గరకు వచ్చి సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
0: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
1: ఇది నాకు బాగా తెలుసు.
0: This Bhagavan knows well.
1: ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
0: Bhagavan punishes boys in
1: different ways.
0: He shouts at them.
1: చెప్తూ ఉంటాను.
0: He goes on telling.
1: మరి ప్రేమిస్తుంటాను.
0: He loves.
1: అన్ని ఇస్తుంటాను.
0: He gives them all.
1: కానీ కొన్ని కొన్ని సమయాల్లోపల నేను చాలా కఠినంగా ఉంటాను.
0: At times he is so strong, harsh.
1: అప్పుడు పిల్లలే వచ్చి స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
0: Boys themselves will come. They say, Swami, we have committed mistakes.
1: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
0: I didn't practice what you said.
1: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
0: Now I realize the truth in it.
1: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను.
0: I will not commit mistakes once again, Swami.
1: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
0: Then Swami melts.
1: నాయన ఇంక పైన నీవు బాగుండు.
0: Boy, be good hereafter.
1: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
0: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
1: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
0: వాట్ ఎవర్ ఐ డూ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్
1: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకు ఆ విధంగా బోధించాలి.
0: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్. ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
1: అది చాలా ఇంపార్టెంట్.
0: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
0: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
0: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
1: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
0: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
1: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
0: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
1: అది ఏమి చదువు? నా చదువు మూడో క్లాస్ నాలుగో క్లాస్.
0: హీ స్టడీడ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ.
1: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
0: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
1: హెచ్ఐఎం గారు అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
0: హెచ్ఐఎం గారు వాజ్ ద టీచర్.
1: ఆయన ఎక్కడైనా బజార్ లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
0: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
1: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
0: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
1: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
0: వెన్ ద టీచర్ గోస్ విత్ ద వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
1: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
0: This was noticed by the teacher.
1: అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
0: Finding out that I'm walking this way, you are going that way, I know.
1: కాలేజీకి స్కూల్ కు పోయిన తర్వాత,
0: after reaching school,
1: అక్కడ ఆ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
0: Who is the monitor of the class?
1: నేనే.
0: Bhagavan is the monitor of the class.
1: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉన్నాను.
0: యూ కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
1: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
0: యాజ్ ది టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
1: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
0: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
1: కర్ర తీసుకున్నాడు.
0: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
1: రాజు రా.
0: He said, Raju, come here.
1: నేను ధైర్యంగా వెళ్ళాను.
0: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
1: ఎందుకంటే నేను ఏ తప్పులు చేయలేదు.
0: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
1: కనుకనే నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
0: ద టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ?
1: మిమ్మల్ని నేను చూడలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ంట్ సీ హిమ్.
1: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండాలి.
0: దేర్ భగవాన్స్ నోట్ బుక్ వాజ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది టీచర్.
1: ఆ నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్ బుక్.
1: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
0: ఐ హావ్ నాట్ సీన్ యు సార్.
1: సత్యం చెప్పాను.
0: హీ సెడ్ ట్రూత్.
1: హే చూడలేదా అని గట్టిగా అరిచాడు.
0: ద టీచర్ షౌటెడ్ హావ్ యు నాట్ నోటీస్డ్ మీ?
1: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
0: స్వామి సెడ్ ఐ హావ్ నాట్ సీన్.
1: నిన్ను కొడతానన్నాడు.
0: హీ సెడ్ ఐ విల్ బీట్ యు.
1: నిన్ను కొట్టాలని మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చెయ్యి ఇచ్చాను.
0: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
1: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఎం గారికి కంటిదారులు కారినాయి.
0: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్. దగ్గరికి
1: వచ్చాడు, రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
0: He said, Raju, I know you don't do mistakes.
1: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
0: I know that you never commit a mistake, but having noticed one, I was so angry.
1: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
0: You will never commit a mistake.
1: నాకు తెలుసును.
0: I know.
1: అని తర్వాత పిలిచి,
0: he called him later.
1: చాలా సంతోషించి,
0: he was very happy with him.
1: రేపటి దినము నువ్వు స్కూల్ అంటే ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
0: He said, tomorrow, as you return home, you follow me, you visit my residence and go. It is on the way.
1: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
0: He was proceeding as per the command of the teacher.
1: వరండాలో వెళ్ళినాను.
0: He approached veranda.
1: ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
0: He didn't go straight away into the house.
1: ఈ లేడీస్ అంతా ఉంటారు.
0: There are ladies at home.
1: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వరకు వెళ్ళాను.
0: Without the permission of the teacher, he should not go inside. So he was waiting there.
1: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
0: The teacher told his wife, the boy will be coming, usher him in.
1: ఆమె వచ్చి, నాయనా నీవేనా రాజు అని అంది.
0: The wife of the teacher came and said, are you Raju?
1: అవును మా అన్నాను.
0: And Swami said, yes.
1: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్న.
0: Your teacher is calling you, come in.
1: లోపల వెళ్ళాను.
0: Bhagavan went in.
1: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
0: There are no limits for the love of the teacher towards him.
1: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
0: అల్యూమినియం ప్లేట్.
1: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
0: అండ్ ఈ సర్వ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
1: రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
0: I shouted at you.
1: నాది చాలా తప్పు.
0: It's my mistake.
1: మంచి పిల్లవాడైనటువంటి నీపైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
0: You are so good, but I have mistaken you. I wanted to beat you.
1: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
0: Now I want to develop friendship with you now.
1: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
0: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
1: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
0: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
1: మీరెక్కడ
0: సార్, వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఆమ్ ఐ?
1: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
0: సిన్స్ యూ హావ్ స్టిల్ ద డిఫరెన్సెస్ ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
1: వయసు ప్రధానం కాదు.
0: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: చదువు ప్రధానం కాదు.
0: నాట్ ఎడ్యుకేషన్.
1: మానసిక హృదయం ప్రధానము.
0: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ ది హార్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నువ్వు చాలా గుడ్ బాయ్ అన్నాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
1: నాయన బానే చదువుతున్నావా అన్నాడు.
0: ఆర్ యూ స్టడీయింగ్ వెల్? హి ఆస్క్.
1: చదువుతున్నా సార్ అన్నాడు.
0: స్వామి సెడ్, yes sir, I'm studying.
1: వస్తున్నాయి, నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
0: Next month we are going to examination. He said, study well.
1: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
0: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
1: ఎగ్జామినేషన్ వచ్చింది.
0: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
1: నేను రాస్తున్నాను.
0: భగవాన్ వాజ్ రైటింగ్.
1: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైము.
0: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైం.
1: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
0: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
1: పెట్టేశాను.
0: రెడీ.
1: వెళ్లిపోయినాను.
0: స్వామి రిటర్న్.
1: ఆయన చూస్తున్నాడు.
0: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
1: ఈమె రాజు ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
0: రాజు, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటర్న్ ఎనీథింగ్.
1: సార్ రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
0: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ది స్క్రిప్ట్.
1: నేను రాశాను.
0: ఐ రోట్.
1: అన్ని కరెక్ట్ గా రాశాను.
0: ఐ రోట్ కరెక్ట్ ఆన్సర్.
1: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
0: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
1: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
0: And he has collected Swami's paper script first.
1: చూచాడు, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
0: He started correcting the script and he finds in Swami's script certain things not known to the teacher himself.
1: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ అన్నాడు.
0: On the top of the paper he wrote very very very very very very very very good.
1: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్ కు పంపించే పద్ధతి లేదు.
0: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
1: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
0: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
1: ఆ విధంగా చేసి రెండవ దినం పిలిచాడు.
0: అండ్ హీ కాల్డ్ స్వామి నెక్స్ట్
1: భార్యతో చెప్పాడు.
0: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్
1: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
1: నేను వెళ్ళాను.
0: స్వామి వెంట్.
1: రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
0: రాజు హ్యావ్ సమ్ కాఫీ.
1: సార్ నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
0: సార్ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
1: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
0: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
1: పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
0: అట్లీస్ట్ ఎక్సెప్ట్ వన్ దోశ.
1: కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
0: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో
1: నాట్ ఎనీ టైమ్.
0: ఎనీ టైమ్ దిస్ నాట్ ద రైట్ టైమ్ టు ఈట్.
1: ఈ తయారీ కృప్తి నేను తీసుకుంటాను సార్.
0: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
1: నా తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయనా.
0: టీచర్ సెట్ టు సాటిస్ఫై
1: ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను.
0: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు
1: ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
0: స్టూడెంట్స్ హ్యావ్ వైడ్ స్కోప్ టు మేక్ దెర్ టీచర్స్ హ్యాపీ.
1: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
0: ఇన్ఫాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
1: కానీ నాకు భయం లేదు.
0: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
1: కారణం ఏంటి?
0: వై
1: నో మిస్టేక్.
0: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
1: ఎందుకు భయపడాలా?
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ?
1: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
0: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
1: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే
0: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్
1: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్
0: ఇంగ్లీష్ టీచర్
1: మహబూబ్ ఖాన్
0: వాజ్ ఇంగ్లీష్ టీచర్.
1: అతను ఇంగ్లీష్ టీచర్.
0: హీ వాజ్ ఇంగ్లీష్ టీచర్.
1: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
0: హీస్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇన్ హిస్ క్లాస్.
1: ఎవరో ఒకరు వచ్చి ఉంటే త్వర త్వరగా వెళ్లిపోవను అనేది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్ హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
1: క్లాసుకు పోయేటప్పటికి
0: బై టైమ్ హీ వెంట్
1: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు అని.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్ టు ఆస్క్ స్వామి గో టు హిమ్.
1: భయపడాలా?
0: దెన్ వై షుడ్ హీ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ?
1: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
0: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
1: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే
0: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్
1: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి

0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు, పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూస్ టు ఆస్క్ స్వామి గో టు హిమ్ గో టు యువర్ టీచర్
0: చేసేది ఆయన పిలుస్తాడు రాజు రా అంటాడు.
1: అండ్ ద టీచర్ మే హావ్ కాన్ ఆ స్వామి టు కమ్ క్లోజ్
0: తలంతా నిమురుతు ఉంటాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్
0: హెడ్ అంతా పట్టుకుంటాడు.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ హెడ్
0: అంతా గిల్లుతాడు.
1: అండ్ ద పించింగ్ హిస్ చీక్స్
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: అండ్ యూస్ టు ఫాండల్ హిమ్ కరెస్
0: అతనికి పిల్లలు లేరు పిల్లలు లేరు.
1: అండ్ హీ హస్ నో చిల్డ్రన్
0: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్
1: హీ ఇస్ 50 ఇయర్ ఓల్డ్.
0: అప్పుడు ఆయనకు నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
1: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీ డే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
0: ఆనాడు ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: టిల్ దట్ డే he was leading everybody in prayer.
0: He is head of the department
1: and this he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: Cheppevadu Raju itra anevadu.
1: Raju come here.
0: Neevu repati nunchi neevu prarthana cheyali.
1: You should lead everybody in prayer.
0: Ee prarthana maaku andariki hrudayanni karigippa chestundi.
1: And in fact the prayer that you offer will convince everybody, make everybody happy.
0: Neevu oka prarthanaku neeve paata paadu.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
0: సార్ నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
1: సార్ హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్.
0: నేనే చేయగలను.
1: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
0: తప్పక చేయన్నాడు.
1: డూ ఇట్ డెఫినెట్లీ.
0: అప్పుడు చెప్పాను నేను.
1: దెన్ స్వామి సేడ్
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత శృత ఉదారవాణి హిందూ బౌద్ధ సిఖ జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆధార్ జయగణమని అది ఆయక జయహే జయగణమన అది నాయక జయహే చెప్పి మహమ్మదు క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హెస్ బీన్ మేడ్.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్సెల్ఫ్.
0: ఆ పాట రాసిండేది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
0: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నము మానుకొనుము.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యు.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను నుంచి వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్.
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్.
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హి కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవ కొండ లోపల
1: అంజనేయులు
0: అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: అంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట
0: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపతిరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాజ్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
0: స్కూల్. రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ వి స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ ఇస్ నో రాజు?
0: ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేశాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్.
0: పోతానన్నాడు.
1: ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
0: నాకు ఇక్కడ పని లేదు.
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతన్ని చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈస్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హి హస్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu.
1: He could not see swami.
0: Okay, edupu.
1: He started crying loudly.
0: Athanu edchetappudike paata paadaledu.
1: He could not sing.
0: Andaru edcharu.
1: All cried there in the school.
0: Aa naatu nunchi aa stage ni maane.

0: Since that day, that practice was discontinued.
1: Teachers ku pillalaku inta premanu matram panchukune atvanti oka aapyayata pillallo untundadi.
0: It only means there is intimate association, relationship of love.
1: ఎలాంటి గురువునైనా కూడాను మనము చక్కగా కైవశం చేసుకోవచ్చు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
1: స్టూడెంట్స్ కూడాను మన వశం చేసుకోవచ్చు.
0: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
1: మన ప్రేమను పట్టే వారందరూ కూడా నువ్వు ప్రేమిస్తుంటారు.
0: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
1: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
0: The teacher should follow and find out the behavior, the actions of the
1: student.
0: First, we should observe truth.
1: మన భారతీయ సంస్కృతి లోపల కూడాను మొట్టమొదటి వీటిని పెట్టారు, సత్యం వద ధర్మం చెర.
0: In culture of Bharat, these two are emphasized. Speak truth, follow righteousness.
1: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పలికేవాడిని.
0: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్ అండ్ ఓబీడియంట్. ఇప్పుడు
1: పిల్లలకు అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
1: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
0: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ, నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
1: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
0: బట్ ఎట్ టైమ్స్ హీ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
1: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
0: బట్ హీ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
1: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
1: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
0: దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్.
1: కనుక అధ్యాపకులారా,
0: సో టీచర్స్,
1: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
0: While controlling your students, you should show love, express love.
1: వాళ్ళు తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
0: If they committed any mistakes, explain them clearly, correct them.
1: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
0: Then they will go in the right way.
1: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
0: And they will also confess their mistakes.
1: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి అట్టి తప్పులు చేయకుండా ఉండాలి.
0: However, they should not repeat the same mistake.
1: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తూ ఉంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారవుతారు.
0: If this procedure is followed by teachers, you will be helping the country by and large.
1: ఇక దేశమంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: Therefore, the teachers should have exemplary love towards their students.
1: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
0: Then you can send forth into society number of students.
1: ఇంకా ఐదవది,
0: fifth question, how to implement educare with children. With children from deprived slum areas, including children from broken homes who present discipline problems in a class.
1: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
0: Bhagavan instituted sevadal to render.
1: Ekkada poyina cleanliness is godliness.
0: Cleanliness is godliness.
1: Cleaning ga untundali.
0: Everything should be clean.
1: Illu chinna dainappudiki ni
0: house may be small.
1: Inti vari kuda manam cheppali. Amma ee vidhanga pettukunte mee pillalku jabbulu ostundi, meeku jabbulu ostundi. Chaala ee rogaal chota manam enno pramadalaku guri avutuntam. Clean ga pettukondi ani cheppali.
0: You should approach everybody, explain the importance of cleanliness.
1: Idi chaduvulo vachhe kaadu.
0: That you don't get out of study.
1: Kaani ee school lopala kuda varaniki oka dinamu social work ani pettukunte,
0: one day per week may be allotted for social work.
1: Appudu palle pallaku poyi ivanni clean cheyatamu, kontha varaku vaaru shubham cheyatamu chestunte vaalle vachi ayyo meeru cheyinak లేదు బాబు, మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
0: When you start visiting villages and clean the premises, they themselves will come later and say, you don't have to do it, we'll maintain cleanliness for ourselves.
1: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
0: టీచర్స్ కెన్ టేక్ అప్ టు దిస్ సోషల్ వర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద స్టూడెంట్స్.
1: ఇంకోటి,
0: సిక్స్త్ క్వశ్చన్, హౌ డు వీ మోటివేట్ చిల్డ్రన్ ఇన్ ది ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
0: ఇట్స్ నాట్
1: పాసిబుల్. వారి వయసు చాలా తక్కువది.
0: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
1: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టొచ్చును.
0: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
1: అంటే దానికి పూర్వమంతా కూడాను, నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
0: Prior to that, you can tell them you should have good thoughts in mind.
1: ఈ చదువు కొడను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
0: You can say
1: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంతే అర్పితం చేశాడు.
0: హరిశ్చంద్ర sacrificed his life for truth.
1: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
0: You can tell them the stories of great noble people.
1: ఏ దేశంలో ఉన్న కూడాను ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
0: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ
1: క్యారెక్టర్. వాళ్ళదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
0: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
1: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
0: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
1: ఇంకోటి
0: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
1: ఇది చాలా అవసరమైనటువంటిది.
0: This is very essential.
1: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
0: Parents don't know anything about Sai Baba.
1: మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
0: As children attend our schools, they know.
1: అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
0: And we have to develop the spirit of understanding among children.
1: ఆ పిల్లలను దగ్గర చేర్చి
0: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్.
1: నాయన, మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
0: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ సాఫ్ట్లీ.
1: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
0: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
1: అమ్మా నాన్న, మీరు ఏమో చెప్తున్నారు సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దు అని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
0: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path.
1: నేను నిజంగా సాయి బాబా స్కూల్ కే కిని పోకుండా పోతే ఈ విధంగా పాడేయండేటువంటి వాడను.
0: Just imagine, I would have been spoiled my career had I not followed Sai Baba's path.
1: స్కూల్ కు పోటం చేతనే నేను ఇంత మంచి వాడిగా తయారైనాను.
0: Because I have been attending Sai Baba's school, I am so good.
1: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
1: నీవు భోంచేసే సమయంలో కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మావీర్, బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు.
0: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
1: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీటికి ఇంత భక్తి.
0: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యువర్ డివోషన్.
1: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతుడికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
0: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
1: కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
0: వెన్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
1: ప్రసాదంగా మారిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ప్రసాదం.
1: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
0: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
1: కనుక ఈ విధంగా తల్లిదండ్రులు చెప్తుంటే వాడు కూడా ఆశపడి వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
0: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
1: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
0: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
1: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
1: మనం చేసేటువంటివన్నీ మంచిగా చేయాలి.
0: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
1: ఇంటికి పోయినప్పటికీ బయట తట్టిపోయి కొంచెం పరిశుద్ధం చేయాలి.
0: బై టైమ్ వీ రిటర్న్ హోమ్ వీ షుడ్
1: ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
0: వీ షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
1: వాళ్ళు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చి అని ఇది ఆనంద పెట్టాలి.
0: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
0: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, how do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the Satya Sai schools?
1: Schools lopala manam tallidandulaku amitanga manam bodhinchadaniki veelu kaadu.
0: It's not possible to teach parents in schools.
1: Pillalike manam aacharalo pettalani taginta bodhinchi vaari dwaraane tallidandulaku taginatundi margaanni andinchali.
0: We should encourage our students to practice Sai teachings so that parents will learn from them.
1: కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్, వీ కాంట్ గో దట్
1: ఫార్. మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
0: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
1: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
0: వెన్ దేర్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్, దేర్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
1: ఓ చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఇంటి లోపల
0: ఎట్ హోమ్
1: ప్రతి వారం కూడాను
0: ఎవ్రీ వీక్
1: మటన్ చేసేటువంటి వాళ్ళు.
0: Every week, once a week, they used to make non-vegetarian
1: food.
0: Our children, when they go home, The parents come and say, "Oh, my son, you have been there in Puttaparthi. You have never had any kind of non-vegetarian stuff." And they start feeding you with the non-vegetarian food. Fish.
1: The
0: boy should say,
1: అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
0: మదర్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
1: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
0: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
1: ఇది నాకు మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
1: నీవు దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
0: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
1: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
0: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
1: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
0: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
1: పవిత్రమైన భోజనం భోజించాలి.
0: అండ్ వీ హావ్ టు పార్టేక్
1: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
0: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
1: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానేస్తారు.
0: When once you teach your children like that, they will change their parents later.
1: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
0: భగవాన్ నోస్ మెనీ మెనీ పీపుల్.
1: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు.
0: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్.
0: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
1: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
0: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. 9th క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
1: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
1: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు. ఇంకా ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేం అర్థం?
0: పేరెంట్స్ దెమ్సెల్వ్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్?
1: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
0: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ, పేరెంట్స్ విల్ ఫాలో యూ. 10th క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
1: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుంది.
0: భగవాన్ సేస్ టెక్నాలజీ ఈజ్ ఎ ట్రిక్నాలజీ.
1: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
0: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
1: మీకు తెలుసు, నేను ఈనాడు కాదు 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
0: ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ హీ హస్ బీన్ టెలింగ్ అస్.
1: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
0: హీ సెడ్ ద కంప్యూటర్ ఆల్సో విల్ హావ్ సిక్నెస్ బగ్.
1: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
0: ఎస్, కంప్యూటర్ ఈజ్ నాట్ is not a bar, it is all suffering from computer bugs.
1: Appudu nen cheppanu.
0: Bhagavan said,
1: neevu composer kaani computer kaakudadu.
0: You are the composer, never be a computer.
1: Computer anetundi chedipothundi.
0: Computer may be spoiled.
1: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
0: కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ స్పాయిల్డ్.
1: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినట్టుగా మీరు ఏమైనా చేసుకోండి.
0: Technology in relation to science, you may do anything.
1: Na technology emtante motta motta mana computer lo intlo dantlo poyo danikati motta motta mana computer ni chaka cheskovali.
0: Bhagavan's technology emphasizes on this, make your computer head perfect.
1: Petti dani kudunu computer lo thugutuntaru.
0: You go on applying computer for
1: it. Aada vaalu kudunu oka shop ku velutaru.
0: Ladies go to a shop.
1: One saree, 2 blouses, oka towel, 2 handkerchiefs తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
0: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేస్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
1: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది అదే.
0: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్ కంప్యూటర్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
0: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
1: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
0: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
1: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
1: నేను వద్దని చెప్పను.
0: భగవన్
1: ఆయా స్టేజ్ అది చేసుకుంటూ రావాలి.
0: యూ కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
1: ఏదో కొత్తగా వచ్చినా అని చెప్పని దీనిపైన మోజు పడుతున్నాం మనమంతా.
0: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యూఆర్ ఆఫ్టర్ ఇట్.
1: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను,
0: భగవాన్
1: చక్కగా గుర్తించి వర్తించాలి.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
1: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
0: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
1: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పనిచేసేటువంటి వారు.
0: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్ వెరీ హార్డ్.
1: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
0: టుడే వాట్ హ్యాపన్స్?
1: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
0: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
1: ఒక సింగిల్ కంప్యూటర్ చేయడం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
0: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 ఆర్ అన్ఎంప్లాయ్డ్.
1: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెడమార్గం పడుతున్నారు.
0: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
1: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
1: అప్పుడు అంతా చేతికో పని చేస్తుంటారు.
0: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
1: జాబ్. చేతికి పని ఇవ్వాలి.
0: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
1: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
0: అండ్ దెన్ సప్లై వాటర్.
1: ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఒక ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
0: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఎ ఫ్యాక్టరీ, ఎ ప్లేస్ ఆఫ్ వర్క్.
1: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి ఒక వర్క్ షాప్ గా పెట్టాలి.
0: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఎ వర్క్ షాప్.
1: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
0: దెన్ వీల్ ప్రాస్పర్.
1: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
0: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మిషనరీ.
1: ఈ మిషనరీ పైన పోవటం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
0: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మిషనరీ. 11th question. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సచ్చసాయి స్కూల్, వాట్ షుడ్ బి డన్?
1: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు ఎస్టాబ్లిష్.
1: అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
0: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్.
1: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
0: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
1: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణా ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
0: గ్రాడ్యువలీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
1: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోని అప్పులు చేసి లేనిపోని బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
0: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
1: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
0: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
1: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
0: దర్ సమ్ లేడీ టీచర్.
1: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
0: Today, one very important thing is to be said.
1: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
0: ద వర్క్ డన్ బై విమెన్ ఈజ్ నాట్ డన్
1: బై మెన్. బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
0: లేడీస్ బాల వికాస్ టీచర్స్.
1: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
0: యు మే గో ఎనీ కంట్రీ,
1: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
0: దే డూ వెరీ గ్రేట్ వర్క్, వెరీ హై మ్యాగ్నిట్యూడ్.
1: సంసారం చూసుకుంటూ,
0: దే టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ,
1: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
0: టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్,
1: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
0: అండ్ సర్వ్
1: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
0: వెన్ దే ఫైండ్ సమ్ టైమ్ దే స్టార్ట్ బాల వికాస్ యాక్టివిటీ.
1: నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాసం లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
0: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
1: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
0: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
1: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
0: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
1: కానీ కొంతమంది మెన్ ముందుకు రావటం లేదు.
0: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
1: స్త్రీల వలె మెన్ కూడా ముందు రావాలి.
0: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
1: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
1: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావాలండి.
0: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
1: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
0: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
1: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటుంది.
0: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
1: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
0: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బీ సీటెడ్ అండ్ టీచ్.
1: నాయన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస మానవతా విలువలు ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో వాళ్ళు చక్కగా బోధించారు.
0: యూ కెన్ టీచ్ చిల్డ్రన్ మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
1: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
0: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th question. వాట్ ఈజ్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్యసాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
1: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
1: ఇప్పుడు చేయవలసినవి మీరు చక్కగా చేస్తురండి.
0: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
1: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
0: When once you do what you're supposed to, future will take care of itself.
1: ఫ్యూచర్ యోచన నీవు చేయకండి.
0: Don't think of future.
1: Future is not sure.
0: Future is not sure.
1: Not in your hand.
0: It's not in your hand.
1: Present is very important.
0: Present is very important.
1: Is present also not ordinary present?
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: Omnipresent in present ga teeskondi.
0: And go by this omnipresent.
1: Tarata future lo anta avade marpu jarugutundi.
0: The future will take care of itself.
1: Adu ee naadu meeru ee sthitiki vastarani meeru enaadaina anukunnara?
0: Did you ever dream before that you will be here?
1: Ledu.
0: No.
1: అదే వచ్చేసేస్తుంది.
0: ఇట్ హస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్ అంతా ఇస్తుంటారు.
0: యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్ వెల్ యూ విల్ బి ప్రమోటెడ్. థర్టీన్త్ క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ ఎట్ ఓల్డర్ ఏజెస్ టు ఎ సచ్ ఎ సైజ్ స్కూల్?
2: కేజీ నుంచి పెద్దయ్యాక చేర్చుకోవచ్చు.
1: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టనే తీసుకోవచ్చు.
0: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్ యాజ్ ద కేస్ మే బి.
1: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
0: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్.
1: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
1: దానికి నిర్బంధం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
1: 14th.
0: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
1: ఇది నేను చెప్పను.
0: భగవాన్ డస్ నాట్ సే దట్.
1: ఎందుకంటే
0: వై?
1: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
0: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దట్.
1: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాను.
0: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
1: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతము కాదు, ఒక దేశం కాదు.
0: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
1: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డెయిటీ.
1: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
0: ఇట్ హాస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
1: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: దట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: భూర్.
0: భూర్.
1: బాడీ, మెటీరియలైజేషన్.
0: బాడీ, మెటీరియలైజేషన్.
1: భువః, మైండ్.
0: భువః, మైండ్.
1: స్వః.
0: స్వః.
1: రేడియేషన్.
0: రేడియేషన్.
1: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
0: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యుమానిటీ.
1: భూర్భువః స్వః.
0: భూర్భువః స్వః.
1: ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
0: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్.
1: తత్ అదే.
0: తత్ దట్.
1: సవితావరేణ్యం అనగా అట్ దాన్ని నేను వరిస్తున్నాను.
0: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
1: అట్టి దాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు?
0: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
1: ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గు అనగా చీకటి.
0: భర్గ మీన్స్ డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్ అంటే అజ్ఞానము,
0: ఇగ్నోరెన్స్.
1: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
0: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
1: నాకు మంచి బుద్ధిని ఇచ్చేసేయి.
0: ధియో యోన
1: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
0: Anyone can follow it of any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect.
1: నన్ను మంచి మార్గంలో ప్రవేశపెట్టి.
0: See that I am in the right path.
1: నా యొక్క దుర్గుణాన్ని దూరం చేసి సరైనటువంటి వెలుతురుని అందించాలి.
0: Help me to dispense with all bad qualities.
1: ఇది వారి వారి ఇష్టం పురస్కరించుకుని చేసుకోవచ్చు.
0: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్. ఇందులో
1: ఏమాత్రం వదిలినా తప్పు లేదు, చేసినా తప్పు లేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
1: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
0: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: నాదంతా సోర్స్.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
1: మిలిటరీ ఫోర్స్.
0: Force is military.
1: కనుక నేను ఆ మిలిటరీ పని నేను చేయను.
0: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
1: ప్రేమతో సోర్స్, సోర్స్, సోర్స్.
0: హీ ఈజ్ ఆల్ ద సోర్స్, ఆల్ ద లవ్.
1: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
0: యూ కెన్ ఫాలో ద పాత్ దట్ మేక్స్ యూ హ్యాపీ.
1: ఇంకా ముందుకు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
0: వీ హావ్ గాట్ ప్రోగ్రామ్ టు ఫాలో.
1: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
0: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పుట్.
1: ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
0: ద ఆన్సర్ ఆల్సో ఇస్ సేమ్.
1: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
0: బట్ భగవాన్ ఎక్స్ప్లెయిన్ టు అస్ ఇన్ ఎ బ్రీఫ్ వే.
1: మీరందరూ కూడా ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
1: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసా వహించండి.
0: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
1: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా అనుకోండి, తప్పు లేదు.
0: యూ గివ్ ఎనీ నేమ్ టు గాడ్ అల్లా
1: అనుకోండి, జొరాస్ట్రియం అనుకోండి, రామానండి, కృష్ణ అనండి.
0: యూ గివ్ ఎనీ నేమ్ టు యువర్ గాడ్ అల్లా, జీసస్, రామ, కృష్ణ, జొరాస్ట్రియం,
1: దీంట్లో ఎట్టి భేదములు లేదు.
0: నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
1: వాటిని మీరు తలుచుకుంటూ మీ గుణములు చక్కగా పవిత్రమైనటువంటి రీతిగా మార్చుకోండి.
0: థింకింగ్ ద గాడ్ ఆఫ్ యువర్ చాయిస్. Make your life sacred and follow the correct path.
1: ముఖ్యంగా స్వామి విషయంలో మాత్రం ఎలాంటి దీనికి అవకాశం ఇవ్వకూడదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్వామి దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ అట్ ఆల్.
1: ఈ సత్యసాయి సంబంధమైనటువంటి విషయంలో కాలు దగ్గర నుంచి తల వరకు స్వార్థమే లేదు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సత్య సాయి ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో
1: డిఫరెన్స్. వహించి చేయండి.
0: You follow whatever
1: that is good for you, good for you, good for you.
0: Everything is good for you, good for you.
1: అనుసరించి
0: you follow,
1: ఆనందించి
0: be happy,
1: అందరికి అంచిపెట్టండి
0: and share with everybody.
1: అది నేను ఆశించేది.
0: That's what Bhagwan expects.
3: You are listening to how the teachers of Sai schools were being answered and guided graciously by the teacher of teachers Bhagwan Baba during the valedictory function of the first Sai Schools conference on 21st November 2001.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నతపాంసి నతీర్థానా, ఎన్ని సంవత్సరములు తపస్సు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు జరిపినా, ఎన్ని శాస్త్రములు పఠించినా, ఎన్ని దాన ధర్మములు చేసినప్పటికీ ఇవన్నీ నేను మానవుని తరింపలేవు, తరింప చేయలేవు.
1: One may undertake penance for prolonged period of time. One may go round pilgrim centers. One may go through sacred texts. One may involve in acts of charity and compassion. But they will not liberate man.
0: మీరు చదివే ఉంటారు, రావణుడు 6 శాస్త్రములు వేదములు అన్నీను ఉచ్చరించాడు, కానీ అతనికి జరిగినది ఏమిటి? అతను ఏమాయనకును మానవత్వాన్ని మార్చుకున్నాడా? లేదు, దైవత్వానికి బదులు దానవత్వాన్ని పెంచుకున్నాడు.
1: యు ఆల్ మస్ట్ హ్యావ్ నోన్ దిస్ రావణ ఇస్ ఎ స్కాలర్ ఇన్ 4 ఆఫ్ ది టెక్స్ట్ వేదాస్. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిమ్. ఇన్స్టెడ్ ఆఫ్ ది మెయిన్ ఫండమెంటల్ క్వాలిటీస్ హి హస్ డెవలప్డ్ ది డెమోనిక్ టెంపరమెంట్.
0: శాస్త్రములు ఏమి చెప్పింది? ఆ శాస్త్రములు చెప్పినట్టుగా తాను నడుచుకున్నాడా? నడుచుకోలేదు.
1: Having gone through all Vedic texts and all other important texts, sacred texts, he has not conducted himself according to their dictates.
0: రావణుడు చాలా శాస్త్రజ్ఞుడిని ధర్మవర్తుడని గుర్తించారు లోకము. ఇంత గుర్తించి కూడాను దానివల్ల జరిగినటువంటి పరితం ఏమాత్రము చేరింది?
1: Though he is known as a scholar, though he is known for his all his charity reputed, but yet there is no change in him.
0: రాములు ఈ రావణుని యొక్క 10 శిరస్సులు కూడా ఖండించాడు.
1: Rama contradicted the very nature of Ravana.
0: 4 వేదములు 6 శాస్త్రములు ఇవన్నీ చేరితే 10, ఈ 10 కూడాను అతని యందు ఉండి కూడాను ప్రయోజనం లేకపోయినాయి అని ఆ 10 తలలు కూడాను తీసివేశాడు రాముడు.
1: The 10 heads of Ravana represent 4 Vedas and 6 Shastras. Therefore all the heads, 10 heads are cut off by Rama.
0: ఇవన్నీ కూడా ఆచరణలో ఒక్కటైనా కూడా పెట్టలేకపోయాడు రావణుడు.
1: Ravana with all his scholarship and the knowledge could not translate into action, not even one he has learnt.
0: Karuka chaduva shastramalanni ikkudu manam patinchi evi prayojanam undadu.
1: Mere textual knowledge reading will not help you.
0: Shastramalu enni chadivinappatikini vedamulu enta patinchinappatikini deeni valla manasu maarpu ye maatramu jaragadu.
1: All this extensive learning, recitation of Veda may help you only to memorize, repeat, but it will not transform you.
0: ఈ విధమైనటువంటి జ్ఞానోపదేశమును జగత్తుకు గావించే నిమిత్తమై రాముడు ఈ 10 తలలు కూడాను తీసివేశాడు రావణాసురుని యొక్క శిరస్సులు.
1: To demonstrate this lesson that one has to practice, not merely limit himself by acquiring the knowledge, Rama beheaded Ravana.
0: రావణుడికి 10 తలలు ఎక్కడ కూడాను లేవు.
1: And in fact there are no heads at all there.
0: ఈ 10 తలలతో పుట్టి ఉంటే అతని యొక్క ఘనత ఆరాడే లోకానికి వెళ్తే అయిపోయేటువంటిది.
1: In fact he didn't possess all the 10 heads.
0: కనుక ఈ 10 తలలు అనగా ఏమిటి? అనగా 6 శాస్త్రములు 4 వేదములు, ఈ రెండు చేరితే 10 తలలు.
1: The 10 heads represent the 4 Vedas and 6 Shastras.
0: ఈ వేదములను పఠించడం వల్ల ప్రయోజనం లేదని కూడాను తప్పక బోధించాడు.
1: And this is the lesson in beheading Ravana, that mere learning, reciting Veda is not useful.
0: భగవంతుడు ఏది పఠించినప్పటికీ, ఏది బోధించినప్పటికీ పరోపకార నిమిత్తమై బోధించినటువంటివే కాని ఇంకొకటి కాదు.
1: All the teachings in the message of God is intended for the welfare of the mankind.
0: కాన ప్రజల లోపల వేద శాస్త్రములు ఎన్ని కూడా ఉచ్చరించినప్పటికీ ఇవి ప్రయోజనం లేదు. ఒక్కటైనా కూడా నువ్వు ఆచరణలో పెడితే చాలు.
1: Therefore, reciting Vedas and Shastras amounts to lip service only. It is enough if you practice one.
0: పరవశ్ని వ్రతను భంగం కావించినటువంటి యొక్క రావణుడు ఏమనుభవించాడు?
1: What is it that Ravana experienced ultimately?
0: కనుక మనము తెలుసుకున్నది ఒక్కటైనా కూడాను దాన్ని బోధించుకోవటం, దాన్ని ఆచరణలో పెట్టడం అది చాలా అవసరం.
1: Therefore, it is most essential to practice at least one out of the many that we learn.
0: తెలిసినవి మనం ఆచరణలో పెట్టకపోయినప్పుడు ఎన్ని చదువుకున్నా ప్రయోజనం ఉండదు.
1: All the lot that we learn and acquire in the form of knowledge is all useless if we do not practice.
0: ఈ దీనికి తర్కణంగా రావణుడు ఈ చేసినటువంటి పని చాలా చెడ్డదని రావణుడే దీనికి బోధించుతూ వచ్చాడు.
1: In fact, Ravana accepted his fault that he could not practice what all that he has learned. This is an evidence of this.
0: ఇది చాలా పొరపాటు, తప్పని కూడా తెలిసి కూడాను ఎంత కఠినమైనటువంటి పనులు చేసినప్పటికీ కట్టగలపటకు సీతను ఏమాత్రము తాకలేదు రావణుడు.
1: Ravana, in spite of all the stress and the struggle that he made in kidnapping Sita, he did not dare enough to touch her.
0: Itti vratamanu kontavarku aacharanu okatentaina pettaru thanu baadhapaddadu.
1: For his acts he felt so sad.
0: Unnadi okkate,
1: only one that exists.
0: Rendu moodu ekkada kodanu levu.
1: There is no second or third.
0: ఏకం సత్తు ప్రాభోదావదంతిని, ఉన్నది ఒకే దైవము.
1: Truth is one, the truth is God.
0: ఎన్ని దైవంలో ఉంటుంటే ప్రపంచం ఈ విధంగా ఎందుకు అల్లాడేటువంటి?
1: And if this truth is realized, how do you account for the suffering in this world?
0: రావణ తత్వము తనకు అర్థమైనటువంటిది.
1: In fact, Ravana knows his own nature.
0: రావణుడు తాను చేసినటువంటి యొక్క దోషములంతా గుర్తించాడు.
1: He has recognized all his mistakes.
0: ఆ గుర్తించి తదుపరి దానిని ఆచరణలో పెట్టేటప్పటికి తాను పవిత్రుడయ్యాడు.
1: As he has realized and repented for all that, he became ultimately sacred.
0: దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, అద్భుతమైనటువంటి యొక్క మాటలను ఎంతవరకు ఒకటి రెండు అయినప్పుడు ఆచరణలో పెట్టడము ప్రతి మానవుని యొక్క సహజ ధర్మము.
1: Therefore, it should be a noble task, which is, should be a natural trait for everybody to practice at least one or two out of the many things learned.
0: ఆచరణలో పెట్టలేని వాడు ఇవి చదివి ప్రయోజనం ఉండదు.
1: If you do not practice, all your learning is useless.
0: వీరందరూ వేదాధ్యయనం చేస్తుంటుంటే మా ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడాను వాళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ వచ్చారు.
1: As you find senior students reciting Veda, you will be finding the children of primary school also joining them.
0: అన్ని వేదములు కూడాను మా పిల్లలకు తెలుసు.
1: The children know all Vedas.
0: కానీ ఆచరణలో పెట్టుటకు తగినటువంటి బుద్ధిశక్తి తక్కువ.
1: But they don't have that kind of strength to practice.
0: కానీ ఉచ్చరిస్తూ ఉన్నారు.
1: They repeat, recite.
0: ఉచ్చరించినటువంటి వేదము ప్రయోజనం లేదని కూడాను ఆ పిల్లలకే తెలుసును.
1: The children, as a matter of fact, know that mere repetition would not help them.
0: ఉన్నదొక్కటి దైవము ఎన్నటికిని, లేనిదయ్యను లోకము పాలనయ్యా.
1: Understand this. Only God exists. It is this world that is all empty, non-existent.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క శాస్త్రబోధ, వేదబోధ ప్రతి మానవుడికి కూడాను మనం ఉచ్చరించాలి చెప్పాలి.
1: The sacred teaching of all Veda and texts that God exists must be publicized.
0: ఎంతమంది సాధకులంతా కూడాను ఇటువంటి వేదములను ఉచ్చరిస్తూ పఠిస్తూ దాన్ని బోధిస్తూ వస్తుంటారు.
1: There are many aspirants who have gone through these sacred texts. They repeat, recite and teach others.
0: కాన పఠించి ఇతరులకు బోధించడం వల్ల వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
1: In fact, you will not have positive results by merely learning and teaching
0: others.
1: In fact, what he has known must be put into
0: practice. If one does
1: not practice and simply teach others, it is useless.
0: ఒక గ్రామ్ ఫోన్ పోటు వేసి అది పాడుతుంటే అందరికీ వినిపిస్తుంటుంది.
1: And in fact, the whole song, the melody, is known to everybody. But the gramophone plate, the song of which we hear, but it does not experience.
0: ఈ విధమైనటువంటి యొక్క శాస్త్ర బోధలు మనం ఎంతనో గుర్తించుకుని వర్తించాలి.
1: Therefore we must understand the mystery and the use and practice all the teachings of Veda.
0: కృష్ణుడు చాలా గొప్పవాడు.
1: Krishna is very great.
0: అతను ప్రతి ఒక్కటి కూడాను ఆచరించి ప్రబోధించేటువంటి వాడు.
1: Krishna practiced everything and taught to the entire world.
0: తాను బోధించినటువంటి యొక్క బోధనలు ప్రతి మానవుడు కూడాను తాను ఆచరించాలని చక్కగా బోధ చేసేవాడు.
1: The teaching of Krishna is meant for the humanity to translate and to put into practice.
0: ప్రపంచంలో అనేక మంది పెద్దలంతా ఉంటున్నారు.
1: There are many elders in this world.
0: ఎంతమంది పెద్దలు ఉండినప్పటికీ వారు ఒక్కరైనా కూడాను అంత్యంలో దీనిని జ్ఞాపకం చేసుకోవటం లేదు.
1: But not even one has kept in view till the end this factor of practicing what is learned.
0: భారతదేశం లోపల ఎన్నో శాస్త్రంలో చదివినటువంటి వారు, శాస్త్రంలో నేర్చుకున్నటువంటి వారు, శాస్త్రంలో బోధించేటువంటి వారు కోటకు గలరు.
1: In Mahabharata times also you will find many people who have learned, who have acquired the Vedic knowledge and shared with multitudes.
0: ఇట్టి ప్రతిజ్ఞను భగవంతుడు ఎన్నో విధములుగా జగత్తుకు బోధిస్తూ వచ్చాడు.
1: And this has been the teaching of God to the vast humanity.
0: Bhagavantuniki bhedam ledu.
1: God has no differences whatsoever.
0: Bhagavantuniki etti vidhamainatundi oka dveshamu ledu.
1: God has no hatred.
0: Andaru samanule.
1: All are equal in his sight.
0: Kani panditulu nerchukunnatundi danni enta varaku meeru aacharanalo pettutunnaru aneetundi dinni satyanga gurtinchalani prayatninchevadu.
1: And in fact, God will investigate, will find out that truth, whether the scholar is practicing what he knows or not.
0: Natapamsi natithanam. Tapasu chesi, tithyatra sarpinatvinti varu, entavarku anubhavincharu.
1: Those that did penance for a long period of time,
0: nasastrana japanaki, japam chestuntuntaru.
1: People repeat God's name, japa.
0: Shastramanta kudanu ullangistuntaru.
1: They have gone through all sacred texts.
0: Yemi prayojanamu.
1: What's the use?
0: ఈ జపములు చేసినంతా కూడాను వ్యర్థమైపోయింది.
1: All the penance, repetition of God's name is useless.
0: నన్ను అనేక మంది స్వామి మాకు జపమాలు ఇవ్వాలా అంటారు.
1: Many people ask Bhagwan to give them
0: japamala. అది మెడలో 10 మందికి షో కోసమా లేక అని అనుభవించే కోసమా?
1: Bhagwan asked this question, is it to merely adorn your neck and exhibit?
0: నిజంగా ఆచరించేటువంటి వ్యక్తికి ఒక్క చేయి చాలు.
1: And in fact, you practice, just one hand is enough.
0: ఇవి ఎంత? 5 బ్రేళ్ళు.
1: Here are 5 fingers.
0: కానీ ఈ 5 లోపల కూడాను 9 అక్షరాలు ఉంటున్నాయి.
1: That means 9 letters there.
0: ఈ 9 అక్షరాలు కూడాను 12 భాగములుగా చేసి 12 బ్రహ్మలు.
1: And the 9 letters are just equal to 12 Brahmas.
0: 12 తొమ్ముల 108 ఇదే జపమాల.
1: And it will make the total of 108 japamala.
0: Ram, Ram, Ram. Ram, Ram, Ram. Ram, Ram, Ram. Ram, Ram, Ram. Ivi 12.
1: And the 12 times you repeat Ram's name, counting.
0: Ivanni chuste 9 12 108.
1: And this 9 into 12, 108.
0: Ye japamala niki akkarledu. Ye sthanam kuda ledu.
1: You don't need any japamala.
0: Dari nalustu kudanu nivu dinni stepan chesukovachu.
1: And you can do it where you are, as it is.
0: Nadustu పండుకొని నిద్ర వచ్చేంత వరకు కూడా నీవు దీన్నే జపం చేస్తుండొచ్చు.
1: As you walk until you go to sleep, finally you can repeat God's name.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గములు ఎన్నో ఉండగా కఠినమైనటువంటిది, నిద్రాభంగం కలిగించేటువంటిది, చేత కానటువంటిదని ఎందుకు మనం ఎన్నుకోవాలి?
1: When there's such an easy, simple path rightly available, why are you after such tough path, harsh path?
0: ద్రౌపది గొప్ప పతివ్రత.
1: Draupadi is known for her chastity.
0: Tana bhartanu enniyo vidhamuluga kaapaadtu vachindi.
1: In fact, she is responsible for all the protection.
0: Tana kumarunu champivesi ratri puta gontulu kosinappudu kudanu atani daggariki poi paadamulu batti prarthinchindi.
1: Though her sons were killed, beheaded, she caught hold of the person who was responsible for this massacre.
0: Bhimudu aa yokka draupadini koppaddadu.
1: And Bhima accused her.
0: Kodukulu batti champani kopamulu antadi balamataku
1: Are you not angry for the simple reason that you have lost your son?
0: Vidivumatanchu cheppedi veridi Draupadi.
1: And you are really so foolish as to let him go.
0: Enduku ee velithanam puttindi Draupadiki?
1: Why are you so foolish, Draupadi?
0: Kani entano khandinchadu paapam.
1: And he contradicted her.
0: Kani khandinchadaniki poyinatundi Arjunni paadala patti prarthinchindi.
1: And she caught hold of the feet of Arjuna and prayed.
0: Arjuna.
1: Arjuna.
0: నీ కుమారుడు పోయినప్పుడు నీ యొక్క భార్య ఎంత విలపించిందో, ఆ యొక్క కుమారుడు ఎవరైనా చంపినప్పుడు ఆ తల్లిని కూడా ఎంతో విచారపడతారు కదా.
1: షీ వెంట్ ఆన్ టెలింగ్, జస్ట్ యాజ్ యూ హావ్ క్రైడ్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ సన్, ద అదర్ పర్సన్ ఆల్సో వుడ్ క్రై వెన్ హీ లూజెస్ హిస్ సన్.
0: కనుక తల్లిలు ఎంత బాధపడుతుంటారో ఆ బిడ్డల తండ్రులు కూడాను అంత బాధ ఉంటుంటారు.
1: జస్ట్ యాజ్ ద ఫాదర్ ఫీల్స్ సాడ్ ఫర్ ద డిమైజ్ ఆఫ్ ద సన్, సో ఆల్సో ద మదర్.
0: వారి దగ్గరికి వెళ్లి పాదాల పైన పడి,
1: షీ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద పర్సన్ హూ కిల్డ్ ఆల్ హర్ సన్స్.
0: కొడుకులు బట్టి చంపినది ఏమాత్రం కోపడలేదు.
1: షీ వాజ్ నాట్ యాంగ్రీ, షీ డిడ్ నాట్ షౌట్ అట్ హిమ్.
0: పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ వచ్చింది.
1: షీ వెంట్ ఆన్ ప్రేయింగ్,
0: అయ్యా మీరు నా కొడుకులు గొంతులు కోశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ కిల్డ్ ఆల్ మై సన్స్, బిహేడెడ్ దెమ్.
0: కానీ మీ కంటమను మా భర్త కొట్టినప్పుడు మీ తల్లి ఎంత బాధపడుతుందో నీకు తెలియదా?
1: And if you can't you understand the misery of the mother because of the loss of the son?
0: Ashwathamana pattukoni idi khandisthanu cheptu cheppadu.
1: And with that good view he naturally accepted.
0: Appudu Arjuna kudunu bodha chesindi Draupadi.
1: Draupadi taught Arjuna also along the same lines.
0: Natapamsi natithanam cheppindi, ayya ivu eni chesi em prayojanamu?
1: What for all the rituals that you observe?
0: ఇన్ని విధములైన పెట్టి దీనిని నీవు ఖండించి కట్ట కనపడే శాస్త్రము తెలుసుకోవడను నీవు ఉల్లంఘించిపోతున్నావు.
1: దో యూ హ్యావ్ నోన్ ఎవ్రీథింగ్, యూ ఆర్ నాట్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద కాండక్ట్ ఎక్స్పెక్టెడ్.
0: దేహము పాంచభౌతికము.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
0: దేహం కూడా తప్పడెప్పుడు.
1: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్డే.
0: దేహి నిరామయ ఉండు.
1: ద ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: గణితింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్దలు లేవు.
1: దట్ ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
0: కనుక దీనికి ఏ విధమైనటువంటి నిబంధనలు లేదు.
1: అండ్ ది ఇన్వెలర్ ఇస్ బియాండ్ ఆల్ రిస్ట్రిక్షన్స్.
0: కనుక దీన్ని ఏమాత్రం కూడా క్షమించకుండా పోవటమే చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: అండ్ దెర్ఫోర్ ద నోబుల్ పాత్ లైస్ ఇన్ ఫర్గివింగ్ ద అదర్ పర్సన్.
0: విశ్వస్తుతుడు, శక్రసూరుడు, మహావీరుండు గోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంత మహారత్నమును శశ్వత్కీర్తి ఎరుకబుచ్చుకొని పాశవురాధ బంధంబులను నేను చెప్పినటువంటి మాటను దక్కించుకోలేకపోతే అర్జునుడి మాట తప్పినవాడని పని నాకెంత అవమానం చేస్తున్నావు ద్రౌపది.
1: ద్రౌపది, యు ఆర్ పుట్టింగ్ మీ టు షేమ్ బికాస్ ఐ హావ్ టు గో బ్యాక్ ద వర్డ్ గివెన్ ఆల్రెడీ. షుడ్ ఐ బ్రేక్ మై ప్రామిస్? దట్స్ వాట్ హీ సెడ్.
0: నిజం కానీ ఈ ప్రామిస్ నేను నిలబెట్టుకోవాలంటే దీనికి ఇదే కారణం.
1: ఇఫ్ యూ వాంట్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్,
0: విశ్వస్తుడు, చక్రచూరుడు, మహావీరుండు, గోరాసచే అశ్వత్థామ శిరోజములు తరిగి, అశ్వత్థామ అతని శిరోజములు తరిగి చూడాంత మహారత్నము అతనికి బంధువులంతా తీసివేసి మన తలుపు నుంచి బయటకు ఎత్తివేసినప్పుడు అతనికి ప్రాణం తీసినంత ఫలితం వస్తుంది.
1: Therefore it amounts to killing the other person when you humiliate him, insult him and just leave him with a shaven head. Disarm him, remove all the jewels.
0: అసలు బిడ్డలైనటువంటి ఒక కసిగందలను గొంతులు కోయటం వల్ల నీకేం ఫలితం వస్తుంది?
1: What is it you get by killing young kids?
0: ఇది మహాపాతకం కదా.
1: It's worse to the sins.
0: ఈ పాతకం నీకు తెలిసి కూడాను ఈ పని నీవు ఎట్ట చేశావు?
1: Having known it's a sin, why have committed such a sin?
0: కనుక మా యొక్క పతులంతరు మీ యొక్క తండ్రి యొక్క శిష్యుడు.
1: All my husbands are disciples of your father.
0: మా బిడ్డలు మీ శిష్యులు.
1: అండ్ అవర్ చిల్డ్రన్ ఆర్ యువర్ డిసైపుల్స్.
0: శిష్యులు కంటమలు కోయటం ఎంతైనా పాపమే కదా.
1: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గురు టు కిల్ హిజ్ ఓన్ స్టూడెంట్?
0: కనుక ఇలాంటి పని మీరు చేయకూడదు.
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఆన్ యువర్ పార్ట్ టు డూ సో.
0: 10 మంది లోపల వెళ్లి పబ్లిక్ గా తీసుకుని వచ్చినటువంటి అర్జున్ని చాలా ఖండించింది పాపం ఈ ద్రౌపది.
1: ద్రౌపది కాంట్రడిక్టెడ్ వాట్ ఆల్ దట్ హాస్ బిన్ సజెస్టెడ్ బై అర్జున టు రిటాలియేట్.
0: నా బిడ్డను చంపడం వల్ల నాకెంత బాధ కలుగుతుందో, ఈ అశ్వత్థామను చంపడం వల్ల వాళ్ళ తల్లికి కూడా అంత బాధ కలగవచ్చు కదా.
1: జస్ట్ ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద లాస్ ఆఫ్ మై సన్స్, So also the father of Ashwatthama would feel so bad if Ashwatthama is
0: killed. Paragana maa magavaranandanu banapyoga vidyananinu Dronacharya che abhyasinchayi.
1: In fact, they have learnt all these forms of archery from Drona only.
0: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశములు కరుణాసుకము లేక శిష్యశక్తులను కన్నింపగా పాడియా అని పాదాలు పట్టుకుంది.
1: And so she went on pleading and praying to him, saying that how is it, with what face could you kill these children, they being equal to your own sons?
0: అశ్వత్థామ, నా బిడ్డను నీ గొంతులు కోయటం లోపల నీకు చెయ్యట్ ఆడింది.
1: How could you kill them like that? How is that you could raise your hand to kill them?
0: ఆ గురు శిష్యుడి యొక్క తత్వము ఎంతనో బోధించింది పాపం ద్రౌపది.
1: ద్రౌపది వెంట్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ది ప్రాపర్ ఐడియల్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టీచర్ అండ్ ద డిసైపుల్.
0: కనుక భర్తను కూడా చాలా క్షమింపజేసి పక్కన పోమని చెప్పింది.
1: అండ్ హీ మేడ్ హర్ హస్బెండ్ టు ఫర్గివ్ అశ్వత్థామ.
0: ఈ యొక్క అశ్వత్థామను చంపడం చేత నా బిడ్డలు రాను కదా.
1: బై కిల్లింగ్ అశ్వత్థామ ఐ డోంట్ గెట్ బ్యాక్.
0: రాని వారి నిమిత్తమై ఈ విధమైన పాపములు కట్టుకోవటం చాలా తప్పు కదా.
1: హావింగ్ లాస్ట్ దెమ్ ఎనీవే వై షుడ్ ఐ కమిట్ అనదర్ సిన్.
0: కఠినమైనటువంటి వారికి చేతులు రావచ్చు కాళ్ళు రావచ్చు.
1: ఎ స్ట్రాంగ్ మ్యాన్ స్టోన్ హార్టెడ్ పర్సన్
0: కానీ భగవత్ ప్రీతి కలిగినటువంటి వారికి ఏది కూడా ఫలించదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ వుడ్ నాట్ డేర్ టు డూ సో.
0: కనుక ఏదైనా ఎవరైనా చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పని తిరిగి మనం కూడా చేయకూడదు.
1: Therefore, if anyone does anything wrong to you, do not retort or retaliate. And they could understand that this kind of an act is worse to the sins. What is the sin? To harm others, to hurt others. What is the merit or punya? To help them, to take care of others.
0: కనుక మనకి ఎన్ని పాపములు చుట్టుకున్నప్పటికీ పరులను మాత్రము దీనికి గురి చేయకుండా వారి దోషమును క్షమించి వారిని కాపాడుతూ పోవాలి.
1: వాట్ ఎవర్ మే బి ది మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్ యాజ్ టు రిటార్ట్ అండ్ రిటాలియేట్. బెటర్ వీ డెవలప్ ద క్వాలిటీ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: ఇట్టి బోధనని కూడా తన పతులకు ఎంతనో బోధించింది స్త్రీ ద్రౌపది.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు హర్ హస్బెండ్స్.
0: ద్రౌపది వంటి స్త్రీలు
1: ఆల్ విమెన్
0: లోకంలో ఎంతో మంది ఉన్నారు.
1: లాట్స్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈ ద్రౌపది యొక్క బోధన చేతనే
1: బికాస్ ద టీచింగ్ ఆఫ్ ద్రౌపది
0: ఎంతనో గొప్ప ధైర్యాన్ని సాహసాన్ని అందుకొని ప్రపంచానికి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: మెనీ పీపుల్ ఫాలోడ్ హర్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ దే హావ్ బీన్ ఎగ్జాంప్లరీ ఇన్ దేర్ కరేజ్.
0: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
1: Better we develop the quality of forgiveness.
0: Itti bodhanani kulunu tana patulaku entano bodhinchindi stree Draupadi.
1: That was the teaching of Draupadi to her husbands.

0: ఎగ్జాంపులరీ ఇన్ దర్ కరేజ్.
1: ఇంత లోకంలో బోధించినటువంటి స్త్రీలను ఎందుకు మీరు మర్చిపోతున్నారు?
0: Why have you forgotten that quality of teaching
1: others? అంటే కేవలం ఒక బొమ్మల మాదిరి మీరు చూస్తున్నారు.
0: But we consider women as simply as toys,
1: dogs.
0: No.
1: వారి యొక్క దైవ సాహసాలు, వారి యొక్క ధర్మ సూత్రములు ఎటువంటి గొప్పవి?
0: They have got exalted behavior, the spirit of sacrifice, the truthfulness and conduct are so great and noble.
1: ఈ స్త్రీల ప్రబోధనల చేతనే లోకము, మన భారతదేశము ఇంకా ఇంత మాత్రమేనా కూడా నిలిచి ఉన్నది.
0: It is the teaching of the woman that is responsible for the existing condition of the culture of Bharat.
1: లేకుండా ఈ ప్రపంచం ఎన్నడో భస్మమైపోయేది.
0: Or if the whole thing would have burned to ashes.
1: స్త్రీ లోపల గొప్ప ధైర్యం ఉన్నది.
0: The woman has courage.
1: మహా మంచి పరాక్రమం ఉన్నది. ధర్మం ఉన్నది. పట్టుదలతో సాధించడానికి తగినటువంటి సాధన కూడా ఉంటున్నది. ఇన్ని శక్తులు కలిగినటువంటి ఆ స్త్రీల లోపల మీరు ఏమైనా కొంతవరకు ఆ యొక్క సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చారా?
0: Have you recognized the innate strength, the spirit of sacrifice among women?
1: ఆడవారికి ఉన్నంత వరకు ధైర్య సాహసాలు ఎక్కడ కూడా మగవారికి లేదు.
0: The courage and the valor noticed among women is not noticed among men.
1: కాని వారిలో ఉన్నటువంటి క్రోధం అనేటువంటి శత్రువు వారు అన్ని విధాలా పీడిస్తూ వస్తుండాలి.
0: But however that enemy of anger is in them.
1: ఆ కోపమే ఆ యొక్క మగవారినంతా కూడా నాశనం చేస్తూ వచ్చింది.
0: And the anger which is responsible for the fall of
1: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు.
0: A man with anger will not be successful.
1: ఎగ్గును గలుగును.
0: He'll be obstacled.
1: పాప పనులు చేయొచ్చు.
0: And he'll be committing. He'll be put down. He'll be let down. Put to shame by the community.
1: కనుక ఇటువంటివి ఏమాత్రం కూడా మంచివని ఏనాడు బోధించలేదు.
0: And these good things were taught in those days, not now.
1: స్త్రీలు ఎక్కడ జరిగినప్పటికీ ఈ పాపం పాపమే.
0: A woman, wherever they are, this trait of anger is a sin.
1: అట్టి పాపం చేసినటువంటి వారిని క్షమించి ప్రోత్సహించి వారి సన్మార్గంలో తిప్పాలి, కానీ వారిని ఖండించడం మంచిది కాదు.
0: Better they be forgiven for this anger with a spirit of accommodation. It is not justifiable to punish them for that.
1: కాన స్త్రీలో ఉన్నటువంటి ఒక ఓపిక,
0: the patience among women,
1: ఎంతనో గొప్పది.
0: It's noblest of all.
1: పాండవులను కాపాడినటువంటిది ఆ యొక్క ద్రౌపది యొక్క శాంతమే.
0: It is the quality of forgiveness, forbearance of Draupadi, which was responsible for the greatness of Pandavas.
1: ఆమె ఆ ధైర్యం చేత లోకములో ప్రపంచం లోపల ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరూ వినలేదు.
0: With all the courage she taught everybody, but none paid heed to her message.
1: ఈ విధమైనటువంటి స్త్రీలు లోకములో ఎంతో ఉన్నారు.
0: And there are many women of the type of Draupadi in this world.
1: నిజంగా చూస్తే మగవారి యందు ఈ కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇవి వారిని చాలా పీడిస్తూ ఉంటుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెన్ హ్యావ్ సర్టన్ క్వాలిటీస్ లైక్ పామ్ షో ఎగ్జిబిషనిజం.
1: కానీ స్త్రీలో ఆ కోపతాపం, ఈర్ష్య, అసూయ, డంబములు వచ్చినప్పటికీ దాన్ని అణగదొక్కుతూ వచ్చారు.
0: బట్ ఏ ఉమెన్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ద యాంగర్ ఇన్ హర్.
1: అటువంటి శాంతపరులైనటువంటి స్త్రీలను మనం ఎంత ప్రోత్సహించాలి?
0: We should encourage women who stand for this peace.
1: ఏదో స్త్రీలు కదా అని చెప్పని వారిని అన్ని విధాలా తోలనాడుతుంటాం.
0: And because they are women, we should not.
1: వారిలో ఉన్నటువంటి శాంతము, ధైర్యము, ఓపిక ఎవరిలో కూడా లేదు.
0: The patience and the forbearance and forgiveness are noticed among women.
1: ఇటువంటి స్త్రీలను మనం పోషించాలి.
0: We should protect them, respect them.
1: ఇంటింటికి పోయి బోధించాలి.
0: We should teach this lesson to everybody. Sita,
1: Sita vishayam meeru cheppinaru konna.
0: And you have been taught about Sita the other day.
1: Ikkada kuda ante ee Draupadi ni entaina manam poshinchali.
0: And similar is the condition in respect of Draupadi.
1: Aame yokka bodhanalu chaala pavitramainatuvi.
0: The teaching of Draupadi is so sacred.
1: Aa stree lopala endaro untunnaru ilanti pavitralu.
0: There are many women even this day.
1: అటువంటి స్త్రీలను మనము ప్రోత్సహించి వారిని తోడ్పడి వారిని కాపాడుతూ మనం రావాలి.
0: We should encourage, cooperate such women.
1: ఇంతే కాకుండా వారి యొక్క సత్యాన్ని కూడా మనం ప్రకటించి వారికి బోధించాలి.
0: Therefore we should also tell them clearly the inherent truth.
1: బిడ్డలు చాలా చిన్నవారు.
0: The children are so young.
1: ఆ చిన్న బిడ్డల యొక్క హస్తములు ఏ విధంగా వారికి చిక్కింది?
0: And how could they take care of the tender hands?
1: Vaari kantamulu kosi.
0: And it was Ashwadhama who has cut off their heads.
1: Prakane shirasulanta petti.
0: All the heads were kept aside.
1: Ee Ashwadhama

0: అందరూ ఆనందిస్తూ వచ్చాడు.
1: అశ్వత్థామ వాజ్ హ్యాపీ అబౌట్ హిస్ డీడ్ ఇన్ కిల్లింగ్ చిల్డ్రన్.
0: అయ్యా, నా బిడ్డలు పసిపాపలు కదా,
1: డోంట్ యు నో దే ఆర్ బేబీస్.
0: ఈ పసిపాపల గొంతులు కొయ్యడానికి నీ చేతులు ఎట్లాడినవి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ యు హావ్ జస్ట్ కమ్ డౌన్ టు సచ్ ఎ మీన్ లెవెల్ యాజ్ టు కిల్ చిల్డ్రన్?
0: ఏ రాక్షసులు కూడా నువ్వు ఇలాంటి సాహసం కలగదు.
1: Nobody would ever do that thing.
0: అలాంటి రాక్షసుడు కాదు నీవు, నువ్వు మహా శాస్త్రజ్ఞుడు.
1: You are not a demon indeed, you are a scholar.
0: ఇంత శాస్త్రజ్ఞుడై కూడా నువ్వు నీవు ఇలాంటి పనులు చేయటం మంచిది కాదు.
1: Having been a scholar, is it proper on your part to kill children?
0: కనుక ఈ యొక్క శాంతమును కొంతవరకు సాధించుకొని ప్రపంచమునకు ఈ హింసలను కొంతవరకు బోధించాలి.
1: Therefore, this spirit of peace should be spread and shared with everybody, and we should condemn violence.
0: ఇటువంటి శాంతం చేతనే దేశాన్ని మనం సాధించాలి.
1: And it is the peace, the lesson of peace, which is important for this country.
0: భారతీయుల యొక్క ధర్మం లోపల
1: in dharma of bharat
0: ఎంతనో గొప్పవి రెండు.
1: Two things are noblest,
0: సత్యము ధర్మము.
1: One is truth, other is righteousness.
0: ఈ రెండింటిని మనం కాపాడుకోవడం చేత దేశమునే కాపాడిన వారు అవుతాం.
1: By safeguarding the twin principles, satya and dharma,
0: సత్యం చేతనే ధర్మాన్ని కూడా కాపాడాలి.
1: And in addition to truth, we should also protect this dharma.
0: ఆ ధర్మము సత్యమును రెండు కాపాడినప్పుడు లోకమే కాపాడుతూ వస్తుంది.
1: When once satya and dharma are safeguarded, the whole world will be protected in turn.
0: కనుక నీవు దేశాన్ని రక్షించాలని చెప్పని నీవు దేశం కోసం యుద్ధంలో చేరొద్దు.
1: You don't need to be a warrior, you don't need to join the army.
0: మీ ఎందున్నటువంటి ఒక సత్యధర్మం నీవు పోషించుకుంటూ వస్తే దేశమే కాపాడవచ్చు.
1: If you just safeguard, maintain satya dharma in you, the whole country will be protected.
0: నీ సత్యధర్మాన్ని నీవు కాపాడుకో.
1: See that they are upheld.
0: అప్పుడే దేశాన్ని కాపాడినటువంటి వాడు అవుతావు.
1: Then that amounts to safeguarding the entire country.
0: కనుక నీవు యుద్ధంలో చేరి కేవలము ఈ దుర్మార్గులను చంపటం కాదు గొప్పతనము.
1: Nothing great in joining the army and killing everybody.
0: నీ సత్య ధర్మంలో నీ కాపాడుకుంటురా.
1: And see that satya and dharma in your well maintained.
0: సత్యం వద ధర్మం చెర అని చెప్పింది భారతదేశం.
1: And Bharat declared clearly, speak truth and follow dharma.
0: భారతీయుల యొక్క శాస్త్రములు నిజంగా పవిత్రమైనటువంటివి.
1: The text of Bharat is highly sacred.
0: సత్యమైనటువంటివి.
1: And therefore,
0: ధర్మసూక్తమైనటువంటివి.
1: And they explained dharma.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి సత్యములు రెండింటిని కాపాడుతామంటే దేశాన్నే కాపాడిన వాడు అవుతావు.
1: ఇఫ్ యూ జస్ట్ మెయింటైన్ అండ్ కీప్ దీస్ టూ ప్రిన్సిపల్ సత్య అండ్ ధర్మ, యుల్ బి సేఫ్గార్డింగ్ ద హోల్ కంట్రీ.
0: నీ సత్య ధర్మములు నీ ఇంటి అందు నీవు కాపాడుకో.
1: సీ దట్ సత్య అండ్ ధర్మ ఆర్ మెయింటైన్ అట్ యువర్ హోమ్.
0: సత్యము ధర్మము రెండింటినీ కాపాడినప్పుడే నీవు మహావీరుడవుతావు, సూర్యుడవుతావు, గంభీరుడవుతావు.
1: యుల్ బి వన్ ఆఫ్ కరేజ్, యుల్ బి వన్ ఆఫ్ వేలా. You are one of all strength if you maintain satya and dharma.
0: ee satya dharmam nu kaapaadte sarvulu ninnu kaapaadutuntaru.
1: When once these two are well preserved, they will protect everybody else.
0: Kaana daivanni manamu poojinchi daivanni meppinchi daivanni manamu kooratam katte satyanni meppinchi dharmanni meppinchi dharmamu satyamunu kaapaadutuntunte prapanchanne bhagavantudu kaapaadtadu.
1: Therefore, if you adhere to the twin principles of satya and dharma, God will be pleased and God will protect everybody.
0: కనుక దేశాన్ని మనం కాపాడాలనుకుంటే సత్య ధర్మమే మనకు ప్రాణములు.
1: Therefore, in order to safeguard your country and prestige, you should hold on to the principles of satya and dharma.
0: నీ సత్యము నీకు ప్రాణము.
1: And the truth is life.
0: నీ ధర్మము నీకు రక్ష.
1: And it is righteousness that protects.
0: ఈ రెండింటిని నీవు కాపాడుతూ పోతుంటే సర్వము కూడా దైవమే కాపాడుతూ వస్తాడు.
1: The armor of righteousness and the life of truth, everything else will be taken care of.
0: Kana vidyarthulara,
1: so students,
0: meeru ee naadu kaapaadadalsinatundi edo yuddhamulu chesi dharmanni kaapaadutunna dharmam emto meeku teliyadu.
1: You don't need to fight there, you should maintain dharma.
0: Ee satyanni neevu kaapaadutura.
1: See that you,
0: ee dharmanni neevu poshistura.
1: Always keep up, maintain satya dharma.
0: Ante chaalu, aa rende tirigi ee deshanni anta kaapaadutu vastundi.
1: And these two will ensure safety of the whole country.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతరాత్మను బోధించి,
1: దిస్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టీచింగ్.
0: శాస్త్రం లోపల ప్రధానమైనటువంటిది ధర్మశాస్త్రము.
1: అండ్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్, ద టెక్స్ట్ దట్ స్పీక్స్ ఆఫ్ ధర్మ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సత్యంలో మేటి అయినటువంటిది,
1: దట్ విచ్ మైటియస్ట్ ఇన్ ట్రూత్,
0: ఆడిన మాట తప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: చాలా చిక్కిపోయిన వాడు కదా అని చెప్పి వాడిని వధించడం మంచిది కాదు.
1: యూ షుడ్ నాట్ బ్రేక్ యువర్ ప్రామిస్ ఎట్ ఎనీ point of time.
0: సత్యం ఎంత గొప్పదో ధర్మం అంతకంటే గొప్పది.
1: సత్య ఇస్ గ్రేట్, ధర్మ ఇస్ గ్రేటర్.
0: కనుక సత్యం లేని ధర్మము, ధర్మం లేని సత్యము జగత్తులో ఉండుటకు వీలు కాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ కెనాట్ బి ధర్మ వితౌట్ సత్య, దేర్ కెనాట్ బి సత్య వితౌట్ ధర్మ.
0: కనుక సత్య ధర్మం లేని జగత్తునకు ప్రాణములు.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ హాస్ గాట్ దిస్ లైఫ్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: ద్రౌపది దీన్నే రెండింటిని బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ ద్రౌపది టు ఎంటైర్ హ్యుమానిటీ.
0: సత్య ధర్మములు శాంతి ప్రేమలతో నిత్య జీవం యాత్ర సాగించు.
1: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సర్చ్ సోజర్న్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ శాంతి ప్రేమ.
0: ఈ సత్యధర్మంలో మనకు నిలిచినప్పుడే ప్రపంచం కూడా మనకు నిలుస్తుంది.
1: అండ్ వెన్ దీస్ టూ ఆర్ వెల్ మెయింటైన్డ్ ద హోల్ వరల్డ్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుక నీవు ప్రపంచంతో నీవు పోరాడమని అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫైట్ విత్ ద వరల్డ్.
0: ప్రపంచం నీకేం అపకారం చేసింది?
1: అండ్ ద వరల్డ్ హ్యాస్ నాట్ డన్ ఎనీ హార్మ్.
0: అపకారం చేయనటువంటి నిరపరాధులను శిక్షించడం గొప్పదా?
1: ఇస్ ఇట్ ఎనీథింగ్ గ్రేట్ in attacking those who have not been guilty?
0: Pratyakshanga aliku parokshanga undinatvanti satya dharmanu ni poshisthura.
1: Therefore the fundamental qualities of satya dharma varani kaapaduthura, see that they are preserved.
0: Varani kaapaduthunnadu ave niku tirigi astramga mari ninnu poshisthu vastadu.
1: They in turn will protect you.
0: Ilanti sooktulu aadharamainatvanti sooktulu meeru nerchukoni peddalakandarki bodhinchali.
1: These teachings you should learn and share with everybody, elders in society.
0: Elanti aapada kaliginappudiki satyanni nee vemotham varu.
1: At any point of time, in spite of obstacles and
0: dharmani emi vadalaku,
1: never give up truth and dharma.
0: Aa rendittini manam pradhanam gattiga pattukunnappudu,
1: with all the determination you catch hold of these,
0: daivame manam pratyakshanga vachi,
1: God will come to you directly.
0: Ninnu kaapaadutu untadu
1: and he will protect you.
0: Elanti sabhayilo kodanu దైవం రక్షించినటువంటిది ఎన్నో ఘట్టములు ఉంటున్నవి.
1: దేర్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ గాడ్ ప్రొటెక్టెడ్.
0: పాండవులు ఎంత అవస్థల పాలైనప్పటికి,
1: పాండవస్ వర్ పుట్ టు సఫరింగ్,
0: ఆ ద్రౌపది తన సత్యధర్మమును మాత్రమే ఉంచుకుని అందరినీ కాపాడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సత్యధర్మ అండ్ ఆఫ్ ద్రౌపది దేవర్ ఆల్ సేఫ్.
0: ఈ సత్యధర్మం లేకుండా ఉండిన ద్రౌపది ఎవరిని కాపాడలేదు.
1: In fact, if Draupadi had she not been with these two qualities, she wouldn't have been able to protect her own family.
0: కనుక ఎవరు దీంట్లో పతివ్రత గొప్పలు అని పెట్టుకుంటే,
1: so if you want to know who is greatest of all,
0: ద్రౌపది పతివ్రతల్లో గొప్పది అన్నారు.
1: Draupadi is greatest woman of chastity.
0: ఉన్నారు సీత.
1: And you also Sita.
0: ఇంకా ఎంతమందో స్త్రీలంతా ఉంటున్నారు.
1: There are many women.
0: వీరందరూ ఉండినప్పటికీ ద్రౌపదిని కాపాడుతూ వచ్చింది.
1: Though many are there, Draupadi is greatest of all.
0: Satya dharmam le Draupadi.
1: Satya dharma. Draupadi symbolizes.
0: Ah, satya dharmam le Draupadi ni kaapaadutu vachindi.
1: And these two have protected her till the end.
0: Ah, satya dharmam le Pandavulandarni kaapaadutu vachindi.
1: And these satya dharma are responsible for the safety of Pandavas.
0: Ekkada poyinappudu ee satya dharmam ni pratyakshanga nilichetuvanti.
1: And in fact they will remain with you till the end.
0: మీరు ఇప్పుడు వాదించవచ్చు ఈ సత్య ధర్మములు ఎక్కడ నిలుస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఎవరిని కాపాడుతున్నాయి అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ వేర్ ఆర్ దీస్ టు సత్య ధర్మ.
0: చాలా పొరపాటు బిడ్డలు. మీరు సత్య ధర్మం కాపాడుతుంటే సత్య ధర్మం మీ కట్టి ఎదురుగానే ఉంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతూ వస్తుంది.
1: యు ఆర్ మిస్టేక్ ఇన్ దట్ వే. ఇఫ్ యు ఫాలో సత్య అండ్ ధర్మ, ద సత్య ధర్మ ఎన్షోర్
0: వాడే ప్రత్యక్ష దేవతలు. ప్రత్యక్ష దేవతలు సత్య ధర్మమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ they are direct manifestation of the divine.
0: కనుకని సత్యం వద ధర్మం చేర అన్నారు.
1: Therefore it is said, speak truth and follow dharma.
0: కాని ఈనాడు సత్యము వదించున్నారు.
1: Today what we do is సత్యం.
0: సత్యం వద.
1: సత్యం వద. We kill truth.
0: ధర్మం చెర.
1: And the truth, dharma,
0: దాన్ని చెరసాలలో పెట్టి.
1: Dharma is in chera, is kept in prison.
0: సత్యాన్ని హింస చేస్తున్నారు.
1: And satya vada is killed.
0: ఇది చాలా పాపం.
1: It is the worst of the sins.
0: కనుక మీరందరూ సత్యము ధర్మము.
1: So all of you should maintain these two, satya dharma.
0: ఏ చిన్నదైనప్పటికీ పర్వాలేదు, మీ ప్రాణమే కంటే సత్యమే ప్రధానమని దాన్ని తలుచుకోవాలా.
1: In any point, in any small factor, consider satya, truth, more important than your life.
0: భీముడు పోయాడు. ఈ పిచ్చి ద్రౌపది తన కుమారుడు చంపినటువంటిది కూడా గుర్తుంచుకోకుండా వాడి పాదాల పైన పడుతున్నాడని కండు విసరుకుంటూ ఆమె పైన పోయాడు.
1: And Bhima was very, very furious, very angry at Draupadi because she was prepared to forgive that person who has killed her son.
0: Draupadi, neekemaina pichchi pattinda?
1: Draupadi, are you mad?
0: Nee aaru mandi uppa pandavulu champinarani neekento krodhanga untunnavu.
1: you not disturbed when your sons are killed?
0: ఈ అశ్వత్థామను ఒక్కని రక్షించడానికని నీవు ఇంత పాటుపడుతున్నావా?
1: You want to protect Ashwathama, for that reason you are speaking like this.
0: కనుక ఇతనికి నీవే మాత్రం అడ్డు రాకూడదు.
1: Therefore don't stand in our way.
0: అప్పుడు వాని పాదాలపైన పడి ద్రౌపది
1: ద్రౌపది fell at their feet.
0: స్వామి, మీరు అజ్ఞాన స్థితి లోపల నా బిడ్డలను గొంతులు కత్తిరించావు.
1: And then she was speaking to Ashwathama. It is out of ignorance only you have killed my son.
0: కాని నా ప్రాణం ఉన్నది.
1: I have my life.
0: నా పతనను పోషించే నిమిత్తము మీరే దీన్ని కంకణం కట్టుకోవాలి.
1: And therefore you see, you determined to see that
0: నా బిడ్డలను కత్తిరించినటువంటి వాడు నీవే.
1: And so you are the one who killed my
0: son. నీ నా పతనను కూడా పోషించవలసిన వాడు నీవే.
1: And you are the one who will take care of my husband's in future.
0: అని పాదములపైన పడి ప్రార్థిస్తూ వచ్చింది.
1: That was a prayer of falling at the feet of Ashwathama.
0: చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు.
1: And people around were very much surprised.
0: ఇలాంటి పిచ్చి ద్రౌపది ఎక్కడైనా లోకంలో ఉన్నదా?
1: Can you ever find such a foolish woman like Draupadi?
0: కానీ ఈ పిచ్చి అందరికీ పట్టితే లోకమే బాగుపడుతుంది.
1: And in fact, when people follow her example, the whole world will progress.
0: కనుక అట్టివారిని మనం పోషిస్తూ రావాలి.
1: Such people must be taken care of.
0: సత్య ధర్మములకు అడ్డు తగిలి
1: those that come interfere with
0: సత్య ధర్మములను నశింపజేసేటువంటి వారికి మనం ఏమాత్రం సహాయం చేయకూడదు.
1: We should not cooperate with those that stand against Satya Dharma.
0: Satya Dharma ne manaku pradhanamaitundi sir.
1: Satya Dharma are most important.
0: Kana Satya Dharma streela yendu maatrame akkuga untundali.
1: Satya Dharma are present among women.
0: Elanti paristhithilo yendalu kodu satyanni ave meeradu.
1: At any point of time they will never give up Satya Dharma.
0: Dharmani enaadu vadaldu.
1: They will never transgress Dharma.
0: Pandavulandaru vachi adduva chesinappudikini
1: no Pandavas interfered.
0: ఏమిటి పిచ్చి?
1: వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్?
0: ఈ దుర్మార్గుని రక్షించమని కోరుతున్నావే?
1: యూ వాంట్ దట్ పర్సన్ అశ్వత్థామ టు బి పార్ట్ అండ్ ఎక్స్క్యూజ్?
0: నీకు ఇది ధర్మం కాదు.
1: యు ఆర్ నాట్ జస్టిఫైడ్ దట్ వే.
0: సంపాలి.
1: అశ్వత్థామ మస్ట్ బి కిల్డ్.
0: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సేస్
0: సత్య ధర్మమును కాపాడినప్పుడే ఆ సత్య ధర్మమునే మనల్ని అందరినీ కాపాడుతుంది.
1: వెన్ ఐ హోల్డ్ ఆన్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సత్య ధర్మ దే విల్ టేక్ కేర్ ఆఫ్ మీ.
0: ఓ అర్జున, నీవు ఇలాంటి పాపానికి వరిగట్టుకోకూడదు.
1: యూ షుడ్ నాట్ కమిట్ దట్ సిన్.
0: ఇతని అశ్వత్థామను రక్షించు.
1: సీ దట్ అశ్వత్థామ ఇస్ సేఫ్.
0: అశ్వత్థామ నిరంతరుడు, ధర్మపరుడే.
1: అశ్వత్థామ ఇస్ రైచ్యూస్ ఇన్ ది.
0: ఏదో ఆ మనసు పెరిగినప్పుడు ఇటువంటి పాపాలకు వరిగట్టుకుంటారు.
1: ఇట్స్ ఓన్లీ బిట్ ఆఫ్ యాంగర్. హీ మస్ట్ హావ్ యాక్టెడ్ దట్ వే.
0: కనుక అతన్ని చంపకూడదని ప్రామిస్ తీసుకుంది.
1: సో హీ మేడ్ అర్జున ప్రామిస్ దట్ హీ వుడ్ నాట్ కిల్ హిమ్.
0: అప్పుడు అశ్వత్థామ కూడా చాలా మనసు కరిగిపోయింది.
1: అండ్ అశ్వత్థామ రిపెంటెడ్ ఫర్ హిస్ మిస్టేక్.
0: ద్రౌపదికి ఇంతటి ధైర్యము, ఇంతటి సాహసము, ఇంతటి భక్తి ప్రవర్తులు ఆమె ఇంటికి నిండి ఉన్నాయి.
1: హీ కుడ్ అండర్స్టాండ్ ద్రౌపది ఫుల్ ఆఫ్ దిస్ ఫర్ గివ్నెస్ ఫర్ బేరెన్స్ పేషెన్స్.
0: కనుక ఆమె మాటలకు మనం విలువ ఇవ్వాలని అశ్వత్థామ చాలా దీక్ష పట్టాడు.
1: అండ్ అశ్వత్థామ డిటర్మిన్డ్ టు ఫాలో హర్ టీచింగ్.
0: అప్పుడే ఆమె పాదాలపైన పడి
1: then he repented, fell at his feet.
0: Ashwathama, o Draupadi, nee pattunu kudanu pratikinchetvade neeve.
1: In fact Draupadi, you are responsible for the safety and security of
0: nannu kudanu pratikinchaman cheppani padala paina paddaru.
1: And he fell at his feet and see that they would be brought back to life.
0: Naina naa padamulu pattukonakkarledu.
1: He said you don't need to come close to me.
0: Nee talli padamulu pattu.
1: You fall at the feet of your mother.
0: ఆమెను దుఃఖంలో ఉంచకుండా చూసుకో.
1: See that she will never be sad.
0: కనుక నా దుఃఖంలో నీవు చూచి ఆమె దుఃఖంలో కూడా కాపాడుతున్నా.
1: Watching my misery, also notice how the other woman is miserable.
0: అప్పుడు ఆమెకు కలిగినటువంటి ఒక మహా మార్పునకు ఆమె ఎంతో సంతోషించింది.
1: ద్రౌపది వాజ్ వెరీ హ్యాపీ నోటీసింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అశ్వత్థామ.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు కూడా ఆమె కంటిదారులు కార్చలేదు.
1: She never shed a tear at any time.
0: కనుక నా పత్రుడు ఎట్లా బ్రతకాలో నీ యొక్క కుమారుడు, నీ యొక్క బిడ్డలు కూడాను అట్లనే బ్రతికి క్షేమంగా ఉండాలని ఆమె కోరుతూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ ద ఫర్వెంట్ ప్రేయర్ ఆఫ్ ద్రౌపది దట్ ఆల్ పాండవర్ షుడ్ బి హ్యాపీ, ద అశ్వత్థామ షుడ్ బి హ్యాపీ, ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: ఏమి ద్రౌపది, నా ప్రతిజ్ఞ ఏమి చేయిస్తావు మంది?
1: అండ్ దెన్ అనదర్ క్వశ్చన్ ఇస్ పుట్ టు హర్, వాట్ హ్యాపెన్ టు మై వావ్?
0: నీ ప్రతిజ్ఞకు నీ యొక్క మాటలే నిలబెడుతుంటాయి.
1: Yes, certainly you can follow the way you prefer.
0: నీ ప్రతిజ్ఞను నా ప్రతిజ్ఞ కింద మార్చుకుంటాను.
1: అండ్ ఐ విల్ సీ దట్ యువర్ వావ్ విల్ బి మై వావ్.
0: నిన్ను ఈ పదలను అందరినీ కాపాడేటువంటి దైవం ఒక్కడే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ గాడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవాన్ని ప్రార్థించు.
1: ప్రే టు గాడ్.
0: దైవాన్ని విస్మరించి.
1: అండ్ వీ ఫర్గెట్ గాడ్ టుడే.
0: కేవలం వ్యక్తులపైన ఆధారపడటము ఇది నీకు చాలా పిచ్చి అండి.
1: ఈజ్ యువర్ మ్యాడ్నెస్ టు డిపెండ్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ గెటింగ్ గాడ్.
0: హ్యూమన్ బీయింగ్ అంటే అదే దివ్యత్వమైనటువంటి యొక్క తపస్సు.
1: అండ్ దిస్ ఈస్ ద ట్రూ పెనెన్స్ టు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: పతుల పలుమాటకు ఎదురు చెప్పంగబోదు.
1: ద్రౌపది విల్ నెవర్ సే నో టు హర్.
0: వారి మాటలు మీరగా తీరదండు.
1: షీ విల్ నెవర్ డిసోబే హర్ హస్బెండ్.
0: తనదు దుఃఖమును తాను అణుచుకుంటుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ హర్ గ్రీఫ్.
0: ఇటువంటి ద్రౌపదిని ఎంతవరకు పోషించి వచ్చారు.
1: టు వాట్ ఎక్స్టెంట్ వీ ఫాలో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద్రౌపది.
0: ఆ ద్రౌపది ఆమె ప్రతిజ్ఞ లోకాన్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద్రౌపది ఈజ్ రెస్పాన్సిబుల్.
0: భారతదేశం యొక్క ప్రాణము భారతీయుల యొక్క స్త్రీలే దీనికి ఆధారము.
1: ద లైఫ్ అండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్లీ డిపెండ్ ఆన్ విమెన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ భారత్.
0: స్త్రీలు ఎటువంటి వారు అంటే సత్య స్వరూపులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ సింబలైజెస్
0: ధర్మస్వరూపుడు.
1: దర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
0: ఆ సత్యధర్మమునే వారిని కాపాడుతూ వస్తున్నాయి.
1: అండ్ దీస్ సత్యధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సేఫ్టీ ఆఫ్ విమెన్.
0: ఇలాంటి స్త్రీలను మనం ఎంత వదించాం.
1: అండ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: అనేక మంది స్త్రీలను పట్టి బాధించేటువంటి వారు లోకంలో ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెన్ హూ ఇల్ ట్రీట్.
0: ఏదో దురభ్యాసముల వల్ల దుస్సంగముల వల్ల కన్నులు మరచి ఆ భార్యను చాలా హింసిస్తూ వస్తారు.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ వాయిసెస్ మెన్ మే పుట్ విమెన్ టు మిజరీ.
0: ఎవరి ఆడవారిపైన చేయి చేయకూడదు.
1: అండ్ వన్ షుడ్ నాట్ అసాల్ట్ ఎనీ ఉమెన్.
0: వారు ఎటువంటి వారైనా పర్వాలేదు.
1: లెట్ దెమ్ బి వాట్ హావ్ అవర్ టైం.
0: సర్వధర్మములు సత్యములు వారి అందే ఇవిడి ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ గాట్ సచ్ అ ధర్మ.
0: వారి ఏమాత్రం కూడా బాధించకూడదు.
1: వీ షుడ్ నాట్ మేక్ దెమ్ సఫర్.
0: వారే లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా స్త్రీలే కనిపించరు.
1: అండ్ ఇఫ్ యూ డోంట్ అఫోల్డ్ ఉమెన్ విత్ ఆల్ సత్యధర్మ యూ డోంట్ నోటీస్ విమెన్ ఎనీ లాంగ్.
0: కనుక మనం ఈనాడు కాపాడవలసింది సత్యధర్మమును కాపాడాలి కానీ వ్యక్తులను కాదు కాపాడవలసింది.
1: దేర్ఫోర్ వాట్ ఆర్ టు బి అప్హెల్డ్ టుడే సత్య ధర్మ నాట్ మియర్లీ హ్యూమన్ బీయింగ్స్.
0: ఈ యొక్క సత్యధర్మాన్ని నీవు కాపాడుతూ వస్తే నీ సర్వస్వము సత్యధర్మం కాపాడుతూ ఉంటాయి.
1: వెన్ వన్ సత్యధర్మ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: కాన భారతదేశం లోపల పవిత్రమైనటువంటి ఒక స్థానము స్త్రీల యొక్క స్థానమే.
1: దేర్ఫోర్ ద సీక్రెట్ ప్లేస్ ఇన్ భారత్ లైస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఉమెన్.
0: పతుల పలుమాటకు ఎదురు చెప్పంగబోదు.
1: అండ్ ద్రౌపది నెవర్ సేస్ నో టు హర్.
0: వారి సేవలు చేయగా తీరదలరు.
1: She will never say that I have no time to serve you.
0: నా చేత కాదని చెప్పు చెప్పదు పాప.
1: She will never say that I can't do what you want.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా వారి సేవలు తప్ప మరొక సేవని ఉంటుకోదు.
1: She was ready to serve her husband, prepared every time.
0: ఇటువంటి స్త్రీలు భారతదేశంలో ఉంచుకొని భారతీయులు ఇంత అవస్థలకు గురి అవుతున్నారంటే ఎవరి దోషము?
1: There are many women of this type. Still people suffer in Bharat. Whose mistake is that?
0: భారతీయులు స్త్రీలకు తగినటువంటి గౌరవాన్ని స్త్రీలకు తగినటువంటి ఉత్తమమైన మార్గమును వారు అందించలేదు కనుకనే వారిదే తప్పు.
1: భారతీయస్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ విమెన్. దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ విమెన్. ద మిస్టేక్ లైస్ విత్ మెన్.
0: పరమ భావనమైన భారతావని యందు సహనం అనేది మనకు చక్కదనం.
1: ద బ్యూటీ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఈస్ దిస్ సహన ఆర్ ఫర్ బేరెన్.
0: వ్రతములన్నిటి యందు వన్య కాంచిని ఎట్టి ఘనశీల తత్వమే తపం మాకు.
1: Of all the sacred rituals, the most important is that adherence to truth.
0: వారికి వ్రతము వారి తపస్సు సత్యశీలమే.
1: Therefore, the chief main ritual and their penance lies in adherence to truth.
0: కనుకనే అటువంటి స్త్రీలను మనం పోషిస్తూ రావాలి.
1: So we should encourage such women.
0: ఇటువంటి సత్యమును మీరు అర్థం చేసుకుంటే మీరు ఎంతో ధన్యులవుతారు.
1: In fact, we'll redeem our lives if you understand this fundamental truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా స్త్రీలకు తగినటువంటి వ్రతమును వారికి అందించాలి.
1: ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్ వీ షుడ్ గివ్ అప్రోప్రియేట్ రెస్పెక్ట్.
0: చాలా మంది పత్రులను చాలా హింసించి వారు పోయినటువంటి వారు ఉన్నారు.
1: దే ఆర్ మెనీ పీపుల్ హూ ఇల్ ట్రీటెడ్ విమెన్.
0: వారికి ఏమాత్రం సుఖం లేదు.
1: దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ప్రాణం ఇచ్చి కాపాడినటువంటి ఒక స్త్రీలను మనం కాపాడకపోతే మన వ్రతం ఏమిటి?
1: When the woman is ready to sacrifice her life for her husband, if she is not protected, what for is her
0: గృహమునకు మన స్త్రీలే గొప్ప దేవతలు.
1: And in fact, the women are the presiding deities of this country.
0: వారిని కాపాడుతూ వారి ధర్మాన్ని పోషిస్తూ రావటమే మన ప్రధాన కర్తవ్యం.
1: Therefore, it's our main responsibility to respect them and to take care of them.
0: ఈ విధంగా మీరు అర్థం చేసుకొని
1: You understand this clearly?
0: స్త్రీలను దుఃఖపెట్టకూడదు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Make every effort that woman is never put to suffering.
0: స్త్రీల కంటిదారులు ఏమాత్రమో కారకూడదు.
1: A woman should never shed it here.
0: ఆ కంటిదారం ఆ స్త్రీలకు ఏమైనా కార్యం పెట్టింటే తప్పక మీ యొక్క గృహము క్షీణించిపోతుంది.
1: If a woman sheds tears like that, the whole home will be ruined.
0: కానీ వారు సత్యమును మీరు చూసుకుంటున్నారా అని మీరు అడగచ్చు.
1: And you may also put a question, is a woman taking care of her husband?
0: ప్రతి మగవారు కూడాను ఆమెను బాధించుకోకుండా చూసుకుంటారు.
1: And every man should determine not to put woman to suffering.
0: ఆ వారి స్త్రీలంతా కూడాను ఆదర్శప్రాయులు.
1: And women are ideal.
0: ఆదర్శ మూర్తులు.
1: They are very embodiments of idealism.
0: అలాంటి స్త్రీలను మనం బాధించకూడదు.
1: Such women should never be put to suffering.
0: కనుక మగవారందరూ కూడాను ఈ సత్యవ్రతమును మీరు తప్పక పూని.
1: All men should know this truth.
0: మీ యొక్క దేశాన్ని మీరు కాపాడుతూ రావాలి.
1: And you also protect your own country.
0: అప్పుడే మీరు పురుషులుగా మారుతారు.
1: Then only you will be a true man.
0: లేకపోతే ఎట్ట మీ పురుషులు అవుతారు.
1: Or else how can you call yourself a man?
0: చాలా పొరపాటు.
1: You are mistaken.
0: ఏకైనా దేవాలయంకు పోయినటువంటే దేవాలయంకు పోయినటువంటి వారు మొట్టమొదటి స్త్రీలను కాపాడుతూ వస్తామని ప్రామిస్ చేయాలి.
1: And when we go to temples, we should take strong determination, a vow that will safeguard women.
0: అప్పుడే నీవు కాపాడబడతావు.
1: Then you will be taken care of.
0: కనుక స్త్రీలు బాగా ఉండినప్పుడే లోకమంతా బాగా ఉంటుంటారు.
1: When the women are well, the whole world will be fine.
0: కనుక ప్రపంచాన్ని బాగా చేయాలంటే మీరు మొట్టమొదటి స్త్రీల ధర్మాన్ని కాపాడుతూ రావాలి.
1: If you want to correct the world, see that women, their principles are upheld.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మీరే స్త్రీలే అయి ఉంటుంటే,
1: ఇఫ్ యూ వర్ టు బి విమెన్,
0: మీరు ఎంత బాధపడేటువంటి వారు.
1: యూ నేచురల్లీ ఫీల్ సాడ్.
0: తప్పక,
1: సర్టన్లీ, బియాండ్ డౌట్.
0: స్త్రీలు తమ పతులు పోగొట్టుకునేటువంటి వారు ప్రాణాన్నైనా ఇచ్చి వాడు ఇదిగా ఉంటుంటారు.
1: ఎ వుమన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ హర్ లైఫ్.
0: ఆ సాక్రిఫైస్ మగవాళ్ళలో లేదు.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ నాట్ దేర్ అమంగ్ మెన్.
0: కనుక మీరు కూడా ఆ విధమైన సాక్రిఫైస్ చేయలేరు.
1: Men also should be prepared for that sacrifice.
0: అప్పుడే మీరు కూడా మగవారము అని పెట్టుకుంటే పేరు వస్తుంది.
1: Then only you will be called a man.
0: లేకపోతే మగవారని రూపమే కానీ మగతనం అనేటువంటిది ఏమాత్రం లేదు.
1: You may be a man in form, but you are not masculine in temperament and nature.
0: కానీ స్త్రీలని వాళ్ళకి పేరు స్త్రీలని కానీ మాత్రమే కానీ వారి శక్తి లోపల మహాచండీకరులు.
1: We may say a stree, a woman weak, but yet she has got all the mighty strength.
0: Pranamaina ichi siddham avutaru.
1: She is ready to sacrifice her life.
0: Adaru pogottukunnatundi sthreelu enta baadhapadutunnaro naaku telusunu.
1: Bhagwan understands the misery of a woman for the loss of her husband.
0: Kalaka mana inti sthreelanu manam kaapaadukovatamu mana kartavyam.
1: It is our duty to take care of women.
0: ఈ విధమైనటువంటి యొక్క రక్షణ శక్తి మీరు సంపాదించుకోవాలి.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హ్యాండ్ యూ షుడ్ ఎక్స్టెండ్.
0: మీరు జీవితం అంతా కూడా ఆనందాన్ని అనుభవిస్తారు.
1: ఆల్ యువర్ లైఫ్ యూ విల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక మనం చిన్న చిన్న విషయాల్లోనే మనం ఈ సత్యాన్ని మనం కాపాడుతూ రావాలి.
1: వీ షుడ్ నో దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఈవెన్ ఇన్ ఎవ్రీ సింపుల్ మ్యాటర్.
0: సత్యము,
1: ట్రూత్,
0: సకారము, తకారము, యకారము.
1: హియర్ ఆర్ త్రీ, సా, తా, యా.
0: ఈ మూడక్షరాలు చేరి సత్యం అయిపోయింది.
1: ఆల్ ది త్రీ సిలబుల్ సతాయ కాన్స్టిట్యూట్ సత్య.
0: సకారమనగా సత్యమే.
1: సా ఈ సత్య ట్రూ.
0: తకారమనగా తత్వమే.
1: తా ఈ తత్వ నేచర్.
0: మకారమనగా మనకు నిజమైనటువంటి యొక్క మానసిక శక్తి.
1: దిస్ యా స్టాండ్స్ ఫర్ మెంటల్ పవర్ ఫ్యాకల్టీ.
0: ఈ మెంటల్ పవర్ మనకు అభివృద్ధి అయినప్పుడే ఈ తత్వం అనేటువంటిది బలపడుతుంది.
1: When once we are mentally alert,
0: ee tattvam melapadinappude maku satyam anetundi nirupistundi.
1: When once the nature is fully comprehended, we will know the truth satya.
0: Kada ee indulo unnatundi moodu aksharalu kuda manam pramananga purukanga dani sadhistu ravali.
1: We should understand the depth, the profundity of the three syllable sataya and achieve the spirit of it.
0: Kanuka,
1: so
0: prati padamanandu kuda unnatundi oka oka arthanni manu teesukoni palistu ravali.
1: We should know the significance of the true meaning of every word.
0: Janaka Maharaja,
1: the King Janaka,
0: desamaganta kudunu satyani dharmani bodhisthu vacharu.
1: He taught satya and dharma to the whole country.
0: Nayak Sita ee satya dharmamlo adharam chesukoni jeevisthu vastundadi.
1: And he declared that Sita always maintained such a dharma.
0: Aa Draupadi enta tapinchindo ayanku telusu.
1: You also know how Draupadi felt so sad.
0: తిరిగి ఆ దైవం దగ్గరికి పోయి రాత్రంతా ప్రార్థించేది.
1: అండ్ షీ వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: నాకు పతియే దైవము.
1: అండ్ షీ కన్స్ హస్బెండ్
0: పతి లేని గతి నాకేమి గతి.
1: Yes, that is her life.
0: నా పతున్నదాన్ని ప్రేమించి కాపాడమని చెప్పి కోరింది.
1: And therefore she wanted the protective hand to her husband.
0: అప్పుడే యమధర్మరాజు ఆమెకు ప్రామిస్ ఇచ్చాడు.
1: And that then యమధర్మరాజు ప్రామిస్డ్ హర్.
0: అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేకుండా నేను చూసుకుంటానన్నాడు.
1: అండ్ హీ సెడ్, యువర్ హస్బెండ్స్ విల్ నెవర్ బి పుట్ టు డేంజర్.
0: అప్పుడే ఈ ద్రౌపది ఎంతనో ఆనందంగా పడింది.
1: దెన్ ద్రౌపది వాజ్ హ్యాపీ ఆన్ గెటింగ్ దిస్ అష్యూరెన్స్.
0: ఇలాంటి చరిత్రలో ఉన్నటువంటి పవిత్రమైన అర్థాలంతా కూడా మీరు ఎక్కడ చదవటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ ఆఫ్ సీత, ద్రౌపది.
0: ఈ కథలంతా కూడా చూసి ఈ కథల పుస్తకాలంతా మీరు చదువుతూ ఉంటారు.
1: వి జస్ట్ గో త్రూ అవర్ చీప్ నావెల్స్ అండ్ అదర్ స్టోరీస్.
0: ఆ చిన్న చిన్న హీనమైనటువంటి కథలు చదివేదానికంటే ఈ సారమైనటువంటి చదువును ఒక్క పదంగా మీరు చదువుకోండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ దోస్ సింపుల్ నావెల్స్, సిల్లీ స్టోరీస్, బెటర్ వీ గో త్రూ ద హిస్టరీ.
0: స్త్రీల యొక్క తత్వము మహాభారతదేశం నందు మహాసాత్వికమైనటువంటి తత్వము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేచర్ ఆఫ్ ద ఉమన్ ఈజ్ సో పాయస్ యాజ్ మెయింటైన్డ్ ఇన్ భారత్.
0: అట్టి స్త్రీల యొక్క తత్వాన్ని మనం కాపాడినప్పుడే మనం మగవారం అవుతాము.
1: And we are true men if we just understand the spirit of a woman.
0: లేకపోతే ఏదో గడ్డాలు పెంచుకొని విశాలు పెంచుకొని తిరుగుతుంటుంటే మనం మగవారు అనుకుంటున్నామా.
1: మియర్ బియర్డ్ అండ్ ముస్టాష్ విల్ నెవర్ మేక్ ఎ మ్యాన్.
0: అది కాదు మగతనానికి గుర్తు.
1: దట్స్ నాట్ మాస్కులినిటీ.
0: తన పత్నిని తాను కాపాడుకోవాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ షుడ్ బి ఏబుల్ టు అప్హోల్డ్ విత్ ఆల్ ద కరేజ్.
0: తన కుటుంబం తాను నిలుపుకోవాలి.
1: అండ్ హీ షుడ్ ఆల్సో కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ఎ బిఫిటింగ్ స్టైల్.
0: అప్పుడే మీరు గొప్ప వీరులు అవుతారు, ధీరులు అవుతారు, గంభీరులు అవుతారు.
1: దెన్ ఓన్లీ బి వన్ ఆఫ్ స్ట్రెంగ్త్, వాలర్ అండ్ కరేజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు స్త్రీలను కూడాను చాలా ప్రేమతో వాళ్ళు ఎన్ని దోషములు మీకు వచ్చినప్పటికీ ఆ దోషములు ఏమాత్రం తలంచుకోకుండా వారిని సత్యస్వరూపుడిగానే ధరించాలి.
1: ది విమెన్ ఆల్సో షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద ఫండమెంటల్ ట్రూత్, షుడ్ హ్యావ్ దిస్ ఫర్గివ్నెస్, హ్యాస్ టు బేర్ అకామిడేట్ విత్ ద మిస్టేక్స్.
0: ఏ ఒక్క పదం కూడాను వారిని బాధించేటువంటి పదం మీరు ఉపయోగించకండి.
1: అండ్ మెన్ షుడ్ నాట్ యూజ్ హార్ష్ వర్డ్స్ దట్ వుడ్ మేక్ విమెన్.
0: వారు బోధించలేరు కానీ నిజంగా వారు బోధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా బోధించగలరు.
1: Though women are not prepared to teach, when they start teaching, they can go to any extent.
0: Anaga sthreelu manam poshinchadaniki sthreela yokka dharmanni kapadataniki mana pranaanaina ivvali.
1: We should be prepared to sacrifice our life to see that women are well protected.
0: Kanuka neti nunchi manam prapanchamulopala sthreela yokka dharmanni bodhisthu sthreela yokka pavitratanu manam aadukuntu aneka vidhalaga vaala deekshanu poojinchali.
1: Therefore from this day we should propagate the greatness of woman and see that woman is well taken care of, preserved and protected.
0: Patini daivamuga bhavinchunaye satiye satiyau bhusatiyau.
1: She is a true woman, true housewife, if she considers her husband as God.
0: Kani vaadi kaapadamani mi koratamlo dosham kaadu.
1: It's not a mistake anyway to.
0: అది మీ రెస్పాన్సిబిలిటీ.
1: It's your responsibility.
0: ఆమె కాపాడుకోవటమే మీ యొక్క ధర్మము.
1: It's your responsibility, your duty to take care of.
0: కుటుంబాన్నంతా కాపాడటం ఆమె యొక్క కర్తవ్యము.
1: And it's the duty of the woman to take care of the family.
0: కనుక వారి ప్రాణాన్ని మీరు కాపాడుతూ వస్తే వారే మీ యొక్క జగత్తునంతా కూడా కాపాడుతూ వస్తారు.
1: So if you take care of the woman will take care of the whole family.
0: కనుక స్త్రీలంటే ఏదో ఒక పిచ్చి బొమ్మల మాదిరి మీరు బాటాడకండి.
1: Don't consider women cheap in any way.
0: కానీ ఒక్కొక్కప్పుడు వారిని చాలా చీకొడుతుంటారు, చీకొడుతుంటారు.
1: Sometimes we belittle them.
0: వారిని ప్రేమించి గౌరవించాలి.
1: We should love and respect them.
0: మా అనిల్ కుమార్ చెప్తుంటాడు వారిని కాపాడుతామని చెప్పాను. గట్టి మాటలే.
1: అనిల్ కుమార్ సేస్ సో బట్ హీ డస్ నాట్ డూ.
0: తప్పగా ఇక ముందైనా కూడాను అతను కాపాడుతూ ఆ స్త్రీలకు గౌరవాన్ని తాను పెంచుకుంటూ ఆ గౌరవాన్ని తాను కూడా తెచ్చుకోవడానికి తగిన ప్రయత్నం చేస్తాడని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ వీల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ విమెన్, దట్ వీల్ ఎక్స్టెండ్ టు దెమ్ ద కర్టసీ, ఎస్టీమ్ అండ్ రెస్పెక్ట్ దే డిజర్వ్.

నిగమము హరించి నిగమము హరించి నిన్ను దూషణ చేసే నిగమము హరించి నిన్ను దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే పరసతిని ఆశించి పదతలల వాడేమీ తీసుకపోయను

0: ఇవనన్న దుర్యోధనుండేమి దోచుకొనియే పసిబాలరను పట్టి హింసించి చంపిన కంసుండు ఏ పాటి కాంచగలిగే నేటి దుర్మార్గులకు నీకు ఇది ఏ గతియు నేడు కాకున్నా రేపైన నిలువది చెట పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను పెట్టుకున్న బోకు ఏ ఆశ పెద్దగాను మితము కలిగి యుండుటే మేలు నీకు మితము కలిగి యుండుటే మేలు నీకు.
1: Having accused God, what kind of happiness he derived? Having abducted the consort, what is it that the ten-headed Ravanasura got? Having denied even the little space that would accommodate a pinhead, Duryodhana refused to partake that land. What is that he has taken along with him at the end? What is that Kamsa derived, having caught hold of children, having killed them? What is it that had happened to him? That is going to be the situation to all of the wicked people even today. If not this day, one day or other they are bound to face the consequence. Do not have too much of desire, very high ambition. Better lead our lives under stipulation, under limitation.
0: సత్యమే ఈశ్వరోలోకే సత్యం పద్మాసితాసనం.

0: ప్రేమస్వరూపులారు.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రపంచమంతా ఇక్కడను సత్యముతోనే నిండి ఉన్నది.
1: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఘనకనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఫ్లూయన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
0: సత్యమే లేకుండిన లోకమే లేదు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
0: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
1: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
0: సత్యము చాలా విలువైనటువంటిది.
1: Truth is highly valuable.
0: ఒకరు దాచితే దాచేది కాదు.
1: It cannot be hidden by anybody.
0: ఒకరు మార్చితే మారేటువంటిది కాదు.
1: It is unchangeable.
0: త్రికాల భాగ్యం సత్యం. మూడు కాలములు యందు కూడాను మారనటువంటిదే సత్యం.
1: Truth is unchangeable in all the three periods of time, past, present and future.
0: ప్రాచీన కాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి సత్యమునే పలుకుతూ సత్య జీవితం గడుపుతూ రావటం చేతనే భారతదేశము నాటి మొదలు నేటి వరకు కూడాను సుక్షేమంగా ఉండగలిగింది.
1: Since ancient times, Bharat adhered to truth. It believed in the utterance of truth. It also propagated the life of truth. And hence it is enjoying all the security and prosperity down this day.
0: Satyamu chetane Bharatiyulu yavat prapanchamunu kudanu aadhyatmika tattvamunu prachirimpa chesaru.
1: In fact, Bharat has been the teacher of the entire world because of this truth.
0: Lokas samasta sukhino bhavantu అన్నటువంటిది ఈ సత్యం ద్వారానే ఆవిర్భవించినటువంటిది.
1: ద వెరీ డిక్టమ్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ యూనివర్స్ షుడ్ లివ్ హ్యాపీలీ అండ్ ప్రాస్పరస్లీ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ ట్రూత్.
0: ఇట్టి పవిత్రమైన నిత్య సత్యమైనటువంటి యొక్క సత్యమును ఈనాడు మానవులు మర్చిపోతున్నారు.
1: దట్ సీక్రెట్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
0: సత్యమే లేకుండా ధర్మమే లేదు.
1: Without truth, there is no dharma, righteousness.
0: Satyam nasti paro dharma.
1: There is no other dharma beyond truth.
0: Satyame manaku pradhanamaina dharmamu.
1: Truth is the main path.
0: Satyame manaku manavuniki pranamu.
1: Truth is the very life of a human being.
0: Satyame lekundina manavatvame ledu.
1: Without truth, there is no human life at all.
0: Manavata viluva satyam paine aadharapadi unnadi.
1: The human values depend on truth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: సత్యము చాలా గొప్పది.
1: ట్రూత్ ఈజ్ నోబ్లెస్డ్ ఆఫ్ ఆల్.
0: ఈ సత్యమును ఆశ్రయించి రాజ్యమును కూడా కోల్పోయి ఆలబిడ్డలను కూడా అమ్ముకొని తాను కాటి కాపరిగా నిలిచినటువంటి సత్య హరిశ్చంద్రుడి యొక్క తత్వము అందరికీ గుర్తే వస్తుంది.
1: ఆల్ ఆఫ్ యూ నో ద హిస్టరీ ఆఫ్ హరిశ్చంద్ర, హూ అడ్హెర్డ్ టు ద ట్రూత్ అండ్ హీ హాస్ ఈవెన్ సాక్రిఫైస్డ్ his kingdom and the entire family and had to spend his life taking care of the graveyard.
0: Satyam unandundi sarvam visuttinche.
1: From the point of truth, God has created everything.
0: Satyam unandanage sarva srushti.
1: The entire creation ultimately merges.
0: Satya mahimaleni salamedi kanugunna.
1: Is there any place where there is no truth?
0: Shuddha satyam idiye chudarayya.
1: It is a pure unsullied truth that exists.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యము చిన్న పదముగా మనకు గోచరిస్తుంది.
1: ట్రూత్ మైట్ సౌండ్ లైక్ ఎ సింపుల్ వర్డ్.
0: కానీ సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్పది.
1: బట్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ సత్యము నుండే సర్వస్వము ఇమిడి ఉన్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ దిస్ ట్రూత్.
0: యావత్ ప్రపంచం కూడా సత్యం పైన ఆధారపడి ఉన్నది.
1: ద హోల్ వరల్డ్ హ్యాస్ దిస్ ట్రూత్ యాజ్ ద ఫౌండేషన్.
0: అట్టి ఆధారమైన సత్యమును మనము కోల్పోయినా మన జీవితమే గతిపడుతుంది.
1: వెన్ ది వెరీ ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ లాస్ట్, వాట్ విల్ హ్యాపన్ టు అవర్ లైఫ్?
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ హియర్ విదౌట్ ట్రూత్.
0: సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ట్రూత్ ఈజ్ ఆల్ పర్వేడింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్యమును ఆధారం చేసుకుని
1: బేసింగ్ ఆన్ ట్రూత్
0: బలచక్రవర్తి ప్రజలను ప్రాణంగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
0: Bali Chakravarti chala danaparudu.
1: Emperor Bali is
0: prema swaroopudu,
1: the embodiment of love.
0: Satya Bhaskarudu.
1: And then he shines by the
0: Atti Bali Chakravarti aanadu Kerala desamlo undatam chetane మానవులను ఎట్టి కొరతను లేకుండా తిండి తీర్థములకు కానీ వస్తుపాదములకు కానీ ఏ కొరతను లేకుండా జీవిస్తూ వచ్చారు.
1: బికాస్ కేరళ వాజ్ రూల్డ్ బై ఎంపరర్ బలి, దేర్ వాజ్ నో షార్టేజ్, దేర్ వాజ్ నో డర్త్ ఫర్ ఫుడ్, ద రైమెంట్ అండ్ షెల్టర్.
0: తాను దేవతలతో విజయాన్ని సాధించినాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి కాంకర్డ్ ఆల్ ద డైడీస్.
0: ఆ విజయ చిహ్నంగా కూడాను నర్మదా నది ఒడ్డున గొప్ప ఒక వ్యాగం చేస్తూ వచ్చాడు.
1: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of Narmada River. Danne
0: Vishrajit aneetvanti yagam prarambhinchadu Narmada nadi teeramulandu.
1: Along the shore of Narmada River, he conducted a sacred ritual called Vishrajit.
0: Aa samayamlo palle
1: at that time
0: Vamana murti janminchinadu.
1: Vamana appeared.
0: Aa Vamana murti Kashyapa adithulaku janminchinadu.
1: It was the child of Kashyapa and Aditi.
0: Aa samayam nandu ee Bali Chakravarti yagamunakai taanu nadchi vastunnadu.
1: He was proceeding towards the sacred ritual Vishrajit.
0: Adal nivasam siddhashramam.
1: He lives there in that siddhashrama.
0: Akkadi nunchi ee yagamunaku vachutundara.
1: From that siddhashrama, as he was proceeding to this yaga,
0: andaru aashcharyanga chustu vacharu.
1: All started looking at him with all surprise.
0: Adal chaala baludu.
1: You are so young boy.
0: అట్టి బాలుడైనటువంటి యొక్క వామనమూర్తి నందు తేజస్సు ప్రకాశిస్తూ వచ్చింది.
1: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
0: ఆ ప్రకాశమే అందరిని ఆకర్షిస్తూ వచ్చింది.
1: That radiance started attracting everybody.
0: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
1: Vamana symbolizes the magnet, attraction.
0: ఈ దృశ్యమును బలి చక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
1: This scene was noticed by the daughter of
0: Ratnamala chuchindi.
1: Ratnamala.
0: Aame chuchi, aha, emiti ee tejasu? Emi ee pillavadi yokka vachasu? Ilanti pillavade naaku putti unde nenanta adrishtavantaralanu.
1: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance.
0: Atanni poshinchi, lalinchi, palinchi, aneka rakamuluga kodina aadincheetuvanti daanini.
1: She wanted to have a child of that type so as to foster that child.
0: Alanti bidda naaku lekapoye kada ani chintinchindi.
1: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
0: Ee opala,
1: in the meantime,
0: Vamana murti,
1: Vamana,
0: Bali Chakravartini paatala lokamunaku trokkadu.
1: Yes, subdued. He has put down Emperor Bali to paatala.
0: Aa drishyamunu choochinatvanti yokka Ratnamala chi ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపాలు ఇచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
1: రత్నమాల ఫెల్ట్ వెరీ మచ్ అషేమ్డ్ ఆఫ్ దిస్ బాయ్ హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ఎంపరర్ బలి బీయింగ్ సెంట్ టు దట్ పాతాళ అండ్ ఫెల్ట్ వాట్ అషేమ్ ఇట్ ఈజ్ ఇఫ్ ఐ వర్ టు హ్యావ్ ఎ చైల్డ్.
0: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
1: And Vamana noticed this scene.
0: Tadastu annadu.
1: He said, let things happen that way.
0: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatuga untundo danikanta aashirvadistu vastuntadu.
1: God blesses all your sentiments and feelings and your thoughts.
0: కనుకనే మనం మంచిని తలచాలి.
1: సో వీ షుడ్ థింక్ గుడ్.
0: భగవంతుడు లేని స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
0: సర్వతో పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తి స్థితి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
1: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
0: అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలు నుంచి పెంచాలని ఆశించావు.
1: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
0: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
1: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
0: నాకు విషపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
1: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
0: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణింతువుగాక అని శపించాడు.
1: And he has blessed the Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
0: Kanukune prati manavudu kudanu satsankalpamunu abhirudhi parchukovali.
1: It is necessary the modern man should develop truthful thought.
0: Ee sankalpamulu chesinappudikini bhagavantudu teliyaka tadastu tadastu tadastu ani aashirvadistuntadu.
1: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
0: Kani ee yokka pavitramantanu gurtinchukolaleni manavulu aneka rakamulainatundi chintanu chestuntaru.
1: Man is not able to know the secret of the divinity and acts as per his whims and fancies.
0: Kanuka manam nirantaram kodunu manchi chintanu cheyali.
1: Therefore it is necessary to think good all the time.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what
0: talk
1: is good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk
0: think
1: what is
0: no
1: good.
0: Evil, think what is good.
1: Think no evil, think what is
0: do
1: good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do
0: this
1: what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: Kanukane meeru aa pavitramaina chintana chesinappudu pavitramaina aashirvaadalu kalugutuntai.
1: If you entertain sacred thoughts, you will be the recipient of sacred blessings of God.
0: Ee naadu chedda sankalpam cheta manamu aadi paadi koolitam cheta anni chedda sankalpamulge manaku praaptistuntai.
1: Since we have got all the time bad thoughts, spending all the life, we face all consequences.
0: Kaani ee phalitamulu manam andukunnappudu baadha padutuntamu.
1: We suffer when we face the results.
0: కానీ చింతించే సమయంలో దీనిని బాధ చేయవు.
1: As the thoughts emanate, we are not mindful of the result.
0: కనుకనే రత్నమాల బోధించినటువంటి ఒక తారము ఇదియే.
1: This was the thought of Ratnamala.
0: Tana sankalpamulu ettivo tana phalitamulu kodunu attigane roopondirayi.
1: As was her thought, so was the result and the experience.
0: Kani naaku enduku itti phalitam nandinchadu bhagavantudani vicharistamu kani adi sankalpam nee doshame kani bhagavantuni yokka doshamulu kaadu.
1: But we worry to face the consequences. Nothing wrong with God, something wrong with our very thought.
0: కనుకనే మనం సత్సంగము సత్సంకల్పము సత్సంగము చేరాలి.
1: Therefore we should entertain truthful thoughts and join the good company.
0: నీవు మంచి కంపెనీతో చేరినప్పుడు మంచి భావములే నీకు ఆవిర్భవిస్తుంటాయి.
1: When you join good company, you will have good thoughts naturally.
0: కనుక నీవు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలని రత్నమాల దేశమునకు బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ రత్నమాల దట్ వన్ షుడ్ డెవలప్ ద గుడ్ థాట్స్, ద ట్రూత్ఫుల్ థాట్స్.
0: బలి చక్రవర్తి
1: ఎంపరర్ బలి
0: మహాదానపరుడు
1: the one of charity
0: యజ్ఞంలో సర్వస్వమును కూడాను దారపోశాడు.
1: In fact he sacrificed everything due to
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలి చక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
1: To uphold the principle of truth he was prepared to sacrifice everything.
0: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
1: Vamana came forward and asked for 3 feet.
0: కానీ తాను యోచించలేదు, తప్పక ఇస్తానని వారు వాగ్దానం చేశాడు.
1: He never had second thoughts. He promised that he will give.
0: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
1: Preceptor శుక్రాచార్య came and objected.
0: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
1: Bali emperor, he is not an ordinary one.
0: Atanu goppa shaktivantudu.
1: He is highly powerful.
0: Sakshat Vishnu murti.
1: The very Vishnu is here.
0: Ataniki neevu maata ichin tarvata tappakoodadu.
1: When once you have given a promise, you cannot go back.
0: Kanuka neevu ee maata ivvakoodadu annadu.
1: Better you don't promise him at all.
0: Appudu Bali chakravarti cheppadu.
1: Then emperor Bali said,
0: paliki bonkuta kante paadapamunni.
1: Can there be greater sin more than that going back?
0: Guru vaagneenu dhikarinchi
1: he even disobeyed the command of guru.
0: ee yokka vamanaku ee vaachi addu pettadu.
1: Preceptor Shukracharya came and objected.
0: Bali chakravarti taanu saamaanyudu kaadu.
1: Bali emperor, he is not an ordinary one.

0: నిర్ణయం ధిక్కరించి ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి. కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు. కనుకనే అతనికి అనేక రకమైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును వెనగదొక్కాడు.
1: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
0: అనగా పాతాళం అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
1: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
0: ఆనాడు బలి చక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
1: అండ్ ఎంపరర్ బలి begged, asked Vishnu to grant
0: him fire. ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
1: Just as you conversed with me today,
0: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
1: Just as you have been ruling this Kerala,
0: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
1: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his request.
0: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
1: People of Kerala enjoy the celebrate the festival Onam, which signifies the visit of Vamana to this planet Earth.
0: కనుక బలి చక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
1: Bali was highly virtuous one.
0: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికి తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: He is highly meritorious. Though born in a demonic family, he had all noble qualities.
0: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
0: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
1: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
0: బలి చక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
1: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
0: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
1: దిస్ డే వామన ఇస్ స్టెప్పింగ్ ఇంటూ దట్ స్టేట్ ఆఫ్ కేరళ.
0: ఇది భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
1: consider it as incarnation.
0: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వి సెలబ్రేట్ విత్ ఆల్ ది గైటీ అండ్ ఫెస్టివిటీ.
0: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
1: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: సత్యం బ్రూయాత్,
1: స్పీక్ ట్రూత్,
0: అది ఏ నైతికము.
1: దట్ ఈస్ మారల్.
0: ప్రియం బ్రూయాత్,
1: in an acceptable way,
0: అది ఏ ధార్మికము.
1: దట్ ఇస్ రైచువస్.
0: నబ్రూజాత్, సత్యం అప్రియం, ఇది ఏ ఆధ్యాత్మికం.
1: The spiritual aspect requires you not to speak lies any time.
0: కనుకని సత్యం పైనే ఈ మూడు కొడును ఆధారపడి ఉంటున్నవి.
1: All these three depend on truth ultimately.
0: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
1: సో
0: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
1: and experience
0: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
1: And we have to do such deeds as to make everyone happy.
0: కనుక ఈ కేరళ దేశం లోపల ఈనాటి వరకు కూడాను అది కమ్యూనిస్ట్ సెంటర్ అయినప్పటికీ అందరూ కూడాను ఎంత భక్తిగా ప్రతి మానవుడు కూడాను స్నానం చేయటము, విభూతి ఎంచుకోవటము, గంధమును పూయటము, దేవాలయంలో పోవటం ఇలాంటి ఆధ్యాత్మిక తత్వములు నేటికి కూడాను తూచా నడుస్తూ వస్తున్నాయి.
1: దో కేరళ ఇస్ అండర్ కమ్యూనిస్ట్ రెజీమ్, ఇట్ స్టాండ్స్ ఫర్ డివోషన్. పీపుల్ విజిట్ టెంపుల్స్ ఎవ్రీ డే అండ్ అబ్జర్వ్ ఆల్ రిచువల్స్ మోస్ట్ నెసెసరీ.
0: కనుక వారి ఎందున్నటువంటి యొక్క ప్రేమ భక్తులు మరి ఎవరి ఎందుకు కూడా కనరావు.
1: ద లవ్ అండ్ డివోషన్ నోటీస్డ్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
0: కేరళ చాలా సుందరమైనటువంటి స్టేట్.
1: కేరళ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టేట్.
0: ఇందులో ఉండినటువంటి మానవులు అందరికి కూడా ఆధ్యాత్మిక తత్వము అంతర్భావములో ఉంటున్నది.
1: ఎవ్రీవన్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ కేరళ హాస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్ లేటెంట్.
0: కానీ కాలానుగుణ్యంగా దేశకాల పవిత్రతను అనుసరించి
1: with the passage of time depending on the circumstances
0: manavuni yokka hrudayamu maaripothu vachindi.
1: The human heart goes on changing.
0: కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది.
1: ద హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ సో సాఫ్ట్ అండ్ టెండర్ హ్యాస్ బికమ్ హార్డ్.
0: కారణమేమిటి?
1: వై?
0: మన ప్రవర్తనే.
1: అవర్ కాండక్ట్ ఇస్.
0: దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండేటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటాది.
1: ద గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే.
1: వెన్ వన్స్ ద క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ద లైఫ్ ఇస్ గాన్.
0: ఇఫ్ మనీ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.

0: is lost, something is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If character is lost, everything is lost.
0: If character is lost, everything is lost.
1: కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి.
0: Therefore, we should think of this character as most important.
1: నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అది ఒక్కటే.
0: That's what God expects from us then and now and forever.
1: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: man is not able to know this.
1: వ్యక్తిగతమైనటువంటి స్వార్థ స్వప్రయోజనములకై పాటు పడుతున్నాడు.
0: He is carried away by the individual selfishness and self-interest.
1: మానవుని యందు ఈ స్వార్థము స్వప్రయోజనము నిర్మూలం కావాలి.
0: One has to kill the selfishness and self-interest.
1: All are one, be alike to everyone.
0: All are one, be alike to everyone.
1: అందరూ కూడా ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్స్.
0: All of us are members of this family of God.
1: కనుక మానవులందరూ ఒకే కులమే.
0: All the human society belongs to one caste.
1: మానవ జాతి అంతా ఒకే మానవ జాతి.
0: In fact, there is only one race.
1: నీవు నాస్తికుడా యాస్తికుడా యూదుడా బుద్ధుడా అని పేరు పెట్టనక్కర్లేదు.
0: That doesn't matter whether a theist or atheist or Hindu or anyone.
1: నీవు మానవ జాతి, ఇది సత్యం.
0: You belong to human race.
1: అది ఒక్కటి నీవు గుర్తించుకుంటే చాలు.
0: That's enough if you remember this.
1: నీ నాస్తికుడా యాస్తికుడా అనేటువంటి క్వశ్చన్ పక్కన పెట్టు.
0: Keep aside the question whether you are theist or atheist.
1: నేను మానవుడను మానవుడను మానవుడను.
0: I am a human being. I am a human.
1: మానవత గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Human values you have to develop.
1: నేను మానవుడు అనుకున్నందుకు మానవత గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు.
0: Having been born a human, if you do not have human values, you are a human just by form, not in reality.
1: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి.
0: We find certain traits such as anger, the palm and show and jealousy and getting in.
1: ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్.
0: యాంగర్ అండ్ జెలసీ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: క్రోధము కుక్క క్వాలిటీ.
0: యాంగర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్
1: చంచలత్వము కోతి క్వాలిటీ.
0: అండ్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్.
1: కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
0: యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్.
1: ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది.
0: వెన్ యు ఆర్ క్యారీడ్ అవే బై ది ఫీలింగ్స్ ఆఫ్ యాంగర్ థింక్ 10 టైమ్స్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్.
1: కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి.
0: టుడే వి ఫైండ్ హ్యూమన్ వాల్యూస్ బీయింగ్ లాస్ట్ టోటలీ.
1: ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి.
0: Animal qualities are finding a place in man.
1: కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం.
0: దిస్ ఇస్ నాట్ ద ట్రూ హ్యూమన్ లవ్.
1: దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
0: We have to develop the sacred qualities like compassion, the love, the sacrifice.
1: భగవంతుడు ఎన్నో కారణాల చేత అనేక కర్మలు ఆచరిస్తుంటాడు.
0: God does so many activities for several reasons.
1: కాని ఆ యొక్క యాక్ట్ కు ఏ మాత్రం అర్థం కూడా గుర్తించుకోలేరు.
0: We cannot understand God's actions.
1: గుర్తించుకోలేక తనలో ఉన్నటువంటి యొక్క భావమునే తాను ప్రతిబింబింప చేసుకుంటాడు.
0: So he goes on imposing his own ideas on.
1: అది కేవలము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, తన యొక్క భావమే.
0: That all amounts to the reflection of the inner being.
1: ఎవరైనా క్రోధంగా ఉంటున్నారంటే అతని కోపము అని భావిస్తున్నాము.
0: We think the other man is angry with you.
1: అతనిది కాదు ఆ కోపము.
0: It is not his anger.
1: నీలో ఉన్నటువంటి కోపమే అతని యందు ప్రతిబింబిస్తుండాలి.
0: His anger within you is reflected in front of you.
1: కనుకనే ప్రతి కామ క్రోధ లోభ మోహమున అత్యంతా reflection of your inner being.
0: Therefore the anger and the greed and the lust and avarice, they are all the reflections of the inner being.
1: కనుక ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తి యొక్క దోషములే తప్ప పరమాత్మని యొక్క దోషములు కాదు.
0: And nothing wrong with God, no mistake.
1: పరమాత్మ ఎప్పుడు కూడా నిర్మలం, నిశ్చలం, నిర్గుణం, నిశాద్ధం.
0: God is eternal, immortal, nectarine, pure, unsullied, unpolluted.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి దైవత్వం లోపల ఈ దోషములను మీరు పుట్టించటము ఇది మీ దోషముల యొక్క ప్రతిబింబమే కానీ భగవంతుని కాదు.
0: To attribute all the defects and the mistakes and the divinity is your own weakness.
1: కనుకనే మొట్టమొదట నీ యొక్క థాట్స్ నీవు అరికట్టుకోకూడదు.
0: It's not possible to control your thoughts.
1: చాలా మంది క్రోధము తాపమంతా అరికట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
0: Many people make an effort to control the anger.
1: అది చాలా తప్పు.
0: It's a big mistake.
1: అరికట్టకూడదు.
0: You cannot control. దాన్ని
1: ప్రవేశింప చేయకుండా ఉండాలి.
0: See that they do not get into you.
1: దాన్ని ప్రవేశించకుండా నీ హృదయాన్ని మూసుకోవాలి.
0: See that they don't find a place in your heart.
1: దాన్ని వచ్చిన తర్వాత అరికట్టుకుంటే అది అణిగి ఉంటుంది, ఎప్పుడో ఒకతూరి
0: బయటపడిపోతుంటారు.
1: ఈనాడు ప్రపంచం లోపల ఎక్కడెక్కడో బొగ్గును తీస్తున్నారు, పెట్రోల్ తీస్తున్నారు, ఆయిల్ తీస్తున్నారు, ఇవంతా ఎక్కడవి?
0: We find the extraction of the coal, petrol and oil all over the world. Where from you get it?
1: పూర్వం అందులో బూడిపోయినటువంటివే.
0: fact, they were there hidden.
1: అవి ఈనాడు బయటకు తీస్తున్నారు.
0: They are extracted today.
1: అదే విధంగానే కామ క్రోధ లోభములంతా కూడాను నీలో ఊడిపోయినటువంటివి.
0: Like that, the desire, the anger.
1: నీలో అణిగి ఉన్నటువంటివి.
0: Those which are hidden in you.
1: ఎప్పుడో ఒకతూరి అవి బయటపడిపోతుంటాయి.
0: They just find themselves an expression.
1: కనుక దానిని ఏ మాత్రము లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So see that they don't find a place in you.
1: అది నిజమైన మానవతా విలువలు.
0: That is the true human value.
1: కేవలం వచ్చింది కదా అని కోపం అరికట్టుకుంటూ పోతే అది ప్రయోజనం లేదు.
0: Because anger gets into you, if you want to control it.
1: ఈ anger control చేయటము ఒక weakness.
0: To control anger is a sign of weakness.
1: ఆ weakness కు మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should never be weak any point.
1: Anger రాకుండా చూసుకోవాలి.
0: See that you never be angry.
1: అప్పుడే నీవు అరికట్టుకోవడానికి ఏమాత్రము అవకాశం ఉండదు.
0: Then there's no chance to control it.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
0: There's so many qualities within man.
1: కానీ వచ్చినటువంటి గుణములు మనం అరికట్టుకోకూడదు.
0: It's not possible to control all those that get in.
1: మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి.
0: We should see good qualities.
1: ప్రకటింప చేసుకోవాలి.
0: Arise and manifest.
1: ప్రచారం చేయాలి.
0: And we should
1: 10 మందికి పంచాలి.
0: Share.
1: నీవు అనుభవించాలి.
0: And you also experience.
1: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
0: This is the true human value.
1: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
0: First, love is most important.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
0: Therefore, this is the love that we should.
1: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
0: When once there is love in your heart, no other bad quality.
1: మీ హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
0: Your heart, human heart, is single sofa, not double sofa.
1: Not musical chair.
0: It's not a musical chair.
1: ఇది ఒకే హార్ట్.
0: Only one heart.
1: దానిలో నీవు ప్రేమను నింపుకో.
0: Fill the heart with love.
1: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
0: No one can enter thereafter.
1: కనుకనే నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవటం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
0: As there is no love in the human heart, the wicked qualities find a place.
1: కనుకనే స్టార్ట్ ది డే విత్ లవ్,
0: స్పెండ్
1: ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, spend the day with love, fill the day with love, end the day with
1: ప్రేమతో
0: love.
1: జీవించాలి.
0: Lead your life in love.
1: ప్రేమకు మించినటువంటిది రోజునే లేదు.
0: There's nothing beyond love.
1: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: Love also arises.
1: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
0: Truth arises out of love.
1: సత్యమే లేకుండా ఉండిన ప్రేమనే లేదు, ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
0: Without truth love cannot exist, and love cannot exist without truth.
1: కనుకనే సత్యము అంతర్వాహిని.
0: So truth is an undercurrent.
1: ప్రేమ బహిర్వాహిని.
0: And love manifests.
1: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత, ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
0: గాడ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్, ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
1: కనుక నీకు అంతర్వాహిని ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంటుంది.
0: ది అండర్ కరెంట్ ట్రూత్ ఫ్లోస్.
1: అదియే సరస్వతి స్వరూపము.
0: దట్ సింబలైజెస్ సరస్వతి.
1: చూడండి, మీరు గంగా యమునలు మీరు చూస్తుంటారు.
0: యు మస్ట్ హావ్ సీన్ గంగా యమున.
1: కానీ సరస్వతి అంతర్వాహినిగా పోతుంటది.
0: సరస్వతి ఇస్ అన్ అండర్ కరెంట్.
1: అనగా మన యొక్క మాట యొక్క తత్వమే సరస్వతి.
0: మీనింగ్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ రిప్రజెంటెడ్ బై.
1: కనుక మాటను మనము సరైన రీతిలో మనం ఉపయోగించుకోవాలి.
0: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ప్రాపర్ వర్డ్.
1: బుద్ధికి తోచినట్టుగా మనం మాట్లాడకూడదు.
0: వీ కెనాట్ స్పీక్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ always obligingly.
1: కరగనే మన యొక్క మాటనే మనం విలువ కట్టుకోవాలి.
0: Therefore we should attach value to our word.
1: కాలు జారితే కనుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా అన్నాడు.
0: If you slip doesn't matter, the slip of the tongue is worse than the hell.
1: కరగనే మనము నాలుగును జారనివ్వకుండా చూసుకోవాలి.
0: So you should never slip as you.
1: ఎవర్ని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకుండా చూసుకోవాలి.
0: Your words should never hurt anybody.
1: ఎవర్ని నొప్పించకుండా ఉండేటువంటి మాటలు మాట్లాడాలి.
0: You should see such a way that no one would be hurt by your.
1: అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం.
0: That is the main quality of a man.
1: అది చాలా కష్టమైనటువంటిది కదా, ఇది ఎవరు చేయగలరు అని భావిస్తారు.
0: You may feel that it's very difficult.
1: చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇది చాలా సులభమైనటువంటిది.
0: It's very easy in fact.
1: మాటలంతా మన చేతిలో ఉంటుండాలి.
0: Words are under your.
1: మాటలంతా మన నాలుక పైన ఉంటుండాలి.
0: Words dance on your tongue.
1: నాలుకకు ఎముక లేదు, ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
0: The tongue has no bone, it can twist in any way.
1: కనుకనే దాని యందు పవిత్రమైనటువంటి ఒక దీనిని పెట్టుకోవాలి.
0: Therefore we should see it works in a sacred manner.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: Therefore it is eternal, it is immortal, ancient and modern, unpolluted and crystal clear.
1: కనుకనే మన శబ్దమంతా కూడాను నాలుగు నుండి ప్రారంభమవుతుండాలి.
0: In fact the sound arises out of the
1: throne. కనుకనే భగవంతునికి శబ్ద స్వరూపుడు అని పేరు పెట్టారు.
0: So God is the sound, the very form of
1: శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్యానందమయి పరాత్మయమయి మాయామయి శ్రీమయి.
0: God has all these eight attributes of the moment, of the talk, of the light, of the eternal bliss, and of the sound.
1: కనుక మన యొక్క మాటలు మధురంగా ఉంటుండాలి.
0: Therefore our words have got to be sweet.
1: వినేటువంటి వారికి చాలా మాధుర్యంగా ఉంటుండాలి.
0: Listeners should be so happy to hear you.
1: అటువంటి సమయం నుండే ఈ మానవత్వాన్ని వికసింపజేస్తుంది.
0: ఇట్ ఇస్ అట్ దట్ టైమ్ యు డెమోన్స్ట్రేట్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: మానవత్వం వికసించాలనుకుంటే సత్య ప్రేమనే దీనికి మూలాధారములు.
0: ఫర్ ది హ్యూమన్ లైఫ్ టు బ్లాజమ్ అండ్ మేనిఫెస్ట్ ద ట్రూత్ అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: సత్యం చేతనే బలిచక్రవర్తి స్వర్గాన్ని పొందాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ బలి అటైన్డ్ హెవెన్.
1: ప్రేమ చేతనే బలిచక్రవర్తి తన యొక్క స్థానమును కోరాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ బలి వాంటెడ్ దట్ ప్లేస్ ఆఫ్ లవ్.
1: కేవలం దేహం అనేటువంటిది నశించింది కానీ మనసు ఎప్పుడు మాధుర్యంగానే ఉంటుండాలి.
0: Body vanished but the mind remained, which is so
1: ye natikenanu deham nasincheetvantidi.
0: One day or the
1: body is like a water bubble.
0: Body is like water
1: bubble. Mind is like a mad monkey.
0: Mind is like a
1: don't follow
0: monkey.
1: The mind, don't follow the body.
0: Don't follow the mind, don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Adi ye atani yokka swarupamu.
0: That is the teaching of Bali.
1: Adi ye natikudunu maradu.
0: It is changeless.
1: Ye natiki chavadu.
0: It is deathless.
1: Chavu puttuga lenatti shashvathi undu.
0: He is so permanent who has neither birth nor death.
1: Adi మధ్యాంతరహితుడు, అనాదివాడు.
0: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్. హి సో
1: తాను శావక పుట్టక చంపబడక
0: హి నైదర్ గెట్స్ కిల్డ్ నార్ వుడ్ ఎవర్ కిల్.
1: ఎప్పుడు ఆత్మస్వరూపుడై ఉంటుంటాయి.
0: హి ఇస్ ద సుప్రీం కాస్మిక్ సెల్ఫ్.
1: అలాంటి దైవత్వాన్ని నీవు ఏ రీతిగా నీవు భావించగలవు?
0: దట్ సెల్ఫ్ హౌ కెన్ యూ అండర్స్టాండ్.
1: నీ ఏ భావము నీ ఎందు ఆవిర్భవించినప్పటికీ అది నీ యొక్క థాట్స్.
0: ఆల్ ద ఫీలింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్.
1: నీ యొక్క ఇమాజినేషన్.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: నీ యొక్క శబ్దములంతా సర్వత్రా వ్యాపించే ఉంటుంటాయి.
0: ద సౌండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ అరౌండ్.
1: ఇప్పుడు ఈనాడు ఈ హాల్ లోపల ఎంతో మధురమైనటువంటి పాటలు మాట్లాడారు.
0: టుడే మెనీ హావ్ స్పోకెన్ సో నైస్లీ. టుడే
1: ఎన్నో మధురమైనటువంటి పాటలు పాడారు.
0: యు హావ్ లిసన్డ్ టు మెలోడియస్ మ్యూజిక్.
1: ఈ పాటలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్డ్ టు దోస్?
1: సర్వత్రా చేరిపోయినాయి.
0: ద సౌండ్స్ ఆర్ ఎవ్రీవేర్ నౌ.
1: ఈ టేబుల్ లోపల చేరిపోయినాయి. ఈ టేబుల్ పైన చేరిపోయినాయి. ఆ పిల్లర్ లోపల చేరిపోయినాయి. ఆ వాల్ లోపల చేరిపోయినాయి. భగవంతుని యొక్క వైబ్రేషన్ అనేటువంటి శబ్దము సర్వత్రా వ్యాపించిపోతుంటాది.
0: ద డివైన్ వైబ్రేషన్ సౌండ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అని చెప్పడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సే దట్ దిస్ ఈజ్ హియర్ అండ్ మిస్సింగ్ దేర్.
1: నీకు వినపడినప్పుడు పలాన్ చోట పాడుతున్నాడు అనుకుంటావు, కానీ అది వినిపించకుండా సర్వత్రా లీనమై ఉంటుంటాది.
0: యాజ్ యూ లిసన్ యూ థింక్ దట్ సౌండ్ కమ్స్ ఫ్రమ్ ఎ ప్లేస్ బట్ దేర్ ఇస్ సౌండ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం. మన పాదం నుంచి శిరస్సు వరకు కూడాను వ్యాపించినటువంటి శబ్దమే.
0: ఇట్ ఫ్రమ్ టాప్ టు టో ఇట్ ఇస్ ద సౌండ్ దట్ moves about.
1: కనుక మనము పవిత్రమైనటువంటి పలుకులు పలుకుతూ రావాలి.
0: సో వీ షుడ్ అటర్ సీక్రెట్ వర్డ్స్.
1: ఎవరిని బాధించేటువంటి పలుకులు పలకకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ వర్డ్స్.
1: ఎవరిని దూషించకూడదు.
0: వీ షుడ్ నాట్
1: ఎవరిని విమర్శించకూడదు.
0: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: అప్పుడే దీని యొక్క భావము నీలో చక్కగా మధురంగా మారుతుంది.
0: దెన్ ది ఇమోర్టల్ నెక్టరైన్ ఫీలింగ్స్ విల్ ఫైండ్ ఎ ప్లేస్.
1: కనుక పాప భీతి లేని పావరత్వం పట్టి
0: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ that you don't take
1: daiva preeti leni dani patti
0: you don't have love for God and fear
1: manavattam anage manavulanduna
0: the human value is lost hidden in man.
1: Vishwa shanti ki diye viplavambu
0: and this is the cause for the revolution in this world.
1: ఈ యొక్క విప్లవానికి ఏది కారణము?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ రెవల్యూషన్?
1: నీ యొక్క జీవితమే.
0: యువర్ లైఫ్ ఇస్ ద రెస్పాన్స్.
1: నీ జీవితం మంచిదిగా ఉంటుంటే ప్రపంచమంతా మంచిదిగా ఉంటుంది.
0: ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ గుడ్ ద హోల్ వరల్డ్ ఇస్ గుడ్.
1: కనుక నీవు మంచివాడుక.
0: సో యూ బీ గుడ్ టు స్టార్ట్ విత్.
1: నీ పలుకులు మంచివిగా మాట్లాడు.
0: లెట్ యు స్పీక్ నైస్లీ.
1: నీ నడతలు మంచివిగా ఉండని.
0: లెట్ యువర్ బిహేవియర్ బీ గుడ్.
1: నీ జీవితం మంచిదిగా మారుతుంది.
0: దెన్ యువర్ లైఫ్ విల్ బీ గుడ్.
1: కనుక మన జీవితం మంచిదిగా మారి ఆ మంచిని అందుకే అందించేటువంటి యొక్క మార్గమును మనం కనిపెట్టాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫైండ్ ఎ పాత్ యాస్ టు షేర్ ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ లైఫ్ విత్ ది అదర్స్.
1: కనుక మనమంతా కూడా ప్రేమ చేతనే పాడాలి.
0: సో వి షుడ్ సింగ్ విత్ ఆల్ లవ్.
1: ప్రేమ చేతనే మాట్లాడాలి.
0: వి షుడ్ స్పీక్ విత్ లవ్.
1: దీనిని గోపికలు చెప్పారు అన్నాడు.
0: దిస్ వాట్ గోపిక సెడ్ దెన్.
1: ప్రేమరహిత మరుభూములలో
0: In this barren land without love,
1: premaankuramunu pempunda,
0: for the seeds of love to germinate,
1: premaaveshamutu,
0: with all the emotions of love,
1: premasudha varshamu varshimpaga, premanadullu pravakimpaga, murali gaanamu seyagade, Krishna gaanamu seyagade,
0: with the rain of love, with the river of love flowing continuously, O Krishna, sing for us.
1: Nee gaanamanta kudunu madharamto kudinatvantidi.
0: Your music is so melodious.
1: Nee hrudayamanta kudunu premato kudinatvantidi.
0: Your heart is full of love.
1: Prema nunchi aarpinchinatvanti pratibimbame gaanamu.
0: And therefore music is the reflection of love.
1: కనుకనే అన్ని కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక మన జీవితమును రియాక్షన్ గా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ థింక్ దిస్ లైఫ్ యాజ్ రియాక్షన్.
1: కానీ హృదయాన్ని రియాలిటీగా మనం తీసుకోవాలి.
0: బట్ ద హార్ట్ స్టాండ్స్ ఫర్ ద రియాలిటీ.
1: ఆ రియాలిటీ ఉండినప్పుడే రిఫ్లెక్షన్ రియాక్షన్ మంచిగా వస్తుంటాయి.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ రియాలిటీ, దే కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: కనుక మన హృదయాన్ని ఈనాడు ప్రేమతో నింపుకోవాలి.
0: సో టుడే వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ లవ్.
1: ఎట్టి ప్రేమ? ప్రేమ ఒక్కటే.
0: లవ్ ఇస్ వన్.
1: అనేక ప్రేమలున్నాయి లోకంలో.
0: వి ఫైండ్ వేరీడ్ నేచర్ ఆఫ్ లవ్.
1: కానీ ఈ ప్రేమలు ప్రేమలు కాదు.
0: దట్స్ నాట్ ట్రూ లవ్.
1: ఈ లౌకికమైన ప్రేమలు,
0: వరల్డ్లీ లవ్,
1: భౌతికమైన ప్రేమలు,
0: ఫిజికల్ లవ్,
1: కేవలం ప్రాప్తమైనటువంటి ప్రేమలు.
0: ఇట్ ఇస్ జస్ట్ ఫర్
1: ది టైమ్. ఆధ్యాత్మిక ప్రేమ ఒక్కటే.
0: బట్ ది స్పిరిచువల్ లవ్ ఇస్ వన్.
1: అది ఏ నిజమైనటువంటి ఒక హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ప్రేమ.
0: దట్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: అట్టి ప్రేమను మనం పెంచుకోవాలి.
0: ఇదంతా
1: నెగిటివ్స్.
0: All the remaining are negative.
1: హృదయం నుంచి వచ్చేటంత పాజిటివ్స్.
0: That which comes out of the heart is positive.
1: నీవు పూజలు చేస్తున్నావు,
0: you worship,
1: జపం చేస్తున్నావు,
0: you do japa,
1: ధ్యానం చేస్తున్నావు,
0: you meditate,
1: ఇవన్నీ కూడా నెగిటివ్స్.
0: They are all negatives.
1: నీవు చేస్తున్నావు కానీ జపం తిప్పుతుండదు చెయ్యి.
0: యు గో ఆన్ మూవింగ్ ది టాలిస్మన్.
1: కానీ చెయ్యి జపమా తిప్పుతుండదు కానీ మనసు మార్కెట్ కు పోతుండాలి.
0: దో ది బీడ్స్ ఆర్ మూవింగ్, ద మైండ్ గోస్ టు ది మార్కెట్.
1: కానీ ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దట్?
1: అది కాదు, ఈ జపంలోనే మనసు నిలిచిపోవాలి.
0: దేర్ ఇన్ ద జప రిపిటేషన్ ఆఫ్ ద లార్డ్ యువర్ మైండ్.
1: మనసును అరికట్టుకోవటమే నిజమైనటువంటి యొక్క ప్రార్థన.
0: ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద మైండ్ విత్ గాడ్స్ నేమ్ ఇస్ రియల్.
1: మనసును విచ్చలవిడిగా విడిచిపెట్టడం కాదు ప్రార్థన.
0: ప్రేయర్ డస్ మీన్ నాట్ అలౌయింగ్ యువర్ మైండ్ టు వేవర్.
1: మన ఏమో మనుష్యానం కారణం బంధమోచయో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మనం త్రిప్పవలసింది దైవం వైపును తిప్పాలి.
0: వీ హావ్ టు డైవర్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
1: ఇది లాక్.
0: దిస్ ఇస్ ద లాక్.
1: ఇది కీ.
0: దిస్ ఇస్ ద కీ.
1: పుట్ ఎ కీ ఇన్ ద లాక్.
0: పుట్ ద కీ ఇన్ ద లాక్.
1: కానీ టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్
0: ఇట్. ఓపెన్
1: టర్న్ రైట్ సైడ్. రైట్ సైడ్.
0: Right
1: lock.
0: Side, it gets
1: same
0: locked.
1: Lock, same key. Turning difference.
0: Same lock, same key. There's difference in the turning.
1: Sir, hrudayame lock.
0: Human heart is locked.
1: Mind a key.
0: Mind is the key.
1: Daivam vaipun tippu mochamu.
0: Turn towards God's side, liberation.
1: Lokam vaipun tippu bandhana.
0: If you turn towards the world, it is bondage.
1: కనుకనే మనం ఎప్పుడు చూసినా కానీ మన మనసును ప్రపంచం వైపునే తిప్పుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ అవర్ మైండ్ ఇస్ టువర్డ్స్ ద వరల్డ్.
1: ఆధ్యాత్మిక వైపును మనం పోవటం లేదు.
0: వేర్ నాట్ డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్
1: లౌకికము లౌకికము లౌకికము.
0: జస్ట్ ద వరల్డ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ప్రాకృతమైనటువంటి ఒక జీవితానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: వి హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ ఫిజికల్ వరల్డ్, ఎఫీమరల్.
1: ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ ఎప్పుడు ఉంటుంటది.
0: దిస్ ఫిజికల్ వరల్డ్ ఇస్ దేర్, నో డౌట్.
1: దీంట్లో మనం అనుభవించేదంతా కూడా కేవలం అశాశ్వతమైనటువంటిది.
0: ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ మండేన్ వరల్డ్ ఇస్
1: ఒక్కటి మాత్రమే సత్యం.
0: బట్ వన్ థింగ్ ఇస్ ట్రూత్.
1: అది ఆత్మతత్వము.
0: దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్.
1: అది మర్జీ.
0: ఇట్ ఈస్ మర్జ్.
1: ఇది మ్యారేజ్.
0: ది వరల్డ్ థింగ్ ఇస్ మ్యారేజ్.
1: కానీ మ్యారేజ్ కూడా కాదు. ఇది
0: ఇస్ నాట్ ఈవెన్ మ్యారేజ్ ఐదా.
1: ఇది మిరాజ్.
0: It's not marriage, it's only mirage.
1: ఈ మిరాజ్ కనిపిస్తుండదే కాని,
0: యూ సీ ద మిరాజ్,
1: కానీ హృదయానికి హృదయం చేరటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో కనెక్షన్ హార్ట్ టు
1: మ్యారేజ్ అని అనుకుంటున్నారు, ఆనందిస్తున్నారు.
0: యు ఆర్ హ్యాపీ అబౌట్ ద మ్యారేజ్.
1: వైఫ్ ఎస్ బోల్తే హస్బెండ్ నో అంటాడు.
0: ది వైఫ్ సేస్ ఎస్, హస్బెండ్ సేస్ నో.
1: హస్బెండ్ ఎస్ అంటే వైఫ్ నో అంటాడు.
0: హస్బెండ్ సేస్ ఎస్, వైఫ్ సేస్ నో.
1: ఎట్లా ఇది మ్యారేజ్? ఒక తత్వంగా ఉంటుండదే.
0: వేర్ ఇస్ ద మ్యారేజ్? ఇస్ దేర్
1: ఏకత్వం?
0: Unity.
1: ఏకం సత్ విప్రా బహుదా వదంతి. అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
0: ట్రూత్ ఈజ్ వన్ విచ్ హెస్ బీన్ రిఫర్డ్ టు ఇన్ సెవెరల్ వేస్.
1: కనుక ఈనాడు తెల్లవారి మొదలు లేచినంత వరకు కూడాను,
0: ఫ్రమ్ డాన్ టు డస్క్,
1: మన జీవితం అంతా కూడా ఈ విధంగానే గడిచిపోతుంది.
0: లైఫ్ ఇస్ స్పెంట్ దిస్ వే.
1: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి, పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగ చేయుచు జీవితంబు. మీరిదిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా.
0: Oh man, inquire clearly. From dawn to dusk, the moment you get up from the bed until you retire, you spend all the time to carry your living, having acquired all the education, forgetting the God. What kind of happiness you derived out of this?
1: Janadu potta nimpukoni.
0: Only to fill this little
1: stomach. Chikkunanunduchu.
0: Face problems.
1: Koti vidyalan punikamira nerchi.
0: We acquire all the forms of knowledge.
1: పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి లోకమున మృగగనేటికి
0: హ్యూమన్ సొసైటీ స్ట్రగ్లింగ్ సఫరింగ్
1: శ్రీ పరాత్పరుం ధ్యానము చేయు భక్తులకు దారిని చూపకయున్నే మానవా.
0: Oh man, if you repeat, chant his name, he will certainly show the way in this
1: world. Janada potta nimpu kosam kosani enni avasthalo padutunnamu.
0: Just to eke out your living.
1: Enni vyaparamlo chestunnamu.
0: You do business.
1: Enta dhanamunu aarjistunnamu.
0: You earn money.
1: Inka dhanamu dhanamu dhanamu dhanamu.
0: You want to amass money more and more.
1: Ee dhanamunu manam emaina teesukoni potama?
0: Would you take this money with you at
1: the manam undenta varaku kodunu enough. మనకు జీవితానికి అవసరమైనంత వరకు కావాలి.
0: Yes, you need money to the extent it is necessary.
1: Money makes many wrongs.
0: Money makes many wrongs.
1: Money makes many things.
0: Money makes many things.
1: Money comes and goes.
0: Money comes and goes.
1: But morality comes and grows.
0: But morality comes and grows.
1: దీన్ని మాత్రం మొట్టమొదట మనం సంపాదించుకోవాలి.
0: This we should accomplish.
1: ఈనాడు లోకంలో ఎక్కడ పోయినప్పటికీ ధనము ధనము ధనము.
0: Today in the world everywhere is only money that
1: governs. ఈనాటి మానవుడు ఈనాటి విద్యార్థులు కూడాను ధనము బలమి కలిమి మూడింటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Man today wants to acquire these three things, dhana, the money, the kalimi, the wealth, chelimi, the friendship.
1: Kalimi, balimi, manam. చేస్తున్నాడు కానీ గుణమును పెంచుకోవటం
0: లేదు. ఆ
1: గుణమే లేకపోతే ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ వర్చ్యూ వాట్ ఫార్ ఇస్ ది బల ఆర్ ద స్ట్రెంగ్త్?
1: ఆ గుణమే లేకపోతే ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఫార్ ఇస్ ద మనీ?
1: ఈ ధనమే లేకపోతే గుణమే లేకపోతే ఎంత చెలిమి ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ క్యారెక్టర్ వాట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ యు మే
1: హావ్? చెలిమి బలిమి కలిమి ఇవన్నీ వ్యర్థమైనటువంటివి.
0: దేర్ఫోర్ ద చెలిమి ది ఫ్రెండ్షిప్ ది బలిమి ది స్ట్రెంగ్త్ కలిమి ది property, they are useless.
1: గుణమే మనకు శాశ్వతమైనటువంటిది.
0: It is the virtue that is permanent.
1: అట్టి గుణాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to develop that.
1: గుణమున్నటువంటి వాడే మానవుడు.
0: The man has got virtues.
1: గుణము లేనటువంటి వాడు మానవుడే కాదు.
0: Without virtues he is no human.
1: ఒక పశువులకైనా కొన్ని గుణములు ఉంటుంటాయి.
0: Animal has got animal qualities.
1: దానికైనా కొన్ని లిమిట్స్ అంతా ఉంటాయి.
0: Animal qualities under
1: దానికైనా కొన్ని సీజన్ రీజన్ అంతా ఉంటాయి.
0: Animal has got reason and season.
1: కానీ ఈనాటి మానవునికు నో సీజన్ నో రీజన్.
0: Man today has no reason, has no season.
1: కనుక ఇలాంటి మానవత్వం ఈనాడు అభివృద్ధి అవుతుండాలంటే ప్రయోజనం ఏమి?
0: దట్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వి ఫైండ్ టుడే.
1: కేరళ ప్రజలు ఈ పవిత్రమైనటువంటి ప్రాచీన సంస్కృతిని బలపరుచుకోవాలి.
0: The people of Kerala should strengthen the ancient culture.
1: వారిలో ఆ ప్రాచీన సీడ్స్ అంతా ఉంటున్నాయి.
0: దే హావ్ గాట్ ఆల్ ది ఏన్షియంట్ కల్చర్ హిడెన్.
1: కనుకని అట్టి పవిత్రమైన భావం ఉండినటువంటి ఒక దేశంలో ఎంతైనా మనం పోషించవచ్చు.
0: ది సీక్రెట్ థాట్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ అపాన్ డే బై డే.
1: బలి చక్రవర్తి అలాంటిని పోషించినటువంటి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దిస్
1: మహాబలి. అతను మహాబలి.
0: మహాబలి వెరీ స్ట్రాంగ్.
1: మహా అనగా ఏమిటి? విలువైనటువంటిది.
0: మహా మీన్స్ మైటీ వాల్యుబుల్.
1: అన్ని గుణములు ఎందుకును మహాబలుడే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ నోబుల్.
1: అట్టి మహాబలి పుట్టినటువంటి యొక్క ఈ కేరళ దేశము
0: the Kerala being the birthplace of
1: సామాన్యమైనటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ఆర్డినరీ.
1: ఏదో ప్రాపంచికంగా మ్యాప్ లో చూసి ఇది కేరళ రాజ్యం అనుకుంటున్నాం.
0: వి జస్ట్ లొకేటెడ్ ఇన్ ద మ్యాప్ దట్స్ ఆల్.
1: కాదు కాదు, అది భగవంతుని యొక్క సెంటర్.
0: కేరళ ఇస్ ద సెంటర్ ఆఫ్ గాడ్.
1: ఇది కేవలము ఒక విదీపమైనటువంటి ఒక ఆనందమయమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
1: బలి చక్రవర్తి పుట్టినది అక్కడ. వామనుడు పుట్టినది అక్కడ. విశ్వామిత్రుడు యాగము చావించినది కూడా అక్కడే.
0: ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ విశ్వామిత్ర కండక్టెడ్ ది సీక్రెట్ రిచువల్.
1: మహాపవిత్రమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బోధించినటువంటిది కూడాను అక్కడే.
0: ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ గాయత్రి వాజ్ గివెన్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ.
1: భూర్ భువస్వః అన్నాడు.
0: హి సెడ్ భూర్ భువస్వః.
1: భూర్ భువస్వః.
0: భూర్ భువస్వః.
1: ఈ ప్రపంచంలో అంతా చేరి ఈ మూడే ఉండేది.
0: దీస్ త్రీ వి ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ప్రపంచంలో ఈ మూడింటికి మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దీస్ త్రీ ట్రినిటీ. stupidity in this world.
1: Materialization.
0: The bhu materialization.
1: Bhuvaha vibration.
0: Bhuvaha vibration.
1: Suvaha radiation.
0: Suvaha radiation.
1: ఈ యొక్క మెటీరియలైజేషన్
0: మెటీరియలైజేషన్
1: వైబ్రేషన్
0: వైబ్రేషన్
1: రేడియేషన్ రేడియేషన్ ఏ దైవత్వము
0: రేడియేషన్ ఇస్ డివినిటీ
1: వైబ్రేషన్ ఏ జీవత్వము
0: వైబ్రేషన్ ఇస్ ద లైఫ్
1: మెటీరియలైజేషన్ ఏ దేహతత్వం
0: మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ
1: కనుక ఈ మూడు నీయందే ఉంటున్నవి
0: ఆల్ ద త్రీ ద బాడీ ద లైఫ్
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్
0: You are not one.
1: But three. The one you think you are, physical body.
0: The one you think you are is the physical body.
1: The one
0: body.
1: Others think you are, mental body.
0: The one others think you are is psychological mental.
1: The one
0: mental.
1: You really are, that is adhyatmika.
0: The one you really are is spiritual.
1: Aa satyanni gurtinchali.
0: Know this truth.
1: అప్పుడే నీవు మానవుడిగా ఉంటావు.
0: దెన్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
1: ఈ దేహాన్ని మాత్రం మనం ఏమాత్రము ఆశించకూడదు.
0: అండ్ డోంట్ థింక్ టూ మచ్
1: ఆఫ్ ఉన్నంత వరకు దీన్ని కాపాడుకోవాలి.
0: యు హావ్ టు ప్రొటెక్ట్ ఇట్ టు ది ఎక్స్టెంట్ యువర్
1: కర్మ మార్గమునకు దేహమే మార్గము.
0: ఇన్ ఫ్యాక్ట్ యాక్షన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: ఉపాసనకు మైండ్ ఏ ఆధారము.
0: అండ్ ద మైండ్ ఇస్ ద బేసిస్ ఫర్ వర్షిప్.
1: ఇంకా లయమునకు ఈ యొక్క హృదయమే ఆధారం.
0: అండ్ ఫర్ మర్జర్ ద హార్ట్ విల్ హెల్ప్ యు అట్ ది ఎండ్.
1: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం పరచుకోవాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
0: The unity of these three must be offered as the only single one with one pointedness to God.
1: కనుక భగవంతుడికి ఏమి అర్పితం చేయాలా? దేహాన్ని కూడా అర్పితం చేయాలి.
0: What is to be offered to God?
1: ఇదే పత్రము. ఇదే పత్రము.
0: This is the leaf.
1: మన మనసే పుష్పము.
0: The mind is the flower.
1: ఆనందమే తోయము.
0: The bliss is water.
1: మన యొక్క బుద్ధియే ఫలము.
0: The intellect is the result.
1: కనుకనే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పయామి అంటారు.
0: Therefore we say that we offer the leaf, the flower, the water and the fruit.
1: ఈ అనిత్యమైనటువంటి దేహతత్వాన్ని మనం ప్రధానంగా తీసుకోకుండా ఆత్మతత్వంగా మనం భావించుకోవాలి.
0: We should not consider the fleeting momentary body as permanent. We should go by that supreme principle of self.
1: కనుక ఈ బాడీ తత్వాన్ని కూడా నువ్వు భగవంతుని అర్పణ చేయాలి.
0: ఈవెన్ దిస్ బాడీ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఏని ఎందు? భగవంతుని యొక్క కర్మల ఎందు.
0: ద బాడీ షుడ్ సర్వ్ ది హ్యూమానిటీ ద డివైన్.
1: కర్మోపాసన జ్ఞానమునకు మూడింటికి మానవత్వమే ముఖ్యాధారం.
0: దేర్ఫోర్ ఫర్ ద యాక్షన్ ద వర్షిప్ అండ్ విజ్డమ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఎక్కడో మనం దేవాలయం పోయి దేవుణ్ణి పూజించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో టు దట్ ఫార్ టు ద టెంపుల్.
1: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన.
0: ద బాడీ ఇస్ ద వెరీ టెంపుల్ అండ్ ది ఇండ్వెలర్ ఇస్ గాడ్.
1: భగవంతుని యొక్క గుడి ఎక్కడ?
0: వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్?
1: గుడిసెలో లేదు. భవనంలో లేదు.
0: నాట్ ఇన్ ఎ మ్యాన్షన్.
1: గుండెలో ఉన్నది.
0: ఇట్ ఈస్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
1: ఆ గుండెనే నిజమైన భగవంతుని యొక్క స్థానము.
0: ద హ్యూమన్ హార్ట్ ఈస్ ది ఆల్టార్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భవనాన్ని మనం భద్రం చేసుకోవాలి.
0: వి హావ్ టు సేఫ్ గార్డ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ద డివైన్.
1: కనుకనే వేదమునందు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని.
0: దేర్ఫోర్ వేద సేస్ ద ట్రూత్ ఈస్ వన్ నాట్ టు రిఫర్ డిస్క్రైబ్.
1: ఆ హృదయమే సత్యమైనటువంటిది.
0: ద హార్ట్ ఈస్ ట్రూత్.
1: ఆ హృదయంలో ఉన్నటువంటి ప్రేమనే స్థిరమైనటువంటిది.
0: ద లవ్ ఇన్ ద హార్ట్ ఇస్ స్టేబుల్.
1: అందులో ఆవిర్భవించేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావమే లోక కళ్యాణమునకు ఉపయోగించే ధర్మము.
0: ద డివైన్ థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ది హార్ట్ ద సీట్ ఆఫ్ లవ్ వుడ్ స్పీక్ ఆఫ్ ది రైట్.
1: మూడింటి కూడా మానవుని యొక్క హృదయమే ముఖ్యము.
0: ఫర్ ఆల్ దీస్ త్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మనము దైవాన్ని ఆరాధించాలనుకుంటే ఎక్కడో మనం పోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్
1: ఎక్కడ నాట్ దైవం.
0: He is not anywhere particularly.
1: వీరందరూ దైవ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ఎసెన్షియల్లీ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: గాడ్ హ్యాస్ థౌసండ్స్ ఆఫ్ హెడ్స్ థౌసండ్స్ ఆఫ్ ఫీట్ థౌసండ్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఇయర్స్ అండ్ ఐస్.
1: కనుక మీరందరూ దైవ స్వరూపులే.
0: యు ఆర్ ఆల్ ది పర్సానిఫికేషన్.
1: కనుక మీరు భావించండి.
0: కన్సిడర్
1: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్ ఆ విధంగా భావించండి.
0: Have always a strong conviction that I am God.
1: Become God.
0: Then you become God.
1: Brahmavit brahmaiva bhavati. Neevu deeni chintistavo aa swarupani nee pondutavu.
0: As you think so you become.
1: నేను మానవుడు మానవుడు మానవుడు చింతిస్తే నీవు మానవుడిగానే రూపొందుతావు.
0: ఇఫ్ యు థింక్ కాన్స్టెంట్లీ దట్ యు ఆర్ హ్యూమన్ యు రిమైన్ ఏ హ్యూమన్.
1: కనుక నీవు మానవుడు కాదు.
0: యు ఆర్ నాట్ హ్యూమన్.
1: ఆకార మానవుడే కానీ
0: యు ఆర్ హ్యూమన్ ఇన్
1: ఆచార దైవ స్వరూపుడవు.
0: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫామ్ బట్ బేసికల్లీ
1: ఆత్మ ఉంటున్నది.
0: దట్ ఆత్మ సెల్ఫ్ ఇస్ ఇన్
1: యు. ఆత్మను మనం సిద్ధంగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ప్రిపేర్.
1: ఆత్మను పవిత్రంగా తీసుకోవాలి.
0: Make it clean.
1: ఆత్మను పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
0: And keep it pure.
1: క్లీన్ గా ఉండాలి.
0: And then be free.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: That is the true nature.
1: కనుక హృదయాన్ని పవిత్రము గావించుకునే నిమిత్తమై అనేక పర్వదినములను మనం ఆచరిస్తుంటున్నాం.
0: వి పర్ఫార్మ్ అండ్ అబ్జర్వ్.
1: ఈ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము,
0: ది ఎయిమ్ ఆఫ్ ఎ ఫెస్టివల్,
1: మానసికమైనటువంటి ప్యూరిటీని,
0: ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్.
1: ఎక్కడ ప్యూరిటీ ఉందో అక్కడనే యూనిటీ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ ఇస్ యూనిటీ.
1: ఎక్కడ యూనిటీ వస్తుందో అక్కడనే డివినిటీ అవుతుంది.
0: వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ డివినిటీ.
1: ఆ డివినిటీకి ప్యూరిటీనే చాలా ముఖ్యము.
0: ఫర్ ద డివినిటీ ప్యూరిటీ ఇస్ ఇంపార్టెంట్.
1: కాబట్టి యూనిటీకి మన యొక్క ప్రేమతత్వం, ఏకత్వమే ముఖ్యము.
0: ఫర్ యూనిటీ ది దర్ వన్నెస్, టుగెదర్నెస్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మనం అన్నింటి ఎందు కూడాను మన హృదయమే సరైనటువంటి లక్ష్యము.
0: సో హ్యూమన్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ.
1: కనుక ప్రేమతత్వం చేత,
0: త్రూ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్,
1: ప్రేమ భావం చేత,
0: ద ఫీలింగ్ ఆఫ్ లవ్,
1: ప్రేమ కర్మల చేత,
0: లవింగ్
1: నిత్య జీవితాన్ని మనం ఆచరిస్తూ పోవాలి.
0: వి షుడ్ క్యారీ ఆన్ అవర్ లైఫ్ సోజర్న్.
1: ప్రేమ ముదిత మనసే కహు.

0: అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును అద్వితీయము. అద్వితీయమునందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీస్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chir.

0: इति श्रुति प्रेम स्वरूपुलारा
1: embodiments of love
0: మోక్షం అన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు
1: liberation doesn't descend from the sky
0: పాతాళ లోకము నుండి పుట్టి రాదు
1: nor does it come from the bottom of the earth పాతాళ
0: భూమి నందు మనకు లభ్యము కాదు
1: you don't get it on this earth planet
0: అజ్ఞానమును మనం దూరము గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్
0: జంతువునాం నరజన్మ దుర్లభం మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది సౌజన్యమైనటువంటిది సౌశీల్యమైనటువంటిది
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ ది హైయెస్ట్ full of fragrance and all abilities
0: aneka janmala punya phalamnu progu chesi andinche andukunnatvanti oka janmam ee manava janmam
1: human life is the result of merits of the past lives
0: enta tapasru chesi enni prarthanalo salipi enni vidhamaina shramalako manam oorchi tattukoni nettukoni munduku saagi vastunnadi ఈ మానవ జీవితం
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ అండ్ ద స్ట్రగల్
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు
1: హ్యావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్ వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ for its redemption
0: ee manav janmam yokku utrushtam emiti
1: what is the greatness of human life
0: deeni yokka lakshyam emiti
1: what is the purpose of life
0: deeni yokka gamyam emiti
1: what is the goal of life
0: endu nimittamai manam ee manav janmam darinchamu
1: why have we taken upon ourselves
0: ee satyanni manavudu kodanu gurtinchavalsina avasaram
1: everyone has to recognize this truth
0: kaani duradrishtavashattu మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ ఫర్ టు అచీవ్ ఇట్స్ పర్పస్
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు క్రిమికీటకాదులు చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ The ants and the mosquitoes also discharge their own duty.
0: Gora krura mrugamulu kudanu tama yokka kartavyanni tam nirvartistu vastunnayi.
1: The wild and the cruel animals also do their duties.
0: Kani manavudu tama kartavyanni tam nirvartinchadam vismarinchadu.
1: But man has forgotten to discharge his responsibilities.
0: Kalamu prachanda marutam vale ati veganga kadiripothunnadi.
1: The time is passing off like the whirlwind.
0: దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది
1: ద లైఫ్ స్పాన్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము ఏమిటి దీని యొక్క దుర్లభము?

0: Say human life is rare. What do you mean by this rarity?
1: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా విచారించటం లేదు.
0: Man is not inquiring this
1: fact. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
0: He is not understanding it, nor does he conduct himself accordingly.
1: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
0: Human life is highly sacred.
1: ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగము చేసుకోవాలి.
0: We have to make full use, good use of this sacred life.
1: కాని ఈ సదుపయోగం జరగటం లేదు.
0: But we are not making proper use of
1: మన కాలమును, కర్మమును, కాయమును కూడాను మనం వ్యర్థము గావించుకుంటున్నాం.
0: We are wasting time, action and the body.
1: కారణమేమిటి?
0: Why?
1: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
0: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
1: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇదియే మన లక్ష్యమని భావించి, ఇదియే మన గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
1: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
0: This is all the outward trend.
1: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
0: These are the qualities of the outward behavior.
1: కానీ మానవుని యొక్క సహజ లక్ష్యం నివృత్తి తత్వం.
0: But the original nature of mankind is inward path.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక, భౌతిక, ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము, అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
0: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
1: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: What is the use of all our learning?
1: ఎన్ని చదువులు చదివియునేమి ఫలము?
0: What is the use of all this education you acquire?
1: Kannosata vrata tappincha evari taramu?
0: Who can make you escape from your destiny?
1: Chadda buddhulu tanatala chereneni?
0: Then wicked thoughts are there in your head.
1: Enda barunu buddhulu bendu baru? Enda barunu buddhulu bendu baru?
0: You become dunce and you lose your quality.
1: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
0: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
1: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
0: వాట్ ఈస్ దట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
1: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
0: రావణ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
1: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
0: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
1: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
0: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
0: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
1: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
0: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
1: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
0: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
1: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
0: అండ్ యూ ఆల్సో వర్షిప్ శివ.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: బట్ వాట్స్ ది యూజ్?
1: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
1: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
0: ఆల్ ద రిచువల్ ఇస్ ఫాలోడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్ ఇస్.
1: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
0: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
1: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి.
0: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
1: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
0: The human mind today is full of worldly thoughts.
1: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
1: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
0: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
0: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లెస్?
1: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
0: సో వీ హ్యావ్ టు శాంక్టిఫై అవర్ హార్ట్.
1: ఈ హృదయం నుండి కొన్ని ప్రేమను నింపుకోవాలి.
0: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
0: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
1: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజం అందించేటువంటివి ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
0: The main objective of the modern youth should be to sow the seeds of love and grow the flowers of forbearance and tolerance and get the fruits of peace.
1: సమాజమునకు శాంతి ఫలములను అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: There should be students that would hand over the fruits of peace to the society.
1: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
0: The society is really yearning, pining for peace.
1: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
0: However, the safety, security and peace are not present in the
1: శాంతి భద్రతలు తనయందే ఉన్నవి.
0: Peace and security are within.
1: సర్వము తనయందే ఉన్నది.
0: Everything is within you.
1: కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
0: Man is forgetting this truth.
1: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావముల చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
0: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
1: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
0: The whole universe is the form of Brahma.
1: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కానీ ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దెర్ ఇస్ నో బ్రహ్మన్.
1: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మానుభూతులే.
0: ఆల్ యువర్ లుక్స్ అండ్ సౌండ్స్ దట్ యు లిసన్ టు and experience that you pass through are those of Brahma.
1: చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
0: దట్ విచ్ మేక్స్ యూ లుక్, దట్ విచ్ మేక్స్ యూ హియర్, దట్ విచ్ మేక్స్ యూ పాస్ త్రూ ది ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫర్గెట్ ఇన్ ఎక్స్టసే ఈజ్ ఓన్లీ దిస్ బ్రహ్మన్.
1: కనుకనే మమాత్మ సర్వభూతాంతరాత్మ అనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకుంటే ఈ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు అవకాశమే ఉండదు ప్రపంచంలో.
0: Then once everyone understands this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
1: జగత్తును ఎందు చూచినప్పటికీ ఒకే విధమైనటువంటి కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
0: Everywhere, all over the world, today we find the conflict. In fights, war, everywhere.
1: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
0: It's not possible for us to decide who is a human.
1: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: We are not able to decide who is good and who is wicked.
1: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: We are not able to even identify who is a human and who is an animal either.
1: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వాన్ని నుంచి పశుత్వానికి రివర్స్ వెనుకకు తిరిగిపోతున్నాడు.
0: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఇస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
1: కాదు కాదు,
0: ఇట్ షుడ్ బి
1: కాదు. మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము,
0: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
1: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
1: సత్యం మాతా

0: ஷட விஷயே ஜனபந்தவகா.
1: ஜனுக்கு நிஜமான பந்துத்வம் இவ்வே, நிஜமானட்டு தள்ளி தர்மமே.
2: The true mother,
1: சத்தியமே தள்ளி,
2: ட்ரூத் இஸ் த மதர்.
1: దీని వలనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
2: Therefore Veda dictates that you should speak truth and follow dharma.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
2: There's nothing beyond truth.
1: త్రికాల భాగ్యం సత్యం.
2: It's indivisible in all three periods of time.
1: దీని మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏమాత్రం కూడాను పనికిరావు.
2: It's beyond time and space, unchangeable.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
2: That eternal truth, divinity, is forgotten today.
1: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
2: In order to visualize divinity, you don't need to exert yourself.
1: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
2: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
1: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగ ద్వేషములే పెద్ద గ్రహములు.
2: There are two planets which make us suffer. They are the ego.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
2: That eternal truth, divinity, is forgotten today.
1: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే

0: There are two planets which make us suffer. They are the raga, the attachment, dvesha, the hatred.
1: ఈ రాగ ద్వేషమును మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
0: When once you give up these two, you become Brahman.
1: సర్వం విష్ణుమయం జగత్,
0: the whole universe,
1: జగత్తంతా కూడాను దైవ స్వరూపంగానే రూపొందుతుంది.
0: The entire universe will transform into the divine.
1: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make every effort to know a fraction of the divinity at least.
1: Vidyarthulara,
0: students,
1: nijamuga meeku aadhyatmikamante edo pedda shramaga kanipistuntadi.
0: You think that spirituality is very difficult.
1: Meeru nerche vidyala kante chaala veyyinte oka sulabhamainatundi.
0: The spirituality is much easier than your education. Just 1000.
1: Ee vidyala kante laukikamaina vidyala kante ee aadhyatmika vidya atyanta sulabhamainatundi. Atyanta chaala sulabhamainatundi.
0: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
1: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
0: As you do not know, you find it difficult.
1: ABCD నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
0: How much you struggle to learn the alphabets ABCD?
1: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
0: As you age and advance in study, the ABCD becomes so simple.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణము లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
0: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మోరల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్. దేని
1: హితమైనటువంటి ఒక ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యూస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
1: ఎక్కువైనందున వేదశాస్త్రములంత పేదబడియే.
0: As this modern education, ABC learning, has become more and more, people have forgotten the Vedashastra.
1: ఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
0: As people get degrees, high degrees like BA and MA, there's nothing like lower secondary knowledge, education.
1: ఏది MA లు BA లు?
0: What are these degrees?
1: MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
0: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
1: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
0: దే ఆల్ మిస్లీడ్ యూ.
1: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువులు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువులు చదవటం లేదు.
0: We just study to carry out our living, to earn our daily bread.
1: Manasu nindali, hudayam pandali.
0: The heart should fructify, the mind should be gratified.
1: Adi jnanam manaku hudayaveshanga vastuntadi.
0: And then there comes the real trait in you.
1: Ee ok degree teeskunnappudiki employment office lopala register chestadu. Inka daniki tirigatam lopale tana kaalam anta vyaktam chestuntadu.
0: Whatever degree one might receive, he registers his name with the employment office.
1: ఇది కాదు మనం చేయవలసిన పని.
0: దిస్ నాట్ ద వన్ దట్.
1: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
0: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
1: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
0: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
1: అన్నింటికీ కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
0: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
0: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
1: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.
0: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just become null and void.
1: Satya dharma prema shantunu lekunna padavulanelina phalamu sunna.
0: Without these human values, there is no value in occupying the exalted positions of authority.
1: Satya dharma prema shantunu lekunna bahula sakarya labhambu sunna.
0: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
1: ee sanatana dharma harmyam.

0: నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: For this age-old, ancient mansion of dharma to live and sustain, these are the pillars, the foundation. Our human life is present at the center, surrounded by these four walls. Every house should have four walls. Our life is spent at the center. Today, walls have fallen. There is no life actually. We are just spending our lifetime under the shade of
0: tree.
1: Is that the human life? Don't you find birds living? Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్
0: అవి ఏ బ్యాంకుల బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్?
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్సెవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: Kani manavudu 5 years plan 10 years plan varaku kuda nu inka vruddhi chestunte untuntadu.
1: But man thinks of 5 year plan and more
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కుల నుండుచూ కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేల.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలి we study so much and struggle hard, but we don't have full happiness. To fill this small belly, we are full of troubles. With all the determination we study well, we are not able to get the total happiness. Why should this human society be full of grief?
0: Manava.
1: Oh man, understand this.
0: ఏమిటి మనం చేస్తుండేది?
1: What is that we do?
0: నిద్ర నుండి లేచి,
1: right from the time
0: మరి నిద్ర పోయడు దాది,
1: until we retire,
0: పొట్టకై హద్దును పద్దు లేక,
1: without any limits for our living,
0: యయమందగ జీవితు జీవితంబు,
1: we spend all our life,
0: నీ విద్య దారమోసి,
1: we dedicate, spend all our life, అరవింద
0: దలాక్షుని విస్మరించి,
1: we forget God,
0: ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు.
1: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
0: Preetiga yochana cheyu manava. Preetiga yochana cheyu manava.
1: Oh man, understand clearly, examine clearly.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: What are essentially required are the moral, ethical and spiritual value.
0: ee naadu prapanchamulo ee naitika, dharmika, aadhyatmikam anetundi adugantu poyinayi.
1: Today in society you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ekkada chuchina kanipinchatam ledu.
1: You don't find them anywhere.
0: ee dharmamulu nyayamulu anta kudunu adavi palaipoyindi.
1: You find the morality and the
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములంతా కూడాను గ్రామంలో నిండిపోయినాయి.
1: Villages are full of injustice and cruelty.
0: ఏ రోగములకైనా నివారణకు మందున్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: There is a cure and a remedy for any sort of a disease.
0: కారణం ఏమిటి? స్వార్థము స్వప్రయోజనమే.
1: The reason is selfishness and self-interest.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థము అవసరమే.
1: You need to be
0: సప్రయోజనం అవసరమే.
1: సెల్ఫ్ఇంట్రెస్ట్ ఒక
0: కానీ ఒక పరిమితం ఉండాలి.
1: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: బికాస్ దే ఆర్ నాట్ కెప్ట్ అండర్ చెక్ అండర్ సర్టన్ లిమిట్స్, దేర్ ఫోర్ వీఆర్ గ్రీప్ స్ట్రిక్ అండ్ మోర్ లిమిట్లెస్లీ.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం సుఖం?
1: What kind of happiness you have in this body? What is happiness?
0: తినటం సుఖమా?
1: Eating?
0: నిద్రించడం సుఖమా?
1: Sleeping?
0: బిడ్డలు కనటం సుఖమా?
1: Or have progeny, children?
0: ధనం సంపాదించడం సుఖమా?
1: Or money?
0: లేదు, లేదు.
1: Nothing.
0: దేని యందు సుఖం లేదు.
1: There's no happiness anywhere.
0: ఆ సుఖములంతా కూడాను క్షణవంతం.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుధన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big.
0: Nenu MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యు గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యు బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యు బికమ్ అ డాక్టర్ అండ్
0: సో పాస్ అయింది,
1: యు పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషనే వస్తుందో మోషనే వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్.
0: ఆనందం అనుకుంటారు.
1: యు థింక్ దట్ దట్స్.
0: కానీ మ్యారేజ్ అయిపోయింది,
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మగడికి జబడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there is no happiness ultimately.
0: కట్టకడ్డీకి ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్, సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: ఆల్ ది కన్వీనియన్సెస్ సాక్రిఫైస్.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: హి వాంటెడ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: ఆల్ దిస్ థింగ్స్ మేక్
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: బట్ వీ షుడ్ హ్యావ్ స్పిరిచువల్ గోల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: kali mitimirinatvanti sukhamulu manaku korakodu.
1: But it should not be in excess.
0: Enta varaku anta enough.
1: You should have the extent enough.
0: Avasaram enanta maatrame undali.
1: To the extent enough needed.
0: Manam bhujistunnamu.
1: You eat.
0: Baaga bhujistunnamu.
1: You eat more.
0: Enta bhujinchavo anta tirigi neevu velalu pampakapothe nee stomach paadaipothundi.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Urge, bujistu, bujistu, bujistu, untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvanti dani vadalali.
1: That which has to be is partaken with the sense of.
0: Galini manam teeskuntunnamu, teeskunna galani tirigi visarjinchali.
1: You breathe in, and that must be exhaled.
0: Aa galani akkade nilipukodaniki veelu kaadu.
1: It's not possible to
0: hold. Adhe vidhamga namam sampadinchali dhanaanni.
1: We must earn money like.
0: Aa sampadinchina dhanaanni tyagam cheyali.
1: All that earned must be sacrificed.
0: ఒక ధర్మమో దీనులకు దిక్కులేని వరకు తన సద్వినియోగం చేయాలి.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ది మనీ దట్ యు ఎర్న్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ.
0: కరుణనే మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. అయ్యా నా కర్మణ, ఎన్ని యజ్ఞాగాది క్రతువులు చేసినప్పటికీ,
1: ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్,
0: నా ప్రజయ, ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ,
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఏ బిగ్ ఫ్యామిలీ,
0: నా ప్రజయ ధనేన, ఎంత నీవు సంపాదించినప్పటికీ,
1: యూ మే ఎర్న్ ఏ లాట్ అమాస్ వెల్త్,
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: Immortality
0: is there. మనకు ఆనందము.
1: There is bliss in sacrifice.
0: త్యాగంలో ఉంటుండాలి మనకు అమరత్వము.
1: That immortality is there.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: And the bliss there in this sacrifice.
0: ఏమిటి త్యాగం?
1: What is the sacrifice?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: ఆస్తిపాస్తులు త్యాగం చేయాలా?
1: Or should we sacrifice your property?
0: కాదు కాదు కాదు, భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు.
1: God never tells you to sacrifice these things.
0: ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి.
1: Give up, sacrifice the bad quality.
0: భగవంతుని కూడా నీ ఇవ్వవలసినటువంటి మీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
1: God doesn't want your good qualities or virtues.
0: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
1: Sacrifice, offer your bad qualities unto God.
0: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికూడా అంగీకరించరు.
1: Nobody will
0: relish. ఎవరు దానిని అందుకోరు.
1: Nobody will receive.
0: కడపటికి తల్లిదండ్రులైనా కూడా అందుకోరు.
1: Even parents are not prepared to accept your
0: bad qualities. తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు పొరపాటు పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
1: Oh students, you think that your parents love you. Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుకా అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునికు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు దుర్గుణాన్ని చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూములో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note.
0: చాలా పనికిరానటువంటిదిగా ఉంటుండాలి.
1: And that 100 rupees currency note is so dirty, useless.
0: చాలా మాలిన్యం చేరి ఉంటుండాలి.
1: It is very dirty.
0: ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు.
1: You don't want to look at it.
0: ఆ యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడదు.
1: Even beggar is not prepared to accept that.
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కూడా చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్
0: అంగీకరించడు.
1: నోబడి విల్ యాక్సెప్ట్.
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
1: బట్ యూ సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్.
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు.
1: నోబడి విల్ యాక్సెప్ట్ యూ. ది
0: తల్లి కానీ తండ్రి కానీ పుత్రుడు కానీ భార్య కానీ బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు.
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్ మదర్ సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్.
0: కానీ ఆ రిజర్వ్ బ్యాంక్ దాన్నే గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్.
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ రిసీవ్.
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్, అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా. గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్, నాట్ రేజ్, గాడ్ రేజ్.
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా, గాడ్ రేజ్.
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి, మిమ్మల్ని ఏమీ బాధించవు.
1: Keep those bad qualities in the God raised almara.
0: జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: And you will be happy and the world will be happy then.
0: కొంచెం చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: Don't keep anything bad.
0: ఎవరికి అందించకండి.
1: Don't pass it on.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: Offer it to God.
0: భగవంతుడా, అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: Oh God, I offer all my actions so as to please you.
0: Tvameva mata cha pita tvameva, tvameva bandhuscha sakatvameva, tvameva vidya dravidam tvameva, tvameva sarvam mama deva deva. Anta arpitam chesi.
1: Offer everything to God, who is your mother, you are a father.
0: Nee parulu uchi, nee kartavyanni nee nirvartinchu.
1: Do your duty.
0: Arpitam ante emiti?
1: What do you mean by this surrender offering?
0: Ee pani cheyakunda ooriki somariga kurchovatam kaadu.
1: Not to sit still like a lazy fellow.
0: Nee chese sarva karmalu kuda nu bhagavantudiki arpitam cheyi.
1: All your actions must be offered to God.
0: Mari tamu taane andistadu.
1: And he will give you the reward.
0: Nu raasetunte letter nu raayalsinde.
1: You must write your letter.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యు మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్.
0: అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్
0: యు. అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
1: The cover will be transported on its own to America or Japan.
0: There is a
1: separate postal department.
0: You don't need to bother. అక్కడ
1: నుంచి బొంబాయి,
0: బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటారు.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యు డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమనే కవర్ను అందించండి.
1: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండదు.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: దర్ ఇస్ ఎ స్టూడెంట్.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు. చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హూ వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బై.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో
0: మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: Swami, oh teacher, there may be many people in the world, but my wife is different.
0: నా
1: తల్లిదండ్రులు నేను
0: లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ అట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: ఇదిగో చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: గేవ్ హిమ్ ఏ పిల్.
0: నీవు ఇంటికి పోతాను ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడీ యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first semester, second semester, third semester, post, you want the test loop, any test loop anything.
1: You have got so many tests, first semester, second semester and so on.
0: Even then, pillalaku test ante chala test.
1: The students have got taste in these tests.
0: Velladu vesukunnadu.
1: Well, he has swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, why is
0: ayyo naagati emiti ani ayame edustundadi.
1: He was also crying for the loss of
0: the son. Naa talli nenu okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి, నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరింగ్ క్రైమ్ ఫర్ అవర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరువు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్లెడ్ ఇన్ ది మీన్ టైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
1: దే వర్ ఆల్ ఫీలింగ్, దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ది ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆవేక బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయాని సమయానికి.
1: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: హి ఆస్క్డ్ ది వైఫ్ వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ద ఫాదర్.
0: లోపలికి వెళ్లి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆయన, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్, ద బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I'm the only daughter of my parents.
0: Nenu pothe na talidandulu pranam teesukuntaru.
1: If I die my parents will not be able to live.
0: Kabatti daichesi nenu thraganu anindi.
1: So I am not prepared to drink this tumbler water.
0: Nee bhartha bhartadamma nee chaavu. Tappemi unnadu.
1: Your husband will come back to life, better you die.
0: Chacche vaade taina chachadu taane poni swami nee pothundi.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: Sare talliki chupinchadu amma neevu thraagutaava ani.
1: Then he asked mother, are you ready to drink?
0: Ayyo nayana intiki naa bidda prasvaniki vachindi, aanu prasam chese vaallu evaru leru, inka iddaru aada biddalu unnaru, vaallu pendindi kavali, ivanni naa baadhyataga untundali, neenu etla chachipoyedi.
1: The mother said the first daughter came for delivery, there are two more daughters kept in waiting to be married, how am I to die now?
0: Sare tandiki cheppadu.
1: Then he told father.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్దని నేను.
1: ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దిస్ మా.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: అండ్ టూ లేడీస్ విల్ బి రిమైనింగ్.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: అండ్ ది డాటర్
0: నా భార్య కూడా ముండం వస్తుంది.
1: అండ్ సో ఆల్సో ద వైఫ్.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: సో దేర్ ఇస్ నో మ్యాన్ టు లుక్
0: ఆఫ్టర్. చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: ఆల్ ది త్రీ హావ్ గాన్ ఇన్.
0: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
1: ది డివైస్ ఇస్ మాస్టర్ ప్లాన్.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: దే సెడ్ స్వామి,
0: మీరెంతో దయామయులు.
1: యు ఆర్ వన్ ఆఫ్ కంపాషన్.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: బాబు నీ ధర ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త అజాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ, నో వన్ హ్యాస్
0: ఏదో దేహాభిమానినంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ, గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూచినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ
1: ఇస్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్.
0: ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్షిప్.
0: ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven in
0: it. దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: Because of so many threads interwoven, it's so strong.
0: ఒక థ్రెడ్ విడివిడిగా తీసుకుంటే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: If you separate out the threads, you can cut it off.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: Therefore, let all the love to be directed towards
0: God. అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: Consider everyone as the form of God.
0: అందరిని సేవించు.
1: Serve all.
0: అందరిని భజించు.
1: Love all.
0: అందరిని నీవు విశ్వసించు.
1: Have faith in everyone.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ యు షుడ్ బి కేర్డ్ అవే. దేహము
0: భౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహం నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడుతింపక దేహం చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నో ది ఇన్సిగ్నియా ఆర్ ద ప్రిన్స్ లైక్ బర్త్ అండ్ డెత్.
0: దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ ఆల్ మైటీ.
0: క్షేత్రం ఇది.
1: This is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: వారినపు కొంప.
1: The body is full of
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates like a
0: సాగర మీద గలేని కంప.
1: It cannot cross across the ocean fly. అమ్ముల
0: దలంప.
1: Therefore it's full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనసు.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself. హరిపాదములు
0: ఆశ్రయించవే.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయములో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్, ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఇస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: ధార్మికమైన సమాజంలో ప్రవేశించండి.
1: And develop ethical values.
0: అనుభవించండి.
1: And experience the
0: లౌకికం. మీకు సుఖంగా ఉంటుంది.
1: And then you will enjoy this world.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకు ఈ యొక్క పాఠశాల ఎందుకు కానీ కళాశాల ఎందుకు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు ఇది.
1: ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్ట నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యు ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెడమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని యొక్క దుర్మార్గం భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ టు ద సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బీ ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడా హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యూ లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ.
0: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: ఇన్ఫాక్ట్ యూ మే నాట్ బి ఏబుల్ టు కంటైన్ ఆల్ దట్ యూ లిసన్.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ అయినా మీరు దాచుకోండి.
1: అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ పాయింట్స్.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం. ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవ్వరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina adhipathyam prakruti di.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపం.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవి ఏ సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిజల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato,
1: the special features and the way that they function,
0: sarasa sallapalato,
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetundi prakatimpajesetundi trigunamle.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsinadi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattani pondatame pradhana kartavyam.
1: The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: The secret of creation is known to the creator alone, to none else.
2: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: The scientists are those who try to understand the secrets of nature.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: ఇన్ సైన్స్ టుడేస్ రీసెర్చ్ బికమ్స్ అవుట్ డేటెడ్ టుమారో.
2: రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: And tomorrow's research get exploded.
2: Kani ee vaigyanika vyakti endu patadanta rotadiga bhavinchukuntu pothuntadu.
1: In the science what happens is everything old is considered as out of fashion.
2: Kanaka srushti antai kudunu kevalamu chana chanamulakunu marpu chendinatvantide.
1: Srushti, the creation undergoes continuous change.
2: Idi nityamainadi satyamainatvantide kaadu.
1: This is not permanent and this is not eternal.
2: Nitya satya nirmalamainatvanti yokka tattvamu srushtikartane.
1: It is the creator who is permanent, who is eternal and who is truth.
2: Srushtikartane parishilan chesi parishodhana chesi srushtikartane pondeyatvantide aadhyatmika margam.
1: Spirituality is that path which makes you first investigate into the creator and understand the creator and then go for creation.
2: ee charachara prapanchamantai kudanu kevalam trigunatmakame unnatundi.
1: The entire world moving and unmoving consists of these three qualities alone.
2: Kanaka gunatitamainatundi tattvanni gurtincheetundi vyaktitvame nijamainatundi manavattvam.
1: The real humanity consists of making an effort to understand the transcendental truth rather than the truth which is subject to the changes.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదము యొక్క పర్యాయములే.
1: ట్రూత్, విజ్డమ్, ఇన్ఫినిటీ, డివినిటీ, ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతములు యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకొని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ important principles.
2: ee panchabhutamulu kundi kudanu panchikrutamu aarambhamaindi.
1: Panchikruta has emanated from these five elements.
2: ee panchikruta bhavamu nundi aavirbhavinchinatuntive ee trigunamulu.
1: These three qualities have taken their birth from this panchikruta.
2: ee trigunamulu yokka aakarame ee vishwam.
1: This world is the very form of these three qualities.
2: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: This world is full of these three qualities alone, సత్వ రజ అండ్ తమ.
2: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: In the very first instance, we should understand the quality of సత్వ.
2: సత్వ సృష్టి యొక్క సమస్తి యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
2: పంచభూతముల యొక్క సమస్తి సత్వాంశమే ఈ అంతఃకరణ.
1: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
2: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాజ్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
2: ఈ పంచభూతములో ఆకాశము మొదటిది.
1: అమంగ్ ద 5 ఎలిమెంట్స్ ఈథర్ ఇస్ ద ఫస్ట్ వన్.
2: ఈ ఆకాశం యొక్క వ్యష్టితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
1: ద ప్యూర్ సత్వ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆకాశ ఆర్ స్కై.
2: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
1: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
2: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
1: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ అలోన్.
2: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.
1: ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈథర్ అండ్ ఫ్రమ్ సత్వ దిస్ శరీర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్. ద ఇయర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
2: ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతము పంచభూతముల్లో.
1: ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్.
2: ఈ గాలి నుండి వ్యష్టి సత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
1: ద ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ ఈజ్ ద స్కిన్.
2: మూడవదైన అగ్ని.
1: ద థర్డ్
2: అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ది ఐ.
2: నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
1: ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ద టంగ్.
2: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
1: ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రకృతి నేచర్.
2: ప్రకృతి యొక్క వ్యష్టి సత్వాంశమే ముక్కు.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ద నోస్.
2: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి.
1: దీస్ 5 ఆస్పెక్ట్స్ ద సౌండ్ ద టచ్ ది టేస్ట్ ద స్మెల్ అండ్ ది ఫార్మ్.
2: అయితే
1: ఆల్ దీస్ హావ్ కమ్.
2: ఒక్కొక్క భూతములకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: ఇన్ ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ 5 సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
2: ఆకాశం యొక్క గుణము శబ్దము.
1: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈథర్ ఇస్ సౌండ్.
2: శబ్దమునకు చిహ్నము చెవి.
1: ది సింబల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ ఆర్
2: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
1: ద సెన్స్ మెంట్ ఫార్ హియరింగ్ ది సౌండ్ ఈజ్ హియర్. దిస్ కెన్ హియర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి డన్ బై దాట్.
2: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి. ఇది స్పర్శ. ఇది కేవలము చర్మము.
1: ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్ అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ టచ్.
2: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు.
1: స్కిన్ ఈజ్ మెంట్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ టచ్.
2: దీనికి శ్రవణ శక్తి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
2: మూడవది అగ్ని.
1: ది థర్డ్ వన్ ఈజ్ ఫైర్.
2: ఇది కన్ను, దీని అంశము.
0: దిస్ ఆస్పెక్ట్ ఈస్ ఎక్స్ప్రెస్
2: ఇది చూడగలనే కానీ స్మరించలేదు.
0: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
2: నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక.
0: టంగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్.
2: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
0: ఇట్ కెన్ ఎంజాయ్ టేస్ట్ బట్ ఇట్ కెనాట్ సీ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్.
2: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
0: నోస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్,
2: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
0: ఇట్ కెన్ స్మెల్ బట్ కెనాట్ టేస్ట్.
2: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తుంది. ఇది చూడగలదే కానీ స్మరించలేదు.
0: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
2: నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక.

0: ఈ యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
1: As these five senses are only a reflection of the five elements, each particular
0: samasti swarupamainatundi panchabhutamulu yokka swarupame antakarana.
1: But antakarana is the collective aspect of all these five elements.
0: Antakarana ku shabda sparsha roopa rasa gandhamulu annintini anubhavincheetundi adhikaram untundadi.
1: Antakarana has the power to enjoy all these sounds, touch, smell, form and taste.
0: Kanukani అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్దస్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అంతఃకరణ ఆర్ ఎంజాయిడ్ త్రూ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
0: అయితే ఈ జ్ఞానేంద్రియములు దేహమునకు వెలుపలవా లేక లోపలవా అని విచారిస్తే ఇవి అంతర్బహిర్ స్వరూపాలు.
1: These five senses, gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both the aspects.
0: Andre karmendriyam lenatundi chevu maatrame untundi gnanendriyam anetundi vinishakti lekapoyinappudu chevu undi prayojanam ledu.
1: If there is a sense organ ear but does not have the power of hearing, this ear is useless.
0: Gnanendriyam anetundi vinishakti undi karmendriyam ane chevu lekapothe idi kudunu vinaledu.
1: This ear, again, if it exists but it doesn't have the power of hearing, which is given by Gnanendriya.
0: Gnanendriya karmendriyam yokka sammirtamaina swaroopame ee yokka vesti yokka tattvam.
1: The aspect of individual is a combination of the both karmendriyas and gnanendriyas.
0: Loud speakers bayata pettaru.
1: The loud speaker is kept outside of the
0: loud speaker untundi ikkada mic lekapothe loud speaker prayojanam ledu.
1: If there is no mic but there is a loud speaker, it is useless.
0: Akkada speaker undi ikkada speaker lekapothe prayojanam ledu. My loud speaker unte prayojanam ledu.
1: If there is only mic without speaker, it is also useless.
0: Speaker undi loud speaker lekapothe nu prayojanam ledu.
1: If there is no speaker and no loud speaker also, then it is useless.
0: కనుక ఇక్కడ మైక్ స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద మైక్ విచ్ కెన్ ప్రొడ్యూస్ అ సౌండ్ అండ్ రిలేట్ త్రూ లౌడ్ స్పీకర్.
0: కనుకనే ఈ శుద్ధ సత్వమైనటువంటి యొక్క సప్తగుణ సంపత్తియే శబ్ద స్పర్శ రూప రసగంధాదు.
1: దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సౌండ్, టచ్, form, taste and hearing, all these are the aspects of
0: sattva gunamku maatrame sambandhinchinatundi.
1: All these relate to the quality of sattva alone.
0: Rajogunam yokka samasti panchabhutamul yokka swaroopame pranamu.
1: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
0: Sattva gunam yokka పంచభూత స్వరూపమైనటువంటిది అంతఃకరణ అయితే రజోగుణము యొక్క పంచభూతము యొక్క సమస్త స్వరూపము ప్రాణంగా నిలిచింది.
1: ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సత్వగుణ ఈజ్ అంతఃకరణ. ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రజోగుణ ఈజ్ ప్రాణ ఆర్ లైఫ్.
0: రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వ్యష్టి సృష్టి ఆకాశం యొక్క సృష్టి కన్ను.
1: Among these five elements, with reference to Rajoguna, the five elements manifest itself in the form of the eye.
0: Inka rendu bhutamainatundi yokka vayu. Ee vayu yokka vesti swaroopam yokka binduvu cheyi.
1: Hand is the individualized form of the five elements in the aspect of Rajoguna.
0: రజోగుణ సృష్టి యందు మూడవదైనటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి అగ్ని యొక్క సృష్టి కాలు.
1: అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ, ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆర్ లిమ్ విచ్ రిప్రజెంట్స్ దట్ ఈస్ లెగ్.
0: నాలుగు ఐదు అయినటువంటి యొక్క గాలి ప్రకృతి యొక్క వ్యష్టి యొక్క సృష్టి మలమూత్రములు విసర్జించు ప్రదేశములు.
1: The other two aspects of air and nature among the five elements with reference to Rajoguna are represented in a human being.

0: ఇన్ ది ఆర్గన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్.
1: ఇక్కడ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం,
0: దేర్ ఈస్ ఎ పర్టికులర్ థింగ్ విచ్ యూ హాట్ వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్.
1: సప్తగుణ సృష్టి యందు వ్యష్టి సృష్టిగా వచ్చినటువంటి ఆకాశం యొక్క మొదటి సృష్టి చెవి.
0: ఇన్ విత్ రెఫరెన్స్ టు సత్వగుణ, రిప్రజెంటింగ్ ఈథర్ ఈస్ ద హ్యాండ్ ఇయర్. ఇయర్
1: రజోగుణమునందు వ్యష్టి సృష్టి అయినటువంటిది ఆకాశం యొక్క సృష్టి, ఇది కన్ను.
0: వెన్ ఇట్ కమ్స్ టు రజోగుణ, ద ఇండివిజువలైజ్డ్ లిమ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ ద ఈథర్ ఇస్
1: వాత. ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు, రజోగుణం యొక్క బిడ్డ కన్ను, సత్వగుణం యొక్క బిడ్డ చెవి.
0: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
1: ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
0: ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఇథర్ ఈజ్ ఇయర్, ద సెకండ్ చైల్డ్ ఈజ్ ఐ.
1: మొదటి బిడ్డ అయినటువంటి యొక్క చెవి బయట విషయాన్ని లోపలికి స్వీకరిస్తుంది.
0: ఇయర్ ఈజ్ మెంట్ ఫర్ అబ్జార్బింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్టర్నలీ మేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: రెండవ బిడ్డ అయినటువంటి కన్ను స్వీకరించిన దానిని బయటకు విడిచిపెడుతుంది.
0: The eye is meant to leave out what is taken through the ear. The second aspect of the mouth, the world,
1: is సత్వగుణం యొక్క వాయు యొక్క బిడ్డ చర్మము.
0: The first child of సత్వగుణం is skin.
1: రజోగుణం యొక్క వాయు బిడ్డ చేయి.
0: The second child of air through rajoguna is hand.
1: ఎక్కడైనా దేహం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ తెలుసుకుంటుంది చర్మం.
0: The power of touch will make you know even if there is an ant crawling on
1: it. తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
0: The moment you come to know of an ant on your body, the hand takes it away and throws it out.
1: ఏతావాత సత్వగుణం యొక్క అంశములు స్వీకరించటము.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ది థింగ్స్ అసోసియేటెడ్ విత్ సత్వగుణ రిసీవ్ థింగ్స్.
1: రజోగుణం యొక్క సంతతి దానిని విసర్జించటము.
0: ద చిల్డ్రన్ ఆఫ్ రజోగుణ హెల్ప్ ఇన్ టేకింగ్ దట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్.
1: కనుక ఈనాడు లోకము ఏ రీతిగా ఉన్నదంటే రజోగుణము స్వీకరిస్తా ఉంది, సత్వగుణం విసర్జిస్తా ఉంది. దీనికి ఉల్టా సీద్ అంటారు, విరుద్ధంగా నడుస్తూ వస్తుంటారు.
0: టుడేస్ పొజిషన్ ఈజ్ కాంట్రరీ టు ఇట్స్ నేచురల్ వే. రజోగుణ ఈజ్ అబ్జార్బింగ్ అండ్ సత్వగుణ ఈజ్ థ్రోయింగ్ అవుట్.
1: సృష్టి యొక్క రహస్యము, నిజస్వరూపము సత్వగుణం మాత్రమే స్వీకరించాలి.
0: ది నేచర్ అండ్ ది మిస్టరీ అండ్ ది సీక్రెట్ ఆఫ్ నేచర్ ఈజ్ దట్ సత్వగుణ షుడ్ రిసీవ్ థింగ్స్.
1: రజోగుణం యొక్క తత్వమునే విసర్జించాలి.
0: రజోగుణ షుడ్ త్రో ఇట్ అవుట్ ఆర్ గివ్ అప్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబ్జార్బ్ బై సత్వగుణం.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రకృతికి సత్వగుణమే మొట్టమొదటి పదము.
0: ద ఫస్ట్ వర్డ్ అసోసియేటెడ్ విత్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ సత్వగుణ.
1: ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు.
0: వన్ ఈక్వల్ అండ్ వన్ మీనింగ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ద నేచర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ ఉమన్. స్త్రీ,
1: స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ.
0: ది స్త్రీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిలబల్స్, సకార తకార అండ్ రకార.
1: అనగా సకార తకార రకారములు అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
0: దీస్ త్రీ సిలబల్స్ సకార తకార రిప్రజెంట్ త్రీ థింగ్స్. సాకార రిప్రజెంట్స్ యూ షుడ్ రిసీవ్.
1: రెండవది తకారమనే తమో గుణమును అనగా మర్యాదగా వినయగా ఈ విధమైనటువంటి యొక్క అనకుగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ తకార రిప్రజెంట్ తమో గుణ. యు షుడ్ బి హంబుల్, ఒబీడియంట్.
1: రకారమనేటువంటిది కట్ట కదపడది.
0: రకార ఈజ్ ది లాస్ట్ అమంగ్ ద త్రీ సిలబల్స్.
1: ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను, కొన్ని ప్రతిజ్ఞలను, కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
0: సర్టన్ సర్కమ్స్టెన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వోస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్.
1: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినటువంటిదే కానీ మొట్టమొదటి స్వీకరించవలసింది కాదు.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టెన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్, అదర్వైజ్ ఇన్ ది నార్మల్ కోర్స్ రజోగుణ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్.
1: ప్రకృతి యొక్క రహస్యమునందు ప్రప్రథమములో ప్రారంభమయ్యేటువంటిది సకారమే, సకారమే.
0: ఇన్ ది
1: అదే సాత్వికము.
0: ఇన్ అండర్స్టాండింగ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ వన్ హాస్ టు సీ దట్ నేచర్ స్టార్ట్స్ విత్ సకార అండ్ సత్వగుణ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను సత్వగుణ అంశమునందు, సత్వగుణ ప్రక్రియందు, సత్వగుణ బింబమునందు, సత్వగుణ తేజస్సునందు, సత్వగుణ మార్గమునందు, సత్వగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
0: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సేక్రెడ్ క్వాలిటీస్.
1: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండాలంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
0: వెన్ యూ కమ్ టు తమో గుణ యూ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ది క్రియేషన్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
1: ఇక్కడ పంచభూతములు పరిపూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు.
0: ది ఫుల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మిక్స్డ్ ఆర్
1: పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి.
0: ఇట్ ఈస్ దీస్ పంచీకృతస్ విచ్ హావ్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ తమో గుణ.
1: అనగా దీనికి ఒక చక్కని, ఇది అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను.
0: This particular thing is rather difficult for everyone to understand. In order to make things simple and clear, I would like to give a worldly example and make it clear.
1: Ikkada aakashamu, vayuvu, agni, jalamu, prithvi. Ivu aidu aidu vyakti swaroopalu.
0: Ether, air, fire, water and earth, these are all five individual entities.
1: ఈ ఐదు మంది ఒక చోట కూడినారు.
0: Let us just say these five people representing these five have come together.
1: ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటుంది.
0: Each one has one rupee with him.
1: ఈ ఆకాశం అనేటువంటి వాడు తన రూపాయిని చిల్లరగా మార్చాడు.
0: This individual called ether converted this rupee into small changes.
1: అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని రెండు రెండు అణాలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: హీ రిటైన్డ్ విత్ హిమ్సెల్ఫ్ హాఫ్ ఎ రూపీ, ద రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ అమంగ్ ది రిమైనింగ్ ఫోర్.
1: అదే విధంగా రెండో భూతమైనటువంటి యొక్క వాయువు కూడాను దాని తన రూపాయిని చిల్లర చేసి అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని తాను కూడాను రెండు రెండు రూపాయలు అంత నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: సిమిలర్లీ ది ఎయిర్ divided its rupee into two halves, retained half with it and remaining half a rupee was distributed among the other four people.
1: Agni kudanu anusaristu vachindi.
0: The same thing was followed by fire also with its rupee.
1: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: సేమ్ థింగ్ వాజ్ ఫాలోడ్ బై వాటర్ ఆల్సో.
1: వృద్ధి కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: అర్త్ ఆల్సో ఫాలోడ్ ది సేమ్.
1: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకడపటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
0: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ వన్ రూపీ.
1: అయితే ఈ రూపాయలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
0: Earlier there was an undivided single rupee with each one, but now each one is having rupee but in changes, smaller coins.
1: Anaga puram undinatvanti yokka panchabhutamulu anetvantide gatti rupayi, ee chilla rupayile panchikrutamulu ani.
0: This panchabhutas five elements are these undivided rupees as such, but when they were converted into changes they are panchikrutamulu.
1: Manavattamu చిల్లర రూపాయలుగా చలామణి అవుతుంటుండాలి.
0: ద హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ దిస్ పంచీకృత ఆర్ లైక్ ది చేంజెస్ కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ వన్ రూపీ.
1: అనగా భిన్న భిన్న భావములతో కూడి వస్తుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ దే ఆర్ హావింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంట్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూనిటీ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ డైవర్సిటీ.
1: పూర్వము అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది.
0: అర్లియర్ వితౌట్ డైవర్సిటీ దర్ వాజ్ యూనిటీ, టోటల్ యూనిటీ.
1: అది రూపాయికి 16 అణాలు అనేది పూర్వం.
0: దట్ మీన్స్ దట్ 1 రూపీ హ్యాడ్ 16 అణాస్ అర్లియర్.
1: ఇక్కడ మనిషికి 16 గుణాలు అని.
0: హియర్ మ్యాన్ హ్యాస్ 16 క్వాలిటీస్.
1: వీటిని ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16, ఈ 18 కళలు ఏమిటివి?
0: What are these 16 aspects?
1: 16 కళలు.
0: 16 aspects.
1: ఇక్కడ 5 పంచేంద్రియములు,
0: 5 senses,
1: 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు,
0: 5 the organs of action, 5 the organs of.
1: ఈ ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు 5.
0: అండ్ 5 elements.
1: ఇక్కడ మనస్సు 1. ఇవే 16 కళలు.
0: అండ్ 1 mind. టుగెదర్ బికమ్ 16.
1: ఇవి కేవలం భగవంతుని ఎందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
0: ఇట్ ఈస్ రాదర్ రాంగ్ అండ్ మిస్టేకన్ నోషన్ టు కన్సిడర్
1: వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు.
0: నాట్ మెర్లీ గాడ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసుకోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
0: That is why it is said God permeates everything, God dwells in every being.
1: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణం ఏమిటి?
0: Why is it that individual is perceiving the diversity in unity?
1: దీనికి అభిష్టములే మూల కారణం.
0: The most important reason is desire.
1: ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణా కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
0: ఈవెన్ దీస్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ బికమ్ ఎక్సెసివ్, అవుట్ ఆఫ్ లిమిట్స్.
1: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
1: ఇవి క్రమక్రమేణా మితిమీరిపోవటం చేత మతిభ్రమణ జరిగింది.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్ దేర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
0: హీ వాంట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్, స్పాంటేనియస్.
1: కాలం కోసం కూడా తాను కాచుకోడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్డ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
0: ఆల్ దీస్ 3 qualities ఆర్ అసోసియేటెడ్ విత్ 3 times.
1: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడాను ఎవరు కూడాను ఆపడానికి వీలు కాదు.
0: వెన్ ది టైమ్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్.
1: రోకన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను, రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నన్ను దాగినను.
0: వాట్ ఎవర్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యూ టేక్ టు ద బాడీ, ఎ డే కమ్స్ వెన్ దిస్ బాడీ విల్ హావ్ టు గో అండ్ యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ సచ్ అదర్ థింగ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించకూడను వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదము, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు.
0: ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ మ్యాన్ గెట్స్ డెల్యూడెడ్ ఇఫ్ ఐ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఐ మే అవాయిడ్ ది డేంజర్.
1: వచ్చేది రాక తప్పదు.
0: వేర్ ఎవర్ యు గో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
1: పురుష ప్రయత్నం అత్యవసరం.
0: బట్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ స్టిల్ ఎసెన్షియల్.
1: ఉండాది తట్టలో పొటాటో చపాతీ.
0: దేర్ ఈస్ పొటాటో అండ్ చపాతీ ఇన్ ద ప్లేట్.
1: లభించింది.
0: And you have got it now.
1: కానీ తట్టలో ఉండినటువంటిది పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. ఇదే పురుష ప్రయత్నం.
0: ఇన్ ఆర్డర్ దట్ ఇట్ గోస్ ఇన్ టు ద స్టమక్ యూ హావ్ టు గివ్ వర్క్ ఫార్ యువర్ మౌత్ అండ్ హ్యాండ్. దట్ ఈస్ పురుష ప్రయత్న, ది ఎఫర్ట్ ఆఫ్ మ్యాన్.
1: కలియుగ ప్రభావం చేత,
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి,
1: కోరికల యొక్క బలము చేత,
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్,
1: మానవత్వాన్ని విస్మరించి,
0: గివింగ్ అప్ ది హ్యూమన్ నేచర్,
1: అభిష్ట జీవితాన్ని అభిలషించి,
0: అండ్ హీఈస్ ఆస్పైరింగ్ టు హ్యావ్
1: అత్యంత ఉన్నత స్థాయికి పోవాలని చెప్పినది, అతి శీఘ్రంగా పోవాలని షార్ట్ కట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ ఎ షార్ట్ కట్ టు రీచ్ ది హైయెస్ట్ లెవెల్ వెరీ షార్ట్లీ ఇన్ ఎ నారో వే.
1: షార్ట్ కట్ చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు.
0: యు వన్ థింగ్స్ బట్ బై షార్ట్ కట్ వన్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
1: చూడడానికి డిస్టెన్స్ దగ్గరగా కనిపిస్తుంది.
0: టు సీ ది డిస్టెన్స్ అపియర్స్ టు బి వెరీ షార్ట్,
1: కానీ ఆ షార్ట్ కట్ లోపల అనేక రాళ్లు ముళ్ళు కంపలు అనేక రకమైనటువంటి బాధలతో కూడి ఉంటుంటాయి.
0: బట్ ఇఫ్ వన్ వాంట్స్ టు గో త్రూ షార్ట్ కట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ప్రాబ్లమ్స్.
1: ఇవన్నీ తప్పించుకొని ఆ యొక్క మెయిన్ రోడ్డుకు చేరడానికి మెయిన్ రోడ్ లోపల దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికి అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
0: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్, బికాస్ ఆర్ ట్రాలీ హ్యాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హి గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హీ విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
1: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
0: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ ఏ షార్ట్ కట్ ఆల్ ద సేమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: దూరం అయినప్పటికి మంచి రాజమార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఈవెన్ ది డిస్టెన్స్ ఈస్ మోర్ బెటర్ ఫాలో ది రైట్ రాయల్ పాత్.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటాదట.
0: ఇట్ ఈస్ సెట్ దట్ ది రోడ్ లీడింగ్ టు హెవెన్ ఈజ్ వెరీ వెరీ నేరో.
1: నరకమునకు పోయేటువంటి రోడ్డు చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
0: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
1: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్ గా ఉంటుంటుండాలి. ఇది ట్రంక్ రోడ్డుగా ఉంటుండాలి. దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు? భగవంతుని దగ్గర పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును. మన యొక్క బుద్ధిని అనుసరించి,
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ వి పుట్ ఎ క్వశ్చన్, హౌ ఇస్ ఇట్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
1: భగవంతుని యొక్క సృష్టి? అనేక రకములైనటువంటి యొక్క విచారణ సలిపి వివేక భావంతో విజ్ఞాన హృదయంతో విశాల తత్వముతో నేర్పరిచినటువంటివి.
0: God's creation is done on the basis of comprehensive thinking, total wisdom and full understanding.
1: నరకమునకు పోయేటువంటి వారు లక్షలు లక్షల మంది, వీళ్ళందరికి నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
0: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
1: నరకమునకు పోయేటువంటి వారు ఏ ఒకరో ఇద్దరో నూటికొక్కరో కోటికొక్కరో, వారికి పెద్ద రోడ్డు అవసరం లేదు, చిన్న రోడ్లోనే వెళ్ళొచ్చు.
0: 1 in 100 ఆర్ 1 in 1 crore are likely to go to heaven, therefore a narrow road is sufficient for them.
1: Adhe vidhamgane bhagavantudu prati okkati kudanu tana yokka sankalpamlo yoga cheemam vahamyaham annitiki yokka cheemanni gurinchi nimittamai anni rakamainatundi srishtini aacharistuntadu,
0: vishinchutuntadu. Wishing the welfare of the entire creation, God would have taken appropriate steps for their welfare in his creation.
1: Oka bhaktudu తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
0: వన్ డివోటీ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ వెల్తీ ప్రేయర్ టు గాడెస్ లక్ష్మి.
1: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
0: మ్యాన్ ఈస్ ప్రిపేర్డ్ టు అండర్గో ఎనీ ట్రబుల్స్,
1: ఎన్ని కష్టాలైనా సహిస్తాడు.
0: హీఈస్ ప్రిపేర్డ్ టు బేర్ ఎనీ డిఫికల్టీ,
1: ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
0: He is prepared to bear any criticism, censure and condemnation.
1: Paramarthika margamunaku prayatninchetundi bhaktudu ye chinna kashtam jarigina kudanu taanu bharinchukoledu.
0: But for a person who is aspiring to go to the spiritual path, he is not prepared to bear even a small difficulty.
1: Deenini patti bhautika vaanchalapaina manavunaku amitamainatundi abhimanam untundali.
0: The meaning of this is that man has unlimited desire for physical comforts and happiness.
1: ee bhaktudu lakshmi katachyam kosamani gara ghoramaina tapas chesadu papa.
0: He did very rigorous penance aspiring to have the grace of lakshmi.
1: Lakshmi pratyakshamaindi.
0: Lakshmi appeared before him.
1: Nayana neekeem kavali?
0: What do you want, child? She asked.
1: Neeve kavali talli annadu.
0: I want you, mother. He said,
1: అయితే నేను సర్వాలంకార భూషితురాలనై నీ వెంటనే వస్తాను, నీవు ముందు నడుచు.
0: With all the jewels put on me, I will follow you. You go first, I'll be behind you.
1: ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నింటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను.
0: I'll come with you up to your home. లీవ్ ఆల్ దీస్ జ్యువెలరీ విత్ యూ అండ్ దెన్ గో బ్యాక్.
1: కానీ అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
0: షీ సెడ్, బట్ యు హావ్ టు అబ్జర్వ్ వన్ ఇంపార్టెంట్ కండిషన్.
1: నీవు ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూస్తేవా నేను అక్కడ నిలిచిపోతానని సత్యమే చెప్పింది పాపం.
0: షీ టోల్డ్ ది ట్రూత్ అండ్ దట్ కండిషన్ ఈస్ యు షుడ్ బి ఆల్వేస్ లుకింగ్ టు ద ఫ్రంట్, యు షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఇఫ్ యు లుక్ బ్యాక్ ఐ విల్ స్టే స్టిల్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ లాక్
1: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతున్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని.
0: He was full of joy, overwhelmed with joy. He was thinking, when would I be able to reach my home?
1: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తున్నారు ఈమె. ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
0: After going a little distance, there is so much of sound which is produced by the jewelry. Let me have a look. What type of jewelry she is wearing? He turned behind.
1: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాపం ఈ ఆశ.
0: Look at this man, he did not have patience until he reached home.
1: వెనక్కి తిరిగి చూచేటప్పటికి ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
0: The moment he turned back, she stood still. She did not go.
1: సుచిత్రా, ఆశ యొక్క ప్రభావం.
0: Can you see?
1: అనుగ్రహాన్ని పొంది కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: The result of this excessive greed is, even after obtaining, he has not been able to enjoy it.
1: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడా మనం సంపాదించాలి.
0: గాడ్స్ గ్రేస్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఫుల్ అండ్ కంప్లీట్, బట్ ఈవెన్ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ వన్ షుడ్ బి రియలీ ఫార్చునేట్.
1: అది అనుభవించేటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎర్న్ ది కెపాసిటీ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్, implicitly obey God's command.
1: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాటించింటే పాలించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా.
0: If only he had followed the command of Lakshmi, she would have come to the home and got all the jewelry.
1: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా కోల్పోయాడు.
0: On account of violation of her command, he lost what he gained by way of grace.
1: లోకం యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాయి.
0: The situation in the world is the same.
1: లోకమంతా కూడాను సత్వరజోతమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
0: ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ గుణస్, సత్వరజ అండ్ తమో గుణస్.
1: ఈ సత్వరజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందుకు చేరి ఉంటుండాలి.
0: ఈవెన్ అవర్ విజన్ ఈస్ పర్మియేటెడ్ బై దీస్ త్రీ క్వాలిటీస్, సత్వ రజ అండ్ తమ.
1: మన దృష్టి, మన నేత్రం చూడండి చక్కగా పరిశీలన చేసి.
0: వాచ్ యువర్ ఓన్ ఐ.
1: మొట్టమొదట కొసలేకొస్తానే రెడ్ కలర్, ఇదే రజోగుణం.
0: ఇన్ ది బార్డర్ యు హావ్ గాట్ ద రెడ్ కలర్ దట్ రిప్రజెంట్స్ రజోగుణ.
1: అది దాటుతానే సాత్వికము.
0: వన్స్ యు క్రాస్ దాట్ దేర్ ఇస్
1: ఆ సాత్వికునకు మధ్య లోపలే రాజసికం ఉంటుంది, తామసికం ఉంటుండాలి.
0: అండ్ దెన్ ఇన్ ది సెంటర్ దేర్ ఇస్ తమో గుణ,
1: అదే నలుపు.
0: దట్ ఈస్ బ్లాక్.
1: కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందుకు కూడా ఉంటున్నాయి.
0: యూ కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్, వైట్నెస్, రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్, ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
1: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు అనుసరిస్తుంటుండాలి.
0: If you ask a question, where does God stay? Nature gives the appropriate answer.
1: Suryodayamu suryastam garistundadi.
0: The sunrise and sunset may be observed.
1: Ee suryodaya suryastamala valla dinamulu yerpadutunnayi.
0: The day is formed by the dawn and the dusk.
1: Ee dinamulu valla nelalu nelala valla samvatsaramulu jarugutunnayi.
0: By this process, days, months and years are formed.
1: ఇది జరగడానికి కారణం ఏమిటి?
0: What is the basis of this?
1: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతుండాలి.
0: The earth rotates round itself at the speed of 1000 miles per hour.
1: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటుండాలి.
0: It is going round itself at the speed of 1000 miles per hour.
1: ఆ తిరగటం చేతనే సూర్యోదయం సూర్యాస్తమం జరుగుతుండాయి.
0: On account of this kind of movement, sunrise and sunset
1: కేవలం సూర్యోదయ సూర్యాస్తమం జరిగినంత మాత్రమే మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you are going to achieve by the sunrise and sunset?
1: కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది.
0: బట్ గాడ్స్ విల్ ఈజ్
1: ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు.
0: నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉండాలి.
0: ద సేమ్ అర్త్ ఈజ్ రివాల్వింగ్ రౌండ్ ది సన్ అట్ ద స్పీడ్ ఆఫ్ 66,000 మైల్స్ పర్ అవర్.
1: చూసా, తన చుట్టూ తాను 1,000 మైళ్ళు గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్ళు తిరుగుతుంటుండాలి.
0: When it is going round itself at the speed of 1,000 miles an hour, it is going round the sun at the speed of 66,000 miles.
1: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుంది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
0: On account of the movement of earth around the sun, seasons are formed.
1: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి, పంటలు పండుతుండాలి, వంటకు ఏమి తక్కువ లేకుండా ఉంటుండాలి.
0: On account of the formation of seasons, there is rain, crops, and food for partaking by the man.
1: Kanuka mani yokka aahara viharamulaku ee yokka bhoomi yokka tattvamu enta upakaranga untundadi.
0: The nature and the way that earth rotates itself is giving us food. How useful it is for us.
1: Idiye pratyaksha devam.
0: This is the pratyaksha, the direct God.
1: Prachanna picha napasati moodho anindi vedam. పశ్చిన్నపిచా నపస్సతి మూడో, నీవు భగవంతుని చూస్తూ కూడాను నేను చూడలేదు చూడలేదు చూడలేదు అనుకుంటున్నావు. చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
0: యు ఆర్ సీయింగ్ గాడ్ బట్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ సీయింగ్ గాడ్ అట్ ఆల్. దిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. ఇఫ్ యు సే దట్ ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈ ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు అండర్స్టాండ్ త్రూ నేచర్? అండ్ దట్ ఈస్ the integrity of action.
1: Mana kartavyanni manam nirvartinchali.
0: That means we should discharge our duties.
1: Prakruti tana kartavyanni tane paatistuntu chetane inta pavitramainatundi jagatruku upakaram cheyagalugutundali.
0: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
1: Kanukune srishti yokka rahasyamu kartavyacharane.
0: Discharging one's duties is the secret and mystery of creation and
1: ye karma lo neevu praveshistunnavo aa karma nu neevu shraddha bhakti tho chey.
0: Whatever action you have to perform, do it with full heart and full interest.
1: Ante kaani manavu edo sukhinchali sukhinchali sukhinchali ee sukham kosam ani aneka rakamainatundi peda margamulo padutunnadu.
0: In order to aspire to have joy and happiness, he is going on the wrong path.
1: ఈ ఆధునిక యుగమునందు,
0: in the modern age,
1: ఆంగ్ల విద్యా ప్రభావమునందు,
0: on account of the impact of western education,
1: విద్యార్థుల యొక్క తత్వములు,
0: the principles which should be followed by
1: విద్యావంతుల యొక్క ప్రభావములు,
0: the influence of the educated,
1: వికార మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: All these things are going on the wrong path.
1: మీకందరికీ తెలుసు.
0: All of you know this.
1: అనేక మంది అధికారులు ఆఫీసుకు వెళుతుంటారు, ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు, తమ తమ పనులు తాము చేస్తుంటారు, ఏదో పెద్ద శ్రమ పడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు.
0: ఆఫీస్ ఇట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్, ఆఫీసర్స్ గో టు దర్ ఆఫీసర్స్ వర్క్ దేర్. ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పీపుల్ గో టు దర్ బిజినెస్ ప్లేసెస్ అండ్ వర్క్ దేర్. దే థింక్ యాజ్ దే హావ్ అకాంప్లిష్ సంథింగ్.
1: మాకు సుఖం లేదు, శాంతి లేదు, ఈ ఆఫీసు పనులు చేసి, మా వ్యాపార పనులు చేసి, మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుండదని ఆపోతుంటారు.
0: దేర్ కంప్లైంట్ ఈస్ దే గో టు ద ఆఫీసర్స్ వర్క్ సో హార్డ్ బట్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ నో పీస్ అండ్ దే ఫీల్.
1: ఇంటికి వచ్చి హ్యాపీ నిమిత్తమై తమ డ్రెస్సులు తాము విసర్జించి ఇంకొక డ్రెస్సులు సేకరించి క్లబ్లకు వెళ్తారు.
0: దే కమ్ హోమ్ చేంజ్ దేర్ డ్రెస్ ఇన్ ఆర్డర్ టు గెట్ హ్యాపీనెస్ దే గో టు క్లబ్.
1: దేనికోసం వెళుతున్నారు? పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ కోసం, సంతోషం కోసం పోతున్నాం, కొంచెం రెస్ట్ కావాలి.
0: వై ఆర్ దే గోయింగ్ టు క్లబ్? క్లబ్ విల్ గివ్ దెమ్ హ్యాపీనెస్, ఇట్ విల్ గివ్ దెమ్ ఎ లిటిల్ రిలాక్సేషన్.
1: నిజంగా అక్కడ హ్యాపీ ఉన్నదా? నిజంగా అక్కడ శాంతి ఉన్నదా? నిజంగా అక్కడ సుఖమున్నదా?
0: ట్రూలీ స్పీకింగ్, డూ యూ గెట్ హ్యాపీనెస్? డూ యూ గెట్ పీస్? డూ యూ గెట్ జాయ్ ఇన్ ద క్లబ్?
1: ఆ క్లబ్లకు పోవటము, కార్డ్స్ ఆడటము, బాటిల్స్ తీసుకోవటము, శాంతిగా ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చోవటము.
0: గోయింగ్ టు ద క్లబ్స్, ప్లేయింగ్ కార్డ్స్, డ్రింకింగ్ ఇంటాక్సికెంట్స్,
2: అండ్ ఫర్గెటింగ్ ద వరల్డ్
1: ఇంకా ఇంకా ఇంకా మధ్య మధ్య పానీయం సమర్పయామి ఏమేమో చేస్తూ ఉంటారు.
2: ఇన్ ద మిడిల్ దే గో ఆన్ డూయింగ్ మెనీ అదర్ థింగ్స్.
1: ఇవన్నీ కూడా కేవలము సుఖశాంతి నిమిత్తమై ఆచరించేటువంటి సత్కర్మలుగా భావిస్తున్నారు.
2: దే థింక్ దట్ దిస్ ఇస్ ఆల్ యాక్షన్ మెంట్ టు గివ్ దెమ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
1: ఇది చాలా దుర్మార్గమైనటువంటి మార్గం.
2: దిస్ ఈజ్ రాదర్ వికెడ్ పాత్, ఈవిల్ పాత్.
1: ఈ సుఖం సుఖమనేటువంటి ఆపేక్షతో దుఃఖాన్ని వారు కొంటున్నారు.
2: ఇన్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ హ్యాపీనెస్ దే ఆర్ ఓన్లీ గెటింగ్ సారో.
1: వారిని వారు చెడిపోవటమే కాకుండా వారి యొక్క సమాజాన్ని కూడా చెడగొడుతున్నారు.
2: నాట్ మెయిన్లీ దే ఆర్ స్పాయిల్డ్, దే ఆర్ స్పాయిల్డ్ అండ్ రూయినింగ్ ది సొసైటీ.
1: ఈ విధమైనటువంటి మార్గము మొట్టమొదటి ప్రారంభము లోపల చాలా సుఖంగానే కనిపించవచ్చు.
2: ఇన్ ది బిగినింగ్ దిస్ పాత్ సీమ్స్ టు కన్ఫర్ రియలీ హ్యాపీనెస్.
1: పోతూ పోతూ పోతూ పోతూ పోతూ క్రమక్రమేణ ఎక్కడికి దిగుతుంది?
2: As you go on this path, gradually where
1: first,
2: you land yourself.
1: The man drinks the wine.
2: In the first place, man takes
1: second, food. The wine drinks the wine.
2: Second, wine
1: third, drinks wine drinks the man. ఇది జరుగుతుంది ఇంకా.
2: This is what happens at the end, wine drinks man.
1: కేవలం తాను తాను తీసుకుంటున్నానని భ్రమిస్తున్నాడు కాదు, అదే తనను తీసుకుంటుండాలి.
2: He is deluding himself that he is drinking the wine, but wine is drinking him.
1: ఈ విధమైనటువంటి ఒక శాంతిని కోరి పెడమార్గమును పట్టి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు.
2: Aspiring to get happiness by this particular path, he is only ruining himself and destroying his own real happiness.
1: సుఖమును అనుభవించాలనుకుంటే
2: really
1: service చేయి, public service.
2: Really, if one wants to enjoy happiness and peace, undertake
1: సమాజంలో ప్రవేశించు.
2: Enter into society.
1: దీనులకు దిక్కులేనటువంటి వారిని పోషించు.
2: The poor and the forlorn could be taken care of by you.
1: దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది.
2: Through that, your energy also gets charged.
1: మానసిక శాంతి కూడా లభిస్తుంది.
2: You get peace of mind.
1: నీవు చేసినటువంటి పని మంచిదేని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది.
2: Your conscience also declares to you that what you have done is for your own good.
1: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కాని అధికారులకు కాని బుద్ధి పుట్టదు.
2: Whether it is the wealthy people or people in power and authority, do not unfortunately get this kind of thoughts. Go on the right path.
1: విద్యార్థులు మున్ముందు దీనిని లక్ష్యంలోంచుకొని తమ శక్తిని, తమ యొక్క పవిత్రతను తాము అనుభవించుటే కాకుండా సమాజానికి కూడా దాన్ని వినియోగించాలి.
2: Dear students, you should remember in your future life, all your capacities and your sacredness must be distributed for the welfare of
1: the society. నీవు కూడా సమాజంలో ఒక వ్యక్తివి.
2: The reason is you are a member of the society.
1: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
2: You are not different from the society.
1: కనుక నీ క్షేమమంతా సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటుంది.
2: Your welfare depends upon the welfare of the society.
1: అప్పుడే నీ క్షేమం కూడాను అభివృద్ధి అవుతుంది.
2: దెన్ ఓన్లీ యువర్ వెల్ఫేర్ ఆల్సో గ్రోస్.
1: ఇది ఏ నిజమైన మానవుని కర్తవ్యం.
2: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
1: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
2: గివింగ్ అప్ దిస్ సేక్రెడ్ డ్యూటీ,
1: దుర్భావంతో దుర్భావమును విశ్వసించి
2: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బ్యాడ్,
1: దుర్మార్గంలో ప్రవేశించడం చేతనే
2: entering into the wrong, he will fall.
1: Shanti sukhamulaku dooramaipothunnadu manavudu.
2: He is becoming distant to peace and happiness.
1: కనుక భగవంతుడు నీవే.
2: యు ఆర్ గాడ్.
1: నీ యొక్క తత్వమే భగవత్ యొక్క శక్తి.
2: యువర్ పవర్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: దీనిని ఎనర్జీ అన్నారు.
2: దాట్ ఈస్ మీ ఎనర్జీ.
1: అయితే మనకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
2: వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్లెవర్నెస్.
1: ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
2: వీఆర్ మిస్యూజింగ్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ క్లెవర్నెస్ ఆల్ అవర్.
1: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేటలు నిరుపయోగమైపోతాయి.
2: యూ మే హ్యావ్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ వెల్,
1: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
2: వితౌట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ అండర్టేక్ యాక్షన్, యూఆర్ నాట్ లైక్లీ టు సక్సీడ్ ఐదర్.
1: నాలెడ్జీ వితౌట్ యాక్షన్ ఫూలిష్నెస్. ఫూలిష్నెస్.
2: Knowledge without action is foolishness.
1: Action without knowledge is useless.
2: Action without knowledge is useless.
1: ఈ నాలెడ్జీ మన యాక్షన్ రెండింటిని ఏకం చేయాలి.
2: యూ షుడ్ కంబైన్ అండ్ యునైట్ నాలెడ్జ్ అండ్ యాక్షన్.
1: ఇది దివ్యత్వము ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం.
2: దట్ ఈస్ కంబైనింగ్ ద డివినిటీ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
1: కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
2: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
1: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్త్యాత్మక స్వరూపం.
2: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్ ఈశ్వర.
1: ఈ మూడు వేరు కాదు.
2: దీస్ ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
1: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుంటే కానీ మూడు చేరి ఒక్కటే.
2: ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఎసెన్షియల్లీ అండ్ బేసికలీ దే ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇది ఏమిటి? ఇది వస్త్రం.
2: దిస్ ఈస్ ఎ క్లాత్.
1: అయితే ఇది వస్త్రం ఎట్లయిపోయింది? దారముల యొక్క చేరికతో వస్త్రమైంది.
2: బై ది థ్రెడ్స్ దిస్ హెస్ బికమ్ ఎ క్లాత్.
1: ఈ దారములు ఎట్లయినాయి? ప్రతి ఒక్క దీనితో దారములుగా ఏర్పడినాయి.
2: బై కన్వర్టింగ్ కాటన్ యు గాట్ ద థ్రెడ్స్.
1: ప్రతి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
2: వితౌట్ కాటన్ యు డిడ్ నాట్ హ్యావ్ థ్రెడ్స్, వితౌట్ థ్రెడ్స్ యు డిడ్ నాట్ హ్యావ్ క్లాత్.
1: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
2: ఇన్ ద సేమ్ వే ది క్లాత్ ది థ్రెడ్స్
1: మన వినియోగాలు దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి.
2: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్.
1: కనుకనే త్రిగుణం త్రితలాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటిది మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
2: ది బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
1: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ,
2: స్టూడెంట్స్ యు మే నాట్ డూ ఎనీ సాధన,
1: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఇన్ గ్రేట్ క్వాంటిటీస్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
2: ఇఫ్ యు హావ్ ప్యూర్ అండ్ స్టడీ లవ్ ఫర్ గాడ్ యు గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: వాల్మీకి యౌవని వంశమందలివాడు.
2: ఇన్ విచ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి టేక్ హిస్ బర్త్?
1: వాల్మీకి యౌవని వంశమందలివాడు నందుండు ఏ పల్లె ఎందు పుట్టే.
2: ఇన్ విచ్ విలేజ్ వాస్ నంద బార్న్?
1: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
2: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హ్యావ్? వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్?
1: విదురునికెంతటి వితరణ మతి ఉండే, తిమ్మనికెంతటి తెలివి ఉండే.
2: What extra quality did Vidura have? What extra quality, special quality which Hanuman have?
1: Pedda chanchalattundo puttinillu pettini peru koti hanumantudiki.
2: A monkey Hanuman is known for the wavering nature.
1: Atadu ramunuku priyamaina near and dear annitikini taru mukhyamainatundi vaaduga undalante deeniki kaaranam emti?
2: What is it that made Hanuman nearest and dearest to Rama in all the things?
1: Chinna vishayanni tana telivitetulu yoka tattvanni meer chakkaga gurtinchochu.
2: You can understand the type of cleverness and intelligence which Hanuman had.
1: Parama bhaktiye pavitramainatundi shaktini andistundi.
2: It is the sacred devotion which confers extraordinary power on you.
1: Itanu Rama aagnanu sirasa vahinchi enni kashtamulakaina ఎన్ని బాధలకైనా కూడా తాను సహించి ఆ రామాజ్ఞను నేను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యమని విశ్వసించాడు.
2: హీ ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ క్యారీయింగ్ అవుట్ ద కమాండ్ ఆఫ్ రామా వాజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ హనుమాన్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు.
2: గాడ్ హూ గివ్స్ ద కమాండ్ కన్ఫర్స్ ఆల్సో.
1: ఈ సీతాన్వేషణకై నన్ను పంపుతున్నాడు, ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు.
2: He is giving me the task of searching for
1: Sita. Tan ivakundina nannu aagnapinchadaniki ematram kodunu ayu appukodu.
2: Without giving the capacity and power he would never give me any command.
1: Kanu aa vishwasamto tanu punukunnadu Sita anveshanaku.
2: He undertook quest for Sita with that firm faith.
1: Lankalo praveshinchadu.
2: He entered into Lanka.
1: విభీషణ్ తో స్నేహం చేసుకున్నాడు.
2: హి మేడ్ ఫ్రెండ్షిప్ విత్ విభీషణ.
1: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
2: దేర్ వాస్ కన్వర్సేషన్ డైలాగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హనుమంత హనుమాన్.
1: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
2: విభీషణ టోల్డ్ హనుమాన్ హౌ లక్కీ అండ్ ఫార్చునేట్ యు ఆర్ హనుమాన్.
1: శ్రీరామ దర్శనము నువ్వు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
2: యు హ్యావ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ సర్వింగ్ రామ డైరెక్ట్లీ, బట్ ఐఎమ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ హిస్ విజన్, హిస్ దర్శన్ అట్ ఆల్.
1: దీనికి కారణం ఏమిటో నీవు గుర్తించుకున్నావా విభీషణ అన్నాడు.
2: హనుమాన్ ఆస్క్డ్ విభీషణ, హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫైండ్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఇంతటి కారణం తెలుసుకునేటువంటి వ్యక్తి నేనైతే నాకు దర్శనం కాలేదనేటువంటి విచారం నేను చేసే ఉండును.
2: If only I had the capacity to find out the reason, I would
1: have cheppad. Neevu rama chintana chestunnave kaani rama karyamlo palguntunnava?
2: You are only chanting the name of Rama and remembering him, but are you undertaking to participate in Rama's mission?
1: Neenadu bhagavat chintana chestunnare kaani bhagavat karyalo emaina palguntunnama?
2: Today we are only thinking of God, but are we participating in his work?
1: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
2: నాట్ మేర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ
1: రామ. రాములు నన్ను దగ్గర చేర్చుకోవటానికి తగినటువంటి అర్హత నాకు.
2: దాట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
1: నేను ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ దిక్కు నేను వల్లించలేదు, నేర్చుకోలేదు.
2: ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ వేద, ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
1: కనుక ఆ రామ చింతనతో పాటు రామ కార్యములో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
2: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ, ఐ ఆఫర్డ్ మైసెల్ఫ్ టు సర్వ్ రామ, పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్. అండ్
1: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు.
2: దెన్ హనుమాన్ క్వశ్చన్,
1: విభీషణ తల్లి సీతమ్మను చూచావా నువ్వు అన్నాడు.
2: హ్యావ్ యూ సీన్ మదర్ సీత విభీషణ?
1: చూచాను హనుమంత.
2: వెల్ ఐ హావ్ సీన్ హనుమాన్.
1: మరి ఆ సీత యొక్క విడుదల కోసం, విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
2: హ్యావ్ యూ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ హర్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్?
1: చేయలేదు.
2: నో, యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
1: రామభక్తి అని అనుకుంటున్నావు. రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టములు పడుతుంటే ఆ రామను చింతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
2: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
1: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం కవుదాం.
2: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
1: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
2: యు హావ్ సీన్ మదర్, ఐ హావ్ సీన్ ఫాదర్.
1: కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు.
2: యు షో మీ మదర్, ఐ విల్ షో యూ ఫాదర్.
1: అప్పుడు ఇరువురు కూడాను అమ్మా అప్పలను చూచినటువంటి వారం అవుతాం.
2: దెన్ బోత్ ఆఫ్ us will have the vision of mother as well as father.
1: ఈ విధంగా ఇరువురు కూడాను ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు.
2: దట్ వాస్ ది కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ బై దెమ్. అండ్
1: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
2: ఇన్ అనదర్ కాంటెక్స్ట్ వైల్ టాకింగ్ టు హనుమాన్ విభీషణ్ అడ్రస్డ్ హిమ్ దస్.
1: హనుమంత, నేను ఎక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి, అమ్ముల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
2: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్ ఐఎమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దీస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ even to think of Rama, he said.
1: Hanumanthuni yokka telivitetalu enta goppavo, aa ramanugraham valla kaliginatundi yokka ee shakti samarthyam enta goppavo vidyarthulu chakkaga gurtinchavachchu.
2: Students can carefully understand the type of wisdom and sharp knowledge he had by the grace of Rama.
1: Ee maata vinnantane hanumanthudu cheptunnadu, vibhishana pannu mundu raalutaya naaluku mundu raalutunda.
2: The moment Hanuman heard these words from Vibhishana, he questioned back, well, Vibhishana, would teeth fall off first or
1: mundu pandu raalutai naaluku raaladu?
2: టీత్ విల్ ఫాల్ ఫస్ట్.
1: కనుక నీవు దంతమునకు మధ్య ఉండినట్టుగా నీవు రామచింతన చేస్తూ ఉంటున్నావు. ఈ రాక్షసులకు మధ్య రాక్షసులు ముందు కూలిపోతారు.
2: యు ఆర్ కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ టంగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దీస్ డెమన్స్.
1: నీవు పోషింపబడతావు.
2: ద డెమన్స్ విల్ డై.
1: దీనికి అక్కర్లేదన్నాడు.
2: దేర్ ఇస్ నథింగ్ టు బి బాదర్డ్ అబౌట్ బై యూ. యు ఆర్ సేఫ్.
1: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో అది యోచించండి.
2: వాట్ సటిల్ పవర్ ఆఫ్ అండర్స్టాండింగ్ హనుమాన్ హ్యాడ్. యూ కెన్
1: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
2: దట్ విభీషణ బిగాన్ డిస్క్రైబింగ్ హనుమాన్ యాజ్ ద వన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ పీస్ ఫుల్ ఆఫ్ పవర్ ఫుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫుల్ ఆఫ్
1: ఈ శాంతి గుణము బలము అన్ని మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి.
2: ఆల్ దిస్ పీస్ వర్చ్యూ పవర్ కెపాసిటీస్ వీ కెన్ గెట్ త్రూ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ లవ్.
1: భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది.
2: ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫుల్ లవ్ ఫర్ గాడ్ యు గెట్ ఎవ్రీథింగ్ యాడెడ్ అన్ టు యూ.
1: కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది.
2: యాజ్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ యు హావ్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
1: త్రిగుణాన్ని సాధించినటువంటి వ్యక్తి త్రిలోకాన్ని కూడా సాధించగలడు.
2: ఎ పర్సన్ హూ కాంకర్స్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ కాంకర్ ద త్రీ వరల్డ్.
1: వాటిని సాధించక ఇంక ఎన్ని సాధించి కానీ ఏమి ప్రయోజనం.
2: వితౌట్ కాంకరింగ్ దెమ్ వాట్ ఎవర్ ఎల్స్ ఇస్ కాంకర్డ్ బై యూ.
1: చిన్న విద్యార్థి ప్రహ్లాదుడు పెద్ద హిరణ్యకశిపుడైన తండ్రికి బుద్ధి చెప్తున్నాడు.
2: ప్రహ్లాద్ హూ వాజ్ సచ్ ఎ స్మాల్ స్టూడెంట్ వాజ్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ లెసన్స్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ సచ్
1: ఏకములన్నీయున్ గడియలోన.

0: ఓ తండ్రి, ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజ్యంలో నీవు పరాభవం గావించావు. కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
1: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సస్ అండ్
0: కనుక బయట రాజ్యాన్ని జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
1: The one who has conquered the external kingdoms may be a king.
0: Indriyanu jeeinchinatunte vaadu rajaniki raja maharaja raja.
1: But the one who has conquered the senses is the emperor,
0: king of kings. Chakravarti kaagaladu.
1: He will become an emperor.
0: Nagaman register chakravarti kaadu. Hudaya samrajyamulaku chakravarti avutadu.
1: He will become an emperor of the heart.
0: Kanuka విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ your lives as an ideal and a model.
0: Hrudayanni vishalam gavinchukondi,
1: broaden your hearts.
0: Ee naadu prapanchamulo ekkada choochinappudikini vaatavaranamu malinyanga undi.
1: To whichever side you turn this world,
0: aaharam malinyanga untundadi.
1: Environment is polluted, food is polluted.
0: Tineetundi padartham malinyanga untundadi.
1: The food that you partake is polluted.
0: Sarvamu malinyamayanga untundadi.
1: Everything is full of pollution.
0: Deenini manamu ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
0: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకొని సమాజంలో ప్రవేశించండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
1: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్ యువర్
0: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
1: That faith must be developed in you.
0: Tyaganni swarthanni tyagam cheyandi.
1: Sacrifice your selfishness.
0: Parasthanni preminchandi.
1: Love the transcendental God.
0: Daiva preeti, papa bheeti, sangha neeti, ee moodintini meeru abhivruddhi parchali.
1: Develop in you love for God, fear of sin and societal morality in you.

0: మాట మరువబోకుడు ఇట్టి మంచి మాట.
1: ఇన్ మెన్ హూ డు నాట్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ దే ఆర్ లైక్ సబ్స్టెన్స్ లెస్ యూజ్లెస్ మెన్ అండ్ ఇన్ సచ్ పీపుల్ యాంగర్ అండ్ వ్యానిటీ ఆటోమేటికలీ కలెక్ట్ అండ్ అక్యూములేట్. In a dark house, would not bats infest? This is a sweet word, a good word. Do not forget about this.
0: Chevulaki vadu vinu shakti cherchenoyi. Chevulaki vadu vinu.

0: conferred the power of hearing on the ears? Who conferred the power of sight on the eyes? The very purpose of life is to search such a one who has given man these powers.
1: Prema Swarupulara.
0: Embodiments of divine love.
1: Indriya Nigrahame. Vidyarthula Pradhana Adarsham.
0: The most important ideal which the student should set is controlling of senses and conquering.
1: Vishaya sambandhamaina bhoga bhagyamulu shashvatamulu kavu.
0: Happiness associated with sense comforts, sensual enjoyment are not permanent.
1: Ivi alpa sukhamu ananta dukkhamunu andinchunu.
0: They confer petty joy and infinite sorrow.
1: Indriyamulakante indriyarthamulu mahabalamainatuntivi.
0: More than the sense organ itself, the sense objects are very powerful.
1: Aviye sabda, sparsha, rupa, rasa, gandhamulu.
0: Those are sound, touch, form, taste and smell.
1: ఈ ఇంద్రియములో అన్నింటికీ మూలమైనటువంటిది వాక్కు.
0: Of all the sense organs, the most important one is the power of talking.
1: వాక్కును జయించిన అన్ని ఇంద్రియములు కూడాను జయించినట్టే అవుతుంది.
0: If one can conquer one's talking, one would have conquered every other sense organ.
1: తినుట మాట్లాడుట ఈ రెండు కూడాను నోటితో జరిగేటువంటి పనులు.
0: There are two functions performed by mouth. One is partaking, eating, and the other is talking.
1: వీటిని ఆహార వ్యాహారములు అని కూడా పిలిచి వస్తారు.
0: These are also described as food and habit.
1: ఈ రెండింటిని ఏ మానవుడు జయించునో అట్టి మానవుని యొక్క తత్వము దివ్యత్వమైనటువంటి యొక్క మనస్తత్వం నందు లీనమవుతుంది.
0: Whichever man conquers these two would have attained divinity itself.
1: Appati nundi matalu stambinchi manasu maatagutaku prayatnistundi.
0: Then the external talk is controlled, but the mind also still wishes to talk.
1: Manasu yokka nurunu moyinche nimittamai buddhini melkolpavalsi vastundi.
0: One has to awaken the intelligence and intellect to control the mind's tendency to talk.
1: Kramamuga buddhiki buddhi cheppi aa buddhini aatma vaipuna maralchutaku tagina krushi cheyali.
0: The next step would be to give a proper advice to the intelligence and turn it towards atma.
1: Vaaku manasunandu manasu buddhiyandu buddhi aatma sannidhini cheriyatvanti yokka ఉపాయమే సక్రమమైనటువంటి సాధన.
0: ద సీక్రెట్ అండ్ ది ప్రాపర్ వే ఇస్ టు మర్జ్ ది వర్డ్ ఇన్ టు ద మైండ్ అండ్ ద మైండ్ ఇన్ టు ద ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఇన్ ది ఆత్మ.
1: ఇట్టి సక్రమమైనటువంటి రాజబాట ఉండి కూడాను మానవుడు భౌతికమైన భోగ భాగ్యములకు లోబడి ఈ పవిత్రమైన మార్గమును విస్మరించి కేవలం దుఃఖహేతువైనటువంటి యొక్క ఇంద్రియ మార్గముని అనుసరిస్తూ వస్తున్నాడు.
0: Although such a noble sacred path is available for man, swayed by the temptations of the worldly life, he undertakes the wrong path and suffers therefrom.
1: ఈ ఇంద్రియములకు ఆధారం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా విచారించడం లేదు.
0: No one seems to be inquiring as to what is the basis of all these sense organs.
1: ఈ సర్వభోగములను అనుభవించినది ఏది అనేటువంటి ఒక సత్యాన్ని కూడా గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
0: No one is making an effort to find out what is it that is really enjoying all these sense enjoyments.
1: Bahya prapanchamunaku antar jagattuku avinabhava sambandham unnadaneetunte vishayamu vidyarthulu gurtinchali.
0: Students will have to recognize that there is a mutual relationship between the external world and the inner world.
1: Aharanni chuchi aanandinchedi,
0: the one which enjoys the food,
1: అందాన్ని చూసి ఆస్వాదించేది,
0: ద వన్ విచ్ డ్రింక్స్ ది బ్యూటీ,
1: పరిమళాన్ని చూచి పరితపించేది, పరవశించేది,
0: ద వన్ విచ్ సీస్ అండ్ మేక్స్ ఫన్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ సీన్.
1: ఇవి ఇంద్రియముల, దేహమా లేక ఆత్మన?
0: హూ ఎంజాయ్స్ ఆల్ దిస్? ఈజ్ ఇట్ ది సెన్స్ ఆర్గన్స్? ఈజ్ ఇట్ ద బాడీ? ఆర్ ఈజ్ ఇట్ ఆత్మ?
1: శరీరము కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది బాడీ అట్ ఆల్.
1: ఇంద్రియములు అంతకంటే కాదు.
0: సర్టన్లీ ఇట్ ఈస్ నాట్ ది సెన్స్ ఆర్గన్స్.
1: అన్నింటినీ లాలించి పాలించి జగత్తును పరిపాలన చేసేటువంటి ఒక ఆత్మతత్వమే ఈ అన్నింటికి మూల కారణం.
0: ఇట్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ కాజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ టు ఫంక్షన్ విచ్ ఇస్ ఎంజాయింగ్ దీస్ థింగ్.
1: ఇది బాహ్య జగత్తుకు మూలము, అంతర్ జగత్తుకు ఆది.
0: దిస్ ఈస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద ఇన్నర్ వరల్డ్.
1: ఇట్టి ఆది అయినటువంటి ఆత్మతత్వాన్ని మనము లక్ష్యమునందు ఉంచుకున్నప్పుడే ఈ అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క దేహేంద్రియముల యొక్క ప్రభావము మనపైన ఏమాత్రం కూడాను చెలాయించవు.
0: వన్స్ వి రియలైజ్ దట్ ఆత్మ ఇస్ ది వెరీ బేసిస్ అండ్ బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దెన్ సెన్స్ ఆర్గన్స్ కెనాట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్.
1: అన్నింటికంటే ప్రధానమైనటువంటి ఇంద్రియము జిహ్వ, నాలుక.
0: ది సెన్స్ ఆర్గన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ఆల్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ టంగ్.
1: ఈ ఒక్కదానిని మనం వశం చేసుకుంటే సర్వేంద్రియములు కూడా సులభంగా మనకు వశమైపోతాయి.
0: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దిస్, యూ హావ్ కంట్రోల్ ఎవ్రీ అదర్ సెన్స్ ఆర్గన్.
1: ఈ ఇంద్రియములను అశ్వములతో పోల్చుకున్నారు కఠోపనిషత్తు.
0: ది సెన్స్ ఆర్గన్స్ హావ్ బీన్ కంపేర్డ్ టు ఎ హార్స్.
1: ఇక్కడ అశ్వము యొక్క విషయాన్ని ఆదర్శంగా మనం తీసుకుంటే జిహ్వకు, అశ్వమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం మనకు అర్థమవుతుంది.
0: One can easily appreciate the type of similarity that exists between the tongue and the horse if one tries to analyze the similarities between them.
1: Chakkaga, pushtiga, vegamuga parigettetunti asyam undochu.
0: There could be a horse which is very strong, which can run fast.
1: Kani, atti vegamuto parigettetunti asyam undinappudikini oka chinna inapa mukkanu దాని నోటి యందు చేర్చి ఖండముగా భావించి దానిని బిగబెట్టినప్పుడు యావత్ శరీరం అంతా కూడాను వశమైపోతుంది.
0: బట్ వన్స్ యూ కెన్ యూజ్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ ఐరన్ అండ్ కంట్రోల్ ది ఎంటైర్ హార్స్ బై పులింగ్ ఇట్.
1: ఈ ఒక చిన్న ఖండమే ఇంత బలమైన వేగంతో కూడినటువంటి అశ్వాన్ని ఏ విధంగా దానిని అరికట్టగలుగుతుంది?
0: Such a small iron piece can control a very powerful, strong horse.
1: Asamanaku nore pradhanam.
0: For the horse, mouth is important.
1: Danini arikattinappudu asyamanta vasamaipothundi.
0: Once you control its mouth, you would have controlled the entire horse.
1: Kanuka ee panchendriyamulanni asyamanaku nore pradhanam anipintundi.
0: Among all the five sense organs, mouth is important.
1: Oka chinna chukkani valla ఎంత తుఫాను వచ్చినప్పటికీ మనం పడవను సంరక్షించుకోవచ్చు.
0: వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ షిప్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఇండెక్స్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ కంట్రోల్ యువర్ ఓన్ అండ్ హ్యావ్ ఎ సేఫ్
1: అగ్ని కణము చేత ఎంత అగ్నినైనా కూడా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
0: విత్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫైర్ యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ వెరీ బిగ్ రేజింగ్ ఫైర్.
1: వాక్కు అనేటువంటిది ఒక అగ్ని కణము వంటిది.
0: The word may be compared to the power of fire.
1: ఈ కణమును ఎన్ని విధములైనటువంటి రీతిగా కూడాను మనం వశం చేసుకోవడానికి తగిన కృషి చేయవచ్చు.
0: We can make use of this power of speech and achieve many things.
1: కనుక వాక్కును మనం వశం చేసుకుంటే జగత్తునే వశం చేసుకున్న వారం అవుతాం.
0: Once you control the talk, you would have controlled the world itself.
1: ఈ వాక్కు చేత ఎంతటి ఘన కార్యమైనను చేయవచ్చును, ఎంతటి హీన కార్యమైనను చేయవచ్చు.
0: బై ప్రాపర్ స్పీచ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, బై ఇంప్రాపర్ స్పీచ్ యూ కెన్ ఆల్సో అచీవ్.
1: మీ వాక్కే ఆశీర్వాదములు అందించుతుంది, దూషణను చేకూరుతుంది.
0: వర్డ్ కుడ్ బి యూజ్ టు బ్లెస్ ఆర్ టు కర్స్.
1: కనుకనే ఈ జిఫను కూడాను జయదేవుడు చాలా గొప్పగా భావిస్తూ వచ్చాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై జయదేవ డిస్క్రైబ్డ్ దిస్ టంగ్ ఇన్ గ్లోరియస్ టర్మ్స్.

0: ఓ రసమెరిగినటువంటి నాలుక, ఓ పవిత్రమైనటువంటి నాలుక, సున్నితమైనటువంటి మధుర భాషలో ఆడేటువంటి నాలుక, నీవు అనవసరమైనటువంటి మాటల్లో ప్రవేశించక మధురమైన అతి గాఢమైనటువంటి యొక్క ఆనందమును అందించేటువంటి రామనామస్మరణ చేయమని, గోవింద నామస్మరణ చేయమని బోధిస్తూ వచ్చాడు.
1: హీ టాట్ ద టంగ్, ఓ సేక్రెడ్ టంగ్, యు ఆర్ ద వన్ హూ ఈస్ గివెన్ టు ఎంజాయ్ ఈస్థెటిక్, యు హావ్ గాట్ ఎన్ ఈస్థెటిక్ సెన్స్, వై డోంట్ యు జస్ట్ సింగ్ ద స్వీట్ నేమ్ ఆఫ్ గోవింద అండ్ శాంక్టిఫై యువర్ సెల్ఫ్.
0: కాలు జారితే కలుగదు నష్టం, నాలుక జారితే నరకమేరా అన్నాడు.
1: If there is a slip of the leg, you may not be hurt much.
0: ఈ నాలుకను దుర్వినియోగం చేసినప్పుడు హృదయాన్ని ఎంతైనా గాయపరుస్తుంది.
1: If there is a slip of tongue, it can hurt and harm any other person.
0: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్లు జగత్తునందు కానరారు.
1: It may be impossible to undo what has already been done by harming and hurting.
0: ఈ ఇంద్రియము విషయములతో చేరినప్పుడు అనంతమైనటువంటి ఆనందాన్ని, అనంతమైన దుఃఖాన్ని కూడా అందిస్తుంది.
1: When the sense organs are associated with the mind, it can give you a lot of joy or it can give you a lot of sorrow.
0: Ni indriyamulu ikkada untunnayi.
1: Here are the sense organs.
0: Ninnevaro bayata dushistunnaru.
1: Someone is criticizing you.
0: Ee dushana anekunte vishayam bayata untundadi.
1: This criticism is external to
0: you. Ni indriyamulu ikkada untunnayi.
1: These sense organs are inside
0: you. Kani aa yokka dushana ane vishayam indriyamulato cherakunda undinanta varaku kudanu neevu e maatram kudanu vikaram pondavu.
1: Until the criticism comes in contact with the appropriate sense organ, you do not get any bad feeling at all.
0: Avesaniki avakasam andinchavu.
1: There is no need for any
0: excitement. Padavu.
1: You do not be angry.
0: Kani aa vishayame nee yokka chevulaku cherinappudu nee entaina udrekam chetanu, krodham chetanu, aavesamto nindipothavu.
1: Once such criticizing words reach your ears, the sense organ comes in contact with the criticism, you are hurt. What is the reason for this kind of excitement?
0: Vishayamu indriyamulato cherikunda undinanta varaku etti aavesham undedi. Vishayamu indriyamulato cherinappude ee aavesham prarambham avutundi.
1: Until the sense objects come in contact with the sense organs, there is no room for any excitement at all. But once they come in contact, there is room for either joy or sorrow.
0: అదే మరొక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు నిన్ను బయట ఎవరో చాలా వర్ణిస్తున్నారు, నీవు చాలా మంచివాడు, గుణవంతుడని నిన్ను అనేక విధములుగా స్తోత్రం చేస్తున్నారు.
1: The same thing could be viewed in a different way. There is some person who is describing you in glorious terms.
0: అది విననంత వరకు కూడాను నీకు ఎట్టి ఆనందం కాని, అతనిపైన ఎట్టి ప్రేమ కాని నీకు ఆవిర్భవించదు.
1: Until you hear such kind of praise, you will not get any feeling of love.
0: ఆ విషయమే నీ ఇంద్రియములకు సోకినప్పుడు నీవు ఎంతైనా ఆనందంతో అతన్ని అనేక విధములుగా కూడాను ప్రేమిస్తావు.
1: ద మోమెంట్ ద సచ్ ప్రైజ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఇయర్ అండ్ హియర్ ఇట్ అండ్ దెన్ యూ స్టార్ట్ లవింగ్ హిమ్.
0: ఈ ప్రేమకు ద్వేషమునకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది కాజ్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ లవ్?
0: సంబంధమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ది కమింగ్ టుగెదర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ విత్ ద సెన్స్ ఆర్గన్.
0: విషయములను కొంతవరకు నువ్వు దూరం పెట్టినప్పుడే ఇంద్రియములు ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాయి.
1: ది సెన్స్ ఆర్గన్స్ విల్ ఎంజాయ్ పీస్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ కెప్ట్.
0: విషయేంద్రియములు రెండు కూడా నువ్వు చేరినప్పటికీ నీవు సమన్వయ భావాన్ని నీవు అభివృద్ధి గావించుకున్నప్పుడు ఎట్టి వికారమును నీవు పొందలేవు.
1: ఈవెన్ ఇఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సెన్స్ ఆర్గన్, ఇఫ్ యూ హావ్ డెవలప్డ్ ఎన్ ఈక్వానిమస్ మైండ్, దెన్ యూ విల్ నాట్ బి హర్ట్ ఆర్ అఫెక్టెడ్ బై ఎనీ సచ్ థింగ్.
0: కనుక ఇంద్రియములను అరికట్టడం అంటే అంత సులభమైనటువంటి మార్గం కాదు.
1: It is not so easy to control the sense organ.
0: Samanvaya parichukotam ati sulabha margam.
1: It is easy to develop equal mindedness.
0: Ee udrekamunaku ee ullasamunaku rendintiki ni kongaka kongaka samatvam bhavinchetunte yokka vicharana ni cheyali.
1: You have to inquire and bring about a state of mind which is equal mindedness.
0: Nenu indriyamulu kaadu.
1: You are not a sense organ.
0: Nenu dehamulu kaadu.
1: I am also not physical body.
0: నేను నిరంతర ఆనంద స్వరూపుడైనటువంటి ఆత్మనే.
1: ఐ ఆమ్ ఆత్మ, ద ఎంబాడిమెంట్.
0: అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరుచుకున్నప్పుడే ఈ ఇంద్రియం యొక్క బాధలు మనకు దూరం కాగలవు.
1: స్ట్రెంగ్తన్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, దెన్ సెన్సెస్ అండ్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బాదర్ యూ అండ్ హర్ట్ యూ.
0: ఈ యొక్క నిరంతరమైన విచారణ చేతనే మానవత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి దివ్యమైనటువంటి పెన్నిధిని సన్నిధిని మనం పొందవచ్చును.
1: కాన్స్టెంట్ థింకింగ్ దట్ యువర్ ఆత్మ వుడ్ బి ఏబుల్ టు గివ్ యూ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ అండ్ ఆల్సో టేక్ యూ టు డివినిటీ.
0: మీకందరికీ తెలుసును గొప్ప తత్వవేత్త,
1: ఆల్ ఆఫ్ యు నో ద గ్రేట్ ఫిలాసఫర్
0: ఫిలిప్ సిడ్నీ అనేటువంటి వాడు చిన్న బాలుడుగా ఉండినప్పుడు విద్యార్థిగా వేరొక గ్రామంలో చదువుతూ ఉండేటువంటి వాడు.
1: ద గ్రేట్ ఫిలాసఫర్ ఫిలిప్ సిడ్నీ వెన్ హీ వాజ్ ఎ బాయ్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ విలేజ్.
0: అతనికి తండ్రి ఒక చక్కని ఉత్తరం రాశాడు.
1: హిస్ ఫాదర్ రోట్ టు హిమ్ ఎ బ్యూటిఫుల్ లెటర్.
0: నాయన, నీవు హృదయపూర్వకంగా నిత్యము భగవంతుని ప్రార్థించు.
1: డియర్ చైల్డ్, ఫ్రమ్ ది కోర్ ఆఫ్ యువర్ హార్ట్ గో ఆన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఎవ్రీ డే.
0: నీ మనసును దివ్యమైనటువంటి భగవంతుని యొక్క సన్నిధికి చేర్చడానికి తగినటువంటి కృషి చేయి.
1: మేక్ ఎఫర్ట్స్ టు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: తోటి విద్యార్థులతో కాని అధ్యాపకులతోనే కాని వినయ విధేయతగా నీవు మెలుగుతుండు.
1: బీ ఒబీడియంట్ అండ్ కోఆపరేటివ్ విత్ యువర్ కో స్టూడెంట్స్ అండ్ టీచర్స్.
0: నీవు క్రోధములకు కాని లేక నిరాశకు కాని నిస్పృక్ కాని నీవు అవకాశం అందించవద్దు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫార్ యాంగర్ డిసప్పాయింట్మెంట్.
0: నిన్నెవరైనా దూషించినా కుంగిపోవద్దు.
1: డూ నాట్ సింక్ డౌన్ ఇఫ్ సమ్మన్ క్రిటిసైజెస్ యూ.
0: నిన్నెవరైనా వర్ణించినా పొంగిపోవద్దు.
1: డూ నాట్ బ్లోట్ ఇఫ్ సమ్మన్ ప్రేజెస్ యూ.
0: నీవు కూడా ఇతరులు దూషించవద్దు.
1: డూ నాట్ క్రిటిసైజ్ అదర్స్ ఐదర్.
0: కానీ కట్టకడపట ఒక్క వాక్యం రాశాడు.
1: అట్ ద ఎండ్ హీ రోట్ వన్ ఇంపార్టెంట్ సెంటెన్స్.
0: నీవు వాగ్దానం చేయవలనంటే ఒక్క భగవంతుని తప్ప సామాన్య మానవులకు నీకు వాగ్దానం చేయవద్దు.
1: ఇఫ్ అట్ ఆల్ యూ హ్యావ్ టు గివ్ ఎ ప్రామిస్ గివ్ ది ప్రామిస్ ఓన్లీ టు గాడ్ టు నో అదర్ హ్యూమన్ బీయింగ్.
0: వాక్ భగవంతుని యొక్క శబ్దం.
1: వర్డ్ ఈజ్ ది బూన్ బెస్టోడ్ ఆన్ యు.
0: భగవంతునికి తప్ప అన్యులకు నీవు వాగ్దానం చేయదక్కర్లేదు.
1: డూ నాట్ ప్రామిస్
0: అధికారం కూడా నీకు లేదు.
1: యూ హ్యావ్ నో రైట్ ఐదర్ టు గివ్ సచ్ ప్రామిస్ టు
0: అదర్స్. దుర్వినియోగపరచుకున్న వాడవుతావు.
1: యూ వుడ్ హ్యావ్ మిస్యూజ్ యువర్ వర్డ్.
0: అప్పుడే నీ తేజస్సు ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ యువర్ ఎఫల్జెన్స్
0: నీ విచక్షణ జ్ఞానం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫాలో దిస్ యువర్ డిస్క్రిమినేషన్
0: సమాజంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా రూపొందుతావు.
1: యూ వుడ్ బి ఏబుల్ టు బికమ్ ఎ వెరీ ఐడియల్ స్టూడెంట్ ఇన్ ద సొసైటీ.
0: కనుక నీ నాలుకను వశమునందుంచుకో.
1: కంట్రోల్ యువర్ టంగ్.
0: దీనిని ఎట్టి సమయం నందు కూడా దీనిని ఏమాత్రం కూడా విచ్చలవిడిగా విడవద్దు.
1: డూ నాట్ అలవ్ ఇట్ ఫ్రీలీ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ఆ ఆజ్ఞను శిరసావహించినటువంటి వాడే సిడ్నీ గొప్ప తత్వవేత్తగా రూపొందాడు.
1: ఆఫ్టర్ ఒబేయింగ్ ది అడ్వైస్ గివన్ బై ది ఫాదర్ హీ బికేమ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్.
0: విద్యార్థులకు అధిక భాష మతిగా అని సలుపుతుంది.
1: ఎక్సెసివ్ టాక్ పుట్స్ స్టూడెంట్స్ ఆన్ ద రాంగ్ పాత్.
0: విద్యార్థులు కేవలము విద్యా విషయమందు తప్ప అన్య విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశించరాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ ఎనీథింగ్ అదర్ దాన్ దర్ స్టడీస్.
0: విద్య అర్థైతీతి విద్య. విద్యార్థిగా నీవు ప్రవేశించావే కాని విషయార్థిగా నీవు ప్రవేశించలేదు.
1: యూ హ్యావ్ ఎంటర్డ్ యాజ్ ఎ సీకర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ఎ సీకర్ ఆఫ్
0: పరిపూర్ణ విద్యను నీవు పొందిన తర్వాత విషయంలో నీవు ప్రవేశించవచ్చు.
1: ఆఫ్టర్ యూ హ్యావ్ మాస్టర్డ్ ఎడ్యుకేషన్ దెన్ యూ కెన్ ఎంటర్
0: ఇన్ ది మితమైనటువంటి రీతిగా నీవు మెలగవచ్చు.
1: ఈవెన్ దెన్ యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ మోడరేట్ వే.
0: కనుక అతి భాష యందు ఈ నాలుకను ప్రవేశింపచేయరాదు.
1: డూ నాట్ యూజ్ ద టంగ్ ఇన్ ఎక్సెసివ్ టాక్.
0: నాలుక నాలుగు విధములైనటువంటి పాపములు చేస్తూ వస్తుంది.
1: టంగ్ కమిట్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిన్స్.
0: ఒకటి అసత్యమాడటం.
1: వన్ ఈజ్ టెలింగ్ లైస్.
0: రెండవది చాడీలు చెప్పటం.
1: సెకండ్ ఈజ్ కంప్లైనింగ్.
0: మూడవది పరదూషణ చేయటము.
1: ద థర్డ్ వన్ ఈజ్ క్రిటిసైజింగ్ అదర్.
0: నాలుగవది అతి భాష మాట్లాడటం.
1: ఫోర్త్ వన్ ఈజ్ ఎక్సెసివ్ టాక్.
0: కనుక ఈ నాలుగింటి వల్లనే మానవత్వం లోపల అశాంతి అభివృద్ధి అవుతున్నాయి.
1: ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
0: అనారోగ్యం కూడా సంభవిస్తుండాలి.
1: అన్నెసెసరీ మిస్అండర్స్టాండింగ్ కమ్స్.
0: కనుక మానవత్వం లోపల సత్యం వద ధర్మం చెర. ఈ సత్యమును మాత్రమే మనం పలకడానికి తగిన కృషి చేయాలి.
1: స్పీక్ ద ట్రూత్ ఫాలో రైచియస్నెస్ అండ్
0: కొన్ని సమయమునందు సత్యము చెప్పుటకు కొన్ని ప్రమాదం అవుతుంది. అలాంటి సమయం నందు సత్యము వద్దు, అసత్యము వద్దు.
1: సమ్ టైమ్స్ ఇట్ మే బి డేంజరస్ టు స్పీక్ ద ట్రూత్, దెన్ డూ నాట్ స్పీక్ ఐదర్ ది ట్రూత్ ఆర్ అన్ట్రూత్.
0: ఈ విధమైనటువంటి మార్గమును నీవు అనుసరించినప్పుడే సామాజికమైన మానవత్వమును చక్కగా పోషించుకున్న వాడవుతావు.
1: వెన్ యూ అబ్జర్వ్ దీస్ రూల్స్ దెన్ యూ వుడ్ హావ్ లివ్డ్ ఎ హ్యాపీ లైఫ్ ఇన్ ది సొసైటీ.
0: ఈ ఇంద్రియములు మహాశక్తివంతమైనటువంటివి.
1: సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
0: సమస్త సుఖదుఖములకు ఈ ఇంద్రియములే మూల కారణము.
1: దే ఆర్ ది రూట్ కాజ్ ఫర్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్.
0: కనుక ఈ ఇంద్రియములను యొక్క సత్యాన్ని గుర్తించి దీని రూపనామమును చక్కగా అనుభవించి తదుపరి దీని సరియైన మార్గంలో ప్రవేశపెట్టేటకు తగిన కృషి చేయాలి.
1: అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్. ఆఫ్టర్ అండర్స్టాండింగ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ అండ్ దస్ యూ విల్ బి ఏబుల్ టు బి హ్యాపీ.
0: ఒక గొప్ప కవి ఒక గానముగా పాడుతూ వచ్చాడు ఇంద్రియాల గురించి.
1: ఎ గ్రేట్ పోయెట్ sang in the form of a song about these sense organs.

0: పడుకున్న వంచే పలుకున్న ఈ వికృతులు చూడగానే న్యాయము ఇక బ్రతుకదన్నా. దుర్బుద్ధుల తలలున్నా దూరును విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ హెడ్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్యాడ్ థాట్స్ అండ్ ఇఫ్ వన్స్ ఇయర్స్ ఆస్పైర్ టు హియర్ సమ్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ బ్యాడ్ థింగ్స్,
0: పొంచి చూచు కనులున్నా పంచల విను చెవులున్నా.
1: ఇఫ్ వన్స్ ఐస్ ఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ మిస్టీరియస్ అండ్ వన్స్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్ aspiring to hear some complaints,
0: vanchita guna chittamunna.
1: If one has a crooked heart and mind,
0: vanchinche manasunna.
1: If one's mind goes on trying to deceive others,
0: tulu chudagane nyayamu ika bratukadanna.
1: The moment justice sides these things, it will run away from such people.
0: Gyanavattam anetundi satyanveshana salipi న్యాయమును విచారించి పవిత్రమైనటువంటి ధర్మ మార్గమును ప్రవేశింపచేసేది ఈ మానవత్వం.
1: ద హ్యూమానిటీ ఈజ్ సచ్ దట్ ఇట్ ఎన్క్వైర్స్ ఇన్ టు ట్రూత్ అండ్ ఇట్ లుక్స్ ఫాలో ది పాత్ ఆఫ్ జస్టిస్.
0: మానవుడు సత్యవ్రతుడు, ధర్మపరాయణుడు, న్యాయమే ఇతనికి ఆటపట్టుగా భావించినటువంటి మానవత్వాన్ని సరైనటువంటి ఒక సార్థక నామంగా మనం నిలబెట్టాలి.
1: మ్యాన్ వుడ్ బి జస్టిఫైడ్ యాజ్ అ మ్యాన్ ఓన్లీ వెన్ హీ ఫాలోస్ ద పాత్ ఆఫ్ ట్రూత్, రైట్ కాండక్ట్ అండ్ జస్టిస్.
0: మానవుని ఎందున్నటువంటి ఈ పంచేంద్రియములు అనేక విధములైనటువంటి ఒక చిక్కులకు గురి చేస్తుంటాయి.
1: ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ద మ్యాన్ పుట్ మ్యాన్ టు నంబర్ ఆఫ్
0: ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క జీవిని మాత్రమే బాధిస్తూ వచ్చినాయి.
1: ఎ పర్టికులర్ సౌండ్ హ్యాస్ ఎ పర్టికులర్ మీనింగ్.
0: కురంగ తురంగ మాతంగ విహంగ మీన మృగములవలే అన్నారు. కురంగ తురంగ మాతంగ విహంగ మీన బృంగములు ఈ ఐదే ఒక్కొక్క దీనికి శబ్ద స్పర్శ రూప రసగంధాదులకు వశమైపోతూ వచ్చాయి. కురంగ శబ్దములకు వశమయ్యేటువంటి జింక.
1: డియర్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ సౌండ్.
0: స్పర్శకు వశమైపోయి తాను బానిసగా అయిపోయేటువంటిది ఏనుగు.
1: ఎలిఫెంట్ బికమ్స్ ఎ స్లేవ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్
0: ఏనుగు యొక్క బలము ఇట్టిది అట్టిది ఎవరు చెప్పలేరు.
1: సచ్ ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్
0: అంత బలమైనటువంటి ఏనుగు కూడాను స్పర్శ చేత బంధింపబడిపోతుండాలి.
1: సచ్ ఎ స్ట్రాంగ్ ఎలిఫెంట్ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్.
0: మిడత అగ్ని స్వరూపాన్ని చూచి తన ప్రాణమైన కూడాను వీడడానికి సిద్ధమైపోయి అగ్నిలో వచ్చి పడిపోతుంది.
1: ది బటర్ఫ్లై ఎ పర్టికులర్ వర్మ్ ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ బై ది ఫైర్ అండ్ ఇట్ ఫ్లైస్ ఇన్ టు దట్ అండ్ గెట్స్ బర్న్డ్.
0: చేప మాంసపు యొక్క రసాన్ని రోలుతూ తన ప్రాణాపాయమును కూడాను లెక్క చేయక అందులో మునిగిపోతుంది.
1: ఫిష్ ఈజ్ టెంప్టెడ్ బై ది పీస్ ఆఫ్ మటన్ అండ్ ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్.
0: తుమ్మెద పుష్పములోని మకరందాన్ని ఆశించి తన ప్రాణాన్ని వదులుతుంది.
1: బీ స్వేర్ బై ది అట్రాక్షన్ ది నెక్టర్ గోస్.
0: ఈ విధంగా శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఒక్కొక్క ప్రాణి మాత్రమే దీనికి వశమైపోతుండాలి.
1: దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఎనిమల్ ఆర్ బర్డ్ విచ్ ఈస్ స్వేర్ బై ది అట్రాక్షన్ ఆఫ్ ది టచ్ ద సౌండ్ ద ఫారమ్ అండ్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
0: మానవులకు ఐదు విధములైనటువంటి శక్తులు ఉండినప్పుడు వీడు ఎంత వశము కాకుండా ఉంటాడు.
1: దెన్ యూ కెన్ ఇమాజిన్ ది ప్లైట్ ఆఫ్ మ్యాన్ హూ ఈస్ స్వేర్డ్ బై.
0: ఇతని విషయం చెప్పనక్కర్లేదు.
1: ఇట్ ఈస్ డిఫికల్ట్.
0: అన్నింటికీ వశమైపోతున్నాడు మానవుడు.
1: He is attracted by all these five things and swayed by them.
0: Mahabalahinudaipothunnadu manavudu.
1: He is becoming rather weak.
0: Okana oka samayam lopala rakshasa chakravarti ainatundi Hiranyakashipudu tana muddu kumarudainatundi Prahladunu chentapilchi vidyabhyasam chese nimittamai chanda amakkula daggariki pampadu.
1: Emperor Hiranyakashipu once upon a time called his dear son Prahlada. And for the purpose of education, he sent them to the teachers Chanda and Amarka.
0: తండ్రికి విరుద్ధమైనటువంటి హరినామాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చాడు.
1: He began repeating the name of Hari, the enemy of his father.
0: తండ్రి భరించుకోలేకపోయాడు.
1: Father was not able to bear this.
0: ఈ చండా అమార్కులను పిలిచి
1: Father called this Chanda and Amarka.
0: ఈ హరినామామును మానించేటువంటి యొక్క మార్గములు భౌతికమైన సాంసారిక సంబంధమైనటువంటి యొక్క ఈ వృత్తులు ఎందు ప్రవేశపెట్టడానికి తగిన కృషి మీరు చెయ్యాలి అన్నాడు.
1: హి ఆస్క్డ్ దోస్ టు మాస్టర్స్ టు పుట్ హిజ్ సన్ ఇన్ టు ది పాత్ విచ్ విల్ టేక్ అవే ఫ్రమ్ ది హరి.
0: బంధహీనమైనటువంటి యొక్క విషయాలను ఇతనికి బోధించమన్నారు.
1: టీచ్ హిమ్ సచ్ థింగ్స్ విచ్ విల్ పుట్ హిమ్ ఇన్ బాండేజ్,
0: అనగా లోక సంబంధమైన ఆకర్షణలంతా కూడా ఇతనికి అప్పజెప్పాలి అన్నాడు.
1: గివ్ హిమ్ సచ్ ఓన్లీ యాక్టివిటీ విచ్ విల్ మేక్ హిమ్ ఫర్గెట్ అబౌట్ హరి.
0: సంసార సంబంధమైనటువంటి రహస్యాలంతా కూడా ఈ పిల్లవాడికి బోధించమన్నాడు.
1: టీచ్ ఆల్ దోస్ ఇన్నర్ మీనింగ్ అండ్ అట్రాక్షన్స్.
0: అప్పుడు ఈ పారమార్థిక మార్గమును వదలి ప్రాకృతమైనటువంటి యొక్క ఈ సంసార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తాడని అతని ఉద్దేశం.
1: హిజ్ ఐడియా వాస్ దట్ బై సచ్ ఎ మెథడ్ ప్రహ్లాద వుడ్ బి అట్రాక్టెడ్ బై ది ఫ్యామిలీ లైఫ్ అండ్ వుడ్ గివ్ అప్ ద స్పిరిచువల్ లైఫ్.
0: కానీ రాజాజ్ఞ ప్రకారము ఈ చెండా అమార్కులు ఎన్నో విధములకు బోధిస్తూ వచ్చారు.
1: అకార్డింగ్ టు ది డిక్టేట్స్ ఆఫ్ ది ఎంపరర్ చెండా అమార్క యూజ్ వేరియస్ మెథడ్స్ టు టేక్ అవే.
0: కానీ ప్రహ్లాదునికి ఏ విధమైన యొక్క చరణము కలగలేదు.
1: బట్ ప్రహ్లాద్ వాజ్
0: ఎట్టి మార్పులు సంభవించలేదు.
1: ప్రహ్లాద వాజ్ అన్మూడ్ అండ్ అన్టచ్డ్ బై ఆల్ దీస్.
0: అతను పట్టిన పట్టును సాధించకుండా కూడా ఒకే విధమైనటువంటి ఆత్మభావంతో నిలిచాడు.
1: హీ వాజ్ ఫార్మ్ విత్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
0: అదే ప్రహ్లాదుని యొక్క ప్రతిజ్ఞ.
1: దట్ వాజ్ హిజ్ వౌ.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టెను పట్టునే గిడు దాకపోవకుండే.
1: వాట్ ఎవర్ థింగ్ విచ్ హీ హెల్డ్ ఇన్ సచ్ ఎ వే హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ అంటిల్ హిజ్ విష్ వాజ్ ఫుల్ ఫిల్డ్.
0: అడిగినదేదియో అడగనే అడిగెను అడిగినదిడు దాక విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ దట్ వాజ్ గివన్ టు హిమ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ అప్.
0: తలచినదేదియో తలచనే తలచెను తలపు తీరుడు దాక పోవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు థింక్ హీ థాట్ అంటిల్ ది థాట్ గాట్ ఫుల్ఫిల్డ్ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు గో అవే.
0: కోరినదేదియో కోరనే కోరెను కోర్కె చెల్లుడు దాక విడవకుండే.
1: వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డిజైర్ అండ్ ఆస్క్ హీ ఆస్క్డ్ అంటిల్ ది ఆస్క్ వాజ్ ఫుల్ఫిల్డ్ ఆస్కింగ్.
0: కోరు పడలేక తానైన బ్రోవలయు వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు డ్రైవ్ హిమ్ అవే హీ హ్యాస్ టు సాటిస్ఫై ది డిజైర్.
0: పోవుట భక్తుని దీక్ష కాదు.
1: ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ ఎ ట్రూ డివోటీ.
0: ఈనాటి విద్యార్థుల వలె ఈనాటి భక్తుల వలె క్షణక్షణమే కూడా చలించేటువంటి హృదయం కాదు ప్రహ్లాదుండి.
1: ప్రహ్లాదాస్ హార్ట్ వాజ్ నాట్ లైక్ ది హార్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ విచ్ ఈస్ వేవరింగ్ కంటిన్యూస్.
0: భ్రమించిన దృష్టి చలించిన మనసు ప్రహ్లాదుని యొక్క ఇది.
1: ప్రహ్లాద హ్యాడ్ అన్ అన్వేవరింగ్ మైండ్.
0: ఎట్టి కష్టములకైనా నష్టములకైనా దుఃఖములకైనా కూడా తాను లెక్క చేయక
1: హీ నెవర్ కేర్డ్ ఫార్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ట్రయల్స్ ట్రిబ్యులేషన్.
0: హరినామమును వదలక
1: హీ నెవర్ గేవ్ అప్ ద నేమ్ ఆఫ్ హరి.
0: నిరంతరం కూడా ఆనందముతో
1: హీ వాజ్ ఫుల్ ఆఫ్ బ్లిస్ కంటిన్యూస్లీ.
0: భగవత్ చింతన సల్పు ఉండేటువంటి వాడు.
1: హీ వాజ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ త్రూ అవుట్.
0: ఈ దృశ్యము చెండా అమార్కులకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: చెండా అమార్క దెమ్సెల్స్ వర్ రాదర్ సర్ప్రైజ్ అట్ దిస్ సైట్.
0: చక్రవర్తి దగ్గరికి వచ్చారు.
1: దే కేమ్ నియర్ ద ఎంపరర్.
0: తన్ను నిశాచరు పొడువ
1: ద డెమన్స్ వర్ పియర్సింగ్ ఇన్ ద బాడీ.

0: ಅನುಜ ಭಂಜನ ಓ ಮಹಾಪನ್ನ ಶರಣ್ಯ ಅಂಚುನು ತಿಂಚು ಗಾನಿ ತಾ ಕನ್ನುಲ ನಿರು ತೇಡು ಭಯಕಂಪ ಸಮೇತುಡು ಕಾಡು ಪುವರ. ರಿಪೋರ್ಟ್ ಚೇಸ್ತುನ್ನಾರು ಹಿರಣ್ಯಕಶ್ಯಪನಕು.
1: ದೇ ರಿಪೋರ್ಟೆಡ್ ಟು ಹಿರಣ್ಯಕಶ್ಯಪು, ವಿ ಟ್ರೈಡ್ ಬೈ ಆಲ್ ಮೀನ್ಸ್, ವಿ ಗೇವ್ ಆಲ್ ಸಾರ್ಟ್ಸ್ ಆಫ್ ಫಿಸಿಕಲ್ ಪನಿಷ್ಮೆಂಟ್, ಪಿಯರ್ಸ್ ಇನ್ ವಿತ್ ಸ್ಪಿಯರ್ಸ್, ಅಂಡ್ ವಾಟ್ ಎವರ್ ವಿ ಡಿಡ್ ಹಿ ವಾಸ್ ನೆವರ್ ಪ್ರಿಪೇರ್ಡ್ ಟು ಗಿವ್ ಅಪ್ ದ ನೇಮ್ ಆಫ್ ಹರಿ. ಹಿ ಬಿಗಾನ್ ಪ್ರೈಸಿಂಗ್ ಅಂಡ್ ಪ್ರೇಯಿಂಗ್ ಟು ಲಾರ್ಡ್ ಹರಿ ಬೈ ವೇರಿಯಸ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನ್.
0: ಪಾದಲತೋ ಕರಿಪಿಂಚಿನ ಪರ್ವತಗಳಪೈ ನುಂಚಿ ನೂಕಿನ ಎನ್ನಿ ವಿಧಮೈನಟುವಂತಿ ಯೊಕ್ಕ ಆಯುಧಾಲತೋ ಹಿಂಸಿಂಚಿನ ಏಮಾತ್ರಮು ಚಲಿಂಚಡು.
1: This, he was made to be bitten by the snakes. He was taken to the hill top and thrown
0: out. He
1: was not even
0: bayakampa sametudu kaadu.
1: He is not fear ridden either.
0: Yemiti ee vichitramu,
1: what if this strange sight
0: maa cheta kaakunnadu annadu.
1: We are not able to see and we are not able to
0: kaani inka ati chinna baarudu ainappudikini భార్యాభర్తల సంబంధమైన విషయాలు కూడా అతనికి బోధించమని ప్రబోధించాడు ఈ యొక్క చక్రవర్తి.
1: హిరణ్యకశ్యపు సెడ్ దట్ ఆల్దో హీస్ అ స్మాల్ చైల్డ్, టెంప్ట్ హిమ్ ఇన్ టు ది ఫ్యామిలీ లైఫ్ అండ్ డిస్క్రైబ్ ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ వైఫ్.
0: దీనిని గుర్తించి తోటి విద్యార్థులను చేర్చుకుని చక్కని కథలు చెప్తూ వస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద రియలైజ్డ్ దిస్ అండ్ హీ కలెక్టెడ్ ఆల్ హిస్ కో స్టూడెంట్స్ and began teaching them certain lessons.
0: Pillalara naaku naradudu bodhinchinatundi oka kathallo okati pradhanamainatundi katha naaku gnapthiki vastundadi annadu.
1: Dear boys, I am remembering one of the stories narrated by Narada which is rather interesting.
0: Oka rajuku aneka mandi bharyalu undeyatundi var.
1: A particular king had a number of wives.
0: Ee savatalu koranu bharinchukoleka athanu nirantaram koranu chintinchukundeyatundi vadu.
1: Not being able to manage so many wives, he was worried.
0: ee lokamulo baaryala valla chintaleinatundi oka vyakti unnada ani oka sandeham vachindi.
1: He got a doubt. Is there any human being who does not suffer after having married?
0: Okanadu tana rajyam lopala atti vaaru evaraina unnara ani parikshinchu cheyakoledi rendu pendalu veyinchadu peddavi.
1: This king put up two pendals in order to find out whether there is any human being who is not worried after being married.
0: Prati vyaktikudunu deeni varninchi cheppadam asadhyamane gurtinchukoni oka pendala paina baaryaku lobadina vaaru evaro ikkada kurchovali.
1: On the one pendal there was a particular thing written, and that is those people who are not controlled by their wives could go into this pendal.
0: Baaryanu lobarchukunna vaaru evaro ee pendallo kurchovali ani rendu board kattinchadu.
1: In the other one, those people who have controlled their wives, they could go into that pendal.
0: Bharyaku lobadinatunti varu oka pendallo, bharyanu lobarchukunnatunti varu maroka pendallo kurchovali ani cheppani ninnayinchadu.
1: People controlled by the wives would go into one pendal, people controlling their wives should go into another pendal.
0: సరే, ఈ వార్తను విన్నారు. మహారాజు దగ్గర అసత్యంగా మనం ప్రవర్తిస్తే ఏమైనా శిక్షణ ఇవ్వచ్చుననుకునే ఉద్దేశంతో అందరూ భార్యకు లోబడినటువంటి పెండాల్లో కూర్చుంటూ వచ్చారు. వీరి సంఖ్య చలచలమునకు పెరిగిపోతూ వచ్చింది.
1: ఆఫ్టర్ హియరింగ్ దిస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ఆల్ ది పీపుల్ అవుట్ ఆఫ్ ఫియర్ ఫర్ ద కింగ్ బిగాన్ గోయింగ్ ఇన్ టు ద పెండాల్ వేర్ విచ్ ఇస్ మెంట్ ఫర్
0: కావస్తుండాలి. ఎవ్వరు ఒక్కరైనా ఈ పెండాలకు రావటం లేదు.
1: దేర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ పర్సన్ హూ వాజ్ గోయింగ్ టు ది అదర్ పెండాల్.
0: చూస్తుంటే ఒకానొక వ్యక్తి వచ్చి ఆ భార్యను వశపరుచుకున్నటువంటి యొక్క పెండాల్లో నిల్చుకున్నాడు.
1: ఓన్లీ వన్ పర్సన్ అట్ లాస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద పెండాల్ విచ్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్.
0: ఈ మహారాజు ఒక్కడైనా ఉంటున్నాడు నా రాజ్యంలో అనుకోని
1: దిస్ కింగ్ వాజ్ ఓవర్ జాయిడ్ దట్ దేర్ ఇస్ అట్లీస్ట్ వన్ పర్సన్ హూ హాస్ కంట్రోల్డ్ హిస్ వైఫ్.
0: అతని దగ్గరికి వెళ్లి చాలా గౌరవంగా, అయ్యా మీరు భార్యకు వశమైనటువంటి వారా, భార్యను వశం చేసుకున్నటువంటి వారా, సత్యం పలకమని చెప్పాడు.
1: హీ వెంట్ టు దట్ పర్టికులర్ జెంటిల్మన్ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ హీ స్పోక్ టు హిమ్, వెల్ సార్ లెట్ మీ నో వెదర్ యూ హ్యావ్ కంట్రోల్ ద వైఫ్ ఆర్ యూఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద వైఫ్, లెట్ మీ నో ది ట్రూత్.
0: మహారాజా, నేను అసత్యం ఎప్పుడూ చెప్పను, నేను సత్యమే పలుకుతున్నాను, నేను భార్యకు లోబడిన చుట్టి వాడ నేను అన్నాడు.
1: ఓ కింగ్, ఐ విల్ నెవర్ టెల్ ఎనీ అన్ట్రూత్. ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
0: మరి ఎందుకు ఈ పెండాల్లో వచ్చావు? ఆ పెండాల్లో పోయి నిలుచుకోమన్నాడు.
1: ఐ హావ్ ఆల్వేస్ ఒబేడ్ మై వైఫ్, హి సెడ్. దెన్ వై హావ్ యూ కమ్ ఇన్ టు దిస్ పెండాల్?
0: ఏమి ఆజ్ఞ ఇచ్చినా నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడు.
1: Even if you command me to go from this pendal to the other, I cannot go to the other pendal.
0: ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావని మహారాజు కొంచెం కోపంగా మాట్లాడాడు.
1: King became angry and asked, why are you behaving yourself in such a stupid fashion?
0: ఆ వ్యక్తి చెప్పాడట, నేను ఇంటి నుండి బయలుదేరి వచ్చే సమయంలో నా భార్య ఒక ఆజ్ఞ చెప్పింది, ఎవరూ ఉండినటువంటి అందరూ ఉండినటువంటి పెండాల్లో నీవు ఉండకూడదు, ఎవరూ లేని పెండాల్లో నీవు పోయి నిలుచుకోమని చెప్పింది. అందువల్ల నీ ఆజ్ఞనైనా నేను ధిక్కరించి నా ప్రాణమునైనా ఇస్తాను, కానీ నా భార్య ఆజ్ఞ నేను ధిక్కరించలేను అన్నాడు.
1: At the time of leaving my home, my wife commanded that I should go into the pendal where no other individual has gone. I am prepared to disobey your command, but I can never disobey the command of my wife. Therefore, I have come into this pendal. I cannot leave this pendal. O king, come what may.
0: Anaga, manasthanetunti yajamanulaku indriyamulanitti bharyalu adhikanga untunta cheta ee indriyamulanitti bharyalaku ఈ మనస్సు వశమైపోయినది అనేటువంటి ఈ అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యాజ్ మైండ్ హ్యాస్ 10 సెన్స్ ఆర్గన్స్ యాజ్ ది వాయిస్, ఇట్ హెస్ బీన్ కంట్రోల్డ్ బై ది సెన్స్ ఆర్గన్స్, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్.
0: కనుక ఈ ఇంద్రియములు మనస్సుకు స్వాధీనమైపోయి కేవలము మనస్సు మార్గమే పాటిస్తూ ఉంటాడు, కానీ బుద్ధికి ఏమాత్రం కూడా వశం కావటం లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద ఇంటెలిజెన్స్ అట్ ఆల్. It is swayed by the sense organs.
0: Deham kante ati sukshmamainatundi indriyamulu.
1: Sense organs are subtler than the
0: indriyamulu kante ati sukshmamainatundi shariramu. Anaga manasu.
1: Mind is subtler than the senses.
0: Manasu kante ati sukshmamainatundi buddhi.
1: Intelligence is subtler than
0: buddhi kante ati sukshmamainatundi atma.
1: Atma is subtler than the intelligence.
0: Sarvamu kudano atma vasham kavasu tappadu.
1: Everything has to be under the control of atma.
0: Kanuka manavattamulo indriyamulu anetuvantivi maha balavantaramainatuvantivi.
1: Sense organs at the same time are very powerful with reference to human beings.
0: Ee indriyamulu mottamotta manam arikattinappude jeevitham aadarshavantamaina jeevithanga roopondutundi.
1: We can transform our life into an ideal life only when we exercise control over sense organs.
0: Ee naadu yuvakulu ఇంద్రియములను అరికట్టలేకపోవటం చేతనే వారి యొక్క నడతలు కానీ వారి యొక్క నిలకడ కానీ వారి యొక్క కూర్చోవటం కానీ అన్ని కూడా విరుద్ధమైన మార్గం అవలంబిస్తున్నాయి.
1: ద ఎంటైర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది యూత్ టుడే ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బికాస్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్.
0: ఒక్కరైనా కూడాను క్లాస్ రూమ్ లో కానీ కదల మెదలక సరైన రీతిలో కూర్చునేటువంటి యొక్క విద్యార్థి కనిపించడం లేదు.
1: I have not been able to see even one student who is steady while sitting in a classroom and while listening.
0: ఏ విధంగా నడచాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా నిద్రించాలి, ఏ విధంగా మాట్లాడాలి, పెద్దలతో ఉండినప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలి అనేటువంటి విషయము కేవలం వారికి ఏమాత్రమూ తెలియదు.
1: They really do not know, even in a limited way, what is the proper way of walking, talking, how to respect elders.
0: Yedaina oka mitrunto maatladutunnappudu aa mitrunu vaipune drushti undali, kaani atu itu itu atu chustukuntu mitrunto maatladakoodu.
1: When you are talking to a friend of yours, you should fix your vision only on your friend, should not go on looking this side
0: padu vidhamuluga kudanu prasarimpa cheyakoodadu.
1: You should not divert your vision this side and that side.
0: Idi yuvakulaku chaala pramadamainatundi.
1: This is a great
0: drushtini సరి అయినటువంటి దృష్టిగా తాను నిలుపుకోవడానికి చూసుకోవాలి.
1: ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద యూత్ టు హ్యావ్ ప్రాపర్ విజన్.
0: ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అనేక రకములుగా కూడా అన్ని అంగములు కూడా కదిలిస్తూ ఉంటారు.
1: వెన్ యూఆర్ టాకింగ్ టు సమ్వన్ యూ డు నాట్ బి యూఆర్ నాట్ స్టడీ అట్ ఆల్.
0: కొంతమంది మాట్లాడుతుంటే ఉపన్యాసాలు చేస్తుంటే పెద్ద డాన్స్ ఆడినట్టుగా ఉంటుంది, చేతులు కాళ్ళు అంతా ఆడిస్తూ ఇదంతా వికారమైన చేస్తున్నట్టుగా రూపొందుతాయి.
1: Some people, when they are talking or giving a speech, they make such gestures, moving their hands, etc.
0: Angamulu aadinchakunda maatadali.
1: One should be able to speak without making unnecessary
0: ee vidhamainatundi yokka prayatnamulu chestu raga kramakramena indriyamulu abhyasam cheta avi aa sariyaina margamulo praveshisthayi.
1: If you make efforts in this direction, you would be able to, on account of practice, control your sense organs.
0: కనుకనే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానకర్మ ఫలత్యాగే త్యాగశ్చాంతి అనంతరం అని.
1: That is why it is said practice is very important for everything.
0: ప్రతి ఒక్క దానికి మనము ప్రాక్టీస్ అభ్యాసం చేయాలి.
1: You have to practice and get the benefit out of it.
0: అభ్యాసం లేకుండా దేనిని మనం సాధించలేము.
1: You cannot achieve anything without proper practice.
0: పుట్టినప్పటి నుంచి కూర్చోవటం అభ్యాసం చేయాలి, నడచటం అభ్యాసం చేయాలి, పరిగెత్తటం అభ్యాసం చేయాలి, మాట్లాడటం అభ్యాసం చేయాలి, అన్నం తినటం అభ్యాసం చేయాలి. ఇవన్నీ అభ్యాసం చేత ఏర్పడినటువంటివి.
1: రైట్ ఫ్రమ్ బర్త్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ ఈటింగ్ ఫుడ్, వాకింగ్, టాకింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లెర్న్.
0: బజార్లో నడిచే సమయంలో చూస్తే ఈనాటి విద్యార్థులు
1: when they are moving in the road, the way that the students conduct is
0: 40 adugula road aina kuda nadachadaniki sthanam undadu vaadaku deeninta kuda nu prahladudu idi yavana sannipathaku yokka lakshanamu annaru.
1: Prahlada described this as the disease of the youth.
0: Tama adugulanu taamu chusukuntu nadachali.
1: You should fix your sight on your
0: adi walking and walk.
1: That is the proper walk.
0: నడక ఎక్కడో జరుగుతుంటాది, చూపులు ఎక్కడో పోతుంటాది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంటాది, యాక్సిడెంట్ సంభవిస్తుంటాయి. తద్వారా అనవసరమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతుంటాడు.
1: లుకింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ అండ్ వాకింగ్ లాడ్స్ యూ ఇంటూ ట్రబుల్ అండ్ ఈవెన్ యాక్సిడెంట్స్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
0: కనుక ఈ విధమైన అభ్యాసం చేత మన ఇంద్రియాలను మనం కొంతవరకు సమన్వయం గావించుకోవచ్చు.
1: బై ప్రాపర్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రింగ్ అబౌట్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: కొంతమంది నిద్రించే సమయం లోపల మరింత వికారంగా ఉంటారు.
1: వైల్ లైయింగ్ డౌన్ అండ్ స్లీపింగ్ సమ్ పీపుల్స్ పోస్చర్ విల్ బి రాదర్ ఆక్వర్డ్.
0: సాకల వాడు కట్టగట్టి ఒక పెద్ద మూటను ఎత్తుకుని పోతే ఆ మూట మాదిరి తయారైపోతారు.
1: దే దెమ్సెల్వ్స్ బికమ్ ఇంటూ ఎ స్మాల్ బండిల్ లైక్ the bundle carried by a washerwoman.
0: Ungi chaala kukkichi pandukuntadu.
1: They bring all these limbs so close
0: and aneka rogamulu kuda nu guri avutaru.
1: On account of such posture people would suffer from various ailments.
0: Kuttina samayalopala ye 77 lo 87 lo madri ittu kuttuntaru. Idi manchidi kaadu.
1: Even sitting posture when they sit
0: the spinal column bend ayipothe ati twaralopane vruddhapyam praptistundi.
1: If while sitting you bend the spinal column you get premature old age.
0: Nadiche samelo chakka karravale nadchali.
1: While walking you should walk like a straight stick.
0: Kurchunnappudu kuda ante oka karravale kurchovali.
1: While sitting also should stick
0: teegavane kurchukokoodadu.
1: Should not bend.
0: Ee vidhamainatundi yokka abhyasamlu sharirikanga manam abhyasam chesinappude ఇంద్రియములు క్రమక్రమేణా కూడా మనకు వశమవుతూ వస్తాయి.
1: ఇఫ్ యూ అండర్టేక్ ద ఫిజికల్ ప్రాక్టీసెస్ ఆన్ దీస్ లైన్స్ యూ బి ఏబుల్ టు ఆల్సో కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్.
0: అనవసరమైన విషయాల్లో మనం ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు అన్నెసరీ థింగ్స్.
0: ఈనాటి మానవత్వంలో ఉండేటువంటి బలహీనత అది.
1: దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్.
0: కన్నులు కనిపించక, చెవులు వినిపించక, ఏదో ఒక మూల ఉండినటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ ఎవరో ఇద్దరు అక్కడ చేరితే ఏమిటి మాట్లాడుతున్నారు, ఏమిటి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు వేస్తుంటారు.
1: An old man who has lost the sight, who has lost his hearing power, sitting in one corner also cannot keep quiet.
0: వారు ఏమి మాట్లాడితే నీకెందుకు, ఇందులో నీవు ఎందుకు ప్రవేశించాలి?
1: He goes on asking, what are they talking? Why do you bother about such a thing?
0: ఊరికి అందరి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంటారు కొంతమంది.
1: Some people go on talking to every person.
0: ఇది కేవలం ఒక దురభ్యాసంగా ఉంటుంటారు.
1: This is a very bad habit.
0: ఇతరుల విషయాలంతా కూడా ప్రశ్నిస్తుంటారు. అతను ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, ఇతనికి ఎందుకు ఇవన్నీ.
1: They go on questioning, what did he say? What did the other person say? Why are you bothered about such things?
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క దుశ్చేష్టల వల్లనే ఇంద్రియములు మరింత బాధకు గురి చేస్తున్నాయి.
1: The sense organs go astray and cause you infinite harm.
0: ఈ విషయమునందు కూడా మనం ప్రవేశించరాదు.
1: Do not bother yourself about others.
0: నీకు ఎంత అవసరమో అంత మాత్రమే నీవు తీసుకో.
1: Mind your business and confine to yourself.
0: చిక్కిన వారి దగ్గరంతా మాట్లాడటం చేత అది కేవలం ఒక గౌరవహీనం అయిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ టాకింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ యూ లూజ్ యువర్
0: రెస్పెక్ట్. ఎవరు కూడా నిన్ను గౌరవించరు.
1: నో వన్ విల్ రెస్పెక్ట్ యూ.
0: ఏదైనా నీ వస్తున్నటువంటి చూచి వస్తున్నాడు రా ఈ వాయాడని వాళ్ళ పక్కకి వెళ్ళిపోతారు.
1: This, the moment they sight you coming towards them, they will say they would like to avoid you and go away.
0: ఏదైనా నీకు అవసరం ఉంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అంతే చాలు, ఇంకేమో.
1: Let the greetings be good morning, how are
0: you? బజార్ లో నించుకొని మాట్లాడేటువంటి ఒక దురభ్యాసం మహా చెడ్డది.
1: It is a great weakness and a defect
2: టు గో అండ్
0: అవసరమైతే హాస్టల్ కి వెళ్లిన తర్వాత రూమ్ కు వెళ్లిన తర్వాత ఆ విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
2: When you go to the hostel and to your room, if there is anything very important to know,
0: in bazaar lo poye samayalo yuvakulu evvaru kudalu maatadaraadu.
2: While walking on the road, the youth should not indulge in
0: talking. Ee chupulu adupulo pettukovali.
2: Control your sight.
0: Manam manushulamu kaakulam kaadu.
2: We are not crows, we are human beings.
0: Kaakulaithe atu itu okka chadamaina kuda nu sthiranga untundam.
2: It is natural for a crow to look that side and this side, not for the man.
0: Kanuka ee vidhamainatundi okka క్రమశిక్షణను మనం పాటించినప్పుడే నిజమైన మానవత్వాన్ని పొందినటువంటి వారం అవుతాం.
2: ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ డిసిప్లిన్ దెన్ ఓన్లీ యూ కుడ్ బి కాల్డ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులకు ఇది అత్యవసరం.
2: ఫర్ స్టూడెంట్స్ స్పెషలీ దిస్ ఇస్ ఎసెన్షియల్.
0: చదివే సమయం లోపల సరి అయినటువంటి స్థితిలో మనం కూర్చొని చదువుకోవాలి.
2: వైల్ రీడింగ్ ఎ బుక్ స్టడీంగ్ లెట్ యువర్ పోస్చర్ బి కరెక్ట్.
0: ఎందుకనగా ఈ దేహమునకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుండాలి.
2: దేర్ ఇస్ ఎ స్పెషల్ ఫీచర్ అసోసియేటెడ్ విత్ ద బాడీ.
0: పశువులకు మృగములకు స్పైనల్ కాలం వంగి ఉంటాయి.
2: ఫర్ ది యానిమల్స్ అండ్ బీస్ ద స్పైనల్ కాలం ఈజ్ బెంట్.
0: కానీ మనిషికి స్పైనల్ కాలం చక్కగా ఉంటుంటుంది.
2: బట్ ఫర్ ద మ్యాన్ ఇట్ ఈస్ స్ట్రైట్.
0: ఈ మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు పోయేటువంటి యొక్క మార్గములు అది సరైనటువంటిగా ఉంటుంటాయి.
2: రైట్ ఫ్రమ్ మూలాధార టు సహస్రార దేర్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్ బిట్వీన్.
0: కనుకనే ఇవి సరి అయినటువంటి స్థితిలో సరి అయినటువంటి ఆలోచన సలుపుతూ ఉంటాయి.
2: దట్ ఈస్ ది రీజన్ వై పీపుల్ వుడ్ బి ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ. అట్టు
0: కాకుండా వంగిపోతే ఇది సక్రమమైనటువంటి మార్గం అనుసరించదు.
2: ఇఫ్ ది స్పైనల్ కాలమ్ బికమ్స్ క్రూకెడ్ దెన్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్.
0: ప్రతి మానవుని యందు కూడాను 101 నాడములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 101
0: అందులో ఒక్క నాడం మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటారు.
2: దేర్ ఇస్ అ వన్ స్పెషల్ నర్వ్ విచ్ ఈస్ రాదర్ యునిక్.
0: అది కేవలము సహస్రార పద్మంతో సంబంధమై ఉంటుంటుంది.
2: ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సహస్రార.
0: ఇది ఆధ్యాత్మిక మార్గం నందు జ్ఞాననిష్టలతో కూడినటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది.
2: ఫర్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ ఫర్ పీపుల్ విత్ ఎ విజ్డమ్ విజన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ సచ్.
0: కనుకనే ఈ నాడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: దిస్ పర్టికులర్ నర్వ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్.
0: దీనినే సుషుమ్న నాడి అన్నారు.
2: This nerve is described as
0: సుషుమ్న నాడి యొక్క తత్వం లోపల భూమధ్యమనందు చేరినప్పుడే ఈ సుషుమ్న నాడి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ఏకాగ్రతను అందిస్తుంది.
2: When the ida pingala, the movement is enjoyed or comes together with సుషుమ్న near the eyebrows, then there will be concentration.
0: స్పైనల్ కాలం లోపల 33 రింగులు ఉన్నాయి.
2: There are 33 rings in the spinal column.
0: అందు లోపల 9 to 12 వరకు ఉండేటువంటి దాని ఎందే
2: బిట్వీన్ ది 9th అండ్ ది 12th రింగ్
0: సుషుమ్న నాడి అనేటువంటిది చక్కగా వెలుగుతూ ఉంటుంది.
2: ది సుషుమ్న నాడి విల్ బి షైనింగ్.
0: కనుకనే వేదములందు నీలతో మధ్యస్థ విద్యుల్ లేకే వాసర నీవార శోకవత్తంతే అని అనేక రకములుగా దాన్ని వర్ణిస్తూ వచ్చారు. నీలతో మధ్యంత విద్యుల్ లేకే భవాసర, నల్లటి మేఘముల మధ్య ఒక్కతూరి మించు మించినప్పుడు ఎంత ప్రకాశంగా ఉంటాదో ఆ విధంగా మన స్పైనల్ కాలం లోపల విద్యుల్లేఖ అనేటువంటి ఒక్కతూరి మించుతూ ఉంటాదట. అదే మన యొక్క ప్రాణ ఆధారం.
2: లైక్ ది లైట్నింగ్ ఎగ్ని ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డార్క్ క్లౌడ్స్, దిస్ సుషుమ్న నాడి విల్ బి షైనింగ్ ఇన్ అవర్ స్పైనల్ కాలం విత్ దట్ స్ప్లెండర్.
0: కుండలిని యోగం చేసేటువంటి వారికి సరిగా అర్థమవుతుంది.
2: పీపుల్ హూ ఫాలో దిస్ కుండలిని యోగా విల్ కెన్ అండర్స్టాండ్.
0: యోగమైనా చెయ్యి, యోగం చేయకపోయినప్పటికీ నీవు సరి అయినటువంటి స్థితిలోనే నీవు దేహాన్ని ఉంచుకోవాలి.
2: వెదర్ యు డూ యోగా ఆర్ నాట్ డజన్ మ్యాటర్ బట్ కీప్ యువర్ బాడీ ఇన్ స్ట్రైట్ పోస్చర్.
0: పండుకుంటారు బోల్డ,
2: యు లై డౌన్,
0: దిండు పైన బుక్ను పెట్టుకుంటారు.
2: దే కీప్ ద బుక్ ఆన్
0: దర్ అంబుల్ వాలే వంచుతారు.
2: అండ్ దే బెండ్ దేర్ లెగ్స్ అండ్ దే వాంట్ టు స్టడీ.
0: ఇలాంటి వారికి ఎన్ని గంటలు చదివినప్పటికీ అక్కడ ఏమాత్రం కూడా నువ్వు తలకెక్కదు.
2: ఫర్ పీపుల్ హూ స్టడీ ఇన్ దిస్ పర్టికులర్ పోస్చర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు
0: చక్కగా ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఎత్తి అక్కడ ఎత్తితే అమ్మును కట్టినట్టుగా ఉంటుంటుంది అది.
2: ఇఫ్ యు రేజ్ యువర్ హెడ్ ఆన్ ది వన్ ఎండ్ అండ్ రేజ్ యువర్ లెగ్స్ ఆన్ ది అదర్ అండ్ లై డౌన్ అండ్ స్లీప్.
0: ఇలాంటి వికారమైనటువంటి యొక్క చేష్టల వల్లనే విద్యార్థులకు సరి అయినటువంటి జ్ఞాపశక్తి లేకపోతుండాలి.
2: The students are losing the memory power because they follow this kind of wrong postures.
0: సరియైనటువంటి జ్ఞాపకశక్తి మనకు కుదరాలంటే చక్కగా కూర్చొని చదవాలి.
2: ఇఫ్ యు వాంట్ టు హావ్ ఐ ఎంజాయ్,
0: ఒకవేళ నీకు ఆసక్తిగా ఉంటే బుక్ కట్టి పెట్టే, నువ్వు నిద్రపో, సంతోషం, తప్పు లేదు.
2: ఇఫ్ యూ డు నాట్ ఫీల్ లైక్ రీడింగ్ బుక్, కీప్ ది బుక్ అసైడ్.
0: అనవసరంగా ఈ నిర్బంధ మార్గస్నానం ఎందుకు?
2: వై డు యూ స్టడీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ పోస్చర్?
0: నీవు టైర్డ్ గా ఉండినప్పుడు, అలసటగా ఉండినప్పుడు చదవకూడదు.
2: ఇఫ్ యు ఆర్ రియలీ టైర్డ్ డోంట్ స్టడీ.
0: ఏదో చదవాలి చదవాలి చదవాలి అనే ఉద్దేశంతో టీని పక్కన పెట్టుకుని దాన్ని త్రాగుతూ నిద్రపోతూ చదువుతుంటే ఇలాంటి అవస్థల వల్ల ఏమాత్రము చదివి ప్రయోజనం లేదు.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ స్టడీయింగ్ టేకింగ్ ద టీ, హావింగ్ ది టీ అట్ ద సేమ్ టైమ్ అండ్ స్టడీయింగ్, దిస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ జ్ఞాపక శక్తి పోవటమే కాకుండా మున్ముందు నీకు చాలా కొన్ని భయంకరమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
2: Not merely your memory power will decline, but later in life you will face many other dangers.
0: Chetru kaalu adurutai.
2: You will get a type of shivering of the legs.
0: Rheumatic pains anta prarambham avutai.
2: There will be rheumatic pains which will develop.
0: Kanukane ee manavudu vidyarthi dasa yendundinappudu sariyainatundi sthitilo ee dehanni manam poshinchukovali.
2: That is why students should observe certain
0: ee ghana karyamulu sadhinchalanukunnappudu దేహం వల్లనే సాధించాలి.
2: వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్ ది ఫిజికల్ బాడీ,
0: దైవానుగ్రహం పొందాలనుకున్నప్పుడు దేహం ఒక పనిముట్టు.
2: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఫాలో స్పిరిచువల్ పాత్, ఫిజికల్ బాడీ
0: ధర్మార్థకామోక్షమని ఎందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
2: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్,
0: చుట్టుకాళ్ళు అదురుతాయి.
2: యూ విల్ గెట్ ఎ టైప్ ఆఫ్ షివరింగ్ ఆఫ్ ది లెగ్స్,
0: రొమాటిక్ పెయిన్స్ అంతా ప్రారంభమవుతాయి.
2: దెర్ విల్ బి రొమాటిక్ పెయిన్స్ విచ్ విల్ డెవలప్.
0: కనుకనే ఈ మానవుడు

0: ఫిజికల్ బాడీ
1: ధర్మార్థ కామోక్షముని యందు ప్రవేశించవలనను ఈ దేహం ఒక ఆధారము.
0: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ టు అచీవ్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్, బాడీ
1: అనిత్యమైనటువంటిది అయినప్పటికీ
0: బాడీ ఈజ్ ఇంపార్టెంట్.
1: మన కార్యార్థమై ఈ దేహాన్ని సరైన యొక్క స్థితిలో ఉంచుకోవాలి.
0: ఫర్ ది పర్పస్ ఆఫ్ అచీవింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బాడీ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అండ్ టేకన్ కేర్ ఆఫ్ వెల్.
1: మనం పాదములకు రక్షణలు వేసుకుని ప్రయాణం అవుతాం.
0: వీ వేర్ స్లీపర్స్ అండ్ వాక్.
1: ఏదైనా ఒక నది వచ్చిందంటే ఆ పాదరక్షలు చేతిలో పట్టుకుంటాం.
0: వీ టేక్ ది స్లిప్పర్స్ ఇన్ టు హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ టు క్రాస్ ఎ రివర్.
1: ఇదేం పాదుకా పట్టాభిషేకమా? కాదు కదా. ఎందుకు నీకు పాదాలంతా చేతిలో పట్టుకోవాలి?
0: వై షుడ్ యూ టేక్ ది స్లిప్పర్స్ ఇన్ టు హ్యాండ్? వాట్ ఇస్ ది నీడ్ ఫర్?
1: నీ పాదాలు రక్షించుకునే నిమిత్తమే నీ వద్ద దాన్ని చేతిలో పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ ఫీట్ యూ హ్యావ్ టు టేక్ ది స్లిప్పర్స్.
1: అదే విధముగానే అవి చెప్పులు చాలా విలువగానటువంటి అయినప్పటికీ,
0: ఆల్ దో స్లిప్పర్స్ ఆర్ నాట్ వాల్యుబుల్ థింగ్స్,
1: దానిని మనకు అవసరమైనట్టుగా వినియోగించుకునే సమయంలో దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని కూడా ఇవ్వాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ యూజ్ దెమ్ ప్రాపర్లీ యూ హ్యావ్ టు షో ద టైప్ ఆఫ్ రెస్పెక్ట్.
1: దీనివల్ల కొన్ని ప్రమాదములు కూడా తప్పిపోతాయి.
0: బై సచ్ ఎ మెథడ్ యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్
1: యుద్ధ సమయమునందు 9వ దినము భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు.
0: అండ్ ద 9th డే ఇన్ మహాభారత వార్ భీష్మ టుక్ ఎ వో,
1: పాండవులను హతమారుస్తాను రేపటి దినం లోపల అని ఒక ప్రతిజ్ఞ చేశాడు.
0: బై ది ఎండ్ ఆఫ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ పాండవ.
1: ఈ వార్త ద్రౌపది చెవిలో పడింది.
0: ద్రౌపది హర్డ్ దిస్ న్యూస్.
1: ఆమె కన్నీరు మున్నీరుగా గార్చుతూ వచ్చిండాలి.
0: ప్రొఫ్యూజ్లీ,
1: కృష్ణ, ఇంతకాలము రక్షించినటువంటి నీవు ఈనాడు నా సుమంగళత్వాన్ని రక్షించలేకపోతున్నావా?
0: కృష్ణ,
1: భీష్ముని యొక్క ప్రతిజ్ఞ తప్పదు.
0: కృష్ణ, you have protected us so far, can you not extend your protection today? Bhishma's vow can never become a lie.
1: Atanu satyavak sampannudu.
0: He is the one who
1: atana vakyamuniki enaadu kudunu viruddham jaragadu.
0: His word can never go wrong.
1: Kanuka na patulu yokka maranam samipistu vastundadi.
0: If the end of my husband's is
1: ee jagattunnandu neevu tappa naaku patipichi pettu varu marokaru leru.
0: I have none else who can give me protection excepting you.
1: Ani palu gattiga pattindi.
0: She held the lotus feet of Krishna firmly.
1: Krishnudu cheppadu, amma ye okka danikaina kudunu konni upayam athyavasaram.
0: Well amma, for whatever you want to achieve, certain things will have to be done carefully.
1: Ee prakrutamainti lokamunandu, ee laukikamainti jagattunandu konni rakamainti okka yuktulu kudunu deeniki athyavasaranga upayog pettali.
0: In this world there may be need for using సటన్ స్ట్రాటజీ.
1: కార్య విజయాన్ని సాధించవాలని అనుకున్నప్పుడు చేయరాని పనిని కూడా మనం చేయక తప్పదు.
0: ఇఫ్ యూ హావ్ టు రియలీ అచీవ్ సటన్ థింగ్స్ వీ మే హావ్ టు డూ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నార్మల్లీ నాట్ అండర్టేకెన్.
1: అది కూడాను అల్పుడను అనేటువంటి ఒక భేదభావం కూడాను పెట్టుకుని రాదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఐడియా వెదర్ వీ షుడ్ డూ దిస్ ఆర్ నాట్ అండర్ సటన్ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక నేను చెప్పినట్టు చెయ్యి,
0: ఫాలో మై వర్డ్.
1: అప్పుడు ద్రౌపది చెప్పింది, కృష్ణ, నీ మాటను నేను ఏనాడైనా ఉల్లంఘించానా?
0: ద్రౌపది టోల్ కృష్ణ,
1: నా ప్రాణములైనను సులభంగా వదులుతాను, కానీ మీ ఆజ్ఞ నేను వదలను, మీ ఆజ్ఞ నేను పాటిస్తాను.
0: ఐ విల్ ఆల్వేస్ ఒబే యూ యాజ్ ఐ హావ్ డన్ ఇన్ ది పాస్ట్. ఐ వుడ్ నెవర్ డిసోబే యూ కృష్ణ ఈవెన్ అట్ ద కాస్ట్.
1: రాత్రి 10 గంటలైంది.
0: ఇట్ వాస్ 10 o'clock.
1: పాండవులు పాండవుల యొక్క గుడారంలో ఉంటున్నారు, కౌరవులు కౌరవుల గుడారంలో ఉంటున్నారు.
0: పాండవాస్ వర్ రెస్టింగ్ ఇన్ దర్ టెంట్స్ అండ్ కౌరవాస్ ఇన్ దేర్స్.
1: కానీ ప్రత్యేకించి ఉంటున్నాడు భీష్మాచార్యుడు ఒక గుడారులో.
0: భీష్మ హ్యాడ్ ఎ సెపరేట్ టెంట్ ఫర్ హింసెల్ఫ్.
1: ఏదో ఆ ఆవేశం చేత ఆ యొక్క పరిస్థితులు ఎందు మాట మాత్రం అన్నాడే, కాని తిరిగి తనలో తాను చాలా బాధపడుతున్నాడు. సత్యధర్మ స్వరూపులే ఈ పాండవులు, సత్యవ్రతులే ఈ పాండవులు, అన్యాయంగా వీరిని ఏ రీతిగా నేను సంహరించాలి? ఇది న్యాయం కాదే, న్యాయం కాదే, ఇది నేను చేరయాని పని చేస్తున్నానే అని తనలో తానుకు చాలా బాధపడుతూ ఉన్నాడు.
0: Under the fit of anger and swayed by anger, he vowed that he would kill Pandavas. But he began repenting, how can I kill such people who are noble, who are virtuous, who follow righteousness? And that was his state of mind at that time.
1: Ye matramo aaharam teeskoledu.
0: He did not even...
1: Nidra raavatam ledu.
0: He was not getting sleep. He did
1: not... Kevalam atu itu tirugutunnadu. Inni ye reethiga nen cheyali? నా మాటను ఏ రీతిగా నేను దక్కించాలి, నా మాటను ఏ రీతిగా నేను నిలబెట్టుకోవాలి అని విచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాడు.
0: హీ వాజ్ వెరీ మచ్ వరీడ్, మూవింగ్ అబౌట్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ది టెంట్ టు ది అదర్ ఎండ్, నాట్ బీయింగ్ ఏబుల్ టు డిసైడ్ వాట్ టు డూ, హౌ టు ఫుల్ఫిల్ హిజ్ ఓన్ వౌ.

0: ద సేమ్ టైమ్ సేవ్ పాండవాస్.
1: లీలా నాటక సూత్రధారి అయినటువంటి భగవంతుడు ఎన్ని యుక్తుల చేతనైనప్పుడు కష్టములు తప్పించవచ్చు.
0: గాడ్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ కెన్ సేవ్ ఎనీ పర్టికులర్ సిచ్యుయేషన్.
1: ద్రౌపదికి చెప్పాడు, అమ్మా ఈ పరిస్థితులు ఎందు నేను నీవు ఇరువురు కలిసిపోతుంటే లోకులో కాకు.
0: వెల్ మదర్ హి టోల్డ్ ద్రౌపది, అమ్మా వెన్ వీఆర్ గోయింగ్ టుగెదర్ పీపుల్ ఆర్ లైక్ క్రోస్, దే మే టాక్ ఇల్ ఆఫ్ అస్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ దిస్ లేట్ అవర్.
1: నీవు ముందుగా బయలుదేరి వెళ్ళు.
0: యు గో ఎ లిటిల్ హైట్ ఆఫ్ మీ.
1: భీష్మాచారుని యొక్క టెంట్,
0: దట్ ఈస్ ది టెంట్ ఆఫ్ భీష్మ.
1: నేను వెనుక వస్తాను అన్నాడు.
0: ఐ విల్ ఫాలో యూ బిహైండ్.
1: ఈమె ఆ కాలం లోపల రాజకుమార్తెల యొక్క చెప్పులు చాలా శబ్దంతో ఉండేటువంటివి.
0: ద ఫుట్ వేర్ వోర్న్ బై ది ప్రిన్సెస్ డ్యూరింగ్ దోస్ డేస్ యూస్ టు ప్రొడ్యూస్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ సౌండ్.
1: కనుక ఈమె వేసుకున్నటువంటి చెప్పులు చాలా కిర్రు కిర్రు అనే శబ్దం ఇచ్చేటువంటివి.
0: ఇట్ యూస్ టు ప్రొడ్యూస్ క్రీకింగ్ సౌండ్ వెన్ ద్రౌపది వాజ్ వేరింగ్ చెప్పల్స్.
1: నిలిపాడు, ద్రౌపది నీవు ఈ సమయం లోపల నీవు ఈ విధమైనటువంటి యొక్క చెప్పులు వేసుకుని పోవడానికి వీలు కాదు.
0: కృష్ణ స్టాప్డ్ ద్రౌపది అండ్ సెట్, ద్రౌపది దిస్ కైండ్ ఆఫ్ ఫుట్ వేర్ యు కెనాట్ వేర్ నౌ, యు గివ్ దోస్ స్లిప్పర్స్ టు మీ.
1: ఆ చెప్పులను కృష్ణుడు తన అంగవస్త్రంలో చుట్టుకున్నాడు, కంకలో పెట్టుకున్నాడు.
0: హీ ఫోల్డెడ్ దోస్ స్లిప్పర్స్ ఇన్ టు హిస్ హ్యాంకీ అండ్
1: భీష్ముడు తల వంచుకొని తిరుగుతున్నాడు. యోచిస్తూ నీవు సర్రని వెళ్లి అతని పాదాలపైన పడు.
0: భీష్మ వాజ్ మూవింగ్ అబౌట్ ఇన్ హిస్ టెంట్ బెండింగ్ హిస్ హెడ్, గో అండ్ ఫాల్ అట్ హిస్ ఫీట్ వితౌట్ గివింగ్.
1: కేవలం పదంత మాత్రం ప్రయోజనం ఉండదు, నీ గాజుల శబ్దాన్ని కూడా అతను వినిపించు అన్నాడు.
0: యు ఆల్సో షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ హిమ్ హియర్ ది బ్యాంగిల్స్ సౌండ్.
1: పరిగెత్తిపోయింది అటు ఇటు తిరుగుతున్నటువంటి భీష్ముని పాదాలపైన పడి గాజుల శబ్దం అయిపోయింది.
0: షీ ర్యాన్ ఇన్ టు ది టెంట్ fell at the feet of Bhishma producing the sound from her bangles.
1: యోచనలో ఉండినటువంటి భీష్ముడు ఈమె ఎవరు సుమంగళి అనుకుని దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించాడు.
0: భీష్మ వాజ్ ఇన్ హిజ్ ఓన్ థింకింగ్, నాట్ నోయింగ్ హూ ఇట్ వాజ్, హీ బ్లెస్డ్ హర్ దీర్ఘ సుమంగళీ భవ.
1: తక్షణమే ఈమె ఆనందించి, పితామహా నేను దానిని కోరే వచ్చాను అని.
0: అండ్ షీ గాట్ అప్ అండ్ సెడ్, వెల్ గ్రాండ్ ఫాదర్ ఐ కమ్ ఓన్లీ సీకింగ్ దట్ ఫ్రమ్ యూ.
1: ఈ విధంగా వారి సంభాషణ సలుపుతున్నప్పుడు ఈ యుక్తిని ఎవరు పన్నారు, నిన్ను ఎవరికి తీసుకుని వచ్చారు, ఎవరు ఈ మార్గాన్ని నీకు చూపించారు అని ప్రశ్నిస్తూ వస్తున్నాడు ఈ భీష్ముడు.
0: భీష్మ క్వశ్చన్ ద్రౌపది, హూ ఈజ్ ఇట్ దట్ ప్రాంప్టెడ్ యూ టు డూ దిస్ పర్టికులర్ థింగ్, హూ ఈజ్ దట్ స్ట్రాటజిస్ట్ హూ సెంట్ యూ లైక్ దిస్.
1: భీష్ముని యొక్క వాక్కు తప్పదు.
0: భీష్మస్ వర్డ్ కెన్ నెవర్ గో రాంగ్.
1: అతని గాంగేయుడుగా ఉండి ఈ విధమైనటువంటి ప్రతిజ్ఞ లోపల సరైనటువంటి ఒక సత్యస్వరూపుడుగా ఉండటం చేత అతని ప్రతిజ్ఞలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి.
0: ఆల్ ది వౌస్ విచ్ భీష్మ హ్యాడ్ టేకన్ హ్యాడ్ టు గెట్ ఫుల్ఫిల్డ్ ఆటోమేటికలీ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ పవర్.
1: కొంతసేపు అయ్యేటప్పటికి కృష్ణుడు ప్రవేశించాడు.
0: ఇన్ ఎ షార్ట్ వైల్ కృష్ణ ఎంటర్ ద టెంట్.
1: కృష్ణ ఇది నీవు నేర్పినటువంటి విద్యయోగా ఉండు, కనుక ఇదంతా నీ ప్లానుగానే ఉంటుండదని హెచ్చరించాడు భీష్ముడు.
0: భీష్మ టోల్డ్ కృష్ణ ఇట్ లుక్స్ యాజ్ దో,
1: కానీ ఒక ఎంటైర్ థింగ్ కూడా సంతోషమే.
0: దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ యువర్ స్ట్రాటజీ. భీష్మ వాజ్ ఆల్సో హ్యాపీ విత్ ఇట్.
1: ఈ పాండవులు రక్షించడానికి ఇది ఒక మార్గం అయిపోయిందని ఆనందించాడు.
0: భీష్మ వాజ్ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సేవ్ పాండవాస్ త్రూ దిస్.
1: అతనికి ఆకలి కొంతవరకు గుర్తుకొచ్చింది.
0: Then he remembered that he was hungry.
1: Chinta undinanta varaku aakali e maatram manaku teliyadu.
0: Until one is worried, one would not be aware of his hunger.
1: Dukkhamto undinatunte vaadu vindulu aaraginchadu.
0: A person who is sad will not also remember his hunger.
1: Ee dukkham nivaran ayyetappudiki aakali athaniki kanipinchindi.
0: The moment he was free from that sorrow, he felt hungry.
1: Krishna, emi nee sankalo undinatunte vi ani adigadu.
0: Bhishma asked Krishna, well, what is it that you are carrying in your hands?
1: Our slippers kinda vesadu idi Draupadi vi ani.
0: He put the slippers, Krishna put the slippers down telling that these belong to Draupadi.
1: Ee Bhishmuni yokka kanti daralu chaala veegamga kaarutu vachayi.
0: Bhishma began shedding tears profusely at this particular situation.
1: Bhakta samrakshanakai neevu enni vidhakamainatundi yokka baadala padtaavu, idi kuda nu nee neelalo okati.
0: For the protection of devotees, what extraordinary troubles you take, O Krishna.
1: ఈ చేయ తగినదా చేయ తగినదా అనేటువంటి విచారణ కూడా నీకుండదు.
0: You never think whether this is a thing which could be done by you or not when it comes to a matter of protecting your own devotees.
1: కనుక ఈ విధమైనటువంటి సమయంలో ఏమి చేసే దాంట్లో ఇంద్రియ నిగ్రహం లోపల ఒక హెచ్చు పల్లములు అనేటువంటిది ఏమాత్రము మనం పాటించరాదు.
0: ఇఫ్ వన్ హ్యాస్ సెన్స్ కంట్రోల్ అండ్ ఈక్వానిమిటీ ఆఫ్ మైండ్ వన్ వుడ్ నాట్ బాదర్.
1: పరులకు ఉపకారం చేసేటువంటి విషయం నందు కానీ
0: ఇన్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ అదర్స్,
1: పరులను సరైన మార్గంలో పెట్టే నిమిత్తం కానీ
0: ఇన్ ఆర్డర్ టు కీప్ పీపుల్
1: మనం ఎన్నింటినైనా త్యాగం చేయడం లోపల మనం సిద్ధంగానే ఉండాలి.
0: వీ మస్ట్ బి ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్,
1: కానీ ఆ యొక్క త్యాగము లోపల కూడాను సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.
0: ఈవెన్ వైల్ డూయింగ్ సచ్ సాక్రిఫైస్
1: ఏదో ఒక రకంగానో మొరటగానో మనం ప్రవర్తించరాదు.
0: వీ షుడ్ నాట్ బిహేవ్ ఇన్ ఎ క్రూడ్ ఫ్యాషన్ అండ్ హర్ట్ అదర్.
1: సక్రమమైన మార్గం లోపలే ఈ యొక్క సంస్కృతి మనకు అలవడుతుంది.
0: ఓన్లీ వెన్ యూ ఫాలో ది ప్రాపర్ పాత్ అవర్ కల్చర్.
1: ఈ విధంగా ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి ఒక వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను విద్యార్థులు గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి సరియైన మార్గం తప్పక మీరు అనుసరించుతారు.
0: వెన్ ది స్టూడెంట్స్ రికగ్నైజ్ ద సేక్రెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ ఓన్ ఎథిక్స్ అవర్ ఓన్ కల్చర్ దెన్ దే వుడ్ బి ఏబుల్ టు టేక్.
1: ఈనాటి విద్యార్థులకు శాస్త్రం అంటే ఏమిటో, పారాయణం అంటే ఏమిటో, రామాయణం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
0: Today students do not know what scriptures are, what our epics are, what our real history is.
1: Bharatiya maharshulandaru kudanu ilanti pavitramaina margamunu anusarinchatam chetane variki hedipyamanamainatundi yokka tejasu varu chirana sreevuluga konni gauravam mariyadanu nilpukogaligaru.
0: The ancient ones enjoyed a longevity of life and all the splendor because they followed the right path and they studied the scriptures.
1: Atti maharshulu yokka sampradayanga ee vidyarthulu roopondaru.
0: Students should follow the path laid down by these
1: వారి ధర్మములకు వారసులుగా మీరు రూపొందాలి.
0: యూ షుడ్ రియలీ బికమ్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ ది కల్చర్.
1: అప్పుడే తిరిగి మన భారతదేశం ప్రాచీన సంస్కృతిని మనం ఉద్ధరించినటువంటి వారం అవుతాం.
0: దెన్ ఓన్లీ అవర్ ఇండియన్ కల్చర్ విల్ షైన్.
1: లౌకిక విద్యలతో పాటు ప్రాచీన సంస్కృతిని కూడా మనం తగినటువంటి మార్గంలో అనుభవించాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ అలాంగ్ విత్ దిస్ ఓన్లీ ఎడ్యుకేషన్ ద రియల్ ఇండియన్ కల్చర్.
1: కల్చర్ అని స్పిరిచువల్ అని పెట్టిస్తున్నారు.
0: It is with reference to culture and spirituality.
1: Kani na uddeshamu spirituality yokka essence is culture.
0: In my own view, the essence of spirituality is culture.
1: Ante gaani ee culture veru spiritual veru ani rendu kudanu manu vibhagam cheyaram.
0: We cannot divide culture and spirituality as two different things.
1: Idi aadhyatmikam yokka aanandamainatundi yokka rasaswarupame mana yokka సంస్కృతి.
0: అవర్ కల్చర్ ఈజ్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ది ఎంటైర్ స్పిరిచువాలిటీ.
1: ఈ సంస్కృతి సంస్కృతం నుంచి వచ్చినటువంటిది.
0: ది కల్చర్ హెస్ కమ్ ఫ్రమ్ సంస్కృతం.
1: ఈ సంస్కృతం అనేటువంటిది కేవలం సంస్కారంతో ఏర్పడినటువంటిది.
0: ది సంస్కృతం హెస్ కమ్ ఫ్రమ్ ద లైఫ్ ఇట్సెల్ఫ్.
1: ఈ సంస్కారమే ఆధ్యాత్మికము.
0: అండ్ దట్ సంస్కార ఈజ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక మార్గం చేతనే అన్ని సంస్కృతులు కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: All the culture has emanated from spirituality.
1: అన్నింటి యందు ఉన్నది ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: There is only one thing which pervades all.
1: ఏకం సత్.
0: And that is truth and that is truth.
1: అన్ని దేశముల యొక్క సంస్కృతి కూడాను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలోనే అణిగి ఉంటున్నాయి.
0: The cultures of all countries is based upon spirituality only.
1: మనం ఎన్ని రకములైనటువంటి తీపులు చేసుకున్నప్పటికీ, గోధుమ హల్వా, బాదాం కీరు, గులాబ్ జాము, జిలేబీ లాడు అన్ని చేసినప్పటికీ అన్నింటిలో ఉండేటువంటి చక్కెర ఒక్కటే అనేటువంటి ఏ రీతిగా మనం గుర్తించగలమో అదే విధంగానే ఏ దేశం యొక్క సంస్కృతి అయినా కూడా ఆధ్యాత్మిక నుంచి ఆవిర్భవించినటువంటిది.
0: జస్ట్ యాజ్ ఆల్ స్వీట్స్ ఆర్ ప్రిపేర్డ్ అవుట్ ఆఫ్ షుగర్ వాట్ ఎవర్ ది డిఫరెన్స్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్, సిమిలర్లీ వాట్ ఎవర్ బి ద కల్చర్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్, దే హావ్ ఆల్ కమ్ ఫ్రమ్ ద స్పిరిచువాలిటీ ఓన్లీ అండ్ ద బేసిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ అని చెప్పిన రెండు డివైడ్ చేయడం మంచిది కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు డివైడ్ కల్చర్ ఫ్రమ్ స్పిరిచువాలిటీ యాజ్ ఎ హోల్ ఎంటిటీ.
1: స్పిరిచువాలిటీ అని ఉంటుంటే అందులోనే కల్చర్ ఉంటుండాలి.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ స్పిరిచువాలిటీ కల్చర్ ఇస్
1: శరీరం అంటే ఏమిటి?
0: When you say physical body, what do you mean by
1: kannu mukku noru kaavu chevvu kadupu tala anni cherinatundide idi oka shariram kaani.
0: When you say physical body, eyes, ears, nose, hands, legs, everything
1: angam prathyekinchi okka shariram kaaneru.
0: Each limb cannot be a body in itself.
1: Kanaku mana oka shariramme anni angamlato koodinatundi shariramme ide vishyam.
0: Just as our body has different limbs, this world also has different countries.
1: ee vishwam vishna swarupam.
0: This entire vishwam, the world, is
1: kanaka sarvamu mani ente untundali.
0: It is the form of Vishnu itself. Everything is within us.
1: దీన్ని విభాగం చేయటం మంచిది కాదు. ఇది లౌకికము, ఇది ఆధ్యాత్మికము, ఏమాత్రం కూడా విభాగం చేయకూడదు.
0: డివైడింగ్ సంథింగ్ యాజ్ వరల్డ్లీ అండ్ సంథింగ్ యాజ్
1: స్పిరిచువల్ ఏకత్వమే జీవి సృష్టికి మూల కారణము.
0: ఇంటిగ్రేటింగ్ వరల్డ్లీ లైఫ్ విత్ స్పిరిచువల్ లైఫ్ అలోన్.
1: ఆ విత్తనంలో రెండు బద్దలు ఉంటాయి.
0: యూ టేక్ ఎ సీడ్, ఇట్ హాస్ టూ బ్లేడ్స్.
1: ఆ రెండు బద్దలు చేరి ఉండినప్పుడే అది మొక్కగా వృక్షంగా అభివృద్ధి అవుతుంది.
0: When these two blades are intact and when it is seen,
1: rendu rendu baddalaga chinchi vesthe deeniki srishte undadu.
0: If you remove that into two parts, then it is not possible. Ee rendu baddala
1: paina kodunu paina oka husk, oka charmam undali.
0: On these two blades there is need for husk, then only it is possible to raise any crop.
1: Daline sanskruti annaru.
0: That alone is real culture.
1: అయితే దీనిని అది అది దీన్ని వదిలి ఉండడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ టు రిమైన్ వితౌట్ ది అదర్.
1: కనుక రెండింటి యొక్క ఏకత్వమే భారతీయ సంస్కృతి కానీ విదేశం యొక్క సంస్కృతి కానీ సర్వ సంస్కృతులు కూడాను ఈ ఏకత్వంతో కూడినటువంటివి.
0: దేర్ ఈస్ యూనిటీ రన్నింగ్ త్రూ ఆల్ దీస్ డైవర్స్ కల్చర్స్.
1: ఇలాంటి విశాల భావము లేనటువంటి వారు కనుకనే ఒక్కొక్కరు మాదొక సంస్కృతి మాదొక సంస్కృతి మాదొక ఈ విధంగా విభజిస్తూ వచ్చారు.
0: People without broad mindedness have divided this into this is my culture, this is your culture.
1: ఇదినాది హిందూ మతము, ఇదినాది క్రిస్టియన్ మతము, ఇదినాది ఇస్లాం మతము, ఇదినాది బౌద్ధ మతము అని ఈ విధంగా విభజించడం లోపల ఇది సంకుచితమే కానీ విశాలం కాదు.
0: Narrow mindedness is expressed when you call and divide this as Hindu religion, Christian religion, Islamic religion and so on.
1: ఇది రిలీజియన్ అంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటిది కాదు.
0: When you say religion, it is not something different.
1: Religion ane chudadaniki sarina artham entante realize is religion ani. Realize adi religion.
0: Realize itself is religion.
1: Ante kaani idi oka naaloku religion, neeru oka religion ga evaraina sare realize chesinatunte vallanta religion.
0: If one has realized, one is following religion. There is nothing like different religions at all. There is only one realization.
1: Sarina ante samanvayanni manam kontha varaku abhiruddhi parchukovali.
0: There is a need for bringing about a correct harmony between many things.
1: ee naadu shariramu indriyamulaku kontha sanni sambandham unnadu.
0: There is mutual relationship between body
1: and shariramu, shariramu leni indriyamu undutaku veelu kaadu.
0: There cannot be body without senses.
1: Adhe vidhamgane manasuku indriyamulaku shariramulaku kudanu sanni sambandha bandhavyam untundali.
0: In the same way there is a relationship between mind, sense organs.
1: Adhe vidhamgane tirigi buddhi manasu indriyamu dehamu kudanu sanni sambandha bandhavyam untundali.
0: In the same way there is mutual relationship between the intelligence, mind,
1: oka chinna udaharanam.
0: One small example.
1: Krishnudu dhritarashtra daggariki rayabaranga vellaadu.
0: Krishna went to Dhritarashtra as a messenger.
1: Dhritarashtra prashninchadu.
0: Dhritarashtra
1: Pandavulu Kauravulu annadammula biddale.
0: Krishna told Dhritarashtra. Dhritarashtra told Krishna, well, Pandavas and Kauravas are only brothers, cousins.
1: Neevu Pandavulu paine inta preeti enduku, Kauravulu paine matram enduku choopakoddu?
0: Why do you show so much of love on Pandavas alone? Why not on Kauravas?
1: Bhagavantudaina neeke itti bhedam undavachuna?
0: You are God. Can God have such kind of partiality?
1: Dhritarashtra, neevu kevalam bhautikamaina andude kaadu gnanaantudu kuda nu neevu annadu.
0: Krishna told, you are not merely physically blind, you are also spiritually blind, he said.
1: Ikkada pandavulaku naaku undinatte sanni sambandha bandhavani neeku cheptunnanu.
0: I'll tell you the type of relationship that exists between myself and Pandavas.
1: Evaru nannu aashrayistaro?
0: Whoever takes shelter under me,
1: evaru nannu sarinti margamlo ennukuntaro,
0: whoever have just chosen me,
1: evaru naaku saranagati avutado,
0: whoever surrenders to me,
1: varini nenu aadarinchaka tappadu.
0: I will have to extend protection to them.
1: Anduvalle okaloka samayamlo naradudu kuda adigadu, narayana neevu ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీకు బ్రాంచ్ ఆఫీసులు చాలా ఉంటున్నాయి, కానీ సరైన అడ్రస్ నాకు ఇవ్వమని చెప్పిన కోరాడు.
0: నారద ఆస్క్ నారాయణ వన్స్ అపాన్ ఏ టైమ్, ప్లీజ్ లెట్ మీ నో వేర్ యూ స్టే, యూ స్టే ఇన్ సో మెనీ ప్లేసెస్ విచ్ మే బి కాల్డ్ బ్రాంచ్
1: అడ్రస్ అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ టోల్డ్, దిస్
1: ఇస్ భక్తః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. ఎవరు వారి హృదయమునందు నన్ను పరిపూర్ణమైన ప్రేమతో చింతిస్తుంటారో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను, ఇది బ్రాంచ్ ఆఫీస్ కాదు, ఇది కేవలం హెడ్ ఆఫీసే అన్నాడు.
0: Krishna told Narada, Narada, whichever devotee in his heart with a total devotion thinks of me and sings me, there I get established. This is my real address.
1: పాండవులకు నాకు ఉండినటువంటి సంబంధం నీకు చెప్తున్నాను వినమన్నాడు.
0: ది టైప్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ పాండవాస్ అండ్ మీ, లెట్ మీ టెల్ యూ,
1: ఇది దేహము.
0: దిస్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
1: దీనికి రెండు కాళ్ళు ఉన్నాయి.
0: దెర్ ఆర్ టూ లెగ్స్.
1: కడుపు ఒకటి ఉంటుండాలి.
0: దెర్ ఇస్ అ స్టమక్.
1: భుజములు రెండు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ టూ షోల్డర్స్.
1: ఒకటి ఉంటుండాలి.
0: దెర్ ఇస్ వన్ హెడ్.
1: ఈ అన్నింటి యొక్క చేరికనే దీనికి ఒక దేహము.
0: విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ కెన్ బి కాల్డ్ ఎ బాడీ.
1: కనుక ధర్మజుడు శిరస్సు వంటి వాడు.
0: ధర్మజ ఈజ్ లైక్ మై హెడ్.
1: అర్జునుడు భుజములు వంటి వాడు.
0: అర్జున మే బి కంపేర్ టు మై షోల్డర్స్.
1: భీముడు కడుపు వంటి వాడు.
0: భీమ మే బి కంపేర్ టు మై స్టమక్.
1: నకుల సహదేవుడు కాళ్ళు వంటి వారు.
0: నకుల సహదేవ మే బి కంపేర్
1: టు మై లెగ్స్. ఈ దేహంలో కృష్ణుడే గుండె వంటి వాడు అన్నారు.
0: అండ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ కృష్ణ ఈజ్ లైక్ హార్ట్.
1: ఈ గుండె లేకపోతే దేహం లేదు.
0: వితౌట్ హార్ట్ ది ఫిజికల్ బాడీ.
1: దేహం లేకపోతే గుండె మనకు కనిపించదు.
0: అండ్ వితౌట్ ది ఫిజికల్ బాడీ.
1: కనుక పాండవులకు నాకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం ఇది అన్నాడు.
0: దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ పాండవ.
1: అదే విధముగానే దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ అన్నింటితో పాటు చేరుకున్నటువంటిది ఆత్మ.
0: ఇన్ ద సేమ్ వే ఆత్మ ఇస్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బాడీ.
1: అన్ని చేరినటువంటిదే మైండ్ ఒక్క రూపం.
0: అండ్ ఇంటెలిజెన్స్ అండ్
1: ఏకం సత్ ఒకటే రూపమే.
0: There is only one form.
1: ఏక దేహమును అనేక అంగములు ఉండినట్టుగా ఏక ప్రభువుక అనేక నామ అనేక రూపములు ధరిస్తూ ఉంటాయి.
0: God takes different forms just as different bodies have different names.
1: కనుక మనము ఇంద్రియ విషయాలను, దేహ సంబంధమైన విషయాలను కేవలం కొంతవరకు మాత్రమే గుర్తించుకున్నాము. ఇంకా తదుపరి ఈ మనస్సుకు ఇంద్రియములకు, బుద్ధికి మనస్సుకు ఇంద్రియములకు ఏ విధమైన సంబంధం ఉంది, అన్నింటి ఎందుకు ఆత్మతత్వము ఏకధారగా అంతర్వాహినిగా ఏ విధంగా ప్రసరిస్తుంది అనేటువంటి విషయాన్ని మున్ముందు తెలుసుకుందాం.
0: We have so far known something about the body and sense organs. Later on we'll have to know the type of relationship that exists between the sense organs, the mind and the intelligence and the soul, which is like an undercurrent which activates all these things.
1: మధుర మధుర మురళీ ఘనశ్యామా.

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేదీ.

మాతృభావము కన్న మాన్యమేది ప్రాణము కంటెను మానంబే ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తి.

జాతి గౌరవంబు నీతిపై నిలుచును, నీతి లేకయున్న జాతి చెడును.

0: ിയ വീരസുതുട വിനുടു ഭാരതീയ വീരസുതുട
1: ഇറ്റ്സ് നോ നേഷൻ വിതൗട്ട് മൊറാലിറ്റി ദ റെസ്പെക്ട് ആൻഡ് ദ റെപ്യൂട്ടേഷൻ ഓഫ് ദ നേഷൻ ഡിപെൻഡ്സ് ഓൺ ദ മൊറാലിറ്റി വിതൗട്ട് ദറ്റ് ദ നേഷൻ വിൽ റൂയിൻ ഇറ്റ് സെൽഫ് ആൻഡ് ഇറ്റ്സ് ദ നേഷൻ ദറ്റ് ഹാസ് ഗോട്ട് ദി ക്യാരക്ടർ ഇൻ ദി ട്രൂ പെർസ്പെക്ടീവ്
0: വിദ്യാർത്ഥുലാരെ
1: സ്റ്റുഡന്റ്സ്
0: ഈനാട്ടി മാധവത്വംലോ മേധാശക്തി മിതിമീരിപ്പോതുന്നത്
1: അമംഗ് ഹ്യൂമൻ ബീയിങ്സ് ടുഡേ വി ഫൈൻഡ് ഇന്റലിജൻസ് മോർ ആൻഡ് മോർ
0: തെളിവിട്ടേട്ടലു ഹദ്ദുലേന രീതിഗാ പെരുകിപ്പോതുന്നവി
1: ദേ ഹാവ് ലിമിറ്റ്ലെസ് ഇന്റലിജൻസ് നോ ഡൗട്ട്
0: കാനി ഗുണമു മാത്രമു కించిత్తేనే కూడాను కలగటం లేదు
1: బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ నోటీస్డ్
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంను విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హీ ఫ్లైస్ లైక్ ఎ బర్డ్ Across the sky.
0: Macham vale jalamulo santarinchatam kudanu nerchukunnadu.
1: He has also learned the art of swimming like that of a fish in water.
0: Pakshula vale aakashamlo santarinchatamu macham vale jalamulo santarinchatamu jeevinchatamu ati kusalamainatundi buddhito nerchukunnadu.
1: With all his skills and abilities he has known how to fly like a bird, how to swim like a fish.
0: Kani,
1: but
0: manavudu manaviniga ee bhoomi pai jeevinchatam maatramu nerchukovatam ledu.
1: But man has not learned how to lead the life of a man on earth.
0: Manavudu bhoomi pai jeevinchatam nerchukovali kani aakashamlo jeevinchukovatam nerchukovatam deeni valla vachina phalitam emi ledu.
1: After all, there's no profit in learning how to fly and how to swim. You should know how to live on earth.
0: Manavuniki bhoomiye aadharam.
1: For mankind, earth is the base.
0: Aadharamaina bhoomini vadali aakasham nundu sancharinchatam nerchukunnanta maatramuna manavuni yokka telivitetalu periginavani bhavincharadu. Idi kevalam oka bhrantiye maatrame.
1: We should never consider at all that he is intelligent by learning how to fly across the sky, leaving the earth which is the very base.
0: Talam dappina maata aata bhoomini vidichina matte unti maata e maatramu paniki raadu.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: Ee naati telivitetalu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka మేధాశక్తులు అభివృద్ధి అవుతున్నారు.
1: టుడే వీ హ్యావ్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వుడ్ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ.
0: కానీ అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించేటువంటి ఒక తెలివితేటలు గుణములు ఈనాడు మర్చిపోతున్నారు.
1: టుడే వీ ఆర్ ఫర్గెటింగ్ ద వర్చ్యూస్ సో యాజ్ టు రియలైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుక అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే మానవుని ప్రధాన కర్తవ్యం కాని ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించటము ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: ద మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రైమ్ డ్యూటీ ఈజ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ బట్ టు వ్యూ దిస్ యూనిటీ యాజ్ డైవర్సిఫైడ్
0: ఒక్కటిగా ఉన్నటువంటి ఈ వస్త్రమును అనేక ముక్కలుగా చేయటం సులభం.
1: దిస్ క్లాత్ విచ్ ఇస్ వన్ సింగిల్ పీస్ can be cut into bits.
0: Aneka mukkaluga undinatundi danini ekanga cheskovatam chala kashtam.
1: To unify all these bits of cloth into one is
0: a ekatvamunde mana yokka upayogam kani aanandam kani jeevitham yokka anukoolam kani cheri untundali.
1: The utility and the conveniences and the bliss depend on this unity.
0: Ee manavattamlo ekatvamu bhinnatvamu rendinti yokka samatvam kudanu manam gurtinchali.
1: We have to recognize in this human life the difference between unity and diversity.
0: Vidyarthulu unnaru,
1: there are students.
0: Oka shirt puttinchukovalanukunte 2 meters cloth teeskonipotharu.
1: Students, you collect 2 meters of cloth, If you want to have a shirt, stitch.
0: 2 meters poorthi okkatigane untuntadi.
1: 2 meters cloth is just one piece.
0: Tailor daggariki vellutaru.
1: You go to the tailor.
0: Tailor, naaku oka bush coat kuttali antadu.
1: You say, tailor, stitch a bush coat for me.
0: Appudu tailor ఈ 2 మీటర్లుగా ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
1: Tailor, what he does is, this 2 meter cloth, one piece is cut into bits.
0: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
1: Unless he cuts, he cannot stitch a bush coat for you.
0: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాస్ట్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ నీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
1: He cuts so as to fit in the various parts like collar, hands and the pockets.
0: ఈ 2 meters cloth ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
1: He cuts this cloth into bits.
0: అనేక ముక్కలుగా చేసేది ఏది?
1: What is that cuts?
0: Scissor, కత్తెర.
1: It's only the scissors that cuts.
0: అనేక ముక్కలు తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
1: The tailor will again make all these bits into one shirt.
0: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
1: What is that unifies?
0: అది ఆ విధమైనటువంటి ఒక నీడిల్, అంటే సూది.
1: It is a needle that unifies all these bits into a shirt.
0: అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్.
1: It is a needle that unites.
0: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
1: One is made into many by a scissor.
0: ఈనాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్ గా తయారు కావటం లేదు.
1: టుడే ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ సీజర్ బట్ నాట్ ఎ నీడిల్.
0: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
1: అండ్ హీ థింక్స్ దట్ హీ ఈజ్ ఇంటెలిజెంట్.
0: ఇది కాదు మన తెలివితేటలు.
1: ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్ అట్ ఆల్.
0: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుత్వలతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
1: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
0: Oka kutumbam untundadi.
1: There is a family.
0: Tandri kumarudu.
1: There is a family, the mother, father and the son.
0: Tandri kashtapadi sampadinchi intiki dhanam teesukochinappudu ee talli chaala aanandapadetundadi.
1: When father works day and night and earns money, mother is extremely happy.
0: ఏనాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరినా ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
1: When the father returns home without earning money, without any job, mother
0: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
1: The son has been noticing the sadness and the happiness that happen every day.
0: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
1: Life is the combination of pain
0: sukha
1: and pleasure.
0: Sukha dukhi samekutva lahumna vijayajat. Labha nastamulu, sukha dukkamulu, manchi cheddalu, chikati velugulu, ivanni kudunu okadani koti pratibimbamulu.
1: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
0: Ee badhanu bharinchukoleka tandri oka kalika devalayamku vellaadu.
1: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
0: Talli Devi, neenu ee badhalanu bharinchukolenu.
1: He prayed there to Goddess Mother, I can't bear the suffering any longer.
0: Ee bharyato nenu jeevinchalenu.
1: I can't live with this wife.
0: Kanuka aamuku twaraga maranam sambhavinchetattuga cheyamani cheppadu.
1: He prayed to Goddess Mother, see that his wife dies soon.
0: Tathastu annadi Devi.
1: The Goddess said, yes, let it happen.
0: Maraninchindi talli.
1: The mother died.
0: Ee drushyanni chuchadu kumarudu.
1: The son watched this scene.
0: Ade kumarudu tirigi kalika devalayamku vellaadu.
1: The very son went to the temple of Kali.
0: Dirghamainatunti manasuto prarthinchadu the kalika devini.
1: He prayed to Goddess Kali fervently, unceasingly.
0: Prakashamaindi.
1: Kali manifested there in front of him.
0: Nayana, em kavali ani prashninchindi.
1: She said, oh son, what do you want?
0: Naa tallini bratikinchu annadu.
1: He said,

0: see that my mother come back to her life. The Kali said, yes, let it happen.
1: Tandri chavunu koraadu, kumarudu jeevitaanni koraadu.
0: The father prayed for death while the son prayed for life.
1: Kattagadapati meeli prarthana emiti chavu జీవితము ఈ మరణము జననము ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది.
0: Therefore what happened to the prayer? One prayer for birth and another prayer for death.
1: తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
0: How fine it would it be if he prays for
1: నా భార్య మంచి గుణం ప్రసాదించమని తల్లి దేవిని కోరవచ్చును కదా.
0: Can't the father pray to Devi Kali for good qualities?
1: ప్రార్థనలు చేసి ఏమి జరిగింది? జనన మరణాలకు మూల కారణమైంది.
0: What happened, the ultimate result of their prayer, it led to birth and death. Why should you pray?

0: జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలో మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the aim of life?
0: మానవత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: We consider human life highly
0: sacred. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: Human life is rarest. Why?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: It's not this that we should pray for.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina kodani oka krutagnatanu chupeyatundi reetiga kanti daralato vaari krutagnatanu chuptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారలు వాళ్ళకి వచ్చడం, అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta tallidannulaku manam krutagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That are the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనము గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని, వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిడ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ అస్ హస్ గాట్ టు బి రిమెంబర్డ్ అండ్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ షెడ్డింగ్ ఎ టియర్.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you will be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you will be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainatundi jagattunandu,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: ఇన్ దిస్ వరల్డ్ మండే,
0: ఈ అనిత్యమైన జగత్తునందు,
1: టెంపరీ వరల్డ్,
0: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు, కానీ ఈనాటి విద్యార్థులు,
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్, నాట్ ఇన్ మై ట్రేస్ ఎనీవేర్.
0: చదువులందు హీరో, గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటుంది స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically strong.
0: జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and association power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless. నీకు అందరికీ తెలుసు
0: మహాభారత యుద్ధమునందు.
1: You know what happened in Bharat War.
0: భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence.
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: O valiant son of Bharat, listen to this.
1: Puramu.
0: Earlier.
1: Delhi ni yelet vanti yokka chakravarti.
0: A king who ruled Delhi.
1: Mohammedans ga undet vanti var.
0: He was a Muslim.
1: Atanu. Mahabharatam yokka pavitrita anta kudamu chakravarti sravanam chesadu.
0: He heard the mystery, greatness of Mahabharat.
1: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
0: He recognized the fact that the five Pandavas, they stand for virtue and character.
1: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్టదిగ్గజములను పరిపించాడు.
0: He wanted to acquire that character.
1: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగాలమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజాలు పండితులు.
0: He summoned all the scholars.
1: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదనగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
0: వీళ్ళందరినీ
1: పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
0: He convened a big conference.
1: Conference lo em cheppadu?
0: What did he say there?
1: Oh maha panditulara,
0: oh great scholars,
1: meeku goppa bahumathulu nenu andistanu.
0: I'll give you rewards.
1: Ee mahabharata yuddhamu, ee mahabharatamlo undinatundi okka charitranta kudunu naaku polikadu cheyinattuga meeru rayandi annadu.
0: Oh scholars, write entire mahabharat as my story.
1: Mahabharata yuddhamulo goppa సత్యవంతుడు, ధర్మరు, ధర్మ స్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
0: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ ద వన్ హూ సిగ్నిఫైస్ ట్రూత్ అండ్ ధర్మ ఇస్ ధర్మజ.
1: ధర్మజునిగా మీరు ఎన్నుకోండి.
0: యు పోర్ట్రే మీ యాజ్ ధర్మజ.
1: అందులో నన్నయ్య భట్టు చెప్పాడు.
0: దెన్ నన్నయ్య భట్టు సేడ్,
1: తనీష, మిమ్మల్ని ధర్మరాజుగా మేము పోల్చుకుంటాం, కానీ మీకు నలుగురు సోదరులు ఉండాలని వాళ్ళని ఎవరిని నిర్మిస్తావన్నారు.
0: నన్నయ్య భట్టు సేడ్, తానిష, వీ కెన్ కంపేర్ యూ విత్ ధర్మజ, దెన్ హౌ అబౌట్ అవర్ అదర్ ఫోర్ బ్రదర్స్.
1: యోచన చేశాడు, నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళు నా సోదరులు మాదిరి అన్నాడు.
0: తానిష సేడ్, ఐ విల్ పిక్అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హు ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
1: తానిష గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
0: అండ్ దెన్ సెడ్, సార్ తానిష, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ కౌరవస్ హియర్?
1: నా విరోధులందరూ కౌరవులే.
0: ఆల్ మై ఎనిమీస్ ఆర్ కౌరవస్.
1: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
0: వీ హండ్రెడ్స్ ఆఫ్ ది లాట్.
1: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
0: యు జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హూమ్ యాజ్ కౌరవస్.
1: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
0: As everyone was listening, Tenali Ramakrishna got up.
1: Tanisha garu,
0: he said, Tanisha sir,
1: pandavulanta saripoyinaru,
0: pandavas
1: ee mantrulu nalugurlo evarno okaru teeskuntamo meeru dharmajudu tharu, indulo bhujabalam unnatunte vaadu bhimudu avtadu, buddhibalam unnatunte vaadu arjunudu avtadu, inka clever ga oka telivitetulu kalinatunte vaaranta nakulu sahadevulu aipotharu.
0: He said, Tanisha, you stand for dharmaja. The one among your ministers who stands for intelligence is Arjuna. The one of physical strength is Bhima.
1: Kanuka meeru dharmajudainappudu mee bharya Draupadi kavalsi vastundi annadu.
0: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
1: Appudu tana bharya Draupadi ainappudu ee mantrulukante kuda taanu kuda Draupadi kavali.
0: When he has a Draupadi,
1: aame paanchali.
0: When he has got his wife Draupadi to play that role.
1: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
0: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
1: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
0: the secret
1: life source, దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
0: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
1: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాయి.
0: Therefore, for every individual, for every material, for every object, there is a life source.
1: ఆ లైఫ్ సోర్స్ మనం గుర్తించినప్పుడే మనము దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
0: Then once we recognize this life source, we can understand.
1: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాయి.
0: The one who do not know this life source, this is the ploy.
1: Meenat telivitetalanni kudunu ee vidhamaina pedamargam vattipothundayi.
0: All the intelligence today is along the wrong path.
1: Kavalsinta telivitetalu untundadi.
0: They are very intelligent, no doubt.
1: Evi prayojanam?
0: What is the use?
1: Enni telivitetalu undinappatikini,
0: in spite of all
1: gunam anetundi koncham untunte entaina manam sadhinchavachchu.
0: With all the intelligence, there should be character also to be successful.
1: Yemelu biyelu పాసై వచ్చియో పెరుగాంచిన పెద్దవారలైన.
0: యు మే బి ఎల్డర్లీ పీపుల్ విత్ ఆల్ ద డిగ్రీస్ ఎంఏస్ అండ్ బిఏస్.
1: సంపదలుండియు సద్దాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
0: యు మే బి మెరిటోరియస్ పీపుల్ ద పీపుల్ ఆఫ్ చారిటీ విత్ ఆల్ ద ఫ్లూయెన్స్ అండ్ వెల్త్.
1: ఆయురారోగ్యంబు ఆయురారోగ్యంబులనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన.
0: యు మే హావ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్.
1: సతతంబు జపములు తపములు జీయుచు వేదంబులను నేర్పు విప్రులైన.
0: యు మే బి స్కాలర్స్ డూయింగ్ పెనెన్స్ అటరింగ్ ట్రూత్ అండ్ రిపీట్ చాంట్ వేద.
1: సాటిరారు భక్తునికి ఏనాటికైనా.
0: They are never equal to a devotee.
1: Nidu bhaktulu gani de radu mukti.
0: If they are not your devotees, they will never attain liberation. Jintakannanu
1: de reddi yaruga paratu sadhu sadguna ganyulau vidyarthulara.
0: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
1: Vidyarthulara.
0: Students.
1: Inta pavitramainatundi yokka Bharatadesham nandu udbhavinchi.
0: Having been born in sacred heart.
1: తెలివితేటలతో పాటు గుణములు కూడాను మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: Along with intelligence, we have to develop character.
1: తెలివితేటలు కేవలము కొన్ని విధమైనటువంటి పనులకు పూర్తి చేయిస్తుంది గాని గుణం అనేటువంటిది అట్లాంటి కాదు. కీర్తిని సంపాదిస్తుంది.
0: Intelligence will help you to fulfill certain tasks.
1: మనం సంపాదించవలసినవి రెండే.
0: We have to possess only two.
1: ఈ జీవితము లోపల సత్యనిత్యమైనటువంటిది ఇవి రెండే.
0: దీస్ టూ ఆర్ ఎటర్నల్ ట్రూత్స్.
1: ఏదది?
0: వాట్ ఆర్ దే?
1: ధర్మం కీర్తి ద్వయం స్థిరం.
0: వన్ ఇస్ ధర్మ రైచియస్నెస్, సెకండ్ ఫేమ్ కీర్తి. దే ఆర్ పర్మనెంట్.
1: అనిత్యం జీవనం లోకే.
0: దిస్ లైఫ్ ఇస్ ట్రాన్సియంట్.
1: ఇదంతా అనిత్యమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ మొమెంటరీ.
1: అంత కదిలిపోయే మేఘంలో వంటివి.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
1: పుట్టినవాడు పుట్టిన దక్షణమే ప్రతి ఒక్కరు వచ్చి చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
0: And a child is born, everybody started addressing.
1: After
0: the newborn is child.
1: Boy, boy, boy అని పిలిచించారు.
0: After some period of time, they address him as boy.
1: 30 years ago, man, man అని పిలిచారు.
0: At the age of 30, he was addressed as man.
1: 75 years ago, grandfather, grandfather అని పిలిచారు.
0: And later, he is called, addressed
1: child,
0: as grandfather.
1: Child, boy, man and grandfather, ఒక్కడే.
0: Child, boy, man and grandfather.
1: కాని ఉన్నది ఒకే వ్యక్తిత్వమే.
0: Only one person is there.
1: కాని వయసును బట్టి ఈ విధమైన వ్యత్యాసములు బయలుదేరుతూ వచ్చాయి.
0: Basing on the age, he gets all
1: the titles. లోకములో భగవంతుడు అందించినటువంటి యొక్క ప్రధానమైన విలువైన చైల్డ్ చైల్డ్ చైల్డ్ అని పిలిచారు.
0: And a child is born, everybody started addressing.
1: After 10 years, boy, boy, boy అని పిలిచించారు.
0: After some period of time, they address him as boy.

0: Everything is time.
1: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
0: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు.
0: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
1: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
0: ఎ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
0: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ఎవిడెన్స్.
1: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైమ్ ను వేస్ట్ చేస్తున్నారు.
0: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైమ్.
1: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో కలిసిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
0: What is that you are doing?
1: వీరిని గురించి అనవసరమైనటువంటి ఒక మాటల తోపల కాలంని వ్యర్థం చేస్తున్నారు.
0: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
1: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
0: If you accuse others, you will be committing a sin.
1: విడువదన్నటికిని విశ్వమందు.
0: You can never run away from the consequence.
1: పరులు పరులు కాదు.
0: The so-called others are not others in the real sense.
1: పరమాత్మగుణయా.
0: They are divine, truly speaking.
1: వినుడు భారతీయ వీరసుతుడా.
0: Listen to this valiant son.
1: పరులు పరులు కాదు.
0: Others are not others in the way.
1: వారు పరమాత్ముడే.
0: They are divine.
1: కనుక నీవు పరమాత్ముడినే దూషించిన వాడవుతావు.
0: It amounts to accusing God.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
0: We should never criticize anybody.
1: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
0: We are wasting time in criticizing.
1: వారిని వీరు వీరిని వారు ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
0: We criticize each other.
1: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
0: Don't have any other job to do.
1: ఏ పని లేకపోతే పరిపేసుకుని పట్టుకుని నిద్రపో.
0: If you don't have any other work, come on, sleep.
1: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
0: Why should you waste your time in gossip?
1: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మ పాపి అయిపోతాడు.
0: The one who makes the time unsacred is worse than
1: the sinner. మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
0: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dearth for food.
1: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
0: There is no dearth for the
1: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
0: There is also number of people working here.
1: ఎంతైనా పంటను పండించవచ్చు.
0: Yes, we can grow crop.
1: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
0: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
1: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
0: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
1: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నం కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
0: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
1: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
0: We take loans from many countries.
1: ఎందుకు ఈ అప్పులు?
0: Why?
1: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
0: We have lots of money with us.
1: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
0: We have to make proper use of it.
1: దాన్ని పవిత్రంగా ఉంచుకోండి.
0: Make it sacred.
1: కష్టపడి పని చేయండి.
0: Work hard.
1: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
0: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
1: రెక్కలాడితే డొక్కలాడతాయి.
0: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్.
1: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
0: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్, కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్?
1: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
0: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ ఇట్.
1: రెండు చేతులు నింపుకుని పని చేయి.
0: Work hard with both hands.
1: Do your duty sincerely. Hard work chaval.
0: Hard work is essential.
1: Appude mana jeevitham kodum chaala aarogyanga untadi.
0: Then our life will be healthy.
1: Aarogyame kaadu aanandamga kuda untadi.
0: Not only health, it will be.
1: Kaani ee naati paniki pararu, tindiki tayaru.
0: But we run away from work, but we are ready for food.
1: Inka arguments.
0: Then we indulge in argumentation.
1: Argument cheseetundu vaadu poorthi matte untunde tallo.
0: He is a dunce, dull-headed if he argues.
1: Ustukamula ninda

0: Books contain knowledge.
1: Mastakamula ninda matti mendu.
0: The head is full of mud.
1: Em priyojanam?
0: What is the use?
1: Pustakallo untunnadi goppa prabilta.
0: There is lot of expertise and knowledge information in books.
1: Pustakanni mastakanga marchuko.
0: But transform the book into your mind. But never transform your mind into a book.
1: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
0: A fool only argues.
1: Fool.
0: A fool, fool, double fool,
1: multiple
0: fool. We should not be foolish.
1: ఏం తెలిసిందనికి నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
0: What is that you know to argue?
1: నీవు చంద్రమండలం తర్వాత ఏముంటుంది అని యోచించేస్తావు.
0: You think what is it beyond the moon?
1: నీవు చూడలేదు.
0: You haven't seen.
1: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
0: On what basis you argue?
1: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
0: What is that you can decide?
1: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
0: You can say there is earth under your feet and mud. This is your experience.
1: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: How do you argue on that you do not know?
1: Time waste.
0: It's waste of time.
1: Energy waste.
0: Energy waste.
1: Memory power waste.
0: Memory power is wasted.
1: Inte kaadu.
0: Not only this.
1: Dantlo energy chaala napasakti kuda
0: potuntundi. You lose your memory also.
1: Very soon voltage prarambhamavutundi.
0: Very soon you turn old, you become old.
1: Old age.
0: Ee
1: teliyinatundi dantlo manam praveshinchadam chetane old age kick lo manlo praveshistundali.
0: If you argue on those matters that you do not know, age advances. Students.
1: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
0: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
0: ఏదర్ పవర్ ఆఫ్ మెమరీ,
1: ఏ విధమైనటువంటి బలహీనత కానీ, ఎప్పుడు నాకు ఏనాడు ఎక్కడ రాలేదు.
0: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
1: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
0: You see students here,
1: 17, 18,
0: how are their faces?
1: అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
0: ఫేస్ ఇస్ లైక్ ఎ క్యాస్ట్ ఆయిల్ ఫేస్.
1: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్
1: చురుకుగా ఉండాలి.
0: యూ షుడ్ బి అలర్ట్.
1: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
0: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
1: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
0: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
1: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
0: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్డ్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
1: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
0: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
1: ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
0: బ్రిటిషర్స్ క్యాప్టివేటెడ్, క్యాప్చర్డ్
1: భారతదేశంలో. పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
0: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
1: ఎప్పుడు?
0: వెన్?
1: 50 సంవత్సరాలకు పూర్వం.
0: 50 ఇయర్స్ ఎర్లియర్.
1: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
0: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
1: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
0: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
1: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
0: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ వుడ్ కాంకర్ ఇండియా?
1: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
0: దే హావ్ చీటెడ్ దెమ్సెల్వ్.
1: ధనం కోసం లొంగిపోయారు.
0: దే హావ్ సబ్మిటెడ్ ఫర్ మనీ.
1: స్వార్థ ప్రయోజనాల కోసం దేహాన్ని అందించారు.
0: దే జస్ట్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ ఫర్ మనీ, సెల్ఫిష్నెస్.
1: పని చేయలేనటువంటి సోమరులుగా తయారైపోయారు.
0: దే హావ్ బికమ్ లేజీ బగ్స్.
1: కనుకనే వాళ్ళు సులభంగా కూడా ఇడ్లీ మింగినట్టు మింగేసేసేసారు ఈ దేశాన్ని.
0: దేర్ ఫోర్ దే కుడ్ స్వాలో హోల్ భారత్ యాజ్ ఇఫ్ ఇట్స్ ఎన్ ఇడ్లీ.
1: కానీ మనం ఏనుగులు వంటి వారము.
0: బట్ వర్ మైటీ ఎలిఫెంట్స్.
1: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
0: Just as elephant does not know its strength.
1: తన బలం ఎంత ఉందో తనకే తెలియదు.
0: Elephant cannot estimate its strength.
1: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
0: It can just wag its tail and throw him 90 feet apart.
1: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అడిగిపోతుంది పాపం.
0: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తన యొక్క తెలివితేటలు తనకు తెలియదు.
0: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
1: అట్టనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
0: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
1: ఎంతనో శక్తి ఉంటుండాలి.
0: లాట్ ఆఫ్ పవర్.
1: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి.
0: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
1: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
0: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
1: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
0: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
1: కనుక సాధించవచ్చును.
0: ఎస్ యూ క్యాన్.
1: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేస్తుంది. తీసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
1: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
0: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
1: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
1: చీమ చిన్నది,
0: యాంటీ సో స్మాల్,
1: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళైనా నడిచిపోతుంటది.
0: అండ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు వాక్ ఇట్ కెన్ వాక్ మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
0: The power of an ant is described by Chagaraja.
1: Chimalo Brahmalo.
0: In an ant and Brahman.
1: Shiva Keshava Dulalo.
0: In ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me, that's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava yavaru?
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava anaga bhagav manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jeevitamlo undatundi vade Shivudu.
0: The one in life, alive, is
1: jeevitam lenatundi vade Shivamu.
0: The one without life, the one dead.
1: Kabatti Shivudu anaga manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava dulalo.
0: In Shiva and Keshava.
1: Prema mira velasi unde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vahinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got
1: the title. Adi Tyagaraja kuda paryayam.
0: And same Tyagaraja said in another instance.
1: Yemiti? Prati okatini bhagavat shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktide.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavanti yokka shaktide.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja konchemu visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ayinatundi Raghunathudu aa poojinchetundi yokka vigrahalu teesukoni poi kaaveerlo vadile pettadu.
0: The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra
1: Rama
0: into the river Kaveri.
1: ఏమిటి నాకు ఈ బాధలు కలిగించడం?
0: రామ, వై షుడ్ ఐ సఫర్?
1: నాలో భక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ డివోషన్?
1: లేక నీలో శక్తి లేదా?
0: ఆర్ డోంట్ యు హ్యావ్ పవర్ స్ట్రెంగ్త్?
1: నీలో శక్తి లేదా లేకపోతే నాలో భక్తి లేదా?
0: Don't you have power or don't I have
1: devotion?
0: If I have devotion, do you ever leave me? If you have power, in the true sense, will you ever put me in suffering? And he gave a scope for ego.
1: Because
0: Rama has no power. I have devotion, I always think of you.
1: నిన్ను ప్రార్థించినటువంటి నిమిషం లేదు.
0: I pray every moment.
1: నిన్ను ఆరాధించినటువంటి సమయం లేదు.
0: I worship throughout the day.
1: కనుక నాలో భక్తి ఉంది.
0: So I have devotion.
1: నీలోనే శక్తి లేదన్నాడు.
0: But you have no power, Rama.
1: ఆడేది చేతగానేప్పుడు డోలోడు పై నడిచాడట.
0: When one cannot dance properly, you will blame the drum.
1: తర్వాత ప్రార్థన చేశాడు.
0: Then he prayed later.
1: చి నాది చాలా పొరపాటు.
0: Oh, it's my mistake.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున
0: విల్ ఏ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికి రోటగట్టున
0: కెన్ ఇట్ ఎవర్ బి టైడ్ టు ఎ మోటర్?
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మీ లవ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచున
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?
1: సూక్ష్మబు తిగల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: హౌ కుడ్ ఇట్ క్రాస్ దిస్?
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మీ? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్, ఎవ్రీవన్ విల్ వర్షిప్.
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్,
0: గాడ్ ఇస్ ఆఫ్
1: పవర్ అని వాడు లేడు.
0: There's no one who
1: పిచ్చి వాడు కూడా నాకు ధనం కావాలని కోరుతాడు.
0: ఈవెన్ మ్యాడ్ ఫెలో ఆల్సో వాంట్స్ వెల్త్.
1: అలాంటి లక్ష్మీదేవి నిన్ను కొలుస్తుందే స్వామి.
0: Swami, will that goddess of wealth ever worship
1: Devi
0: you? Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchva buddhi

0: Will that highly intelligent Bharata serve you? Your power
1: is mine.
0: How great is
1: there
0: your power? We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: మై ఫీలింగ్ సో నేరో
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: ద వెసల్ ఈజ్ సో స్మాల్ దేర్ఫోర్ ఐ కుడ్ కలెక్ట్
1: కాబట్టి నీది కాదు దోషము. నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: ద మిస్టేక్ డస్ నాట్ లై విత్
1: పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: లెట్ మీ వైడెన్ మై వెసల్ లెట్ మీ బ్రింగ్ బిగర్ వెసల్
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ లవ్.
1: Live in love.
0: Live in love.
1: ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: If we want to fill it up with love, we have to widen our hearts.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపైన నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart. Whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: In the present education system there are no moral ethical spiritual.
1: ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేసుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: ద బాయ్ హ్యాస్ లెర్న్ ఫ్రమ్ హిస్ ఫాదర్ హౌ టు ఆఫర్ హిస్ మార్నింగ్ ప్రేయర్స్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్.
1: ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ ఎట్ వన్ మోమెంట్.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెన్ బికాస్ బ్యాడ్ కంపెనీ?
1: ఫాదర్ నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు నేను పోవాలన్నాడు.
0: మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ లెట్
1: మీ గో. నాయన అమెరికా లోపల మన సాంప్రదాయము మన సిద్ధాంతము మన యొక్క మడి మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: ద ఫాదర్ సెడ్ యూ కెనాట్ ఫాలో అవర్ ట్రెడిషన్ అండ్ కల్చర్.
1: గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు రిపీట్ గాయత్రి మంత్రం.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: యూ కెనాట్ ఆఫర్ యువర్ మార్నింగ్ ప్రేయర్.
1: నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: ఇఫ్ యూ డూ దాట్ పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: Kani ee mondi bidda chaala pattu pattadu.
0: But this foolish fellow determined to go.
1: Kani oke kumarudu.
0: But he is the only son.
1: Daneshna dhareshna putreshna ee ishna premulu tandanni tallanni puri vestunnayi.
0: These three attachments for wealth, the wife and son will strangle mankind.
1: Ee kumarudu yokka baadalu tattukoleka sare oppukunnadu.
0: Out of disgust he conceded.
1: Velladu Delhi ki velladu passport visa ee passport teeskunnadu.
0: He went to Delhi, got his passport and visa.
1: Vachindi repadi dinam inka velli povali.
0: He got the visa and passport, he is to leave next day.
1: Tandri aa chinna pillavani teeskoni nayana neevu ekkadiki poyinappudiki mana kuladevata.
0: And it's for father told his son, wherever you may go, our family deity is there.
1: Kalika kalika matram neevu nirantaramu hrudayamlo chintistu untundu.
0: You think of our family deity every day.
1: Gayatri devini neevu chintistu untundu.
0: You chant Gayatri.
1: Om bhurvasvaha tasavitur varenyam bhargo devasya dhimahi diyo yonah prachodayat. Ee mantrani neevu marchakunda untundali anna.
0: Never forget Gayatri mantra any day.
1: Sare ettoota Amerikaku poi cheripothe chalu America edo swargam anukunnadu vaadu.
0: He wanted to reach America somewhere other because
1: it is heaven.
0: There is nothing other, much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సీక్రెట్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: వాట్ వర్చ్యువస్.
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ రిడెంప్షన్, ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ లిబరేషన్.
1: ఆర్టిఫిషియల్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్.
0: దేర్ లైఫ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: సరే ఏదో చూడాలని వెళ్లిపోతున్నాడు.
0: హి వాంటెడ్ టు గో అండ్ ఎక్స్పీరియన్స్.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: అండ్ ఫాదర్ టు ప్రామిస్ ఫ్రమ్ హిస్ సన్.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: యు మే గో ఎనీవేర్.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: యు ఆఫర్ యువర్ ప్రేయర్స్ మార్నింగ్ అండ్ ఇన్ ది
1: ఎలాంటి పరిస్థితుల్లోనే కూడాను నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్యామిలీ డైటీ.
1: సరే ఇచ్చాడు. ఇండియా దాటిపోతే సరిపోయనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము. మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: హి మేడ్ ఎ ప్రామిస్ బికాస్ ఇన్ ఈజ్ ఇన్ ఎ హరీ టు గో.
1: పోయాడు. ఒక ఐదేళ్లు అక్కడ చేరిపోయాడు.
0: హి స్పెండ్ 5 ఇయర్స్ దేర్.
1: ఐదేళ్లు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హి ఫర్గాట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హి కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిస్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
2: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: నో. ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
2: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకి ఏమాత్రము ఈ ఆధునికము తెలియదు.
2: షీ ఇస్ ద లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది, తండ్రికి ఇచ్చింది.
2: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
2: ఏది
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
2: And really he has not completed the study for which he has gone all the way.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
2: He is only spending the money sent to him by his parents.
1: పని లేని మంగళవాడు పిల్లి తల కొరిగాడట.
2: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
2: He didn't find anybody, therefore cat became his client.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసేది.
2: He was spending the time like this.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
2: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: ఇచ్చేవాడినిచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
2: They sent a message to son that mother's position is critical, highly dangerous. They wanted the son to return.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడు లేదు నాన్న అని భయంతో వచ్చాడు.
2: Out of fear whether father would send money or not, ultimately he returned.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
2: The parents are happy.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
2: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్ ఫాల్స్హుడ్ టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
2: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్
1: పెట్టుకున్నాడు.
2: అండ్ హీ వాస్ దేర్
1: నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్లాడు.
2: అండ్ టుక్ హిస్ సన్
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
2: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీ.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
2: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
2: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
2: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
2: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇదా నువ్వు నేర్చుకుని రావటము?
2: ఇస్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: చీ, ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
2: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీలు కదా? హౌ ఆర్ యు మేడం?
2: కాంట్ యు సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ యు సే మేడం?
1: మీకు ఎంత పొగరు! ఇది మానవత్వమా?
2: ఆర్ యు హ్యూమన్?
1: ఇంకా ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
2: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షసత్వం?
2: ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాండరు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
2: యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
2: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైప్.
1: కనుక మొట్టమొదటి నైతికం కావాలి.
2: ఫస్ట్ మోరల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
2: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
2: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
2: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
2: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
2: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
2: అండ్ మొరాలిటీ
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
2: మొరాలిటీ ఇన్
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
2: వెన్ దీస్ త్రీ ఆర్ దేర్ ఇట్ విల్ బి ఏ యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
2: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
2: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
2: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
2: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
2: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
2: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్.
1: చర్మమైన ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
2: అండ్ ది స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
2: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఈజ్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
2: ద స్కిన్ ఈజ్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
2: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
2: రెప్యుటేషన్, లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
2: దిస్ యూ కెన్ అక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
2: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

পিতা বন্ধু সখ সবাই রাম নাম ভক্ত জনর জীবন ঘন এক রাম নাম।

0: ساعت مجنون نچیت رہا ساعت مجنون نچیت رہا ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: శివునకు జీవునకు భేదము లేదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే ఆత్మజ్ఞాని.
1: హీ నోస్ ద సెల్ఫ్ హూ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ శివ.
0: వైజ్ఞానులు ఈనాడు సృష్టిని గురించి అనేక విధములుగా వివరిస్తున్నారు. ఆధ్యాత్మిక శాస్త్రము పలు పలు విధములుగా కూడాను ఈ సృష్టిని గురించి ప్రబోధిస్తూ ఉన్నది.
1: స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వేరీడ్ వేస్.
0: ఎవరెన్ని బోధించినప్పటికీ మనకు గోచరమయ్యేటువంటిది అణువు.
1: వాట్ ఎవర్ మే బి టాట్ దట్ వాట్ వి సీ ఇస్ అన్ ఆటమ్.
0: ఈ అణువు లేక విశ్వం లేదు.
1: విదౌట్ ఎన్ ఆటమ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: శిలామయమైన పర్వతములు, కాష్టమయమైనటువంటి అడవులు, జలమయమైనటువంటి సముద్రము, మృణ్మయమైనటువంటి భూమి, మాంసమయమైనటువంటి దేహము అన్నింటి యందుకూడను అణువుల యొక్క చేరికే.
1: ద మౌంటైన్ ఇస్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ ద ఓషన్ ఆఫ్ వాటర్ and there's wood there in a tree and the earth is made up of mud and the human being of flesh.
0: Aduvune leka ye padartham kudanu gocharam kaadu.
1: Without an atom anything cannot be seen.
0: Trage neeru tine tindi chuche chupu nadche nadaka anni kudanu anuvula yokka cherikiye.
1: The water that we drink and the food that we partake is full of atoms, combination.
0: Kanuka ee paramanuvulu yokka tattvanni manam chakkaga vicharam chesinappudu ee paramanu yokka swaroopame ee prapancham.
1: So the whole world is the very form of an atom.
0: Anu raniyan mahato mahiyan annadi vedam. అణువులో అణువుగను ఘనములో ఘనముగను ఉన్నది.
1: ద వేద డిక్లేర్స్ దట్ హి ఇస్ ఇమ్మనెంట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: అణువు అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ఎన్ ఆటమ్?
0: అణువు అనగా కేవలము కంటికి కనిపించినటువంటి యొక్క పదార్థమని భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ ఇఫ్ యు థింక్ దట్ ఆటమ్ ఇస్ దట్ విచ్ ఇస్ సీన్.
0: అణువనగా రాశీభూతమైనటువంటి యొక్క శశిఖరము. ఈ యొక్క కణముల యొక్క స్వరూపము కంటికి కానరాదు.
1: యు కెనాట్ సీ ది ట్రూ ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్ విత్ ది నేకెడ్ ఐ.
0: ఈ కణము యొక్క స్వరూపమే దైవమని భావిస్తూ వచ్చారు పూర్వ ఋషులు.
1: ది ఏన్షియంట్ రిషీస్ థాట్ దట్ గాడ్ ఇస్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే

0: ఎనిమిది నాలుగు లచ్చ జీవముల అన ఎమ్మున నెడవాయ కుందువట అణువురేణు తృఢకాష్టము మొదలుగా అఖండ రూపుడవై వెలయుదివట నిను గనుగొన గలమా.
1: ఓ లార్డ్, యు ఆర్ స్మాలర్ దెన్ నేచురల్ అండ్ బిగ్గర్ దెన్ ద బిగ్గెస్ట్ స్ప్రెడ్ ఇన్ అమంగ్ ది 84 lakhs ఆఫ్ స్పీషీస్. కెన్ వీ ఎవర్ నో యూ?
0: ఈ అణువుతత్వాన్ని గుర్తించుటకై ఈ విజ్ఞానులు 1000 సంవత్సరములు పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: Scientists have investigated for 1000 years to know the nature of an atom.
0: కాని బాలుడైన ప్రహ్లాదుడు ఏనాడో ఈ అణుస్వరూపమే దైవత్వం అనేటువంటి యొక్క దీనిని గుర్తించుతూ ప్రబోధిస్తూ వచ్చాడు.
1: బట్ ప్రహ్లాద కుడ్ నో దట్ ది డివైన్ ఈజ్ ఇన్ అన్ ఆటమ్ అండ్ టాట్ ఇట్.
0: ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు.
1: యు కెనాట్ సే దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్. వేర్ ఎవర్ యూ సర్చ్ యూ విల్ సర్టన్లీ ఫైండ్ హిమ్ దేర్.
0: కనుక యంత్రశక్తి కంటే మంత్రశక్తి చాలా ఉత్తమమైనటువంటిది, చాలా విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని ఈనాటి యువకులు గుర్తించాలి.
1: ద మోడర్న్ యూత్ షుడ్ నో దాట్ ద మంత్ర ఈజ్ మోర్ మైటియర్, ఈజ్ స్ట్రాంగర్ దెన్ మిషనరీ.
0: ప్రణవ హృత్కోలంలో గల ఉద్భేదముల్లో శక్తి శివ అనే తత్వములు ఇవ్వండి ఉంటుంది.
1: దేర్ ఇస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి ఇన్ ప్రణవ.
0: ఈ శక్తికి ఈ శివత్వమునకు రసాయనక శాస్త్రజ్ఞులు దీనిని ఎలక్ట్రానిక్ ప్రోటానిక్ అని పేరు పెట్టారు.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ శక్తి అండ్ శివ ది కెమిస్ట్ కాల్డ్ ఇట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్.
0: అయితే ఈ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనేటువంటిది శివశక్తిమయములు అనేటువంటిది ఇందులో బోధపడుతున్నది.
1: ఇట్ విల్ బి క్వైట్ ఎవిడెంట్ దట్ ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ ఆర్ శివ అండ్ శక్తి.
0: ప్రోటాన్ అనేటువంటి పరమాణువులు అణువులో కేంద్రంగా ఉంటున్నాయి.
1: ప్రోటాన్స్ ఆర్ ద సెంటర్స్ ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: కానీ ఈ కేంద్రము చుట్టూ ఎలక్ట్రాన్ పరమాణువులు అతి వేగంగా చుట్టూ తిరుగుతూ ఉంటున్నవి.
1: హౌఎవర్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అట్ ఎ హై స్పీడ్ రౌండ్ ద ప్రోటాన్స్.
0: దీనినే వేదము అనేక విధములుగా వివరిస్తూ వచ్చింది.
1: దిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై వేద ఇన్ డిఫరెంట్ వేస్.
0: శివ ఊర్ధము మయం శక్తి, శక్తి ఊర్ధమయం శివ అని, అనగా ఈ శక్తియే శివం, శివమే శక్తి, ఈ రెండింటి యందు కూడాను భేదము లేదు అనేటువంటిది వివరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ దట్ శివ ఈజ్ శక్తి అండ్ శక్తి శివ, నాన్ డ్యూయల్.
0: ఎలక్ట్రాన్ కు ప్రోటాను ఆత్మ వంటిది అన్నారు.
1: Then it is said for an electron, proton is a spirit or atma.
0: ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పుట్టక పూర్వమే కూడాను న్యూట్రాన్ పుట్టింది.
1: న్యూట్రాన్ వాస్ దేర్ ఈవెన్ బిఫోర్ ఎలక్ట్రాన్.
0: దీనిని వేదము సత్ అని చెప్తూ వచ్చింది.
1: వేద కాల్స్ ఇట్ సత్.
0: సత్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ సత్?
0: సత్ అనగా ప్రకాశవంతమైనటువంటిదని భావిస్తున్నారు. కాదు కాదు, చీకటి.
1: వీ థింక్ సత్ ఈజ్ ఎఫల్జన్స్, నౌ ఇట్ ఈస్ డార్క్నెస్.
0: ఈ చీకటి నుండి ఏ వెలుగు పుట్టుతూ వచ్చింది?
1: The light comes out of darkness.
0: Ashanti loni prashanti, prashanti loni prakanti, prakanti loni paramjyoti, paramjyoti e paramatma swarupamu ani. Kanuka ee ashanti anetundi chikati nundiye prashanti anetundi velugu aavirbhavistu vachindi.
1: Therefore out of this ashanti or restlessness, this darkness, the light comes out thereafter prashanti.
0: Deenine taha maha annaru, anaga tamaha ani.
1: This is called tamaha.
0: Taha ante amrutamu ani oka arthamu, rendavadi garbhamu ani rendava artham.
1: One meaning is that's amrita and nectar, the other one is the womb.
0: Ee garbhamune manamu space ani pilustu vacharu vijnanulu.
1: The scientists call this womb as the space.
0: Inka rendavadi maha అనేటువంటి యొక్క పదమునకు విషము కాలము అని అర్థం ఉంటుంది. అది
1: ద సెకండ్ వర్డ్ మహా కన్వేస్ టూ మీనింగ్స్, వన్ ఇస్ పాయిజన్, ద అదర్ ఇస్ టైమ్.
0: కనుకనే తమహ అనేటువంటిది స్పేస్ అండ్ టైం అంటుంది. ఈ రెండింటి యొక్క జీవితమే మానవత్వము అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: సో తమహ కన్వేస్ ది టైమ్ అండ్ స్పేస్ విచ్ వీ ఫైండ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏ రీతిగా జన్మిస్తూ వచ్చింది?
1: హౌ డు యు ఫైండ్ ఎ హ్యూమన్ బీయింగ్ అపియరింగ్ ఆన్ ఎర్త్?
0: మొట్టమొదట గర్భము, గర్భం అనేటువంటి స్పేస్.
1: ఫస్ట్ స్పేస్ గర్భ.
0: ఇందులో ఏడవ దినము బుద్భుదముగా రూపొందుతుంది.
1: ఇట్ షేప్స్ ఇంటు బుద్భుద ఆర్ ఎ బబుల్ ఆన్ సెవెంత్ డే.
0: 15వ దినము పిండముగా రూపొందుతుంది.
1: ఆన్ ద 15th డే ఇట్ విల్ బి ఎన్ ఎంబ్రియో.
0: 30వ దినము కఠినంగా మారిపోతుంది.
1: ఆన్ ది 30th డే ఇట్ బికమ్స్ స్ట్రాంగ్.
0: 60వ దినము శిరస్సు ప్రారంభమవుతుంది.
1: ఆన్ 60th డే ఎమర్జెస్ ద హెడ్.
0: 210వ దినము దీనికి ప్రాణం ప్రవేశిస్తుంది.
1: ద లైఫ్ ఎంటర్స్ ఆన్ ది 210th డే.
0: 240వ దినము రూపం పూర్తి ప్రారంభమవుతుంది.
1: ఫుల్ ఫామ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ 240th డే.
0: 270వ దినము ప్రపంచంలో ప్రవేశిస్తుంది.
1: అండ్ ఇస్ డెలివర్డ్ ఆన్ 270th డే.
0: ఇది మానవ జన్మమునకు కాలము, స్పేసు ఈ రెండింటి యొక్క ప్రమాణము అత్యవసరమని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: వేద స్పీక్స్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని మానవుడు గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి లోక సంబంధమైన విషయాల యందు మానవుడు తన కాలమును, కాయమును, కర్మమును కూడా ఇమిడ్చి వ్యర్థము భావించుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ఫిజికల్ వరల్డ్లీ మ్యాటర్స్ అండ్ హెస్ ఫర్గాటన్ ది ఎసెన్షియల్.
0: కనుక వేద ప్రమాణమునకు, విజ్ఞాన ప్రమాణమునకు అనేక విధములైనటువంటి యొక్క భేదములు కనిపించినట్టుగా ఉంటుంది, కానీ భేదములు లేదు.
1: సో వేద అండ్ సైన్స్ అపియర్ టు బి డిఫరెంట్ బట్ దే ఆర్ నాట్ సో.
0: విజ్ఞానుడు గుర్తించినటువంటి విషయములు కూడాను వేదము గుర్తిస్తూ వచ్చింది.
1: వేద కుడ్ ఫైండ్ అవుట్ దాట్ విచ్ ఇస్ నాట్ నోన్ టు సైన్స్.
0: వేదము గుర్తించినటువంటి విజ్ఞానుడు ఈనాటి వరకు కూడాను ఏమీ గుర్తించలేదు.
1: The science has not yet recognized
0: ee naati vijnanam gurtinchinatvanti vishayamu chaala takkuva.
1: The scientists have known very little.
0: Kanuka ishtarattamanaku undinatvanti oka divya shakti manavattamlo enta varaku unnadi anetvanti danni vicharinchali.
1: We should investigate the power of divinity present in man.
0: Jeevudu devudu veru kaadu.
1: The individual and God are not different.
0: Aithe jeevudu దేహాభిమాని అయి అనేక విధములుగా దేహములతో కట్టుబడి ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ఇండివిజువల్ ఇస్ బౌండ్ బై బాడీ అండ్ క్యారీస్ అవుట్ ద లివింగ్.
0: ఏనాడు ఈ జీవుడు ఆత్మాభిమానమును పెంచుకొనను ఆనాడే జీవత్వము, శివత్వము రెండింటి యొక్క ఏకత్వమును గుర్తించిన వాడవుతాడు.
1: దట్ డే విన్ హీ అటాచెస్ హిమ్సెల్ఫ్ టు ద స్పిరిట్ అండ్ ఆత్మ హీ విల్ నో ద నాన్ డ్యువల్ ప్రిన్సిపల్.
0: ప్రపంచంలో వెలుపల ఏమాత్రం కూడా ఏ ఒక్క చిన్న విషయం కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్.
0: ఏ చిన్న వస్తువు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో స్మాల్ థింగ్.
0: అంతా కూడా అంతర్భాగమునందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
0: ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నటువంటి ప్రతి దృశ్యము కూడా మన లోపలిదే కానీ బయటది కాదు.
1: ది సీన్ అవుట్ సైడ్ ఇస్ యాక్చువల్లీ ప్రెసెంట్ విదిన్.
0: ఈ సత్యాన్ని మానవుడు చక్కగా గుర్తించాలి.
1: మ్యాన్ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: కనిపించేటువంటి ఇన్ని శిరస్సులంతా కూడా మన లోనున్నటువంటివి కానీ బయట వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది హెడ్స్ హియర్ ఆర్ ప్రెసెంట్ విత్ హిమ్, నాట్ అవుట్
0: సైడ్. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఏ పదార్థమైనా ఇది నాకు కావాలి అనుకుంటాడు.
1: యూ ఎస్పైర్, యూ వాంట్ ఎనీ ఆబ్జెక్ట్.
0: కానీ అది తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేక అజ్ఞానం చేత ఆ వస్తువు కావాలని ఆశిస్తున్నాడు.
1: బట్ యూ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ, బట్ యూ వాంట్ ఇట్ అవుట్ సైడ్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: ప్రతి ఒక్క వస్తువు కూడా లోపల నుండే వెలుపల వచ్చి, వెలుపల నుండే తిరిగి లోపలికి పోతున్నాయి.
1: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ అండ్ దెన్ గెట్ ఇన్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వర్షం కురుస్తుండాలి.
1: దర్ ఇస్ రెయిన్ దేర్.
0: వేలాది నదులు సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
1: థౌజండ్స్ ఆఫ్ రివర్స్ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ వేలాది నదులు సముద్రంలో ప్రవేశించినప్పటికీ సముద్రము పెరిగిపోలేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద మర్జర్ ఆఫ్ ద రివర్స్ ద సీ డస్ నాట్ ఇంక్రీజ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ వేలాది నదులంతా కూడాను ఈనాడు ఇందులో చేరినటువంటివి ఏనాడు ఈ సముద్రం నుంచి బయటకు పోయినాయి.
1: The thousands of rivers that have merged in the ocean have arisen out of
0: the ocean. బయట పోయి కొంత కాలం బయట సంచరించి తిరిగి ఆ సముద్రంలోనే ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
1: In fact, they have come out of ocean, settled in the form of a cloud.
0: సముద్రం నుండి వెలుపల పోయినటువంటి ఒక జలము తిరిగి సముద్రానికి రావడానికి వీల్లేదు.
1: Therefore, that which doesn't come out of the ocean cannot
0: come back. So, all that merges in an ocean, once came out of it.
1: So, all that merges in an ocean, once came out of it.
0: కనుకనే మనకు ఈనాడు కనిపించేటువంటివన్నీ కూడాను మన నుండి ఏనాడో బయటకు పోయినటువంటివి.
1: So, all that we see around, in fact, have come out of it.
0: విషయములు కాని వ్యక్తులు కాని లేక పదార్థములు కాని ఇవన్నీ కూడా మన నుండి వెలుపల పోయినటువంటివి తిరిగి మనలో వచ్చి చేరిపోతున్నాయి.
1: సో మెటీరియల్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ ఎట్ వన్ టైం.
0: అదే విధంగానే దైవం నుండి అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: సో గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రోకాజమ్ అండ్ ఎ మాక్రో.
0: అణువులో అణువుగాను ఘనములో ఘనముగాను ఉంటున్నాడు.
1: హీస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ అండ్ ది ఎంటైర్ కాస్మోస్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మగుచు మేటి వస్తువునందున మేటి ఎగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి అణువునే బ్రహ్మ బ్రహ్మనే అణువు ఎగును.
1: ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్, ఈస్ ప్రెసెంట్ ఇన్ మైటీ ఎంటైర్ కాస్మోస్, అండ్ ఈస్ ప్రెసెంట్ ఇస్ ఎటర్నల్ విట్నెస్. ఆటమ్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ అన్ ఆటమ్.
0: సముద్రం నుండి బయటపోయినటువంటి జలము సముద్రం యొక్క రూపము సముద్రం యొక్క రుచి మారిపోతుంది.
1: ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎన్ ఓషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఇట్స్ ఫార్మ్ అండ్ టేస్ట్.
0: కానీ వెలుపల పోయిన తర్వాత అది పవిత్రమై మధురమైన రుచి లోపల తిరిగి ఇంకొక రూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశిస్తుంది.
1: హావింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఓషన్ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ ఫార్మ్ అండ్ డిఫరెంట్ టేస్ట్ అండ్ అల్టిమేట్లీ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఇక్కడ ఎన్ని అవస్థలను పడింది, ఎంత సంస్కారం పొందింది,
1: వాట్ సార్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: ఆవిరిగా మారి
1: బికమ్స్ వేపర్,
0: మేఘములుగా రూపొంది,
1: సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్,
0: వర్షముగా కురిచి
1: కమ్స్ డౌన్,
0: వంకలుగా ప్రవహించి
1: ఫ్లోస్ యాజ్ ఎ
0: నదులుగా ఇందులో ప్రవేశిస్తుంది.
1: షేప్స్ ఇన్ టు ఎ రివర్ అండ్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్.
0: ఈ ఆవిరిగా మారటమే సత్యము.
1: ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు వేపర్ ఇస్ సత్యం.
0: మేఘములుగా రూపించడమే ధర్మము.
1: సెటిల్మెంట్ యాజ్ ఎ క్లౌడ్ ఇస్ ధర్మ.
0: రెయిన్ డ్రాప్స్ అనగా వర్ష బిందువులుగా రూపొందటమే ప్రేమ బిందువులు.
1: ద షవర్ ఆఫ్ రెయిన్ ఇస్ డ్రాప్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ బిందువుల యొక్క ఏకత్వమే ఆనందమనే ప్రవాహము.
1: ద డ్రాప్స్ ఆఫ్ లవ్ బికమ్ దిస్ ఫ్లో.
0: ఈ ఆనందమనే ప్రవాహము తిరిగి అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: ద ఫ్లో ఆఫ్ బ్లిస్ మర్జెస్ ఇన్ ది ఓషన్ ఆఫ్ గ్రేస్.
0: కనుక ఏనాటికైనా కూడా తిరిగి గమ్యంలో చేరక తప్పదు.
1: వన్ డే అదా ఇట్ మస్ట్ రీచ్ ద గోల్.
0: ఎచ్చట పుట్టి నచ్చటికి నేకుట నైత్యము ప్రాణికోటికి.
1: It's quite natural for the living beings to go back to the place of origin.
0: Kanuka manavuduga putti jeevuduga jeevinchi tirigi madhavuniga roopondi tirigi divyattamlo leenamaipothundi.
1: Therefore man starts his life and lives like an individual and merges in the divinity.
0: Daivam rooparahitudu kada.
1: God is formless.
0: Kanuka itaniki ee reethi manu nirnayinchavachu.
1: How can you decide then?
0: Anni konni rakamulainatundi okka shastramulu దీన్ని తర్కిస్తూ వచ్చింది.
1: సర్టన్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఆర్గ్యూ ఆన్ దిస్ లైన్.
0: రూపరహితమైనటువంటి జగత్తులో ఎక్కడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఇస్ ఫార్మ్లెస్.
0: చిన్న పరమాణువు కూడా ఒక రూపాన్ని ధరించి ఉంది.
1: ఇన్ ది స్మాలెస్ట్ ఆటమ్ హాస్ ఎ ఫార్మ్.
0: తెలియని మూర్ఖులు దీనికి రూపం లేదని భావిస్తారు, కానీ ప్రతి చిన్న అణువు కూడా రూపం ఉంది.
1: ఏ ఫుల్ థింగ్స్ ఇట్ హాస్ నో ఫార్మ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్.
0: కనుక రూపం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: హౌ కెన్ యూ డినై ఇట్స్ ఫార్మ్.
0: అందుకనే కోసమే ప్రాచీనపు మహర్షులు రూపాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఏన్షియంట్ సెయింట్స్ వర్షిప్ వేరియస్ ఫార్మ్స్.
0: అనేక బిందువుల యొక్క ఏకత్వమే ఈ రూపమని.
1: దట్ ఆల్ డ్రాప్స్ హావ్ గివెన్ దిస్ ఫార్మ్.
0: అనేక అణువుల యొక్క స్వరూపమే ఈ రూపమని.
1: ది ఫార్మ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: కనుక ఈ అనేక రూపంతో కూడినటువంటి ఈ అణువును ఆరాధించడం చేత ఆత్మతత్వం మనకు ఆవిర్భవిస్తుందని.
1: బై వర్షిపింగ్ ఎన్ ఆటమ్ వన్ కెన్ నో ద స్పిరిట్.
0: ఆనాటి వారి విశ్వాసం.
1: దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ దోస్ పీపుల్ దెన్.
0: ఈ శివరాత్రి అనేటువంటి యొక్క పరమతత్వమునకు అనేక విధమైనటువంటి అర్థములు కూడా ఉంటున్నాయి.
1: శివరాత్రి హ్యాస్ వెరీ ఇన్నర్ మీనింగ్స్ ఇంటర్ప్రిటేషన్స్.
0: తమహ అనగా చీకటి.
1: తమహ మీన్స్ డార్క్నెస్.
0: అనగా ఈ రాత్రి అన్ని రాత్రుల వలే కాక, చీకటి రాత్రి వలే కాక, ఇది శివరాత్రిగా రూపొందింది.
1: ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ డార్క్ నైట్ లైక్ అదర్ నైట్స్ బట్ ఇట్స్ సీక్రెట్.
0: రాత్రి అనగా చీకటి.
1: నైట్ మీన్స్ డార్క్నెస్.
0: కానీ ఈనాటి రాత్రి కూడా చీకటే.
1: Even today is bound to be dark.
0: కానీ మంగళకరమైనటువంటి యొక్క రాత్రి.
1: బట్ ఇట్స్ వెరీ ఆస్పిషియస్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అనేక పరమాణువుల యొక్క ఏకత్వము ఈనాడు మనకు ప్రకటిస్తమవుతుంది.
1: టుడే వి ఫైండ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. ఇది వేదం యొక్క ప్రమాణం. చంద్రమా మనసో జాత. చంద్రుడు అనగా మనసు యొక్క స్వరూపమే.
1: మైండ్ ఈజ్ ది మూన్.
0: ఈ మనస్సుకు 16 కళలు ఉంటున్నాయి.
1: This mind has 16 digits.
0: చంద్రుడు కూడాను 16 కళలు ఉంటున్నాయి.
1: So also moon.
0: ఈ చతుర్దశి దినము 15 కళములు లయమైపోయి ఉంటాయి.
1: On this day 15 digits are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటుంది.
1: Only one trace is left.
0: కనుక దివ్యత్వమునకు అత్యంత సమీపంలో ఉంటుంది ఇది.
1: It means it's so close to the divine. This night is close to divinity.

0: to dinam.
1: The day when we serve delicious food to the servants of God.
0: Mahani yulavaraina manakadaketanchi chelimi bhagavat katalu cheppu dinamu.
1: The day when noble souls come to us and speak of spiritual matters.
0: Dinamu kaka. Aa diname dinam.
1: That's only the day.
0: Migilinavanninu taddinaru.
1: The rest is an obituary.
0: Tat dinamulu taddinamulu.
1: That is an obituary.
0: Shraddhamulu kaadu.
1: Is not the other way around.
0: Ee naadu ee pavitramainatvanti oka tattavulo 15 gunamulu layamai untunnayi.
1: Today 15 digits are merged.
0: Plato kudanu cheppetunti vaadu.
1: Plato also said
0: truth, goodness and beauty.
1: He referred to truth, goodness and beauty.
0: Dinne upanishattulu satyam shivam sundaram anna.
1: Upanishads call it satyam shivam sundaram.
0: Kanukane ఈ యొక్క శివం అనేటువంటిది ఒక విధమైన మంగళకరమైనటువంటి యొక్క తత్వం.
1: శివం మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆస్పిషియస్.
0: ఒకవైపున సుందరము, ఒకవైపున సత్యము, రెండింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటి.
1: ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి దినమును మనము పవిత్ర దినముగా భావిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: ది ఏన్షియన్స్ కన్సిడర్ దిస్ డే వెరీ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్.
0: వారు సర్వమును గుర్తించి వర్తించినటువంటి ఆనందమును ఈ జగత్తుకు అందిస్తూ వచ్చారు.
1: దే హావ్ రికగ్నైజ్డ్ దిస్ బ్లిస్ఫుల్ స్టేట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబాడీ.
0: సమస్త ఆనంద పరిపూర్ణ కణములన్నీ కూడా మన లోపల నుండి వెలువడుతున్నవి.
1: ఆల్ దట్ ఇస్ బ్లిస్ఫుల్ హస్ ఎమనేటెడ్ అవుట్ ఆఫ్ us within.
0: అయితే ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకోసం తెలుసుకోవటం ప్రయత్నం?
1: వై వై
0: మనం ఈ భౌతిక జీవితమే సత్యమైన జీవితంగా ఎంచుకుంటున్నాం.
1: వీ కన్సిడర్ దిస్ ఫిజికల్ లైఫ్ యాజ్ ట్రూత్.
0: ఇది ఎంతకాలం సత్యం?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది మధ్యలో జరిగిపోయేటువంటి మేఘముల వంటివి.
1: ఇట్స్ సంథింగ్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: కనుక ఈ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఇవన్నీ కూడా నువ్వు గతించిపోయేటువంటివి.
1: దేర్ఫోర్ ద చైల్డ్ హుడ్, ద యూత్ అండ్ ద రిక్లూస్.
0: ఒకదానిలో ఒకటి చేరినటువంటివి ఇవన్నీ.
1: వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది అదర్.
0: కనుక ఏ విధంగా సముద్రం నుంచి బయలుదేరినటువంటి జలము మరో నదిగా రూపొంది ఈ సముద్రంలో ప్రవేశిస్తూ వచ్చినాయో అదే విధంగానే మానవత్వము ఒక్క బిందువుగా రూపొంది తదుపరి అదే అనేక రూపములు మార్చి తిరిగి అందులోనే లయమైపోతుంది.
1: జస్ట్ యాజ్ అవుట్ ఆఫ్ ది ఓషన్ ద రివర్ హస్ టేకెన్ ఫామ్ అండ్ మర్జెస్ ఇన్ ది ఓషన్ బ్యాక్, సో ఆల్సో ది ఇండివిజువల్.
0: పిల్లలకి ఎన్ని పర్యాయంలో చెప్పాను, పుట్టిన తక్షణమే చేంజ్.
1: అట్ ది టైమ్ ఆఫ్ బర్త్ వన్ ఇస్ ఎ చైల్డ్.
0: 10 సంవత్సరంలోపు బాయ్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 10 బాయ్.
0: 30 సంవత్సరంలోపు మ్యాన్.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 మ్యాన్.
0: 75 ఇయర్స్కు గ్రాండ్ ఫాదర్.
1: 75 గ్రాండ్ ఫాదర్.
0: ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాలుగు కుడు ఒకదాని ఎందుకు వీడి ఉంటున్నాయి.
1: సో చైల్డ్ బాయ్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే మానవత్వం లోపల ఈ సర్వము కూడా ఇమిడి ఉంటుండాలి.
1: సో ఇన్ హ్యూమన్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్.
0: కానీ మనం దానిని గుర్తించుకోలేక బాల్యం బాల్యంగా, యవ్వనం యవ్వనంగా, వార్ధక్యం వార్ధక్యంగా మనం భావిస్తున్నాం.
1: బట్ వీ కన్సిడర్ దెమ్ సెపరేట్ అండ్ డిస్టింక్ట్ అండ్ డిఫరెంట్, ద చైల్డ్హుడ్ అండ్ ద యూత్.
0: దీనిని పురస్కరించుకునే శంకర్ల వారు

0: గర్వం, ఈ యవ్వనం లోపల ఎక్కడా లేనటువంటి గర్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది స్టేజ్ ఆఫ్ యూత్ యు విల్ బి హైలీ ఎగోయిస్టిక్.
0: తనకంటే అందరూ చిన్నవారుగా తాము భావిస్తుంటారు.
1: హీ కన్సిడర్స్ ఎవ్రీవన్ లో,
0: తానే గొప్ప వీరుడనని సూర్యుడని భావిస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ హింసెల్ఫ్ వాలియంట్ అండ్ బ్రేవ్.
0: ఎంతకాలము,
1: హౌ లాంగ్,
0: కదిలిపోయే మేఘముల వంటిది.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ దీనికి ఇంత మిడిమిక్కు ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్?
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితములే.
1: దట్స్ ఆల్ ఆర్టిఫిషియల్.
0: కనుకనే కల్పితములను మనం అనుసరించడం చేతనే సత్యమైనటువంటి యొక్క ఆనందానికి మనం దూరం అయిపోతున్నాం.
1: యాజ్ ద లైఫ్ హ్యాస్ బికమ్ ఆర్టిఫిషియల్ వీఆర్ అవే ఫ్రమ్ ట్రూత్.
0: మనం చదివిన చదువులు కానీ, చేసిన ఉద్యోగములు కానీ, సంపాదించిన ధనము కానీ, సర్వము కూడాను ఏదో ఒకనాటికి మనల్ని అవైనా వదులుతుంది, లేక వాటిని మనమైనా వదులుతాం.
1: ఆల్ ది లెర్నింగ్ అండ్ ది జాబ్ అండ్ ది మనీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ దెమ్ ఆర్ దే విల్ లీవ్ యు.
0: తప్పినది కాదు,
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుక శివత్వమనేటువంటి మంగళత్వాన్ని మనము చక్కగా గుర్తించుతూ రావాలి.
1: సో వీ హావ్ అండర్స్టాండ్ దిస్ ఆస్పిషియస్ నేచర్ ఆఫ్ శివ.
0: అయితే ప్రతి అణువు కూడాను భగవత్ స్వరూపమే అయితే కొంతమంది ప్రశ్నించవచ్చును.
1: When every atom is divine, some may question.
0: ఈ పాపము, అన్యాయము, అక్రమము, అనాచారము, అసత్యము, ఇవన్నీ కూడాను భగవత్ స్వరూపం లేనా అని ప్రశ్నించవచ్చు.
1: You may question this untruth, the lies, the unrighteousness, injustice or the divine.
0: పరమ సత్యము,
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడాను భగవత్ స్వరూపములే.
1: దిస్ ఇస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: వెన్?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వాడికి అవి భగవత్ స్వరూపం.
1: ద వన్ హూ హస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ ఇట్ ఇస్ డివైన్, yes they are.
0: ఆ అన్యాయం కూడా నువ్వు న్యాయంగా రూపొందుతుంది.
1: ఈవెన్ ఇన్జస్టిస్ బికమ్స్ జస్టిస్.
0: అక్రమం కూడా నువ్వు ఆ ఆనందంగా రూపొందుతుంది.
1: డిసార్డర్ బికమ్స్ బ్లిస్ఫుల్.
0: క్రమమైన మార్గంలో ప్రవేశిస్తుంటాయి.
1: ఇట్ విల్ బి ఇన్ అ ప్రాపర్ లైన్.
0: కానీ మనం ఇది అన్యాయము అని, అన్యాయం పైన మనం నమ్మకం పెట్టుకుని ఇది భగవత్ స్వరూపమా అనేటువంటి సందేహిస్తున్నప్పుడు ఇది అన్యాయం, అన్యాయమే భగవత్ స్వరూపం, భగవత్ స్వరూపం.
1: When you think that injustice is separate, you never find identity with the divinity.
0: అన్ని భగవత్ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్న వారికి చెడ్డ అనేదే కనిపించదు.
1: ఇట్ సుప్రీం ట్రూత్,
0: ఇవి కూడా భగవత్ స్వరూపములే.
1: దిస్ ఇస్ ఆల్సో డివైన్.
0: అయితే ఎప్పుడు?
1: వెన్?
0: ఇవన్నీ కూడా నువ్వు భగవత్ స్వరూపం అని విశ్వసించినటువంటి వానికి అవి భగవత్ స్వరూపం.

0: When you think that injustice is separate, you never find identity with the divinity.
1: అన్ని భగవ స్వరూపమే అనేటువంటి విశ్వాసం ఉన్నవానికి చెడ్డ అనేది కనిపించదు.
0: When one has faith in the divine, there is nothing like bad in his
1: world. భగవద్గీత యందు కృష్ణుడు అర్జునుడు బోధిస్తూ వచ్చాడు.
0: This is taught by Krishna to Arjuna in Bhagavad Gita.
1: Arjuna, ఎందుకు నీవు సందేహిస్తున్నావు?
0: Why do you doubt?
1: ఈ యుద్ధమునకు నేనే కారణము.
0: And the cause for the war. ఇందరి
1: మరణాలకు నేనే కారణము.
0: And the cause for the death.
1: కాబట్టి చావును చంపించేవాడు చచ్చేడు అంతా కూడా నువ్వు నేనే కారణం.
0: సో ద డెత్ అండ్ ద కిల్లర్ ఆర్ మై సెల్ఫ్.
1: నిమిత్త మాత్రం భవసవ్య సాచి, నీవు నిమిత్తంగా ఉంటున్నావు.
0: యు ఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అన్ని జరిపేది నేనే.
0: ఐఎమ్ ద డైరెక్టర్.
1: అయితే అన్నింటి ఎందు నేనే.
0: ఐఎమ్ ఇన్ ఆల్.
1: దేనికి తగినటువంటి యాక్ట్ దానికి చేయాలి.
0: I act according to the role.
1: తానే డైరెక్టర్, తానే యాక్టర్.
0: హీ ఈజ్ ద డైరెక్టర్ అండ్ యాక్టర్.
1: కనుకనే ఈ రెండింటి యొక్క సంబంధము తాను చూసుకున్నప్పుడు దేంతో కూడా అతనికి బాధ ఉంటుంది.
0: When he knows the relationship between the two is not affected by pain or pleasure.
1: నేను పర్యాయం చెప్పాను.
0: భగవాన్ said many
1: times. నాగయ్య త్యాగయ్య వేషం వేశాడు.
0: నాగయ్య has taken the role of
1: Chaga. అయితే త్యాగయ్యగా ఉన్నప్పుడు నేను నాగయ్య అని మాత్రం చింతించాడు.
0: In the role of Chagaya, he will not feel that he is
1: నాగయ్య కాకుండా త్యాగయ్య కాలేదు.
0: Without being నాగయ్య cannot be Chagaya.
1: కానీ త్యాగయ్య వేషం వేసినప్పుడు త్యాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
0: But in the role of Chagaya, he acts accordingly.
1: ఆ డ్రెస్ ను విప్పివేసిన తర్వాత నాగయ్య యాక్ట్ చేస్తున్నాడు.
0: Then once he changes the dress, he
1: is నాగయ్య. త్యాగయ్య రెండు కూడా ఒక్కటే.
0: నాగయ్య త్యాగయ్య are one and the same.
1: అదే రీతిగానే
0: likewise
1: న్యాయాన్యాయములు రెండు కూడా ఒక్కటే.
0: Justice and injustice are one.
1: అన్యాయంగా ప్రవర్తించేటప్పుడు న్యాయం అందులో కనిపించదు.
0: When once along in justice line
1: నిజముగా న్యాయాన్ని కనిపించినప్పుడు సర్వం కూడా న్యాయమే అని విశ్వసించినప్పుడు ఏది అన్యాయమే మనకు కనిపించదు.
0: In fact, you find justice everywhere, you don't notice injustice.
1: త్యాగయ్యలో నాగయ్య నేనే ఉంటుంది యాక్ట్ చేస్తున్నానని అనుకునేవాడు నాగయ్య లేడే అని తాను ఏమాత్రం విచారించాడు.
0: When నాగయ్య takes the role of Chagaya, he will not deny his existence. నాగయ్య
1: అదే విధంగానే
0: also
1: నేను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ ప్రేరణ చేతనే చేస్తున్నాను, నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించిన వాడికి అన్యాయం అనేది అక్కడ కనిపించదు.
0: సో వెన్ యూ థింక్స్ దట్ ఆల్ మై యాక్షన్స్ ఆర్ ప్రాంప్టెడ్ బై గాడ్, దేర్ ఇస్ నో ట్రీజన్.
1: నేను జీవుడను అనేటువంటి ఒక భావం పైన తాను నమ్మకం పెట్టుకోవటం చేతనే ఈ విధమైన అక్రమ మార్గాన్ని ప్రవేశిస్తున్నాడు.
0: బికాస్ హీ హస్ గాట్ ఎ ఫీలింగ్ దట్ ఎన్ ఇండివిజువల్ హీస్ ఇన్ ద రాంగ్ వే.
1: ఇది నీ భ్రమ మాత్రమే.
0: ఇట్స్ యువర్ ఇల్యూషన్.
1: కానీ ఈ భ్రమను వదిలేటువంటి వరకు బ్రహ్మ మాత్రం కనిపించదు.
0: Until you give up illusion, you cannot see Brahman.
1: కనుకనే బ్రహ్మను కనిపించాలంటే భ్రమను వదలాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు సీ బ్రహ్మ, యూ షుడ్ గివ్ అప్
1: బ్రహ్మ వదలాలి. దేహ భ్రాంతి వదలాలి.
0: బాడీ అటాచ్మెంట్
1: అనగా దేహమే నీకు ఉండవలసిందే. దేహం చేతనే సర్వకర్మలు ఆచరిస్తున్నావు.
0: Yes, body is needed with which you act.
1: దేహం లేకపోతే ఏ కర్మలు మనం ఆచరించలేము.
0: Without body you cannot act.
1: అయితే ఇది ఒక పనిముట్టుగా మనం తీసుకోవాలి.
0: Yet the body is an instrument.
1: ఈ యొక్క పనిముట్టుగా భావించి ఈ దేహంతో సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించాలి.
0: టేకింగ్ బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ పర్ఫార్మ్ వేరియస్ యాక్టివిటీస్.
1: కనుక ఆస్తికుడైనా నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనప్పటికీ ఈ దివ్యత్వం అనేటువంటిది అందరి ఎందు ఒకటిగానే ఉంటుంది.
0: నో మ్యాటర్ ఇస్ థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్, దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్.
1: కాన మనము దైవస్వరూపులుగా మనం భావించి దైవ ఆజ్ఞ ప్రకారం మనం అనుసరించి దివ్యత్వంతో ఉన్నాననే విశ్వాసాన్ని బలపరుచుకుని ఈ జగత్తులో జీవితం అనిపాలి.
0: Therefore we should follow the command of the divine, consider ourselves divine and lead our life.
1: ఈనాడు సైంటిస్ట్ అంటాడను దేవుడు లేడంటారు.
0: Many scientists deny God.
1: కానీ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉన్నాయని అంటారు.
0: But they say electrons and protons exist.
1: ఈ న్యూట్రాన్ అనేది కూడా ఉంటుందని అంటారు.
0: There's also neutron.
1: పేర్లు మార్పే కానీ పదార్థములు ఒక్కటే.
0: It's only difference in names but material is same.
1: ఈ కప్పులో జలం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
1: దీనిని నేను జలం అంటున్నాను.
0: భగవాన్ కాల్స్ ఇట్ వాటర్.
1: ఫారినర్స్ అంతా దీన్ని వాటర్ అంటారు.
0: ఫారినర్స్ కాల్ ఇట్.
1: తమిళ వాళ్ళు వస్తారు తన్ని అంటారు.
0: తమిళియన్స్ తన్ని.
1: హిందూ వాళ్ళు వస్తారు పాని అంటారు.
0: హిందూస్ కాల్ ఇట్ పాని.
1: సంస్కృత వారు వస్తారు వారి అంటారు.
0: సాంస్క్రిట్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
1: పేర్లు మారినాయి కానీ పదార్థాన్ని వాళ్ళు మార్చలేదు కదా.
0: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ద నేమ్ బట్ నాట్ ఇన్ ద మెటీరియల్.
1: అదే విధంగానే
0: సో
1: ఈ జగత్తునందు ఏ దీనికి సంబంధించినటువంటి వారైనా కూడా దైవత్వం అనేటువంటిది పేరు లేకుండా ఉపయోగిస్తున్నారే కానీ దైవత్వం లేకుండా పోవటం లేదు.
0: సో వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద నేమ్ గాడ్, యట్ దే కాల్ ఇట్ ఇన్ డిఫరెంట్
1: నేమ్. ఒకానొక సమయంలో బుద్ధుని దగ్గరికి వచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు.
0: ఎట్ వన్ టైమ్ వన్ కేమ్ టు బుద్ధ అండ్ ఆస్క్డ్ ఎ క్వశ్చన్.
1: ఎందుకు ఈ వాదోపవాదంతో కాలం వ్యర్థం చేస్తున్నారు మీరు?
0: వై డు యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ ఆర్గ్యూయింగ్.
1: దైవము అని చెప్పినా మీరు నమ్మరు.
0: యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే గాడ్.
1: అలాంటి పరిస్థితి నుండి చెప్పి ప్రయోజనం.

0: నా కాలం వ్యర్థం చేయకండి.
1: Then why should I teach you? Don't waste my time.
0: ఈ ప్రపంచమునకు మూలాధారమైనటువంటి సత్యము ధర్మము అహింస.
1: The basis for the entire world is truth, righteousness, and unwise.
0: Truth is God.
1: Truth is God.
0: అది నీవు దాన్ని ఆధారించేసుకో.
1: Take it as the basis.
0: ఆ సత్యాన్ని నీవు అనుసరించు.
1: Follow the truth.
0: అన్ని కూడా నీకు సంసిద్ధమవుతాయి.
1: Everything would be ready.
0: దేవుడు అంటే ఎట్ట ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనుకుంటారు.
1: You may say, how is God?
0: రూపం లేదు కదా, దీన్ని ఎట్ట మేము ప్రమాణంగా అమ్మేది అనుకుంటాం.
1: God has no form. How do we go by that?
0: ఇది కేవలం మూర్ఖత్వమే.
1: It's all foolishness.
0: ఇది చూడండి, ఇది పుష్పం.
1: This is a flower.
0: పుష్పమునకు రూపం ఉంది.
1: Flower has a form.
0: కానీ దీని వాసనకు రూపం లేదు.
1: But the smell has no form.
0: కానీ వాసనకు రూపం లేదని నీవు నమ్మకుండా వదులుతావా?
1: But would you deny because the smell has no form?
0: వాసనకు రూపం ఉంది. ఏమిటి ఆ రూపము?
1: What is that?
0: వాసన అందించేటువంటి పువ్వు రూపమే వాసన.
1: The form of the fragrance is that of a flower.
0: ప్రేమ.
1: Love.
0: ప్రేమకు రూపం ఏమిటి?
1: What is the form of love?
0: నీవు నమ్మలేకపోతున్నావు.
1: You don't believe that.
0: కానీ అది ఎవరి దోషము?
1: Whose mistake is that?
0: ప్రేమకు కూడా రూపం ఉంది.
1: Love has a form.
0: ఎట్లా ఉంది?
1: How?
0: ప్రేమించేటువంటి వారి ద్వారా ప్రేమ నమకు లభ్యమవుతుంది.
1: The love will take the form of the love.
0: ప్రేమించేవాడే లేకపోతే ప్రేమనే లేదు.
1: Without lover there is no love.
0: అందించే పుష్పమే లేకపోతే దీనికి వాసనే లేదు.
1: Without flower there is no fragrance.
0: కాబట్టి ఇవి రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము.
1: So both are interrelated and interdependent.
0: కనుక రూపం లేకుండా ఉండదండి చాలా మూర్ఖత్వం అని చెప్పవచ్చు.
1: So it's foolishness if you say that there is no form.
0: ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు.
1: Here is a person.
0: ఆ వ్యక్తికి రూపనామములు చెప్పినప్పుడే నేను నమ్ముతానంటావు.
1: If he tell the name and form, I'll
0: believe. ఎంత బ్లైండ్, ఎంత మూర్ఖత్వం.
1: వాట్ బ్లైండ్నెస్ ఇట్ ఈస్.
0: ఇదిగో ఒక వ్యక్తి ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ పర్సన్.
0: 6 అడుగులు ఎత్తు,
1: 6 ఫీట్ హైట్,
0: 40 అడుగులు లావు,
1: 40
0: ఇంచులు లావు,
1: 40 ఇంచెస్ విత్,
0: 70 కిలోస్ వెయిట్,
1: 10 కిలోస్ ఆఫ్ వెయిట్.
0: కాబట్టి వెయిట్, హైట్, ఫ్యాట్ మూడు చెప్పినంత మాత్రం అతను నువ్వు గుర్తించినట్టు అయిపోయిందా?
1: బట్ కెన్ యూ ఐడెంటిఫై బై నోయింగ్ ది హైట్ అండ్ విత్ అండ్
0: అతని లోపల నీకు కనిపించినటువంటి ఎంత సహనభావం ఉంటుందాది, ఎంత శాంతభావం ఉంటుండాలి, ఎంత సౌమ్యభావం ఉంటుండాలి, ఎంత ప్రేమభావం ఉంటుండాలి, ఎంత త్యాగభావం ఉంటాయి, అవన్నీ దేవా.
1: బట్ విత్ ఇన్ హెమ్ దర్ సో మెనీ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్, ద ఫర్బేరెన్స్, సాక్రిఫైస్ అండ్
0: అవన్నీ ఉండినప్పుడే వీని విలువ వస్తుంది.
1: ద బాడీ విల్ హ్యావ్ వాల్యూ.
0: కేవలం హైట్, వెయిట్, ఫ్యాట్ చూసినంత మాత్రం కాదు.
1: Height, weight and fat are of no
0: use. రూపాన్ని నమ్మేటువంటి మూర్ఖులు ఈ రకంగా ఉంటారు.
1: Only foolish people go by the form.
0: రూపమే కాదు దానికి రూపరహితమైనటువంటి యొక్క సద్గుణాలు కూడా అతని ఎందు ఉంటున్నాయి.
1: The formless virtues are there behind.
0: కనుక గుణములను మాత్రమే మనం విశ్వసించినప్పుడే రూపం ఏ రీతిగా ఉంటున్నప్పటికీ మనం విశ్వసించనక్కర్లేదు.
1: When you have full faith in the virtue, you can take any form.
0: ఇది జనక మహారాజు ఆస్థానం నందు.
1: This in the court of Janaka.
0: అష్టావక్రుడు వచ్చాడు.
1: అష్టావక్ర కే.
0: అష్టావక్రుడుగా దేహము 8 వంపులు చేరినటువంటి.
1: ద బాడీ హ్యాస్ 8 బెండ్స్.
0: అతన్ని చూచారు పండితులందరూ.
1: స్కాలర్స్ సో హిమ్.
0: పక్కున నవ్వారు.
1: దే లాఫ్డ్.
0: కానీ అష్టావక్ర మాత్రం సామాన్యుడు కాదు.
1: అష్టావక్ర ఇస్ నాట్ ఆర్డినరీ.
0: వారికంటే గట్టిగా నవ్వుతూ వచ్చాడు.
1: హీ లాఫ్డ్ మోర్.
0: ఆ పండితులకందరికీ ఆశ్చర్యం వేసింది.
1: ది స్కాలర్స్ వర్ సర్ప్రైజ్.
0: నీ రూపం చూచి మేము నవ్వినాము, దీనికి కారణం ఉంటుండాలి, నీవు నవ్వడానికి ఏమి కారణం ఉంది?
1: యూ హావ్ వన్ రీజన్ టు లాఫ్ ఎట్ యూ, దెన్ వై డు యూ లాఫ్?
0: అప్పుడు అతను దానికి జవాబు చెప్పాడు.
1: హీ గేవ్ ఎ రిప్లై.
0: అందరూ గొప్ప పండితులు అని నేను భావించాను.
1: ఐ కన్సిడర్ దట్ ఆల్ ఆర్ స్కాలర్స్.
0: కానీ ఇంత మూర్ఖులు ఈ సభలో ఉంటున్నారని నేను భావించలేదు, కనుక ఈ మూర్ఖులను చూసి నేను నవ్వుతున్నాను.
1: ఐ నెవర్ థాట్ దట్ దేర్ బి ఫూల్స్ ఇన్ ది కాంగ్రిగేషన్, దెర్ఫోర్ ఐ లాఫ్.
0: మీరు పండితులు కాదు.
1: You are not scholars.
0: చర్మాకారులు దేహాన్నే చూస్తారు.
1: ఏ కాబ్లర్
0: పండిత సమదర్శన, సమత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పండితులు చూస్తారు.
1: ఏ స్కాలర్ విల్ అండర్స్టాండ్ ఈక్వల్.
0: ఈ సమత్వం లేనటువంటి యొక్క పండితులు, చర్మకారులు, చర్మం యొక్క మనిషి చెందిన వాళ్ళు తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ కాబ్లర్ హూ థింక్స్ ఆఫ్ ది స్కేల్.
0: కాబట్టి మీరు పండితులు కాదని, ఈ మహారాజు ఇలాంటి వారిని ఎందుకు ఆహ్వానించాడని నాకు నవ్వు వచ్చిందన్నారు.
1: ఐ లవ్ బికాస్ వై కింగ్ ఇన్వైటెడ్ కాబ్లర్స్.
0: కనుక ఈనాడు ఆకారమునే విశ్వసించేటువంటి వారు ఇలాంటి మూర్ఖులు వాటి వారిని.
1: టుడే హూ గో బై ద ఫార్మ్ ఆర్ సచ్ ఫూల్స్.
0: ఇంకా కొంతమంది బుద్ధుని దగ్గరకు వచ్చి చాలా వాదోపవాదం చేస్తూ వచ్చారు.
1: సమ్ అప్రోచ్ బుద్ధ అండ్ ఆర్గ్యూ.
0: అక్కడ ఒక చిన్న కథ ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ హియర్.
0: ఒక పండితుడు,
1: ఏ స్కాలర్,
0: ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు.
1: వాస్ పాసింగ్ బై.
0: అలసిపోయి ఒక ఛత్రంలో దిగాడు.
1: హి వాస్ టైర్డ్ అండ్ రెస్టెడ్ దేర్ ఇన్ ఎ చౌట్రీ.
0: ఆ ఛత్రం లోపల ఒక వృద్ధివాడు ఉంటున్నాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: కూర్చొని ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటని విచారిస్తున్నాడు.
1: జస్ట్
0: ఈ లోపల ఒక పెద్ద కొంగల గుంపు శబ్దం చేసుకుంటూ పోయింది.
1: ఇన్ ది మీన్ టైమ్ మెనీ క్రేన్స్ కేమ్, దే ఆర్ మేకింగ్ లౌడ్ సౌండ్.
0: ఆ శబ్దం విన్నాడు ఈ వృద్ధివాడు.
1: దిస్ బ్లైండ్ మ్యాన్ హర్డ్ ద సౌండ్.
0: ఏమిటండి ఆ శబ్దము అన్నాడు.
1: హీ సెడ్ వాట్స్ దట్ సౌండ్.
0: అప్పుడు ఈ పండితుడు చెప్పాడు,
1: ద స్కాలర్
0: నాయన కుంగలు ఎప్పుడు సమూహంతో ఉంటుంటాయి.
1: You know, the cranes will be in
0: combination. The unity
1: among them is
0: very great. So hundreds
1: of cranes were passing by. That's the
0: sound. Then
1: blind man asked, how does it look?
0: He said,
1: it's white in color.
0: Then what is white
1: color? It
0: looks like milk.
1: It looks like milk.
0: పాల అంటే ఎట్లా ఉంటాదండి అన్నాడు.
1: How does the milk look?
0: ఈ గుడ్డి వాళ్ళతో వాదన వేసేదానికంటే పోవటం మంచిదని అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు.
1: Then the
0: scholar, ఏమీ తెలియనటువంటి వాడికి ఎంత వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of explaining the person who doesn't know anything?
0: వివాహం కాని కన్యను నీ కాబోయే భర్త ఎట్లా ఉంటాడని ప్రశ్నిస్తే ఏమి చెప్పగలదు?
1: You cannot ask an unmarried girl how her would be husband look.
0: అదే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యం లేనటువంటి వాడికి దైవం అంటే ఎట్లుంటాడంటే ఏ రీతిగా చెప్పగలడు?
1: వితౌట్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ హిస్ ఫామ్.
0: కనుకనే దైవంతో సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఎవడు కల్పించుకున్నో వానికే దైవత్వం అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ ద వన్ హూ హస్ గాట్ దిస్ ఇంటిమేట్ అసోసియేషన్ కెన్ నో గాడ్.
0: కనుక దైవత్వం అనేది ఎక్కడ ఉంటుందది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మన యొక్క కాన్షియన్స్, మన యొక్క హృదయ సాక్షియే. దైవం హృదయం అందు ఉంటున్నాడు.
1: God is present in our heart.
0: అది ఏ పరమాణు యొక్క ఆత్మతత్వము.
1: That is the divinity in an atom.
0: అలాంటి దివ్యత్వంతో మనం సంబంధం పెట్టుకోవడానికి ఒక దివ్యమైన భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: We should develop divine thoughts to have a relationship with the divinity.
0: ఆ దివ్య భావాలు మనలో రావాలంటే
1: for the divine thoughts
0: కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు మనం చేయాలి.
1: We should undertake spiritual practices.
0: ఇప్పుడు నీరు ఉంటుందా?
1: Here is water.
0: నీరుకు రూపం ఏమిటి?
1: What is the form of water?
0: ఏ రూపము లేదు.
1: No form.
0: ఎలాంటి పాత్రలో వేస్తే అలాంటి పాత్ర ఆకారాన్ని ధరిస్తుంటుంది.
1: యాజ్ ఇస్ ది షేప్ ఆఫ్ ఎ కంటైనర్
0: ఉంటుంది.
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: గాలికి ఏ యొక్క దీంట్లో వేస్తే, ఫుట్బాల్ లో వేస్తే ఫుట్బాల్ స్వరూపం వస్తుంది, బెలూన్ లో వేస్తే బెలూన్ స్వరూపం వస్తుంది.
1: ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ఎ టైర్, ఇట్ టేక్స్ ఫార్మ్ ఆఫ్ బెలూన్.
0: ప్రత్యేకించినటువంటి రూపం లేదు.
1: ఎయిర్ హాస్ నో సెపరేట్ ఫార్మ్.
0: కనుకనే దైవములకు ఏ రూపం మంచిది అంటే రామ కృష్ణ గోవింద నారాయణ మధు ఇవన్నీ ఎవరెవరి భావాన్ని పురస్కరించుకొని వారికి ఆ రూపం ఇస్తున్నట్టుంటారు.
1: ద వేరియస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆఫ్ డివినిటీ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ థాట్స్.
0: రామ అన్నటువంటి వారికి రామరూపమే ఇష్టము.
1: యు సే రామ, దట్ ఫార్మ్ ఇస్
0: ఆ బెలూన్ చేరిపోయింది నమ్మకము, ఆ బెలూన్ యొక్క రూపమే.
1: ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హాస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: కృష్ణ అన్నటువంటి వారికి ఆ బెలూన్ చేరిపోయింది వీరి నమ్మకము, అది ఆ రూపమే.
1: ఇఫ్ సే కృష్ణ, ద ఎయిర్ ఆఫ్ ఫెయిత్ హాస్ గాన్ ఇన్ టు ద బెలూన్.
0: భక్తుల యొక్క విశ్వాసం పురస్కరించుకుని భగవంతుని రూపాలు కనిపించుకుంటాయి.
1: బేసింగ్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ ద డివోటీ, గాడ్ టేక్స్ దట్ ఫార్మ్.
0: అన్ని రూపములు తానే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: భగవంతుడు ఎన్నో రూపములతో ఉన్నాడు.
1: గాడ్ హాస్ మెనీ ఫార్మ్స్.
0: కనుక అటువంటి భగవంతుని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం అణుస్వరూపకంగానే మనం భావిస్తే ఇంతకంటే గొప్ప విశ్వాసం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ద మైక్రో ఫార్మ్, అటామిక్ లెవెల్, ఇస్ ది హైయెస్ట్ ఫెయిత్.
0: మన దేహమంతా కూడాను అలాంటి అణువుల యొక్క ప్రమాణమే, ఏకమే.
1: ద బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే దేన్నైనా మనం సాధించవచ్చు.
1: త్రూ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ లేని జీవితము కేవలము ఒక నిర్జీవమైనటువంటి జీవితమే.
1: లైఫ్ విదౌట్ లవ్ ఇస్ యూస్లెస్.
0: ప్రేమ చేత అందరినీ మనము సేవించాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ లవ్.
0: అది ఏ ప్రతి అణువును కూడా మనం సేవించిన వారం అవుతాం.
1: దట్ అమౌంట్స్ టు సర్వీస్ టు ఎవ్రీ.
0: అందువల్లనే ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్ అండ్
0: సర్వ్. సులభమైన మార్గము అందరినీ మనం ప్రేమించాలి.
1: ఈజీ పాత్.
0: అందరినీ మనం సేవించాలి.
1: సర్వ్ ఆల్.
0: దీంట్లో తప్పు లేదు.
1: నో మిస్టేక్.
0: సేవించబడేటువంటి వాడు భగవంతుడే, సేవించేటువంటి వాడు భగవంతుడే.
1: ద వన్ హూ సర్వ్స్, ద వన్ హూ రిసీవ్ సర్వీస్ ఆర్ డివైన్.
0: ఆడేది భగవంతుడే, ఆడించేది భగవంతుడే.
1: ద డాన్సర్ దట్ మేక్స్ యూ

0: Lord Rama will wipe out the tears and make you cry and shed tears.
1: Kanniru tappinchu etta tappistunnadu.
0: How does he wipe out your tear?
1: అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో నీ కన్నీరు తప్పిస్తున్నాడు.
0: ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ దేర్ ఇస్ నో టియర్ ఎట్ ఆల్.
1: లౌకికమైనటువంటి ప్రాపంచిక బాధల లోపల నీకు కన్నీరు తెప్పిస్తున్నాడు.
0: ఇన్ ది వరల్డ్ ఇస్ సఫరింగ్ యూ క్రై అండ్ షెడ్ టియర్స్.
1: పిచ్చులు పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. స్వామి స్వామి స్వామి అనేటువంటి పిచ్చిని పట్టిస్తాడు, లోకము లోకము అనే పిచ్చిని తప్పిస్తాడు.
0: హి విల్ మేక్ యు మ్యాడ్ ఆఫ్టర్ స్వామి అండ్ క్యూర్ ది మ్యాడ్నెస్ ఆఫ్ ది వరల్డ్.
1: కనుకనే పిచ్చిని పోగొట్టు పిచ్చి పట్టించు రెండు చేస్తాడు తానే.
0: హి విల్ క్యూర్ ది మ్యాడ్నెస్ అండ్ మేక్ యు మ్యాడ్.
1: జోగి భోగిగా చేయు భోగి జోగిగా చేయు భాగవత గినో బాలరామ.
0: ఏ మిలియనేర్ బికమ్స్ ఏ పాపర్, పాపర్ బికమ్స్ ఏ మిలియనేర్.
1: జోగి భోగిగా మారిపోతాడు, భోగి జోగిగా మారిపోతాడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ అఫ్లూయెన్స్ బికమ్స్ ఎ బెగర్.
1: భోగి జోగిగా మారినప్పుడు దైవ చింతన ప్రారంభమవుతుంది. కనుకనే ఈనాడు జగత్తునికి పట్టినటువంటి వ్యాధులు ఎన్ని?
0: వాట్ ఆర్ ది డిసీజెస్ అఫ్లిక్టింగ్?
1: ఏడు విధములైనటువంటి రోగాలు పట్టినాయి.
0: సెవెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్.
1: సప్త విధములైనటువంటి యొక్క రోగములు పట్టి ఈ ప్రపంచమును అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది సెవెన్ డిసీజెస్ విత్ విచ్ వి సఫర్.
1: ఈ రోగములు
0: వాట్ ఆర్ దే?
1: మొదటిది,
0: ఫస్ట్,
1: నీతి లేని వాణిజ్యం.
0: ద కామర్స్ వితౌట్
1: నీతి లేని వాణిజ్యము,
0: కామర్స్
1: ఇది ప్రపంచానికి పట్టినటువంటి పెద్ద రోగము.
0: ఇట్స్ ఎ బిగ్ డిసీజ్.
1: నిజాయితీ లేని రాజకీయము,
0: పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్.
1: ఇంకా శీలము లేనటువంటి విద్య,
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్.
1: త్యాగము లేని ఆదరణ,
0: అండ్ ఇట్స్ సపోర్ట్ వితౌట్ సాక్రిఫైస్.
1: కృషి లేని పంట,
0: అండ్ ద క్రాప్.
1: గుణము లేని మానవత్వము,
0: అండ్ హ్యూమన్ లైఫ్ విదౌట్ క్యారెక్టర్.
1: విశ్వాసము లేని భక్తి, ఇవే ఏడు రోగాలు.
0: అండ్ డివోషన్ విదౌట్ ఫెయిత్, దీస్ ఆర్ ద డిసీజెస్.
1: విశ్వాసము లేని భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ డివోషన్ విదౌట్
1: గుణము లేని మానవుడు ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఆర్ ది ఫన్ ఆఫ్ మ్యాన్
1: విదౌట్ వర్క్? కృషిదర్శనటువంటి పంటను ఏ రీతిగా ఆశించగలడు?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ ద క్రాప్ విదౌట్
1: శీలము లేని విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వై ఎడ్యుకేషన్ విదౌట్ క్యారెక్టర్?
1: కనుక మొట్టమొదట మనకి ఇప్పుడు ఉండవలసినవి మూడు.
0: సో వీ నీడ్ త్రీ.
1: నీతి కలిగినటువంటి కృషి, అనగా నీతి కలిగినటువంటి యొక్క వాణిజ్యం.
0: సో వీ నీడ్ బిజినెస్ విత్ మొరాలిటీ.
1: నిజాయితీ, నిజాయితీతో కూడినటువంటి రాజకీయం,
0: అండ్ ద పాలిటిక్స్ విత్ ప్రిన్సిపల్,
1: శీలంతో కూడినటువంటి విద్య. ఈ మూడు ఉంటే మిగిలిన నాలుగు కూడా దీంతో ఇన్నిమైపోతాయి.
0: అండ్ ఎడ్యుకేషన్ విత్ క్యారెక్టర్ ద రెస్ట్ విల్ జాయిన్.
1: కనుకనే ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
0: సో భగవాన్ సేస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్.
1: ఈనాడు ఈ దేశానికి ఈ ఏడు రకములైనటువంటి వ్యాధులు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటుండాలి.
0: దీస్ సెవెన్ డిసీజెస్ మేక్ ది ఎంటైర్ మ్యాన్
1: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా గాని దుఃఖము, ఎక్కడ చూసినా భయం.
0: దేర్ ఇస్ రెస్ట్లెస్నెస్, దేర్ ఇస్ ఫియర్ అండ్ మిజరీ.
1: కనుక మనము ఈ ఏడింటిని చక్క చేసుకోవడానికి ప్రతి మానవుడు కూడా కంకణం కట్టుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ దీస్ సెవెన్ డిసీజెస్.
1: దీన్ని ఏ రీతిగా మనం చక్క చేసుకోవటం?
0: హౌ టు క్యూర్?
1: ఒక్క ప్రేమ మార్గంలో మాత్రమే దీన్ని చక్క చేసుకోవచ్చు.
0: ఇట్స్ పాసిబుల్ టు క్యూర్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటే ద్వేషానికి అవకాశమే లేదు.
0: When once there's love, there's no hatred.
1: అవినీతిలో మనం ప్రవేశించము.
0: There's no morality.
1: అసత్యములో ప్రవేశించము.
0: You'll never speak lies.
1: దుశ్శీలములో మనం ప్రవేశించము.
0: You'll never have bad character.
1: అన్ని సత్యమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం.
0: Everything will be proper.
1: కనుకనే ప్రేమనే దైవంగా వెతుకోండి.
0: సో ట్రూ లవ్ ఇస్ గాడ్.
1: బుద్ధుడు చెప్పాడు అహింసే పరమధర్మము అని.
0: బుద్ధ సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ సుప్రీం.
1: సత్యసాయి చెప్పేటువంటి ప్రేమనే దైవ స్వరూపము. అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్, లవ్ ఆల్.
1: ప్రేమ ఒక్కటే భగవంతుని యొక్క సొత్తు.
0: Love is God's property.
1: ఇది మానవుల యొక్క సొత్తు కాదు.
0: It's not human property.
1: ఇది సంపాదించినటువంటిది కాదు. ఎక్కడి నుంచి గిఫ్ట్ తీసుకున్నటువంటిది కాదు. ఏ ఫ్యాక్టరీ లోపల డెవలప్ చేసింది కాదు.
0: It's not gifted. It's not manufactured.
1: ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
0: లవ్ కమ్స్
1: ఈ ప్రేమకు ఒక్కదానికే భగవంతుడు అని చెప్పడానికి వీలవుతుంది.
0: లవ్ ఇస్ గాడ్, దట్ అలోన్.
1: అమ్మా నాన్నల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అటాచ్మెంట్.
0: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్.
1: తల్లి బిడ్డల ప్రేమ ప్రేమ కాదది.
0: ఇట్స్ నాట్ లవ్.
1: అది కూడా అటాచ్మెంట్.
0: ఇట్స్ ఆల్సో అటాచ్మెంట్.
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి అవన్నీ.
0: ఇట్ హస్ కమ్ ఇన్ ది మిడిల్ అండ్ పాస్ట్.
1: ప్రేమ అనేటువంటిది నీ పుట్ట పూర్వము ఉంటుండాలి.
0: లవ్ ఇస్ దేర్ ప్రయర్ టు
1: నీ జీవితంలోనే ఉంటుండాలి.
0: డ్యూరింగ్ యువర్ లైఫ్
1: నీవు గతించిన తర్వాత కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఆఫ్టర్ డెత్
1: ఇది ఆమ్నిప్రెజెంట్ లవ్.
0: లవ్ ఇస్ ఆమ్నిప్రెజెంట్.
1: కనుకనే ఈ మూడు కాలంలో ఎందుకు మార్పు చెందినటువంటి తత్వం ప్రేమ.
0: సో లవ్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: అది నీ సరైనటువంటి యొక్క ఆదర్శము.
0: దట్ ఈస్ ద ట్రూ ఐడియా.
1: దాన్ని సరైన రీతిగా నీవు నీలో ఉండి దాన్ని తగిన కృషి చేయాలి.
0: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అండ్ యూ
1: టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లో నీరు ఉంటుంది.
0: దేర్ ఇస్ వాటర్.
1: కానీ అడుగు భాగంలో చక్కెర ఉంటుంది.
0: అట్ ద బాటమ్ దేర్ ఇస్ షుగర్.
1: అయితే షుగర్ ఉంది అక్కడ.
0: దేర్ ఈస్ షుగర్.
1: నీవు పైనీరు త్రాగుతున్నావు కాబట్టి చప్పిడిగా ఉంటుంది.
0: యూ జస్ట్ taste the water above, so it is tasteless. Take the spoon,
1: dan lopala veyi,
0: put it in,
1: chakkaga tippu,
0: stir it up.
1: Adugunnatvanti chakkara anni bhagamlona praveshistundi.
0: Water at the bottom would get mixed with the rest of the sugar.
1: Ippudu ee chakkara ekkada untundadi?
0: Where is sugar now?
1: Nee jalamlo sarvatra untundadi.
0: The sugar is present all over the water.
1: Ee tippagunupu ekkada untundadi?
0: Before you stir,
1: adugu bhagamlo maatrame untundadi.
0: It is present at the bottom.
1: Adhe reetiga nee hrudayame oka cup.
0: Your heart is a cup.
1: అందులోనే అడుగు భాగంలో డివినిటీ అనేటువంటి షుగర్ ఉంటుంది.
0: దేర్ ఇస్ ది డివినిటీ ఆఫ్ షుగర్ ఎట్ ద బాటమ్.
1: నీకు తగినటువంటి బుద్ధి అనేటువంటి స్పూన్ తీసుకో.
0: టేక్ ది స్పూన్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: సాధన అనేటువంటి కలుపు.
0: స్టర్ ఇట్ అప్ విచ్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: అప్పుడు ఆ డివినిటీ అనేటువంటి ఒక సర్వాంగంలోనా ప్రవేశిస్తుంది.
0: దెన్ ది డివినిటీ విల్ ఎంటర్.
1: చేసే పనుల్లోనా స్వీటే.
0: యాక్షన్.
1: నడిచే నడకలో స్వీటే.
0: బిహేవియర్.
1: చెప్పే మాటలో స్వీటే. చూచే చూపులో స్వీటే.
0: లుక్స్.
1: వినే మనసులో స్వీటే.
0: లిజనింగ్.
1: సర్వం మధురమయం మధురమయం మధురమయం.
0: ఆల్ బికమ్ స్వీట్ స్వీట్ స్వీట్.
1: కనుక ఈనాడు నువ్వు చేయవలసిందేమిటి? నీలోనే ఉంటుంది అది ఆ మధురం.
0: దట్ స్వీట్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
1: కనుక నీ బుద్ధి అనేటువంటి దానిని అంతర్భాగంగా మార్చుకో.
0: సో టర్న్ యువర్ ఇంటెలెక్ట్ విత్ దెన్.
1: దాంట్లో ప్రేమ అనేటువంటి దాంతో కలుపు దాన్ని చక్కగా.
0: మిక్స్ ఇట్ విత్ లవ్.
1: అప్పుడే అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
1: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
0: సో రామదాస్ ఆల్సో సెడ్,
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హి సెడ్, ఓ డివోటీస్ కమ్ హియర్, ద స్వీట్స్ ఆఫ్
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి, రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: హియర్ ఆర్ ద స్వీట్స్ ఆఫ్ love, God's name, come here, O devotees.
1: Veda saramanu goduma pindilu.
0: The essence of Veda is wheat flour.
1: Veda vakyamanu cheerame bosi.
0: And the milk of Veda is
1: adharamaina pedda banduva teesi.
0: A big very container is taken.
1: Adimunulu dini baguga kalipiri ramanamamanu mitai idigo randi bhaktulara.
0: Ancient rishis have mixed it up well. O devotees, come and take this wheat.
1: నిబద్ధియను కండ చక్కెర తెచ్చి.
0: దే బ్రాట్ ద షుగర్ ఆఫ్ ఇన్వర్డ్.
1: సుబుద్ధియను ఆవు నెయ్యే వేసి.
0: అండ్ గుడ్ మైండ్ గుడ్ ఇంటెలెక్ట్.
1: అపద్యమని అడి మలినము తీసి.
0: దే హావ్ రిమూవ్డ్ ద డర్ట్ ఆఫ్.
1: ఆదిమునులు దీని భాగము బట్టిరి రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: ఏన్షియంట్ రిషీస్ హావ్ మిక్స్డ్ ఇట్ స్టర్డ్ ఇట్ వెల్.
1: ఇది ఒక్క కాసైనా ఖర్చు లేదు దీనికి.
0: యూ డోంట్ నీడ్ టు స్పెండ్, నో ఎక్స్పెన్స్.
1: భూమిలో దొరుకు ఈ మిఠాయి కొని తిని పామరులై చెడిపోవకు రండి.
0: డోంట్ బి ఫూలిష్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఏ ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేదు దీనికి.
0: దెర్ ఆర్ నో ఎక్స్పెన్సెస్ హియర్.
1: ఈ ఖర్చు లేని దాన్ని కొనడానికి ఎందుకు మీకు దూరం పోతుంది?
0: వెన్ థింగ్స్ ఆర్ ఫ్రీ వై డు యూ గో అవే.
1: ఖర్చు పెట్టి ఎంత మిమ్మల్ని పాడు చేసేటువంటి గుణాలు కొంటున్నారు.
0: యు బాయ్ bad things, bad qualities.
1: కనుకని సుబుద్ధియను కండ చక్కెరది.
0: There is sugar of good mind.
1: అపత్తమని ఏది మలినము తీసి.
0: And dirt is life.
1: ఆదిమునులు దీని పాకము బట్టిది.
0: And ancient rishis made sweet out of it.
1: కనుకని సర్వవేదముల సారము.
0: Essence of Veda.
1: సమస్త మార్గముల గమ్యము.
0: Goal of all paths.
1: సర్వ సాధనల యొక్క సారము ఇది ఆనందమైన రామనామం.
0: దిస్ ఇస్ లార్డ్స్ నేమ్ ఇస్ ద గోల్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: దైవ నామము చేత సర్వము కూడా మనకు సిద్ధి పొందుతుంది.
0: బై సింగింగ్ గాడ్స్ గ్లోరీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కాన
0: సో
1: శివరాత్రి అనేటువంటిది కేవలము వర్షములకు ఒక పర్యాయం మాత్రమే వస్తుందని భావించకూడదు.
0: సో డోంట్ కన్సిడర్ శివరాత్రి కమ్స్.
1: ప్రతి రాత్రి కూడా శివరాత్రిగా మనం ఎంచుకోవాలి.
0: టేక్ ఎవ్రీ నైట్ ఇస్ శివరాత్రి.
1: ఎక్కడ మనం భగవద్భావం స్మరిస్తుంటామో, ఎక్కడ మనకు సచ్చింతలు ఆవిర్భవిస్తుంటాయో, అక్కడంతా కూడా నువ్వు శివరాత్రి. శివం మంగళం అనగా ఏమి? అహంకారాన్ని త్యజించటమే శివము.
0: గివింగ్ అప్ ఇగో ఈజ్ శివం.
1: తెలుగు వారికి బాగా తెలుసు.
0: తెలుగు పీపుల్ నో
1: సి అని ఆ కొమ్మను కొట్టివేస్తారు.
0: సి
1: అనేటువంటి కొమ్మను కొట్టేస్తే సి అనేటువంటిది అయిపోతుంది.
0: వెన్ ద బ్రాంచ్ ఇస్ టేకెన్ అవుట్ ఇట్ విల్ బి సీన్.
1: అప్పుడు శివం అవుతుంది.
0: శివం
1: ఆ దాన్ని కొట్టకుండా పోతే శవం అయిపోతుంది అంతే.
0: దట్స్ నాట్ దేర్ బికమ్ శవం డెడ్ బాడీ.
1: శివమునకు శవమునకు ఏది దీనికి ఆధారము?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్?
1: అహంకారం అనే కొమ్ములు పెట్టుకోవటమే శవం, అహంకారాన్ని నిర్మూలన చేయటమే శివం.
0: దట్ విత్ ఈగో ఇస్ శవం, డెడ్ బాడీ, విదౌట్ ఇట్ ఇస్ శివం.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఈ అహంకారాన్ని నిర్మూలన చేయాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ కిల్ దిస్ ఈగో.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఈ ఆకారాన్ని ఎవరు కూడా సమీపించరు.
0: So long there is ego, you can never be near this form.
1: Oka chinna udaharanam,
0: a small example.
1: Meerandaru ekkade ekkadu nunchino enni kashtamulako enni baadhaluko ochukoni enta selavulo chesukoni ikkadiki vastunnaru.
0: You have come here from different places bearing all inconveniences. What invitation is sent to you?
1: Endukosam ikkadu vastunnaru?
0: Why are you here?
1: Sai daggara unnatundi prema tattvam kosamani meer intaga vaadutunnaru.
0: You are here.
1: Prati vyakti daggariki velli maatadistu navutu aadtu paadtu ento కులాసగా మీతో సంతోషాన్ని పొందుతున్నాడు.
0: స్వామి టాక్స్ టు ఎవ్రీబడీ, హీ మూవ్స్ అబౌట్.
1: ఈ ప్రేమ తత్వం చేతనే మీరందరూ ఇక్కడ రాగలుగుతున్నారు.
0: బికాస్ ఆఫ్ స్వామిస్ లవ్ యు ఆర్ హియర్.
1: ఇక్కడే గిన అహంకారం ఉంది, వచ్చిన వారు వచ్చినట్టు పోతారు అంటే మీరెవరు నా దగ్గరికే రారు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఈగో హియర్, నన్ ఆఫ్ యు.
1: అహంకారం నిర్మూలమైపోవడం చేతనే అందరినీ సమీపిస్తుంటున్నాడు.
0: బికాస్ దేర్ ఇస్ నో ఈగో, హీ కమ్స్ టు యు.
1: కనుకనే
0: సో
1: గోపికలు కూడా ఇదే ప్రార్థిస్తూ వచ్చారు.
0: దట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ గోపికాస్.
1: ఎప్పుడూ మీతోనే ఉండాలి స్వామి.
0: స్వామి, వీ షుడ్ బి విత్ యు ఆల్వేస్.
1: ఇంతకంటే మాకు అక్కర్లేదు. వరం
0: వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
1: పుష్పంబు వై నీవు పొలు పొందుచుండినా తుమ్మెదనై నేను తిరుగుచుండు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ఫ్లవర్ ఐల్ బి లైక్ ఎ బీ.
1: నీవు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒక పుష్పం మాదిరి పుట్టినామంటే నేను తుమ్మెద మాదిరి పుట్టేటట్టుగా నన్ను అనుగ్రహించు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూ టేక్ ది ఫార్మ్ ఎ ఫ్లవర్ లెట్ మీ బి బోర్న్ ఎస్ ఎ బీ.
1: వృక్షంబువై నీవు వెలుగుందు చుండిన.
0: వెన్ యు గ్రో లైక్ ఎ ట్రీ,
1: వృక్షంగా నీవు మారుతావంటే వల్లికనై నీకు అల్లుకుందు.
0: ఓ కృష్ణ, ఇఫ్ యూర్ ఎ ట్రీ, ఐఎమ్ ఎ క్రీపర్.
1: నేను క్రీపర్ మాదిరి నిన్నే విచ్చుకోకుండా నిన్ను అల్లుకుంటూ వస్తాను.
0: ఐఎమ్ ఎ క్రీపర్ కాయిలింగ్ రౌండ్ యూ.
1: వర సముద్రుడే నీవైనా,
0: if you are the ocean,
1: vahini yaguchu nenu neelona aikyamagudu.
0: I am falls and merge in you.
1: Meru parvatame neevaina parachukoni parada nenu selayerunai selayerunai.
0: If you are a mountain,
1: falls, waterfall,
0: waterfalls from the mountain,
1: nenu untanu niku.
0: I'll be with you always.
1: Aa vidhanga nannu chey.
0: Make me like that.
1: అనంత ఆకాశమే నీవైనా,
0: ఇఫ్ యు ఆర్ దట్ ఇన్ఫినిట్ స్కై,
1: చిన్న చుక్క నేనై నీలోన చెలగుచుందు.
0: ఐల్ బి టైనీ స్టార్ షైనింగ్ దేర్.
1: అది భగవత్ సంబంధము, అది ఏ బాంధవ్యం.
0: దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ఆ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని నాకు అందించమని కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ గిఫ్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుక జీవులకు దేవులకు ఇటు సన్ని సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
0: దట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ది ఇండివిజువల్.
1: ఈ బాంధవ్యాన్ని మర్చిపోతున్నారు.
0: బట్ వి హావ్ ఫర్గాటన్.
1: బంధంలో చిక్కుకొని పోతున్నారు.
0: వి ఆర్ ఇన్
1: బాధను అనుభవిస్తున్నారు. అశాంతితో కృంగిపోతున్నారు.
0: వి ఆర్ రెస్ట్లెస్.
1: కాలము తెలియనటువంటి దీంతో అనేక విధంగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు.
0: వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ అండ్ టైం.
1: ఈ వ్యర్థం చేసుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ వాల్యుబుల్.
1: జీవితం చాలా విలువైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: జీవించదగినటువంటిది.
0: యు హావ్ టు లివ్, ఇట్ హస్ టు బి లివ్డ్.
1: అలాంటి జీవితాన్ని వ్యర్థం కావించుకోకూడదు.
0: డోంట్ వేస్ట్ లైఫ్.
1: మానవ దేహమును కంటే మానవునికి ప్రాణం చాలా విలువైనటువంటిది.
0: మోర్ దెన్ ద బాడీ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఎన్నింటికైనా త్యాగం చేసి దాన్ని సంరక్షించుకుని భగవత్ సన్నిధానికి చేర్చడానికి తగిన కృషి చేయాలి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్ అండ్ అపోల్డ్ ద లైఫ్ టు బీ విత్ ద డివైన్.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: మా యొక్క జీవితం ఏమిటి?
0: వాట్ ఇస్ అవర్ లైఫ్?
1: మలయ మారుతం వలె కాలం అంతా కూడా నువ్వు మారిపోతుండాలి.
0: ఇట్స్ లైక్ ఎ వర్ల్ విండ్ దట్ చేంజెస్.
1: మంచు గడ్డ వలె క్షణక్షణములకు దేహానికి కేటాయించినట్టు ఆయు ప్రమాణం తరిగిపోతుండాలి.
0: లైఫ్ స్పాన్ పాసెస్ ఆఫ్ లైక్ ది ఐస్ దట్ మెల్ట్.
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయాన్ని వదిలిపోతున్నాము.
0: బిఫోర్ వి నో ద అవర్ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ.
1: ఏమిటి, వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దెన్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్?
1: కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే పోతున్నాము.
0: వి హావ్ నాట్ రియలైజ్డ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: కర్తవ్యాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో అవర్ డ్యూటీ.
1: ఎందుకోసం పుట్టాము?
0: వై ఆర్ వి బోర్న్?
1: ఎందుకు మానవత్వం ధరించాము? జంతువునాన్ని ఎందుకు చెప్పాము? ఏమిటంటే విశేషం ఉంటుండాలి.
0: స్పెషాలిటీ,
1: ఆ విశేషం దైవత్వంకు సమీపానికి పోవటమే విశేషం.
0: ప్రాక్సిమిటీ టు ద లార్డ్ ఇస్ స్పెషల్.
1: అక్కడి నుంచి వచ్చాం, తిరిగి అక్కడికి వెళ్ళాలి.
0: వి హావ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ గో బ్యాక్ టు హిమ్.
1: అది మన లక్ష్యం.
0: దట్స్ అవర్ గోల్.
1: అది జీవితం యొక్క పర్పస్.
0: దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఈ సత్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి.
0: వి షుడ్ ప్రిజర్వ్ ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఎన్ని విధమైనటువంటి ఆశల్లో మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారు.
0: Your parents have high hopes on you.
1: మీ యొక్క ప్లాన్లు కూడా అనేక రకమైనటువంటి ప్లాన్లు అంతా ఉంటున్నాయి.
0: You too may have plans.
1: కానీ ఎన్ని ఉండినప్పటికీ
0: in spite of them all,
1: ఈ భగవత్ చింతన మాత్రము మీరు ఏనాటికి ఎక్కడికి పోయినప్పటికీ వదలకూడదు.
0: Never forget God. Never give up His name.
1: తల్లిదండ్రులను తగినటువంటి రీతిగా సంతోషపెట్టు.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: మీ బ్లడ్, మీ ఫుడ్, మీ హెడ్, మీ దుడ్డు అంతా తల్లిదండ్రులు గిఫ్టే.
0: యువర్ బ్లడ్ అండ్ ఫుడ్ అండ్ హెడ్ ఆర్ పేరెంట్స్ గిఫ్ట్స్.
1: కనుక వారికి కూడా కృతజ్ఞత చెప్పండి.
0: యూ షుడ్ షో యువర్ గ్రాట్యుట్యూడ్.
1: వారికి తగినటువంటి ఒక సేవలు చేయండి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: జీవితం అంతా కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్. యూ షుడ్ సర్వ్ యువర్ ఫాదర్.
1: వారి ధనంకు మాత్రం మేము వారసులము, వారి ఆజ్ఞకు వారసులు కాదంటే ఇది ఏమైనా న్యాయమా?
0: If you say that you are legal heirs to their property and don't serve them, is that
1: injustice? అన్నిటికీ వారికి మానసు వారసులే.
0: You are the heir.
1: వారి ఆజ్ఞను శిరసావహించాలి.
0: Follow their command.
1: రాముడు దేవుడైనాడు.
0: Rama is God.
1: ఎట్లయినాడు?
0: How?
1: నేను దేవుణ్ణి అని ఆకాశం నుంచి ఉట్టిపడ్డాడా?
0: Has he come down on earth declaring so?
1: No. సామాన్యమైన మానవుడు నేను తల్లి గర్భం నుంచి పుట్టాడు.
0: He is like ordinary human.
1: దేవుడు కావడానికి కారణం ఏమిటి?
0: Why has he become God?
1: ఆదర్శవంతమైనటువంటి గుణాలను అభివృద్ధి పరిచి ఆదర్శంగా జగత్తునికి చూపించాడు.
0: Because he has got ideals and led an ideal life.
1: తనకు అధికారమైనటువంటి రాజ్యాన్ని కూడా త్యజించాడు.
0: హి హస్ గివెన్ అప్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: పట్టాభిషేకమునకు సిద్ధమైనటువంటి ఒక క్షణం లోపలే అరణ్యానికి ప్రవేశించాడు.
0: హి హస్ గోన్ టు ది ఎక్సైల్ at the time he was incarnated. Why?
1: ఆడిన మాట తప్పకూడదు.
0: We should not.
1: సత్యమునకు ఇంతవరకు త్యాగం చేస్తూ వచ్చాడు.
0: For truth is that
1: తాను చెప్పింది కూడా కాదు, తండ్రి చెప్పిన దానికి తాను పాటిస్తూ వచ్చాడు.
0: He observed the command of the father.
1: తండ్రి ఇచ్చినటువంటి సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై ఈ కుమారుడు ఇంత పాటు పడ్డాడు.
0: టు అప్హోల్డ్ ది ట్రూత్ ఆఫ్ ది ఫాదర్ ద సన్.
1: కనుకనే మనం మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మన కాయం కూడా సార్థకమవుతుంది.
0: వెన్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ ద బాడీ ఇస్
1: నిజమైన మన యోగము.
0: దట్స్ ట్రూ యోగ.
1: కర్తవ్యం యోగముచ్యతి.
0: డిశ్చార్జింగ్ ది డ్యూటీ.
1: కర్తవ్యం సుకర్మ కౌశలం.
0: వన్ షుడ్ డూ ఇట్ విత్ ఆల్ ద స్కిల్ అండ్ ఎబిలిటీ.
1: మన కర్తవ్యాన్ని చక్కగా గుర్తించండి.
0: వీ షుడ్ నో అవర్ డ్యూటీ.
1: నేను బాలుడిగా ఉన్నాను, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి?
0: I am a boy. What's my duty?
1: వినయ విధేయతలతో
0: హ్యూమిలిటీ,
1: గురువులకు తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇచ్చి
0: రెవరెన్స్ టు టీచర్,
1: సమాజం లోపల చక్కని పేరును తెచ్చుకోవటం.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
1: ఇది ఈనాటి నీ కర్తవ్యం.
0: దిస్ యువర్ డ్యూటీ టుడే.
1: వివాహం చేసుకున్న తర్వాత
0: after marriage
1: గృహస్థ ధర్మములకు విరుద్ధం కాకుండా,
0: not against the principles
1: of the world, సమాజంలో ఏమాత్రము విరుద్ధం కాకుండా,
0: not against the norms of life,
1: మానవత్వాన్ని సార్థకంగా గావించుకునేటువంటి సన్మార్గంలో నీవు ప్రవేశించాలి.
0: You should redeem your lives by treading along the right path.
1: ఇది భారతీయ సంస్కృతి.
0: This is the culture.
1: ఏమిటి భారతీయ సంస్కృతి అంటే?
0: What is it?
1: అనగా పవిత్రమైనటువంటి భావాలతో,
0: with sacred thoughts,
1: నిర్మలమైనటువంటి కార్యాలతో,
0: with all pure actions,
1: అనగా ఏ విధమైనటువంటి ఒక దోషములు లేనటువంటి మనసుతో,
0: a mind without any mistake,
1: మనం ప్రవర్తించినప్పుడే ఇదే భారతీయ సంస్కృతి.
0: When we conduct ourselves, it is భారతీయ కల్చర్.
1: అసత్యముతో దూషితం కానటువంటి మాట,
0: the word should not be polluted,
1: హింసాతో దూషితం కానటువంటి దేహము,
0: the body should not be put to violence,
1: క్రియాశీలతో దూషితం కానటువంటి వాక్, ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: We should have the unity which is not polluted by
1: law. త్రికరణ శుద్ధి అన్నారు.
0: This is called unity in Trinity.
1: అది ఏది? Proper study of mankind is man.
0: That is the proper study of mankind is man.
1: అనగా మంచి హృదయము,
0: గుడ్ హార్ట్,
1: మంచి పలుకు,
0: గుడ్ వర్డ్,
1: మంచి చేతలు,
0: గుడ్ హార్ట్, గుడ్ వర్డ్ అండ్ గుడ్ యాక్షన్.
1: ఇది ఏ మీకు శివరాత్రి యొక్క ప్రధానమైన సందేశం.
0: దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ శివరాత్రి.
1: ముఖ్యంగా మీరు తెచ్చుకోవాల్సినటువంటిది మూడు వాక్యాలతో మీకు చెప్తున్నాను.
0: త్రీ థింగ్స్ దట్ భగవాన్ టెల్స్ అస్ నౌ.
1: సేవ, సేవ, సేవ.
0: సర్వీస్, సర్వీస్, సర్వీస్.
1: ఈ సేవను మాత్రం మీరు ఏనాటికి మర్చకూడదు.
0: Never forget service.
1: ఈ సేవలో మీరు పాల్గొనాలంటే ప్రేమను పెంచుకోవాలి.
0: In order to serve, develop
1: ఈ ప్రేమను పెంచుకోవాలంటే ప్రాకృతమైన సుఖాలను త్యాగం చేయాలి.
0: You have to sacrifice worldly pleasure.
1: త్యాగం చేసి ప్రేమను పెంచినప్పుడే సేవలో మనకు తెలియని ఫలం.
0: Sacrifice, develop love and then you can serve.
1: అది ఏ నిజమైన సేవ?
0: That's true service.
1: ఈ సేవ చేస్తున్నానంటే అహంకారానికి ఏమాత్రం అవకాశం ఇవ్వద్దు.
0: Never be egoistic because you are serving.
1: ఎవరికి చేస్తున్నావు నీ సేవ? నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: Whom are you serving?
1: ఉద్ధరే ఆత్మనాత్మానాం. నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నావు.
0: You are working for your own emancipation.
1: అంతేకాని ఎవరికో కోసమో కాదు.
0: Not for anybody.
1: ప్రతి సేవ కూడాను నిన్ను నీవు ఉద్ధరించుకోవటమే.
0: Every service for
1: ప్రతి అపకారం కూడాను నిన్ను నీవు పాడు చేసుకోవటమే.
0: If you are harming anybody, harm yourself.
1: అపకారం చేయవద్దు.
0: Don't harm anybody.
1: ఎవర్ని బాధ పెట్టవద్దు.
0: Don't hurt anybody.
1: ఎవర్ని హీనంగా చూడవద్దు.
0: Don't look down.
1: ఎవర్ని ఆశాస్పదంతో నీవు భావించవద్దు.
0: Don't make fun of anybody.
1: ఇవన్నీ తిరిగి నీకు వెలుగుకు తిరిగేటువంటివే.
0: Because they will come back to you someday.
1: కనుకనే మొట్టమొదట బీ గుడ్, డూ గుడ్.
0: సో బీ గుడ్, డూ గుడ్.
1: ఈ రెండు చేస్తే నీకు అన్ని సుఖము జరుగుతుంది.
0: దీస్ టూ యుల్ బి హ్యాపీ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఒక సంవత్సరం వరకు శివరాత్రి కోసం కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్.
1: ప్రతి దినం కూడాను ప్రతి రాత్రి కూడాను శివనామం చేత మనం శివత్వం అనేటువంటి మా మంగళత్వమే, నా యొక్క జీవిత తత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి నీ యొక్క అణువులో ఉన్నటువంటి పరమతత్వాన్ని నీవు చక్కగా విచారణ చేయాలి.
0: ఎవ్రీ నైట్ వి హావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ డివినిటీ ఇన్ ఎన్ ఆటమ్ అండ్ మేక్ ఇట్ సీక్రెట్.
1: శివ శివ శివ శివయ్య నరాధా నీ చింతలెల్ల బాపి కోన మన

0: Further, the cause of this character, strengthen it.
1: కనుక సత్య కర్మ అహింస శాంతి ప్రేమలనేటువంటివి మానవత ప్రధానమైనటువంటి ప్రాణములు.
0: Therefore, the very essential, vital, life-giving forces to man are these five principles of Satya Dharma, Ahimsa, Shanti and Prema.
1: ఈ యొక్క పంచ ప్రాణములు కూడాను ప్రధానమైనటువంటి మానవత్వాన్ని వికసింపజేసి ప్రకటింపజేసి ఆచరింపజేసి ఆనందాన్ని అందించేటువంటివి.
0: These five principles are such wherein one can realize oneself by blossoming forth of one's own nature, one's own realization and one's own understanding of oneself.
1: మానవునికి చరిత్ర ప్రధానము.
0: For man, history is important.
1: వ్యక్తిత్వము ఆధారము.
0: His own individual nature is the key.
1: జాతీయత ముఖ్యము.
0: His sense of patriotism is important again.
1: పవిత్రము ఆధారము.
0: Sacredness is again his guiding principle.
1: ఐకమత్యమే దీని యొక్క ప్రధమ తత్వము.
0: And you, the principle of unity is the key to this.
1: కనుకని చరిత్రము వ్యక్తిత్వము జాతీయత దివ్యత్వము ఐకమత్యము ఇవి కూడాను పంచ సూత్రములు భారతీయుని యొక్క శాస్త్రములు.
0: సో వీ ఆల్సో హ్యావ్ దీస్ ఫైవ్ కాంపోనెంట్స్ మేకింగ్ అప్ వన్స్ ఎగ్జిస్టెన్స్ వర్త్ వైల్. వన్స్ హిస్టరీ, క్యారెక్టర్, వన్ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం అండ్ ది లైక్.
1: దీనిని పురస్కరించుకుని ఆధునిక కాలమునందు భారతదేశమునకు హిందూ దేశము హిందూ దేశము అని పేరు పెట్టూ వచ్చారు.
0: ఇట్స్ ఇన్ కీపింగ్ విత్ దిస్ ట్రెడిషన్ దట్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ హస్ ఆల్సో బీన్ కాల్డ్ ద ల్యాండ్ హిందూ ల్యాండ్. హిందూ
1: ఆంగ్లేయులు ఈ హిందూ దేశం అని పేరు పెట్టినప్పటికీ భారతీయ సాంప్రదాయమును ఎవరు కూడాను ఏమాత్రం కూడాను మార్చుటకు వీలు కాదు, చేర్చుటకు అలవి కాదు.
0: దో దిస్ నేమ్ ఆఫ్ హిందూ వాజ్ గివెన్ టు అస్ బై ఆంగ్లికన్స్ it is not possible, it has not been possible for them to change the basic essential, the vitality of this country.
1: Indulo kudanu varu teliyaka vanchinchi dinni hindu aneetundi padamulu yerparchinappatikani indulo kudanu panchaprana sutramulu prakatinchuche untunnavi.
0: Though as a form of deceit they gave this name hindu, they have unwittingly given to us again in this term hindu the five essential principles.
1: Angla bhashalo h I n d ఈ యొక్క ఐదు అక్షరములు.
0: నౌ దిస్ వర్డ్ హిందూ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ లెటర్స్ హెచ్ ఐ ఎన్ డి యు.
1: హెచ్ అనగా హిస్టరీ,
0: హెచ్ స్టాండింగ్ ఫర్ హిస్టరీ.
1: ఐ అనగా ఇండివిజువల్ అనగా వ్యక్తిత్వము.
0: ఐ స్టాండ్ ఫర్ వన్స్ ఇండివిజువాలిటీ.
1: ఎన్ అనగా నేషనాలిటీ అదే జాతీయత.
0: ఎన్ స్టాండ్ ఫర్ నేషనాలిటీ సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: డి అనగా డివోషన్ అనే కాకుండా డివినిటీ అని కూడా చెప్పవచ్చు.
0: ది అగైన్ స్టాండ్స్ నాట్ ఓన్లీ ఫర్ థింగ్ లైక్ డివోషన్ బట్ ఆల్సో ఫర్
1: అదే దివ్యత్వము.
0: దట్ ఈస్ యువర్ డివినిటీ.
1: యు అనగా యూనిటీ.
0: అండ్ యు స్టాండ్స్ ఫర్ ద వర్డ్ యూనిటీ.
1: కనుక ఈ హిందూ అనేటువంటి పదమునందు కూడాను హిస్టరీ వ్యక్తిత్వము జాతీయత డివినిటీ యూనిటీ అనేటువంటివి ఈ పంచప్రాణములు పంచసూత్రములుగా నుంచి ఉన్నవి.
0: Therefore we have in this word Hindu these five essential principles all over again: history, individuality, nationality, divinity and unity.
1: ఈ యూనిటీ నే మోక్షమనియు.
0: This unity is indeed liberation.
1: ఈ యొక్క ప్రణవమైనటువంటి యొక్క చరిత్ర ఇదియే భారతీయులకు ప్రధానమైనటువంటి యొక్క ధర్మమనియు.
0: And the very first among these, this history is basic to whoever could be called a Bharatiya.
1: Mana vyaktitvame nijamainatvanti yokka jatiyataniyu.
0: One's own individuality connotes one's own sense of belonging to the country.
1: Ee vyaktitvanni penchukunnappude divyatvamalo aavirbhavistundaniyu.
0: Only when you give that this individuality of yours come to the surface, there will be a thing like nationality.
1: Itti divyatvame mokshamunaku aadharamaniyu prabodhistu vachindi.
0: Rather there will be a thing like divinity, and only when you have realized the divine there is a sense of fulfillment, liberation.
1: Indulo dharmartha kama mokshamulu purushartamuluga bhavistu vacharu.
0: Then again we have these purushartas in the form of dharma, artha, kama and moksha.
1: Kani ee naadu duradrushtavashattu manavulu dharmarthamulu visarjinchi kamamune pradhanamainatvanti yokka lakshyamunu chesukoni tadwara jeevitamunu gadupthu vastunnaru.
0: But unfortunately today man has forgotten the first two, dharma and artha. He goes after this kama and in the process has lost sight of his sense of liberation.
1: Dharma mokshamulu variki emo arthame kavatam ledu.
0: One does not really understand what these two terms mean, dharma and moksha.
1: Madalu leka kommalu ee reetiga

0: ಹಲವು
1: ವಿಥೌಟ್ ರೂಟ್ಸ್ ಇನ್ ದ ಫಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಹೌ ಕೆನ್ ಯು ಥಿಂಕ್ ಆಫ್ ದ ಬ್ರಾಂಚಸ್.
2: ಆತ್ಮಕಾಮವುಲನೇ ಕೊಮ್ಮಲ ಪೈನ ಜೀವಿಸಿದಂತಿ ವ್ಯಕ್ತಿ ಏನಾಟಿಕೇನವನು ಕಿಂದಕ್ಕೆ ದಿಗದು ತಪ್ಪದು.
1: ಒನ್ ಹೂ ಇಸ್ ಟ್ರೈಂಗ್ ಟು ಈಕ್ ಔಟ್ ಎ ಲಿವಿಂಗ್ ಆನ್ ದೀಸ್ ಬ್ರಾಂಚಸ್ ಆಫ್ ಅರ್ಥ ಅಂಡ್ ಕಾಮ ಸೂನರ್ ದನ್ ಲೇಟರ್ ಹಿ ಹ್ಯಾಸ್ ಟು ಕೊಲಾಪ್ಸ್ ಅಂಡ್ ಫಾಲ್.
2: ಈ ಅರ್ಥಕಾಮವನ್ನೇ ಆಧಾರಂಗ ಚೇಸುಕುನ್ನಟುವಂತಿ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಯೊಕ್ಕ ಜೀವಿತವನ್ನು ವ್ಯರ್ಥಮ ಭಾವಿಸಿಕೊಳ್ಳತಮೇ ಅವುತುಂದಿ.
1: ಸೋ ಒನ್ ಹೂ ಹ್ಯಾಸ್ ದಿಸ್ ಅರ್ಥ ಅಂಡ್ ಕಾಮ ದೀಸ್ ಬ್ರಾಂಚಸ್ ಆಸ್ ಹಿಸ್ ಸಪೋರ್ಟ್ ಹಿಲ್ ಬಿ ಮೇಕಿಂಗ್ ಹಿಸ್ ಲೈಫ್ ಅನ್ ಎಕ್ಸ್ಪ್ರೈಸ್ ಇನ್ ಫ್ಯುಟಿಲಿಟಿ.
2: ಧರ್ಮ ಮೋಕ್ಷವನ್ನು ಲಕ್ಷ್ಯಂ ನಂದು ಉಂಚುಕೊನಿ ಅರ್ಥಕಾಮವನ್ನು ಅನುಭವಿಸದಮೇ ನಿಜಮೇನ ಪುರುಷಾರ್ಥಮನಿ ಕೂಡ ಗುರ್ತಿಂಚಾಲಿ.
1: The true purushartha on the other hand contains in recognizing these ideas of dharma and moksha and then leading your lives on artha and kama.
2: Kaliyuga prabhavam che manavudu prati padamunaku kudanu nanarthamulu kalpinchi anarthamulu swikarinchi yadarthamulu visarjinchutu vastunnadu.
1: It is the influence of the present times of the Kaliyuga that man loses sight of the significance of any word or term. He seeks different varied interpretations which are terms in contradiction.
2: Antarathani vicharinchatam ledu.
1: He does not go for the significance contained in any
2: chinna vishayam.
1: Here is a small example.
2: Suryodayam kaagane manam chaala aanandistunnamu.
1: Now we tend to rejoice at the fact that the sun has risen.
2: Karanam,
1: what's the reason?
2: Mana karmalanu aacharinchi edo bhoga bhagyamulanu pondalani mana jeevithamunu aanandamainatundi jeevithanga gadapalani mana yokka vaancha.
1: Because it's our desire that we undertake the daily tasks assigned to us and thereby derive some joy and happiness.
2: Karmane jarapakundana జన్మనే జరగదు అని వారి యొక్క విశ్వాసము.
1: బికాస్ వి టెన్ టు బిలీవ్ దట్ వితౌట్ పెర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ దేర్ ఇస్ నో క్వశ్చన్.
2: ఈ కర్మలన్నీ కూడాను కేవలము భోగ భాగ్యముల నిమిత్తమై ఆచరిస్తూ వస్తున్నారు.
1: నౌ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ యాక్షన్స్ ఆఫ్ ఆర్స్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ మెటీరియల్ హ్యాపీనెస్ అండ్ జాయ్.
2: సూర్యాస్తమం కాగానే చాలా ఆనందిస్తూ ఈ కర్మలు ఆచరించినటువంటి కార్యములకు విశ్రాంతి కల్పించేటువంటి నిమిత్తమై వారు దీనికి తగినటువంటి ఉల్లాసాన్ని అందిస్తున్నారు.
1: Likewise, as the sun sets, we tend to try and give rest to the body which has undergone a great deal of trouble through the day.
2: Aithe meeriki telisinatundi artham inti karmaacharana nimittamai suryodayam jarugutunnadaniyu deham yokka vishranti nimittamai suryastamam jarugutunnadaniyu ee suryodaya suryastamam rendu kudanu manavuniki aanandanni andistunnadaniyu veeru bhavinchutunnaru.
1: Now this is the most that one tends to understand in these phenomena like sunrise and sunset, that the sun has risen so that the body may perform whatever is due to be done, and the sun has set so that you can experience comfort for the boy, for the body.
2: Idi yadartham kaadu.
1: But then this is not the significance of these.
2: Nijamuga ee suryodaya suryastamam yokka antarathani gurtinchinatundi vyakti aanandanni anubhavinchadu.
1: One who has really understood the significance of the sunrise and sunset can never experience joy or happiness.
2: Prati suryodaya suryastamam rendu kudanu మానవుని యొక్క ఆయు ప్రమాణమును దినదినము కూడాను తగ్గించుతూ వస్తున్నది.
1: బికాస్ ఎవ్రీ సన్ రైజ్ అండ్ ఎవ్రీ సన్సెట్ మార్క్స్ యెట్ అనదర్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. ఇట్ రిడ్యూసెస్ హిస్ లైఫ్ స్పాన్.
2: తన ఆయు ప్రమాణాన్ని అపహరిస్తూ పోతున్నది సూర్యోదయ సూర్యాస్తమములు.
1: సో దిస్ రైజింగ్ ఆఫ్ ద సన్ అండ్ ద సెటింగ్ ఆఫ్ ద సన్ హాస్ స్నాచ్డ్ అవే డే ఫ్రమ్ యువర్ లైఫ్.
2: వీడు దినదినమును కూడాను అంత్యమునకు సమీపిస్తూ వస్తున్నాడు.
1: ఇన్ అదర్ వర్డ్స్ యు ఆర్ అప్రోచింగ్ డే బై డే యువర్ ఓన్ ఎండ్.
2: దీని ఎందు ఉండినటువంటి అంతరార్థం ఒకటి, మానవుడు భావించి అనుభవించేటువంటి బాహ్యార్థం మరొకటి.
1: దిస్ బీయింగ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ వి గివ్ సమ్ అదర్ ఇంటర్ప్రిటేషన్ అండ్ టెన్ టు ఫీల్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
2: ఈ జగత్తునందు ఏ పదార్థము కూడాను మానవుని యొక్క సొంత పదార్థము కాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ గివెన్ టు మ్యాన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
2: పనిబడి 10 దినములు పట్టణంలో నివసిస్తూ వస్తుంటాడు ఒక వ్యక్తి.
1: Now an example, an individual has some work in the town and he goes and has to spend 10 days in the city.
2: Paruna nimittamai 10 dinamulu edo oka hotel lo jeevistu ostuntadu.
1: Now because he has to do this work of his, he spends 10 days in a hotel.
2: Tana pani purti kaagane tirigi tana sasthanam cherutuntadu.
1: As soon as he finishes his work, he gets back to his place.
2: 10 దినములు హోటల్లో ఒక గృహంలో ఉండినంత మాత్రమే ఆ గృహము తన సొంతమవుతుందా?
1: జస్ట్ బికాస్ యు హావ్ స్టేడ్ 10 డేస్ ఇన్ ఎ హోటల్ హాస్ ఇట్ బికమ్ యువర్ హోమ్?
2: అదే విధముగానే మానవుడు తల్లి, తండ్రి, ఆస్తి, పాస్తి ఇంకా అనేక విధములైనటువంటి యొక్క వస్తువులను తమవిగా భావించి అందులో జీవిస్తూ ఉంటున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ టెన్స్ టు ఫీల్ that the mother, the father, his possessions, material and all that has been handed down to him by his ancestors are his own.
2: ఇవన్నీ కూడా కేవలము విశ్రాంతి మందిరములక మాత్రమే కాని సొంతము కాదు.
1: But what you have to understand is these are there so that you can take some momentary rest. They are not your own.
2: కారణము తనతో రావు.
1: Reason being they do not go with you, come with you.
2: తనవే అయినప్పుడు తనతో ఎందుకు రావు?
1: If they are verily his, why don't they accompany him?
2: తనవి కావు కనుకనే తనతో రావు.
1: బికాస్ దే ఆర్ నాట్ హిస్ దే డు నాట్ గో విత్ హిమ్.
2: ఇలాంటి పరిస్థితిని యందు మానవుడు గాఢముగా విచారించి లోతుగా దిగి దివ్యత్వాన్ని కొంత విచారించినప్పుడే తన యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది.
1: ఇన్ సచ్ మ్యాటర్స్ వెన్ యూ టెన్ టు గో డీప్ ఇన్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్ కెన్ యూ రియలీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్.
2: కనుక మానవుని ఆయు పరిమితి చాలా తక్కువ.
1: దెర్ఫోర్ దిస్ లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఈస్ రాదర్ లిమిటెడ్.
2: మేధా వికాసము ఎక్కువ.
1: వెరాస్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఈస్ స్టూపెండస్.
2: ఈ మేధాశక్తితో ఈ పరిమితమైనటువంటి ఆయువును పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: టు ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ దాట్ విచ్ హాస్ ఎన్ ఎండ్ దాట్ యువర్ లైఫ్ స్పాన్ ట్రై టు సాంక్టిఫై ఇట్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
2: ఏ విధంగా మనం సార్థకం గావించుకోవాలి?
1: హౌ కెన్ వీ సీక్ దిస్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్?
2: ధనం ఉన్నది.
1: వి హావ్ మనీ.
2: బలం ఉన్నది.
1: వి హావ్ స్ట్రెంగ్త్.
2: గుణం ఉన్నది.
1: వి హావ్ అవర్ ఓన్ క్వాలిటీ.
2: అధికారం ఉన్నది.
1: అండ్ వి హావ్ ఎ సెన్స్ ఆఫ్ అథారిటీ.
2: వీటిని మనం సక్రమమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టి అనుభవించాలి.
1: దీస్ హావ్ టు బి ఛానలైజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే సో దట్ వీ కెన్ గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్.
2: ధనం ఉన్నది కనాలని అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములలో ప్రవేశపెట్టి దాని దుర్వినియోగం చేయటము మంచిది కాదు.
1: జస్ట్ బికాస్ వీ హావ్ మనీ వీ షుడ్ నాట్ మిస్యూజ్ దిస్ మనీ అండ్ టేక్ టు ఈవిల్ అన్డిజైరబుల్ వేస్.
2: దానిని కూడాను సాత్విక మార్గంలో ప్రవేశపెట్టి సరైనటువంటి యొక్క విలువను కల్పించాలి.
1: ఈవెన్ దిస్ మనీ హ్యాస్ టు బి గివెన్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఆఫ్ ఇంపార్టెన్స్.
2: వస్తువును మనం ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టుదమో దానికి అంత విలువైనటువంటి యొక్క స్థాయి కూడాను అందుకుంటుంది.
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి యూజ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూజ్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేటస్. వీ హావ్ టు అకార్డింగ్లీ గివ్ ఇట్ ఇట్స్ ప్లేస్.
2: మనం పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టకపోవటం చేతనే ఈ యొక్క వస్తువుల యొక్క విలువ కూడాను తరిగిపోతున్నది.
1: బికాస్ వీ డి నాట్ మేక్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ఎనీ గివెన్ థింగ్ వీ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ దేర్ ఫర్.
2: కనుక ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి సాత్వికమైనటువంటి కర్మను ఆచరించి తద్వారా సంతోషాన్ని అనుభవించాలి.
1: సో ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సేక్రెడ్ పర్పస్. వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ యూజ్ ఇట్ అకార్డింగ్లీ. దేర్ఇన్ లైస్ ద సాంక్టిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ అవర్ లైఫ్స్.
2: ఈ మేధాశక్తిని పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టుటకు తగినటువంటి ఒక ఊహలు పన్నాలి.
1: లైక్ ఫర్ ఇన్స్టెన్స్ హౌ డస్ వన్ యూజ్ ద పవర్ ఆఫ్ ద ఇంటెలెక్ట్?
2: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ అన్నారు.
1: నౌ మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్ ఇట్స్ బీన్ సెడ్.
2: దీనిని దుర్వినియోగం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ మిస్యూజ్ మనీ.
2: భగవంతుడు నీ యొక్క చిత్తమును మాత్రమే ఆశించడు కానీ నీ విత్తాన్ని ఆశించడు.
1: గాడ్ వుడ్ రాదర్ లైక్ టు గో ఫర్ యువర్ హార్ట్. హీస్ నాట్ ఆఫ్టర్ యువర్ మనీ ఆర్ వెల్త్.
2: నీ నీతిని మాత్రమే తాను కోరును కానీ నీ జాతిని తాను ఏమాత్రము ఆశించడు.
1: హీ సీక్స్ యువర్ క్యారెక్టర్. హీ డస్ నాట్ గో టు వాట్ కాస్ట్ ఆర్ రిలీజియన్ యు బిలాంగ్.
2: మానవ జాతి ఎందు పుట్టి మహత్తరమైన యొక్క దివ్యశక్తిని చేకూర్చుకొని తద్వారా ఆత్మతత్వాన్ని ఆనందంగా అనుభవించేటువంటి మార్గంలో ఈ జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
1: బార్న్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ అండ్ ఎండోర్డ్ విత్ దిస్ పవర్ఫుల్ ఇంటెలెక్ట్ అండ్ దిస్ ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ ట్రై టు రియలైజ్ ఇట్ కమ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ నేచర్.
2: కానీ కలి ప్రభావం చేత మానవుడు తెల్లవారేంటి మొదలు రాత్రి పరుండినంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థం.
1: But because of the influence of these Kali times, right from the moment he gets up till he goes to bed,
2: swarthamane sankelalo manavudu banditudai tadwara aneka vidhamulainatundi dukkhamulaku guri avutunnadu.
1: He indulges in actions which are selfish to the core and he lets himself be bound in this idea of selfishness.
2: Yedu talanchina swaprayojana nimittamai thanu sankalpinchutunnada kani paraartha nimittamai emaatram kudanu prakulaadataledu.
1: Whatever he wishes to do, it is for his own selfish interest. He doesn't care for others.
2: పరాత్మతత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకుని ఈ స్వార్థము స్వప్రయోజనం త్యాగం చేసుకునేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
1: Or how does he try to understand what lies beyond the పరాత్మతత్వ? We should try to go for that even as we are indulging in what we are doing.
2: భక్తి భక్తి భక్తి అనగా కేవలము భజనలు ధ్యానములు జపములు ఇత్యాది కర్మలు ఆచరించడం మాత్రమే భక్తి కానేరదు.
1: We keep talking about bhakti or devotion. Bhakti or devotion does not mean that you sit in japa or do dhyana or sing bhajan.
2: Parulanu himsinchaka parulanu dushinchaka parulanu kashta pettaka sadhyamainanta varaku kudanu variki sahaya bhutuluga nilchali.
1: We shouldn't hurt others' feelings. We shouldn't criticize them. We shouldn't ridicule them. To the extent possible we should try and go and help them.
2: Manavulandaru sodara bhavanni penchukovali
1: and we should have this feeling of brotherhood amongst all men.
2: అప్పుడే ఈ లోకము భూలోక స్వర్గంగా కనిపిస్తుంది.
1: Only then will this world of ours verily become heaven.
2: దినదినమునకు విశాల హృదయములు తరిగిపోతున్నవి.
1: Day by day, this broad outlook and attitude is disappearing.
2: సంకుచితమైన భావములు పెరుగుతున్నవి.
1: More and more of narrow-mindedness is creeping in.
2: తాను తనవారు అనేటువంటి యొక్క స్వార్థము తప్ప తరులు తరవారు అనేటువంటి ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు పెంచుకుంటలేదు.
1: More and more it's a case of I, mine and thine. This differentiation. You're all the while bothered about yourself. You don't get others.
2: నేను అనేటువంటి ప్రదేశం నుంచి మనము అనేటువంటి గమ్యము చేరటమే జీవితం యొక్క అంతరార్థము.
1: The inner significance of life is we make a journey from the state of I to the state of we.
2: జీవితం అంతా కూడాను నేను నేను నేను అనేటువంటి యొక్క స్థాయి అందే ఉండిన గమ్యం ఏ రీతిగా చేరగలడు.
1: If all through the life you are remaining in the state of I, how can you hope to reach your destination?
2: కనుకనే దేశములో ధనము ప్రధానమే.
1: But then, as far as our existence goes, money is important, no doubt.
2: గుణము అవసరమే.
1: You need character also.
2: బలము కూడాను చేకూర్చుకోవలసినది.
1: And certainly you must strengthen yourself.
2: అయితే దీనిని ఎంతవరకు ఎట్టి మార్గములో ఏ విధమైన పవిత్రములో మనము దీనిని అనుభవించాలి?
1: But how far do we go catering towards these needs? And what is the way in which you make the best use of them?
2: గోవు పెరుగుకొలది కొమ్మును కూడాను పెరుగునట్టుగా మన ధనము పెరుగుకొలది అహంకారం కూడాను పెరుగుతుంది.
1: Now as the cow grows, so do the horns grow, it is said. So also as the money grows, our sense of ego also grows.
2: ధనమెచ్చిన మనమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానకయ్యెచ్చును ధనమునిగిన మనముదుగును మదముడిగిన దుర్గుణంబు మానునివేమ అన్నాడు. ఈ ధనము చేతనే మానవుడు అనేక విధములైనటువంటి అహంకారములకు అభిమానములకు గురి అయి తన మానవత్వాన్ని మరచి తాను జీవితం వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: సో మనీ అండ్ వెల్త్ ఫాస్టర్ ది సెన్స్ ఆఫ్ ఈగో ఇన్ వన్ సెల్ఫ్ అండ్ దిస్ ఇన్ టర్న్ గివ్స్ రైజ్ టు ఈవిల్ టెండెన్సీస్ ఇన్ ది ప్రాసెస్ వన్ లూజెస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్.
2: భారతదేశంలో అన్నము లేక అల్లాడేటువంటి వారు కోటాను కోట్లగలరు.
1: ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ ద ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్.
2: మానవుడు దురాశలచో మునిగి దుఃఖంచే కుంగిపోతున్నాడు.
1: And man is weighed down by a sense of burden of troubles.
2: ఈ దుఃఖమును నివృత్తి గావించుకునే నిమిత్తమే ఆశలను అరికట్టుకోమని బోధించాము.
1: Now by way of putting an end to this sorrow and grief, put a
2: ఆశలను అరికట్టుకున్నప్పుడే ఆనందం చేకూరుతుందని కూడాను దీని యొక్క అంతరార్థము.
1: Put a ceiling on your desires because therein lies the key to happiness.
2: అయితే సాధకులైనటువంటి మీరు కూడాను దీని యొక్క అర్థాన్ని చక్కగా గుర్తించలేకపోతున్నారు.
1: But even those of you here who claim to be sadhakas have not understood the true significance of this concept.
2: Ceiling on desires anaga deeni yokka artham emiti mana yokka aasalanu arikattukovatamu ani deeni antartham.
1: Now what does this mean, ceiling on desires? It merely means curbing our desires.
2: Ee vidhamainante aasalanu arikattukovatam valla dhanamunu kuda nu kontha nilabettukunna varam avutam.
1: Now even as we curb our desires thus, we can also accumulate some money.
2: అట్టి ధనము చేత తోటి మానవులను కొంతవరకు ఆదుకోవడానికి కూడా అవకాశం ఉంటుంటాయి.
1: దట్ మనీ ఇన్ టర్న్ కుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్.
2: అంతేకాకుండా ఆ ధనము చేత సత్కార్యములు చేసి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో దానిని ప్రవేశించి పెట్టినటువంటి వారం అవుతాం.
1: టు సపోర్ట్ ఎ ఫెలో బీ అండ్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్ చారిటబుల్ పర్పస్ ఆర్ ఫర్ సమ్ వర్త్ వైల్ కాజ్.
2: కుటుంబంలో చెలరేగినటువంటి సమస్యలను కూడా ఈ ధనం వల్ల కొంతవరకు తీర్చుకుని శాంతిని పొందగలిగినటువంటి వారం అవుతాం.
1: ఆల్సో బై సేవింగ్ అప్ దస్ దిస్ మనీ కుడ్ బి యూజ్డ్ టు ఎలీవియేట్ అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ సఫరింగ్. కలియుగము
2: ధనమూలం విరం జగత్తు. ధనము లేకపోతే ఏ ఒక్క చిన్న కార్యం కూడా మనం చేయలేము.
1: బికాస్ వితౌట్ మనీ వీ కెనాట్ అండర్టేక్ ఎనీ టాస్క్ హౌ మైన్యూట్.
2: కనుకనే కుటుంబ పోషణ కోసమని పరోపకార నిమిత్తమని పవిత్ర కార్యములు ఆచరించే నిమిత్తమని ఈ ధనమును కొంతవరకు నిలబెట్టుకునే నిమిత్తము ceiling on desires ధనమును వ్యర్థం చేయకూడదని బోధించాం.
1: Therefore to support one's own family, to extend help to others and to carry out some sacred and noble task, money is necessary. That's why we have stated ceiling on desires.
2: మన సమస్యలలో ceiling on desires లో నాలుగు ప్రధానములైనటువంటివి.
1: And then again in our organization this idea of ceiling on desires is fourfold.
2: ధనమును వ్యర్థం చేయవద్దు. ఇది మొట్టమొదటిది.
1: The first one is do not waste money, do not misuse money.
2: ఆహారమును వ్యర్థము చేయవద్దు.
1: సెకండ్ ఇస్ డు నాట్ వేస్ట్ ఫుడ్.
2: కాలమును వ్యర్థము చేయవద్దు.
1: థర్డ్ థింగ్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
2: మీ యొక్క శక్తిని మేధస్సును వృధా కరపోవద్దు.
1: అండ్ దెన్ డు నాట్ మిస్ యూజ్ ఫ్రిటర్ అవే యువర్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ. your sense of purpose.
2: Kanuka, don't waste money, don't waste food, don't waste time, don't waste energy. ఈ నాలుగింటి ఎందుకు కూడాను ఒక దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకుని పరతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ అని మనము స్థాపించాము.
1: Therefore, in this fourfold path you have, do not waste money, do not waste food, do not waste time, do not waste energy. Therein lies the key to understanding and realizing the innate divinity.
2: కానీ కొంతమంది వ్యక్తులు ధనమును వ్యర్థం చేయకుండా కొంతవరకు నువ్వు ప్రోగు చేసి ఏదో ఒక విధమైనటువంటి కార్యానికి మనం అర్పితం గావించుకోవటమే దీని యొక్క అంతరార్థమని భావించి వారి వారి కార్యములు యందు ధనమును అనేక విధములుగా వ్యర్థం చేస్తూ ఏదో సీలింగ్ ఆన్ డిజైర్స్ కొంతవరకు మిగిలించుకున్నామని కొంత ధనమును మాత్రమే బ్యాంకు నుండి కడుతున్నారు.
1: దిస్ ఇస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్. బట్ అన్ఫార్చునేట్లీ నాట్ మెనీ హావ్ అండర్స్టూడ్ దిస్. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ లైన్ విత్ దిస్ ఐడియా ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ keep away a certain money, no doubt, and they try to put aside in the bank, in their own accounts.
2: Dhanasito Sai ee yokka samasthanu ne prarambhinchaledu.
1: Sai has not launched this organization for the sake of money.
2: Mee yokka aasananu arikattukoni vairagya margamunandu divyanandamunu anubhavinchamani naa yokka aasha.
1: It has been my hope that you'll curb your desires, develop this sense of detachment, and thereby experience untold bliss and joy.
2: అతి పవిత్రమైన నా భావమును అర్థం చేసుకొనక కేవలము సీలింగ్ ఆన్ డిజైర్స్ లోపల ధనమును మాత్రమే సమస్తకు అర్పితం గావించుకోవటం ఇది ప్రధాన లక్ష్యంగా మీరు భావిస్తూ వచ్చారు.
1: సో యూ హ్యావ్ లాస్ట్ సైట్ ఆఫ్ దిస్ సీక్రెట్ హోప్ ఆఫ్ మైండ్ అండ్ యూ హ్యావ్ గివెన్ యువర్ సెల్ఫ్ అవే టు ఫీలింగ్ దట్ ఇఫ్ యూ సేవ్ ఎనఫ్ మనీ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండర్ ది సీలింగ్ ఆన్ డిజైర్స్.
2: ఇది సరియైనటువంటి మార్గం కాదు.
1: దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ దిస్.
2: ఈనాడు భారతదేశంలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటి రూపంలో డిజైర్స్ ను మాత్రము అనగా ఆశలను మాత్రం అరికట్టుకొనక కేవలం డబ్బును మాత్రమే ప్రోగు చేసి సత్యసాయి ట్రస్ట్ పేరు లోపల 60 లక్షలు కట్టారు.
1: టుడే ఇన్ దిస్ కంట్రీ ఆఫ్ భారత్ మిస్గైడెడ్ బై దిస్ ఐడియా దట్ దిస్ ఇస్ వాట్ ద సీలింగ్ ఆన్ డిజైర్స్ మీన్స్ పీపుల్ హ్యావ్ సేవ్డ్ అప్ మనీ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ హ్యావ్ అక్యుములేటెడ్ 60 లక్షల ఆఫ్ రూపీస్.
2: నేను ధనాన్ని ఆశించేటువంటి యొక్క పిచ్చుభావం నాలో లేదు.
1: ఐ నెవర్ హ్యావ్ దిస్ డర్టీ ఫీలింగ్ ఆఫ్ ట్రైంగ్ టు గో ఫర్ వెల్త్.
2: ఈనాడే కాదు ఏనాడు కూడాను నేను ఎవరిని ఇంతవరకు కూడాను నేను ధనం కావాలని ఆశించినటువంటి క్షణం కూడాను లేదు.
1: నాట్ ఓన్లీ టుడే బట్ ఆల్సో ఇన్ ద పాస్ట్ నెవర్ హ్యాస్ దేర్ బీన్ ఎ మోమెంట్ ఆర్ ఎ సెకండ్ వెన్ ఐ హావ్ క్రేవ్డ్.
2: నా పవిత్రమైనటువంటి కర్మలే ఆ ధనమునకు తగినటువంటి కార్యములు జరుపుతూ వస్తున్నాయి.
1: వెన్ ఐ హావ్ క్రేవ్డ్ ఎ లాంగ్ ఫర్ మనీ. All these noble intentions behind every action of mine, each of them themselves would generate the money necessary.
2: కనుక నాకు ఇవ్వవలసినటువంటిది నాకు పవిత్రమైనటువంటి ప్రేమతత్వం తప్ప ఈ ధనము నాకు అక్కరలేదు.
1: So what you have to give me today is the sacred concept of love, not this filthy money.
2: మీరందరూ ఐకమత్యంగా ఉండి దివ్యత్వాన్ని ప్రకటించి ప్రచారము సలిపి భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క మన సంస్కృతిని నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
1: All of you should get together and be bound by this principle of unity. Proclaim the law of divinity the world over and carry this noble message and the sacred message.
2: Janasevane janardana sevane aneetundi vishala bhavanni pinchukovali.
1: Have this broad feeling that serving man is verily serving God.
2: Nenu naadi aneetundi sankuchita bhavanni trinchiveyali.
1: Try to let go, discard the feeling of mine and thine.
2: Ee naadu unnatundi prapancham yokka samasyalu okka prema dwaraane pariharam kaagalavu.
1: Today's problems of the world could be solved only through the medium of love.
2: Prema lekapovatam chetane అడవిలో ఉండినటువంటి యొక్క క్రూర మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: బికాస్ దేర్ ఇస్ నో సెన్స్ ఆఫ్ లవ్ మ్యాన్ ఇస్ బిహేవింగ్ వర్స్ దాన్ ద బీస్ట్ ఇన్ ద జంగల్.
2: కనుక ప్రేమ భావాన్ని పెంచుకొని సంకుచిత భావాన్ని తృంచుకొని దివ్యమైనటువంటి యొక్క విశాల హృదయంతో సమాజ సేవలో పాల్గొనాలి.
1: సో హ్యావ్ ది సెన్స్ ఆఫ్ లవ్ గ్రోయింగ్ ఇన్ యూ. కట్ డౌన్ ఆల్ యువర్ నారో ఫీలింగ్స్. డెవలప్ ఎ బ్రాడ్ విజన్ అండ్ జంప్ ఇన్ టు సర్వీస్ ఆఫ్.
2: ఈనాడే కాదు ఏనాటికైనా కూడాను సత్యసాయి సంస్థలకు ధనమునకు ఎట్టి సంబంధం కూడా ఉండదని నా ఆశ.
1: ఇట్స్ నాట్ ఓన్లీ టుడే బట్ సర్టన్లీ ఎనీ టైమ్ ఫర్ ఎవర్ ఇట్స్ మై హోప్ ఫాండ్ హోప్ అండ్ ఫీలింగ్ దట్ దేర్ నో లింక్ బిట్వీన్ సత్యసాయి ఆర్గనైజేషన్ అండ్ మనీ.
2: చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: బికాస్ ద లింక్ బిట్వీన్ మనీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్ ఇస్ అ వెరీ డేంజరస్ వన్.
2: ఇంతే కాదు సంస్థ యొక్క పేరును కూడా చెడగొడుతుంది.
1: నాట్ ఓన్లీ దిస్ ద వెరీ నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కుడ్ బి బ్రాట్ డౌన్ బై దిస్ మనీ.
2: సత్యసాయి సంస్థ యొక్క సభ్యులు దేహమునకు వెన్నెముక వంటి వారు
1: Men of the Sasai organization are like the spinal column of a body.
2: ఈ యొక్క కార్యకర్తలు సక్రమమైనటువంటి మార్గమును ప్రవర్తించకుండా ఈ యొక్క సంస్థ అనేటువంటి యొక్క దీని వెన్నెముకనే విరిగిపోతుంది.
1: If the officials and office bearers of the organizations do not conduct themselves in a proper manner, the very spinal column of the body is broken and snapped.
2: కనుక సమస్తను పెడమార్గమునందు పట్టించకండి.
1: So see to it that the organization does not decay.
2: అన్ని సంస్థలకు ఆదర్శవంతమైనటువంటి ఈ సత్యసాయి సంస్థను దివ్యమైన భవ్యమైన నవ్యమైన మార్గంలో ప్రవేశపెట్టి సత్కీర్తిని తెచ్చుకోండి.
1: This Sasai organization, which is a trendsetter for all the other organizations, try to see to it that it attains a glorious name.
2: ధనమునకు సత్యసాయి సంస్థకు ఎట్టి సంబంధం కూడా ఉండదు.
1: There is no link, no relationship between money and the organization.
2: అట్టి సంబంధం కలిగినటువంటి సమస్త సత్యసాయి సంస్థ కానేరదు.
1: And the Sasai organization, any organization having a link with money is not the Sasai organization.
2: ప్రేమతో ప్రేమ హృదయంతో హృదయం మాత్రమే సన్నిహిత సంబంధాన్ని చేకూరుస్తుంది.
1: Love for love and a heart to heart link. This is the aim and purpose of the Sasai organization.
2: కనుక ఈనాడు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రాష్ట్రపు యొక్క అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. కనుక ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ధనమును మీరు ప్రోగు చేసినారో, ఏ జిల్లా నుంచి ఎంతెంత ధనమును మీరు బిచ్చం ఎత్తుకున్నారో, ఆ బిచ్చం యొక్క ధనమును నేను ఈనాడు 60 లక్షలు కూడా మీకు ఇచ్చేస్తున్నాను. మీరే మీ దీన్ని ఉపయోగపెట్టుకోండి.
1: సో టుడే వెరిన్ ఆర్ గ్యాదర్డ్ ఆల్ ద స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది స్టేట్ ఆర్గనైజేషన్స్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వాంటింగ్ యూ టు డూ. ద మనీ దట్ యు హావ్ కలెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఓన్ స్టేట్ వైజ్ కోటాస్ in the districts and in your own cities and towns.
2: ఏ జిల్లా నుంచి మీరు వసూలు చేశారు, ఆ వసూలు దగ్గ ధనము ఆ జిల్లా ఎంది సరైనటువంటి సేవను తెలిపి దీనివకు దిక్కులేనటువంటి వారికి దీనితో తగినటువంటి సహాయం చేయండి.
1: I'm returning to each state whatever it has collected, and the money that you have collected from each of your districts, try to get the funds back to the concerned districts and use it for the sake of the poor, the destitute and the helpless ones.
2: మిమ్మల్ని నేను కోరినది ఒక్క నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ఒక్క ప్రేమను మాత్రమే నా చేయికి పోతున్నది.
1: మై హ్యాండ్ స్ట్రెచెస్ ఫార్వర్డ్ జస్ట్ ఫర్ వన్ థింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ అండ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ దట్ ఈస్ ప్యూర్
2: లవ్.
1: లవ్ విచ్ ఈస్ సెరీన్ అన్సలీడ్ లవ్, అన్టైంటెడ్ లవ్.
2: ఇంకా దేనికి నీ నా చేయి ఈ విధంగా పోదు, ప్రతిదానికి నా చేయి ఈ విధంగా పోయేది, కానీ ఈ విధంగా ఏనాడు కూడా నువ్వు తిరగదు.
1: My palm never stretches out for anything else by way of seeking something. For every other thing, it only tends to give and give and give.
2: కనుక నేను ఏ నాటికైనా కూడాను సత్యసాయి పేరుతో కొంత ధనమును వసూలు చేసినా ఇది సత్యసాయికి సంబంధం కాదనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి.
1: So try to be firm of this conviction that even if some money has been connected in the name of the organization, Satsai has nothing to do with this.
2: నేను ఆశించను, ఆశించలేదు, ఆశించబోను.
1: I have never sought, I will never seek, and I am not seeking this money.
2: Karuka neenu aashinchinadi okka pavitramainatundi bhavame.
1: What I seek and hope for is this noble idea.
2: Ee pavitramaina bhavam kudanu naa koraku kaadu.
1: This sacred feeling and response from you,
2: loka kalyanam koraku.
1: That again is not for my sake, it's for the well being of the world at large.
2: Ee loka kalyanam koraku satyasai samastalo undinatundi sabhyulandaru kudanu pavitra hrudayamunu abhirudhi parichukoni ee prapanchamulo praveshinchi చేరిన మాలిన్యాన్ని శుభ్రపరిచి దివ్యమైనటువంటి వాతావరణాన్ని అభివృద్ధి పరచాలి.
1: సో దిస్ ఐడియా దట్ యు ఆల్ హియర్ అండ్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్, మెంబర్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ షుడ్ గో బ్యాక్, ట్రై టు క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద సొసైటీ అరౌండ్ యూ అండ్ బ్రింగ్ బ్యాక్ టు ఇట్ ద ఓల్డ్ ఫర్గాటన్ వాల్యూస్ ఆఫ్ లైఫ్.
2: మన పని సేవ, సేవ, సేవ. ఇదే ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: ద ప్రైమరీ టాస్క్ అహెడ్ ఆఫ్ us ఇస్ వన్ ఆఫ్ సర్వీస్ అండ్ నథింగ్ బట్ సర్వీస్.
2: ఇంకా రెండవది,
1: ద సెకండ్ థింగ్,
2: ప్రతి వ్యక్తి కూడాను సంకుచితమైన భావంతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ అనగా సాయి కుటుంబము, సాయి కుటుంబము అని సంకుచితమైనటువంటి పదములు ఉపయోగపెడుతున్నారు.
1: Now every person that you come across keeps uttering these words, brothers and sisters of the Sai family, the emphasis being on the Sai family, the Sai family. This is a narrow mindedness on your part.
2: కనుక మున్ముందు ఈ సాయి ఫ్యామిలీ అనేటువంటి సాయి అనేటువంటి పదమును ఉపయోగపెట్టకండి.
1: హెన్స్ ఫోర్త్ డు నాట్ యూజ్ దిస్ వర్డ్ సాయి.
2: అందరూ మానవ కుటుంబమే.
1: బికాస్ ఆల్ బిలాంగ్.
2: ఒక్కొక్కరికి సాయి అంటే ఇష్టం ఉండవచ్చును, మరొకరికి రామ అంటే ఇష్టం ఉండవచ్చును, ఇంకొకరికి కృష్ణ అంటే ఇష్టం ఉండవచ్చును. ఈ సమావేశంలో అనేక మంది అనేక రుచులతో ఉన్నవారు ఉన్నారు.
1: బికాస్ దిస్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యామిలీ. There could be people who have fondness for the name of Rama or Krishna or Sai.
2: నాలో అటువంటి సంక్షిప్తమైన భావం లేవు.
1: I have never given rise to such narrow feelings.
2: మీరందరూ ఒక సాయి ఫ్యామిలీ అని కాదు, దివ్యమైనటువంటి యొక్క భవ్యమైనటువంటి యొక్క భగవంతుని యొక్క కుటుంబం. ఈ భగవంతుడు అనేటువంటిది సర్వ దేశముల వారికి, సర్వ కులముల వారికి, సర్వ తెగల వారికి, సర్వ కాలముల వారికి కూడా ఇది సమన్వయమైనటువంటిది.
1: యు ఆర్ మెంబర్స్ ఆఫ్ ది వరల్డ్ కమ్యూనిటీ, యు డు నాట్ బిలాంగ్ టు ఎ నారో సెక్ట్ లైక్ ది సాయి ఫ్యామిలీ. యు ఆర్ వెరీలీ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ ఎవ్రీవన్స్ అండ్ ఎవ్రీవన్ బిలాంగ్స్ టు గాడ్.
2: ఒక్క పేరు ఒక్క రూపము సంక్షిప్తమైనటువంటిది.
1: వన్ నేమ్ వన్ ఫామ్ కనోట్ నారో మైండెడ్నెస్.
2: అన్ని రూపములు అన్ని నామములు కూడా ఒక్కటే అనేటువంటి యొక్క విశాల భావాన్ని మనం పెంచుకోవాలి.
1: We should try and give us this feeling that all names and all forms are equally valid.
2: ముఖ్యముగా ఈనాడు మీకు ప్రధానమైనటువంటి యొక్క 10 సూత్రములను నేను చెప్పదలుచుకున్నాను.
1: Today, particularly, I embark upon the task of giving to you 10 basic principles.
2: మొట్టమొదటిది జనని జన్మభూమిశ్చ. కన్న తల్లి ఎటువంటిదో జన్మమిచ్చినటువంటి భూమి కూడాను అటువంటిది.
1: The first thing is, just as your mother, your very own mother, who has given birth to you, the land that has given birth to you is your home. కనుక
2: మానవుడు కూడాను దేశాభిమానం కలిగి ఉండాలి.
1: So every person should have the sense of feeling for one's motherland.
2: ఏ దేశం వారు ఆయా దేశాభిమానం అభివృద్ధి పరచుకున్నట్లో దోషము లేదు.
1: వాట్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్ టు, యూ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
2: తన దేశమును తాను అభివృద్ధి పరిచినంత మాత్రమున పరదేశమును కూడా మనము విమర్శించరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ ఆల్సో యూ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ క్రిటిసైజింగ్ సమ్ అదర్ కంట్రీ ఆర్ పీపుల్ బిలాంగ్ టు సమ్ అదర్ నేషన్.
2: కనుక ఒక దేశమును విశ్వసించడం చేత మరొక దేశమును ద్వేషించడం అనేటువంటిది ఉండకూడదు.
1: బై హావింగ్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ, యూ షుడ్ నాట్ ట్రై అండ్ పుట్ డౌన్ సమ్ అదర్ కంట్రీ.
2: కనుక కళ ఎందు మాత్రం కాని, ఇంకే విధమైనటువంటి ఊహలు ఎందుకు కాని, దేశ ద్రోహములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు.
1: సో ఐదర్ ఇన్ యువర్ థాట్స్ ఆర్ ఈవెన్ ఇన్ యువర్ రిమోటెస్ట్ డ్రీమ్స్ దే షుడ్ బి నో రూమ్ ఫర్ బ్రింగింగ్ గ్రీఫ్ అండ్ సారో టు యువర్ కంట్రీ.
2: కనుక ప్రతి మానవునికి దేశాభిమానం చాలా ముఖ్యమైనటువంటిది.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్.
2: అది మొదటిది.
1: దట్స్ ద ఫస్ట్ ప్రిన్సిపల్.
2: రెండవది, సర్వ మతములు కూడాను మనం ద్వేషించక గౌరవించాలి.
1: ద సెకండ్ ప్రిన్సిపల్ ఈస్ never have any hatred towards any religion. Try and honor and respect all religions equally.
2: ee deshabhimanamato paatu anni matamunu gauravinchatamu adi rendavadi.
1: So even as you have the sense of belonging to your own motherland, also respect all religions equally.
2: Inka moodavadi,
1: the third one.
2: Ee moodavadi prati okka manavattunu kodanu sodaratvanga bhavinchi ప్రేమించాలి.
1: The third principle is developing the sense of brotherhood of man. Look upon the next person as your own brother.
2: మన జాతి ఒక్కటే, మానవ జాతి.
1: There is only one caste and the caste of humanity it is.
2: ఈ మానవ జాతిలో పుట్టినటువంటి వారం కనుక మానవులందరూ ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి ప్రేమించాలి.
1: All of us belong to the human race, so everyone is equal, thereby love each one.
2: ఇంకొక లౌకిక మార్గమునందు ప్రతి గృహమును కూడాను పరిశుద్ధపరచుకోవటం, గృహము యొక్క పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధపరచుకోవటము, ఇది నాలుగవది.
1: నౌ వి కమ్ టు ద ఫోర్త్ ప్రిన్సిపల్, స్పీకింగ్ ప్యూర్ ఇన్ ఎ వరల్డ్లీ వే, కీపింగ్ వన్స్ ఓన్ హౌస్ క్లీన్, ద సరౌండింగ్స్ ప్యూర్ అండ్ క్లీన్. దిస్ ఇస్ ద ఫోర్త్ ఇంజంక్షన్.
2: ఈ గృహమును, గృహ పరిసర ప్రాంతములను పరిశుద్ధము గావించుకోవటం చేత కొంత ఆరోగ్యము, ఆనందము కూడాను చేకూరుతుంది.
1: దిస్ విల్ గివ్ రైజ్ టు ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ హెల్దీ అండ్ ఆల్సో దేర్ విల్ బి సెన్స్ ఆఫ్ హైజీన్ అరౌండ్.
2: కనుక ఇది లౌకిక జీవితమునకు ఎంతనో ఉపకరిస్తుంది.
1: దిస్ ఇన్ టర్న్ విల్ హెల్ప్ యువర్ ఓన్ వరల్డ్లీ లైఫ్.
2: దానము దానమనగా మన దేశమునంత బిచ్చగాళ్లుగా తయారు చేయటం కాదు.
1: దిస్ వర్డ్ చారిటీ డస్ నాట్ మీన్ దట్ ద పీపుల్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ ఫుల్ ఆఫ్ బెగర్స్.
2: బిచ్చగాళ్లకు ఒక ఉపాధిని కల్పించవచ్చునే కానీ మనము దానము చేయకూడదు.
1: నౌ వి కెన్ ప్రొవైడ్ సమ్ సపోర్ట్ అండ్ మీన్స్ టు సపోర్ట్ ఫర్ ద బెగర్స్, బట్ షుడ్ నాట్ ట్రై అండ్ గివ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చారిటీ.
2: వీరికి ఒక ఉపాధిని కలిగించి ఏదైనా ఒక ప్రదేశంలో కొంత ఏర్పాట్లు గావించి కాలకాలమునకు ఇంత ఆహారము, వారికి వస్త్రము, వారికి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కల్పించవచ్చునే కాని బజారులో అడ్డం వచ్చినటువంటి వారికంతా కూడాను డబ్బులిచ్చి డబ్బులిచ్చి డబ్బులిచ్చి తద్వారా భారతదేశమంతా బిచ్చగాళ్లు అనేటువంటి యొక్క చెడ్డ పేరును తీరారు.
1: Now what you must try and do is provide a base so that they could live. Provide them with food, clothing and other conveniences in a proper way. Rather than that, if you go on giving alms to all the beggars around you,
2: manavu bichchami ivatam chetane ప్రతి పట్టణములు యందు ప్రతి పల్లెలు యందు కూడాను అందరు కూడాను సోంబేరత్వాన్ని పెంచుకుని బిచ్చగాళ్లుగా తయారవుతున్నారు.
1: యూఆర్ హెల్పింగ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ దీస్ బెగర్స్, దేర్బై దిస్ కంట్రీ హాస్ బికమ్ సినోనిమస్ విత్ బెగర్స్ అండ్ లేజినెస్ ఆల్సో హాస్ కెప్ట్ ఇట్. దిస్ ఇస్ నాట్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
2: ఇంకా ఆరవది,
1: ద సిక్స్త్ పాయింట్,
2: లంచం ఇచ్చి పని చేసుకోవటం కానీ లంచం ఇచ్చి లక్ష్యం పుచ్చుకొని పని చేయటం కానీ సత్యసాయి సంస్థల్లో ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఐదర్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ బై టేకింగ్ బ్రైబ్ అండ్ గెటింగ్ యువర్ వర్క్ డన్, దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్.
2: సత్యం పుచ్చుకోవటం కానీ లంచము లంచం ఇచ్చుకోవటం కానీ సత్యసాయి సంస్థలకు చాలా ద్రోహం జరుగుతుంది.
1: ఐదర్ గివింగ్ బ్రైబ్స్ ఆర్ యాక్సెప్టింగ్ బ్రైబ్స్ ఈజ్ అగెయిన్స్ ద వెరీ డిక్టేట్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్.
2: కనుక ఈ వ్యక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష్యం తన యొక్క దృష్టి ఉంచుకొని ప్రతి జాగ్రత్తగా ప్రవర్తించాలి.
1: దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ మస్ట్ బేర్ ఇన్ మైండ్ కంటిన్యూస్లీ అండ్ కేర్ఫుల్.
2: ఇంకా ఏడవది,
1: నౌ ద సెవెంత్ పాయింట్,
2: మానవత్వంలో అనేక విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: దేర్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ వన్ హ్యాస్ టు ఫేస్ ఇట్.
2: ఈ సమస్యలను పరిహారం గావించుకునే నిమిత్తమై కొన్ని ప్రధానమైనటువంటి సూత్రాలను కూడా మనం పట్టుకోవాలి.
1: Now we must try and seek ways and means of finding solutions to these problems and difficulties.
2: Manalo konni vidhamainatundi deshamulu asuyalu perugutuntayi.
1: Now we have these feelings of hatred and envy and jealousy and the like.
2: Ee oka desha asuyalu kontha varaku arikattukune nimittamai kontha vishala bhavanni penchukovalsi vastundi.
1: By way of curbing this sense of envy or jealousy, we must try and develop our own outlook.
2: Ee oka vishala bhavam kalagalante జాతి మత భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు బ్రాడన్ యువర్ విజన్ అండ్ అవుట్లుక్, దే షుడ్ బి నో డిఫరెన్సెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ ఆర్ కాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ కంట్రీ.
2: జాతి మతములను పాటించరాదు.
1: వి షుడ్ నాట్ గో బై వాట్ ఈస్ లేడ్ డౌన్ స్ట్రిక్ట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్
2: నీ యొక్క పద్ధతులు నీ గృహంలో నీవు ఆచరించవచ్చు.
1: ఆర్ వన్స్ కంట్రీ, వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు యూ ఇన్ యువర్ ఓన్ హోమ్.
2: కానీ సమాజంలో వీటిని పాటించడం చేత కొన్ని ప్రమాదములు కూడా సంభవిస్తాయి.
1: ఫాలో దీస్ ఇన్ యువర్ హౌస్ ఆల్ రైట్ బట్ ట్రై టు క్యారీ దెమ్.
2: ఒకరిని వంచించటము మరొకరిని అభివృద్ధి గావించటము జరుగుతుంది.
1: ఇఫ్ యూ క్యారీ దీస్ టు ది సొసైటీ దే కుడ్ బి డిఫికల్టీస్ అరౌండ్ యూ.
2: కనుక సమాజంలో ఉండినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను సోదర భావంతో మనం ప్రేమించాలి. కానీ జాతి మత భేదములు ఏమాత్రం కూడాను పెంచుకోరాదు.
1: రాదర్ దాన్ దిస్ లవ్ ది అదర్ పర్సన్ యాజ్ యువర్ ఓన్ బ్రదర్, డోంట్ లుక్ అపాన్ హిమ్ యాజ్ బిలాంగింగ్ టు సమ్ అదర్ క్రీడ్ ఆర్ రిలీజన్ ఆర్ కంట్రీ.
2: ఏడవది, తమ పనులే తాము చేసుకోలేనటువంటి వారు సమాజ సేవను ఏ రీతిగా చేయగలరు?
1: The next thing is, one who cannot do one's own work, how can he be of use to others?
2: కనుక సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడాను తమ పని తానే చేసుకోవాలి కానీ ఇంకొకరితో చేయించుకోరాదు.
1: The members of Satya organization should try and do things their own task by themselves. They shouldn't depend on others.
2: అనేక మంది శ్రీమంతులుగా ఉండవచ్చును.
1: There could be many wealthy people all right.
2: వారిలో ఒక విధమైనటువంటి యొక్క పరివారాన్ని పెట్టుకోవచ్చును.
1: They could have people, servants, to
2: assist. కొన్ని పనులకు మాత్రమే వారిని ఉపయోగించుకోవాలి కానీ తన సొంత పనిని కూడా ఆ పరివారంతో చేయించుకోవటం ఇది సోమరత్వం.
1: దీస్ సర్వెంట్స్ అండ్ అసిస్టెంట్స్ కుడ్ హెల్ప్ యూ ఇన్ ఎ ఫ్యూ టాస్క్ నో డౌట్ బట్ యువర్ ఓన్ వర్క్ యూ మస్ట్ డూ యువర్ సెల్ఫ్.
2: ఇలాంటి సోమరత్వానికి మరిగినటువంటి వ్యక్తి సమాజ సేవ చేయలేడు.
1: బికాస్ ఎ పర్సన్ దట్ ఇస్ ఎ లేజీ వన్ అండ్ హీ కెన్ నెవర్ డూ సర్వీస్ టు సొసైటీ.
2: సమాజ సేవ చేయనటువంటి వాడు సాయి సంస్థలో ఉండటకు అర్హుడు కాదు.
1: వన్ హూ కెనాట్ బి ఆఫ్ సర్వీస్ టు సొసైటీ హాస్ నో రైట్ టు బిలాంగ్ టు ది సాయి ఆర్గనైజేషన్.
2: కనుక సమాజ సేవ చేసే నిమిత్తమై మొట్టమొదట తన సేవను తాను చేసుకోవాలి.
1: సో ఇఫ్ యూ విచ్ టు సర్వ్ ద సొసైటీ సర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్.
2: ఇది తొమ్మిదవది.
1: This is the eighth point.
2: Inka padavadi.
1: Now we come to, sorry, this is the ninth one, we come to the tenth point.
2: Daiva preeti papa bheeti kalagali.
1: You must have love for God and fear of sin.
2: Nirantaramu bhagavantunni preminchu.
1: Love God incessantly.
2: Papanni dveshinchu.
1: And have hatred for fear, sin.
2: Papamu chesinanta kalamu kuda nu daivamu neeku chikkadu.
1: So long as you keep committing sin, God can never be yours.
2: పది లక్షణములు కూడాను సత్యసాయి సంస్థల వారు తూచా పాటించక తప్పదు.
1: These 10 injunctions, it is necessary and imperative for the Satya organization members to follow.
2: ఇంతే కాకుండా మరొకటి, ఇది జనరల్ గా అన్నిటికీ సామాన్యమైనటువంటి ఒక సమస్య.
1: In addition to all this, there is yet another point which is in a general one in nature.
2: ప్రభుత్వం యొక్క అనగా చట్టం యొక్క నిబంధనలు మనం ఏమాత్రం కూడా మితిమీరి పోరాదు.
1: వీ షుడ్ నెవర్ గో అగెయిన్స్ట్ ద లా ఆఫ్ ద ల్యాండ్.
2: ప్రభుత్వం యొక్క చట్టమును మనం తూచా నడుచుకోవాలి.
1: వీ మస్ట్ గో బై, వీ మస్ట్ ఫాలో టు ఎవ్రీ లెటర్ అండ్ వర్డ్ వాట్ ఈస్ హ్యాండెడ్ డౌన్ టు అస్.
2: సత్యసాయి సంస్థల యందు ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనిని సరైన మార్గంలో మనము దానిని అనుభవించి ఆచరించి ప్రభుత్వానికి కూడా నువ్వు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: So members of SSI organization should follow these rules and regulations in letter and spirit and be models for the government too. In the spirit, whatever is laid down by the government, they should follow these rules of the government and be ideals to others. So something which goes against the law, we should never embark on doing that.
2: వీటిని మీరు హృదయమునందు ప్రతిష్ట గావించుకుని తద్వారా మన సంస్థకు సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ రావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: You should firmly implant these 10 points as your guiding principles, and I am hoping and blessing you that you shall succeed in your endeavors and bringing this discourse to a close.
0: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of November 21st, 1985, during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడవురు.
1: ఇన్ చైల్డ్హుడ్ వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ ది ప్లే, ఫన్ అండ్ ఫ్రాలిక్.

0: In youth, one spends time establishing association, contact, friendships with everybody, concentrating on the earnings.
1: Mudimi vachinayanta murahari teluvaka adi idi ledani aratinchu.
0: In advanced age, one does not think of God, goes on repenting and regretting for all that they have not been enjoying at that stage.
1: Kani anchambuna kadalileka.
0: But as the end approaches, he could not find the objective.
1: Dravyamarjinchuta tagiliyundu.
0: He is still after money and wealth.
1: Prapanchamuna vidyavantulu kota kolavi unnaru.
0: In this world, there are crores and crores educated people.
1: చిన్న పిల్లవాడిని మొదలుకొని వృద్ధుల వారికి కూడాను చదవాలి చదవాలి చదవాలి అనేటువంటి ఆశతో బ్రతుకుతూ ఉన్నారు.
0: We find right from tiny tots to the level of the old people who want to learn, who want to study still more.
1: అయితే ఆ చదువు వల్ల వారికి లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the ultimate result of all this reading, this study?
1: Kalapatiki aneka vidhamuluga avasthalaku guri ayipoyi ee vidyalanni nenu deniki sahayapadutunnavi ante pattapooti kosam sahayapadutunnavi.
0: What is happening finally? They are put to all ways of suffering and misery, and all the education they acquired during the period of their lifetime will help at the most to eke out their living.
1: Kani kutiki modalu koteshwaram varaku kudanu kevalam chaduvu chaduvu chaduvu chaduvu enta dabbaina kharchu petti appulaina chesi pillalu chadistunnaru talidendrulu.
0: Right from a pauper to a millionaire, all in the name of education, are prepared to spend lot of money. Some even have to take loans also to educate their children.
1: Inta chesinappudigani aa tallidandrulapaina sariyainatvanti oka krutagnatanu choopatam ledhu.
0: Though the parents spend a lot of their time and the resources for children, children don't seem to have the spirit of gratitude towards them.
1: ఎవరు నన్ను చదివించరు, నన్ను ఎవరు ఇంత పెద్దవారిగా చేసరి అనేటువంటి విషయము ఏమాత్రం కూడా నువ్వు ఆలోచించరు.
0: The youngsters do not understand those who are responsible for all the education they received, all the benefits they enjoyed.
1: ఇట్టి పరిస్థితి ఎందు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి?
0: Under these circumstances, let us understand what education is.
1: పుస్తకములు పఠించి పూర్తిగా చూచి సర్వశాస్త్రములు.
0: One has gone through all the sacred texts, got into the depth of all that information contained in the books.
1: నిస్తులమైన విద్యను నేర్చితే అందరు.
0: I have become an expert in all varied branches of knowledge.
1: కానీ ఇన్ని నేర్చి ఇంత చదివి కట్టగబట్టికి వీడికి ఏమైనా శాంతి ఉన్నదా?
0: Having learnt all this, having acquired the whole of the knowledge in varied disciplines, do they enjoy any peace at all?
1: పుస్తకం నుంచి పఠించినటువంటి యొక్క విద్యలన్నీ కూడాను కేవలము భౌతిక దేహం మాత్రమే.
0: All the knowledge that we acquire by reading the books, the bookish knowledge, gives you only the worldly knowledge, the physical information.
1: కానీ నిజమైన విద్య ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
0: ఇన్ఫాక్ట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ in every human being.
1: ఇంట్లో ఉండేటువంటి ఆడవారికి కూడాను విద్య అనేది చక్కగా తెలుసు.
0: We also know the women being highly educated.
1: విద్య ఎందు ఏదో గొప్ప విద్య ఉన్నదని చాలా ఆశిస్తున్నారు.
0: People expect very high standards of respectability and esteem by learning.
1: ఇంత చదివి కూడాను వారి ఎందు కించిత్తైనా కూడాను తగినటువంటి విజ్ఞానం ఏమాత్రం కనిపించడం లేదు.
0: With all the study that has gone through over the period of time, we don't find any wisdom, trace of wisdom in them.
1: ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడాను తన బిడ్డలను స్కూల్కు పంపిస్తున్నారు.
0: Every parent sends his children to schools.
1: ఎందుకోసం పంపుతున్నారని ప్రశ్నిస్తే ఉద్యోగం కోసం.
0: If you ask them, why do you send your children to schools? They say, to get a good job.
1: అలాగా ఉద్యోగం చేసి మీరు ఏం చేస్తున్నారు?
0: With all this job-oriented education, what is that you do?
1: తాను బాగుపడటం లేదు. తల్లిదండ్రులకు తగినటువంటి సహాయం చేయటం లేదు.
0: In fact, the modern man has no transformation, reformation in him, and nor is he of any help to his parents.
1: కానీ నేను విద్యావంతుడని విర్రవీగుతున్నాడు.
0: But he is highly egoistic because of his knowledge.
1: విద్యను నేర్చుతున్నచు కేవలం అహంకారం ఎందుకు?
0: Why should you be egoistic at all for all the education that you acquire?
1: విద్య యొక్క విశిష్టత వినయము.
0: The significance of education lies in humility.
1: కానీ ఆ వివేకమైనటువంటిది విజ్ఞానమైనటువంటిది మానవుని అందు లేకుండా ఉండినా ఎన్ని నేర్చి ప్రయోజనం ఏమిటి?
0: Without wisdom, without the sense of discrimination and humility, what for all the education?
1: సమాజం యొక్క క్షేమం కోసమని మేము విద్యను నేర్చుతున్నాము.
0: We study keeping in view the welfare of the whole society.
1: కానీ సొసైటీకి ఏం చేస్తున్నారు మీరు?
0: What is that we are doing for the society?
1: సొసైటీ నుంచి ఈ విద్యావంతులు ఎంతనో నేర్చుకుంటున్నారు.
0: From the society only we are benefited and learn many things.
1: తల్లిదండ్రులకు తెలిసినటువంటి వివేకం కూడా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియటం లేదు.
0: In fact, the educated man today is not that intelligent, as is not that powerful in discrimination when compared to others.
1: కానీ ఇంత మాత్రమేనకై మీరు ఎందుకు ఇంత వెర్రవీగటం?
0: After all, with this little knowledge you have, why should you be egoistic at all?
1: ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులందు కేవలం వినయం శూన్యమైనది.
0: In modern students, there is no iota of humility at all.
1: పెద్దలను ఏ విధంగా గౌరవించాలి?
0: హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్?
1: తాను సమాజంలో ఏ విధంగా సమాజ సేవ చేయాలి?
0: హౌ వన్ షుడ్ రెండర్ సర్వీస్ టు ద కమ్యూనిటీ?
1: కానీ ఇవి రెండు కూడా తెలియకుండా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు.
0: సో దేర్ ఇస్ నో సర్వీస్, నో హ్యూమిలిటీ, బట్ వన్ గెట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల నేర్చుకున్నటువంటిది ఏమిటి? ఆర్టిఫిషియల్ విద్య.
0: By this bookish knowledge, your life becomes totally artificial.
1: Life anta artificial gaane untundadi.
0: The entire life is full of this artificial.
1: Thinking anta artificial gaane untundadi.
0: Learning is artificial.
1: Nadachadam kuda artificial gaane untundadi.
0: Even the walking style is artificial.
1: Anni style gaane untundadi.
0: Everything is of this type, artificial nature.
1: Idi nechukodaniki college lu pampinchalana?
0: To lead an artificial life, should you go to a college?
1: నిజంగా నేను కాలేజీకి వచ్చినందు దేనికోసం అని తను తాను ప్రశ్నించుకోవాలి.
0: Each one has to question himself, what is it that has brought me to this college?
1: అప్పుడే తాను సరైనటువంటి యొక్క మననం చేయవచ్చును.
0: Then only you can have true learning.
1: గ్రంథమును పరిచయం చేయటము చదువు కాదు.
0: The textual knowledge, the bookish knowledge, is not true education.
1: కేవలము బుక్ లో ఉన్నటువంటిది మస్తకానికి చేర్చుకుంటారు, మస్తకంలో ఉన్నటువంటిది పుస్తకంగా రాస్తారు. ఈ పుస్తకము మస్తకము రెండింటి ఎందుకు వీళ్ళు కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ నన్ను ఏమి అర్థం చేసుకోలేదు.
0: హీ గ్యాదర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ అండ్ అగైన్ స్టార్ట్ రైటింగ్ ద బుక్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ bidirectional flow of information, pustaka the book and mastaka the head.
1: Kani pustakamulinda mastuva chaduvunde.
0: In books, pustaka, there is lot of information, mastuga, lot of information.
1: Mastakamulayandu matti vendu.
0: But mastaka the head is full of matti, the mud.
1: దాంట్లో వచ్చేటువంటి ఫలితం ఏమాత్రం కూడా మనకు కనిపించడం లేదు.
0: యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ ఎడ్యుకేషన్.
1: ప్రతి విద్యావంతుడు కూడాను మననం చేయాలి.
0: ఎవ్రీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ థింక్ ఇన్ ది స్పిరిచువల్ డైరెక్షన్.
1: అందరూ చేస్తున్నారే కానీ దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: ద చీఫ్ గెస్ట్ ఇన్ హిస్ అడ్రస్ మెన్షన్ దో ఆల్ పీపుల్ లెర్న్ అండ్ స్టడీ, వాట్ ఈస్ అల్టిమేట్ రిజల్ట్ అవుట్ ఆఫ్ దిస్?
1: ఇంత మాత్రమునకై మనం ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నాము?
0: ఫర్ దిస్ వీ స్పెండ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మనీ.
1: ఈ చదువుకున్నటువంటి వారంతా చేసేటువంటి పని ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ దీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్?
1: సమాజంలో ఏమైనా శాంతిని పోషిస్తున్నారా?
0: డూ దే ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ సొసైటీ?
1: వ్యక్తులను చక్క చేస్తున్నారా?
0: ఆర్ దే ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిజువల్స్ ఇన్ ద కమ్యూనిటీ?
1: ఏ చదువుకున్నటువంటి వారి యొక్క ఇంటి చూసినా కూడాను వాళ్ళ పిల్లలు ఏమాత్రము డిసిప్లిన్ ఉండటం లేదు.
0: There is no discipline among the children of these educated people.
1: తల్లిదండ్రుల దగ్గరేమో వినయంగా ప్రవర్తిస్తారు.
0: They behave with all the humility in front of their parents.
1: బయట చూస్తే చాలా పక్క రౌడీస్గా పెరుగుతుంటారు.
0: But the moment they go out of their homes, they behave like rowdies, vagabonds.
1: కనుక మొట్టమొట బయట మంచి పేరు సంపాదించాలి.
0: దేర్ఫోర్ ఇట్స్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
1: ఈనాడు మీరు చదివే చదువంతా కూడా బయట ప్రపంచం కోసం అనేది చేస్తుంటారు.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక ఆత్మ ప్రబోధం ఏమాత్రం కూడా వాళ్ళు ప్రచారం చేయటం లేదు.
0: బట్ నో వన్ ఇస్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ద ఇన్నర్ మెసేజ్, ద ఇన్నర్ లెసన్స్.
1: మనకు ఆత్మ ప్రబోధన నిజమైనటువంటి విద్య.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అది లేకుండా ఎన్ని బోధనలు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్.
1: ఏమిటి నాలెడ్జ్?
0: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
1: ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటున్నారు. చదివంతా కూడా బయట ప్రపంచం కోసం అనేది చేస్తుంది.
0: ఆల్ అవర్ స్టడీస్ ఆర్ మెంట్ ఫర్ ది అవుట్ సైడ్ వరల్డ్.
1: కానీ తన ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక

0: The knowledge is useless.
1: Empty knowledge.
0: What is this knowledge?
1: ఈ నాలెడ్జ్ నాలెడ్జ్ అంటున్నారు, అలర్జీగా పెంచుతున్నారు.
0: వి సే నాలెడ్జ్ నాలెడ్జ్ బట్ అల్టిమేట్లీ ఇట్ ల్యాండ్స్ అప్ ఇన్ అలర్జీ.
1: దీనికోసం మనం చదవటం.
0: షుడ్ వి స్టడీ టు డెవలప్ అలర్జీ?
1: తన యొక్క ప్రభావాన్ని తాను చూపుకుంటున్నాడే కాని మనసు యొక్క ప్రభావము, హృదయం యొక్క పవిత్రత ఎవరికి కనిపించటం లేదు.
0: హీ థింక్స్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ ఇన్ఫ్లుయెన్స్ రెస్పెక్టబిలిటీ ఇన్ ది సొసైటీ, ఫర్గెటింగ్ ద వెరీ mind and also of his heart.
1: ee naadu prapancham lopala ekkada chusinappudikini maatalu manchivi.
0: In the modern world, wherever you go, you listen to nice words.
1: Poi taa cheppin maatalaina thanu pravartinchutunnada?
0: But does anyone observe in practice what he speaks?
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Ee granda parichayam pedaram kaadu.
0: It is not this bookish knowledge that is important.
1: Aa grantha parichayamu gandhanga maarchukoni hrudayaniki cherchukovali.
0: Out of all this textual knowledge, grantha, we should draw the gandha, the essence out of it.
1: Kaduka idi meer nerchukovalsinatundi vidya.
0: Drawing the essence, gandha, is the true education.
1: Pustakalu chalutuna chalutuna chalutundam.
0: We go on reading, referring books.
1: Chadavina chadavanta kuda em prayojanam?
0: What is the ultimate use of all this knowledge, education?
1: Ayana itta cheppadu, ee itta cheppadu, ayana idena manam techukotam.
0: After all, what is that we know? We go on quoting what people say about
1: me. Nee hrudayam niki em bodhisthundadi adi nee cheppali.
0: What is the knowledge of the self? What is the teaching of the self?
1: Kaani danni evvaru gocharinchaledu.
0: Nobody is inquiring in this path. Embodiments of love.
1: ఏది చదువుకున్నప్పటికీ ఒకటి రెండైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా నిరూపించాలి.
0: వాట్ ఎవర్ యూ మే స్టడీ, అట్లీస్ట్ యూ షుడ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ అండ్ దెన్ డెమోన్స్ట్రేట్ వాట్ ఐడియలిజం ఈస్.
1: గొప్ప గొప్ప వారందరూ కూడా చదివారు.
0: ఆల్ గ్రేట్ పీపుల్ స్టడీ, నో డౌట్.
1: కానీ చదివినారు, కానీ వారికి వారే మాత్రం చూసుకోలేదు.
0: దే స్టడీ టు ఎ వెరీ హై స్టాండర్డ్. But they have not understood their true nature.
1: Tana pravartanalo chaala cheap ga untadu.
0: Their conduct is so cheap.
1: Cheap robara chaala goppa cheap ga untadu.
0: But though he is the chief, his conduct is so cheap.
1: Kaliga motta mota cheela parichayam cheskovali.
0: Therefore we should acquire the true knowledge.
1: The end of education is character.
0: The end of education is character.
1: దాన్ని మనం చూసుకోకుండా అదే మన యొక్క జీవితము.
0: టు టేక్ కేర్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ కాన్స్టిట్యూట్స్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
1: ఈ క్యారెక్టర్ లేనటువంటి చదువు ఏం ప్రయోజనము?
0: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ యూస్లెస్.
1: ఎంత కూడాను కేవలము ఉడకని అన్నము.
0: ఇట్ ఈస్ ఆల్ ది హాఫ్ బాయిల్డ్ రైస్, హాఫ్ బేక్డ్.
1: కనుక ఏ ఒక్కటైనా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని 10 మందికి బోధించాలి.
0: At least we should translate into action one or two principles what we study and preach and set an example to others.
1: Manishiki unnatundi moodu tattvamulu.
0: Man has got three dimensional nature.
1: Mind, atma, buddhi.
0: The mind, intellect and the self, atma.
1: Ee atma yokka swaroopam emiti?
0: What is the nature of atma, the self?
1: Adi sarvatra untundali.
0: Is present all over.
1: అది ఆత్మ నుండి ప్రబోధించినటువంటి యొక్క విద్యనే, వాక్కులే అది నిజమైనటువంటి విద్య.
0: The true education is that which propagates, which publicizes, that which arises out of one's own heart or the self.
1: కానీ ఈ హార్ట్ అనేటువంటిది ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: ఫిజికల్ హార్ట్ ఏమిటి? అది ఒక మ్యాటర్.
0: The physical heart is only a matter.
1: కానీ దీనివల్ల మనకు అన్ని ప్రమాదం లేదు, కానీ ఏ సుఖం లేదు.
0: ద ఫిజికల్ హార్ట్ విల్ పుట్ యూ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ డేంజర్స్. దేర్ ఇస్ నో బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్.
1: అది సరైనటువంటి పని చేస్తుంటే మనం ఎంతైనా బాగుపడతాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద సెల్ఫ్, యుల్ బి ఎగ్జాంపులరీ.
1: చదివిన మహనీయులు అందరూ కూడా ఎంతనో ప్రాక్టికల్ లో పెట్టి దాన్ని ఆదర్శంగా ఇతరులకు నిరూపిస్తున్నారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ of requiring knowledge of very high standard by their

0: practice, there are set ideals to society.
1: ఈ ఐడియల్ గలైనటువంటి యొక్క ఇది మన ప్రాక్టీస్ అంతా కూడా ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యు ఆర్ నాట్ ఐడియల్ ఇన్ యువర్ కాండక్ట్, ఇఫ్ యూ ఆర్ నాట్ పుట్ ఫార్వర్డ్ దెమ్ ఇన్ టు యువర్ డైలీ ప్రాక్టికల్ లైఫ్, ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: నాకు నిజంగా ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది.
0: భగవాన్ డస్ నాట్ విష్ టు స్పీక్ వెర్ ఎవర్ హీ గోస్, వెన్ ఎవర్ హీ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్.
1: కనుక మనం చెప్పినది కాదు ప్రధానం, చేసినదే ప్రధానం.
0: ఇట్ ఇస్ నాట్ వాట్ యూ స్పీక్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ వాట్ యూ డూ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక నాకు ఎక్కడ పోయినప్పటికీ వాళ్ళు చక్కగా మంచి నడవడుతూ ఉంటే అదే నాకు చాలా ఆనందము.
0: భగవాన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఇఫ్ హీ ఫైండ్స్ పీపుల్ హూ ప్రాక్టీస్ ఆల్ దీస్ ఐడియల్స్.
1: కనుక హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: కనుక మనమంతా కూడా కేవలం మానవులం కాదు.
0: We are not simply humans.
1: అందరూ డివినిటీ.
0: All are essentially divine.
1: ఈ డివినిటీని మనం చేయాలంటే మొట్టమొదట ప్రాక్టికల్ గా ఉండాలి.
0: In order to attain divinity, one has to be practical and practice the ideal.
1: ఈ ప్రాక్టికల్ లోపల మనం దానిని అనుభవించాలి.
0: It is only in the practical life we have to experience.
1: ఆనందించాలి.
0: And we should attain bliss.
1: ఈ సత్య మానవునికి ఉంటున్నటువంటి యొక్క సహజ లక్షణమే.
0: In fact, this blissful nature is that quite natural gifted to man.
1: Natural danni manam odalipetti manam artificial danni enduku pettukovali.
0: We have given up this natural blissful state given to us, gifted to us, but we run after that which is artificial.
1: Ye college lo chusina, ye school lo chusina gani practical anedi zero.
0: You go to any school or a college, there's nothing like practical life.
1: ఇతరులకు దీన్ని చెప్పవచ్చు, బోధించవచ్చు.
0: యూ క్యాన్ టీచ్ అదర్స్.
1: మనం ఒక గ్రంథం వారి తయారైపోతున్నాం.
0: అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ బుక్.
1: ఈ బుక్ మాదిరి ఉండేటువంటి ఒక ఇది దేహాన్ని ఏ విధంగా చేసుకోవాలి?
0: అవుట్ ఆఫ్ దిస్ బుక్ హౌ టు లెర్న్, హౌ టు బి ప్రాక్టికల్.
1: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క విద్యను హృదయం నుంచి ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లెర్నింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్, హృదయ.
1: మన యొక్క జీవితం అనేటువంటిది మొట్టమొదటి హార్ట్ తో పుట్టుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది లైఫ్ బిగిన్స్ విత్ ది హార్ట్.
1: బిడ్డ పుట్టిన దశమే హార్ట్ ఆడుతుందా లేదా అది మొట్టమొదటి చూస్తారు.
0: ద మూమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ది పీపుల్ విల్ బి అటెంటివ్, విల్ బి నోటీసింగ్ ది హార్ట్ బీట్ ఆఫ్ ది చైల్డ్.
1: కనుక మనము హార్ట్ ని ఆధారంగా తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ రిలై ఆన్ ది హార్ట్.
1: హార్ట్ అంటే ఏమిటంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఫిజికల్ హార్ట్.
1: ఇది కాన్షియస్నెస్ అంటారు.
0: ది ట్రూ హార్ట్ ఇస్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్
1: కనుక మొట్టమొదటి మనము హృదయాన్ని చక్కగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ దిస్ కాన్షియస్నెస్ ఇన్ ది కరెక్ట్ ఫామ్.
1: అదే మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: దిస్ షుడ్ బి ద మెయిన్ ఫ్యాక్టర్.
1: ప్రేమతో బోధించినటువంటి ఇది సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: That act which is done with all the love will give you total
1: bliss. And
0: in fact, the bliss is present in everybody. But one is not aware of the bliss within. Therefore, one should be aware of the bliss of one's own self.
1: Nityanandam.
0: Eternal bliss,
1: పరమ సుఖం,
0: ఇట్ సుప్రీం హ్యాపీనెస్,
1: కేవలం జ్ఞానమూర్తి,
0: ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్,
1: ద్వంద్వాతీతం,
0: నాన్ జ్యువల్.
1: ఈ ద్వంద్వాతీతంగా ఉంటుండాలి.
0: ది ట్రూ బ్లిస్ ఇస్ నాన్ జ్యువల్.
1: మనకి ఎక్కడ పోయినప్పటికీ ద్వంద్వమే.
0: అండ్ దేర్ ఫోర్ యూ ఫైండ్ దిస్ జ్యువల్ బ్లిస్ ఎవ్రీవేర్ ఇఫ్ యూ వాంట్ టు సీ.
1: కనుక ఈ ద్వంద్వం అనేటువంటిది ఉన్నంత వరకు మనకు ఆనందమే లేదు.
0: సో లాంగ్ దేర్ ఇస్ డ్యూయాలిటీ దేర్ ఇస్ నో బ్లిస్.
1: కనుక మొట్టమొదట ఇది యూనిటీగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైనింగ్ యూనిటీ.
1: ఏ యూనిటీని ప్యూరిటీగా తీసుకోవాలి.
0: దిస్ యూనిటీ షుడ్ టేక్ యూ టు ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ నుంచి డివినిటీ పోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: ఈ మూడింటి ఎందుకు కూడా నువ్వు జీవితం గడిపినటువంటి వాడే నిజమైన మానవుడు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ if you have got this three dimensional view of unity, purity and divinity.
1: కేవలము ఈ మూడు కూడా పశుపక్షి మృగాదులు కూడా ఆరోపిస్తున్నాయి.
0: In fact, we find the blissful state enjoyed by all animals, birds and bees.
1: మొట్టమొదటి నీవు ప్యూరిటీగా ఉండు.
0: Therefore, first, let be there the purity first.
1: నీ పంచేంద్రియములను కూడా ఏకంగా చేయి.
0: Let all the five senses be unified.
1: అది ఏ ధ్యానం అంటారు.
0: And this what is called meditation.
1: కనుక మొట్టమొదటి మనము యూనిటీ పెంచుకోవాలి.
0: And we have to foster unity.
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వలె అక్కచెల్లెంట వలె మనం జీవించాలి.
0: We should lead our lives considering everyone as brothers and sisters.
1: కానీ అంటుంటారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని, ఎక్కడైనా మీటింగ్ లో వచ్చినప్పుడు మాత్రం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు.
0: బట్ ఎట్ ఎవ్రీ మీటింగ్ యూ ఫైండ్ దిస్ పీపుల్ అడ్రెస్సింగ్ యూ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లోపల ఐకమత్యం ఉందా?
0: బట్ డూ యూ ఫైండ్ యూనిటీ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్?
1: ఎక్కడా లేదు.
0: No unity anywhere.
1: Unity undinappude andro unnatundi aanandam.
0: The true bliss can be attained where there is unity.
1: Mana jeevithame oka chettu.
0: In fact, the human life is a tree.
1: Ee kommalu remmalu ivanni kulanu mana bandhutvale.
0: All the branches and sub branches are our relations.
1: Daiva chintane mana oka deentlo flavors.
0: And the constant thought of God.
1: ఆ ఫ్లవర్స్ ఫ్లవర్స్ నుంచినే ఆనందము అనేటువంటి వ్యర్థం చిక్కుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ ఫ్లవర్ ఓన్లీ యు గెట్ ద ఫ్రూట్ అల్టిమేట్లీ ద బ్లిస్.
1: ఆనందమే మన ఫలం.
0: దేర్ఫోర్ బ్లిస్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ లైఫ్.
1: ఆనందం అనేటువంటిది లేకుండా ఫలం పుట్టి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దిస్ బ్లిస్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎనీ ఫ్రూట్?
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రాపంచికమైనటువంటి చదువు చదవచ్చు.
0: యు కెన్ సర్టన్లీ అక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్.
1: ఇది భౌతికమైన విద్య.
0: It's all physical knowledge.
1: Kani dani adharam chesukoni antarmukhamainaatundi vidyaku mana prayatnam cheyali.
0: Basing on the secular knowledge, one should turn inward and acquire spiritual knowledge.
1: Ee spiritual knowledge poyappude manaku anni vidhala shanti jarugutundi.
0: You will be peaceful when only you get spiritual knowledge.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Meelo pradhanamainaatundi vidya premane.
0: The main education, the central point, is love only.
1: ఆ ప్రేమలైనటువంటి విద్య ఎన్ని నేర్చినప్పటికీ అది కేవలం ఒక ఆర్టిఫిషియల్.
0: ఎనీ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ వితౌట్ లవ్ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: కనుక మొట్టమొదటి ఈ ప్రేమను ఒక విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ కల్టివేట్.
1: దేహం వేరు వేరు అయినప్పటికీ దేహి ఒక్కడే.
0: దేర్ మే బి మెనీ బాడీస్ బట్ ది ఇన్డ్వెలర్ ఈజ్ ఓన్లీ వన్.
1: కనుకనే ఫండమెంటల్ దీన్ని మనం భద్రంగా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ దట్ ఇన్వెల్లర్ బీయింగ్ కామన్ ఇన్ ఎవ్రీ వన్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పెట్టుకున్నప్పుడే మనకు తగినటువంటి ఆనందం మనకు లభిస్తుంది.
0: యూ విల్ బి సర్టన్లీ బ్లిస్ఫుల్ ఇఫ్ ఓన్లీ యూ అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చూడండి, ఇంతమంది ఇక్కడ ఈ హాల్లో కూర్చున్నారు.
0: సో మెనీ అసెంబ్ల్డ్ ఇన్ దిస్ హాల్.
1: ఈ హాల్లో ఇంతమంది కూర్చున్నప్పటికీ అందరి దృష్టి దేహం పైన పోతుంటారు.
0: Many, many people have assembled here, but all our concentrated attention is on Swami. But only one view, one center.
1: Adhe Bhagavat Chintana.
0: That's what is called thinking of God.
1: It is
0: something like a person who has been fasting for the last 10 days, when he just comes across a banquet, how does he feel?
1: తిని లేనటువంటి వారికి తిండి చూపించాలి.
0: యు షుడ్ ఫీడ్ దోస్ హూ ఆర్ హంగ్రీ.
1: ఈ విధమైనటువంటి ఒక మనం ఇతరులకు సహాయం చేసినప్పుడే అప్పుడు అది డివినిటీ అవుతుంది.
0: ద డివినిటీ కెన్ బి అటైన్డ్ బై సర్వింగ్ అదర్స్.
1: చెరువు బావుల నీరు కరవైనప్పుడు వరుసగా వర్షంబు కూర్చున్నట్టు.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ వెన్ ఆల్ ద రివర్స్ లేక్స్ ఆర్ ఎంప్టీ అండ్ డ్రై. Supposing you find a downpour of rain, how happy you will be.
1: ఈ విధమైనటువంటితో ఏది దీనికి ఇంపార్టెంట్ దాన్ని మనం చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ కన్సిడర్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుక జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈనాడు మానవ జీవితాన్ని మృగ జీవితంగా గడుపుతున్నారు.
0: బట్ వీ స్పెండ్ ది హ్యూమన్ లైఫ్ ఇన్ ఎ మీనింగ్లెస్ వే.
1: కనుక ఇందులో ఏమాత్రం అర్థం లేదు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ స్పెండింగ్ దిస్ యూస్లెస్ లైఫ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు విద్యార్థులు,
0: యు ఆర్ స్టూడెంట్స్,
1: విద్యను మీరు అర్థం చేయలేదు.
0: నాచురలీ యూ హావ్ గాట్ టు లెర్న్ స్టడీ.
1: కానీ విద్యను మాత్రం అర్థం చేసుకోలేకుండా కేవలం పుస్తకాలు చదివినామంటే వచ్చిన ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ గెటింగ్ ది ఎసెన్స్, ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ జస్ట్ గోయింగ్ త్రూ ద బుక్స్.
1: కనుక మీరు ప్రతి ఒక్కదానికి కూడా ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ దీన్ని మీరు ప్రధానంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ఎవ్రీ బుక్, ఇట్స్ ప్రొఫండిటీ అండ్ ఇట్స్ డెప్త్.
1: ఇంతమంది ప్రజలు ఉంటున్నప్పటికీ అందరి ఎందు ఒకే ప్రాణమే.
0: దో దేర్ సో మెనీ అసెంబ్డ్ హియర్, మెనీ మెనీ హియర్, బట్ లైఫ్ ఈజ్ వన్.
1: కనుక మీరు మొట్టమొదటి అందరి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వాన్ని, డివినిటీని మీరు గుర్తించాలి.
0: Therefore, you must recognize the basic factor of divinity present in everyone.
1: అదే నీది మొట్టమొదటి దేహం.
0: That is the chief objective.
1: దాన్ని ఆధారంగా తీసుకొని,
0: రిలయింగ్ ఆన్ దిస్,
1: మిగిలినటువంటి అంత కూడా ఆధేయంగా పెట్టుకుని,
0: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి టేకెన్ అప్.
1: ఆధేయము ఆధారము రెండింటి యొక్క తీరు చూస్తుంటే ఆత్మతత్వం మనకు వస్తుంది.
0: Therefore, that which is the foundation and the rest of the acquisition of knowledge will take care of themselves.
1: కానీ ఆత్మను అందరూ చూడవచ్చు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్ కెన్ విజువలైజ్ ద సెల్ఫ్.
1: ఆత్మ చూడలేనటువంటి మానవుడు జగత్తులో లేడు.
0: In this world we can say there is no one who cannot experience the self.
1: ఎలుకలు కూడాను తన పిల్లలేమైనా ఎక్కడ ఉంటుంటే దానిపై అంత మనసు పెట్టుకుని పోతుంటది.
0: Even rats also will have this sense of awareness to find out its young one.
1: దోమలు మొదలుకొని చీమలు మొదలుకు ఇది ఆత్మ విద్య అనేది నేర్చుకుంటుంటాయి.
0: Right from mosquito or an ant there is this awareness.
1: కానీ అవి భాషతో చెప్పలేవు.
0: But they cannot express verbally.
1: Pravartanta suktungali.
0: You find them in their behavior.
1: Vijanga, meeru vichari chestunte int pedda pedda grandhalanta chadivaru.
0: You have gone through big books so many.
1: Kani indulo meeru nechukovunnatundi emti?
0: What is it you have exactly learned?
1: Kathinatvam em nechukuntunnaru?
0: You have become stone hearted, so hard.
1: Hard. Hardiga undinatundi heart valla maniki emi chikutundi?
0: With that stony heart, harsh heart, what is the use?
1: కనుకని మనము మొట్టమొదటి దాన్ని మనము ప్రేమించాలి.
0: Therefore, we should begin with love.
1: ప్రేమ ఒకటి ఉంటుంటే ఎందరితోనైనా మనం స్నేహం చేసుకోవచ్చు.
0: With this basic love, you can be friendly with everyone.
1: కానీ ప్రేమ లేకుండా ఎందరితో మనం మాట్లాడినప్పటికీ ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా సౌండ్ అవుతుంది.
0: Without inherent love, even if you develop friendships, it all amounts to artificiality.
1: కనుక మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Therefore, all of you develop love.
1: మేమందరూ ఒక కాలేజీలో చదివేటువంటి వాళ్ళము.
0: We are all studying in one college.
1: కానీ ఆ ఒక్కటే మనందరి ప్రాణము.
0: And that college is our life.
1: ప్రేమనే లేకుండా మనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without love, life is meaningless.
1: నీవు నీ పక్కన వాడిని ప్రేమించు.
0: Love your neighbor.
1: ఆ పక్కన వాడి ఇంకొకరి పక్కన ప్రేమించాలి.
0: అండ్ దేర్ విల్ బి లవ్ స్ప్రెడింగ్ ఇన్ ద నైబర్హుడ్.
1: ఈ విధంగా ఒకదానికి వెళ్తే ప్రేమను పెంచుకుంటూ పోవాలి.
0: లైక్ దిస్ వెన్ యూ గో ఆన్ ఎక్స్పాండింగ్ లవ్ యూ కెన్ గ్రో మోర్ అండ్ మోర్.
1: కనుక మనలో ఏమాత్రమే ద్వేషం అనేటువంటిది ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ హేట్రెడ్ ఇన్ అస్.
1: కనుక మీరందరూ కూడా అనంతమ్ముల వలె అక్కసైలెంట్ వలె ఒకరికొకరు కలిసిమెలిసి మెలగాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ మింగిల్ అమంగ్ యువర్ సెల్వ్స్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: కానీ బ్రదర్స్ బ్రదర్స్ అంటుంటారు, సిస్టర్స్ సిస్టర్స్ అంటారు. సిస్టర్స్ కు సిస్టర్స్ కు బ్రదర్స్ కు బ్రదర్స్ కు లడాయి జరుగుతుంటారు.
0: బట్ వీ ఫైండ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు.
1: కనుక ఇది ఉండే ప్రయోజనం ఏది?
0: విత్ దస్ ఆల్ దిస్ కాంట్రవర్షన్
1: బ్రదర్ అంటే ఎక్కడున్నాడు బ్రదర్?
0: వేర్ ఆర్ బ్రదర్స్? వేర్ ఇస్ దిస్ బ్రదర్హుడ్?
1: ఆ బ్రదరే నేను, నేనే బ్రదర్.
0: In fact, the brother whom you call is verily yourself.
1: ఆ ఒక్క ప్రేమ భావం ఒకటి పెంచుకుంటే అందరూ సరిపోతారు.
0: If you have got this feeling of love, naturally you can understand the oneness.
1: కానీ ఇప్పుడు ఆ లవ్ను చాలా చెడ్డగా మార్చుకుంటున్నారు.
0: But this love is diverted and perverted.
1: ఈ ప్రేమను ప్రేమగానే తీసుకోవాలి మనం.
0: We should consider the basic love as love itself.
1: ఈ ప్రేమ ప్రేమగా తీసుకున్నప్పుడే మనం అందరం కూడా ఒక్కటవుతాం.
0: When there is love to love, we'll all be one.
1: Sahasrasesha purushah sahasracha sahasrapad.
0: God has several hands, several feet, several eyes and ears spread all over the universe.
1: కానీ అన్నింటి అందు ఉన్నటువంటిది ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఈస్ కామన్.
1: ఈ హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి. హస్తంలో చూస్తే ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: హ్యాండ్ షోస్ ఫైవ్ ఫింగర్స్.
1: కానీ ఏ ఫింగర్ కు ఏది అవసరమో అదే దానికి అవసరము.
0: ఈచ్ ఫింగర్ హ్యాస్ గాట్ ఇట్ స్పెసిఫిక్ డ్యూటీ.
1: ఐదు వేలుగా మీరు భావిస్తున్నారు. కాదు కాదు, ఐదు చేతి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ ఫీల్ that five fingers are separate and different. In fact, they are one.
1: Pugalaadu aidu kulanu pottaadukku poyade.
0: One day all the five fingers started fighting with each other.
1: Evaru manlo peddavaru?
0: Who is greatest among us?
1: Evaru manlo manchi varu?
0: Who is good among us?
1: Cheppi appudu cheppindi bottle ledu.
0: Then the thumb started.
1: Nenu mee andarikante gopa vaadu.
0: I am greatest of all.
1: Nenu chaala pradhanini.
0: I am chief.
1: Laavulo kaani తెలుగులో కానీ నేను లేకుండా వెళ్ళిపోతే మీరు ఎవరు ఏ పని చేయలేరు అన్నారు.
0: ఏదర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ రైటింగ్, వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. దేర్ ఫోర్ ఐ మోస్ట్ ఇంపార్టెంట్.
1: తక్షణమే ఈ రేజ్ నవ్విందట.
0: అండ్ దెన్ ది పాయింటింగ్ ఫింగర్ గాడ్.
1: అయ్యో బట్టలు లేరు, నువ్వేం పని చేస్తావు? నేనే నేను లేకపోతే పలాని వారు వేరు, పలాని వారు వారు, పలాని వారు వారు వేరు అని నేను చెప్పుకోకుండా పోతే నువ్వే పని చేయలేవు అన్నారు.
0: The pointing finger went on speaking like this, without me, who is going to direct you? Therefore, I direct you towards everybody you want to know. So, I am chief. Then says the third finger.
1: ఎంత మీరు హాస్యంగా మాట్లాడుతున్నారు, మీ ఐదు లోపల నేనే పెద్దవాడిని.
0: You all seem to talk ridiculous way. I am greatest among you.
1: ఇద్దరు ఒక వైపున, ఇద్దరు ఒక వైపున, వీటిని మీ నలుగురు కూడాను నా ఏడీసీదే.
0: And after all, two of you on one side, the remaining two fingers on the other side are like ADs.
1: కాబట్టి నేనే గొప్ప అన్నారు.
0: Therefore, I am greatest.
1: అప్పుడు నాలుగో వేలు చెప్తుంది.
0: And fourth finger started saying,
1: అయ్యా ఇది కేవలం హాస్యాస్పదంగా ఉంటుండాలి. ఏ యొక్క వజ్రవారికి మీద పుష్యరాగములు చూసినప్పటికీ మొట్టమొదటి నాకే పెడతారు, కానీ ఇంకెవరికి పెట్టరు.
0: The fourth finger went on saying, what is it that you are talking? It all seems to be funny. His only ring is given, decorated to this ring finger. Therefore, I am greatest. No matter that. Therefore, I am the chief greatest of all. Then comes the little finger.
1: Ayya, ఎవరికైనా నేను బుద్ధి చెప్పాలనుకుంటే మొట్టమొదటి నేను ముందు పోతున్నాను సైన్యాధిపతిగా.
0: If any lesson is to be taught to anybody, the little finger comes first. I only tell people.
1: I am a leader.
0: I am the leader, says the little finger.
1: కాబట్టి నేను లేకపోతే మీరు ఎవరు నన్ను ఫాలో చేయలేరు.
0: Without my leadership, none can follow.
1: కట్టగలబట్టి హృదయం చెప్పిందట పిచ్చివారులారా, ఐదు మంది చేస్తేనే ఐదు గుణములు వస్తున్నాయి, ఐదు విధమైనటువంటి గుణములే మానవుని విలువలు.
0: And ultimately the heart said, you seem to be madcaps. All the five fingers are same. With all the five functionaries around, with all these five senses and five spirits. Then all the five fingers bent their head in shame. Therefore, if you investigate, you will understand.
1: Manasu, buddhi, chittamu, ahankaramu, ivanni kudanu kevalamu, deeni angamule tappa veru kadu.
0: The ego and the jealousy and the pride are all associated with the exterior.
1: కనుక ఎవరికి వారే గొప్ప.
0: Everyone is great in his own way.
1: మీరందరూ కూడా ఎవరికి వారే వారి గొప్ప వారని అనుకోండి, కాలంలో వ్యక్తం చేయకండి.
0: But don't go by this greatness and feel egoistic.
1: కనుక అందరు కలిసి ఏకంగా ఉంటుంది.
0: If all of you stand united,
1: ఎవరు ఏ విధమైనటువంటి దీంట్లో వచ్చినప్పటికీ మీరందరూ ఏకమైపోయి వాడిని ఖండించండి.
0: If there is anything goes wrong, all of you should stand united and check.
1: Vidyarthulara,
0: students,
1: mana jeevithamlo manaku enno adarshalu untunnayi.
0: In life there we have so many ideals to follow.
1: Aa ideas antavunu manlo unnatundi ideas nu పుస్తకాల్లో చదివేసేసి అందరూ పుస్తకంలో వచ్చింది ఈ ఐడియల్స్ అని చెప్పుకుంటున్నాము.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ దీస్ ఐడియల్స్ ఆర్ విత్ ఇన్ ఎవ్రీబడి, బట్ వీ రీడ్ అబౌట్ దీస్ ఐడియల్స్ ఫ్రమ్ బుక్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను ఐ ఐ ఐ ఐ సమంగా ఉంటుండాలి.
0: ఎవ్రీవన్ సేస్ ఐ ఐ, దిస్ ఐనెస్ ఇస్ కామన్.
1: ఎవరు సాయిబాబా అంటే ఐ అంటాను.
0: ఇఫ్ యు సే హూ ఇస్ సాయిబాబా, యు గెట్ ద రెస్పాన్స్ ఐ.
1: హూ ఇస్ వైస్ ఛాన్సలర్?
0: హూ ఇస్ ద వైస్ ఛాన్సలర్?
1: వైస్ ఛాన్సలర్
0: హీ విల్ సే ఐఎమ్ ద వైస్ ఛాన్సలర్.
1: అతని చూపుతుంది ఈ వేలు,
0: ఇస్ పాయింటింగ్ ఫింగర్.
1: ప్రతి ఒకటి కూడా పాయింట్ చూపుతుంది.
0: దేర్ఫోర్ ఇట్స్ వన్ దట్ పాయింట్స్ అవుట్.
1: సరే, ఈ పాయింట్ పైన ఉండేటువంటి దాంట్లో మొట్టమొదటి ఎవరు? ఆత్మ.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్సో బి వన్ పాయింట్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మనే అది ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సెల్ఫ్ ఆత్మ ఈజ్ యూనిఫామ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్, నాట్ టూ, ద వన్ వితౌట్ ద సెకండ్.
1: ఆధ్యాత్మికంగా మీరు పైకి పోలక్కర్లేదు.
0: You don't expect to grow to heights. Therefore, spirituality means to know your own true nature. In fact, you go by the external form. And you are egoistic. With this ego, you cannot expect
1: to know.
0: We are all one.
1: I anukunte appudu andaru cheyamemo. ఈ చేయమున్నాయని ఉంటుంటుంది.
0: యూ విల్ కన్సిడర్ ఎవ్రీబడీస్ వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ యాజ్ యువర్ ఓన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం పుచ్చుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ.
1: ఈ యూనిటీ ఉన్నప్పుడే మనము ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ ఉంటే డివినిటీ బయలుదేరుతుంది.
0: విత్ దిస్ ప్యూరిటీ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: ఆ యూనిటీ వచ్చేంత వరకు డివినిటీ మన నుంచి బయటకు రాలేదు.
0: అంటిల్ దేర్ ఇస్ యూనిటీ, ది హార్మనీ, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్యూరిటీ కావాలంటే మొట్టమొదటి ఏకం కావాలి.
0: దేర్ఫోర్ టు హ్యావ్ దిస్ ప్యూరిటీ దేర్ షుడ్ బి యూనిటీ టు బిగిన్ విత్.
1: వేదం అదే చెప్పింది, కలిసిమెలిసి తిరుగుదాము.
0: ఇట్ ఈస్ వేదిక్ డిక్టమ్ దట్ సేస్ లెట్స్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి మెలుగుదాము.
0: లెట్స్ మూవ్ టుగెదర్.
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: లెట్ అస్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ హ్యావింగ్ లెర్న్డ్ టుగెదర్.
1: ఇది మనం చెప్పేటువంటి వేదవాక్కు.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టమ్.
1: అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: ఆల్ షుడ్ మింగిల్ టుగెదర్.
1: కలిసిమెలిసి చదవాలి.
0: దే షుడ్ లెర్న్ టుగెదర్.
1: నీ పుస్తకం ఇంకోరికి ఇవ్వవు, ఇంకోరి పుస్తకం నువ్వు తీసుకోవు. ఈ విధంగా ఉంటుంటే అది ఎట్టవుతుంది?
0: యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు షేర్ విత్ ఈచ్ అదర్, దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ ది అల్టిమేట్?
1: కనుక అందరూ ఏకం కావాలి.
0: సో ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: అప్పుడే ఆనందం బయలుదేరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫీల్ బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఒక్కటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్, నో.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్ లవ్ ఫండమెంటలీ.
1: ఆ ప్రేమ అనేటువంటిది నీ దగ్గర ఉన్నది, ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది.
0: దిస్ లవ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీబడీ.
1: అందరి ఎందుకు ఉన్నటువంటి ప్రేమనే నా ఎందుకు కూడా ఉన్నది.
0: ద లవ్ విచ్ ఇస్ స్ప్రెడ్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మీ.
1: నేను అందరి ప్రేమను నేను చూస్తున్నాను, కానీ నా ప్రేమను నేను చూచు.
0: భగవాన్ వాచెస్ ది లవ్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుక నాకు వారందరూ ఒకటే.
0: దేర్ఫోర్ వి ఆర్ ఆల్ వన్ బేసికలీ బీయింగ్.
1: మీరందరూ కూడా అదే భావంతోనే మెలగండి.
0: విత్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ వీ షుడ్ మింగిల్ ఈచ్ అదర్.
1: కానీ పూజలు పూజలు పూజలు అనుకుంటారు.
0: We worship and worship.
1: నీలో ఉన్నటువంటి నిన్ను నీవు ప్రేమించుకో.
0: ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్.
1: అది ప్రేమించుకోకుండా అందరూ దేవుడే అని అనుకుంటే అది ప్రయోజనం లేదు.
0: యూ హ్యావ్ నో రెస్పెక్ట్ ఇన్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ వీ సే ఆల్ ఆర్ గాడ్స్ డివైన్.
1: ఆల్ ఆర్ వన్.
0: ఆల్ ఆర్ వన్ ఇన్ ఫ్యాక్ట్.
1: బీ అలైక్ టు ఎవరీ వన్.
0: బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: ఇదే నేర్చుకోవాల్సింది మీరు.
0: దిస్ ఈస్ ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చదివే చదువుతున్నారు.
0: యూ స్టడీ నో డౌట్.
1: కానీ ఈ చదివే దాంట్లో కూడా ఏకత్వాన్ని బోధించుకొని చదవండి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ ది సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ వన్నెస్.
1: అప్పుడే నీకు అన్నింటికీ ఎందుకు ఒకటి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యూనిటీ అండ్ పర్ఫెక్ట్.
1: నవగ్రహాలు పూజిస్తున్నాం మనం ఇప్పుడు. నవగ్రహాలు,
0: వీ స్పీక్ ఆఫ్ నైన్ ప్లానెట్స్. ప్లానెట్స్
1: ఆ నైట్లైన్ లోపలనే ఏకత్వం ఉంటుంది. ఇవన్నీ చేరి ఒక రింగుగా తయారవుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద నైన్ ప్లానెట్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అండ్ టోటల్ యూనిసన్. లైక్ వైజ్ దర్ యూనిటీ అమంగ్ యూ.
1: చూడు ఎన్ని రేఖలు చేరి ఈ గులాబీ అయిపోయింది.
0: ఆల్ ద పెటల్స్ హియర్ మేక్ దిస్ ఫ్లవర్.
1: కానీ ఇది ఒకటి తీసి పెట్టేసేస్తే ఏమీ ఉండదు ఇక్కడ.
0: ఇఫ్ యూ సపరేట్ అవుట్ పెటల్స్ యూ డోంట్ గెట్ ద ఫ్లవర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటిది అదే ఫ్లవర్.
0: అవర్ హ్యూమన్ హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: అదే మన గులాబీ పుష్పము.
0: దట్ ఈస్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఈ రోజు ఫ్లవర్ లోపల కొంచెం దినాలు గడిచిందంటే ఒకటి అంత రాలిపోతుంది.
0: యాజ్ ది టైమ్ పాసెస్ బై ద పెటల్స్ విదర్.
1: కనుక దీన్ని మనం ఒకటిగా పెట్టుకోవాలంటే అన్నింటినీ ఏకంగా చేసుకోవాలి.
0: యు సీ ద ఫ్లవర్ ఆల్ పెటల్స్ షుడ్ బి యునైటెడ్ టుగెదర్. వాచ్ దిస్.
1: ఇది నైన్ రత్నాలు.
0: దిస్ రింగ్ హ్యాస్ నైన్ జెమ్స్.
1: ఈ నైన్ చేతినే ఒక రింగ్ అయిపోయింది.
0: ఆల్ ద నైన్ జెమ్స్ మేక్స్ వన్ రింగ్.
1: ఈ రింగు ఎక్కడ పోయినప్పటికీ ఎవరు పెట్టుకున్నప్పటికీ వాళ్లకు అన్ని నవగ్రహాలన్నీ వాళ్ళ వెంటనే ఉంటాయి.
0: ద వన్ హూ వేర్స్ దిస్ రింగ్ విత్ నైన్ జెమ్స్ హీ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్. నైన్ ప్లానెట్స్ విల్ బ్లెస్ హిమ్ వేర్ ఎవర్ హీ గోస్.
1: కనుకనే ఈ నైన్ ఏకం చేసుకున్నప్పుడే అయినటువంటి ఒక భద్రత వస్తుంది మనకు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఎండెవర్స్.
1: కనుక అందరూ ఐకమత్యంతో ఉండి తగినటువంటి విద్యను గడిపి ప్రపంచంలో బయలుదేరి ప్రపంచంలో వచ్చేటువంటి కష్టములకు నష్టములకు అన్నిటికీ మీరు ఆదుకునేటువంటి బలము పాయించాలి.
0: స్టాండ్ యునైటెడ్ స్టడీ లెర్న్ అండ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ యాజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీబడి వేర్ ఎవర్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ సొసైటీ.
1: అతి ఏకంగా ఉండేటువంటి చదువును చదవండి.
0: స్టడీ టు బి యునైటెడ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇప్పటికే కాలం అతీతమైపోయింది.
0: వీ హావ్ గాన్ బియాండ్ ద టైమ్.
1: కనుక ఈ టయాన్ని గడిచినటువంటి దాన్ని ఈ టైంలో ఏమేమి జరిగిందో అన్ని మేము హృదయంలో ప్రింట్ చేసుకోండి.
0: ప్రిజర్వ్ ఆల్ దీస్ గుడ్ థింగ్స్ దట్ హావ్ బీన్ టోల్డ్ టు యూ.
1: అప్పుడే మీరు మంచి శాంతిని పొందుతారు, చదివినందుకు తగినటువంటి సార్థకత పొందుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ యూ విల్ రియలైజ్ ది ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ స్వరూపు
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరికి నా ప్రేమ ఆశీర్వాదములు.
0: భగవాన్ బ్లెసెస్ ఆల్. హి షవర్స్ హిస్ లవింగ్ బ్లెసింగ్స్ ఆన్ ఎవ్రీవన్.
1: వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఆనందంగా కాలం గడుపుతూ తల్లిదండ్రులకు తగినటువంటి శాంతిని అందించండి.
0: యు బి యునైటెడ్ యు స్టడీ వెల్ యు బి హ్యాపీ అండ్ మేక్ యువర్ పేరెంట్స్ ఈక్వల్లీ హ్యాపీ బై సర్వింగ్.
1: మొట్టమొదట మీకు బాడీ ఇచ్చినది ఎవరో తల్లిదండ్రులు.
0: In fact, you have got this body because of your parents.
1: కనుక మొట్టమొదట మీ పేరెంట్స్ కు గ్రాటిట్యూడ్ చెప్పండి.
0: Therefore, you should express your gratitude to parents.
1: అప్పుడే మీకు చదువు సార్థకమవుతుంది.
0: Then only the essence of education is realized.
1: భజన చేస్తారా? ప్రేమముదిత మనసే కహో కామ రామ రామ కామ రామ రామ కామ రామ రామ శ్రీరామ.

0: పకటి దుఃఖమిటే తేతరామ నామ పకటి దుఃఖమిటే తేతరామ నామ భవ సముద్ర సుఖ జనావ కేకరామ నామ పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామ నామ
1: పరమ శాంతి సుఖ నిదాన
0: అత్త జనర జీవన ధన కేకరామ నామ భక్త జనర జీవన ధన కేకరామ నామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

Shri Rama Rama Rama. Rama Rama Rama.

జగమెల్ల ప్రేమమయము, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర, ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము, ప్రేమ రూపము.

0: కృష్ణ ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువుదానది.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైనా ఉండలేదు.
1: ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములు ఏమాత్రం కూడా మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయునూ ప్రేమమయమే కదా, ఇంటి ప్రేమయందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indri jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira indriya mano buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మల యందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: Therefore you cannot get this love either through yagna, yaga, dhyana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyam avutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu
1: ఈవెన్ జీసస్
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హి సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి.
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ the essence of all religions,
0: sarva shastramula moolamu,
1: the origin of all
0: sarva dharmamula yokka gamyamu,
1: the goal of all dharmas,
0: sarvatpita bhavame,
1: offering totally entirely to the Lord.
0: Atti arpitamu gavinchukunnatunti vare gopikalu.
1: Gopikas are those people who have offered themselves unreservedly and entirely.
0: Ati ee prakrutamainatunti ee jagattunandu సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా నువ్వు ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 unte idi aarogyam kaani 99 cheretappudiki anarogyam prarambhamayi.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: ade vidhamugane manavulaku swartham undavachunu kaani enta varaku swartham adi mitimeeri pote rogamuga roopanduthundi.
1: Similarly there could be selfishness in man, but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogam.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogam.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogam.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogam.
1: Self interest is a disease.
0: Kanukani veetannitini kudanu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga, bhava disease.
0: Anaga jagatnandu manaku vyapincheetundi rogamulu ivanni.
1: That means all these diseases occur to human beings in this world.
0: Aithe bhagavantudu sarvulayandu undinappatikini sarvatta bhavanni bhaktiyandu lekundina idi kevalamu saaktakamaneetundi yokka prema tattvamu kaadu.
1: As God is residing in the hearts of everyone, if a devotee doesn't recognize this, it is not correct.
0: Tanayendu bhagavantudu unnadani vishwasinchavachune kaani
1: one may believe that God is resident of his heart.
0: Ee vishwasamu sariyaina vishwasamu kaadu.
1: But this is not a proper faith.
0: Niyendu bhagavantunu chuttam goppatanam kaadu.
1: There is nothing great seeing God in yourself.
0: Bhagavantuni endu ninnu chudali.
1: You have to see yourself in God.
0: Adi sariyainatunti prema tattvam.
1: That is proper principle of love.
0: Bhagavantuni endu nee yokka swaroopa lakshanamulu kanipinchakundinanta varaku kudanu neevu swarthaparude kaani paraptha tattvamuto koodinatunti vaadu kaadu.
1: Until you see yourself and your own nature reflected in God, you are full of selfishness and self interest. You don't have sacrifice.
0: Kanuka ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావములను గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఇస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: In Vedantic parlance, this is described as yoga.
0: Yogam anaga edo oka vidhamainatundi yokka pranayamam pratyaharam ilanti karmalanu acharinchatam yogam ga bhavistunnam.
1: Some people consider yoga as associated with some breathing exercises and diet.
0: Yogam ante idi kaadu artham.
1: That is not the meaning of yoga.
0: Yogam anaga aanandamu ani artham.
1: Yoga means joy.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యు గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తువాహనం యందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారం యందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు యందు కాని,
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు యందు కాని,
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందం మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని యందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ, వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధములైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetundi manasse radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu, mana manasu, pragna anetundi krishnulo karigipovali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Ade Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu, manasunandu, buddhiyandu, antakaranayandu, sarvatra antarbahishta sarvavyapya Prajna swarupaha.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti pragnane brahma ani pilustu vacharu.
1: This pragna is described as brahma.
0: Anaga constant integrated awareness ani dini peru.
1: This is pragna means constant integrated awareness.
0: Itti pragna yandu mana bhavamulu, mana manasu, sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti pragna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetundi yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of pragna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష పరోక్షం.
0: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండినటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యు కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల యందు ఉండేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింప చేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడాను ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్టయందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్
0: దానిని ప్రత్యక్షము గావించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబీ ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుండదు అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబీని ఏమాత్రం కూడా నువ్వు కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందు కూడా అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగ్నిస్ ది ఫైర్ బాల్.
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబిని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: though there is this divine principle of God in every human being,
0: ప్రత్యక్షం గావించుకోవాలన్న
1: if you want to make that
0: ఈ పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగ్నిస్ ది ఫైర్ బాల్.
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబిని సర్వంను

0: హ్యూమన్ బీయింగ్
1: దానిని ప్రత్యక్షం గావించగలడన్నా.
0: ఇఫ్ యు వాంట్ టు మేక్ దట్ మేనిఫెస్ట్,
1: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
0: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
1: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
0: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్, బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగేన్స్ట్ ది అదర్ ది ఫైర్
1: మేనిఫెస్ట్. ప్రేమ దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
1: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
0: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫ్,
1: నిర్వికల్పమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్
1: కెనాట్ నిరంజనమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ప్యూర్,
1: నిత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ పర్మనెంట్,
1: నిర్గుణమైనటువంటిది.
0: ఇట్ ఈస్ క్వాలిటీ లెస్.
1: నీ ఎందుండినటువంటి ప్రేమ,
0: యువర్ లవ్,
1: స్వార్థమైనటువంటిది.
0: ఈ సెల్ఫిష్,
1: స్వప్రయోజనమైనటువంటిది.
0: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
1: గుణ సహితమైనటువంటిది.
0: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
1: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
1: కనుక మానవుని ఎందుకుండినటువంటి ఈ అహంకార, ఆడంబర, అసూయ, స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
0: Only when man's heart is rid of selfishness, self-interest, ostentation, ego, God will take
1: త్యాగము చేయక,
0: without sacrificing
1: భోగముల పైన మనసు నుంచి,
0: if you were to just
1: విషయరాగములతో ఈదుతూ,
0: if you are full of desires,
1: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
0: as long as you are living your own life,
1: భక్తిగా నటించినప్పటికీ,
0: however much of ఎంత
1: సంతృప్తిగా నీవు భావించినప్పటికీ,
0: you may think you are yourself omniscient,
1: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, యు కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
0: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
1: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
0: You think that you are loving God.
1: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
0: I have not been able to see anyone who loves God.
1: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
0: He is loving God for his own sake, not for the sake of God.
1: ఇదే స్వార్థం.
0: This is selfish.
1: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
0: ఐ ఆమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్
1: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ లవింగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్,
1: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించడం లేదు.
0: ఫర్ హిస్ సేక్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
1: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
0: Everything is for his own
1: దైవాన్ని కూడాను స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
0: He is loving God also for his own selfishness.
1: దైవం సామాన్యం కాదు.
0: God is not ordinary.
1: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
0: It is not so easy to get at God.
1: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
0: This heart is a seat, a
1: double sofa కాదు.
0: This is not a double sofa bed.
1: లేక మ్యూజికల్ చైర్ కాదు.
0: ఇట్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
1: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు?
0: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, హౌ విల్ గాడ్ కమ్ అండ్ సిట్ ఆన్ యువర్ హార్ట్?
1: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
0: ఓన్లీ వెన్ యు వెకేట్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఇట్ ఫ్రీ, గాడ్ విల్ ఎంటర్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ఈనాడు ప్రేమ అనేటువంటి పేరుతో నీవు మ్యూజికల్ చైర్ ఆడుతున్నావు.
0: In the name of love, you are playing the game of musical chair.
1: Aa chair okkariki swantam kaadu.
0: This chair doesn't belong to anyone.
1: Okka turi kurchovachunu, mari okka turi marokaru kurchovachunu.
0: One person is given the seat on the chair once, another person has the chair.
1: Kaabatti swantam ani cheppadaniki adhikaram ledhu.
0: How can you say that it is yours then?
1: Kaani atti adhikaramu,
0: that power, that authority,
1: gopikala maatrame aadarshanga nirupincharu.
0: Only Gopikas had that kind of authority.
1: Anaga bhavamudu daiva bhavamuto jeevinchite vacharu.
0: They lived their life and feelings with godly feelings.
1: Prati indriyam kudanu daivarpitamaina bhavamuto anubhavistu vacharu.

0: every sense only offering it to God.
1: Tamma matalu daiva matale.
0: Their talk was full of divine talk.
1: Tamma smarana daiva smarane.
0: Their thinking was full of God.
1: Tamma sravanamu daiva sravane.
0: Their hearing was full of God.
1: Tamma hastamalu daiva karmale.
0: Whatever they did with hands was for God.
1: Kanaka tamma sarveendriyamulu kudanu daivaarpitamaina bhavamuto anubhavistu vacharu.
0: They enjoyed all their sense organs offering them
1: తమది అనేటువంటిది ఎక్కడ కూడా వారి ఎందుకు కనిపించలేదు.
0: దే నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ యాజ్ దెర్ ఓన్.
1: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
0: హూ ఆర్ దే? ఆఫ్టర్ ఆల్ కృష్ణ ఈజ్ దేర్స్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ ఆఫర్ టు షో టు ద వరల్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ లవ్.
1: అనేక పర్యాలను చెప్పాను.
0: I told you a number of times.
1: ఒకానొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
0: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
1: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
0: He wanted to have medicine for the headache.
1: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
0: ఆమ్నిషియంట్ కృష్ణ ఆల్వేస్ షోడ్ దిస్ లీలాస్ దిస్ మిరకల్స్
1: సత్యభామ
0: ఫర్ ఆల్ పీపుల్.
1: రుక్మిణి నారద జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
0: సత్యభామ రుక్మిణి జాంబవతి నారద ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
1: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
0: He was not taking even a particle of food.
1: Chaala natakam aadutu vachadu.
0: He began playing a drama.
1: Ee baadham nenu bharinchalenu annadu.
0: I can never bear this pain.
1: Ee drushyanni gurtinchinatundi naradudu swami deeniki mandu ekkada untundadi tappaka cheppandi nenu chestanu annadu.
0: Seeing this, Narada asked swami, where can I find the medicine? I'll certainly get it.
1: Vreetallaku velli గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నారు.
0: ఇఫ్ యూ కెన్ గో టు రేపల్లే అండ్ గెట్ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ అండ్ పుట్ ఇట్ ఆన్ మై ఫోర్ హెడ్ దెన్ ఐ విల్ బి ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ హెడేక్.
1: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
0: గోపికాస్ వర్ గ్రేట్ డివోటీస్.
1: ఆ పరమ భక్తుల పాదధూళియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
0: ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ దోస్ గోపికాస్ వర్ ది గ్రేట్ డివోటీస్
1: నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
0: ద హిడెన్ ఈగో ఇన్ నారద బిగాన్ మేనిఫెస్టింగ్ ఆన్ హియరింగ్ దిస్.
1: స్వామి సతతం యోగినః, నేను నిరంతరం కూడా కృష్ణ యోగంలోనే ఉంటున్నాను.
0: స్వామి ఐఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
0: At all times, in all places, under all circumstances, I am thinking of Krishna alone.
1: Nakante goppa bhaktulu untunnara ee jagattulo?
0: Is there a greater devotee than me, Swami, in this world?
1: Kani deenini angikarinchaledu Krishnudu.
0: Krishna did not agree for this.
1: Neevu bhaktulu kavachunu Narada, kani aa gopakala yokka padadudiye naa yokka chirovedannu challastundi.
0: You may be a devotee, Narada, but only the dust of the feet of gopikas will free me from the headache.
1: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
0: నారద హ్యాడ్
1: తమ తెలివితేటలంతకును మాటల్లో చూపుతూ వచ్చాడు.
0: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్.
1: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
0: A person who has extraordinary cleverness will also speak in an extraordinary way.
1: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
0: People with excessive cleverness will have full of doubts.
1: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
0: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లవర్ ది మోర్ హీ విల్ ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
1: కృష్ణ పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది. సత్యభామ పాదశ్ర ఒక పాదముని యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
0: హీ ఆస్క్ కృష్ణ ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ. Satyabhama has offered her entire life to Krishna. Can we not get the dust off her feet?
1: Satyabhama cheppindi. Narada, nenu sati కృష్ణుడు పతి, సతి పాదధూళి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అని.
0: సత్యభామ సెడ్, ఐ ఆమ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్, హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్, ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
1: నేను పాపకూపంలో పడ్డాను కానీ నేను ఈ పని చేయటము.
0: If I, if this is done, I'll be committing a great sin.
1: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
0: There again, there is
1: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
0: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
1: సత్యభామ కూడాను ఆ పాదధూళికి అంగీకరించలేదు.
0: సత్యభామ did not agree for this particular proposal of putting.
1: Rukmini kudanu ide bhavam ne pondutu vachindi.
0: Rukmini also had the same feeling.
1: Kani varevaru ivaledu.
0: None of them gave the dust.
1: Tana chanamaru kudanu Krishnudu yokka baadha adhikamavutu vachindi.
0: Every second Krishna's pain was increasing.
1: Tappinadi kaaka Naradudu Repallaku vachadu.
0: Narada was compelled to go to Repalle.
1: Naradudu vachina tachame gopikalandaru kudanu gumiguraru.
0: The moment Narada came to Repalle, all the gopikas crowded around him.
1: ఎప్పుడు వస్తాడు మా వేపల్లెకు ఈ వార్తలు బోధించమని చెప్పారు.
0: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఈస్ హి కమింగ్ టు రేపల్లె.
1: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
0: He said, I do not know when he is coming to Repalle, but he is having
1: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
0: For this headache, I wanted to take medicine, therefore I have come here.
1: Narada, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందున్నా?
0: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
1: కనుక ఆ మందు ఎక్కడ ఉన్నదో చెప్తే తప్పక మేము వెతికేస్తామన్నారు.
0: If you can let us know where the medicine is available, we will certainly get it.
1: అమ్మా, మీ పాదధూళి అతని యొక్క శిరోబాధ నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
0: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడేక్ ఆఫ్ కృష్ణ, హి సెడ్.
1: ఒక గోపిక వెళ్ళింది, దుప్పట తెచ్చింది, అందరూ తమ పాదాలు ధూళినంతా తగ్గుతో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదుడు దాన్ని బయలుదేరి వచ్చాడు.
0: వన్ గోపిక ర్యాన్, గాట్ ఎ బెడ్షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్డ్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
1: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
0: యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్ నెస్.
1: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
0: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దే వర్ డివోటీస్ అండ్ దేర్ ది డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ షుడ్ నాట్ బి.
1: ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
0: ఆల్ దట్ దే వాంటెడ్ వాజ్ కృష్ణ షుడ్ బి హ్యాపీ.
1: అంతేకాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
0: దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అవర్ ఆర్గ్యూయింగ్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇన్ సచ్ మ్యాటర్స్.
1: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటివి.
0: వీ హావ్ ఆఫర్డ్ అవర్ లైఫ్ టు కృష్ణ.
1: అతని ఆనందమే మా ఆనందం.
0: అవర్ జో హిస్ జాయ్.
1: ఏకాత్మ భావంతో వారు ఆ పాదధూడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
0: ది మూమెంట్ దిస్ ది డస్ట్ వాస్ గివన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ఆత్మ,
1: కృష్ణ పాదధూళి తీసుకుని వెళ్లి చూసేటప్పటికి కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
0: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
1: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevithanni gadaputunnaru, ee swarthamto jeevithanni ankitam gaavichinattuga bhavistunnaru.
0: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
1: nirahankaramu nisvarthamu niradambaramu gopakulu yendunnadu kani meelandu evaru yendu ledannadu.
0: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
1: Kanuka ee naadu lokamulo prathi okaru mem bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evaru kaadu.
0: In the world of today, everyone is thinking that we are devotees of Swami.
1: Prathi okaru anto into swartham anetundi imidi untunnadi.
0: You can find selfishness in small measure or bigger measure, every
1: ahankaramu undinanta varaku kodunu bhagavantuni drishti vaari paina padadu.
0: As long as people have this selfishness and ego, God will never.
1: Suryudu prakashistu unnadu,
0: You may say how he will not share his love.
1: మేఘమును అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
0: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
1: కానీ ప్రకాశం లేదా? ఉంది.
0: Is there no shining of the sun? There it is.
1: మేఘమును అడ్డు తగలటం చేత ఆ ప్రకాశం తనపైన పడలేకపోతుండాలి.
0: Clouds are preventing the sunshine from falling on human beings.
1: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమ స్వరూపుడే.
0: Similarly, God is the very embodiment of love.
1: కాని ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డం రావటం చేతనే ఆ ప్రేమతత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుంది.
0: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రేమతత్వమే ప్రధానమైన ప్రయాణం.
0: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
1: Lokamulo dhanakadaka vastuvahanadala shaktini.
0: In the world there is the power of
1: vijabalamunu buddhibalamunu dalabalamunu aashrayinchi aneka vidhamainatunti yokka ahankaralu padutuntaru.
0: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
1: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
0: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
1: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
1: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: He was showing the difference between Arjuna and Karna.
1: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుని శక్తి అధికంగా ఉంటున్నది కానీ అర్జున శక్తి అంత అధికంగా లేకపోయింది.
0: Karna's prowess and strength was much superior to that of Arjuna.
1: అస్త్రశస్త్ర విద్యములు యందు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
0: In the use of archery,
1: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
0: Karna was much superior to Arjuna in the use of all the weapons.
1: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
0: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
1: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి యొక్క దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
0: Karna took shelter with people who are full of evil, wicked qualities like Duryodhana, Dushyasana and the host of them.
1: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
0: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్ పర్మనెన్స్ స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
1: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడాను అదే స్థితిని పొందాడు కర్ణుడు.
0: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ under people who are full of evil qualities.
1: Bujabalambu goppa buddhibalambunna daivabalamu leka dinudagunu.
0: One may have extraordinary physical strength and strength of intellect, but he doesn't have
1: kadantati vaadu kadapati kemayye vinudu bharatiya veerasutuda.
0: Without God's grace, it would not be possible for anyone to shine. Look at Karna.
1: Inni shaktulu untundi Karnudu emaipoyadu?
0: With all the powers, what happened to Karna?
1: Daivanni aashrayinchaledu.
0: Karna did not take
1: daivanni devulaku paatrudu kaledu.
0: He never earned the grace of
1: Inni
0: God.
1: Inni shaktulu undu em prayojanam?
0: What is the use of having any power?
1: Kanukane prati Bharata Bhagavata Ramayana itihasa puranamulanni kudanu ilanti pavitramainatvanti neetulanu bodhinchi మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
0: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
1: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాప్తమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాప్తమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
0: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ వి హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్. దేర్ఫోర్ దిస్ హస్ గాట్ సచ్
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దైవము యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
0: దేర్ఫోర్ దే వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: ఎంతో కాలం చెరసరలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
0: ఎ పర్సన్ హూ హాస్ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ ఇన్ ప్రిజన్,
1: కఠిన నేలపైన పబడించినటువంటి ఒక ఆ వ్యక్తి,
0: పర్సన్ హూ హాస్ స్లెప్ట్ ఆన్ ది
1: తన పరిమితమైనటువంటి యొక్క శిక్షను పూర్తి కాగానే,
0: యాజ్ సూన్ యాజ్ హి కంప్లీటెడ్ హిస్ ఇంప్రిజన్మెంట్,
1: ఇంటికి వెళ్లి పట్టుపాన్పుల పైన పవడించినాడు.
0: హీ బిగాన్ స్లీపింగ్ ఆన్ ఏ లగ్జూరియస్ బెడ్ ఇన్ హిస్ హోమ్.
1: కానీ పట్టుపాన్పుల పైన పవడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
0: హీ డిడ్ నాట్ గెట్ స్లీప్ ఇన్ స్పైట్ ఆఫ్ స్లీపింగ్ ఆన్ సచ్ కంఫర్టబుల్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకుల పైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
0: ది రీజన్ ఈస్ హీ ఈస్ యూజ్డ్ టు స్లీపింగ్ ఆన్ ది రఫ్ గ్రౌండ్.
1: కఠిన నేలపైనే అతనికి హాయి కనిపించింది.
0: హీ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఓన్లీ వెన్ హీ స్లీప్స్ ఆన్ దిస్ రఫ్ గ్రౌండ్.
1: లోక వ్యవహారము లోపల, లోక గుణముల లోపల, లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్యభావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
0: Similarly, a person who is full of the worldly thoughts, worldly feelings, worldly experiences can never enjoy.
1: అతి మధురమైన భగవంతుని యొక్క ప్రేమ తత్వం అతనికి అర్థం కాదు.
0: He would never understand the nectarine divine grace of Lord.
1: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
0: He would never seem to be enjoying the peace and serenity.
1: కారణం ఏమనగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్
1: యాక్షన్స్. పరిశుద్ధం చేసుకుందువో,
0: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ ఫీలింగ్,
1: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
0: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
0: If there is nothing in one's head, it is possible to fill it with something.
1: Yememo nindi unna talaburadi khaliyaguna.
0: If that head is full of all sorts of things, can it be emptied easily?
1: Talaburadi khali kaaka yela sukhidamu nimpanaguna.
0: Without emptying the head, can you fill it with the nectarine grace?
1: Kanuka ee paathralo neeru undante deentlo paalu nimpalante ee neeru paarabeyali.
0: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
1: కనుక మన యందుడినటువంటి ఒక దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
0: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ టెండెన్సీస్, వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
1: కనుక మనము గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
0: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్
1: కృష్ణతత్వం. అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వం.
0: What is the principle of Krishna? Principle of love is
1: prema anaga emiti.
0: What do you mean by love?
1: Kevalam daiva tattvamto kudinatvanti prema avutundi kani praaptamaina tattvamto kudinatvanti prema kaadu, idi anuragam avutundi.
0: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
1: Kanuka prema ane peruto anuragaanni anubhavistunnaru manavulu.
0: Men are enjoying affection in the name of love.
1: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
0: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
1: ప్రేమ వేసుకున్నారు.
0: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
1: చూసారా? కనుక మానవత్వము లోపల కేవలం రూపనామములు మాత్రమే, వేష భాషలు మాత్రమే మనం చూస్తున్నాము, కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, but we are not looking at the purity of the heart of man.
1: Aakupatcha pachulanni chilukale vela palukuna,
0: can the all green birds make sounds like a parrot?
1: Poola pai paaraadu purugulu tummedalaguna,
0: all the worms that move on the flowers, can they be called bees?
1: Pulu charmamu kappinatti gaadinta puriyaguna,
0: a donkey covered with a tiger skin, can it be called a tiger at all?
1: Yenuganta balisi unna pandi yenugavulataya,
0: however fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
1: Kaadu kaadu kaadu,
0: you cannot call
1: idi paiveshamule kaani,
0: these are all external appearances.
1: Kaavivi,
0: these are all not the correct real forms.
1: Kanuka swasaroopa sandarthanu kavalanukunte paiveshamulu poorthi manam teesiveyali.
0: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
1: ఈనాడు జగత్తంతా కూడా ఈ విధమైనటువంటి రోగంతోనే నిండి ఉంటుంది.
0: Today's world is full of this kind of disease.
1: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన దేవతత్వాన్ని మనం పొందాలి.
0: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
1: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: There is no better path than this path of love.
1: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
0: Only when you give up selfishness and ego, love can stay in you.
1: తెగించినటువంటి వాడే ప్రేమకు కొంత వైపునైనా సమీపానికి రాగలడు.
0: Only such a person can come at least a little close to the love, the source of love.
1: విద్యార్థులారా,
0: dear students,
1: భక్తులారా,
0: dear devotees,
1: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
0: Understanding the principle of divinity is not easy.
1: గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
0: You think that you know.
1: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
0: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity.
1: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
0: You are all enjoying temporary life.
1: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
0: You are only close to this kind of life.
1: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
0: This can never give you closeness to the permanent Lord.
1: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: కృష్ణ తత్వము లోపల అనేక విధమైనటువంటి ఇలాంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvani kodanu Krishnudiki arpitam gavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna, neeve vruchamaithe nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
1: గోపికలు అంటే ఎవరు?
0: హూ ఆర్ గోపికాస్?
1: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విత్
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: And people who live always for food and with the thoughts of food are sinners.
1: Gopi, viru papi.
0: One is gopi, the other is papi.
1: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevinchutu kurchoni aatmayanni chintinchakunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
0: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavanni manu chintistu raavali.
0: Could always think of atma.
1: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
0: Selfishness must be within limits.
1: Okaru mechukoni okaru dushinchani dani enniki lakshyam chesetunte varu kaadu gopikalu.
0: They never care the praise of some people or the criticism of others.
1: Krishnulu mechukovali kaani veeru meppulu maakenduku.
0: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
1: Needu navadu ani okkatu anipinchukunte chaalu.
0: If Krishna can say that he is mine even once, that is sufficient.
1: Bhagavantudu navadu ani anukotam valla prayojanam ledu.
0: It is no use your calling God as yours.
1: Bhagavantudu cheppali veedu navadu ani.
0: God has to say that this person is mine.
1: Appude deeniki taginatanti viluva.
0: Then only it has some value.
1: Arjuna kodanu ento kaalamu ahankara padutu vachadu.
0: Arjuna also had ego for a long time.
1: Krishna ma sneetudu.
0: Krishna is my friend.
1: Krishna ma bhavamardi.
0: Krishna is my brother in law.
1: Krishna ma bandhuvu.
0: Krishna is my relative.
1: Krishna na sarathi.
0: Krishna is my charitya.
1: Krishna na mitrudu.
0: Krishna is my friend.
1: Ee rakanga bhavinchukuntu vacharu.
0: He went on thinking on these lines.
1: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharu anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
0: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
1: Anta varaku bhavamardi gaane idru jeevistu vacharu.
0: Till that time they were living the life of relatives.
1: Arjuna maha medhavi.
0: Arjuna was extremely intelligent.
1: Ee medhasakti nanta kodanu upayoginchi krishnuni aneka vidhamula vaadopavaadamulu vesadu.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana matanu tagginchadu.
0: He reduced his talk.
1: Charanagatulayyadu.
0: He fell at the feet and surrendered.
1: Appude karishye vachanam tava annadu.
0: He said that I'll do whatever you ask me to do.
1: Krishna ikapaina nee matanu nenu anusaristanu.
0: Krishna, I'll follow your word.
1: Nee vachanani nenu anusaristanu.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను,
0: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్
1: అనుకరిస్తాను,
0: ఐ ఫాలో ఇట్.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: నీవు ఒక మిత్రుడికి నీవు ఒక జాబు రాస్తే,
0: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
1: రిజిస్టర్డ్ జాబ్ చేశావు,
0: యూ హావ్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్,
1: కానీ ఆ రిజిస్టర్డ్ జాబ్ నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
1: అక్కడ నుంచి నీకు అక్నాలెడ్జ్మెంట్ వాపసు రావాలి.
0: You should get acknowledgement from your friend.
1: ఈ అక్నాలెడ్జ్మెంట్ నీకు రాకుండా ఉండినంత వరకు కూడా నీ జాబ్ నీ మిత్రుడికి ఇంకా చేరలేదు.
0: If you have not got acknowledgement, your letter has not reached your friend.
1: అదే విధంగానే నీవు నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు, కానీ ఈ లెటర్ నాకు వచ్చి చేరి నా యొక్క అక్నాలెడ్జ్మెంట్ నీకు వచ్చి చేరాలి.
0: You are thinking that you have love for me. Your love should reach me, that letter, and acknowledgement must come from me to you.
1: అప్పుడు దీనికి చేరినట్టు గుర్తు.
0: Then only you can say that your letter has reached.
1: భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
0: That means God should say that you are mine.
1: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
0: Until God tells so, you are not God's.
1: ఎప్పుడు నీవు అవుతావు?
0: When do you become God?
1: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
0: when you offer your entire thing,
1: atma bhavam tho neevu jeevinchinappude,
0: when you live the life on the principle of
1: sadhyam avutundi,
0: it becomes possible for you.
1: Ida sulabhamainatti margam kaadu,
0: it is not that easy,
1: kaani daniki taginatundi krushi cheyali,
0: but one has to make effort for this.
1: Nenu samanyamaina manavudu,
0: I am an ordinary man,
1: nenu intati ghana karyam nenu sadhinchagalana,
0: can I achieve this
1: greatness?
0: Don't doubt on these lines.
1: Pattu padte denaina sadhinchavachchu.
0: If there is a firm determination, anything can be achieved.
1: Abhruddhi parchukovali.
0: You should develop that kind of earnestness.
1: Pradhavan labate jnanam.
0: A person with earnestness can get knowledge and wisdom.
1: Na chetakadu antani vadalapettukuntunnaru. Neevu kevalam heerudaipothavu.
0: If you go on telling, well, I cannot do this.
1: Unna shaktini kuda neevu nirupayogam gavinchukuntavu.
0: You will waste whatever capacities you have also.
1: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
0: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
1: రెక్కలు ఉండి కూడాను గద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
0: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజన్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
1: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైనా నడుస్తుంది.
0: When even a small ant decides to move, it can move miles.
1: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachchu.
0: If you have a determination to achieve, you can achieve anything.
1: Manavattulo ee madhyamadhya kontu ee ahankaram praveshistundi.
0: But in human beings, this ego interferes.
1: Ee maha rakshasi.
0: This is very demonic.
1: Chala chadda jabbu.
0: It is a grave disease.
1: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
0: It takes a long time if you want to free yourself from this disease.
1: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
0: The disease of ego is seen excessively in the world today.
1: కనుక ఈ అహంకారం పోవాలి.
0: Free yourself from ego.
1: అహంకారమునకు అవకాశమే లేదు.
0: There is no room for ego at all.
1: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
0: Why are you egoistic?
1: ఈ ధనమును చూచా?
0: ఈజ్ ఇట్ బికాస్ ఎవర్
1: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
1: లేక నీ అందమును చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
1: నీ కంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
1: నీ చదువును చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
1: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
1: లేక నీ గుణములు చూచా?
0: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
1: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినట్టు వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
0: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హు ఆర్ మచ్ బెటర్ దాన్ యూ. దేని
1: గురించి నువ్వు అహంకార పడుతున్నావు?
0: వై ఆర్ యూ బికమింగ్
1: ఎ రోగం?
0: దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్.
1: అజ్ఞానం అనే రోగం.
0: దిస్ ఈజ్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
0: రూట్ అవుట్ దిస్ ఈగో.
1: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
0: దిస్ బాడీ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
1: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
0: దిస్ బాడీ ఈజ్ గివన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
1: కనుక ఈ భావం చేత నీవు పనులను చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
0: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy this love.
1: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
0: If we experience this love, there can be no hatred in the world.
1: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడలంతా కూడా జరగనే జరగవు.
0: Without hatred, there cannot be this kind of violence.
1: జరుగుతున్నాయి.
0: How much of violent activity
1: ఎన్ని క్రూర కృత్యములు జరుగుతున్నాయి.
0: Cruel activities of taking place.
1: కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
0: Selfishness and ego are responsible for this.
1: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
0: Therefore, burn out all this selfishness and ego.
1: అప్పుడే నిస్వార్థం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
0: Then only selflessness can emerge in you.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
0: base your life on this principle of
1: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
0: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్
1: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
0: లివ్ ది లైఫ్
1: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
0: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
0: వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ యూ విల్ నెవర్
1: ప్రేమ లేని వాడికి అన్ని బాధలు.
0: A person who does not have this love alone experiences all problems and difficulties.
1: Neeraja deepam antinchukuntu unnapudu
0: when Neeraja was lighting the lamp,
1: Krishna chustu
0: she saw Krishna in that flame.
1: Ana veeru kalutu undira kodanu tanaku teliyatundi.
0: Even when her fingers were being burned, she was not aware of
1: adi tana dehanni marchi.
0: She forgot about her body.
1: Adi nijamaina prema tattva.
0: That is true love.
1: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో కాలుతుందో ఏమో ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
0: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్డ్ అప్ ఇన్ దిస్
1: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
0: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
1: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహభ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
0: You are developing love of this body which is impermanent.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
0: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
1: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
0: We should enjoy that kind of principle of unity.
1: నిత్య సత్యాన్ని ప్రబోధించే నిమిత్తమై
0: in order to preach this kind of
1: అవతారాలు రావటం కూడాను కారణం.
0: The avatars come down on earth.
1: సర్వుడియందు దైవత్వం ఉండినప్పటికీ
0: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా
0: ఇట్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
1: నీలో దైవం ఉన్నాడు.
0: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
1: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
0: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్
1: నూనె నుంచి నూనెను తీవాలి.
0: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
1: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేస్ సమ్ డిఫికల్టీస్
1: గృష్టం పునరపి పునః చందనం చారుగంధం.

0: చంద్రపు కట్టెను మనము ఆఖరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావగా అందులో నుంచి ఒక పవిత్ర పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రబ్ ది శాండల్ స్టిక్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: ఆనందం. చెరకును నములుతూ నములుతూ నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద షుగర్ కేన్.
0: దద్దం దద్దం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళు ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్
0: ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారును కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్ అండ్ షైన్.
0: మాలిన్యమైపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: ఇఫ్ దేర్ షుడ్ బి
0: సరైన భక్తి కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ ఇంప్యూర్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
0: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
1: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
0: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
1: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
1: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణముల నుండి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: వయసు చూస్తామా చాలా చిన్న వయసే.
1: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
0: 20-21 సంవత్సరం రామలక్ష్మణులకు.
1: రామ లక్ష్మణ
0: 16-18 సంవత్సరం సీతకు.
1: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
0: ముగ్గురు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
1: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది సేమ్
0: సంవత్సరములు కూడా జీవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
0: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
1: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
0: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణుడు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
1: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
0: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించు సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
1: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
0: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
1: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్.
0: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు. ఆమె కిందికి ఈ మూటను విడిచింది. ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలు ఏమైనా ఉన్నాయా చూడమన్నాడు.
1: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెట్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్.
0: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసినవాడు కాదు.
1: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
0: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
1: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగరేమైనా ఉన్నవా చూడమన్నాడు.
1: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
0: చూచాడు. నహం జానామి తేయూరి అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
1: హి సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్ దే మే నాట్ బి హర్.
0: జనామి కుండలే, ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఇది నాకు తెలియదు అన్నాడు.
1: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో వెదర్.

0: అన్న, ఈ కాలేయందలు మాత్రము సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాజ్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదాభివందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ వెల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: There is nothing which is greater than virtue and character.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: ఐ కెన్ నెవర్ కమ్ అక్రాస్.
0: నేను పెద్దవాడైన కూడాను నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణ పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కానీ తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: God recognizes and appreciates good qualities and character.
0: మొదలు చూచేది మొహము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యు కెన్ సీ వాట్ ఏ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగిన మొహమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడాను ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ their song
0: anni kalushitamaina kantive
1: full of pollution
0: anaga gali apavitramto kudinatvantide.
1: Air is polluted.
0: Matalu apavitramto kudinatvantide.
1: Talk is polluted.
0: Chupulu apavitramto kudinatvantive.
1: Look for polluted.
0: Nilikide apavitramto kudinatvantive.
1: Hearing is polluted.
0: Ee chetulu enni paapalako guri avutunnayi.
1: These hands, it is difficult to say how many.
0: Seera raitudainatvanti ee yuvakattamu enduku undali.
1: Youth without character, why should there be a thorn?
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంప్లరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము సాటిన వారము, ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైన విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండ్ అండ్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: డస్ట్ ఉంటుండాలి.
1: There is dust on earth.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: Dust associated with wind goes into sky.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: Dust doesn't have wings.
0: Friendship. ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్
0: దానికి కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ది ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విత్ డిసైడ్
0: కంపెనీ. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
0: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యు డెవలప్ వికెట్ క్వాలిటీస్.
0: వేసుకొని
1: యు హావ్ వర్న్ ఎ వైట్
0: కంసని వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్ల బట్ట అంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes, are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the the charcoal, the particles of that will fall on his
0: charu chesedi bangara pane.
1: The work that he is doing is
0: kani aa dust anta atani paina vachi padipothundali.
1: But all this dust is collecting on his clothes.
0: Sahavasam daniki karanam.
1: Company association is
0: kanuka manam satsangani cherandi.
1: Have good company.
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చు.
1: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యూస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: ప్రేమ తత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ.
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
1: హ్యావ్ అసోసియేషన్.
0: ప్రేమ లౌకికమైనటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ
0: కేవలం డివైన్ అనేటువంటిది.
1: లవ్ ఈజ్ డివైన్.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్పిరిచువాలిటీ?
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
1: Doing bhajan is
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
1: వర్షిప్.
0: జపం చేయటం ఆధ్యాత్మికము.
1: డూయింగ్ జప.
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము.
1: డూయింగ్ మెడిటేషన్.
0: ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్. ఇవన్నీ ఉపాంగములు.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్.
0: ఆధ్యాత్మికమైన దీనికి సరైన అర్థం ఏమిటి?
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మానవత్వం ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్.
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇంటూ డివైన్ నేచర్.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు. మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
1: బట్ యూఆర్ డూయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ జప మెడిటేషన్ భజన్ ఎవ్రీథింగ్ బట్ ఎనిమల్ నేచర్ ఇస్ నాట్ డిస్ట్రాయ్డ్.
0: దేతాయకు ద్వాపరిగమనందు దుర్మార్గులు దుర్మార్గులుగానే కనిపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది బైగోన్ ఏజెస్ ఆఫ్ కృత త్రేత అండ్ ద్వాపర wicked people were recognized as wicked.
0: Dharmaraj dharmaragane nirupistu vachadu.
1: Dharmaja was appearing like dharmaja.
0: Shakuni gane nirupistu vachadu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravartistu vachadu.
1: Duryodhana was behaving like Duryodhana.
0: Kani kalamlo ippudu vesham dharmaraju kani chestunnadu Duryodhana chestunnadu.
1: But in the Kali age he puts on the robes of a dharmaja but appearance of dharmaja.
0: Kalpane oka kavi cheppadu peru dharmaraju penuvepavittunru ani. పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలో పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: వెన్ యు సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ యు హవ్ టు డిస్ట్రాయ్ ఎనిమల్ నేచర్.
0: ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఎనిమల్?
0: ఆహార నిద్ర భయ మైథునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్ స్లీప్ అండ్
0: డిజైర్
1: దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ అనిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ అన్ అనిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగమైపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ అ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తి లక్షణాలు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషలు ఉపయోగపడితే ప్రయోజనం లేదు.
1: No use using language.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: Through actions we'll have to prove.
0: ఇదే నిజమైన భక్తికి గుర్తు.
1: That is the correct proof of devotion.

0: ಯತ್ರ ದೃಶ್ಯತೆ ವಸ್ತುನಿ ತತ್ರ ದೋಷ. వస్తువు యొక్క దోషమును గుర్తించినటువంటి వ్యక్తి తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
1: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
0: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
1: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రీచ్ ద లార్డ్ అండ్ హూ వాంట్స్ టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రిక్విజిట్ ఈస్ వైరాగ్యం, రినన్సియేషన్.
0: ఈ వైరాగ్యము మనసును మరించి తిరిగి ఆ మనసును బహిర్దృష్టి నుండి మరల్చి అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
1: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
0: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
1: మైండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఫికల్ అండ్ వెరీ డిటర్మిన్డ్ ఇన్ ఇట్స్ అప్రోచ్.
0: కనుకనే అర్జునుడు చంచలం హీ మన కృష్ణ ప్రమాది వలవ దృఢమని ప్రార్థించాడు. నాయన ఇది దృఢమైనటువంటిదని, ప్రమాదమైనటువంటిదని, చంచలమైనటువంటిది నాకును తెలుసు, కానీ అంత మాత్రము చే నీవు భయపడనక్కరలేదు. దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
1: అర్జున ప్రే టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ బి వరీ. If you can resort to practice and detachment, you'll be able to control the mind.
0: Gajamu chala balamainatundi.
1: Elephant is very strong and powerful.
0: Chala kruramainatundi kudanu.
1: It can be very cruel also.
0: Ilanti gajamunu swadhina parchukunataku ankushamu entaina kudanu ఒక సహాయకారిగా ఉంటుంది.
1: టు బ్రింగ్ సచ్ అన్ ఎలిఫెంట్ అండర్ కంట్రోల్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద అంకుశం.
0: గుర్రము చాలా చంచలమైనటువంటిది.
1: హార్స్ ఈస్ వెరీ ఫికల్, అన్స్టడీ, వేవరింగ్.
0: ఎప్పుడూ ఇది ఏదో ఒక భాగమును కదిలించుతూనే ఉంటుంది.
1: ఇట్ వుడ్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ షేకింగ్ వన్ ఆఫ్ ఇట్స్ లింబ్స్.
0: మూతి తప్పితే తోక, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది అది.
1: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ద లెగ్స్. ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
0: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివన్ ద నేమ్ అశ్వం.
0: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
1: Ashram means that the one which indulges in continuous wavering of the mind.
0: Asyatthavrucchamu untaru. Ravi chettu chuchinappudu gali undina lekapoyina aakulu aadutune untuntadi. Idi nirantaramu chanchalatvamainatundi yokka deenito koodinatundi kanuka deeniki asyatthavrucchamu ani peru vachindi.
1: You take another example, peepal tree. It will be whether there is wind or not. The leaves will always be shaking. They will not be steady.
0: Aswamedhayagamu antaru. Ee yokka medhasu anaga manasu nirantaramu chalincheetundi kanuka ee chalincheetundi manasunu oka vidhamainatundi sthirattam chesi danni arikatteetundi margamuniki aswamedhayagamu annaru.
1: Another sacrifice called aswamedhayagam, in which an attempt is made in order to bring under control the mind which is very unsteady, which we compare it to a horse.
0: Inka chanchalatvamuto suttina illu pettina peru kotiki.
1: Another example could be monkey, which is always wavering, unsteady and fickle.
0: Ilanti balamaina drudamainatunte oka gajamunaku ankushamu ee vidhanga aadharamu.
1: Just as for controlling an elephant, which is very strong and which is very cruel,
0: kadaleetunte gurramunaku kallam ee vidhanga aadharamu.
1: Just as genes are put to control a horse which is unsteady,
0: chanchalamainatunte kotiki oka vidhamainatunte sadhana cheta దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
1: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్డ్.
0: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
1: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్, fickle and very dangerous, it is possible to control it with the help of detachment and with the constant practice.
0: Ee vairagyam anaga nashwaramaina kunti yokka padartham yokka attirattvanni gurtinchi talupari aa vastuvuna paina manasunu malanchukunda chuchukuneetundi vidhanam anake vairagyamu annaru.
1: Detachment actually refers to realizing the temporariness of the nature of the articles and not allowing the mind to get attached to such transient articles.
0: Anaga vastu yokka visajjana vairagyam kaadu, vastu paina mamatvamunu vairagyam chesukovali, vadile pettatame vairagyam annaru.
1: It means that it is not as if having an article is detested there. It is only there should not be mental attachment to the article, that is detachment.
0: Vastuvunu vairagyam cheta anaga vadile pettatamu idi sadhyam kaadu.
1: Giving up articles and giving up property is probably not possible.
0: Mamatvamunu vadali aa vastuvunu anubhavinchadaniki prayatninchadame vairagyam.
1: One has to give up the mindness, that possessiveness, and he can enjoy the articles and the objects.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తు నందు ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి విషయము మార్పు చెందినది.
1: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ అండర్గోస్ ఎ చేంజ్.
0: ఇది కేవలం షడ్వికారములతో కూడినటువంటిది ఈ జగత్తు.
1: ద వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్ టైప్స్ ఆఫ్ కంటిన్యూస్ చేంజ్.
0: పుట్టుట, పెరుగుట, ఉండుట, అనుభవించుట, క్షీణించుట, నశించుట.
1: బర్త్, గ్రోత్, ఎగ్జిస్టెన్స్ అండ్ డికేయింగ్ అండ్ దెన్ గెటింగ్ టు రూయిన్, దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ చేంజెస్ టు బి కమింగ్ ఓవర్ ద ఆర్టికల్స్.
0: ఇట్టి షడ్వికారములతో కూడినటువంటి యొక్క ఈ దృశ్యకల్పితమైన జగత్తును శాశ్వతమని భావించి కేవలము దాని నిమిత్తమై మన జీవితమును వ్యర్థము చేసుకోవటమే ఒక విధమైనటువంటి అపమార్గము అని బోధించింది.
1: It has taught that the thinking that this transient and temporary world as permanent and getting attached to this is not correct and is the wrong way. This is what is taught by Gita.
0: Vishnu devalayamulo garuda, Shiva devalayamulo nandi, Rama devalayamulo hanumantudu ee vidhamga untundi anetundidi meeru chakkaga chuchi gurtinchavachchu.
1: In the temple of Vishnu, you will have the Garuda, and in the temple of Shiva, you will have the bull Nandi, and in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
0: Anaga, drishyakalpitamainatundi ee jagattunandu vimukhatanu, daivattamunandu sumukhatanu nirupistu vastunnayi ee drishyamulu.
1: These pictures show and demonstrate the type of attachment we should have for the Lord, which is permanent, and detachment that we should have for the world, which is temporary and transient.
0: Nandi yokka drishti kani, Garudani yokka drishti kani, Hanumantuni yokka drishti kani, tama prabhu lainatunte vaaripainane maralchinayi kani, jagattu మరల్చలేదు.
1: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
0: తమ లక్ష్యమును తమ ప్రభు పైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
1: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
0: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఏనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించాం.
1: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
0: ధన కనుక వస్తు వాహనాలతో తృతూగేటువంటి మహారాజులు సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దృశ్యకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ స్టోరీస్ విచ్ డెమోన్స్ట్రేట్ దట్ దేర్ ఆర్ ఎంపరర్స్ హూ కమాండెడ్ ఎ లాట్ ఆఫ్ వెల్త్ అట్ ద డిస్పోజల్ ప్రాపర్టీ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ లగ్జరీ బట్ దే డిడ్ నాట్ గివ్ దెమ్ సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ టు గెట్ దీస్ థింగ్స్ దే వెంట్ టు ద ఫారెస్ట్ అండ్ డిడ్ పెనన్స్ అండ్ అల్టిమేట్లీ గాట్ దట్.
0: కేవలం వస్తువు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యం కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
1: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
0: Dukkhamunu gurtinchinanta matramna prayojanam ledu, aanandamunuku taginatundi krushi cheyali.
1: Recognizing the sorrow doesn't solve the problem, it doesn't confer joy. You have to just know how to get joy also.
0: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వానికి వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
1: గివింగ్ అప్ సారో అండ్ హ్యాంకరింగ్ ఫార్ ది జాయ్ అండ్ ద బ్లిస్ దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ రియల్ డిటాచ్మెంట్.
0: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
1: గివింగ్ అప్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ అండ్ వైఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ దిస్ ఇస్ నాట్ వైరాగ్యం.
0: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
1: యు హావ్ టు రికగ్నైజ్ ద వీక్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్సెప్ట్ ది స్ట్రాంగ్ పాయింట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
1: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
0: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
1: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
0: Elanti ganiga oka manishi maraninchinadu.
1: This may be understood with an example. Let us just take, there is one person who is
0: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bastham chesaru.
1: This body was taken to the cremation ground and it was cremated.
0: Leka guntalo petti mattini kapparu.
1: It was buried.
0: Ee drushyamu chuse samayamlo chichi etti dehamaina kattakadapudu ee sthiti pondeetundi de kada ani aa yokka drushyamunu chuchinappudu maatramu oka vidhamainatundi vairagyamu aa vyaktilo aarubhavistundi.
1: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
0: Ee vairagyamu vairagyam ani cheppinchukodu tatkalikamainatundi ko marpu.
1: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
0: Oka gruhini prasava vedana samayam lopala అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
1: During delivery time, not being able to bear the trouble, may say that I do not want this life at all. This is not a real
0: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
1: This is a temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
0: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
1: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there. And the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day-to-day life of people. This is not real.
0: Konni manavuniki tama abhishtamulu viruddhamainappudu kudanu jeevitham paina oka vidhamaina visugutti idi kudanu oka vairagyanga bhavistuntadu.
1: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
0: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
1: All these things may be described as temporary and not permanent type of vairagyam.
0: Idi vairagyamu rendu vidhamuluga untundadi.
1: Detachment may be described and classified as two types.
0: తీవ్ర వైరాగ్యమని మంద వైరాగ్యము అని.
1: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
0: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ the next day of 2 days later and all that.
0: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
1: This kind of attitude comes only in case of doing good things and good deeds.
0: బద్రికి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళదామా అనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యర్థం చేస్తారు.
1: If it is a decision relating to going to Badri, Kedarnath or Kasi, the tendency is to postpone it. From next month we'll go.
0: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటుంది.
1: On the other hand, if it is bad activities, treacherous activities, then there will not be postponement. One would like to just do it immediately.
0: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడా అంత ప్రయత్నించరు.
1: To do good acts and good activities immediately, people do not make such great efforts.
0: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
1: This is a type of slow vairagyam which tends to postpone the happening of things and the implementation of things.
0: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
1: Intense vairagyam is essential for a man if he comes to know and decides that a particular thing is good, a particular thing is sacred, a particular thing is permanent. He should not postpone, he should immediately implement and see that that particular thing is achieved.
0: Idi buddhudu nirupinchinatvanti oka rajabata.
1: This is a right royal path which was laid down for all by Buddha.
0: Okkaturi idi sariyainatvanti kaadu, dehamu nasinchetvantidi, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాల్ని విశ్వసించి ఆరు బిడ్డలను త్యజించి రాజ్యమును కూడాను విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
1: Gautam Buddha, once he realized the body is not permanent, things are not going to last, and it is a truth which has to be sought, he gave up his family, his kingdom, everything. He went to forest, he did penance to realize the truth.
0: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటికాపరిగా నిలిచాడు.
1: సత్య హరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటికాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
0: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణ క్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
1: ఆల్దో హీ వాజ్ ఎంపరర్ హీ హ్యాడ్ ఇంటెన్స్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ డిటాచ్మెంట్ అండ్ ఈవెన్ ఎర్లియర్ హీ హాడ్ ప్రాక్టీస్ దీస్ థింగ్స్.
0: ఒకనాటి సాయంకాలము శ్రీమంతుని యొక్క దేహమును వేలాది మంది తమ బంధువులు మిత్రులు చేరి శ్మశానమునకు తీసుకుని వచ్చారు.
1: When he was in the cremation ground doing, performing his duties, on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
0: Vacharu kaasnam paina pettaru nippu pettaru evaru paatiki varu indaku vellaru.
1: They brought the body, kept it on the fire, and afterwards they coolly went back to their homes.
0: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికీ దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదనే రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
1: When it is put on the fire, they usually just put a little weight on the body because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
0: Bandhulu, mitru, yavvaru lerakkada. Okka Harishchandra maatrame unnadu.
1: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular
0: thing. Kattelanta vestunnadu paapam.
1: He was putting a little fuel.
0: ఒక్క క్షణం లోపల ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
1: సడన్లీ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
0: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
1: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్డ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
0: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
1: Then he just said that I thought that this world which is unreal to be real.
0: Mohambuto nayillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalun raadu putrudun todairaadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entunte eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
1: సత్య హరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హి షోడ్ దట్ వాట్ ఎవర్ బీ ది రిచెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ విల్ బి కమింగ్ అండ్ నో వన్ విల్ బి జస్ట్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
0: వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
1: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the persons and also
0: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani marakunda undavu.
1: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
0: Ee marpu anetundi kalpitamulu kaavu.
1: These changes are not artificial and they are not imagined.
0: Muhajanitamulu kaavu.
1: They are not imaginary either.
0: Sahaja siddhamai deeniki swayam swabhoomainatundi ve ee marpulu.
1: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
0: Kanuka itti marpulu kaliginatundi ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
1: Once we recognize that the world is such where changes are natural and inherent, we would not develop any sort of
0: paamu vishamunnadani gurtinchinatundi vyakti paamuni ematramu samipinchadu.
1: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
0: తేలులో విషం ఉన్నదని గుర్తించినటువంటి వ్యక్తి తేలుపైన కాలు పెట్టాడు.
1: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
0: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
1: Only a small child who might not recognize this or an insane person might go near to it, get stung and then he may die.
0: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ దీని అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించటము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
1: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఇస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వి డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద హోమ్.
0: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
1: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు కల్లి అలసిపో.
1: డోంట్ గెట్ ఎగ్జాస్టెడ్ థింకింగ్ దాట్ యూ షుడ్ డూ దిస్ అండ్ యూ విల్ డూ దాట్ అండ్ యూ విల్ డూ మెనీ మోర్ థింగ్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములు మీకు అందుచుండు.
1: వాట్ ఎవర్ సీడ్స్ యువర్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యూ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
0: విత్తనం ఒకటైనా ఏదైనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
1: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
0: Enni chesina manchi ainanu chedugaina tunchakunda brahma meekichi pampunu baruvumala annadu.
1: Whatever acts you indulge in, the appropriate fruits thereof will be given by brahma to you in the form of a garland which will be very weighty.
0: Talli garbham nundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
1: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
0: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
1: గార్లెండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: గోల్డెన్ గార్లెండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
0: రత్నాల హారము రంజింపగాలేదు.
1: The pearls and gems will not be also there.
0: Pachala gellanu potakaledu.
1: The other types of precious stones, garlands also will not be there.
0: Kaladu. Kaladokka mala mee kanthamandu.
1: But then there is one garland, one definitely one garland around your neck.
0: Janma janmala karmalu pogu chesi.
1: The activities and the deeds which you have done over a number of births.
0: కర్మలన్నీ చూచిన కంఠమాల.
1: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్
0: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
1: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివన్ టు యూ బై బ్రహ్మ.
0: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
1: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ but the garland of the fruits of action is round your neck all the time.
0: He satyanni gurtinchinatundi vyakti sakkarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi gunamunu swikarinchadaniki tagina krushi cheyatame vairagyam ani sadhakunku pratyekamainatundi sadhanaga nirupinchabadindi.
1: Persons who recognize the truth that there will be consequences for actions will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
0: Brahma jnanam anetunte perulo mahapraveenata Janaka Maharaja.
1: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahma jnana.
0: Itanu vaidehi అనగా విదేహ మహారాజు. దేహం యొక్క ఏది సంబంధము లేదని ఆత్మజ్ఞానము పడినటువంటి వాడు.
1: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
0: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
1: అండ్ పర్టికులర్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ హీ వాస్ జస్ట్ డిస్కసింగ్ సర్టెన్ థింగ్స్ విత్ ద మినిస్టర్స్ అండ్ ది నియర్ వన్స్.
0: కొంత ఆలస్యంగా పడక గదికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద బెడ్రూమ్ ఎ లిటిల్ లేట్.
0: దాసదాసీలు పాదసేవ చేస్తూ వింజామర్లు వీస్తూ మహారాణి గుడిను ప్రక్కన ఉంటున్నారు.
1: The maid servants were doing seva and service to the princess.
0: Rajulaku nidra vachindi.
1: Janaka got asleep.
0: Ee oka samayanni paraskinchukoni rani garu dasi dasilanu bayata vellavannaru.
1: In this particular context, the queen asked the servants to quit the room.
0: Maharaj chala alichipoyi unnadani ataniki ee maatram kudanu shramani ivvakunda అతని నిద్రకు భంగం కానివ్వకోకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
1: ద క్వీన్ హస్ టేకన్ ఆల్ ద కేర్ టు సీ దట్ కింగ్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్ ఇన్ హిస్ స్లీప్.
0: కొంతసేపటికి జనక మహారాజు లేచాడు. లేచి పిచ్చి పిచ్చిగా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా అని కేకలు వేస్తూ వచ్చాడు.
1: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
0: Maharani chala kangaru vesindi. Ee Maharajani aneka vidhamula prashninchinappudiki aa prashnalaku ee maatramu jawabu ledu. Prathi daniki adi nijama idi nijama adi nijama idi nijama ani maatladutu unnadu.
1: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions, is that the truth? Is that a fact? Is this a fact?
0: Parikarakulla pinchindi, mantrulu rappinchindi Maharani.
1: She brought the ministers and the other important people over there.
0: అందరూ వచ్చి మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము ఎందుకోసం నిలుస్తున్నారు అనేక ప్రశ్నలు వేశారు ఏ ప్రశ్నకు జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా.
1: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్ బట్ మహారాజా వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ హీ బిగాన్
0: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుల్ని పిలిపించారు.
1: All these ministers got Vasishtha to the court.
0: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
1: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
0: Vasishtha varu kunta kannu moosi, tiloka jnani kanuka, deeniki kaaranam emtani yochinchadu.
1: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
0: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు
1: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాస్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్
0: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు
1: అండ్ హీ ఆల్సో సా హింసెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
0: హంగ్రీ ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు
1: హీ వాస్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ హీ వాస్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్
0: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు
1: and he also just saw a sight where there were a few dacoits in the forest and they were eating something in the leaves.
0: Ayyo evaro maharaja tunte vaadu ochinaade ani vaaru edo inta vaaru tineetundi annam tanaku andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
1: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
0: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినా అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట మెలకు వచ్చింది.
1: హీ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో అండ్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్ ఓ వాట్ హాస్ హ్యాపెన్డ్ ఐఎమ్ హంగ్రీ.
0: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా నేను పొట్ట కోసమని పట్టడానికి కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూచేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతుతూలిగా పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
1: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen, and then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
0: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు, మహారాజా అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
1: మహర్షి వశిష్ఠ who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact of truth nor this is truth, but the truth is yourself, you are the truth.
0: Swapnamalo jagrata ledu, jagratalo swapnam ledu.
1: There is no dream in the waking state and there is no wakefulness in the dream state.
0: Swapnamlona neevu unnavu, jagratalona neevu unnavu.
1: Both in dream and in wakeful state you are existing, you are a reality.
0: కనుక ఏ రెండింటి అన్నీ నీవు కలవు, అది అని నీ ఆమ్ని ప్రజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
1: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అస్ వెల్ అస్ వేకఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
0: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములి.
1: ద లైఫ్ ఇన్ ది బ్రాడ్ డే లైట్ ఇట్ ఈస్ డే డ్రీమ్, and in the life in the night it is a night dream.
0: Kanaka jagrat swapnamulu anni kudanu oka vidhamaina pinti yokka bhramtule ani kudanu dinni nirupistu vachayi.
1: Both wakeful state and dream state, both of them are an illusion.
0: Itti doshamulu kalinatunti yokka jagattu kanaka idi doshamunu manam gurtinchadaniki prayatninchadame nijamaina vairagyam ani kudanu Gitacharyulu cheppadu.
1: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we have to recognize this particular truth, that the world is changing and the world...
0: Vairagyamanaga, kevalamu, annintini tejinchi, sanyasattumana sikarinchi, ekkado kaladulo poyi, kathinamainatunti oka tapassulu acharinchatam kadu.
1: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
0: Tapasanaga emiti talakinda vetti kaaru paiki pettadama kaadu, idu oka vidhamaina kasarattu ani cheppochu.
1: Penance or tapas doesn't refer to keep going in a topsy turvy posture, that is not it. It could be
0: adiniki sirasasanam gurinchi cheptu untaru.
1: It could be an exercise, it is an asana, sirshasana.
0: Idu oka arogya nimittame aacharinchekunte asanalu maatrame.
1: This is only an exercise for acquiring some health.
0: Tapasthanaga daivamlo kuchi taapamu, aa taapame tapas.
1: Tapas refers to the extreme anguish which one experiences for God.
0: Sarvakala sarvavasthali endukudanu atani edabatunu sahinchukoleniti tapasse pedda tapas. Taapame oka tapas.
1: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
0: Ilanti tapas samayamunandu moodu gunamulu undavu.
1: During this particular period of anguish and aspiration for reaching the God,
0: tamassu kani rajassu kani sattvikam kani moodu pratyekanga manaku kalipinchavu.
1: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
0: Itti tapamu yokka sthiti yandu moodunu ekamai potayi.
1: During this particular period of tapas, all these three gunas will become one.
0: Trigunamu yokka ekatvame tapas ani kuda nu cheppavachu.
1: The unity or union of all these three gunas can be described as tapas.
0: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
1: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
0: Manam nitya jeevithamlo current varalla manam anubhavisthunnam.
1: In every day to day life we enjoy the benefits of electricity.
0: Fan untundadi,
1: there is a fan,
0: daniki moodu blades untunnayi,
1: there are three blades for the fan.
0: Ee moodu bladesu moodu vaipulu chustunte unaku gaali ematramo ledu.
1: These three blades are in three directions. యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీత్.
0: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
1: వెన్ ద సర్కిల్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్, దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీత్.
0: కాబట్టి బ్రీత్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్లు ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
1: Breeze has come when these three blades become one as it were and then go on circling and giving you the job. Same way when these three gunas become one and they merge themselves into one, you get the real bliss.
0: Mana hrudayame okka gadi.
1: Our heart may be compared to a room.
0: Moodu gunamule satta rajota mogulumale moodu blade fan.
1: These three gunas or attributes may be compared to three blades of a fan.
0: Mana buddhiye switchi.
1: Our intelligence may be compared to switch.
0: Mana yokka aatmashakti current.
1: Our atmic power may be compared to electricity and current.
0: Mana yokka sadhane a switch on.
1: Our sadhana is may be compared to putting off the switch on.
0: Aa tapame ee yokka aanandam.
1: That anguish itself becomes bliss.
0: Kalukani mana jeevitamani oka vidhamainatundi tapashaktiga mana maarchukovachchu.
1: Who can convert our entire life power itself into tapas?
0: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకోలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
1: But today's man is encouraging tamoguna instead of tapoguna.
0: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
1: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
0: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మయందు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
1: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
0: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
1: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
0: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తూ ఉంటాను. ఒక తలుపునకు తాళం వేసి ఉంటారు.
1: A number of times Swami has told this particular thing. A particular door is locked.
0: కానీ అందులో కీ పెట్టి ఎడమ వైపున తిప్పితే తెరుచుకుంటుంది, కుడి వైపున తిప్పితే మూసుకుంటుంది.
1: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
0: ఒకే తాళం, ఒకే తాళం చెవి.
1: Same lock and the same key.
0: తిప్పటం వ్యత్యాసం ఉంటుండాలి.
1: There is only a slight difference in turning the sides.
0: అదే విధంగా మన హృదయమే తాళం.
1: Our heart may be compared to a lock.
0: మన మనసే కీ.
1: Our mind may be compared to a key.
0: దైవం వైపున తిప్పితే మోక్షము,
1: ప్రకృతి
0: వైపున తిప్పితే బంధన.
1: If you turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
0: కనుకని మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షం.
1: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
0: Kanuka ee manasunu nasharamaina jagattu paina prasarimpakunda shashtamainaatundi daivattam paina dinni lagnam gaavinchukuneatundi sadhana cheyatame nijamaina vairagyam.
1: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
0: Ee vairagyam teevramainaatundi vairagyanga మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టూ వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
0: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్ పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
0: ఒక పెళ్లికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాము.
1: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
0: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
1: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ ఫిల్మ్.
0: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ going on a walk, even for that we get ready.
0: Kanuka mana jeevitam aneetundi next next aneetundi ee reethiga manam cheppagalam.
1: How can we go on postponing as if we are having an assured span of life?
0: Appudu teevra vairagyamto samsiddhulamai untundali.
1: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
0: Kalam evari kosamu agadu.
1: Time waits for none.
0: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
1: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
0: కాలము ప్రావాహికమైనటువంటి.
1: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
0: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
1: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.